ओम श्री साई आदि पुरुषाय नमः। ओम श्री साई आदि शक्तये नमः।

0: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతయు కూడాను త్రిగుణముల యొక్క ప్రభావమే. ప్రతి మానవుడు త్రిగుణ స్వరూపుడే. ఇట్టి త్రిగుణములు యందు నిత్య జీవితమును గడుపుతున్నటువంటి మానవుడు త్రిగుణారహితుడు ఏ రీతిగా కాగలడు? కాని త్రిగుణత్వంలో ఉండినటువంటి యొక్క మంచి చెట్లను గుర్తించినప్పుడే మానవుడు త్రిగుణాతీతుడు కాగలడు. సామాన్యమైన మానవులకు తామసికము, రాజసికము, సాత్వికము ఈ మూడు కూడాను అవసరమే. నిద్ర లేక మానవుడు జీవించలేడు. విచారం చేయక మానవుడు ఏ క్రియలోనూ కాలువెడడు. ఆలోచించక ఏ మానవుడు కూడాను ఏ కార్యంలోనూ ప్రవేశించడు. కనుక ఈ నిద్ర, విచారము, ఈ సంప్రదింపులు ఇవన్నీ కూడాను తామసిక సంబంధమైనటువంటి యొక్క గుణములే. ఇంకా నిత్య జీవితంలో రాజసికము లేక క్షణమైన మానవుడు జీవించలేడు. కోరికలన్నీ కూడాను రాజసికమే. దైవం కావాలని ఆశించడం కూడాను రాజసికమే. కామిగాక మోక్ష కామిగాడు. లోక సంబంధమైన వాంఛలు లేక దైవ సంబంధమైన వాంఛలు మానవుని యందు ఆవిర్భవించవు. వాంఛలు వివిధమైనటువంటి వాంఛలుగా ఉండవచ్చును, కాని వాంఛల యొక్క స్వభావం ఒక్కటియే. కనుక క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది గుణములన్నీ కూడాను రాజసిక సంబంధమైనటువంటి గుణములే. ఈ రాజసికమునందు కూడాను సాత్వికము అంతర్భూతమై ఉంటున్నది. గంగా యమునుల మధ్య సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించినట్టుగా తమోగుణ రజోజుగుణముల మధ్య ఈ సాత్వికం కూడాను అంతర్వాహినిగా ఉంటుంటాది. క్రమక్రమేణ ఒక్కొక్క గుణమును ఒక్కొక్క రీతిగా విసర్జించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో ప్రవేశించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో దీన్ని నడుచుకున్నప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి సాత్వికము మనలో ఆవిర్భవిస్తుంది. సాత్వికం రావాలనుకుంటే తామసికం కూడాను ఒక ఉపాధియే, రాజసికం కూడాను ఒక సోపానమే. ఈ రెండింటినీ దాటినప్పుడే సాత్వికం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది. తామసికము మొట్టమొట రత్నకారుడు దారులు కొట్టే దొంగగా తయారయ్యి తన స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై దయాదాక్షిణ్యము లేక బాటసారులను హింసిస్తూ బాధిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి ధనమును అపహరించి జీవితమును గడుపుతూ వచ్చాడు. దయాదాక్షిణ్య రహితమే తామసికం. అట్టి స్థితిలో ఉండేటువంటి యొక్క ఈ రత్నకారుడు సప్తఋషుల యొక్క దర్శనం చేత, వారి స్పర్శనం చేత, వారి సంభాషణం చేత మహా తపస్విగా మారిపోయాడు. కేవలం తపస్వి మాత్రమే కాక గొప్ప కవిగా కూడాను రూపొందాడు. ఈ కవిత్వం అనేటువంటిది దైవమునకు సంబంధించినటువంటి కవిత్వంగా రూపొందింపజేసుకున్నాడు. కవి అనగా ఎవరు? కవి కాంతదర్శన. త్రికాలములు యందు కూడాను తన యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడు నిజమైన కవి. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటిని కూడాను గుర్తించినటువంటి వాడే కవి. కాని ఈనాటి కలి ప్రభావం చేత, కొన్ని పదములు పొందించినంత మాత్రం చేత కవిగా రూపొందుతున్నాడు. వీరందరూ కూడాను కవులు కాదు. వాల్మీకి, వ్యాసుడు వీరందరూ కూడాను తపశ్శక్తి చేతనే త్రికాలమును దర్శించి త్రిగుణాత్మకమైనటువంటి దైవత్వాన్ని దర్శించి వారు త్రికాల బాధ్యుడుగా మారిపోయాడు. కనుక పరిపూర్ణ తామసంతో ఉండినటువంటి యొక్క వాల్మీకి పరిపూర్ణ సాత్వికుడుగా మారిపోవటానికి కారణము సత్సంగమే ప్రధానము. కనుక తామసికం అనేటువంటిది మార్చుకోవడానికి వీలు కాదని మనం బలహీనుడు కాకూడదు. అన్నిటికీ దైవానుగ్రహము మూల కారణము. ఎప్పుడు, ఎక్కడ, ఏ విషయము లోపల దైవానుగ్రహం మనకు ప్రాప్తిస్తున్నో. కనుక ఈ తామసికము తామసికంగానే ఎప్పటికీ ఉండదు. తామసికము డైరెక్ట్ గా సాత్వికంలో కూడా ప్రవేశిస్తుంది. తామసికం రాజసికంలో, రాజసికం తామసికం సాత్వికంలో ఈ విధంగా ఒక్కొక్క క్లాసు మారనక్కర్లేదు. ఇది తామసికం కూడాను దైవానుగ్రహం చేత, పెద్దల యొక్క ప్రబోధన చేత డైరెక్ట్ గా సీదా సాత్వికంలో ప్రవేశించవచ్చు. కనుక తామసకుడైనటువంటి యొక్క రత్నకారుడు తపస్సును ఆచరించి మహర్షుల యొక్క ప్రబోధన చేత శుద్ధ సాత్వికుడిగా మారిపోయాడు. రెండవది రాజసికము, ఇది క్షాత్రము, ద్వేషము, అసూయ, ఆడంబరము, అహంకారము, క్రోధము ఇత్యాది గుణములతో కూడినటువంటిది ఈ రాజసికము. దీనికంతా సరి అయినటువంటి యొక్క ఋషి ఎవరు? విశ్వామిత్రుడు. ఇంత రాజసికంతో జీవించినటువంటి యొక్క విశ్వామిత్రుడు, తన జీవితమంతకును రాజసికంతోనే గడిపినటువంటి విశ్వామిత్రుడు గొప్ప మహర్షిగా మారిపోయాడు. కారణమేమిటి? వశిష్ఠుల వారిపైన ద్వేషం పూని, వశిష్ఠుల వారిని అనేక విధములుగా విమర్శించి, అతను బ్రహ్మసూత్రంగా భావించి, అతను కేవలం బ్రహ్మయోగిగా విశ్వసించి, తాను రాజయోగిగా ఉంటున్నాననేటువంటి అసూయ దీనికి మూల కారణం ఏర్పడింది. ఈ ద్వేషం ఎంతవరకు కలిగింది? బ్రహ్మ ఋషి అయినటువంటి యొక్క వశిష్ఠుల్ని నిర్మూలనం చేసేంత వరకును తన యొక్క దీక్ష మానకూడదు అనేటువంటి యొక్క దీంట్లో ప్రవేశించాడు. ఒకనొక దినము వశిష్ఠుల వారు తన ధర్మపత్ని అయిన అరుంధతి పూర్ణ వెన్నెలలో కూర్చొని అనేక విధములుగా కూడా చంద్రుని యొక్క కళలను మాట్లాడుకుని చుండున్నప్పుడు ఈ అరుంధతి ప్రశ్నించింది, ఈనాడు పూర్ణ చంద్రుడిగా ఉంటున్నాడు, పూర్ణ చంద్రుడు ఏ కించిత్ మచ్చయిన కూడా కనిపించటం లేదు, అనగా దోషములు లేవు అని ముచ్చటించిన సమయంలో వశిష్ఠుల వారు చెప్తున్నాడు, అవునవును, ఈనాటి చంద్రుడు విశ్వామిత్రుని తపస్సు వలె ఏ విధమైనటువంటి దోషరహితమైనటువంటి యొక్క మచ్చ లేకుండా ప్రకాశిస్తున్నాడు అని చెప్పాడు. పొదలో దాచుకొని వశిష్ఠుల వారిని కడతీర్చాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఈ విషయాన్ని విన్నాడు. చేతిలో ఉన్నటువంటి కత్తిని పారవేశాడు. తన ధర్మపత్ని దగ్గర తన యొక్క తపస్సు యొక్క పవిత్రమైనటువంటి శక్తిని ఇన్ని గాఢంగా విచారించి ఇంత నా యొక్క తపశ్శక్తిని వర్ణిస్తూ ఉన్నాడు, ఇలాంటిపై వానిపైన నేను ద్వేషం పూరటము, ఇది నా యొక్క దోషము, ఇది రజోగుణం యొక్క ప్రభావము, చీ, ఈ రజోగుణం ఎంత కార్యమైనా చేయిస్తుందని పరిగెత్తిపోయి వశిష్ఠుల వారి పాదాలపైన పడ్డాడు. ఎప్పుడు వశిష్ఠుల వారి పాదము పైన పడినాడో వశిష్ఠుల వారు తన ముఖమైనా చూడకుండా ఆశీర్వదించి విశ్వామిత్ర బ్రహ్మఋషి లెమ్ము అన్నాడు. ఇంతకాలము రాజఋషి అని పిలుస్తున్నటువంటి యొక్క వశిష్ఠుల వారు సహజంగా ఏ విధమైన విచారము లేకుండా బ్రహ్మఋషి అనేటువంటి పదము తన నోటి నుంచి వచ్చింది. ఈ ఆనందమును భరించుకోలేక విశ్వామిత్రుడు, నేను బ్రహ్మఋషి కావడానికి కారణమేమిటి, మీరెందువల్ల నన్ను బ్రహ్మఋషి అని ఉచ్చరిస్తున్నారు అని ప్రశ్నించాడు. విశ్వామిత్ర, ఇంతకాలము నీవు అహంకారంగా మునిగావు, అహంకారంలో పుట్టావు, అహంకారంతో పెరిగావు, అహంకారంతో జీవించావు, నీ జీవితమంతా కొన్న అహంకారంలోనే గడిపావు, ఎవ్వరికి నీవు శిరస్సు ఉంచినటువంటి వాడు కాదు, కాని ఈనాడు నీ అహంకారం నిర్మూలగామించి నా పాదాలపైన పడ్డావు, ఇది ఏ నిరహంకారమునకు సరైన చిహ్నము, కనుకనే నీవిప్పుడు బ్రహ్మఋషి అయినావు అన్న. బ్రహ్మఋషి అనగా ఏమిటి? అహంకార నిర్మూలమే బ్రహ్మఋషి. అహంకారము, అభిమానము, మమకారము, ఆడంబరము ఇత్యాది దుర్గుణములకు దూరమైనటువంటి వాడే బ్రహ్మఋషి. ఎట్టి విద్యలను కాని, ఎట్టి పదవులను కాని, ఎట్టి పాండిత్యమును కాని మనసు నందు తలంచక, నేను కేవలం భగవంతుని యొక్క చేతిలోని బొమ్మను, ప్రతి ఒక్కటి భగవంతుని యొక్క లీలని, అతని చేతిలోని ఉన్నటువంటి బొమ్మను నేను ఏ విధంగా ఆడించవచ్చునా ఆడించవచ్చు ఇత్యాది భావములు ఏనాడు మానవుని యందు ఆవిర్భవించునో అది ఏ నిజమైన బ్రహ్మఋషికి సరి అయినటువంటి ఒక గుర్తు. నేను చేస్తున్నాను, ఇది నాది, ఇది నీది అనేటువంటి అభిమాన మమకారములైనటువంటివి మానవుని అమితంగా అహంకారంలో ఉంచిపోయి తదువార్త ఇతను కేవలము ఒక రాజఋషిగా మారుతూ ఉంటాడు. నేను అహంకారము, నాది మమకారం. కాబట్టి ఈ మమకార అభిమాన అహంకారములను మానవుని ఎందు నిర్మూలమవును అతనప్పుడు తాను బ్రహ్మఋషిగా మారుతాడు. ఋషి అనగా అనేక విద్యలు నేర్చడం కాదు ఋషితత్వానికి, అనేక విధమైనటువంటి తపస్సులు ఆచరించడం కాదు ఋషితత్వానికి, కాని మనలో ఉన్నటువంటి యొక్క గుణములను మనం మార్చుకోవటమే ఋషితత్వమునకు దివ్యత్వమునకు తగినటువంటి గుర్తుడు. మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు పూర్తిగా ఉండాలి. అది ఏ? దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి. ఈ మూడింటి యొక్క గుణములు మానవత్వానికి చక్కని విలువను అందిస్తాయి. సత్యమును ఏనాడు మానవుడు మరచుతున్నాడో, ధర్మమును ఏనాడు మానవుడు నడుచుకోలేకపోతున్నాడో, ఆనాడే మానవుని యొక్క విలువ దిగజారిపోతుండాలి. ప్రపంచంలో సహజమైనటువంటి సర్వ పదార్థముల యొక్క విలువను తన విలువలు తన అట్టనే పెరుగుతూ ఉంటున్నాయి.
1: All over the world we find the material maintaining its own value.
0: కారణమేమిటి? తన సహజ గుణాన్ని తాను అనుసరిస్తూ వస్తున్నాయి. మానవుని యొక్క సహజ గుణములను నిర్మూలం గావించుకుని కల్పితమైన గుణములను అనుభవిస్తూ వస్తున్నాడు. విద్యార్థి చెప్పాడు, స్వధర్మం పరధర్మం అన్నారు. స్వధర్మం అనగా ఆత్మధర్మము, పరధర్మం అనగా దేహధర్మము. దేహం యొక్క సంబంధమైనటువంటి ధర్మములన్నీ కూడాను ప్రవృత్తి మార్గములు, ఆత్మధర్మం అంతా కూడాను నివృత్తి ధర్మములు. కనుక ఇప్పుడు ఈనాటి మానవుడు స్వధర్మమును కాని పరధర్మమును కాని రెండింటినీ విస్మరించి కల్పిత ధర్మాన్ని అనుభవిస్తున్నాడు. కనుకనే ఈనాడు వంకాయ బెండకాయ మొదలుకొని విలువలు అధికమైపోతూ వచ్చింది, కానీ మానవుని విలువ తగ్గిపోతూ వచ్చింది. కారణం ఏమిటి మానవుని విలువ తగ్గడానికి? సత్యాన్ని విస్మరించాడు, ధర్మాన్ని విస్మరించాడు. ఈ రెండింటినీ విస్మరించడం చేతనే ఈ యొక్క ధర్మం కూడాను అతన్ని విస్మరించింది. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించినటువంటి వాడిని ధర్మమే తనను రక్షిస్తుంది. ధర్మాన్ని హింసించినటువంటి వాడిని ధర్మమే అతన్ని హింసిస్తుంది. తరువాత ఈనాటి మానవుని యొక్క విలువ తరిగిపోవడానికి మూల కారణం ఇదియే. మానవుడు సత్యాన్ని అనుసరించడం లేదు. సత్యమును పలకాలి, ధర్మమును ఆచరించాలి. ఈనాడు ధర్మాన్ని పలుకుతున్నాడు, నడుచుకోవటం లేదు. ఈ నడుచుకోకుండా పలికినటువంటి పలుకుడు ఎంతవరకు దీనికి ఒక లైఫ్ ఉంటుండాలి? ఎంతో మనం ధర్మాన్ని గురించి ఉచ్చరిస్తున్నాము, కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి కిందికి దిగేంత వరకు ఆ ధర్మం ఉండదు. అలాంటి వాడిని ధర్మం ఏ రీతిగా రక్షిస్తుంది? కనుక ఈనాటి ధర్మములు ప్రబోధిస్తున్నారే కాని, ప్రచారం చేస్తున్నారే కాని ఆచరణం చేయటం లేదు. ప్రచార ప్రబోధములు ప్రధానమైనటువంటివి కాదు, ఆచార ప్రధానము. బుక్కులో ఉండినటువంటి యొక్క తీపు యొక్క పదార్థములు ఎన్ని చదివితే గాని మనకు కడుపు
1: నిండుతుందా?
0: ఎన్నో చదువుతుంటాం పుస్తకం లోపల, కానీ ఒక్కతూరి నీవు దాని నోట్లో పెట్టుకుని రుచి చూసినప్పుడే దాని యొక్క తీపి నీకు అర్థమవుతుంది. అదే విధంగానే ఈనాడు బుకిష్ నాలెడ్జీ, గ్రంథ పరిచయంతో మాత్రమే మానవుడు సత్యము ధర్మము అని ఉచ్చరిస్తున్నాడు. శారీరకంగా దానిని ఆచరణలో పెట్టాలి. కనుక తామసికమనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క స్మరణ చేతను, బోధనల చేతను, ఆచరణ చేతను తాను గొప్ప ఋషిగా మారిపోయాడు రత్నకారుడు. ఆచరించాడు. కేవలం సప్తఋషి చెప్పినంత మాత్రం శ్రవణం మాత్రమే చేయలేదు, ఆచరణ చేశాడు. కడపటికి తన దేహంనే తాను మర్చిపోయాడు. ఆ దేహం మర్చిపోయి పుట్ట కూడా పెరిగిపోయింది. పుట్ట నుండి కూడాను రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నాడు. అనగా ఈ యొక్క అహంకారంతో పాటు దేహ అభిమానాన్ని కూడాను మర్చిపోయాడు. దేహాభిమానము, విద్యాభిమానము, కులాభిమానము, ధనాభిమానము, గుణాభిమానము, ఇలాంటి అభిమానములన్నీ కూడాను ఈ మానవుని కట్టివేస్తున్నాయి. అన్నింటినీ ఏనాడు వదిలినాడో ఆనాడే తన మహర్షిగా మారిపోయాడు. మహర్షి మాత్రమే మార్చడం కార్థం. శ్రీరామచంద్రుని యొక్క చరిత్రను రాసేటువంటి అధికారాన్ని కూడా సంపాదించాడు. కాబట్టి తమోగుణంతో జీవిస్తున్నటువంటి యొక్క వాల్మీకి ఇంతటి గొప్ప మహర్షిగా మారిపోవటానికి పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణం లేదు. వారు సంఘం చేతనే తన యొక్క దుర్గుణములన్నీ కూడాను పవిత్రమైపోయినాయి. విశ్వామిత్రుడు కూడా అంతనే ఎన్నో విధములైనటువంటి తపస్సులు ఆచరిస్తూ వచ్చాడు. అతను మొట్టమొదట మహారాజు కౌశికుడు, కౌశిక మహారాజు. ఆ మహారాజు అనేటువంటి వాడు రాజశిఖంలో ఉండినటువంటి వాడు. అలాంటి వాడు ఈ విధమైనటువంటి యొక్క త్యాగములు చేసి రాజ్యమును కూడాను త్యజించి సుఖశాంతులు కూడాను విశ్వసించి విమర్శించి అన్నింటి ఎందుకు కూడాను తాను త్యాగం చేసుకుని తపస్సు ఆచరించాడు. కట్టగలిపటికీ వశిష్ఠ వారి యొక్క ప్రబోధ చేతనే తాను మహర్షిగా మారిపోయాడు. ఆ మహర్షి కూడాను బ్రహ్మర్షిగా మారిపోయాడు. ఇది రాజశిఖము నుంచి ప్రారంభమైనటువంటిది ఈ బ్రహ్మర్షి. ఇంకా సాత్వికం అంటే ఏమిటి? నిరంతరము శాంతము, సహనము, సానుభూతి, సత్యము, ఇలాంటివన్నీ కూడాను ఈ యొక్క సత్యమునకు మార్గము.
1: Forbearance,
0: కామక్రోధ లోపమోహము వాత్సల్యములకు అవకాశమని అందించేటువంటిది కాదు. ఎలాంటి ద్వేషం వచ్చినప్పటికీ దానిని ప్రేమగా మార్చుకుంటూ వచ్చాడు. ఈ ప్రేమను మార్చుకోలేనిటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు ఎటువంటి తపస్సు చేసి ప్రయోజనం ఏమిటి? ఈనాడు ఒక చిన్న ఉదాహరణ, మీరెవరు ఏమి అంతరించకూడదు. స్వామి నిరంతరం కూడాను ప్రేమతత్వాన్ని ఎక్కువ ప్రచారం చేస్తుంటాడు. ప్రతి ఉపన్యాసం నందు కూడాను ప్రేమ ప్రేమ ప్రేమ అని ఉచ్చరిస్తుంటాడు. ఈ ప్రేమను మీరు ఎంతమంది అనుభవిస్తున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు? ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పకూడదా? ప్రేమతో జవాబు చెప్పేటువంటి వ్యక్తి నాకు కనిపించడం లేదు. మందిరంలో కానీ, క్యాంటీన్ లో కానీ, బుక్ స్టాల్లో కానీ, ఇంకా అకామిడేషన్ లో కానీ, ఆసుపత్రుల్లో కానీ, ఇంకే విధమైనటువంటి దాంట్లో కానీ, ఎక్కడికి పోయినప్పటికీ ప్రేమ అనే పలుకే లేదు. ఇంక ఎందుకు మీరు ఈ ఉపన్యాసాలు వినాలి? ఒక్కరైనా ప్రేమతో జవాబిచ్చేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడా? ఎవరైనా కొత్త వారు వచ్చేసేసి అయ్యా స్వామి దర్శనం పో నాకు తెలియదు పో, తెలిసినటువంటి విషయాన్ని చక్కగా నెమ్మదిగా శాంతంగా చెప్పకూడదా? ఇంకా విద్యావంతులను పోయి అడిగిస్తే వాళ్ళు అంటారు, దిస్ నాట్ మై డ్యూటీ గో అంటారు. మీకు ఒక డ్యూటీ కావాలన్నా అడిగిన దానికి తెలిసినటువంటి జవాబు నెమ్మదిగా ప్రేమతో చెప్పడానికి ఏమి నీకు నష్టమైంది? ఆడవారు ఎందుకు కాని, మగవారు ఎందుకు కాని 20 సంవత్సరం 30 సంవత్సరం 40 సంవత్సరం ఆశ్రమంలో జీవిస్తున్నారు, ఒక్కడైనా ప్రేమమయమైన హృదయం లేదు. సాధనలు చేస్తుంటారు, జపాలు చేస్తుంటారు, తపాలు చేస్తుంటారు, ధ్యానంలో కూర్చుంటుంటారు, దేనికోసం వీళ్ళు కూర్చుంటున్నారు? ఈ ప్రేమ వీళ్ళలో ఏమైపోయింది? ప్రేమను చంపుకుంటున్నారు వీళ్ళు, కేని ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. నిజంగా స్వామి యొక్క ప్రబోధనలు మీరు చక్కగా హృదయపూర్వకంగా వినాలని సంకల్పించుకుంటే ఎందుకు మీరు దీన్ని ఆచరణలో పెట్టకూడదు? నివాసం ఆశ్రమము, కానీ వాడి చర్యలు చూస్తే దుర్మార్గాలు. ఏ పని అయినా కూడా ఒక శ్రద్ధతో చేస్తున్నారా? ఎక్కడైనా సత్యాన్ని ఉచ్చరిస్తున్నారా? ఏ పలుకైనా ప్రేమతో వాడికి అందిస్తున్నారా? ఇక్కడే గాని నాకు కనిపించడం లేదు, వినిపించడం లేదు. ప్రేమతో జవాబు చెప్పు. ఎవరైనా నిన్ను మాట్లాడడానికి వస్తుంటారు, ఏంటయ్యా సమాచారం ఏంటంటారు. అలాంటి సమయంలో నీకు మాట్లాడటానికి ఇష్టం లేదు, దయచేసి నాకు మాట్లాడటానికి ఇష్టం లేదండి, స్వామికి అధికంగా మాట్లాడటం ఇష్టం లేదు, కనుక నేను స్వామి యొక్క ఆజ్ఞ నేను పాటిస్తున్నానని మంచిగా ప్రేమతో నమస్కరించి చెప్పు. తప్పేముంది? స్టూడెంట్ అయినా, ఒక టీచర్స్ అయినా, ఒక డాక్టర్స్ అయినా, ఒక నర్సెస్ అయినా, ఒక వర్కర్స్ ఎవరు కూడాను ఒక ప్రేమతో జవాబిచ్చేటువంటి వ్యక్తి నాకు కనిపించడం లేదు. ఇంకా ఎందుకు ఈ ఉపన్యాసాలు మీరు వినాలి? ఈ విన్నందుకు ఏదైనా ఒక గుర్తు ఉండాలి కదా? కుంభవర్షం కూర్చుందంటే కింద తేమ ఉండాలి కదా? కానీ ఉపన్యాసాలకు భజనకు ఫ్రంట్ సీట్ లో వచ్చి కూర్చుంటారు. ఇక్కడంతా భజన లోపల చూస్తే ఈ ఆడవాళ్ళంతా జగడము, ఫ్రంట్ సీట్ నాది, ఫ్రంట్ సీట్ నాది. ఎందుకు వీళ్ళకి ఈ అహంకారం? ఎక్కడైతే నాకే భగవంతు నామస్మరణ వింటున్నాను అదే చాలు అని ఆనందపరచుకోండు. కావలసినంత దయ ఉంటుండాది, కావలసినంత ప్రేమ ఉంటుండాది, కానీ మీరు నింపుకోవటం లేదు హృదయాల్లో. కుంభవర్షం కురుస్తుండాది, కుండని మీకు ఆ వర్షానికి ఎదురుగా మూతి పెట్టేస్తే దాంట్లో ఏ కొంచెమైనా కూడా అందులో నీళ్లు నిలుస్తుంది. కానీ ఆ కుండను బోల్డిచ్చి పెట్టేస్తే ఎంత కుంభవర్షం వచ్చినా ఒక చుక్కైన లోపల నిలిచదు. కనుక ఈనాటి ఉపన్యాసాలు వినేటువంటి వారంతా కూడా హృదయం అనే కుండను బోల్డిచ్చి పెడుతున్నారు. అందువల్లనే కించిత్తైనా ప్రేమ మీ హృదయంలో పడిపోవటం లేదు. ఎందుకోసం మీరు రావాలి ఇక్కడ? ఎందుకోసం ఇక్కడ జీవించాలి? ఇంకెక్కడ స్థలం లేదా? వచ్చినందుకు మీరు ఏం ప్రయోజనం? ఏమి సాధించారు? ఏమి సాధిస్తున్నారు? ఏమి అనుభవిస్తున్నారు? ఏమి ఆనందిస్తున్నారు? ఏమిటి లేదు. ఊరికే కాలం వ్యర్థమైపోతుంటుండాలి. కనుకనే మీరు నేటికైనా కూడా ఒక విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకుని ఎవరైనా ఏదైనా అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పండి. పబ్లిక్ మీటింగ్స్ అంతా ఉంటుంటాయి, పబ్లిక్ కనెక్షన్లు అంతా ఉంటుంటాయి. తెలుసును, అకామిడేషన్ ఆఫీస్ ఉంటుంటుంది, ఇన్ఫర్మేషన్ ఆఫీస్ ఉంటుంటుంది, క్యాంటీన్ ఉంటుంటుంది, బుక్ స్టాల్ ఉంటుంటుంది, ఇంకా ఎన్నెన్నో స్టాల్స్ అంతా ఉన్నాయి. కానీ ఎక్కడికి పోయినప్పటికీ వీళ్ళందరూ కూడాను ఏ బుల్ డాగ్స్ ఏ అల్సేషన్ డాగ్స్ గానో తయారవుతున్నారే కానీ ఒక సరి అయినటువంటి ఒక మంచి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా కనిపించడం లేదు. ఎందుకోసం మనం ఈ జీవితం చేయాలి? ఇంకేమైనా హాస్పిటల్ దగ్గర పోతే కోట్లకు కోట్లకు ఖర్చు పెట్టి పెట్టించాము. ఎందుకు వీళ్ళని ప్రేమతో మీరు చూడకూడదు? కొంతమంది ఉన్నారు చూస్తారు, కానీ వారు ఎంతో బాధతో వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మాట, ఒక తీయని మాటను ఒకటి మాట్లాడిస్తే వాళ్ళ రోగం నివారణ అయిపోతుంది. వారందరూ ఇక్కడ యుద్ధం చేసి పది తరం కొట్టినట్టుగా వాళ్ళని తరం కొట్టేస్తుంటారు. అంటారు గెట్ అవుట్ అంటే పర్వాలేదు, ఇంకా దానికంటే ఇంకా అధికంగా అంటారు. ఇలాంటి వాళ్ళు డాక్టర్సే కాదు, ఇలాంటి వాళ్ళు వ్యక్తులే కాదు, ఇలాంటి వాళ్ళు భక్తులే కాదు. నిజంగా స్వామి కోసం వచ్చినటువంటి వారైతే ఈనాటి నుండి ప్రేమను పెంచుకోవాలి. స్వామి దగ్గర ఉండేటువంటిది కాళ్ళ నుంచి తల వరకు ప్రేమ ఒక్కటే. నేను ఇచ్చేది ప్రేమ, మీరు పుచ్చుకుంటున్నారు కానీ దానిని వాడుకోవటం లేదు. ఎవ్వరు కూడా ఒక శాంతంగా ప్రేమతో ఉచ్చరించి జవాబు చెప్పేటువంటి వారే లేదు. కనుక ప్రేమస్వరూపులారా, మీరు ప్రేమ లేకపోయినా నేను ప్రేమస్వరూపులు అంటాను, కానీ మీరు దేనిని పెంచుకోనక్కర్లేదు, ఒక ప్రేమను పెంచుకోండి. ఆ ప్రేమలేగిని మీరు పెంచుకుంటే మీరు ఎంతో తపశక్తిని సాధించినటువంటి వారు అవుతారు. వశిష్ఠులు వారు ఏం చెప్పారు? ఆనందంతో చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడు, ఎట్టి దోషము ఎట్టి మచ్చలు లేనటువంటి ఒక పవిత్ర నిర్మలమైనటువంటి ఒక చంద్రుడిగా ఉంటున్నాడు. అది ఎట్ట ఉంది? విశ్వామిత్రుని యొక్క తపశక్తి వలె ఉంది. విశ్వామిత్రుడు ఎదురుగా లేకపోయినప్పటికీ విశ్వామిత్రుని వర్ణించినాడు ఈ వశిష్ఠుడు. ఆ ప్రేమను శ్రవణం చేసినంత మాత్రమే విశ్వామిత్రుని మనసు కరిగిపోయింది. ఎవరైనా కొత్త భక్తులు ఎవరైనా ఇక్కడ ప్రవేశించినప్పుడు ఆశ్రమంలో ఉండేటువంటి వారు వీళ్ళందరూ ఎయిర్ హోస్టల్స్ మాదిరి, ఒక హాస్టల్ హోస్టల్స్ మాదిరి వాళ్ళు ఎంతో వెల్కమ్ చేసి వాళ్ళని ఎంతో మర్యాదగా మనకు స్వాగతం చేయాలి. ఇన్స్టిట్యూట్ లో కూడా అంతేనే, కొత్త పిల్లలు వచ్చి దాంట్లో చేరినప్పుడు వాళ్ళంతా మన బ్రదర్స్ మాదిరి ఇచ్చి భుజం చెట్టి తల వినిపి వాళ్ళని ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చినటువంటి బాధలు కూడా నువ్వు మరిపింపజేయాలి. కానీ బయట తట్టి కాలేజీల్లో ఉంటుండాలి. కొత్తగా పోయినటువంటి పిల్లల్ని చూస్తే ర్యాగింగ్ అనేటువంటిది ఒకటి మొదలుపెట్టి వాళ్ళని ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళు రాక్షసులే. నిజంగా వాళ్ళ సోదరులైతే అట్లా చేస్తారా? కొత్తగా ప్రవేశించినటువంటి పిల్లలకు ఈ భయం పోగొట్టి ధైర్యమును ఆనందాన్ని అందించవలసినటువంటి ఈ విద్యార్థులు ఈ వీరికి భయము ఒక విధమైన ఆందోళన అభివృద్ధి పరుస్తున్నారు. విద్య కాదు అవిద్య, ఇది వివేకం కాదు అవివేకము, ఇది దయతత్వం కాదు క్రూరత్వము. కనుకనే కొత్తగా వచ్చినటువంటి వారిని ఎంతో మనము ప్రేమతో చూడాలి వారిని. అదేవిధంగా ఆశ్రమంలో ప్రవేశించినటువంటి వారిని కూడాను కొత్త వారిని చూస్తే ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేసి తన పక్కలో కూర్చోబెట్టుకోవాలి. కాదు కాదు రిజర్వేషన్లు, ఇదొక పీఠం అదొక పీఠం అదొక పీఠం పక్కన కూడా కూర్చొని వరకు ఇది మంచిది కాదు. ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటుండ స్వామి ప్రేమతత్వాన్ని ఆనాడు మీరు అర్థం చేసుకున్న వారు అవుతారు. కనుకనే ఏ మాట మాట్లాడినప్పటికీ ఓ ప్రేమతో మీరు మాట్లాడండి. తెలియకపోతే నాకు తెలియదండి, దయచేసి మన్నించండి అని చెప్పండి అని ఏదో ఒక అనిమల్స్ కదా తరిమినట్టు తరుముతారు, అది మంచిది కాదు. అందరూ మానవులమే, అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ విశ్వసించాలి. సర్వభూతాత్మ అయినటువంటి పరమాత్మతో ప్రేమకు నీవు పాత్రుడవుతావు. జీవులను చూస్తే బాధించటము, దేవుణ్ణి చూస్తే పూజించటము, ఏమి పూజ ఇది? కానీ పనిచేసేటువంటి ఎద్దులు రాత్రింపగులు కూడా శ్రమించి పనిచేస్తుంటాయి. వాటిని శిలకోలు తీసుకుని కొట్టేస్తారు. రాతి నందిని చూస్తే ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తారు. తోలు భక్తి కానీ హృదయ భక్తి కాదు. ఈ విధమైనటువంటి హృదయాలు ఉంటుంటే వీళ్ళు భక్తులు ఎత్తవుతారు. కనుక నేటి నుంచి అయినా కూడా మీరు హృదయాన్ని పవిత్రమైనటువంటి యొక్క అందరూ కంపాషన్ కంపాషన్ కంపాషన్ అంటారు. ఎక్కడుంది అది కంపాషన్? ఫ్యాషన్ గా ఉంటుండాలి. ఎప్పుడూ ఒకరిని బాధించటమే ఇది మంచిది కాదు. ఎన్ని దినముల నుంచి ఆశ్రమంలో ఉంటున్నారు, ఇది నిజమైనటువంటి ఆశ్రమం అని కానీ శ్రమ లేకుండా ఉండేటువంటిది ఆశ్రమం. అందరూ అదే బాధపడుతుంటారు. అయ్యో స్వామి మాకు ఇంటర్వ్యూకైనా పిలువడే, ఆ ఇంటర్వ్యూ రూమ్ లో అయినా కొంతసేపు ఆనందంగా ఉండవచ్చును, మాకు బయట తట్ట అంతా ఎక్కడ పోయినా కానీ తరం కొడుతుంటుంటారు, కుక్కల వరే తరుముతుంటారు మమ్మల్ని, చాలా బాధపడుతుంటారు భక్తులు. ఎంతమందికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అవుతుంది? అందరికీ ఒకతూరి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వీలు కాదే. ఇదిగో ఇదే పెద్ద ఇంటర్వ్యూ, అందరికీ సమానమైనటువంటి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ప్రేమను పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి. ప్రతి ఒక్కరు కూడాను ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో జవాబివ్వాలి. తెలిసింది తెలిసినట్టుగా చెప్పు, లేకపోతే నాకు తెలియదండి క్షమించండి అని మంచిగా చెప్పు. దీనికి అనేక పర్యాయం చెప్పాను. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. కనుక మాటలు తగ్గించుకోండి, అప్పుడే మీలో ఉన్నటువంటి అనిమల్ క్వాలిటీస్ అంతా కూడా దూరం అయిపోతాయి. ఈ అనిమల్ క్వాలిటీస్ మనలో నింపుకొని హ్యూమన్ వల్లే మనం ప్రవర్తించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? దానిని మొట్టమొదటి తరం వేయాలి. ప్రేమించు ప్రేమించు ప్రేమించు, అందరికీ ప్రేమను పంచు. ఇది ఏ నిజమైనటువంటి సాత్వికము. కనుక మనలో నిరంతరం కూడా జీవితం అంతా కూడా రాజసికం రాజసికం రాజసికం. ఈ రాజసికం అనేటువంటిది రాక్షస రాజసికము, ఇది మంచిది కాదు. మనం మానవులము. ఐఎమ్ నాట్ ఎనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్. ఈ రకమైనటువంటి యొక్క క్వశ్చన్ నీకు వేసుకుని ఆన్సర్ నీవే తెచ్చుకోవాలి. నేను పశువుని కాదు, నేను రాక్షసుని కాదు, నేను ఇక ఏ విధమైనటువంటి దుర్మార్గుడు కాదు, నేను మానవుడను, నేను మానవుడను. కనుక నేను మానవుడే దేవుడిగా మారతాడు. ఆ విధంగా క్వశ్చన్ వేసుకుంటే తక్షణమే నీ నుంచి జవాబు వస్తుంది. నిర్దయగా ఉంటున్నారు, ఏమాత్రం కూడా దయా ప్రేమలు లేకుండా ఉంటున్నారు. ఎవరికెవరు ఏ విధమైనటువంటి జవాబులు కూడా సరైనటువంటివి లేవు. కనుక నేటి నుంచి చక్కని జవాబు ఇవ్వండి. వచ్చినటువంటి పేషెంట్స్ ను ప్రేమతో చూడండి. వాళ్ళ స్థితిగతి ఏమిటో వాళ్ళు చక్కగా విచారించి మందులు ఇవ్వండి. అందులో ఏమిటో గాని ఈ కలి ప్రభావము, ఈ చదువుకున్నటువంటి వాళ్లకు మరింత క్రూరత్వం ఎక్కువైపోతుండాలి. దీని కారణం ఏమిటి? ఎడ్యుకేషన్ అనేటువంటి అహంకారం ఇవ్వడం అంత అనిమల్ గా మార్చేసేస్తుంది. చదువు అంతో ఇంతో చదువు లేనటువంటి పల్లెటూరు వాళ్ళే ఎంతో వినయ విధేయతతో ఉంటున్నారు. కనుకనే మనము ఈ విలేజెస్ వరకంటే అక్కడే కొంత సంస్కారం కూడా నిలిచి ఉంటుండాలి. ఈనాడు చదువుకున్న వాటిలో ఏమి కల్చర్ అనేదే లేదు, కల్తలు ఉంటున్నాయి వాళ్ళలో. కనుక అలాంటివి మనం దూరం చేయాలి. భక్తి, భక్తి అంటే పూజించటము భజించటము కాదు, భగవత్ ప్రేమను మనం పెంచుకోవాలి. ఆ ప్రేమ మీలో ప్రవేశించినా తప్పక మీ మానవత్వమే మారిపోతుంది. కనుక స్వామి దయను కాబట్టి పెంచుకోవడానికి ఈ ప్రేమ ఒక్కటే రాజమార్గము. ప్రేమ ముదిత మనసే.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఒక్కొక్క మానవునియందు స్థూలము, సూక్ష్మము, కారణము అనే మూడు దేహములున్నవి. పవిత్రమైన ఆహారముతో స్థూలదేహమును, పవిత్రమైన కోరికల చేత సూక్ష్మ శరీరమైన మనస్సును, పవిత్రమైన తలంపుల చేత కారణదేహమైన అంతఃకరణమును పవిత్రముగావించినప్పుడు అంతరాత్మ అనే దైవత్వమును వ్యక్తం చేసుకోవడము సాధ్యమవుతుంది. అప్పుడే మానవుడు పరిపూర్ణుడు కాగలడు. ప్రతి యువతి యువకుడు వ్యక్తిత్వం కోసమని నైతిక విద్యను తప్పనిసరిగా అభ్యసించవలెను. మానవత్వమునందు ఉన్న దివ్యత్వమును గుర్తించడము మానవుని ప్రధాన ధర్మము. వ్యక్తిత్వమును ప్రకటన చేయటము ప్రధానమైన విధి. ప్రాచీన కాలమునందు విద్యార్థులు విద్యాదేవత అయిన సరస్వతిని సత్ప్రవర్తన, సత్యము మరియు సౌందర్యమును అనుగ్రహించమని ప్రార్థించెడివారు. సత్యము సత్ప్రవర్తన ఎచ్చట ఉండునో అక్కడే సహజమైన సౌందర్యం ఉట్టిపడుతుంది. వివేకము, ఇంద్రియ నిగ్రహము, ఒక నియమితమైన శిక్షణ మానవుని ప్రధానమైన లక్షణములు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామికి చిరకాల భక్తులైన శ్రీ చక్రవర్తి గారి జీవితంలోని మరిన్ని అనుభవాలను ఇప్పుడు విందాం. శ్రీ చక్రవర్తి గారు 1976 సంవత్సరంలో అనంతపూర్ నుంచి హైదరాబాద్కు రాష్ట్రమంతా విస్తరింపబడిన పదవీ బాధ్యతలతో డైరెక్టర్ ఆఫ్ టెక్స్టైల్స్గా ట్రాన్స్ఫర్ అయినప్పుడు వారం వారం ప్రశాంతి నిలయం వెళ్లి స్వామి దర్శనం చేసుకునే అవకాశం ఇంకా లభ్యం కాదేమో అని చాలా బాధపడ్డారట. ఆశ్రమానికి దగ్గర్లోనే మరేదైనా స్థలానికి అంటే పోస్టుకి ట్రాన్స్ఫర్ చేసుకుందామా అనుకుంటే, అలాంటి ఆలోచన మనసులో ఒక్క క్షణం పాటు మెదిలినా ఆయన ఆ ఆలోచనను పక్కకి నెట్టి హైదరాబాద్ వెళ్లడానికే నిశ్చయించుకున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం ఎక్కడ ఏ పదవిలో చేయమని ఆదేశించినా అక్కడ పనిచేయడమే తప్ప నాకు ఫలానా చోటు లేదా పదవీ కావాలని కోరుకునే అధికారం వారికి లేదు అని ఆయన మనస్ఫూర్తిగా నమ్ముతారు. శ్రీ చక్రవర్తి గారు హైదరాబాద్ వెళ్లే ముందు ఆయనకు ఆయన భార్యకు ప్రశాంతి నిలయంలోనో బృందావన్లోనో తనకు అత్యంత సన్నిహితంగా ఉండే అవకాశం స్వామి కల్పించారు. అంతేకాకుండా నాతో సన్నిహితంగా ఉండే అవకాశం తప్పిపోయిందని మీరు బాధపడవద్దు, ఇంతకు 10 రెట్లు సన్నిహితంగా ఉండే అవకాశం నేను మీకు కల్పిస్తాను అని భగవాన్ బాబావారు వారికి అభయమిచ్చారు. అనతి కాలంలోనే అది నిజమైంది కూడా. హైదరాబాద్లోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు నెలకొల్పిన శ్రీ సత్యసాయి విద్యావిహార్ అనే స్కూలుంది. చుట్టూ కనుచూపు మేర దూరం వరకు అద్భుతమైన దృశ్యం కనపడే ఒక ఎత్తైన కొండమీద నిర్మింపబడ్డ విశాలమైన భవనంలో కింది అంతస్తులో అప్పట్లో ఆ స్కూల్ నడపబడుతూ ఉండేది. ఈ భవనంలో మొదటి అంతస్తులో ఎవ్వరూ నివసించకపోవడం చేత ఖాళీగా ఉంది. ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ తీసుకుని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సోషల్ సర్వీస్ చేసిన శ్రీ చక్రవర్తి గారి భార్య శ్రీమతి సుధను ఆ స్కూల్కు డైరెక్టర్ మరియు కరెస్పాండెంట్గా నియమించి స్వామి ఆ దంపతులకు తమ అవతార కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించి ఆశీర్వదించారు. అంతేకాకుండా శ్రీ చక్రవర్తి గారిని తన కుటుంబంతో సహా ఆ భవనం మొదటి అంతస్తులో నివాసం ఉండమని స్వామే చెప్పారు. భగవాన్ బాబా ఆ దంపతులను పిలిచి, ఇన్ని సంవత్సరాలు మీరు అద్దీంట్లో ఉన్నారు, ఇప్పటినుంచి మీ సొంత భవనంలో మీరు ఉండొచ్చు అని చెప్పినప్పుడు వారి హృదయాలు ఆర్ద్రమయ్యాయి. ఆ సంవత్సరం స్వామి 2 సార్లు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ భవనంలో వాళ్లతో కలిసి ఉన్నారు. శ్రీ చక్రవర్తి గారి దంపతులు హైదరాబాద్లో నివసించే సమయంలో స్వామి సర్వకాల సర్వావస్థల్లోనూ తమ ఇంట వెంట జంట కంట ఉండి తమను రక్షించి కాపాడుతున్నారనే అనుభూతికి నిదర్శనంగా ఎన్నెన్నో అద్భుతమైన అనుభవాలు కలిగాయి వాళ్లకి. శ్రీ చక్రవర్తి గారు వాటన్నింటినీ భగవంతుని యొక్క సహజమైన దివ్యత్వాన్ని ప్రస్ఫుటింపచేసే లీలలుగా భావిస్తారు. అయితే ఆ దంపతులు నెలకొకసారి తప్పకుండా బృందావనమో ప్రశాంతి నిలయమో వచ్చి స్వామి దర్శనం చేసుకోవటం మాత్రం మానలేదు. 1977 సంవత్సరంలో శ్రీ చక్రవర్తి గారికి కొన్ని ఓరియంటేషన్ కోర్సెస్ కి హాజరయ్యేందుకు ముస్సూరి వెళ్లాల్సి వచ్చింది. ఒకరోజు రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఆయన బాత్రూంలో స్పృహ తప్పి కింద పడిపోయారు ముస్సూరిలో. ఆ సమయంలో ఆయన కోర్సు ముగింపు సందర్భంగా ఒక విందుకి వెళ్లాల్సింది. ఆయనకు స్పృహ వచ్చేసరికి గడ్డం కింద కొంచెం నొప్పిగా అనిపిస్తోంది. ఎదురుకుండా ఉన్న అద్దంలో చూసుకునేసరికి గడ్డం నిలువున చీరి ఎముక బయటికి పొడుచుకొచ్చినట్టుగా కనపడుతోంది. అప్పుడు ఆయన్ని డెహ్రాడూన్లోని హాస్పిటల్కి తీసుకుని వెళ్లి గడ్డం పగిలిన చోట కుట్లు వేసి తల చుట్టూ వరకు బ్యాండేజ్తో చుట్టపెట్టారు. తనకు దెబ్బ తగిలిన విషయం తన భార్యకు తెలిస్తే ఆవిడ ఆందోళన చెందుతారని ఆమెకు విషయం కూడా తెలపలేదు.
సరిగ్గా ఇక్కడ శ్రీ చక్రవర్తి గారికి దెబ్బ తగిలిన సమయంలోనే ఆవిడ హైదరాబాద్ లో తన ఇంట్లో కుక్క పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ఆవిడ మెడలోని మంగళసూత్రం తెగి కింద పడిపోయింది. దాంతో ఆవిడకి వెంటనే తన భర్తకేదైనా ఆపద సంభవించిందా అని భయమేసింది. వెంటనే శ్రీమతి సుధగారికి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తనకు తన భర్తకు కలిపి ఇచ్చిన మొట్టమొదటి ఇంటర్వ్యూలో అభయమిచ్చిన సంగతి జ్ఞాపకం వచ్చింది. తన మనసులోని ఆందోళనను స్వామికి తెలియచేయమని, శ్రీ కుటుంబరావు గారిని కోరదామని ప్రశాంతి నిలయానికి ట్రంకాల్ బుక్ చేసుకున్నారు. ఆ రోజుల్లో నేరుగా ప్రశాంతి నిలయానికి టెలిఫోన్లో మాట్లాడడానికి ఎస్టీడీ సౌకర్యం కూడా లేదు. తక్షణమే ఆవిడికి టెలిఫోన్ కనెక్షన్ దొరికింది. శ్రీ కుటుంబరావు గారు అప్పుడే ఆ రోజుకి ఆఖరిసారిగా స్వామితో మాట్లాడటానికి బయలుదేరబోతున్నారు. ఆ సమయంలో ఆవిడ శ్రీ కుటుంబరావు గారితో మాట్లాడి తన మనసులో చెలరేగిన భయాందోళనలు ఆయనకి చెప్పుకోగలిగారు. శ్రీ కుటుంబరావు గారు ఆవిడ చెప్పిన విషయాలన్నీ స్వామికి నివేదించారు. ఇది జరిగిన ఒక గంటలోపుగా స్వామి ఆవిడికి అభయమిస్తూ, నీవు కంగారు పడవద్దు, స్వామి ఎల్లప్పుడూ చక్రవర్తితో ఉన్నారు, ఆయన ఇంట జంట వెంట ఉన్నారు, ఆయనకి ఎటువంటి ఆపద సంభవించదు, నీవు ఎటువంటి నిద్రమాత్రలు మింగవలసిన అవసరం లేదు అనే సందేశము స్వామి పంపించారు. శ్రీ చక్రవర్తి గారు 2 రోజుల తర్వాత హైదరాబాద్కు తిరిగి వచ్చిన వెంటనే ఆయనకు తగిలిన దెబ్బ సంగతి ఆవిడకి చెప్పారు. వెంటనే వాళ్ళిద్దరూ తమ రక్షకుడైన స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకోటానికి బయలుదేరారు. శ్రీ చక్రవర్తి గారికి ముస్సోరిలో ప్రమాదం జరిగిన మర్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్త శ్రీ సత్యమూర్తి గారు హైదరాబాద్ నుంచి ప్రశాంత నిలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని శ్రీమతి సుధగారి మనసులో ఉన్న భయాందోళనను స్వామికి తెలియచేశారు. అప్పుడు స్వామి ఆయనతోటి ఆమె మంగళసూత్రం తెగి పడిపోయినప్పుడు ఆమె చక్రవర్తిని కాని తన తల్లిని కాని లేక ఏ ఇతర బంధువులని కాని పిలవలేదు. ఆ సమయంలో ఆమె కేవలం స్వామిని మాత్రమే జ్ఞాపకం చేసుకుని ఆయనను ప్రార్థించింది. నిజమైన భక్తురాలు అంటే అలా ఉండాలి అని స్వామి చెప్పారు. నిజమైన భక్తి అంటే అదే కదండి. ఆపదలో ఉన్నా ఆనందంలో ఉన్నా తల్లి తండ్రి గురువు దైవం సర్వమైన స్వామికే మనం భక్తితో మన బాధను వెల్లడించుకుంటే స్వామి తప్పక కాపాడుతారు.

1978 సంవత్సరంలో అక్టోబర్ నెలలో ఒకరోజు సాయంత్రం 4 గంటలకి బృందావనంలో శ్రీ చక్రవర్తి గారు భగవాన్ని కలిసి హైదరాబాద్ కు విమానంలో తిరిగి వెళ్లడానికని అనుమతి కోరారు. అప్పుడు స్వామి, నీ ఫ్లైట్ 8 గంటలకు అని అడిగారు. స్వామి, 4:15 అని ఆయన సమాధానం చెప్పారు. స్వామి ఒక్క క్షణం పాటు ఆలోచించి, నీ కారు ఇక్కడికి తీసుకునిరా అని చెప్పారు. శ్రీ చక్రవర్తి గారు తన కారుని మందిరం పోర్టికో దగ్గరకు తీసుకురాగానే స్వామి కారు ఎక్కి కాలేజ్ ఆడిటోరియం వద్దకు పోనివ్వమని ఆదేశించారు. అక్కడ స్వామి శ్రీ చక్రవర్తి గారితో కలిసి విద్యార్థులు చేస్తున్న ఒక నాటకం యొక్క రిహార్సల్స్ ని చూశారు. వారు మందిరానికి తిరిగి వచ్చేటప్పటికి 6 గంటలైపోయింది. ఇంకా ఆ రోజు ఫ్లైట్ ఎలాగూ అందదు కాబట్టి రేపటికి తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుందామని శ్రీ చక్రవర్తి గారు అనుకుంటున్న సమయంలో స్వామి ఆయనతో, ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వెళ్లవచ్చు అని చెప్పారు. తాను ఎయిర్పోర్ట్ కి వెళ్లే సమయానికి విమానం బయలుదేరిపోతుందని స్వామితో చెప్పటం శ్రీ చక్రవర్తి గారికి ఇష్టం లేదు. అందువల్ల ఆయన స్వామి ఆదేశాన్ని అనుసరించి ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. ఆయన అక్కడ చేరుకునేటప్పటికి టైం 7 గంటలైంది. అక్కడ ప్రయాణికులంతా వేచి ఉండే లాంచ్ లో ఈయన అడుగు పెట్టగానే, కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ వెళ్లే ఫ్లైట్ ఆలస్యమైందని, ఇప్పుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని, ప్రయాణికులు విమానంలోకి ఎక్కి కూర్చోవచ్చని ప్రకటన వినపడింది. మరొకసారి 1979 ఇటువంటి సంఘటనే జరిగింది. ఆ రోజున శ్రీ చక్రవర్తి గారు స్వామి వద్ద సెలవు తీసుకోవటానికి వెళ్లినప్పుడు స్వామి క్షేమంగా వెళ్లి ఆనందంగా తిరిగిరా అని ఆశీర్వదించారు. శ్రీ చక్రవర్తి గారు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో విమానం ఎక్కారు. విమానం సరిగ్గా సమయానికే బయలుదేరింది. అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి విమానం చేరుకునేటప్పటికి చక్రాల వద్ద ఏదో సాంకేతిక లోపం వల్ల విమానం కిందకి దిగలేక గాల్లో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది. 45 నిమిషాల తర్వాత కూడా విమానం చక్రాల్లో లోపం సరిదిద్దడానికి వీలు పడక విమానాన్ని బలవంతంగా ఢిల్లీ ల్యాండింగ్ చేయించారు. అంటే చక్రాల అవసరం లేకుండానే విమానం యొక్క మధ్య భాగం నేలపై ఆనేటట్లుగా దింపడం. ఇంకా విమానంలోని ప్రయాణికులందరూ భయాందోళనలో నిండిపోయారు. కానీ శ్రీ చక్రవర్తి గారు మాత్రం తనకేమీ పట్టనట్టు ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. ఆ సమయంలో ఆయన తన ప్రభువు సంరక్షకుడు అయిన స్వామివారు తాను బృందావనం నుంచి బయలుదేరేటప్పుడు చెప్పిన అభయపూర్వకమైన మాటలను గుర్తు చేసుకుంటున్నారు. చివరకు విమానాన్ని బలవంతంగా కిందకు దింపించే ఆఖరి క్షణంలో ఉన్నట్టుండి విమానం యొక్క చక్రాలు వాటంతట అవే బయటకు వచ్చి విమానం మామూలు పద్ధతిలో సురక్షితంగా కిందకి దిగింది. శ్రీ చక్రవర్తి గారు స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ విమానం దిగి బయటకు వచ్చేసరికి చుట్టూ ఏదైనా ప్రమాదం సంభవిస్తే దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్లు బారులు తీరి కనపడ్డాయి. 1980 శ్రీ చక్రవర్తి గారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో 20 సంవత్సరాలు పూర్తి చేసే నాటికి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఫైనాన్స్ సెక్రటరీ పదవిని నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆయన మనస్సులో భగవంతుని ప్రభుత్వ సర్వీసు ద్వారా సేవించుకోవటం కంటే పదవి విరమణ చేసి నేరుగా సేవించుకుంటే బావుంటుంది అనే తీవ్రమైన కోరిక కలిగింది. స్వామివారికి ఆ ఆకాంక్షను తెలియచేసుకోగా స్వామి, నీవు ఐఏఎస్ నుంచి ఇంత తొందరగా రిటైర్ అవ్వాలని ఎందుకనుకుంటున్నావు? నీవు ప్రభుత్వ సర్వీసులో కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కూడా కాగలవు. అంతగా కావాలనుకుంటే రిటైర్ అయిన తర్వాత నువ్వు ఇక్కడికి రావచ్చు అని చెప్పారు. అప్పుడు శ్రీ చక్రవర్తి గారు, స్వామి, నా ఒంట్లో ఆరోగ్యం, శక్తి, ఉత్సాహం ఇంకా మిగిలి ఉండగానే నేను పరమాత్మని సేవించుకోవాలనుకుంటున్నాను. రిటైర్ అయిన తర్వాత నేను ఎంతవరకు స్వామి సేవ చేసుకోగలనో నాకు తెలియదు అని వినయపూర్వకంగా స్వామికి నివేదించుకున్నారు. అయినప్పటికీ ఆ ధన్యజీవి యొక్క ఆర్తితో కూడిన ప్రార్థనను
స్వామి వెంటనే అంగీకరించలేదు. బహుశా ఆ మానవ హృదయంలోని పవిత్ర స్వప్నము సఫలమై సాకారం దాల్చటానికి ఇంకా సమయం అవసరముందేమో.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 17వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

పుట్టపర్తికి నేను మొదటిసారి వెళ్లటానికి కొద్ది నెలల ముందు బాబా పెద్ద సోదరుడైన శేషమరాజు బాబా గురించి జరుగుతున్న దుష్ప్రచారాన్ని గురించి రాస్తూ బాబా చేస్తున్న కొత్త కొత్త ప్రకటనలు, వింత పనులు, వాటి గురించి ప్రజలు రకరకాలుగా అనుకోవటం గురించి, అలా వారు అనుకోవటం తనకు ఎంతటి బాధ కలిగిస్తున్నదో రాశారు. దానికి జవాబుగా బాబా, వారెవరికీ నేనెవరినో ఎందుకు వచ్చానో తెలియదు. దోషపూరితమైన కళ్లతో వారు తాము ఊహించుకుంటున్నదాన్నే చూస్తారు, కాని నిజానికి నా అసలు నిజతత్వాన్ని వారు ఎంత ప్రయత్నించినా తేరిపారా చూడలేరు. ఏ విధంగా ప్రయత్నించినా వారికి నా నిజతత్వం బోధపడదు అని జవాబు రాశారు. అందుచేత సమయాన్ని, ప్రదేశాన్ని బాబా ఎలా అధిగమించగలరో తెలుసుకోవాలనుకోవటం వ్యర్థ ప్రయత్నం. ఆయన కలిగించిన అనుభూతుల్లోని ఆనందం మనకి చాలు. అందుకే ఆయనను అంచనా వేయటం మానేసి హృదయంలో భద్రపరుచుకోవాలి అని నిర్ణయించుకున్నాను. ఇక్కడ మీకు మరొక చక్కని అనుభవాన్ని గురించి తెలియజేయాలి. ఒకరోజు బృందావనం వరుసలోని ఇళ్ల ముందు నుండి బాబా వెళ్తూండగా అమ్మ స్వామి లోనికి రండి హారతిస్తాను అని ఆహ్వానిస్తూ అర్థించింది. ఒక్క హారతి సరిపోదు, రెండు హారతులిస్తావా అని అడిగారు బాబా. ఇస్తాను స్వామి, కర్పూరం, దీపం రెండింటితోటి హారతిస్తాను అని అమ్మ చెప్పింది. స్వామి లోపలికి వచ్చి రెండు హారతులు పుచ్చుకుని మామూలు కంటే ఎక్కువసేపు మా ఇంట్లో గడిపి మమ్మల్ని ఆనందింపచేసి మా పొరుగింటి వారికి కూడా సంతోషాన్ని పంచివ్వటానికి వెళ్లిపోయారు. చక్కగా చెలోక్తులు విసురుతూ, నవ్వులు కురిపిస్తూ, ఒక పాట పాడుతూనో కథ చెబుతూనో లేక సామెతలు పొడుపు కథలు చెప్తూనో స్వామి ప్రతి ఇంట్లోనూ ఆనందాన్ని నింపి ప్రకాశింపజేస్తూ ఉండేవారు. తీరుబడిగా ఒకసారి ఇళ్లన్నీ చుట్టి వస్తూ ఇంట్లో అలమారులో ఏవైనా కొత్త పాత్రలు కనిపిస్తే వాటి అవసరం ఏమిటో అడిగేవారు. వండుతున్న పదార్థాల మూతలు తీసి చూసి ఆ వంటకాల్లోని పోషక పదార్థాల విలువల గురించి, వండే విధానాల్లో పోషక విలువలు ఎలా తగ్గిపోతాయో వివరిస్తూ ఉండేవారు. స్వామి మాటలు చేతలే అక్కడ మాకు చర్చనీయాంశంగా ఉండేవి. ఆనందాన్ని పంచుకుంటూ, ఆత్మీయతను పెంచుకుంటూ అన్ని కుటుంబాల వారు కలిసి ఒకే కుటుంబంలాగా ఐకమత్యంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్లం. మందిరానికి ముందు భాగాన స్వామి కొన్ని కొబ్బరి మొక్కల్ని నాటారు. అక్కడ ఉన్న మిగతా పూల మొక్కలతో పాటు ఈ కొబ్బరి మొక్కలకు కూడా రోజు విడిచి రోజు నీళ్లు పోయాల్సి వచ్చేది. మందిరానికి తూర్పు వైపున సుమారు 100 గజాల దూరంలో ఉన్న ఒక లోతైన బావి నుండి కడవలతో నీళ్లు తోడి తేవలసి వచ్చేది. కాస్త కష్టమైన భాగమైన నీళ్లు బావి నుండి తెచ్చే పనిని పురుషులు, వీరి చేతుల నుండి ఆ అల్యూమినియం పాత్రల్లో నీటిని మొక్కల దగ్గర స్త్రీలు ఒకరి నుండి ఒకరు అందుకుని మొక్కలకు పోస్తూ ఉండేవారు. మరొక వరుసలో కాస్త పెద్ద వయసు వాళ్లు నిలబడి ఖాళీ పాత్రలను పురుషులకు అందిస్తూ ఉండేవాళ్లు. ఈ విధంగా బావి నుండి నీటితో నిండిన కడవలు మొక్కల దగ్గరికి, అక్కడ నుండి ఖాళీ పాత్రలు బావి దగ్గరికి ఒకరి నుండి మరొకరికి చేతులు మారుతూ చేరుకునేవి. ఒక్కొక్కరోజు పని కాస్త మెల్లగా జరుగుతున్నది అనిపిస్తే బాబా చకచకా పనిచేసి గెలిచిన వారికి బహుమతుల్ని ప్రకటించేవారు. నీళ్ల కడవ నింపి ఇచ్చేలోగానే ముందు నింపి ఇచ్చిన నీళ్ల కడవ ఖాళీ చేసి తిరిగి ఇవ్వబడితే ఆడవాళ్లు గెలిచినట్లు, నిండిన కడవ చేతికి అందేటప్పటికీ తీసుకునే స్త్రీలు సిద్ధంగా లేకపోతే మగవాళ్లు గెలిచినట్లు, అలా గెలిచిన వారికి బాబాదిగాని షిరిడీ బాబాదిగాని లేక ఓంకారంగానే ఉన్న లాకెట్టు బహుమతిగా ఇవ్వబడేది. ఒక్కొక్కసారి ఎంతమంది విజేతలకో అన్నట్లు బాబా బోలెడు వెండి లాకెట్లు సృష్టించి సిద్ధంగా ఉంచేవారు. ఇలా ఈ సేవ ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా, సరదాగా చేస్తూ ఉండేవాళ్లం. ఒకరోజు సాయంకాలం ఆడవారు మగవారు ఇరు బృందాలు కూడా ఒక్కొక్క కడవ చేతిలో ఉంచుకుని మధ్యలో ఒక బోర్లించిన కడవపై బాబా కూర్చుని ఉండగా ఆయనకు ఇరువైపులా చిన్న చిన్న పాత్రల్లో చిన్నపిల్లలు ఇలా ఒక ఫోటో తీయించుకోవడానికి సిద్ధం చేశారు బాబా. నేను కాశీ నుండి తెచ్చిన రాగి చెంబుతో నా మనవడు స్వామి ఒడిలో కూర్చున్నాడు.
వాడు కూడా ఆ కాశీ చెంబుతో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండేవాడు. బాబా వాడిని చూసి ఈ ఉడుత సేవకు మెచ్చి, "భేష్, చాలా బాగుంది. కాశీ చెంబులో పుట్టపర్తి నీళ్లు" అన్నారు నవ్వుతూ. బాబా కూడా గ్రూపు ఫోటోలో ఉండాలి కాబట్టి ఎలా ఫోటో తీయాలో వివరంగా చెప్పి కెమెరా నా చేతికిచ్చారు. వారు చెప్పిన ప్రకారంగా కెమెరా క్లిక్ మనిపించాను. భక్తులంతా సరదాపడి ఫోటోల కోసం అడిగినప్పుడు బాబా వారి ముందు నన్ను దోషిని చేసి నిలబెట్టారు. నేను తెలియక తప్పుడు బటన్ నొక్కటం వల్ల ఫోటో రాలేదు. కాని బాబా గ్రూప్ ఫోటో కోసం అందరినీ వరుసల్లో నించోబెట్టడం, స్వయంగా సూచనలు ఇవ్వటం ఆ ఆనందం చాలు అనిపించింది. బహుశా స్వామి అంతవరకే అనుగ్రహించారేమో. ఫలితం కంటే పనిలోనే ఆనందం ఎక్కువ అని అంటూ బాబా, "ఫలితం కంటే కర్మ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది" అంటారు. బాబా ఎవరితోనైనా వ్యక్తిగత సంభాషణ జరపడానికి పిలిపించేందుకు ఒక నిర్ణీత సమయం అంటూ ఏదీ ఉండేది కాదు. ఆ రోజుల్లో స్వామి ప్రతి కుటుంబానికి వెళ్లబోయే ముందు పాదపూజ చేసుకోవడానికి అనుమతి ఇచ్చేవారు. ఆ పాదపూజ సమయంలో భక్తులు వాళ్ల కష్టాలను, సమస్యలను చెప్పుకుని సమాధానాలను, ధైర్యాన్ని పొందేవారు. అక్షరాభ్యాసం, అన్నప్రాసన, నామకరణం, పుట్టు వెంట్రుకలు తీయించటం ఇటువంటివన్నీ స్వామి సన్నిధిలో స్వామిచేత చేయించుకుంటూ ఉండేవారు. అందరూ భోజనం చేస్తున్నప్పుడు ఏ పాపకు అన్నప్రాసన చెయ్యాలో ఆ పాపకు పొంగలి తినిపించేవారు. తనకి నచ్చిన పేరుతో పిలిచి నామకరణం చెయ్యటం, బంగారు నగనో ఉంగరాన్నో తేనెలో ముంచి నాలుకపై ఓంకారం రాసి అక్షరాభ్యాసం చేసేవారు. లేదా ఆ పసిబిడ్డ చెయ్యి పట్టుకుని పలకపై ఎరుపు రంగుతోనూ పసుపు రంగుతోనూ ఓం అని రాయించి దిద్దించేవారు. మానవ స్వరపేటిక నుండి వెలువడే అన్ని శబ్దాలకు మూలం ఓంకారం. అటువంటి సందర్భాల్లో ఆ పిల్లల మెడలో లాకెట్టు వేసి ఉంచేవారు. ఎవరైనా కుటుంబం వాళ్లు జబ్బుపడ్డ వ్యక్తితో వస్తే బాబా వారింటికి తరచుగా వెళ్లేవారు. పవిత్రమైన విభూతితో పాటు మాత్రలు, క్యాప్సూల్స్, ఫార్మసిటికల్స్కు అందని మందులు ఆ హస్తంలోకి అలా వచ్చేవి. వాటితో వ్యాధిని నయం చేస్తూ ఉండేవారు. మనిషి మనస్సే రోగాన్నిగాని స్వస్థతను గాని కలిగించేది. కాబట్టి అస్వస్థత కలిగినప్పుడు వ్యాధి నిర్మూలనకు మందుతో పాటు విశ్వాసం అనేది కూడా ఉండాలి. నేను చేసేదల్లా ఆ వ్యక్తిలోని సంకల్పశక్తిని అధికం చెయ్యటం, ఆత్మవిశ్వాసం కలిగించటం. భక్తుని యొక్క విశ్వాసాన్ని బట్టి స్పందించే నా ప్రేమ సరైన ఫలితాలనిచ్చి వ్యాధిని పూర్తిగా నయం చేస్తుంది అంటారు బాబా. కాని స్వతసిద్ధమైన బాబా అవ్యాజమైన ప్రేమ ఎంత అప్రయత్నంగా వర్షించబడుతుంది అంటే అది భక్తుని మనసులో విశ్వాసం మొలకెత్తి వృద్ధి అయ్యేదాకా ఆలోచించదు, ఆగదు. బాధపడుతున్న వ్యక్తి తెలిసి ఒక అడుగు బాబావైపు వేసేలోగానే ఆయన మూడడుగులు ముందుకు వేసి వ్యాధి నివారణ చేస్తారు. అప్పటికింకా అక్కడ ఆసుపత్రి ఏదీ లేనందువల్ల చాలామంది రోగులు వారివారి నివాసాల్లోనే చికిత్స పొందుతూ ఉండేవారు. ఒకరోజున అమ్మ వరండాలో కూర్చుని ఉండగా మధ్యప్రదేశ్ నుండి వచ్చిన ఒక బృందం వారు అమ్మని, "ఎన్నాళ్ల నుండి ఇక్కడ ఉంటున్నారు మీరు?" అని అడిగారు. 4 ఏళ్ల నుండి ఉంటున్నామని అమ్మ సమాధానం చెప్పింది. 4 ఏళ్ల నుండి ఉంటున్నా మీ వ్యాధి ఇంకా నయం కాలేదా?" అన్నారు వాళ్లు ఆశ్చర్యంగా. వాళ్లు తమతో ఒక జబ్బుబడ్డ పిల్లను తీసుకువచ్చారు. అందుచేత మేము 4 ఏళ్ల నుండి అక్కడ ఉంటున్నామంటే చికిత్స కోసం అనుకుని ఇంకా వ్యాధి నయం కాలేదా అని ఆశ్చర్యపడ్డారు. కాని నేను వాళ్లకు మేమంతా బాబా వల్ల పూర్వపు స్థితిని పొందటానికి కావలసిన చికిత్స పొందుతున్నాము అని చెప్పలేదు. సంకల్పబలం లేకపోవటమనే రక్తహీనత, గర్వం, అహంకారం అనబడే మయోపియా, దృష్టిలోపం అనే పచ్చకామెర్ల వ్యాధి, హృదయ దౌర్బల్యం అనే గుండె జబ్బు మొదలైన వ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడే వైద్యం చేస్తున్నాను అని బాబా ఒకసారి అన్నారు. స్వామి వ్యాధులకు చికిత్స చేసే విధానాల గురించి చెప్పే ముందు నేను చూసిన ఒక నూతన వింత చికిత్సా విధానాన్ని ఇక్కడ మీకు తప్పక తెలియజేయాలి. ఒకరోజు ఉదయం మరచిపోలేనటువంటి ఒక దృశ్యాన్ని చూశాను. ఒక ఆర్తుడు సింధ్ ప్రాంతాల నుండి
మానసిక వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తెను తీసుకువచ్చాడు నిలయానికి. ఆమె పిచ్చిగా ఏడవటం, నవ్వడం, అకారణంగా అటూ ఇటూ పరిగెత్తడం వంటి ఎన్నో పిచ్చి చేష్టల్ని చేస్తోంది. ఒకే మాటను పదే పదే అంటూ ఉంది. కొద్ది వారాలు బాబా ఆమెను అలా పిచ్చి చేష్టలు చేస్తూ ఉండనిచ్చారు. వాళ్లు అక్కడి నుండి వెళ్లిపోయేలోగా ఆమె వ్యాధిని నయం చేస్తానని బాబా ఆమె తండ్రికి మాట ఇచ్చారు. ఇంకా ఆ సమయం రానే వచ్చింది. బాబా వారింటిలోకి ప్రవేశించారు. ఆమె నుదుటను విభూతి పెట్టారు. ఆమె బాబా కుర్చీ వద్ద పడిపోయింది. బాబా తన అరచేతులను ఆమె తల వెంట్రుకల్లోనికి పోనిచ్చి గట్టిగా నొక్కడం మొదలుపెట్టారు. బాబా అలా రెండు చేతులతో ఆమె తలను గట్టిగా నొక్కుతున్న కొద్దీ ఆమె తల వెంట్రుకల కుదుళ్ల నుండి ముదుర గోధుమ రంగు, అంటే డార్క్ బ్రౌన్ కలర్లో ఒక విధమైన ద్రవం కారడం మొదలుపెట్టింది. అది ఒక పళ్లెల్లోకి తీసినప్పుడు 10 ounces పరిమాణంలో ఉంది. బాగా దుర్వాసన కలిగి ఉంది. ఆ ద్రవం అంతా అలా కారిపోవటం ఆగిపోయాక బాబా లేచి వెళ్లి సబ్బుతో చేతుల్ని కడుక్కున్నారు. ఆ పిల్ల తాలూకా వాళ్లు అంతా ఆమెను తీసుకుని బుక్కపట్నం వరకు బండిలో వెళ్లి అక్కడి నుండి ధర్మవరం రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. 3 ఏళ్లు గడిచిపోయాయి. బాబా అప్పుడు బొంబాయి నగరంలో ఉన్నారు. ఆయన ఆ సింధ్ శరణార్థి ఇంటికి వెళ్లి ఆమెను తండ్రిని అనుగ్రహించాలని నిశ్చయించుకున్నారు. ఆ వ్యాధి నయం చేయబడిన అమ్మాయి బాబా కోసం వచ్చిన అతిథులకు కావలసిన ఏర్పాట్ల కోసం హడావిడిగా తిరుగుతున్నది. అంతేకాక ఎంతో చక్కగా భజన పాటలు పాడి తాను బాబా చేతిలో పునర్జన్మను ఎత్తానని చెప్పింది. తరువాత కూడా నేను మరో 2 తల గట్టిగా ఒత్తి ద్రవం తీసే చికిత్సా విధానాలను చూశాను. మా పొరుగు నుండే ఒక ఆయన భార్యకు మూర్ఛవ్యాధి తీవ్రంగా ఉండటం వల్ల చాలా బలహీనంగా, నీరసంగా, చంచలంగా ఉండేది. ఆమెకు కూడా పైన చెప్పిన విధంగానే వైద్యం చేసి నయం చేశారు. బెంగుళూరు నుండి హిస్టీరియా వ్యాధితో బాధపడుతున్న కుమార్తెను తీసుకువచ్చాడు ఒక భక్తుడు. ఆమెకు కూడా ఇలాగే తలను గట్టిగా ఒత్తి వెంట్రుక కుదుళ్ల నుండి ద్రవం కారిపోయేలా చేసి నయం చేశారు. ఈ సంఘటనలను గురించి నా స్నేహితులతో ఎప్పుడు చెప్పినా వారు నమ్మేవారు కాదు. కాని నా ముఖం మీద ఆ సంగతి చెప్పలేకపోయేవారు. ఫకీరులను, సన్యాసులను ఎగతాళి చేసే వీడేమిటి, ఇలా తన వయసులో సగమైన బాబాకు వశమైపోయాడు అనుకునేవారు. ఒక వ్యక్తిని అతనికున్న స్నేహితులను బట్టి అతని స్వభావాన్ని నిర్ణయించవచ్చుననే నానుడి వీళ్లందర్నీ వదిలిపెట్టి బాబా సాంగత్యం పొందాక నాకు చక్కగా అన్వయించబడింది. నేను నా స్నేహితుల్ని వదిలిపెట్టేసి బాబా సన్నిధి చేరుకున్నాక వాళ్లంతా నాకన్నా ఎంతో తెలివిగలవాళ్లమని భావిస్తూ తాము నమ్ముకున్న పాత చింతకాయ పచ్చడి వంటి గ్రంథాలకే ప్రాముఖ్యతనిచ్చేవారు. బాబా ప్రేమ, తెలివి, అద్భుతమైన శక్తి, వారి దివ్యమైన మహిమ నా సందేహాలను పటాపంచలు చేసి వారి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఏర్పడేలా చేసింది. నన్ను చూసి జాలిపడ్డ నా స్నేహితులను చూసి ఇప్పుడు నేను జాలిపడుతున్నాను. ఎందుకంటే బాబా సన్నిధిలో నేను పొందిన అసాధారణమైన అనుభవాలు అనుమానపు పొరలచే కప్పబడిన కళ్లతో, అహంభావంతో నిండి ఉన్నవాళ్లు చూడడానికి నోచుకోలేదే అని నాకు వారి పట్ల జాలి కలుగుతూ ఉండేది. బాబా సన్నిధిలో నేను చూసిన అసాధారణమైన అద్భుత సంఘటనలు చూసి అబ్బురపడగలనే కాని వాటిని వివరించి చెప్పగల శక్తి నాకు లేదు. భగవంతుని దయవల్ల నన్ను ఆవరించి ఉన్న అజ్ఞానం, సందేహం పటాపంచలైపోయాయి. నా నిర్ణయం సరైనదా కాదా అని తెలుసుకోవడానికి కొద్దిమంది స్నేహితులు పుట్టపర్తి వచ్చారు. కాని జీసస్ చెప్పిన విధంగా వాళ్లు కళ్లుండీ చూడలేని గుడ్డివాళ్లు, చెవులుండీ వినలేని చెవిటివాళ్లు. వాళ్ల హృదయం కరుడుగట్టిపోయి ఉండటంతో విషయాన్ని అర్థం చేసుకోలేని అజ్ఞానులు. అందుచేత మూసిన కళ్లను తెరచి వాళ్ల కళ్లతో వాళ్లు సత్యాన్ని చూసి, వారి చెవులతో వారు స్వయంగా విని, మెత్తనైన హృదయంతో అర్థం చేసుకుని వారంతట వారుగా మారగలగాలి గాని చెప్పి మార్చటం ఎవరితరం? ప్రార్థనా మందిరంలో
పూర్వ శరీరమైన షిరిడీ బాబా చిత్రపటంతో పాటు ప్రస్తుతం బాబా చిత్రపటం, మరికొన్ని సాధువుల సన్యాసుల పటాలు కూడా గోడలకు వేళ్లాడుతూ ఉండేవి. ఒకసారి బాబా జొరాస్టర్, బుద్ధ, మహావీర్, జీసస్, శంకర, రామానుజ, మధ్వ, నానక్, మీరా, సూర్దాస్ ఇంకా బసవల యొక్క పెద్ద సైజు పటాలు తెమ్మని ఆదేశించారు. శాంతి పవిత్రతలనుద్దేశించి అనేక పాటలు ఏకకంఠంతో పాడుతూ అంతా కలిసి బాబా పటం ముందు నిలబడి భజన చేసేవాళ్లం. చిత్రావతి నది ఒడ్డున కూచోబెట్టుకునో లేక మందిరం ఆరుబయట పచ్చికలోనో మాకు బాబా నేర్పిన పాటలే అవి. ఈ పాటలన్నీ ఆధ్యాత్మిక పురోగతిని సూచించే సోపానాల వంటివిగా మాకు ఉపయోగపడేవి. సత్యము, సత్ప్రవర్తన, అంతర్గత శాంతి, ప్రేమలు అనే గట్టి కాంక్రీటు స్తంభాలతో జీవిత సౌధాన్ని ఎలా కట్టుకోవాలో ఒక గీతం తెలియజేస్తే మరొక పాట సత్యం, శివం, సుందరమైన భగవంతుని స్వరూపాన్ని తెలియజేసేదిగా ఉండేది. ఈ పాటలు అన్ని దేవతలకు సంబంధించి ఉండేవి. గొప్ప గొప్ప సాధువులు, మహాపురుషులు తమ అంతర్నేత్రాలతో దర్శించిన దివ్యమూర్తుల పేర్లన్నీ ఈ పాటల్లో ఉండేవి. ప్రతి పదము ఒక మంత్రంగా ఉండేది. ప్రతి పదము ఒక దివ్యానుభూతిని కలిగిస్తూ ఉండేది. కొత్త ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో చాలా సంవత్సరాలు గాయకులుగా ఉన్న రామలక్ష్మణ్ అనే కవలలు నిలయంలో ఉన్నప్పుడు వారిని 18వ శతాబ్దికి చెందిన మధుర గాయకుడు, పరమ భక్తుడు అయిన త్యాగరాజ కృతులను పాడమని ప్రోత్సహించేవారు బాబా. ఒకసారి తిరుపతిలో ఒక సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ బాబా ఇలా అన్నారు, త్యాగరాజు పట్ల నాకున్న అభిమానం, ఆప్యాయత శతాబ్దాల నాటిది. నైతిక విలువల స్థాయి బాగా తగ్గిపోతున్న దశలో త్యాగరాజు రామనామమనే అమృతతుల్యమైన ఔషధాన్ని పానయోగ్యమగు పాత్రల్లో అందించాడు. భావావేశానికి తగిన రాగం, తాళంతో కూడిన పాటలు భావయుక్తంగా, సుస్వరంతో, సుమధురంగా ఆలపిస్తూ ఉంటే పాడేవారిలో, వినేవారిలో కూడా ఆ రాగ తంత్రులు యోగశక్తిని ప్రేరేపిస్తాయి. ఒక ముదుసలి అయిన ఒకసారి తిరుపతిలో ఒక సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ బాబా ఇలా అన్నారు, త్యాగరాజు పట్ల నాకున్న అభిమానం, ఆప్యాయత

అర్చకుడు బాబా త్యాగరాజకృతిని పాడి వినిపిస్తే ఆనందం ఉద్వేగం పట్టలేక, స్వామి, త్యాగరాజే స్వయంగా దిగివచ్చి మళ్లీ పాడుతున్నట్లు అనిపించింది నాకు అన్నాడు. బాబా అతని వైపు తిరిగి, త్యాగరాజుకు పాడటానికి కావలసిన ఉత్తేజాన్ని కలిగించింది ఎవరని అనుకుంటున్నావు అన్నారు. ఈ దివ్య శిశువుకు త్యాగరాజ కీర్తనలు, భద్రాచల రామదాస కీర్తనలు, కర్ణాటకకు చెందిన పురందర్దాసు కీర్తనలు పాడటం చాలా ఇష్టంగా ఉండేది. ఒక్కోసారి మధ్యాహ్నం వేళ భక్తుల వద్దకు వచ్చినప్పుడు, ఈరోజు సాయంకాలం భజన సమయంలో నేను పాడబోతున్నాను అని ప్రకటించేవారు. కవలల పాటను పక్కకు నెట్టేస్తూ స్వామి సంగీతసుధ మమ్మల్ని ముగ్ధుల్ని చేసేది. ఒక గంటసేపు, అంతకంటే ఎక్కువసేపు కూడా ఒక్కొక్కసారి పాడి స్వామి తమ సంగీతసుధలో మమ్మల్ని ఓలలాడించేవారు. ఆయన తనకిష్టమైన కొన్ని కీర్తనలను తరచుగా పాడేవారు. అందులో బ్రోచేవారెవరురా అన్న కీర్తన ఒకటి. భగవంతుడు తన అపారమైన కరుణను రాగాలతో తన అనంతమైన శక్తిని ప్రకటిస్తాడనే భావం తెలియజేస్తుంది ఆ కీర్తన. రామా నన్ను బ్రోవరా అనే మరో కీర్తనలో చీమ నుండి బ్రహ్మ వరకు వ్యాపించి చైతన్యాన్ని ప్రసాదించే పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేసే కీర్తన అది. అణోరణీయాన్ మహతోర్మహీయాన్ అని కదా శృతి. పరబ్రహ్మము అణువులో అణువువలి, మహత్తులో మహత్తువలి ప్రకాశిస్తూ ఉంటుంది అని శృతి చెబుతోంది. ఎందరో మహానుభావులు అన్న మరొక కీర్తన బాబా ఎంతో ప్రేమతో అందజేసే సందేశాన్ని తెలియజేస్తుంది. భగవత్ సాక్షాత్కారాన్ని పొంది భగవంతునికే అంకితమైన ఎందరో మహానుభావులకు వందనం. ఎవరైతే ఆర్తులను, దీనులను దయతో ఆదుకుంటారో భగవంతునియందు వాద ప్రతివాదాలకు తావియ్యక, ఎవరైతే నిస్సందేహంగా పరిపూర్ణంగా నమ్ముతారో, వేదాల్లో చెప్పబడి ఉన్న సనాతన దివ్య తత్వాన్ని ఎవరైతే గుర్తించి వ్యాపింపజేస్తారో అటువంటి మహానుభావులందరికీ వందనం చెయ్యాలి అనే ఉదాత్తమైన భావాన్ని చాటే గొప్ప కీర్తన. బాబా ఎంతో ఆనందంగా పాడే మరొక కీర్తన ముందు వెనుక అనేటటువంటి త్యాగరాజు కీర్తన. ఈ ప్రార్థనకు జవాబు కూడా బాబాయే. ఈ పాటలో త్యాగరాజు రాముని గురించి ఇలా ప్రార్థిస్తున్నాడు. ఓ ప్రభు, నన్ను త్వరగా కాపాడు. ముందు భాగాన, వెనుక భాగాన, లోపలి వైపున, బయట వైపున, అంతటా ఉండి నన్ను శత్రువుల బారి నుండి కాపాడు. ఓ ప్రభు, తిరుగులేని నీ రామబాణంతో వచ్చి నన్ను త్వరగా కాపాడు అంటూ రాముణ్ణి త్యాగరాజు ప్రార్థించాడు. ఈ విధంగా ఎవరైతే ఆర్తితో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తారో వారిని నేను కంటికి రెప్పవలే కాపాడుతాను. వారి ముందు వెనుక, లోపల బయట, కింద పైన, చుట్టూ వ్యాపించి కాపాడుతూ ఉంటాను అని అభయమిచ్చారు బాబా. ఈ పాటను పాడుతూ స్వామి మనకి భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలో, ఏమని కోరుకోవాలో తెలియజెపుతారు. ఉపనిషత్తుల్లో చెప్పబడిన తన సర్వ వ్యాపకత్వాన్ని గురించి ఆయన మనకి గుర్తు చేస్తున్నారు. అంతే, మానవులు మూర్ఖత్వంతో అసలు సత్యాన్ని మరిచిపోయారు. పురస్తాత్ బ్రహ్మ, పశ్చాత్ బ్రహ్మ, దక్షిణాతాత్ బ్రహ్మ, ఉత్తరేణ బ్రహ్మ, అధః బ్రహ్మ, ఊర్ధ్వం బ్రహ్మ. బ్రహ్మ ఏవా, అంతా బ్రహ్మము మాత్రమే. ఇదం విశ్వం, ఇదే ఈ విశ్వస్వరూపం. మన హృదయాల్లో నిద్రిస్తూ ఉన్న నిస్సహాయత అనే బీజాన్ని మేల్కొలిపి బోధివృక్షంగా విస్తరించేలా మొలకెత్తింపచేస్తారు. నిను వినా అనేది మరొక చక్కని కీర్తన. రాముని సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు తనకు కలిగే ఆనందాన్ని ఈ కీర్తనలో త్యాగయ్య చిత్రీకరించాడు. ఆ గీత మాధుర్యాన్ని మా హృదయాల్లో నింపుతూ మా భావాతీతమైన అద్భుత స్థితిని తనవైపు ఆకర్షింపజేసేవారు. త్యాగరాజును ఆకర్షించిన రాముణ్ణి ప్రతి అంగము, బాబా తన ప్రతి కదలికలో, ప్రతి అవయవంలో మాకు

దర్శింపచేసేవారు. ఆ చిరునవ్వు, ఆ దివ్య తేజస్సు, ఆ నాజూకైన ముగ్ధ మోహన సుకుమార సౌందర్యము మాకు బాబాలు రాముణ్ణి దర్శింపజేసేవి. సమయం దొరికినప్పుడల్లా ఆకాశవాణి నిలయ విద్వాంసులైన కవలలు పుట్టపర్తికి వచ్చి బాబా వద్ద సంగీతంలో కొన్ని పాఠాలు మెళకువలు నేర్చుకుంటూ ఉండేవారు. తమిళయాస వల్ల వారి భాషలో కొన్ని తెలుగు పదాలు రూపాలు మారి అర్థాలు మారటం బాబా గమనించారు. అలా వారి తప్పుల్ని బాబా చాలా వరకు సరిదిద్దుతూ ఉండేవారు. వారు పాడిన కొన్ని పదాలు యాస వల్ల అసలు అర్థం బదులు విపరీతార్థాన్ని తెలియజేసేవి. ఉదాహరణకు, ఒక కీర్తనలో పొగడకుంటే అన్న పదాన్ని పకోడా తింటే అన్న విధంగా పాడి ఆ పాటను ఖూనీ చేసేవారు. అర్థం తెలియక అమాయకంగా అలా పాడేవారు. నిజానికి ఆ కీర్తన అసలు భావం, ఓ ప్రభు, నీ కీర్తి సాధువులచే ఋషులచే కీర్తించబడింది. ఈ చిన్న నిరుపేదవాని మౌనంతో అది ఏమాత్రం తరుగబడదు అని ఉండగా, పొగడకుంటే అన్న పదాన్ని కాస్తా మార్చేసి పకోడా తింటే అని పాడేసరికల్లా ఆ పదం అర్థం కాస్తా మారిపోయి శ్రోతలకు నవ్వు పుట్టించేది. బాబా నవ్వుతూ వారి తప్పుల్ని సరిదిద్దేవారు. ఆ రోజుల్లో నిజంగా బాబా కదిలే ఒక గీతం, స్పందించే సంగీతం. కన్నడ భాష మాట్లాడే భక్తుల సమూహంలో ఉన్నప్పుడు తళ్లని సిదురు కండ్యా తాళు మనవే అనే కనకదాస కీర్తన లేదా కళ్ళనాగర కండరే అనే బసవని వచనమో లేక కుంభారగుండన్నపై రాగాలే అన్న హరిహరుని కీర్తనో ఆలపిస్తూ ఉండేవారు. తమిళ భక్తులు తన చుట్టూ కూర్చుని ఉన్నప్పుడు నందనార్, అరుణగిరినాథ, మురుగన్, ఆండాళ్ లేక విష్ణువులపై గోపాలకృష్ణ భారతి రాసిన పాటలో పాడుతూ ఉండేవారు. స్వామికి మన మనసు చేరువు అవుతున్న కొద్దీ ఆ పల్లవి ఎప్పటికప్పుడు సరికొత్తగా అనిపిస్తూ ఉండేది. ప్రతి పదము హృదయ వేగాన్ని క్రమబద్ధన చేసే పేస్మేకర్, అవయవాలకు బలాన్ని చేకూర్చే ఔషధంలా మెదడుకు మేతలా మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉండేది. బాబా ఎక్కువసేపు మా ఇళ్లల్లో గడిపే అవకాశం ఉన్నప్పుడు మేము కూడా ఎవరికి వచ్చిన పాటలు వాళ్లు ఒకటో రెండో అందరం పాడుతూ ఉండేవాళ్లం. ఒకసారి తాను కష్టపడి రెండు మూడు రోజులు సాధన చేసి నేర్చుకున్న కన్నడ గీతం ఒకటి నా శ్రీమతి బాబా సమక్షంలో పాడింది. నిన్ను నంబి బందే ఎన్నకై బిదదిరు ఘన మహిమానే సాయినాథ, ఓ అద్భుతమూర్తి సాయినాథ, నీపై పరిపూర్ణమైన విశ్వాసంతో నీ చెంతకు చేరాను, నా చెయ్యి విడిచిపెట్టకు అని ఆ పాటభావం. చేతులు కట్టుకుని మౌనంగా కూచుని మమ్మల్ని గమనిస్తూ ఆ పాటంతా నిశ్శబ్దంగా విన్నారు. నా శ్రీమతి పాడటం అయిపోగాని ఆయన ఆమె మాతృభాష అయిన తమిళంలో ఒక కీర్తన అందుకున్నారు. విరుంబము మున్ని తరువారే సాయిబాబా, వేండం మున్ని తరువారే అని ఆ పాట మొదటి చరణాలు. భయమెందుకు? మీరు కోరకముందే సాయిబాబా వరాలు ప్రసాదిస్తారు. మీరు ప్రార్థించటానికి ముందే మీ రక్షణకై ఆయన పరుగున వస్తారు అని ఆ పాటభావం. కొన్నిసార్లు భక్తులు తమ తమ ఇళ్లలో బాబాకు స్వాగతం చెప్పేటప్పుడు పాడటం కోసం సాధన చేస్తున్న గీతాల మొదటి పదాలను లోపలికి వస్తూనే పాడుతూ బాబా ఆశ్చర్యచకితుల్ని చేస్తూ ఉండేవారు. ఒకసారి బెంగుళూరులో విల్సన్ గార్డెన్స్లో ఉన్న మా ఇల్లు అశోకాకు బాబా వస్తానని వాగ్దానం చేశారు. మా సంతోషానికి అవధుల్లేవు. మా ఆవిడ స్వామి వచ్చేటప్పటికి పాడటం కోసం ఒక పాటను నేర్చుకుంది. మా అమ్మ కూడా స్వామి అవతారం యొక్క ప్రత్యేకతను తెలియజేసే పాటను రాసి పాడటం నేర్చుకుంది. అయితే మమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ కారులో నుండి దిగి మా చిన్న ఇంట్లోని మందిరంలోకి ప్రవేశిస్తూ బాబా మా ఆవిడ పాడదలుచుకున్న పాటని రాగం తీస్తూ వచ్చారు. బాబా పరమ కృపానిధియే అన్నది ఆ పాట పల్లవి. మిగిలిన పాటను పాడమని నా శ్రీమతిని అడిగారు. అమ్మను ఆమె రాసిన పాటను పాడమని ఆమెకి అంతులేని ఆనందాన్ని కలుగుజేశారు. నాన్ కాందా మణిగెలిలే, నేను చూసి ప్రేమించిన ఏ రత్నమూ
ఎంత విలువైనదైనా సాయిరాము అనబడే అనర్ఘరత్నానికి సాటిరాదు అని ఆ పాఠభావం. అమ్మా, స్వామి పాదాలంటి నమస్కరించినప్పుడు చాలా బాగుంది అంటూ అభినందించారు. కర్పూరం వెలిగించి హారతి ఇమ్మని నాకు చెప్పారు. సదా ఎన్న హృదయదల్లి అనే హారతిపాట పాడమన్నారు. అది నేను స్వయంగా రచించి బెంగుళూరులోని మా ఇంట్లో భజన అయ్యాక పాడే హారతిపాట. అంటే మనం భజన సమయంలో పాడే పాటలన్నీ స్వామి వింటున్నారన్నమాట అని మాలో మేము అనుకున్నాం. ప్రతిరోజూ ప్రార్థనా మందిరంలో ఒక గంటసేపు భజన కార్యక్రమం నిర్వహించబడుతూ ఉండేది. ఆ రోజుల్లో ప్రార్థనా మందిరం ముఖద్వారం వద్ద బాబా ప్రతి ఒక్కరికీ పాదనమస్కారం చేసుకునే అవకాశం ఇచ్చేవారు. ప్రశాంతి నిలయం ప్రారంభోత్సవమైన కొద్ది నెలలకి శేషగిరిరావుకు హారతి ఇచ్చే కార్యక్రమం అప్పజెప్పబడింది. రజత సింహాసనం నుండి లేచి హారతి స్వీకరించి అక్కడ ఉంచబడిన ఆహార పదార్థాలను కొద్ది కొద్దిగా స్వీకరించేవారు. అప్పుడు ఉత్తరం వైపున ఉన్న ద్వారం వద్ద నిలబడి పురుషులంతా పాదనమస్కారం చేసుకున్న తరువాత దక్షిణం వైపు ద్వారం వద్ద నిలబడి స్త్రీలందరికీ కూడా అదే వరాన్ని అనుగ్రహించేవారు.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 17వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం జయ శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం జయ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం

0: మాధవ హరి మాధవ హరి మాధవ గిరిధారి
1: మాధవ హరి మాధవ హరి మాధవ గిరిధారి
0: మాధవ హరి మాధవ హరి మాధవ గిరిధారి
1: మాధవ

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 నవంబర్ 23వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 93వ జన్మదినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం స్వామి దివ్య సందేశ సౌందర్యం లోని మొదటి భాగం సత్యసాయి పద్యమకరందం పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. మకర సంపీడిత మత్తేభమును నాడు వీక్షించి బ్రోచు నా ప్రేమ ఫలము. వలువలూడ్చెడు నాడు వైదర్భివదినను వడిగాచినట్టి అవ్యాజకరుణ. ప్రహ్లాదముప్పు ఆ ప్రహ్లాదు సరగునన్ పాలించినట్టి అపార కృపయు. దుష్టులన్ దెగటార్చి శిష్టులన్ దరిచేర్చి పలుమార్లు పుట్టు నా చలువయ్యల్లా. తెలిసి కొమ్ము భక్తులారా నా తేనె మనసు జన్మదినమున దీవెనలందుకొమ్ము. రేడియో సాయి శ్రోతలందరికీ భగవాన్ శ్రీ సత్యసాయినాథుని 93వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. స్వామి అందించిన ఈ దివ్యానుగ్రహ ఆశీస్సులతో స్వామి దివ్య సందేశ సౌందర్యం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. వచనం మధురం, హసితం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. ద్వాపరలో ద్వారకానాథుడైన నవనీత చోరుడే, కలిలో పుట్టపర్తి వాసుడై తేనెలొలుకు పలుకులతో మందహాస చంద్రికలు చిందిస్తూ భక్తుల చిత్తచోరుడయ్యాడు. హృదయ వాసియై భక్తుల జీవన రథసారథి అయి ముక్తి పథమున నడిపించు జగద్గురువై నిలిచాడు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 6 దశాబ్దాల పాటు స్వామి కంఠం నుండి అనర్గళంగా జాలువారిన అనుగ్రహ భాషణలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. వారిలో ఆర్తితో స్వామి పలుకులను జురుకున్నవారున్నారు, అర్థాత్తులై చెవి ఒగ్గి విన్నవారున్నారు, జిజ్ఞాసువులై ప్రతి పలుకు వంట పట్టించుకున్నవారున్నారు. స్వామి ప్రబోధనలు తూచా తప్పకుండా పాటించి సాధకులై తరించిన ముముక్షువులున్నారు. అందరి మనస్తత్వాలకి అనుగుణంగా, అందరికీ అర్థమయ్యే విధంగా తరతరాలకి మార్గనిర్దేశం చేస్తూ సాగిన స్వామి ప్రవచనాలక సమ్మోహన శక్తి ఎక్కడిది? ఒక వేమన పద్యం, ఒక సుమతి శతక సుభాషితం నేటికి ప్రజల నాలుకలపై నర్తిస్తూనే ఉన్నాయి. వచనం కన్నా లయబద్ధంగా సాగే పదబంధాలు కలకాలం గుర్తుండిపోతాయి. పద్యానికున్న ఆ శక్తి సర్వజ్ఞునికి తెలియనిది కాదు కదా. అందుకే తమ మేలిమి బంగారు ప్రవచనాలకు పద్యరత్నాలు పొదిగి అందించారు మన భగవాన్ బాబావారు. ఒక్కొక్క పద్యం ఒక్క రసగులిక, సులభ గ్రాహ్యమైన పదాలతో ఆశువుగా చెప్పిన పద్యాలు సుశ్రావ్యమైన స్వామి గళంతో కొత్త సొబగులు దిద్దుకున్నాయి. ఆ పద్య మకరందాల మందారాలను ఇప్పుడు ఆస్వాదిస్తూ ముందుకు సాగుదాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాద పద్మాలకి ప్రణమిల్లుతూ స్వామివారి 93వ జన్మదినోత్సవం నాడు ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవకాశమిచ్చినటువంటి స్వామికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకు కార్యక్రమాన్ని అందించబోతున్నది రంగనాథరాజు, మీ గణేష్. సాయిరాం రాజు,
1: సాయిరాం గణేష్.
0: మొట్టమొదట జగతికి సందేశమై సుగతికి సంకేతమై అన్న చిన్న పద్యంతో ఈ పాటతో ప్రారంభించాము. స్వామి ఇచ్చినటువంటి వేలాది ఉపన్యాసాలు మనకి తెలిసి ఒక చిన్న పద్యంతో ప్రారంభమవుతాయి. మరి ఆ పద్యాల్లో స్వామి ఆ డిస్కోర్స్ లో చెప్పవలసినటువంటి సారమంతా దాంట్లో ఇమిడి ఉంటుందని ఎన్నిసార్లు మనందరికీ మనవి చేశారు. మరి ఆ పద్యాల గురించి, వాటిలో ఉన్న అందం గురించి, మరి అదిచ్చే సందేశం గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడం ఈనాడు ఎంతైనా అదృష్టకరం.
1: అవును గణేష్, స్వామి చెబుతూ ఉంటారు కదా, స్వామి ఇచ్చేటువంటి ఉపన్యాసం ఒక పంచభక్ష పరవాన్నమైతే దానికి ముందు కొంచెం ఆకలి, అలా రుచి తెలియడానికి, ఆకలి కడుపులో పుట్టడానికి కుతూహల మనసు కుతూహలంగా ఏమొస్తుందో అనేటువంటి ఆ ఉత్తేజ మనసులో పొంగడానికి స్వామి ఇచ్చేటువంటి మధురమైనటువంటి మొదటి అంశం పద్యం. ఆ పద్యాన్ని స్వామివారి జన్మదినం రోజు ఆ పద్యాల గురించి మనం మాట్లాడుకోవడం అది స్వామివారి ఆశీర్వాదం. అది బహుశా ఈ జన్మదిన యొక్క గిఫ్ట్ గా మనం చెప్పుకోవచ్చు.
0: మరి మొట్టమొదటి పద్యంతో ఇప్పుడు ప్రారంభిద్దాం. అసలు మనం ఈ పద్యాల కార్యక్రమానికి అంశం ఏమిటి అనుకుంటే, ఈరోజు స్వామికి అందరూ హ్యాపీ బర్త్డే స్వామి, హ్యాపీ బర్త్డే స్వామి అంటారు. మరి స్వామి ఎప్పుడు అంటారు అది మనం పద్యం తర్వాత మనం చెప్పుకుందాం.
2: మంచి మనసు నడత మంచిగా లేకున్నా మంచి మనసు నడత మంచిగా లేకున్నా సాయి ఎట్లు మంచి సాయి ఎట్లు నిన్ను మెచ్చుకొను శాంతి ప్రేమదాయి సంతోష సుఖదాయి ప్రేమ సాయి నిన్ను ఎట్లు పెంచుకొను ప్రేమ సాయి ఎట్లు పెంచుకొను.
0: మరి స్వామి పుట్టినరోజు నాడు అందరం హ్యాపీ బర్త్డే చెప్తాము.
1: అవును గణేష్.
0: కానీ స్వామి ఏమంటారు, మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటానంటారు. మరి స్వామిని ఆనందపరచడం ఎట్లాగా అనేది మనం ఈనాడు ఈ పద్యాల్లో తీసుకున్నటువంటి అంశం. రాజు, సో మనం హ్యాపీగా ఉండాలి, స్వామిని హ్యాపీ పరచాలి అంటే స్వామికి మనం ఏమి చేయవని అవసరం లేదు, కానీ స్వామి కి కొన్ని చేస్తే అది ఆనందాన్ని కలిగిస్తుంది స్వామికి. ఒకసారి విద్యార్థులతో స్వామి కొంచెం కోపగించుకున్నారు, మన భాషలో అలిగారనుకున్నాం మన తల్లి కాబట్టి. అలిగినప్పుడు విద్యార్థులు కూర్చున్న ప్లేస్ మన థర్డ్ బ్లాక్, అటువైపు నుండి స్వామి రాకుండా స్క్వేర్ కట్ కొట్టి అలాగ డైరెక్ట్ గా లేడీస్ సైడ్ దర్శనం ఇచ్చి అలాగ ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా రోజులు కొనసాగింది. ఇంకా విద్యార్థులు తట్టుకోలేక హాస్టల్లో ఒక ప్రభంజనం మొదలైంది, స్వామిని ఎలాగైనా సరే హ్యాపీ చేయాలి, స్వామిని ఎలాగైనా సరే మాట్లాడించాలి. ఒకటే, అది ఒక యజ్ఞంలాగా అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత స్వామి అనుకోకుండా ఇటువైపు వస్తున్నప్పుడు పిల్లలందరూ లేచి స్వామిని పట్టుకుని, స్వామి ప్లీజ్ స్వామి ప్లీజ్ స్వామి ప్లీజ్ స్వామి అని. అప్పుడు స్వామి ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి ప్లీజ్ స్వామి అని అన్నారు.
1: వావ్.
0: అంటే స్వామిని ఆనందపరిస్తే అది స్వామికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మరి
1: బ్యూటిఫుల్ గణేష్. ఈ సంఘటన చెప్తుంటే ఇంతకుముందు స్వామి చెప్పినట్టు మంచి మనసు, నడత మంచి, ఇవి మంచిగా లేకుంటే సాయి మిమ్ము ఎలా మెచ్చుకుంటారు? స్వామి భక్తుల నుంచి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారనేటువంటి ఒక సంఘటన గుర్తుకొస్తుంది.
0: చెప్పరాజు,
1: దానికి మనం ఒక విధంగా చెప్పుకుంటే ప్రాబబ్లీ స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు కావచ్చు. ఒకసారి స్వామి విద్యార్థులతో ఒక నాటకం వేస్తున్నారు. వారు కేవలం ఈ మెసేజ్ అందడానికి ఒక మాధ్యమాలు మాత్రమే. డ్రామా జరుగుతుంది, దాంట్లో రిహార్సల్ జరుగుతున్నాయి. ఇంకా డ్రామా ఇంకొక 2-3 రోజుల్లో డ్రామా వేయబడుతుంది. స్వామి ఆ డ్రామా చూడడానికి వచ్చారు. చూడడానికి వచ్చినప్పుడు ఆ డ్రామాలో ఒక పాత్రధారి, ఆయన ఒక ఊరి పెద్దగా, తన పెద్దరికం చెల్లించుకోవడానికి తనే చెడు పనులు చేస్తుంటారు, తనే వాటికి సొల్యూషన్స్, తనే వాటికి ఏ విధంగా వాటిని
0: సాల్వ్
1: చేయాలి అనేటువంటి సొల్యూషన్ సృష్టించి తాను మంచిగా మంచి వ్యక్తిగా చలామణి అవుతుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక షేడీ క్యారెక్టర్, నెగటివ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వేసేటువంటి విద్యార్థి స్టేజ్ మీదకి వచ్చి డైలాగులు చెడు పని చేయడానికి డైలాగ్ చెప్తున్నారు. స్వామి అప్పటివరకు ఎంతో సంతోషంగా ఉన్న స్వామి ఆపండి ఆపండి అని సైగ చేసి ఆపేశారు డ్రామాని. అప్పటివరకు నవ్వుతున్నటువంటి స్వామి ముఖం ముఖ కవళికలు ఒకసారి
0: మారిపోయాయి.
1: పక్కనటువంటి పెద్దని పిలిచారు, వార్డెన్ గారిని, తర్వాత వైస్ ఛాన్సలర్ గారిని. చాలా కోపంతో స్వామి ఉన్నారు, ఇది స్వామికి ఇష్టం కాలేదు, డ్రామా మార్చేయండి. ఇంకా 3-4 రోజులు డ్రామా, ఎట్లా చేసేది, ఏం చేసేది స్వామి? వారు పాదాలు పట్టుకుని, స్వామి కథ ఏంటంటే ఈయన ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక స్వామి స్టూడెంట్ వచ్చిన తర్వాత తన జీవితంలో ఏ విధంగా మారిపోతాడు అనేటువంటి అంశాన్నే ఈ డ్రామా చెప్తుంది స్వామి. ఈ స్వామి యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క గొప్పదాన్నే ప్రపంచానికి తెలియజేయడానికి ఒక ప్రయత్నం స్వామి అని అంటే స్వామి అన్నారు, అక్కర్లేదు స్వామికి అది అనవసరం. నాకు ఆ క్యారెక్టర్, నెగటివ్ క్యారెక్టర్ నాకు ఇష్టం కాలేదు. ఇలాంటి స్వామి డ్రామా స్వామి అని స్వామి అప్పుడు అన్నారు. అందరినీ ఒకసారి ఒక కోపంగా చూస్తున్నారు. డ్రామా అయినా సరే, ఆలోచనలో అయినా సరే, నెగటివిటీ అనేది స్వామికి ఇష్టం లేదు. స్వామి అన్నారు, మీరు చెప్తున్నప్పుడు స్వామి పిల్లలు చెప్తుంటారు స్వామికి, స్వామి నేను అనారోగ్యంగా ఉన్నాను స్వామి, స్వామి ఐఎమ్ సిక్, స్వామి ఐఎమ్ సాడ్, అది కూడా స్వామికి ఇష్టం లేదు. ఎలా చెప్పాలంటే, స్వామి ఐఎమ్ నాట్ హెల్దీ పాజిటివ్, స్వామి ఐఎమ్ నాట్ హ్యాపీ, అది స్వామికి కావాల్సింది. ఆలోచనలో కూడా చెడు అనేటువంటిది ప్రవేశించినప్పుడు అప్పుడు స్వామి మిమ్మల్ని మెచ్చుకుంటారు అని చెప్పి లేచి వెళ్లిపోయారు. అంతే ఇక్కడ స్వామి చెప్తుంటారు, మనసు మంచి, నడత మంచిగా లేకుంటే ఎట్లా స్వామి మనల్ని మెచ్చుకుంటారని. దానికి ఈ సంఘటన చాలా అద్దెకు పొందినట్టుగా ఉందని నాకు అనిపిస్తుంది.
0: రాజు, నువ్వు ఈ నడత గురించి నువ్వు చెప్తుంటే, ఈ మనసు, మనసులో మెదిరేటటువంటి ఆలోచనలు బాగుండకపోతే స్వామి దానికి ఎట్లాగా స్పందిస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది మన సీనియర్ బ్రదర్ అరవింద్ బ్రదర్ ఎక్స్పీరియన్స్ నుంచి మనం తెలుసుకోవచ్చు. అంటే స్వామి, మనం కరెక్ట్ గా ఇన్ ట్యూన్ విత్ ఇన్ సింక్ విత్ స్వామి ఎప్పుడైతే ఉన్నామో, స్వామి మన వైపు చూడటం గాని, స్వామి ఏం చేసినా మన కోసమే చేస్తున్నారన్న భావన మనకు కలుగుతుంది, కలిగిస్తారు స్వామి. సో మరి ఈ అరవింద్ బ్రదరు మన సీనియర్, ఆయనతో స్వామి చాలా ప్రతిరోజు మాట్లాడే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. పాపం ఈయన ఆటోమేటిక్ గా ఆ ఉత్సాహంలో ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఒకరోజు స్వామి ఆయన్ని మాట్లాడమని చెప్పారు. ఒక 2 డేస్ తర్వాత తిరిగి ఆయన హాస్టల్కి వచ్చి తన ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనమాట. ఆయన హాస్టల్లో మరొక బ్రదర్ దగ్గర కావలసిన ఇన్ఫర్మేషన్ ఉన్నదని తెలుసుకుని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి, ఈ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పగలవా, ఇది నాకు కావాలి అని అడిగితే ఆ అబ్బాయి ఎందుకో రిఫ్యూజ్ చేశాడు ఇవ్వటానికి. సో అరవింద్ బ్రదర్ కి చాలా కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి సరే అప్పటికప్పుడు ఆ థాట్ వదిలేసి నెక్స్ట్ రోజు ఆయన స్నానం చేస్తున్నాడు. ప్రిపరేషన్ ఆయన అంతటా ఆయన చేసుకుంటున్నాడు. స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ లో బట్టలు తుకుతూ ఈయన గుర్తు తెచ్చుకున్నాడు. గుర్తు తెచ్చుకుని, వీడి ఇవ్వలేదు, నాకు కావాల్సిన కంటెంట్ ఇవ్వలేదు అని తిట్టుకుంటూ తిట్టుకుంటూ బట్టలు తూతున్నాడు అనమాట. సరే అప్పటిదాకా బాగా ప్రతిరోజు మాట్లాడుతున్న స్వామి ఆ రోజు సాయంకాలం దర్శనానికి వచ్చినప్పుడు ఈయన్ని చూసి చూడనట్టు అలాగ మొహం తిప్పుకొని స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళిపోతారు. ఒకరోజు అయిపోయింది, 2వ రోజు కూడా అదే కొనసాగింది. మూడో రోజు కూడా అదే కొనసాగింది. ఇన్ని రోజులు మాట్లాడి ఉన్నట్టుండి స్వామి ఎందుకు ఇలాగా నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారన్న భావన ఆయనలో ఇంట్రాస్పెక్షన్ స్టార్ట్ అవుతుంది కదా స్వామి. ఎప్పుడైతే ఆ రోడ్ రిపేర్ అయినప్పుడు డైవర్షన్ తీసుకుంటారు స్వామి, సో దెన్ ద ఇంట్రాస్పెక్షన్ స్టార్ట్స్. సో ఈ అబ్బాయి ఆలోచించడం మొదలుపెట్టాడు, నేను ఏదైనా తప్పు చేశానా, ఆ తప్పు వల్ల స్వామి నాతో మాట్లాడటలేదు అన్న ఒక ఆలోచన కలిగి హీ స్టార్టెడ్ గోయింగ్ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్. ఈ వారం రోజుల్లో నేను ఎవరినైనా ఏమైనా అన్నానా గుర్తు తెచ్చుకుని స్లోగా ఎవరెవరికైతే హార్ష్ గా మాట్లాడాడో వీళ్ళు అందరికీ సారీ చెప్పాడు. వన్ మోర్ డే పాస్ట్ అవే మళ్ళీ మందిరానికి వచ్చాడు, అయినా స్వామి చూడటం లేదు. ఇంకా ఏంటి స్వామి, ఇంకా ఏంటి స్వామి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు తనకి స్ట్రైక్ అయింది, నేను బాత్రూంలో బట్టలు ఉతుకుతున్నప్పుడు ఈ అబ్బాయిని ఇలా తిట్టుకున్నాను కదా, నాకు కంటెంట్ ఇవ్వలేదని అన్న థాట్ స్ట్రైక్ అయినప్పుడు వెళ్లి ఆ అబ్బాయికి క్షమాపణ కోరుకుని నెక్స్ట్ రోజు దర్శనానికి కూర్చోగానే స్వామి దర్శన లైన్లో వస్తూ వస్తూ ఈయన దగ్గర ఆగి ఈయన నమస్కారం చేసుకోవడానికి ఇలా లేస్తే స్వామి ఇలాగా బ్లెస్ చేసి సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి అని స్వామి తన వైపు తాను చూపించుకున్నారు.
1: బ్యూటిఫుల్.
0: అంటే స్వామి ఎందుకు అన్హాపీగా ఉన్నారు అంటే ఆలోచనలో కూడా ఇంకొకరిపై మనం అలా దురుసుగా ప్రవర్తించకూడదు, దురుసైన థాట్స్ రాకూడదు, హర్టింగ్ థాట్స్ రాకూడదు అన్న ప్రస్తావన స్వామి అక్కడ తీసుకొచ్చి ఆ లెసన్ ను ఈ బ్రదర్ కి నేర్పించారు.
1: చాలా బాగుంది గణేష్. అయితే ఈ స్వామి చెప్పినటువంటి ఈ పద్యంలో స్వామి చెప్తారు, శాంతి ప్రేమదాయి సంతోష సుఖదాయి, అంటే మనస్సులో మంచితనము నడతలో మంచితనం ఉంటే అది ఫలితం అంటే సఫలీకృతం కాకుండా మనం చేయాల్సినటువంటి పని సఫలీకృతం కాకుండా స్వామికి పర్వాలేదు, కానీ మనసులో ఆ ఆలోచన సరిగా ఉండి మన నడతలో సరిగా ఉండి మన ప్రయత్నం సరిగా ఉంటే దానికి తగినటువంటి ఫలితాన్ని స్వామి తనదైన రీతిలో అందిస్తారు. ఒకసారి మన ఇన్స్టిట్యూట్ డ్రామా జరుగుతుంది, చాలా చాలా సంవత్సరాల క్రితం, అప్పుడు ఇలాంటి రికార్డింగ్స్ లేవని లైవ్ డ్రామాస్ మనకు తెలిసినటువంటి విషయం. ఆ లైవ్ డ్రామాస్ లో ప్రతి మైక్ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్, ఆ మైక్ కి కనెక్టింగ్ వైర్స్ కూడా చాలా చూసి చాలా ఆరితే అన్నటువంటి మన స్టూడెంట్స్ పెట్టేవారు. ఒక్క పర్టికులర్ డ్రామాలో స్వామి దాంట్లో ఎంతో ఇన్వాల్వ్ అయ్యారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు డ్రామాని స్వామి చాలా దాంట్లో మునిగిపోయి చూస్తున్నారు. అయితే ఈ మైక్ సెట్టింగ్ అప్పుడు కొంతమంది విద్యార్థులు కొన్ని తప్పిదాల వల్ల అవి వైర్ కనెక్షన్స్ కొంచెం లూజ్ కనెక్షన్స్ వల్ల డ్రామా మధ్యలో ఆ మైక్స్ పనిచేయడం ఆగిపోయాయి. వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా పనిచేయట్లేదు. అవి ఎన్నోసార్లు ప్రయత్నించారు, పాపం స్వామి కూడా కళ్ళతో ఇండికేట్ చేస్తున్నారు, ఆయన ఆయన మైక్లు పనిచేయట్లేదు. డ్రామా ఇంకా సగం నుంచి ఇంకా ఆ పీక్ స్టేజ్ లోకి వెళ్తోంది, ఎంత ప్రయత్నం చేసినా డైలాగ్స్ వినబడట్లేదు. స్వామి అప్పటి వరకు స్వామి నవ్వుతున్నటువంటి స్వామి అందరికీ ఒకసారి చూశారు స్వామికి, ఫిజికల్ గా భౌతికంగా స్వామికి తెలిసింది మైక్స్ పనిచేయట్లేదని. వెంటనే స్వామి లేచి పక్కన ఉన్నటువంటి ఈ పెద్దలందరికీ స్వయంగా తానే ఈ చూడండి, ఈ సీన్ చూడండి, ఇక్కడిక్కడ ఆ వ్యక్తి చూడండి, ఇప్పుడు ఇదంటాడు, చాలా జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఆ హీరో ఈ డైలాగ్ చెప్తారు, పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ డైలాగ్ చెప్తాడు, వినండి వినండి అంటూ స్వామి పర్సనల్ గా అందరికీ డైలాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. దాంతో స్వామి ఆ విధంగా అంత పర్సనల్ గా వీళ్ళందరితో మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళందరూ ఎంతో ఆనందం లోనవుతూ స్వామి ఆ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి దాంట్లో మునిగిపోయారు. ఈ మొత్తం డిస్కషన్ ని చూస్తున్నటువంటి ఆడియన్స్ కూడా స్వామి ఆ విధంగా అంత ఆనిమేటెడ్ గా స్వామి చెప్తూ ఉంటే స్వామిని చూస్తూ స్వామి యొక్క ఆ హావభావాలను చూస్తూ ఆ ఆనందంలో ఆ సంతోషంలో వాళ్ళు మునిగిపోయారు. సంతోష సుఖదాయి మొత్తం అందరు హాల్ మొత్తం డ్రామా చూస్తున్నట్టు ఇంకో కొత్త డ్రామా భగవంతుడు ఆడుతున్నటువంటి ఈ డ్రామాను చూస్తూ అందరు మునిగిపోయారు. ఇంతలో డ్రామా అయిపోయింది. ఈ స్వామి చాలా సంతోషంగా అందరిని ఆశీర్దిస్తున్నారు. మైక్ సెట్ చేసినటువంటి మన ప్రొఫెసర్ గారు ఆయన తన తప్పిదాన్ని తెలియజేయడానికి స్వామికి రెండు చేతులు కళ్ళల్లో నీళ్లు నించుకుని, స్వామి మా ప్రయత్నం మేము చేశాను స్వామి, కానీ ఇది ఫలించలేదు స్వామి అనేటువంటి భావంతో రెండు చేతులు జోడించి స్వామి దగ్గరకు వచ్చి సారీ స్వామి అని క్షమాపణ కోరడానికి నోరు తెరి సా అని అనుభవారు. అంతే స్వామి వెంటనే ఆపి నాగాకు డ్రామా చాలా బాగా జరిగింది, స్వామి ఇస్ వెరీ హ్యాపీ, చూడు అందరు ఎవ్రీబడి ఇస్ హ్యాపీ, ఎంటైర్ ఆడియన్స్ అందరూ హ్యాపీ, స్వామి ఇస్ వెరీ వెరీ హ్యాపీ, డ్రామా చాలా బాగా జరిగింది, ఏం అక్కర్లేదు, స్వామి ఇస్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆశీర్వదించి ఆయన అందరి ముందు పొగిడారు, చూడు ఎంత బాగా అరేంజ్మెంట్ చేశారని. ఒక ఫలితం ఫలించకున్నా కూడా మనసులో మంచితనం నిండినప్పుడు, మన ప్రయత్నంలో మంచితనం నిండినప్పుడు స్వామి ఆ విధంగా ఆశీర్వదిస్తారని. స్వామి చాలా బ్యూటిఫుల్ గా శాంతి ప్రేమదాయి సంతోష సుఖదాయి ప్రేమ సాయి మిమ్మల్ని తప్పకుండా పెంచుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు.
0: సో ఈ ప్రయత్నం అనగానే నాకు ఒక అనుభవం గుర్తొస్తుంది రాజు, ఇది మా ప్రశాంతి డాన్స్ గ్రూప్ కి జరిగిన ఒక సంఘటన. ప్రతి ప్రోగ్రామ్ తర్వాత స్వామి మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ చేయండి అనేవారు. అంటే అంటే ప్రోగ్రామ్ బాగుంది అనటం ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ ప్రోగ్రామ్ కి రెడీ అవ్వండి అన్న సూచన అది, ప్రాక్టీస్ చేయండి అంటే దెర్ ఇస్ సమ్ మోర్ కమింగ్ అప్ ఫర్ యూ. సో అలాగే మేము ప్రాక్టీస్ చేస్తూ వచ్చాము, కానీ మన స్పోర్ట్స్ మీట్ అయిన తర్వాత కొంచెం స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవటం వల్ల డాన్స్ మీద ఫోకస్ తగ్గిపోయింది అనమాట. ప్రాక్టీస్ కూడా ఎవరు రావటం లేదు, ఒకరిద్దరు అబ్బాయిలు వస్తున్నారు 1900లో. అనుకోకుండా మార్చిలో, ఇక్కడ జనవరి ఫిబ్రవరి అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది, స్వామి కూడా ఏమీ ప్రోగ్రామ్ గురించి అడగలేదు. మార్చిలో ఒకరోజు సడన్ గా స్వామి నన్ను పిలిచి డాన్స్ బాయ్స్ అందరూ ఏరి డాన్స్ చేయండి ఇప్పుడు అన్నారు. అంటే అందరూ చాలా స్టన్ అయిపోయారు, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో ఉంటే అందరినీ పిలుచుకున్నాము. 1900 స్వామికి ఒక స్ట్రైట్ లైన్ లో నించుని పాద నమస్కారం తీసుకుని, స్వామి మేము రెడీ లేము స్వామి అన్నారు. స్వామి ఎప్పుడు చెప్పినప్పటికీ కూడా స్వామి అన్నారు అదేం లేదు, ఎలాగైనా సరే మీకు సీడీ లేకపోయినా లేకపోతే కాస్ట్యూమ్ లేకపోయినా అన్నిటికోసం నేను వెయిట్ చేస్తాను, మీరు ఇప్పుడు చేయండి. ఇన్సిస్టెంట్ యా స్వామి 45 నిమిషాల పాటు వేచి ఉన్నారు. ఉండి మొత్తం పిల్లలందరూ భజన్ హాల్లో డ్రెస్అప్ అయి రెడీ అవగానే
1: నాకు ఇంకా గుర్తుంది గణేష్, ఇప్పుడు
0: మేకప్ వేసుకుంటున్నాం, ఆ గాబరాలో మేమున్నాం, ఏం చేస్తాం ఏం చేస్తాం అని ఇలాగా ఎంటర్ అవుతూనే నేను ఫణీంద్ర మా క్లాస్మేట్ ఇద్దరం స్వామి దగ్గరికి. ఇంకా చాలా తప్పు ఒప్పుకోవాలి కదా మన స్వామి దగ్గర, అది చాలా గ్రేటెస్ట్ లెసన్ ఫ్రమ్ స్వామి. ఇద్దరం 2 చేతులు పట్టుకున్నాం స్వామికి, స్వామి మా వల్ల తప్పైంది, మేం ప్రాక్టీస్ చేయలేదు స్వామి, మీరే మా ద్వారా డాన్స్ చేయాలి స్వామి అన్న ఒక ప్రార్థన ఇద్దరం మేము స్వామికి విన్నవించుకున్నాం. ఇద్దరు చేతులు స్వామి అటు ఇటు గట్టిగా పట్టుకుని స్వామి అన్నారు ఇది కూడా నా లీలేనరా, వెళ్ళి చేయండి అన్నారు స్వామి. బ్యూటిఫుల్. అందరం బయటకు వచ్చాము, మేము అప్పటిదాకా ప్రాక్టీస్ చేయలేదు. బయటకు వచ్చి ప్రోగ్రామ్ చేసిన తర్వాత స్వామి ఆనందించారు. స్వామి ఆనందించడం ఒక ఎత్తు అయితే, ఎందుకంటే స్వామి ఆ కరుణ వల్ల హిల్ ఫర్గివ్ అస్, అందరికీ ఆనందం కలిగించారు స్వామి. బయటకు రాగానే డివోటీస్ అంతా మా చుట్టూ చేరి ఎన్నాళ్ళ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారండి, ప్రోగ్రామ్ ఇంత బాగా వచ్చింది అన్నారు. అంటే ఇంతమందికి ఆనందం కలిగించడానికి స్వామి మమ్మల్ని ప్రాక్టీస్ చేయండి అన్న మాటను మేము మర్చిపోయి ఆ చేయకపోయినా సరే స్వామి అందరికీ ఆనందాన్ని అందించారు. సో స్వామి చెప్పినట్లు మనం నడుచుకుంటే అది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, మనకే కాదు మన చుట్టూ ఉన్న వారికి కూడా,
1: ప్రతి ఒక్కరికి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గణేష్, ఇది నువ్వు ఈ ఆనందం ప్రాక్టీస్ అంటే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ఇంతవరకు నేను ఇది బయట ఎక్కడ చెప్పలేదు, కానీ మనసులో స్ఫురిస్తుంది ఇది. స్వామి 20th రోజు నన్ను స్పీచ్ దసరాలో భాగంగా స్పీచ్ ఇమ్మన్నారు. దానికి ముందే స్వామి చెప్పారు, దానికి నేను ఎంతో చాలా కష్టమైనటువంటి పద్యాలతో పెట్టి ముందు ప్రిపరేషన్ చేసుకున్నాను. ప్రిపరేషన్ చాలా చాలా కష్టపడి ప్రిపరేషన్ చేసుకున్నాను. స్పీచ్ అంతా రెడీగా ఉంది, కానీ ఆ రోజు జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల, హాస్టల్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మనసు అంతా బాగలేదు. ఆ రోజు సాయంత్రం నాకు మాట్లాడేటువంటి అవకాశం, మందిరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత స్వామి రమ్మన్నారు, స్వామి అక్కడ కూర్చున్నారు డిస్కోర్స్ టేబుల్ ముందు కూర్చుని స్వామి రమ్మన్నారు. మేము వెళ్ళాము, నేను ఇంకొక నెక్స్ట్ స్పీకర్ వెళ్ళి స్వామి పాదాలు చెంత నమస్కారం చేస్తూ నా మనసులో ఏం మాట్లాడుతూ నాకు అప్పటివరకు గుర్తుంది. స్వామి వైపు చూసి నేను చాలా ప్రయత్నం చాలా కష్టపడి ప్రయత్నం చేసుకున్నాను. దానికి స్వామిని చూసి స్వామిని నమస్కారం చేసుకుని స్వామి నవ్వారు. నాకు అర్థం కాదు ఎందుకు నవ్వారు, నాకు అనిపి ఏదో ఉందేమో అన్నటువంటి భయం అయింది. వెళ్ళి ఆయన ఇంకో స్పీకర్ కూర్చున్నా, నేను లేచి మాట్లాడాలి. లేచి నేను మైక్ ముందు నా మొదటి పద్యం చెప్పాను. చెప్పిన తర్వాత మైండ్ వాజ్ బ్లాంక్. వారం రోజుల నుంచి ప్రిపేర్ చేసుకున్నటువంటి ఒక్క పాట గుర్తు రావట్లేదు, పద్యం గుర్తు రావట్లేదు. నాకేం చేయాలో అర్థం కాదు, నా కాళ్ళు చేతులు వనకడం స్టార్ట్ అయ్యాయి. ఆ హాల్ మొత్తం నిండిపోయింది, ఇంకా తెలుగులో బాగా మాట్లాడతాడు స్వామి పిలిచి పిల్లవాడని చెప్పి ఇంకా అదొక
3: రెస్పాన్సిబిలిటీ
1: రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్స్ట్రా పక్కన అందరు చూస్తున్నారు. పద్యం అయిపోయింది, మొదటి పద్యం స్వామి దిక్కు చూసి నాకు ఇంకా ఆ స్పీచ్ విన్నప్పుడల్లా నాకు అది గుర్తుకొస్తుంది. నాకు ఏం చెప్పాలో తెలియక శుభ్రమైనటువంటి వస్త్రాలతో భగవంతుడు అని స్టార్ట్ చేశాను. మనసులో పీక్తోంది, పక్కన ఉన్నటువంటి స్వామిని నా నోట్లోంచి మాట వస్తుంది కానీ మనసు మాత్రం స్వామితో, స్వామి నేను చేయాల్సినటువంటి ప్రయత్నం అంతా చేశాను స్వామి, ఇది ఏ విధంగా వస్తుందో నాకు తెలీదు కానీ ఐఎమ్ గివింగ్ అప్, ఇంకా నేను చెప్పలేను స్వామి, ఈ యొక్క మాట చెప్పి ముగిస్తాను స్వామి అనేటువంటి ఆలోచన వచ్చింది. వచ్చి ఇంకా శుభ్రమైన వస్త్రాలతో వస్తున్నటువంటి భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని నేను ముగించేంత లోపల ఇంకా గుర్తుంది స్వామి ఎడమ చేత్తో మంచిని తాగారు, ఇట్లా తాగి ఇట్లా మింగుతున్నది ఇట్లా చూశారు. అంతే, మనసు లోపల ఎవరో మాట్లాడుతున్నట్టు పదం పదం లోపల మాట్లాడుతున్నా నోట్లోంచి బయటకు వస్తుంది, మొత్తం స్పీచ్ అయిపోయింది. ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు స్వామి, చాలా నేనేదో గొప్ప విషయం చేసినట్టు స్వామి చేయదీపు ఒక బంగారు గొలుసు సృష్టించారు, మెడలో వేశారు, బాగా మాట్లాడేవరా అన్నారు. నేను స్వామి దగ్గరికి వెళ్ళి మీరే మాట్లాడారు స్వామి అంటే నీకు తెలుసు అన్నారు స్వామి నవ్వుతూ. బయటకు వచ్చిన తర్వాత అందరూ ఇంత బాగా మాట్లాడు, ఎన్నిసార్లు ప్రిపేర్ అయ్యావు నువ్వు, ఎప్పటి నుంచి ఇది ఆశగా మాట్లాడేవా అని ఎంతో మంది భక్తులు అడుగుతున్నారు, స్వామి కూడా బాగా మాట్లాడని చెప్పారు. కానీ నా ఒక్కనికే తెలుసు. వెళ్తూ స్వామి పాతలు పట్టుకుని, స్వామి మీరే మాట్లాడారు స్వామి అంటే, స్వామి భుజం తడుతున్నారు అన్నారు, కష్టపడ్డావు కదా అన్నారు. దానికి అంటే మన ప్రయత్నం, మన మనసులో ఉద్దేశం బాగుండి, కష్టం దానికి సరిగ్గా ప్రయత్నం మనం చేస్తే మిగిలిన రెస్పాన్సిబిలిటీ స్వామిది, ఆయనే చూసుకుంటారు.
3: మరి స్వామిని సంతోషపరచడం ఎట్లాగా, స్వామి మమ్మల్ని ఎట్లాగా పెంచుతారు అనే విషయాన్ని ఇప్పటిదాకా ఈ పద్యంలో విన్నాం. తర్వాత పద్యానికి ఇప్పుడు వెళ్తాం.
4: సర్వమానవ సోదర సఖ్య బుద్ధి స్వార్థ త్యాగంబు పరిశుద్ధ సంఘ సేవా స్వార్థ త్యాగంబు పరిశుద్ధి సంఘ సేవ సాయికి చెడి ధనమిదే సత్యముగను మీరు సాయికి చెడి ధనమిదే సత్యముగను మీరు సాయికి చెడి ధనమిదే సత్యముగను.
3: రాజు, ఇది చాలా అద్భుతమైనటువంటి పద్యము. సాయి అర్ధించు మీ నుండి సద్గుణములు, సర్వమానవ సోదర సఖ్యబుద్ధి, స్వార్థ త్యాగంబు పరిశుద్ధ సంఘసేవ, సాయికిచ్చడి ధనమిదే సత్యముగను. అంటే స్వామి డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్, కానీ మనం స్వామి దగ్గర ఉన్నప్పుడు యాజ్ అ సాయి డివోటీ గాని లేకపోతే యాజ్ అ సాయి స్టూడెంట్ గాని స్వామికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ రోల్ కున్నటువంటి రెస్పాన్సిబిలిటీ కంపల్సరీగా ఫుల్ఫిల్ చేయాలని స్వామి చెప్తారు.
1: అక్కడ కూడా స్వామి చెప్తారు, సాయి అడుగు అనలేదు స్వామి, సాయి అర్థించు. ఆయన అడుక్కుంటారు మన దగ్గర నుంచి, అప్పుడు సీడీలో అడుక్కున్నట్టు ఇప్పుడు ఆయన ఇప్పుడు అడిగేటువంటి ఆయన అర్థించేది మన సద్గుణంలో సద్బుద్ధి.
3: ఇది చెప్తున్నప్పుడు నాకు ఒక అనుభవం గుర్తొస్తుంది. ప్రొఫెసర్ హేమలత మేడం గారిని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది అనంతపురం కాలేజ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి. ఆమె తమ ఆవిడ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ది అనంతపూర్ క్యాంపస్. సో స్వామి ఆవిడకి చాలా రెగ్యులర్ గా లెటర్స్ రాసేవారు. లెటర్స్ రాసి దాంట్లో పిల్లలు ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ డ్రెస్ కోడ్ ఎట్లా ఉండాలి,
1: అప్పుడప్పుడే కాలేజ్ స్టార్ట్ అయింది కల్చర్ స్వామి సెట్ చేస్తూ వచ్చి
3: ఎలా ఉండాలి. అంటే స్వామి కాలేజ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు పునాది రాయి వేస్తున్నప్పుడు స్వామి అక్కడ ఆ సెంటర్ లో కూర్చుని ఒక కుర్చీ వేసుకుని కూర్చుని, ఇది ఎంతో మంది బ్రహ్మస్థానం, అది ఎంతో మంది తల్లులు ఇక్కడి నుంచి తీర్చిదిద్దబడతారు. సో ఆ ప్రదేశానికి అంత పవిత్రతను ఇచ్చారు స్వామి, ప్రసాదించారు. అలాంటప్పుడు మరి అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఏ విధంగా మొసలుకోవాలి అనేది స్వామి హేమలత గారికి ఉత్తరాల ద్వారా రాస్తున్నారన్నమాట. ఆ రాసే క్రమంలో ఒకసారి ఇద్దరు విద్యార్థినులు జుత్తు విరబోసుకుని హాస్టల్లో వెళ్తూ ఉంటే హేమలత గారు ఇలాగ చూసి ఇది మంచిది కాదమ్మా, ఇలా చేయకూడదు అని నచ్చ చెప్పారు. వాళ్లు వినకపోవటంతో ఈమె స్వామికి చాలా క్లోజ్ కాబట్టి స్వామికి ఒక ఉత్తరం రాశారు, ఇలాగైంది స్వామి, ఇలాగైంది స్వామి. స్వామి తిరిగి జవాబు రాస్తూ ఎంతో ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వినటానికి, కానీ స్వామి ఎంత పర్టికులర్ గా ఉంటారు అనేది కూడా మనకి తెలుస్తుంది. స్వామి అంటారు, వాళ్లు దెయ్యాల్లాగా జుత్తు విరబోసుకుని తిరగటం స్వామికి నచ్చదు అని చెప్తూ, ఒకవేళ వాళ్ళకి అలా ఉండి హాస్టల్ యొక్క క్రమశిక్షణ పాటించడం నచ్చకపోతే వాళ్లు హాస్టల్ నుంచి తక్షణమే వెళ్లిపోవచ్చు అన్న స్థాయికి స్వామి తీసుకొచ్చారు. హేమలత గారు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నప్పుడు ఇది విద్యార్థులకి ఇచ్చినటువంటి ఒక సూచన. ఈ సూచన ఈ విధంగా ఉంటే మరి ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నటువంటి హేమలత మేడం గారికి ఏం సూచన ఇచ్చారో ఒకసారి చూద్దాం. అడ్మిషన్స్ టైంలో స్వామి ఎంత పర్టికులర్ గా ఉంటారంటే, మీ అడ్మిషన్స్ కి నాకు ఏ సంబంధం లేదు, లెటర్లో స్వామి రాస్తున్నారు, ఈ అడ్మిషన్స్ ప్యూర్ గా మెరిట్ మీద జరగాలి. అప్పట్లో 60s ఆ టైంలో అంటే ఇంకా ప్రాసెస్ చాలా కష్టతరంగా ఉండే ఉంటుంది. ఈవిడ చాలా స్ట్రిక్ట్ గా స్వామి ఇచ్చినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అడ్హేర్ అయ్యి ఆ ప్రాసెస్ ని కొనసాగిస్తున్నారు. ఒకసారి ఒక మినిస్టర్ గారి దగ్గర నుంచి అక్కడి నుంచి ఒక రికమెండేషన్ వచ్చింది, ఇలాగా ఈ విద్యార్థికి సీట్ కావాలి అనుకుంటూ. ఈమె యథావిధిగా స్వామి చెప్పినటువంటి ఆ పాయింట్స్ దృష్టిలో పెట్టుకుని ఇది కుదరదు, ఇది ప్రాసెస్ అని చెప్పగానే వాళ్ళు చాలా కోపం తెచ్చుకుని హైయర్ అథారిటీస్ ద్వారా స్వామిని అప్రోచ్ అయ్యి, స్వామి ఇది సంగతి ఈవిడ ఇలా చేస్తున్నారు అని కంప్లైంట్ చేయగానే స్వామి ఉన్నారంటే ఒక పెద్ద ఆయన్ని పిలిచి, సాయి భక్తుల్ని పిలిచి, మీరు వెళ్లి చూడండి అక్కడ సంగతి ఏమిటో, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు తెలియజేయండి, మీరు సరిదిద్దండి అక్కడ. తిరిగి వెళ్లారు ఈ పెద్ద ఆయన. ఎగ్జామినేషన్ ఈ ప్రాసెస్ అంతా ఇంటర్వ్యూస్ అన్ని జరుగుతున్నాయి. ఈ పెద్ద మనిషి ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆయన అక్కడే కూర్చున్నారు, ఏదైనా తప్పైతే స్వామికి కంప్లైంట్ చేయడానికి. ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ అడ్మిషన్ స్పిక్ అండ్ స్పాన్ గా టు ది పాయింట్ గా టు ద రూల్ టు ద వర్డ్ ఫాలో చేస్తూ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత హేమలత గారు ఈయన దగ్గరికి వచ్చి, సార్ ఏమైనా ప్రాబ్లం ఉందా ఈ అడ్మిషన్ ప్రాసెస్ లో, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా అంటే, ఈయన చాలా గిల్టీగా ఫీల్ అయ్యి, లేదమ్మా తప్పైంది అని చెప్పి, మీ ప్రాసెస్ అంతా చాలా కరెక్ట్ గా నడుస్తుంది. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెళ్తున్నప్పుడు హేమలత మేడం ఆయన వెనక్కి పిలిచి, ఇంత మంచిగా జరుగుతున్నప్పుడు ఎందుకు సార్ స్వామిని ఇలాంటి కంప్లైంట్స్ తో డిస్టర్బ్ చేస్తారు, ఎందుకు స్వామికి ఈ ట్రబుల్, షీ వాజ్ అడ్హేరింగ్ టు ద రూల్ దట్ స్వామి హ్యాస్ కెప్ట్ ఫర్ హర్.
1: అప్పుడు ఎనిమీస్ కూడా అంటే ఒక విధంగా చెడుగా భావించినటువంటి వాళ్ళు కూడా
3: మారుతారు
1: వాడు ఆరు కింది స్థాయికి దిగొచ్చి క్షమాపణ చెప్పుకుంటారు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే సాయి అర్థించు అనేటువంటి ఆ విషయం నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. మన సీనియర్ చాలా సీనియర్ బ్రదర్స్ వారికి 1992లో స్వామి ఆ పాస్అవుట్ బ్యాచ్ కి స్వామి అప్పుడు వెళ్లిపోయేటువంటి విద్యార్థులందరికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చేవారు. అప్పుడు ఆ పర్టికులర్ బ్యాచ్ కూడా స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ అందరు ఇంటర్వ్యూలో సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయినప్పుడు కూర్చున్నారు అందరు ఆ ఇంటర్వ్యూ లో కూర్చున్నారు. స్వామి కూడా వచ్చి కూర్చుని మొదట 2-3 క్వశ్చన్ల ప్రశ్న అడిగిన తర్వాత స్వామి ఆ రోజు అన్యూజువల్ గా ఒక ప్రశ్న అడిగారు, మీ అందరి చదువులు ఇప్పుడు అయిపోతున్నాయి, మీరు వెళ్లిపోతారు, ఇప్పుడు మీరు బయటకు వెళ్లిన తర్వాత స్వామికి ఏమిస్తారు మీరు అని అడిగారు. అడిగి అప్పుడు స్వామి అందరు చెప్తుంటే స్వామి అన్నారు అట్లా కాదు ఒక్కొక్కరిని చెప్పమన్నారు. ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి 54 మందిలో ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు ఆన్సర్, ఒక అతను లేదు స్వామి మీకోసం మేము బిల్డింగ్స్ కట్టిస్తాం, స్వామి రాంగ్ ఆన్సర్, స్వామి హాస్పిటల్ కడతాం, రాంగ్ ఆన్సర్, స్వామి కోసం స్వామి పేరు మీద మందిరాలు కడతాం, రాంగ్ ఆన్సర్, స్వామి పేరు మీద సేవ చేస్తాం, రాంగ్ ఆన్సర్, స్వామి పేరు మీద రోడ్లు సిటీలలో రోడ్లు పేరు పెడతాం, రాంగ్ ఆన్సర్, ఏ చెప్పినా రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అంటున్నారు. ఇక అర్థం కావట్లేదు. ఇంతలో 19వ వ్యక్తి ఒక మన సీనియర్ బ్రదర్ చెప్పాలి, వారికి స్ఫురించింది. స్వామి అడగగానే నువ్వు చెప్పు అన్నారు స్వామి. ఆ సోదరుడు చెప్పకుండా స్వామి పాదాలు పట్టుకుని, స్వామి మీరే చెప్పండి స్వామి, మాకు 18 రాంగ్ ఆన్సర్ వరుసగా, ఏం చెప్పేది
3: ఆప్షన్స్
1: మిగలేదు, స్వామి మీరే చెప్పండి స్వామి అంటే, అప్పుడు స్వామి నవ్వుతూ, స్వామి కావాల్సింది ఒక్కటే, మీలో మార్పు, మీలో మార్పు ఉంటే స్వామికి అదే. అండ్ స్వామికి అదే స్వామికి సంతోషం, మంచి పేరు, అదే స్వామికి సంతోషం, అదే స్వామి యొక్క ఆహారం. నాకు కావాల్సింది అదే, అంతకన్నా ఇంకా ఏమి ఎక్కర్లేదు. ఆ సద్గుణాలు, ఆ సద్గుణాలతో మీరు బయట నడవడిక మీరు ప్రదర్శించగలిగితే అదే స్వామికి మనం ఇచ్చేటువంటి గొప్ప ఆఫరింగ్ అంతే. ఏ విధంగానైతే మనసులో కూడా చెడు ఆలోచన లేకుండా, మన నడవడికలో కూడా చెడు అనేటువంటి విషయం లేకుండా ఉన్నప్పుడు అప్పుడు స్వామి సంతోషిస్తారు. దాంతో పాటు స్వామి ఒక చక్కని దీంట్లో వాక్యం వాడతారు, స్వార్థ త్యాగంబు పరిశుద్ధ సంఘ సేవ. స్వార్థ త్యాగంబు,
3: ఈ స్వార్థ త్యాగంబు తన గురించి తాను ఆలోచించుకోకుండా మిగిలిన వారు బాగోగులు కూడా ఆలోచిస్తూ ఉండేవాడు అసైన త్యాగి అంటారు స్వామి. అంటే తనకి అది చాలా ప్రియమైంది, కానీ అది కూడా వదిలిపెట్టి ఆ అవకాశాన్ని మరొకరికి ఇచ్చారు అంటే అది త్యాగం అంటారు. మన సీనియర్ బ్రదరు విష్ణు ప్రసాద్ అని ఆ అబ్బాయి అనుభవం ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. ఈ అబ్బాయి యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి చదువుకున్నాడు స్వామి దగ్గర. వీళ్ళ ఫ్యామిలీ గ్రాండ్ మదర్ నుంచి మంచి భక్తులు అనమాట. ఆ విలువలన్నీ తనలో ఇమిడిపోయాయి. ఇమిడిపోయిన తర్వాత జాయిన్ అయ్యాడు. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ అబ్బాయి వేదం నేర్చుకోవడం మొదలుపెట్టాడు.
1: విష్ణుప్రసాద్ వేదం యొక్క అధికారి.
3: సో ఇంత అథారిటీ అన్న వేదము ఎలాగా స్వామిని మెప్పించారు అనేది ఇప్పుడు చూద్దాము. గురు పూర్ణిమ సెలబ్రేషన్, ఈ అబ్బాయి థర్డ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ కు వచ్చాడు. అవుట్ గోయింగ్ బ్యాచ్, ఎవరైతే అవుట్ గోయింగ్ బ్యాచ్ లో ఉన్నారో వాళ్ళకి చాలా ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి స్వామి ముందర ఏ ప్రోగ్రామ్ చేయటానికన్నా. ఈ అబ్బాయి వేదం గ్రూప్ లో ఉన్నాడు కాబట్టి స్వామి డిస్కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు, స్వామి హాస్టల్ కు వచ్చినప్పుడు, అన్ని సందర్భాల్లో కూడా ఈ అబ్బాయి వేదంలో పార్టిసిపేట్ చేశాడు. చాలా ఛాన్సెస్ వచ్చాయి ఫస్ట్ 2 ఇయర్స్. మూడో సంవత్సరం గురు పూర్ణిమ టైంకి ఫెస్టివల్ కి ఎవరు జాయిన్ చేస్తారు అని సెలక్షన్ జరుగుతోంది. ఈ అబ్బాయి కూడా ఆ గ్రూప్ లో వెళ్లాడు. నేచురల్ గా చెప్పాలంటే ఈ అబ్బాయి సెలెక్ట్ అయిపోయినట్టే, కానీ కొంతమందిని అబ్జర్వ్ చేశాడు. ఎవరికైతే ఇప్పటిదాకా ఛాన్స్ రాలేదు అనుకున్నాడు, వీళ్ళకి ఛాన్స్ వస్తే బాగుంటుంది కదా, స్వామి విల్ బి దే విల్ ఫీల్ హ్యాపీ అని ఒక నిస్వార్థమైనటువంటి ఒక భావంతో వార్డెన్ సార్ దగ్గరికి వెళ్లి 9 మంది సెలెక్ట్ చేస్తుంటే ఆ 9వ వాడిగా ఈ అబ్బాయి సెలెక్ట్ అవ్వాలి. ఈ అబ్బాయి వెళ్లి, సార్ నా తర్వాత ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి నాకన్నా బాగా ఛాంట్ చేస్తాడు, నేను ఈ మంత్రంతో కాన్ఫిడెంట్ లేను సార్, సో నేను డ్రాప్ అవుట్ అవుతాను అని తనంతట తానే డ్రాప్ అవుట్ అవడానికి వార్డెన్ సార్ ని అప్రోచ్ అయ్యాడు. ఇది ఎంతో అరుదైనటువంటి ఒక మూవ్,
1: అంటే స్వామి ముందు వచ్చేటువంటి అవకాశాన్ని వదులుకోవడం.
3: సో ఆ వార్డెన్ సార్ కి ఎందుకో చాలా వింతగా అనిపించింది అనమాట, నువ్వు ఇలాంటి వాడివి కాదు, నువ్వు వేదంలో చాలా బాగా చెప్తావు. కానీ వార్డెన్ సార్ కి సంగతి అర్థమైంది
1: ఆయన ఎక్స్పీరియన్స్
3: తో విడిచిపెట్టి సరే ఈ అబ్బాయికి ఛాన్స్ ఇస్తామని చెప్పి ఆ అబ్బాయికి తీసుకుని గురు పూర్ణిమ సెలబ్రేషన్ అయిపోయింది. ఆ అబ్బాయికి వేదం ఛాన్స్ వచ్చింది, స్వామి బ్లెస్సింగ్స్ వచ్చాయి. కొన్నాళ్ల తర్వాత గురు పూర్ణిమ నుంచి స్పోర్ట్స్ మీట్, అంటే ఇది ఎన్ని ఆల్మోస్ట్ జూలై నుంచి జాన్యువరి దాకా స్టేజ్ గెస్ట్ సర్వింగ్ ఉంటుంది కదా స్టేజ్ మీద, ఆ గెస్ట్ సర్వింగ్ కి చాలా మంది స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయమని స్వామి వార్డెన్ సార్ కి కబురు పంపించారు. సో కబురు పంపించినప్పుడు వార్డెన్ సార్ లిస్ట్ తయారు చేసే క్రమంలో ఆలోచించిన మొట్టమొదటి పేరు విష్ణుప్రసాద్. అదెప్పుడు? జూలైలో గురు పూర్ణిమ, ఇది జనవరిలో స్పోర్ట్స్ మీట్. ఈ టైంలో సో ఏం జరిగిందంటే ఆ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు.
1: ఒక 15
3: దగ్గరగా ఉంటారు, కానీ గెస్ట్ సర్వింగ్ లో కూడా కొన్ని లేయర్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ లైన్ లో స్వామి పక్కన కూర్చున్న వారు అట్మోస్ట్ విఐపీస్ అయితే, వివిఐపీస్ అయితే, అలా లైన్ వెనక్కి వెళ్తున్న కొద్దీ కొంచెం ఆ
1: స్వామి యొక్క ప్రాక్సిమిటీ
3: కొంచెం తగ్గుతుంది. విష్ణుప్రసాద్ కి లాస్ట్ లైన్ లో సర్వ్ చేసే ఆపర్చునిటీ దొరికింది. సో స్వామిని ఆ లాస్ట్ లైన్ లో నించుని గెస్ట్ కి సర్వ్ చేస్తూ అలా అలా ఎగిరెగిరి చూస్తున్నాడు అనమాట. కానీ ఎనీవే ఒక ఛాన్స్ చూస్తూ సడన్ గా ఏమైంది, స్వామి ఫస్ట్ లైన్ లో ఉన్న వాళ్ళకి అన్ని ఐటమ్స్ వచ్చాయా లేదా అని ఇలా చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఆ విఐపీకి కావలసినటువంటి ఒక ఫుడ్ ఐటమ్ ఆ ఫస్ట్ లైన్ లో సర్వ్ చేస్తున్న వాళ్ళ దగ్గర లేదు, అదే ఐటమ్ విష్ణుప్రసాద్ దగ్గర ఉన్నది. సో స్వామి దేనికోసం అయితే సర్వ్ చేస్తున్నారో ఇతనికి కొంచెం తట్టి వెళ్ళాడు ముందుకి. వెళ్ళి ఆ ట్రే పట్టుకుని ఆ విఐపికి ఏం కావాలో అది అందించి స్వామి కూడా వాళ్ళిద్దరినే చూస్తున్నారు అన్నమాట. స్వామి వాజ్ వెరీ హ్యాపీ, వీళ్ళకి ఏమి ఇబ్బంది కలగకుండా
1: సూక్ష్మ బుద్ధి
3: కరెక్ట్ గా టైంకి తీసుకొని వచ్చాడు. కానీ విష్ణు ప్రసాద్ కి ఒక చిన్న ప్రాబ్లం ఉండింది అక్కడ. చూస్తూ సడన్ గా ఏమైంది, స్వామి ఫస్ట్ లైన్ ఉన్న వాళ్ళకి అన్ని ఐటమ్స్ వచ్చాయా లేదా అని ఇలా చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఆ విఐపీకి కావలసినటువంటి ఒక ఫుడ్ ఐటమ్ ఆ ఫస్ట్

0: తన స్వామి ఎక్స్పెక్ట్స్ ఆల్ ఆఫ్ అస్ టు క్లీన్ షేవ్. ఇలాంటి ఎవ్రీడే మనం క్లీన్ షేవ్ చేయాలి. ఇలాంటి ఈవెంట్స్ వస్తే ఇంకా ట్రిమ్ అండ్ స్పాట్ ఆన్ గా ఉండాలన్నమాట. మరి స్వామి ఇలా చూస్తున్నప్పుడు ఈ విఐపి ఆ అబ్బాయి కేసు చూసి చిన్న మీస ఉన్నదని గుర్తించాడు. ఎందుకు ఈ అబ్బాయి షేవ్ చేయలేదు అన్న ఆలోచన ఆయనలో వెళ్ళుంటుందేమో.
1: విష్ణు ప్రసాద్ మనసు
0: చాలా
1: భయపడి
0: హీ అండర్స్టూడ్, ఇతను నా మీసం వైపే చూస్తున్నాడు, నేను తప్పు చేసేసాను అన్న ఆలోచన. స్వామి అటువైపు నుంచి ఇద్దరు వైపు చూస్తున్నారు. ఏం చేయాలో తెలియక విష్ణు ప్రసాద్ పాపం సర్వ్ చేసి వెనక్కి వెళ్ళిపోయాడు. అలా కంటిన్యూస్ గా ఆ అబ్బాయి మైండ్ లో అదే వెళ్తోంది అనమాట, అయ్యో నేను షేవ్ చేయలేదు ఏమంటారో ఏమంటారో అని. వాళ్ళు వెళ్లి స్వామి కంప్లైంట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? స్వామి ప్రోగ్రామ్ అయిపోయింది, స్వామి లేచారు సింహాసనం నుంచి, వెళ్తూ వెళ్తూ ఆ విఐపిని చూశారు. దగ్గరికి ఎగ్జిట్ స్టెప్స్ నుంచి వెళ్తూ విష్ణు ప్రసాద్ దగ్గరికి వచ్చి స్వామి ఇలాగ ఒక చిరునవ్వు నవ్వి ఆ విఐపి వైపు చూసి, మీసం ఇంకా మలవలేదులే, ఇంకా రాలేదులే,
1: బ్యూటిఫుల్
0: అని హీ జస్ట్ వాక్డ్ అవుట్.
1: బ్యూటిఫుల్,
0: తనకి ఎంత రిలీఫ్ వచ్చిందంటే, అంటే స్వామితో ఒకసారి మాట్లాడేస్తే ఇంకా ప్రపంచం అంతా నిన్ను ఆంధ్రానికి ఎక్కిస్తుంది అనమాట. సో ఈయన కూడా ఏం ఆలోచించాడో కూడా మర్చిపోయి ఉంటారు ఆయన.
1: బ్యూటిఫుల్.
0: ఇది అయిన తర్వాత దెన్ వార్డెన్ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత, సార్ నాకు ఈ ఛాన్స్ ఎందుకు ఇచ్చారు సార్ అంటే, నాకు అదేమి తెలియదు, స్వామినితో ఇలా ఇంటరాక్ట్ అవడానికి చాలా మంచి కారణం ఉంది, నువ్వు ఆ రోజు నిస్వార్థంగా ఇంకొక అబ్బాయికి నువ్వు ఛాన్స్ ఇవ్వాలన్న మంచి ఆలోచనతో నీ వేదన ఛాన్స్ నువ్వు ఇచ్చేవు కాబట్టి స్వామి నీకు ఇంత ప్రాక్సిమిటీని ఈ రోజు ఇచ్చారు, ఫస్ట్ నాకు గుర్తొచ్చింది నీ పేరే అని చెప్పి ఆ అనుభవాన్ని కంప్లీట్ చేశారు.
1: చెప్తుంటే ఆ మొదటి పద్యంలో మనం అనుకున్నాం, మనసులో ఆలోచన కూడా బాగుండాలి, పవిత్రంగా నడతలో కూడా పవిత్రత. విష్ణు ప్రసాద్ దాంట్లో మనసులో ఆలోచన పవిత్రం, నడతలో పవిత్రం. అప్పుడు వార్డెన్ గారికి ఆలోచన రూపంలో స్వామి స్ఫురింపజేయడం, అక్కడ సూక్ష్మ బుద్ధిని విష్ణు ప్రసాద్ కి ప్రసాదించడం, తర్వాత ఆయన ఆలోచన విష్ణు ప్రసాద్ ఆలోచన కూడా స్వామి కామ్ చేయడం, ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు స్వామి. ఎందుకంటే ఆ సద్గుణాలు ఆయన మనసులో నింపుకున్నారు కాబట్టి. స్వామి ఇంకొక పదం వాడతారు ఇక్కడ, పరిశుద్ధ సంఘసేవ. ఇది మన సోదరునికి, మనకు ఒక 2 సంవత్సరాల సీనియర్ ఆయన, వారికి జరిగినటువంటి ప్రదీప్ అయితే జరిగినటువంటి అనుభవం ఇది చాలా. ఆ ప్రదీప్ గారితో, ఆ ప్రదీప్ మన సోదరునితో స్వామి అంత ఎక్కువగా మాట్లాడేవారు కాదు, అప్పుడప్పుడు మాట్లాడేవారు, కానీ ఇంకా మిగిలిన పిల్లల్ని కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగా, అంత అప్రాక్సిమిటీ స్వామి ప్రసాదించలేదు.
0: మన స్టూడెంట్స్ భాషలో నాట్ సో హైలీ ఫామ్.
1: అది స్వామి సరేలేదు, ఇంకా స్వామి మాట్లాడతారు ఎప్పుడు అని అనేటువంటి ఆ భావం ఆయనకు ఉండేది. కానీ గొప్ప భక్తుడు, మంచి భక్తుడు. సెలవుల్లో ఇంటికి వెళ్ళాడు, తిరిగి వస్తున్నాడు, చెన్నై నుంచి వస్తున్నాడు. చెన్నై నుంచి వస్తున్నప్పుడు ఆయన ఇంకా సతీష్ అని కూడా పిలిచేవారు కొన్ని కారణాల వల్ల. సో తిరిగి వస్తున్నప్పుడు బస్సులో బస్సు ఎక్కారు, చెన్నై నుంచి మన పర్తికి నైట్ బస్సు ఉంది అది. ఆ బస్సు ఎక్కి బస్సు లో కూర్చుని ఆయన ఇంకా నెక్స్ట్ డే నుంచి స్వామి వస్తారు, స్వామి దర్శనం, స్వామి అందరితో మాట్లాడ, అట్లా ఆలోచన మనసులో తిరుగుతున్నాయి. అదే ఆలోచన పడుకున్నాడు ఆయన. రాత్రి 12:30 ఆ ప్రాంతంలో బస్సు మదనపల్లి అక్కడ బస్టాండ్ లో ఆగింది. కళ్ళు తెరిచేటప్పుడు మదనపల్లి బస్టాండ్ లో ఏదో బయట గొడవ జరుగుతుంది. ఏం గొడవ జరుగుతుంది అబ్బా అని చూస్తే డ్రైవర్ ఎవరితో కొట్లాడుతున్నాడు, ఆ డిపో వాళ్ళతో కొట్లాడుతున్నాడు. ఈ బస్సులో అంత దుర్గంధం, ఏంటి ఇంత వాసన వస్తుంది, ఎక్కడి నుంచి వస్తే ఈయన వెనక సీట్ లో, వెనక నుంచి 2వ సీట్ లో కూర్చున్నారు, ఏంటి ఈ వాసన వస్తుంది అని చెప్పి ఇట్లా లేచి చూశాడు. అయితే ఆయన చెన్నైలో బస్సు ఎక్కినప్పుడు ఈయనతో పాటు ఒక ముసలమ్మ, చాలా ముసలమ్మ, 85 నుంచి 90 సంవత్సరాల మధ్య ఉంటుంది, నడవడానికి కష్టపడుతున్నారు, ఆవిడ కూడా ఎక్కి ముందు నుంచి 2వ సీట్ లో కూర్చున్నారు. ఈయన చూసేటప్పటికి ఆయనకి ఏమర్థమైందంటే ఈ ముసలమ్మ పాపం లేచేటువంటి ఆ శక్తి కూడా లేక ఆమె మలమూత్రాలు అదే బస్ లో పాస్ చేశారు, దాంతో బస్ అంతా దుర్గంధం. పక్కన కూర్చున్నటువంటి లేడీస్ అందరూ ఆమెను అసహించుకుంటున్నారు. బయట డ్రైవర్ గొడవ ఏంటంటే బస్సు యాజమాన్యంది, మేనేజ్మెంట్ కాబట్టి మేనేజ్మెంట్ క్లీన్ చేయాలి, వాళ్ళు డిపోలు ఏమంటున్నారంటే బస్సు నడిపే డ్రైవర్ నువ్వు కాబట్టి
0: రెస్పాన్సిబిలిటీ,
1: అది ఆ యొక్క బాధ్యత, నువ్వే దాన్ని క్లీన్ చేయాలి. ఎవరు దాన్ని ఆమెను ముట్టడానికి గాని ఆ మలమూత్రాలు ముట్టడానికి సిద్ధంగా లేరు. ఈ మన సోదరునికి, మన సతీష్ సోదరునికి ఒక్కసారి చాలా బాధ అనిపించింది, చాచా ఇంత బాధపడుతున్నటువంటి ముస్లింకి హెల్ప్ చేయడానికి ఎవరు రెడీగా లేరు, కానీ నేను హెల్ప్ చేద్దాం అని అనుకున్నాక మనసులో ఒక ఆలోచన వచ్చింది, అయ్యో కానీ నేను మగవాణ్ణి కదా, ఆ స్త్రీ తన యొక్క అలాంటి దానికి ఇష్టపడతారో లేదో అనేటువంటి భావంతో స్వామి మీరే నన్ను కాపాడాలి స్వామి, మీరే దాన్ని దారి చూపించాలి స్వామి, నేను ప్రయత్నం నేను చేస్తానని చెప్పి లేచి తన బ్యాగ్ను పక్కన పెట్టి సరాసరి వచ్చి

0: ఆ ముస్లిం అని రెండు చేతులు పెట్టి ఎత్తుకున్నాడు. అందరు ఆశ్చర్యంగా చూశారు, అమ్మా నేను కడుగుతాను పామ్మ, శుభ్రం చేస్తాను పామ్మ, నువ్వు నాకు జ్ఞానం లాంటి దాన్ని అని చెప్పి కిందికి దిగుతూ లోపల తీసుకు. అప్పుడు కొట్లాడుతున్న డ్రైవర్ యాజమాన్ నిశ్శబ్దంగా ఆయన దిగి చూస్తున్నారు. బస్ లో అసగించుకున్నటువంటి ఆ స్త్రీలు కూడా ఆయన అట్టే చూస్తున్నారు అందరు. ఆయన సరాసరి దిగి మందిరపల్లి ఆ బస్ స్టాండ్ లో టాయిలెట్ లేడీస్ టాయిలెట్ కూడా వెళ్లబోతున్నాడు. లోపల నుంచి ఒక లేడీ వచ్చారు, చూస్తే ఆయాలాగుంది. రాత్రి 12:30 ఆమె చూస్తే అప్పుడే ఆ బాత్రూమ్ అంతా క్లీన్ చేసినట్టు కనబడుతుంది. అట్లా చేతిలో ఒక చీపురు ఉంది, ఒక మగ్గు ఉంది, లోపల ట్యాప్ ఇప్పినటువంటి శబ్దం కూడా వస్తుంది. ఆవిడ వీళ్ళ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఆ దాబాబు దాదా అంటూ ఆ ముస్లిం తన చేతిలోకి ఎత్తుకుంటూ నేను శుభ్రం చేస్తాలే నువ్వు ఉండు అని చెప్పింది. నాకు చాలా రిలీఫ్ గా అనిపించింది, ఆ స్వామి పంపించినట్టు వచ్చింది, ఎట్లా వచ్చిందో ఏదో ఆయాలే అంతా కలిసి వచ్చింది అనుకున్నాడు. ఆమెను శుభ్రపరిచేంతలో పడిన బస్సు శుభ్రం చేశాడు, అంత తన చేతులకు శుభ్రపరచుకున్నాడు. ముస్లిం శుభ్రం తీసుకొచ్చి శుభ్రం చేసి తీసుకొచ్చి సీట్ లో కూర్చోబెట్టారు. ఈయన ఎవరితో మాట్లాడి వెళ్లి పడుకున్నాడు, కళ్ళు మూసుకుని మళ్ళీ స్వామి అని చెప్పి పడుకున్నారు. మళ్ళీ కర్రీ తెరిచేటప్పటికీ పుట్టబర్తకు బస్ ఎంటర్ అయింది. హాస్టల్ దగ్గరకు వస్తూనే డ్రైవర్ అడగకుండా బస్ ఆపాడు. అందరు లేచేటప్పటికి అందరు సాయిరాం సాయిరాం అన్నారు, నమస్కారం చేస్తున్నారు. చాలా వింతగా అనిపించింది. సరే దిగి హాస్టల్లో సిద్ధమై ఇంకా దర్శనం టైం అవుతుంది పొద్దున, నేను స్వామి వచ్చేస్తారని చెప్పి త్వర త్వరగా రెడీ అయిపోయి వెళ్లి దర్శనం కూర్చున్నాడు. ఆ రోజు ఫస్ట్ లైన్ కూర్చున్నాడు. అప్పటి వరకు స్వామి చాలా తక్కువగా మాట్లాడినటువంటి స్వామి దర్శనంకి వస్తూ సరాసరి దగ్గరకు వచ్చారు. వచ్చి చేయి తిప్పి విభూ సృష్టించి చేతిలో వేస్తున్నారు. ఈయన చేయి చాచి విభూతి అర్థం కావట్లేదు, ఎందుకు స్వామి విభూతి ఇస్తున్నారు ఏమైంది అని. అప్పటి వరకు మాట్లాడినటువంటి స్వామి చేతిలో విభూతి ఇస్తూ ప్రేమగా స్వామి అన్నారు, రాత్రి మదనపల్లిలో బస్సు ఎందుకు దిగావు అని అన్నారు స్వామి. అట్నే చూస్తూ అప్పుడు ఆయనకు అర్థమైంది, కళ్ళలోంచి కళ్ళలో నీళ్లు నిండుకున్నాయి. పక్కన విభూతి వేసి 2 అడుగులు వేసి స్వామి పక్కన ఉన్న ప్రొఫెసర్ గారి దగ్గర చూసి స్వామి అంటున్నారు, రాత్రి నేను మదనపల్లి బస్టాండ్ లో టాయిలెట్ లో కలుసుకున్నా అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు అర్థమైంది నాకు,
1: ఆ లేడీ ఎవరో
0: టాయిలెట్ నుంచి వచ్చినటువంటి లేడీ స్వామి అని. అంటే భక్తుని యొక్క ఆ ఆర్తిని ఆ సద్గుణాల్ని తను ఆశీర్వదించడానికి ఎలాంటి హీనమైనటువంటి పని కూడా, అంటే ఒక మలమూత్రాలు శుభ్రం చేసేటువంటి స్థితికి కూడా భగవంతుడు చేయడానికి సిద్ధమవుతారు. అది స్వామి ప్రేమ, ఆ అర్థ అంటే ఆ
1: సాధించు
0: ఆయన ఒక ఆర్తి అంటే స్వామి భగవంతుని అడిగేటువంటి ఆ సద్గుణాలు మనం ఇస్తే మన కోసం భగవంతుడు ఏదైనా చేస్తారు.
1: సో సాయికి ఇచ్చేది ధనం ఇదే సత్యము,
0: ఇదే మనం స్వామికి ఇచ్చేటువంటి ధనం.
1: మరి మనం 3వ పద్యంలోకి వెళ్దాం రాజు.

మంచి చేత మంచి తలపులు మాటలు మంచి చేత మంచి వినికిడి చూపులు మంచితనం.

మంచి తలపులు మాటలు మంచి చేత మంచి వినికిడి చూపులు మంచితనము మంచి ఆరోగ్యమును ఇచ్చు మంచి నడక సత్యము.

0: స్వామి ఎంతో చక్కగా ఈ పద్యం చెప్పారు. పంచి తలుపులు అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం తలుపులు బాగుండాలి, నడత బాగుండాలి. అదే స్వామిని అడిగేది. ఎందుకు అడుగుతారంటే చాలా బ్యూటిఫుల్ గా స్వామి చెప్తున్నారు, తలుపులు బాగుంటే నీ నడత బాగుంటే నీకే మంచి జరుగుద్ది. ఏ విధంగా? మంచి ఆరోగ్యం, మంచి మనస్సు, మంచి ఆరోగ్యం, ఉల్లాసంగా ఉంటావు. దీనికి ఒక మన సోదరుడు చెప్పినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆయన చాలా బాగా చెప్పారు. వారికి ఆయన వారిది రాజా సంస్థానం, ఇంద్రేశ్వర్ ఆయన అందరికి తెలిసినటువంటి వ్యక్తి, వారిది రాజా సంస్థానం. వారు చిన్నప్పటి నుంచి ఎంతో నమ్మకంగా పెట్టుకున్నట్టు, ఈయన చిన్నప్పటి నుంచి పెరిగి ఎంతో నమ్మకంగా వారి అకౌంట్స్, రాజుల సంస్థానం యొక్క ఎంతో విలువైనటువంటి అకౌంట్ చూసుకోవడానికి ఒక అకౌంటెంట్ పెడితే, ఆయన ఏదో దుర్బుద్ది వల్ల, ఆయనకున్నటువంటి సంస్కారం వల్ల, సంస్కారాలు లేమి వల్ల ఒక వీళ్ళని మోసం చేశారు. ఆ మోసం
1: తట్టుకోలేక
0: ఆయన చాలా బాధపడుతూ, ఆయన ఆ వ్యక్తి గుర్తుకొచ్చినప్పుడల్లా ఆయన వ్యక్తిని చూస్తూ పెరిగాడు. ఎంతో మొత్తం కుటుంబం అంత నమ్మినటువంటి వ్యక్తి, వాళ్ళని ఎన్నో ఎంతో విలువ అయినటువంటి అకౌంట్స్ ని మోసం చేశాడనేటువంటి ఆ భావంతో గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా కోపంగా ఆయనని ఆలోచనలో హింసించినట్టు ఈయన ఆలోచించుకునేవాడు. ఆయన కొట్టినట్టు, తన్నినట్టు, ఆయన గాయపరిచినట్టు అట్లా ఆలోచించుకునేటప్పుడు అదేవిధంగా ఒకసారి దర్శనంలో కూర్చుని అట్నే ఆలోచిస్తున్నాడు. స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చిన ముందు నడుస్తూ స్వామి ఒకసారి ఇట్లా చూసి, ఇప్పటికే ఇవన్నీ ఆలోచనలు 6 సార్లు చంపేస్తాయి, ఇంకా ఎన్నిసార్లు చంపుతారు అన్నారు. స్వామి ఆ విధంగా చెప్పేటప్పటికి స్వామిని చూస్తూ మాట రాలేదు. అట్నే చూస్తున్నారు, స్వామి లోపలికి రా అని చెప్పి ఇంటర్ రూమ్ లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్లి స్వామి అన్నారు, ఆలోచనలు కూడా చేస్తున్నావు కదా, అది స్వామికి ఇష్టం ఉండదు అని చెప్పి, సరే ఇప్పుడు నువ్వు ఆలోచించు అన్నారు. కళ్ళు మూసుకుని ఒకసారి ఊహించుకో, ఇప్పుడు ఏం చేయాలనుకున్నావు చేసి అని అన్నారు. ఆయన కళ్ళు మూసుకొని ఆయన ఆలోచించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆయన మళ్ళీ గుర్తుకొచ్చాడు, ఆయన్ని తంతు, ఆయన్ని గాయపరుస్తూ ఒక కొండ మీదకి, ఆయన ఆలోచన ఏ విధంగా సాగుతుందంటే కొండ మీదకి తీసుకెళ్లి ఆ కొండ మీద నుంచి కింద పడేయాలి. ఆయన చేసినటువంటి మోసానికి ఆ నమ్మక ద్రోహం చేశాడు కదా, ఆ కొండ మీదకి తీసుకెళ్లి అతని పడేయాలి అనేటువంటి ఆ సమయంలో ఆయన ఆలోచన ఇంకా ఆ స్ఫురణ అట్లా ఆ మానసిక దృశ్యం కనబడుతుంది. ఆయన అట్లా వదిలేశాడు. ఆ అకౌంటెంట్ ఆయన జారి పడుతూ రెండు చేతులతో ఒక ఇంకా చివరిగా ఆ చివరి ఆసరాగా ఒక రాయిని పట్టుకున్నాడు. ఈయన ఒక తన్నుతో ఆయన కింద పడిపోతాడు. ఇంకా తన్నేద్దాం అనేటువంటి ఆ టైంలో ఆ అకౌంటెంట్ మెడ చుట్టూ ఒక చిన్న పాప వచ్చి పట్టుకున్నారు. ఒక చిన్న పాప ప్రత్యక్ష పట్టుకుంది, అరే ఈ పాప ఎక్కడిది, అయ్యో ఈయన పడిపోతే ఆ పాప కూడా పడిపోద్ది అనేటువంటి ఆ ఆలోచన రావడంతో ఈయన కోపం అంతా పోయింది. ఇప్పుడు ఆతృత ఆ పాపను ఏ విధంగా కాపాడాలి, అంత లోతులో ఉన్నారని ఈయన కష్టపడుతూ చాలా చాలా కష్టపడి ఆ పాపను బయటకు తీశారు. బయటకు తీసిన తర్వాత చాలా రిలీఫ్ గా అనిపించింది, ఆయన మీద కోపం పోయింది. స్వామి తట్టారు ఇంత లోపల, కళ్ళు తెరిస్తే వాడికి ఏం జరిగింది అంటే ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్న, స్వామి అనూహ్యంగా ఒక పాప ప్రత్యక్షమైన స్వామి మెడ చుట్టూ పట్టుకుని అంటే, అప్పుడు స్వామి నవ్వి, ఆ పాప ఎవరు అనుకున్నావు, ప్రతి మనిషి లోపల ఉండేటువంటి ప్రేమ అది. ఆయన ద్వేషాన్ని నువ్వు ఆ ద్వేషం వల్ల ఆయన ద్వేషాన్ని నువ్వు ద్వేషిస్తూ వచ్చావు, కానీ ఆ పాపకు ఉన్నటువంటి ఆ ప్రేమను గుర్తిస్తే అందరి లోపల ఉన్నటువంటి ఆ పాప కనబడుతుంది, ఆ ప్రేమ నీకు తెలుస్తుంది అని స్వామి చెప్పడంతో అప్పటి వరకు ఈయనకు ఆ వ్యక్తి ఉన్నటువంటి దేశం అట్లా పటాపంచలైపోయి ఆ రోజు నుంచి ఒక విధమైనటువంటి క్షమాపణ ప్రేమభావం ఇంట్లో మనసు లోపల నిలవేసాయి. ఆ రోజు నుంచి మనసు ఎంతో ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటూ ఈయన ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు మన సోదరులు.
1: సో నువ్వు ఇది ఆలోచనల గురించి చెప్తున్నావు, మాటల గురించి హార్ష్ గా మాట్లాడకూడదు అన్న దాని గురించి ఒక అనుభవం ఉంది. ఇది మన రివైర్డ్ రమణ రావు గారికి జరిగినటువంటి అనుభవం. ఆయన స్వామి వెనకాల నడిచేవారు చాన్నాళ్లు. దర్శన సమయంలో ఒకసారి పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఏదో ఫంక్షన్ అవుతూ ఉంటే భక్తులందరూ లైన్ లో టోకెన్స్ తీసుకుని ముందు రావటం ఫంక్షన్ కన్నా ముందర ఆనవాయితీ ఉంది. అలాగా ఒక భక్తుడు టోకెన్ లైన్ లో కూర్చుని ముందుకొచ్చి ఫస్ట్ లైన్ లో కూర్చున్నాడు. ఆ ఛాన్స్ దొరికింది అతనికి. సో రమణ్ రావు గారు ఒకసారి చెక్ చేయడానికి ఇటు అటు వెళ్తూ ఎందుకో ఈయన్ని స్పాట్ చేసి, నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు అని కామెంట్ చేసి, నువ్వు టోకెన్ లైన్ లో కూర్చోలేదు, నువ్వు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో అని ఆయన్ని ఫోర్స్ చేయడం మొదలుపెట్టారు, చాలా హార్ష్ గా, కటుగా. సో ఈయన ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే రమణ్ రావు గారు పాపం ఒప్పుకోలేదు. చివరికి అతను వెళ్లి వెనకాల లైన్ లో ఎక్కడో కూర్చోవలసి వచ్చిందనమాట. స్వామి ఛాన్స్ పోయింది, ఆయన స్వామి దగ్గర నుండి చూసే ఛాన్స్ మిస్ చేసుకున్నారు. రమణ్ రావు గారు స్టేజ్ వెనకాతలకి వెళ్లారు, స్వామి దర్శనానికి స్టార్ట్ అయ్యారు. ఆ రోజు అనూహ్యంగా చాలా మంది జనం ఉండటం వల్ల స్వామిలా నడుస్తూ వెళ్తూ ఉంటే రమణ్ రావు గారు వెనకాల నడుస్తున్నారు. ఎంతో మంది జనం ఉండటం వల్ల ఆ క్రిక్కిరిసిపోయినటువంటి ఆ ప్యాక్డ్ ఆడిటోరియంలో రమణ్ రావు గారు ఇరుక్కుండిపోయారు.
0: అయ్యో
1: ఇరుక్కుండి ఎంతకి బయటికి రావడానికి కుదరటం లేదు ఆయనకి. చివరికి బయటకు వచ్చే సమయానికి ఆయన నుజ్జునుజ్జైపోయారు సార్.
0: అయ్యో
1: అంత తొక్కేసలాట్లోని పాపం నలిగిపోయి ఈయన. చివరికి ఆయన పరిస్థితి ఎలాగైపోయిందంటే నలుగురు సేవాదళ మెంబర్స్ వచ్చి ఈయన్ని ఫ్లాట్ గా పడుకోబెట్టి ఎత్తి పూర్ణచంద్ర ఆడిటోరియంకి వెనకాలన్న ఒక టేబుల్ మీద పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత అసలైన విషయం ఇక్కడ వస్తుంది. స్వామి దర్శనం పూర్తి చేసుకుని బ్యాక్ స్టేజ్ వస్తూ ఈయన వైపు చూసి ఎందుకు ఇలాగ ఎందుకు తెలుసా రమంట్రావు అని చెప్పి అతను ఎన్నిసార్లు చెప్పాడు నీకు టోకెన్ నేను తీసుకుని అప్పుడు వచ్చి కూర్చున్నాను మొదట అతనికున్న అవకాశాన్ని నీ దురుసు మాటల వల్ల ఆయనకు దూరం చేశావు అందుకే నీకు ఇలాగ అయింది.
0: బ్యూటిఫుల్.
1: ఎప్పుడు అలా కటువుగా మాట్లాడకు అని చెప్పి స్వామి బాగుంటాయి.
0: బ్యూటిఫుల్
1: అంటే ఆ ఆలోచనలకి ఆ మాటలకి ఆ మృదు మధురంగా మాట్లాడాలి అని ఒక ఉపన్యాసంలో కూడా స్వామి చెప్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆల్సేషన్ డాగ్స్ లాగా అరుస్తున్నారు అన్న స్థాయికి స్వామి వెళ్ళిపోయారు అంటే మనం మన మాటలు ఎంత మృదు మధురంగా పెట్టుకోవాలి అనేది మనకి అర్థమవుతుంది.
0: ఈ విషయాన్ని చెప్తుంటే మన ఈ మధ్య మన షదిబాబు గారు చెప్పినటువంటి మన వార్డెన్ స్కూల్ వార్డెన్ గారు చెప్పినటువంటి చక్కని విషయం గుర్తుకొస్తుంది. వారు స్వామిని ప్లీజ్ చేయడానికి ఆలోచనలు బాగుండాలి, నడత బాగుండాలి, మాటలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశం సదుద్దేశంతో స్వామిని ఏ విధంగా ప్లీజ్ చేయాలని చెప్పి ఒక అందరు స్టూడెంట్స్ అందరు కలిపి సంకల్పం చేసుకున్నారు. ఏం చేసుకున్నారంటే క్లాస్ వైజ్ అందరూ గాయత్రి మంత్రం చాంట్ చేస్తారు క్లాస్ క్లాస్. ఒక పర్టికులర్ క్లాస్ 10th క్లాస్ పిల్లలు మాత్రం అందరికన్నా ఎక్కువ అంటే మనం 11th క్లాస్ 10 అయితే 12th క్లాస్ 12 అయితే 12th క్లాస్ 15 అయితే వీళ్ళు 25-30 ఆ విధంగా అంటే 2x టైం విధంగా వాళ్ళు గాయత్రి మంత్రం అన్ని రెట్లు ఎక్కువగా గాయత్రి మంత్రం జపిస్తూ రావడం సైలెంట్ గా జపించేవారు. ఈయన వార్డెన్ గారు కాబట్టి ఈ విద్యార్థుల యొక్క వాళ్ళ బిహేవియర్ ని గమనిస్తూ వచ్చారు. అయితే ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు 10th క్లాస్ పిల్లలు, వీళ్ళకన్నా పెద్ద పిల్లలు 11th, అంతకన్నా పెద్ద పిల్లలు 12th, సాధారణంగా ఈ పోటీలలో 12th క్లాస్ పిల్లలు అన్నిటిలో గెలుస్తారు దేంట్లో అయినా కూడా. కానీ ఈ సంవత్సరం మాత్రం అనూహ్యంగా అసలు ఊహించిన విధంగా అన్నిట్లలో ఈ 10th క్లాస్ పిల్లలే ఫస్ట్ ప్రైజ్ అయినా సెకండ్ ప్రైజ్ అయినా కొంచెం ఇంతగా అనిపిస్తుంది. మేబీ 11th పిల్లలు 12th పిల్లలు అంత గొప్ప స్పోర్ట్స్ మెన్ లేరేమో అని అనుకుని ఆయన వదిలేశారు. ఆయన సాధారణంగా వార్డెన్ కు ఉండేటువంటి ఇబ్బందులు ఆయనకుంటాయి, రూమ్ లో పిల్లలు అలా చేస్తుంటారు. అందరి వింగ్ టీచర్లు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే 10th క్లాస్ వింగ్ టీచర్ మాత్రం హాయిగా ఉండేవారు. ఆయన వెళ్ళి నీకేమి నువ్వు ఇక్కడే ఉన్నావు నీకు పని లేదంటే లేస్తారు మా పిల్లలు చాలా కామ్ గా ఉన్నారు అన్నారు. ఆయనకు కొంచెం వింతగా అనిపించింది సరే ఏదేదో జరుగుతుందని. ఈయన చూస్తే మాత్రం ఈ గాయత్రి మంత్రం వాళ్ళు చాలా ఎక్కువగా జపిస్తూ వచ్చారు. చివరికి ఒకసారి వ్యాస యూనివర్సిటీ నుంచి ఆయన రీసెర్చర్స్ వాళ్ళు కొంతమంది గురుకులంలో ఉండేటువంటి హాస్టల్లో ఉండేటువంటి పిల్లలకు మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందని రీసెర్చ్ చేయడానికి వచ్చారు. వారు ఎన్నో ఒక 2-3 సంవత్సరాల ముందు కూడా వచ్చారు. వారు అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు ఏం తెలియదంటే మన పిల్లలు అంటే మన స్వామి యొక్క ఇన్స్టిట్యూషన్ లో చదివేటువంటి పిల్లలకు స్ట్రెస్ లెవెల్స్ బయట పిల్లలకి అదే ఏజ్ గ్రూప్ పిల్లలకి స్ట్రెస్ లెవెల్ 75-80% ఉంటే ఇక్కడ చదివేటువంటి పిల్లలకు సాధారణంగా 25-30% ఉంటాయి. అంత తక్కువ ఉంటాయి ఎందుకంటే ఉండేటువంటి ఆధ్యాత్మిక ఎన్విరాన్మెంట్. ఈ వ్యాస యూనివర్సిటీ వారు మళ్ళీ టెస్ట్ చేశారు ఈ సంవత్సరం కూడా. వారు అన్ని క్లాస్ కి వార్డెన్ గారు కాబట్టి చెప్తున్నారు సార్ 11th క్లాస్ కింద 12th క్లాస్ కింద 8th కింద 9th కింద అండ్ 10th చెప్పలేదు. కొంచెం కుతూహలం అనిపించి 10th కింద అండి అని అడిగారు. అంటే అది సార్ కొంచెం ఇక్కడ ప్రాబ్లం వచ్చినట్టుంది మా ఇన్స్ట్రుమెంట్స్ లో, మేము మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తాం సార్ అన్నారు. ఈయన సరేలే ఇబ్బంది ఎందుకు పెడ్డాం అనుకుని సరే చేయండి సార్ అన్నారు. వాళ్ళు మళ్ళీ చేశారు. చేసింది మళ్ళీ ఈయన కుతూహలం అంతా ఎంత వచ్చింది 10th కి అన్నారు. లేదని ఎక్కడ తప్పు జరుగుతుంది మాకు అర్థం కావట్లేదు అంటే ఎందుకు ఏం జరుగుతుందంటే అని ఆయన అడిగితే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు సార్ సాధారణంగా మీ పిల్లలు 25-30% ఉంటుంది స్ట్రెస్ లెవెల్స్ 11th, 12th, 8th, 9th అట్నే ఉంది. కానీ ఈ 10th క్లాస్ పిల్లలకి ఎందుకో స్ట్రెస్ లెవెల్ 0-2% వస్తుందండి ఎన్నిసార్లు ప్రయత్నించినా అని. అప్పుడు ఆయనకు ఆయన నవ్వుతూ ఆయన చెప్పారు అయ్యో ఇది ఇది అన్యూజువల్ కాదండి, ఎందుకంటే ఈ పిల్లలు గాయత్రి మంత్రం చెప్పిస్తున్నారు చాలా కంటిన్యూస్ గా సైలెంట్ గా చెప్పిస్తున్నారు అందుకనే ఇది వాళ్ళ మెంటల్ అండ్ ఫిజికల్ లెవెల్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పారు. ఇంకా ఆయనకు అప్పుడే నమ్మకం కుదురుతుంది సరే ఇది ఇంకా పరిపూర్ణంగా నమ్మాలని ఆయన అనుకుంటున్న సమయంలో ఇంతలో బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి పోయిన సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వారికి వచ్చినటువంటి మార్క్స్ ఏ విధంగా ఉన్నాయంటే స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బ్యాచ్ కు వచ్చినటువంటి మార్క్స్ ఎవరికి రాలేదు. యావరేజ్ 98% వచ్చింది అందరికి. అంత గొప్ప మార్క్స్ అంటే అటు మానసికంగా ఇటు శారీరకంగా ఇటు ఈవెన్ ఇంటెలెక్చువల్ గా కూడా అన్ని విధాలుగా మంచి ఆలోచన మంచి నడత వారికి ఆ బెనిఫిట్ అందజేసింది.
1: చాలా బాగుంది రాజు. రాజు మనం ఈ ప్రోగ్రామ్ కంక్లూడ్ చేయడానికి చాలా తక్కువ సమయం ఉంది మనకి. చివరిగా ఒక చిన్న రెండు అనుభవాలు మనం చెప్పుకుందాము. ఒకసారి అంటే స్వామి మన నుంచి ఏం కోరుతారు అని అనుకుంటున్నాం కదా, మనం స్వామిని హ్యాపీ చేయడం ఎలాగని. ఒకసారి మన డాన్స్ గ్రూప్ పిల్లలు ఒక డాన్స్ ప్రోగ్రామ్ తో రెడీ అయ్యి భజన్ హాల్లో కూర్చున్నాం, అంతా మేకప్ వేసుకుని. స్వామి సరాసరి దర్శనం అయిన తర్వాత లోపలికి వచ్చి మమ్మల్ని పిలిచి ఏం చేస్తున్నారు అని అడిగారు. అంటే స్వామి అడిగే ప్రతి ప్రశ్నలో చాలా అంతరార్థం ఉంటుంది. స్వామి ఇలాగా డాన్స్ చేస్తున్నాం స్వామి, పాటలు అండ్ డాన్స్, సరే టైటిల్ ఏంటి అని అడిగారు స్వామి. అడిగితే కీర్తనం నర్తనం స్వామి అన్నారు. స్వామి ఎంతో అలాగా ఒకసారి చాలా చిలిపిగా నవ్వుతూ కీర్తనం బానే ఉంది గాని నర్తనం అని అలా ఎలాంగేట్ చేశారు స్వామి. అంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తే, అంటే మనం మాట్లాడడం బానే మాట్లాడుతున్నాం గానీ దాన్ని ఆచరణలో పెడుతున్నావా లేదా అన్న ఒక థాట్ ఆ టైంలో వచ్చింది రాజు. అంటే అలాంటి సిచ్యువేషన్ లో కూడా స్వామి ట్రైస్ టు టీచర్స్ లెసన్. మీరు ఈ డాన్స్ చేయడం అంటే నేను చెప్పినట్టు మీరు నడుచుకోవటమే నాకు కావాల్సింది, అది నాకు ఆనందాన్ని ఇస్తుంది అని ఆ రోజు మాకు అనిపించింది. చివరిగా మనం క్లోజ్ చేసే ముందు మిసెస్ రాజారెడ్డి గారు, అంటే మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి క్రియ కూడా భగవంతుడికి అందుతాయి, భగవంతుడికి తెలుసు, ఎందుకంటే మన అంతర్యామి. సో ఈ దీంతో మనం ముగిద్దాము. జ్యోత్స్నారెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు స్వామితో ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నారు. చాలా సంపన్నులైనటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ని, కొంతమందిని స్వామి ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ ని పిలిచి సేమ్ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టారు. ఒక స్వామికి రైట్ సైడ్ ఈమె కూర్చున్నారు, స్వామి వీళ్లతోనే మాట్లాడుతున్నారు లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ డివోటీస్ తో. 45 మినిట్స్ అయిపోయినా సరే స్వామి ఇంకా ఈమె వంక తిరగకుండా ఇగ్నోర్ చేస్తున్నట్టు అనిపించింది ఆవిడికి. స్వామి ఎందుకు స్వామి మీరు ఇలాగా సంపన్నులైన వాళ్ళతోనే ఎప్పుడూ మాట్లాడతారు అనే ఆలోచన అక్కడి వరకు మాట్లాడతారు అని ఆగింది. స్వామి అనుకోకుండా ఇలా తిరిగి ఆవిడ వైపు చూస్తూ ఎక్కడైతే స్టాప్ చేశారో ఆలోచన అక్కడి నుంచి కంటిన్యూ చేశారు స్వామి. ఎందుకంటే
0: ఓహో
1: వీళ్ల కింద ఎంతో మంది పనిచేస్తారు, వీళ్లు బాగుంటే వాళ్ల నడత కూడా చాలా బాగుంటుంది అని స్వామి ఆమెకి సంజాయిషి చెప్పారు. ఇది ఈ అనుభవం ఇక్కడితో ఆగిపోలేదు. తిరిగి ఇంటర్వ్యూ అయిన తర్వాత అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బయటకు వచ్చారు. ఈమె చాలా హ్యాపీగా ఉన్నారు స్వామి ఆమెతో మాట్లాడారు కదా అని. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈవిడ వెళ్లి చెప్పారు, స్వామి నాతో మాట్లాడారు కదా. అంటే ఎక్కడ మాట్లాడారు స్వామి నీతో, మొత్తం ఉన్న గంట సేపు కూడా మన పక్కన ఉన్న డివోటీస్ తోనే మాట్లాడారు, అసలు నీ వైపు తిరగనే లేదు స్వామి. అంటే స్వామికి 1-to-1 కనెక్షన్ అని చెప్తాం కదా మనం, ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ 1-to-1 కనెక్షన్. అందరిలో కూడా స్వామి నీతోనే మాట్లాడుతున్నారు అన్న ఒక భావన మనకి కలిగేటట్టు స్వామి ఆ రోజు చేశారు. మరి స్వామి మనకి ఇచ్చేటువంటి, మనం స్వామికి ఇచ్చేటటువంటి ఈ బర్త్డే గిఫ్ట్ లో ఈ మూడు పద్యాలు కూడా మనం స్వామి ఏం చెప్పారో అనేది మనం ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే మనకి తెలుస్తుంది రాజు.
0: అసలు ఆలోచన బాగుండాలి, నడత బాగుండాలి, దాంతో మన జీవితం బాగుంటుంది. ఆ ఆలోచన స్వామికి తెలియనే కావు అనేటువంటి అంశం మీద స్వామి దయతో ఈ మన చర్చాగోష్ఠి,
1: ఈ పద్యాల మీద చర్చాగోష్ఠిని స్వామి చెప్పినటువంటి ఒక చక్కని పాటతో మనం ముగిద్దాము,
0: స్వామికి అర్పిద్దాం.
1: అర్పిద్దాం.

మీరు ఆశలు అరమర చేసి తినేమి వాసము క్లేశము ద్వేషము వదలి వాసము క్లేశము ద్వేషము వదలి

ఇంతవరకు వీరు 2018 నవంబర్ 23వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 93వ జన్మదినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం స్వామి దివ్య సందేశ సౌందర్యంలోని మొదటి భాగం సత్యసాయి పద్యమ గ్రంథం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 19 అక్టోబర్ 2017 జరిగిన దీపావళి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

0: Let us light the lamp of Sai love in as many hearts as possible, creating smiles and joy all around. Wishing you a bright, beautiful and exciting Diwali.
1: Om Shri Sai Ram. Shubham Karoti Kalyanam Arogyam Dhanasampada Shatru Buddhi Vinashaya Deepa Jyotir Namostute. Deepa Jyoti Parabrahma Deepa Jyotir Janardhanaha Deepo Haratu Me Papam Deepa Jyotir Namostute. రేడియో సాయి శ్రోతలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యానుగ్రహ ఆశీర్వాదములతో ఈనాటి దీపావళి ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమానికి శ్రోతలందరినీ సవినయంగా సప్రేమకంగా ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటిగా జీవన జ్యోతి నీవే సాయి కార్యక్రమాన్ని ఈనాడు మనందరికీ అందించడానికి హైదరాబాద్ కోటి సమితి నుంచి శ్రీ విశ్వేశ్వర శాస్త్రి పునుగుపాటి శ్రీ చల్లా రమాఫణి గారు విచ్చేశారు. వారు అందించే జీవన జ్యోతి నీవే సాయి కార్యక్రమాన్ని ఇప్పుడు విందామా.
2: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ స్వామివారి దివ్య ఆశీస్సులతో ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన ప్రశాంతి నిలయం నుండి ఈ దీపావళి రోజు విశ్వవ్యాప్తంగా ఉన్న రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన దీపావళి శుభాకాంక్షలు. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో ఈరోజు ప్రజలందరూ దీపావళి సంబరాలను ఆనందంగా జరుపుకుంటున్నారు. మన దేశంలో జరుపుకునే ప్రతి పండగకి ఎంతో చరిత్ర, దానిలో ఒక సందేశం, ఎన్నో అంతరార్థాలు ఉన్నాయి. ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య నాడు జరుపుకునే ఈ దీపావళి పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ దీపావళి సందర్భంగా జీవన జ్యోతి నీవే సాయి అనే ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో భాగంగా దీపావళి పండుగ అంతరార్థాన్ని, మానవ జీవితంలో జ్యోతి పరమార్థాన్ని, దారిచూపే గురుజ్యోతిని, ఇంకా అనేక విశేష అంశాలతో సాయి బాట, సాయి మాట, సాయి పాటలతో మీకు సవినయంగా సమర్పిస్తున్నది మీ విశ్వేశ్వర శాస్త్రి పొనుగుపాటి,
3: మీ చల్లారామఫణి.

ఓం శ్రీ సాయిరాం. సాయినామం ఒక్కటే, రూపాలు అనేకం. ఆది గురువు దత్తాత్రేయులైతే అందరికీ తెలిసిన ఆధునిక గురువు, విశ్వవ్యాప్తమైన గురువు. గురుతత్వం సాయితత్వం. గురుతత్వం అవిజ్ఞాయ మూఢాస్తే చరతేజన అంటారు గురుగీతలో సాక్షాత్తు పరమశివుడు పార్వతితో. గురుతత్వం తెలుసుకోలేక మూఢులై జనులు సంచరిస్తూ ఉంటారని భావం.

అని శృతి వాక్యం కూడా. గురువు సాక్షాత్తు గణపతి స్వరూపం. న గురోరధికం, న గురోరధికం, న గురోరధికం, న గురోరధికం. ఇదమేవ శివం, ఇదమేవ శివం, ఇదమేవ శివం, ఇదమేవ శివం అంటారు గురుగీతలో పరమశివుడు. పార్వతి, గురువును మించి అధికులెవ్వరూ లేరు. ఇదే శివం అంటే మంగళకరం, ఆనందకరం. గురుస్మరణే సకల పాపహరణం. నేనే గురువునని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఎక్కడా చెప్పలేదు. కృష్ణం వందే జగద్గురుం అని మనం స్తుతించే జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ కూడా తాను గురువునని ఎక్కడా చెప్పుకోలేదు. గురుతత్వం తెలుసుకోవాలంటే గురువే దారిచూపే జ్యోతి అని త్రికరణశుద్ధిగా నమ్మాలి.

0: అంటారు పదకవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. గురువు పరంజ్యోతి, సాక్షాత్తు పరమాత్మ స్వరూపం, నడిచే దైవం.
1: అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. అనాది కాలం నుండి మానవుడు చీకటిలోంచి వెలుగులోకి పయనించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అజ్ఞానాంధకారంలోంచి జ్ఞానజ్యోతి వైపు పరుగులు తీయాలని నిరంతరం పలవరిస్తూనే ఉన్నాడు. ఎందరో గురువులను ఆశ్రయించాడు మానవుడు. ఎందరెందరో గురువులకు శిష్యులయ్యారు, అవుతూనే ఉన్నారు. శ్రద్ధ, సహనం ఆభరణాలుగా గల సమర్థ సద్గురువును చేరుకుని తరిస్తున్నారు. జీవనజ్యోతిలా జీవితానికి దారిచూపే దారి దివ్యల్లాంటి గురువు లభించడం ఈ కలియుగంలో అరుదు. అటువంటి గురువుల్లో అరుదైన గురువు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబావారు. లక్షలాది జీవితాలలో వెలుగులు నింపారు. ఈ నేల మీద 8 దశాబ్దాలకు పైగా నడయాడినప్పుడు ఇప్పుడు కూడా స్వామి ఎందరో అభాగ్యులకు భక్తులకు దారి చూపిస్తూనే ఉన్నారు. స్వామిని తలపులలో దాచుకొని ఈ దీపావళి పండగ రోజు 4 మాటలు మాట్లాడుకోవడం మన అదృష్టం. పూర్వజన్మ సుకృతం. స్వామి నడిచే జ్యోతి, యుగ యుగాల వెలుగు ఈ కలియుగంలో తెలుగు జాతి పుణ్యాల పంటగా పర్తిలో వెలిశారు. కోరి వచ్చిన వారికి కొంగు బంగారమయ్యారు. దారి తప్పిన వారిని, తప్పుతున్న వారిని తన వైపు తిప్పుకొని గాడిలో పెట్టారు. తన దారికి తెచ్చుకొని ఎన్నో జీవితాలలో అఖండమైన వెలుగులు నింపారు. సాయి గాయత్రిని అనుగ్రహించి స్వామి ప్రతిరోజు మన జీవితాల్లో దీపావళి నింపుతూనే ఉన్నారు. అఖండ ధార్మిక ఆధ్యాత్మిక శక్తిని అనుక్షణం అందించే జనరేటర్ లాంటి వారు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబావారు. స్వామి ఒకసారి త్రై బృందావనంలో విద్యార్థులనుద్దేశించి మౌనం గురించి మాట్లాడుతూ, మీరంతా 1 గంట మౌనంగా వినాలి అన్నారు. మీలో కొంతమంది మౌనం గురించి 1 గంట ఎందుకు మాట్లాడడం అనుకుంటున్నారేమో. మీరంతా చిన్న చిన్న బ్యాటరీ లాంటి వారు, స్వామి అందరికీ శక్తినిచ్చే పెద్ద జనరేటర్ లాంటి వారు అని సెలవిచ్చారు. మీ శక్తి త్వరగా అయిపోతుంది. స్వామి మాట్లాడుతూ కూడా మౌనంగా ఉండగలరు, మౌనంగా ఉండి కూడా మీతో సంభాషించగలరు అని వివరించారు.

0: ధాత్రిని వెలిగించే జీవన జ్యోతి సాయి గాయత్రి. గాయత్రి మంత్రం మనలోని జ్ఞాన జ్యోతిని వెలిగించి పరిసరాలను కూడా తేజోమయం చేస్తుంది అంటారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. పాశ్చాత్యులు ఈ మంత్రజపం వలన జనించే ధ్వని తరంగాలను పరిశోధించారు. వేదాల్లో చెప్పిన విధంగా సరైన ఉచ్చారణతో ఈ మంత్రాన్ని జపిస్తే ఆ తరంగాలు అద్భుత ఫలితాలనిస్తాయని తేల్చారు. పరిసరాలు కూడా ఎంతో తేజోమయమవుతాయి. బ్రహ్మ ప్రకాశం అంటే దివ్య జ్యోతి మనలోని జ్ఞానాన్ని వెలికి తీసుకువచ్చి ఆధ్యాత్మిక మార్గాన్ని ఈ మంత్రం ప్రకాశవంతం చేస్తుంది అంటారు బాబా. చివరలో శాంతి అని 3 సార్లు జపించాలి. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తత్వాలకు శాంతినిచ్చేందుకు 3 సార్లు శాంతి శాంతి శాంతి అని జపించాలి. దీని వలన మనలోని 3 అస్తిత్వాలు అంటే దేహము, బుద్ధి, ఆత్మ ప్రశాంతి భరితమవుతాయి అని బాబా వివరించారు. విశ్వవ్యాప్తంగా ఉన్న లక్షలాది సాధకులు ఈ సాయి గాయత్రిని జపిస్తున్నట్టు ఊహించుకోండి. వారు ఈ యావత్ ప్రపంచాన్ని పరిరక్షించే ఒక అఖండ జ్యోతిర్వలయాన్ని చలనశీలం చేస్తారు. దీని వలన ప్రపంచంలోని ప్రతి ప్రాణి ప్రయోజనం పొందడమే కాదు, భూమాతకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ అఖిల జగత్తును జ్యోతిర్మయం చేసి ప్రేమను ప్రవహింపచేస్తుంది. ఈ సాధన వలన మానవాళి అనునిత్యం ఎదుర్కొనే సవాళ్లకు సమాధానం లభిస్తుంది. వాతావరణంలో మార్పులు, ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, కరవులు, హింస, భయం, మానవుల స్వార్థం తదితర జాడ్యాలను ఎంతో ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ప్రతి దేశం కూడా ఈ విపత్తులను ఏదో ఒక రూపంలో అనుభవిస్తోంది. ఈ విపత్తులకు విరుగుడుగా మానవాళి మనశ్శాంతికి, భూమాతకు సేవగా గాయత్రి మంత్రాన్ని నిరంతరం జపించాలి.
1: అఖండ అంటే దివ్యమైనది, అంతులేనిది, అంతరాయం లేనిది అని అర్థం. ఈ సాధన ముఖ్యోద్దేశం మన నిత్య జీవితాలను అనుక్షణం గాయత్రి మంత్ర పవిత్ర ధ్వని తరంగాలతో పరిపూర్ణం చేసుకోవడమే. ఈ మంత్ర జపం వలన సాధకులు తామే జ్యోతిస్వరూపులై వెలుగొందుతూ అఖిల ప్రపంచానికి వెలుగునిస్తారు.
0: ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్లే ముందు దీపావళిని ఆహ్వానిస్తూ ఈ మధుర గీతాన్ని విందాం.

0: దైవానికి రాక్షసులకు జరిగిన సమరంలో రాక్షసు శక్తి మీద దైవశక్తి గెలిచిన సమరమే దీపావళి. లోక కళ్యాణం, మానవ ధర్మరక్షణకే పరమావధిగా భగవంతుడు యుగ యుగాలలో అనేక అవతారాలెత్తాడు. ద్వాపర యుగంలో కృష్ణుడిగా, సోదరుడు బలరాముడిగా ఈ భూమిపై అవతరించి ఎందరో దుర్మార్గులను, దుష్టులను, క్రూరులైన రాక్షసులను అంతమొందించి లోకంలో శాంతిని, ధర్మాన్ని స్థాపించాడు. మేనమామయ్య అయిన కంసుణ్ణి సంహరించి తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల చెరను విడిపించాడు. తాతగారైన ఉగ్రసేనుడికి రాజ్య పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి శమంతకమణిని సాధించి తనపై వచ్చిన అపనిందను తొలగించుకున్నాడు. అంతలో నరకాసురుడనే రాక్షసుని అగడాలకు అంతు లేకుండా పోయింది. వాని బారి నుండి సమాజాన్ని రక్షించాలి, ప్రజల ప్రాణమానాలను కాపాడాలి. ఎందుకంటే తాను శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న రాజు, ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత తనపై ఉన్నది. అయితే నిజానికి నరకాసురుడు శ్రీ మహావిష్ణువు భూదేవికి జన్మించిన కుమారుడు. ఆ భూదేవియే ఇప్పుడు సత్యభామగా శ్రీకృష్ణుని భార్య అయింది. నరకాసురుని దుర్మార్గాలకు అంతు లేకుండా పోయింది. వాడి వల్ల వేల మంది స్త్రీలు ఎంతో కాలంగా నరకమనుభవిస్తున్నారు. వారిని బంధించి చెరలో ఉంచాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వీరనారి అయిన తన భార్య సత్యభామాదేవితో కలిసి ఆ నరకాసురునిపై యుద్దానికి వెళ్లాడు. తల్లిదండ్రుల చేతుల్లో వాడికి మరణం రాసిపెట్టి ఉంది. సత్యకృష్ణుల చేతిలో నరకాసురుడు హతమైనాడు. లోకానికి మేలు జరిగింది. నరకాసురుని చేతిలో ఉన్న 16,000 మంది స్త్రీలను శ్రీకృష్ణుడు రక్షించాడు. వారిని బంధవిముక్తులను చేశాడు. ప్రజలంతా ఆనందంగా విజయోత్సాహాలను జరుపుకున్నారు. ఆనాడు చీకట్లు కమ్మి ఉన్న ప్రతి ఇంట వెలుగులు విరజిమ్మాయి. కష్టాలనే చీకట్లు తొలగి అంతటా ఆనంద జ్యోతులు వెలిగాయి. ఆనందంతో ప్రజలు దీపావళి పండుగను జరుపుకున్నారు. శ్రీకృష్ణుడు ధర్మరక్షకుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. రాక్షసత్వం మనిషిని అధోగతికి దిగజారుస్తుంది. దైవీ గుణం మానవుని ఉన్నతునిగా, ఉత్తమునిగా తీర్చిదిద్దుతుంది. పణిగారు, ఈ మధ్య మీరు ఈ మన కార్యక్రమాని కోసం సాయి సన్నిధిలో అనుక్షణం దీపావళి అనే పాట రాశారు కదా, మన రేడియో సాయి శ్రోతల కోసం ఆ పాట వినిపిస్తారా?
1: తప్పకుండా శాస్త్రి గారు. పాట వినిపించే ముందు రెండు మాటలు ఈ పాటకు స్వామి అనుగ్రహించిన స్ఫూర్తిని గురించి చెప్పుకుందాం. చిత్తశుద్ది కలిగిన సాధకులకు స్వామి సన్నిధిలో అనుక్షణము దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస, మనలోని పాపాలు పటాపంచలు చేసే దీపాల వరుస. స్వామి బోధలే దీపాల వరుస. ఆ జ్ఞానజ్యోతిలో జీవితాలను ధన్యం చేసుకుని తరించడమే ఇహపరాలకు ముక్తి మార్గం. స్వామి బోధలు మనలోని అంతర్జ్యోతిని వెలిగించి బతుకంటే భయాన్ని పోగొడతాయి. స్వామి ప్రతి మాటలో లోకరీతి వినిపిస్తుంది. అదే ప్రపంచానికి కొత్త వెలుగునిస్తుంది. సాయి అంటేనే మూర్తీభవించిన జ్యోతి స్వరూపం. నడయాడే జ్యోతి సాయి. సాయి చూపు హాయినిచ్చి సకల జగాలను రక్షిస్తుంది. భక్తి ఒక్కటే సాయి వద్దకు మనలను చేరుస్తుంది. భక్తి ఒక్కటే ముక్తిదోవ. నిర్మల హృదయ భావమొక్కటే సాయితో మన బంధాన్ని దృఢతరం చేస్తుంది.

0: దీపావళి సందర్భంగా రేడియో సాయి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల్లో భాగంగా మీరు వింటున్నారు జీవన జ్యోతి నీవే సాయి.
1: ప్రపంచమే లేకపోతే ఏ విద్యలు లేవు. పూర్వము ఈ ప్రపంచమంతయు అంధకారంతో ఉండేదని, కొన్ని కోట్ల సంవత్సరాలు మేఘాలతో కప్పి ఉండేదని, క్రమక్రమేణా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చిందని, ఈ వర్షం కొన్ని లక్షల సంవత్సరాలు కురిసిందని, అప్పుడు ఈ వర్షం చేత పర్వతాలు, సముద్రాలు, నదులు ఏర్పడుతూ వచ్చినవని, ఈ విధంగా వర్షం కురిసి ప్రపంచంలో పర్వతాలు, సముద్రాలు, నదులు ఏర్పడటం చేత క్రమముగా మేఘాలు చీకటి తగ్గిపోతూ వచ్చిందని, కొంత వెలుతురు రావడం చేతనే ఇప్పుడు సూర్యుడు, నక్షత్రాలు కనిపించుతూ వచ్చినవని, తమహ అంటే చీకటి నుండి వెలుతురు ప్రారంభమవుతుందని, కనుకనే ఈ చీకటి నుండి ఆ వెలుగు ప్రకాశం జగత్తునకు చూపింపజేస్తుందని, కనుక మానవుని బుద్ధిగతులను చక్కగా నిరూపించే నిమిత్తమై మనము ఈ ప్రపంచాన్ని ఒక గ్రంథంగా తీసుకోవాలనని, ప్రపంచము నేర్పని పాఠాలే లేవని స్వామివారు తెలియజేశారు.
0: చీకటి వెలుగులు మన జీవితాల్లో ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నాయో స్వామి విపులంగా వివరించారు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. నువ్వు కన్నులు తెరచి చక్కగా చూసినప్పుడు ఏ జ్యోతిని ఏ రకంగా జగత్తులో చూస్తావో దానిని క్రమక్రమేణా కన్నులు మూసుకొని నీలో ప్రవేశించున్నట్టుగా ఊహించుకో. కేవలం అక్కడ కూడా మనస్సుకు ఒక తీవ్రమైన పని పెట్టాలి. ఓ మైండ్, ఆ జ్యోతిని నా హృదయంలోనికి తీసుకునిరా అని ఆ జ్యోతిని హృదయంలోనికి తీసుకుని పోవాలి. అక్కడ హృదయ కమలం లోపల జ్యోతి వెలుగుతున్నట్టుగా భావించాలి. అక్కడ నుండి ఆ జ్యోతిని సర్వాంగములలోనికి ప్రయాణం చేయించాలి. ఈ చేతిలో, ఆ చేతిలో, కడుపులో, కళ్లలో, చెవులలో, నాలుకలో, సర్వాంగములలోకి ప్రయాణం సలుపుతూ రావాలి. ఈ దేహం అంతా సంచారం చేసిన తర్వాత ఆ దేహం నుంచి బయటకు తెప్పించాలి. ఆ జ్యోతి నీ కుటుంబంలో అందరిలోనూ ఉందని భావించాలి. అక్కడ నుండి పక్కింటివారు, నీ మిత్రులు, మీ బజారులో వారు, వారిలో అందరి యందు ఈ జ్యోతి ఉన్నట్లు భావించాలి. అంతేకాదు, తదుపరి నీ శత్రువుల యందు కూడా ఈ జ్యోతియే ఉందని నిరూపించాలి. అప్పుడు ఈశావాస్యమిదం సర్వం. కనుక నీ యొక్క జ్యోతి నీ కనుల్లో చేరి ఉంది కనుక బ్యాడ్ దృష్టి అంటే చెడు దృష్టి ఉండకూడదు. ఎందుకంటే తమసోమా జ్యోతిగ్గమయ, కనుక ఎక్కడ జ్యోతి ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. కనుక నీవు చెడ్డ దృష్టికి ఏమాత్రము అవకాశాన్ని అందించవు. నీ యొక్క చెవులకు ఈ జ్యోతి చేరడం వలన చెడ్డ విషయాలను వినడానికి వీల్లేదు. ఆ జ్యోతి నీ నాలుకపై చేరడం వలన చెడ్డ మాటలు మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఈ జ్యోతి పాదములలో చేరడం చేత అది చెడ్డ ప్రదేశాల్లోనికి ప్రయాణం చేయడానికి ఏమాత్రమూ అంగీకరించదు. ఆ జ్యోతి నీ చేతుల్లో చేరడం చేత చెడ్డ పని చేయడానికి ముందంజ వేయవు చేతులు. కనుక ఈ జ్యోతి అనేక విధాలైన ప్రయాణాలు సలిపి సర్వత్రా ఉన్న పరమాత్మా జ్యోతి, పరబ్రహ్మ జ్యోతి ఒక్కటే అనేటటువంటి సత్యాన్ని గుర్తించడంలో ఈ జ్యోతి ధ్యానము సహాయకారిగా ఉంటుంది. ఇప్పుడు ఆ పరంజ్యోతి పరమాత్మ స్వరూపాన్ని వర్ణించే చక్కని పాటను విందాం.

0: మనలోని అజ్ఞానాన్ని ఏ విధంగా తొలగించుకోవాలో స్వామి వివరించిన విశేషాలు తెలుసుకుందాం. స్వామి దీపానికున్న విశిష్టతను తెలియజేస్తూ ఇలా చెప్పారు. దీపమునకున్న విశిష్టత ప్రపంచంలో మరొకదానికి లేదు. దీపమునకు రెండు విశిష్టమైన లక్షణాలున్నాయి. ఒకటి అంధకారమును దూరం చేయడం, రెండవది ఊర్ధ్వగతిని నిరూపించడం. గుంతలో పెట్టినప్పుడు దీపజ్వాలలు ఊర్ధ్వగతికే ప్రయాణిస్తాయి. ఈ ఊర్ధ్వగతియే దివ్యమైన జ్ఞానమార్గమని దైవమార్గమని ప్రాచీనులు బోధిస్తూ వచ్చారు. అయితే దీపము బాహ్యమైన చీకటిని దూరం గావిస్తుందే గాని అంతర్జ్యోతిని వెలిగించే శక్తి దానికి లేదు. హనుమంతుడు అర్ధరాత్రి వేళ లంకకు నిప్పు పెట్టినప్పుడు లంకంతా పట్టపగలుగా కనిపించింది గాని రావణుని మనస్సులోని చీకటి ఏమాత్రమూ దూరము కాలేదు. దీపమును వెలిగించాలంటే ప్రమిద, తైలము, వత్తి, నిప్పు పెట్ట ఈ నాలుగు అవసరం. అదేవిధంగా మానవునిలో జ్ఞానజ్యోతి వెలగాలంటే వైరాగ్యమనే ప్రమిద కావాలి. అందులో ప్రేమ అనే తైలం పోయాలి, చిత్తైకాగ్రత అనే వత్తి వేయాలి, దానికి తత్వజ్ఞానం అనే నిప్పు పెట్టాలి. వైరాగ్యము, ప్రేమ, చిత్తైకాగ్రత, తత్వజ్ఞానం ఈ నాలుగు చేరినప్పుడే మానవునిలో జ్ఞానజ్యోతి వెలుగుతుంది. జ్ఞానజ్యోతి వెలిగించుకున్న వానికి పునర్జన్మ లేదు. వైరాగ్యమనగా ఆలుబిడ్డలను వీడి అడవికేగుట కాదు, దుష్టభావములను వీడుటే వైరాగ్యము. భావములు పరిశుద్ధమైనప్పుడే చిత్తశుద్ధి చేకూరుతుంది. చిత్తశుద్ధి ఉన్నప్పుడే జ్ఞానసిద్ధి కలుగుతుంది. వైరాగ్యము పేరుతో సర్వమును త్యజించి ఈ జగత్తులో నివసించుటకు వీలు కాదు. మితిమీరిన వైరాగ్యము ప్రమాదమును తెప్పిస్తుంది. కనుక ఎంతవరకు అవసరమో అంతవరకు ఈ జగత్తులో సంబంధం కల్పించుకోవాలి. సమత్వంతో జీవించడానికి ప్రయత్నించాలి. ఒకానొక సమయంలో గోపికలు కృష్ణుణ్ణి ఈ విధంగా ప్రార్థించారట. కృష్ణ, నీవు అనేక అల్లరి పనులు చేస్తున్నావని, నీ తల్లి నిన్ను కొట్టడానికి ప్రయత్నించినప్పుడల్లా నీవు ఎక్కడికో పరుగెత్తి దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు. నీవు తల్లితో దెబ్బలు తినకుండా దాక్కోవడానికి సరియైన ప్రదేశం ఒకటున్నది, అదే మా హృదయం. అది అజ్ఞానాంధకారంతో నిండిపోయింది. నీవు అందులోకి ప్రవేశించి దానిని ప్రజ్ఞానంతో ప్రకాశింపజేసి మాకు సహాయం చేయండి అని స్వామి గోపికలు కృష్ణుణ్ణి ప్రార్థించారట. దీపావళి అంతరార్థాన్ని గురించి స్వామి చెప్పిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1: ఈ దీపావళి రోజున ఒక్క జ్యోతితో అనేక జ్యోతులను వెలిగిస్తున్నాం. దీనిలోని అంతరార్థాన్ని గమనించాలి. వెలిగించే జ్యోతి పరంజ్యోతి, వెలిగింపబడే జ్యోతులు జీవన జ్యోతులు. అనగా ఒక్క పరంజ్యోతియే అనేక జీవన జ్యోతులను వెలిగిస్తున్నదనే సత్యాన్ని ఈ దీపావళి పర్వదినం ప్రబోధిస్తోంది. పండుగ రోజుల్లో తెల్లవారి లేచిన తక్షణమే శిరస్నానం చేయడం, అంటే తలార స్నానం చేయడం, నూతన వస్త్రాల్ని ధరించడం, కొత్త బట్టలు వేసుకోవడం, ఇల్లు వాకిళ్లు పరిశుభ్రం చేసుకుని పచ్చని తోరణాలు కట్టడం మన భారతీయ సంప్రదాయం. దీని అంతరార్థం ఏమిటి? పాత రోత భావాలను వీడి నిత్య నూతనమైన జీవితాన్ని గడపాలి, అంతర్బహిశుద్ధిని పోషించుకోవాలి. అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అంటుంది వేదం. కనుక లోపల వెలుపల పరిశుద్ధంగా ఉండాలి. బాహ్యశుద్ధికి నీరు అవసరం, అంతఃశుద్ధికి ప్రేమ అవసరం. అంతర్ముఖమైన హృదయాన్ని ప్రేమయే పరిశుద్ధం గావిస్తుంది. మానవుని కష్టనష్టాలకు మూల కారణం మనో

0: మాలిన్యమే. ఈ ప్రపంచమే మానవునికి కష్టనష్టాలను అందిస్తున్నదని దీనిపై నెపం వేయకూడదు. మానవుడే ప్రపంచాన్ని బాధపెడుతున్నాడు. మానవుని హృదయం పరిశుద్ధంగా లేకపోవడం చేతనే ప్రపంచం అశాంతికి గురవుతున్నది. యద్భావం తద్భవతి. ఇక్కడ నాకు కథ గుర్తొస్తోంది. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి ధర్మరాజు, దుర్యోధనుడు వెళ్లారట. వాళ్ళిద్దరికీ కృష్ణ పరమాత్మ ఒక పని చెప్పారు. ఏంటంటే అది, దుర్యోధనుణ్ణి హస్తినాపురంలోకి వెళ్లి ఎవరు మంచివాడు అని తెలుసుకుని రమ్మన్నారు. అలాగే ధర్మరాజుని హస్తినాపురంలోకి వెళ్లి ఎవరు చెడ్డవాడో తెలుసుకుని రమ్మన్నారు. ఎంతమంది చెడ్డవాళ్లున్నారో హస్తినాపురంలో తెలుసుకుని రమ్మన్నారు. దుర్యోధనుడు అలా ఒకసారి హస్తినాపురానికి వెళ్లి మొత్తం అంతా పరిశీలించి, బావా నాకెవ్వరు అసలు మంచివాళ్లే ఈ హస్తినాపురంలో కనిపించలేదు, బాగా తరచి చూస్తే నేనొక్కడే ధర్మవర్తనుణ్ణి అని అనిపిస్తోంది, నేనొక్కడే మంచివాణ్ణి అనిపిస్తోంది అని దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో అంటాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు. ఆ విధంగా దుర్యోధనుడు తన మనసులో మాట చెప్పి వెళ్లిపోగానే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజును అడుగుతాడు, ధర్మరాజా నీ అభిప్రాయం ఏమిటి, నీకెవరైనా ఈ హస్తినాపురంలో చెడ్డవాళ్లు కనిపించారా? బావా నువ్వు ఈ హస్తినాపురంలో చెడ్డవాళ్లని వెతికి పట్టుకోమన్నావు గాని నాకైతే ఒక్కడు కూడా ఈ హస్తినాపురంలో చెడ్డవాడు కనిపించలేదు. నిజానికి నేనే చెడ్డవాణ్ణి. నువ్వు ఎన్నో రోజుల తర్వాత నాకు ఒక పని చెప్పావు, ఆ ఒక్క పని కూడా నేను చేయలేకపోయాను. చెడ్డవాళ్లెవరైనా ఉన్నారేమో కనుక్కుని రమ్మన్నావు, నేనే ఆ చెడ్డవాణ్ణి, ఎందుకంటే నువ్వు చెప్పిన పని నేను చేయలేకపోయాను. అప్పుడు కూడా కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ధర్మరాజా యథా దృష్టిహి తథా సృష్టిహి, ఈ సృష్టిలో ఏమీ లోపం లేదు, మన దృష్టిలోనే లోపం ఉంటుంది. యద్భావం తద్భవతి అని ధర్మరాజును ఓదారుస్తాడు. హృదయం పరిశుద్ధంగా ఉంటే ప్రపంచం అంతా పరిశుద్ధంగానే ఉంటుంది. చిత్తశుద్ధి ఉన్నప్పుడే జ్ఞానసిద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి లేకపోతే అజ్ఞానాంధకారం ఆవరించి అశాంతికి గురిచేస్తుంది.
1: దీపావళి మన తెలుగువారికి, దక్కిన దక్షిణ భారతీయులకి 3 రోజుల పండుగ. ఆశ్వయుజ మాసంలో వస్తుంది. మొదటి రోజు నరక చతుర్దశి, 2వ రోజు దీపావళి, 3వ రోజు బలిపాడ్యమి. జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపావళిని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళి రోజున లక్ష్మీదేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. నరకాసుర సంహారం జరిగినందుకు ఆనంద సూచకంగా జరుపుకునే ఈ పండగ. మార్వాడీలు కూడా ఈరోజు లక్ష్మీ పూజ ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండగ గురించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంకా దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట మహాలక్ష్మి ప్రవేశిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. అటువంటి పుణ్యదిన సాయం సంధ్యాకాలమందు లక్ష్మీస్వరూపమైన తులసికోట ముందు మహిళలు తొలత పూజలు వెలిగించి, దీపాలు వెలిగించి, శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళతో తులసి పూజానంతరం గృహమందు దీపాలంకృతం చేయడం వల్ల మహాలక్ష్మి కాలి అందలు ఘల్లు ఘల్లుమని ఆ గృహంలో నివాసముంటుందని విశ్వాసం. స్వామి దేహానికి ఆత్మజ్యోతికి ఉన్న అనుబంధం గురించి అద్భుతంగా వివరించారు. దేహమే ఉన్నదనుకో, ఈ దేహమే క్రమక్రమేణా మార్పు చెందుతూ ఉంటుంది. కనుక ఆ జ్యోతి మార్పునకు చెందటానికి ఏమాత్రమూ అవకాశం లేదు. ఎట్లా అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఒక చిన్న తొట్టిలో నీరు పోసి పెట్టాం. ఒక్కొక్కరు టంబులలో ఆ టబ్బులో నీరు తీసుకుని పోతూ ఉంటే టబ్బు నీరు తగ్గిపోతూ ఉంటుంది. ఒక ప్రదేశంలో ఒక లారీ ఇసుక తీసుకుని వచ్చి పోసామనుకోండి, ఒక్కొక్కరు ఒక బుట్ట ఇసుక తీసుకుని పోతే అక్కడ ఆ ఇసుక కూడా క్షీణించిపోతుంది. కానీ ఒక్కచోట ఒక్క జ్యోతి వెలిగించామంటే అక్కడ నుండి లక్ష మంది జ్యోతులు వెలిగించుకుని పోయినా ఆ జ్యోతి ప్రకాశం తగ్గిపోదు. కనుకనే ఈ జ్యోతికి క్షీణే పుణ్యే మధ్యలోక విశంతి అనే దశ ఉండదు. కనుక ఈ జ్యోతిని మెడిటేషన్ ధ్యానంలో ఉంచుకొని తదుపరి నీకు ఏదైనా ఆరాధనా రూపముండినా ఆ ఆరాధనా రూపంలో స్థాపించుకోమని లేక నిలబెట్టుకోమని స్వామివారు తెలియజేస్తున్నారు. ఆరాధనా దైవము జ్యోతిలోనే ఉన్నాడు. పరబ్రహ్మ జ్యోతి అన్ని జ్యోతులు వచ్చి ఉన్నాయి అనే ఏకాత్మ భావాన్ని అభివృద్ది చేసుకోవాలని, ఇది చాలా సార్థకమైన ధ్యానమని స్వామివారు తెలియజేస్తున్నారు. పండిగారు, ఈ మధ్య మీరు ఈ కార్యక్రమం కోసం సాయి ప్రేమతత్వాన్ని తెలిపే పాట రాశారు కదా, మన రేడియో సాయి శ్రోతల కోసం వినిపిస్తారా?
0: తప్పకుండా. స్వామి ఆశీస్సులు లేనిదే మాట పలకదు, పాట అసలే పలకదు. ఈ పాటకు ముందు స్వామి అనుగ్రహించిన స్ఫూర్తిని చెప్పుకుందాం. ఒకసారి షిరిడీ సాయిబాబాను ఒక భక్తుడు, మీరు అమ్మ కాదుగా అన్నట్ట. పిచ్చివాడ, సాయి అంటేనే మాయి, ఈ ద్వారకామాయిలో ఉన్నది అమ్మే, సాక్షాత్తు జగన్మాతే అన్నారట సాయి. సాయి అంటేనే మాయి అంటే అమ్మ, సాయి మూర్తీభవించిన మాతృతత్వం. మాతృత్వం మాతృతత్వం, పితృత్వం పితృతత్వం, గురుత్వం గురుతత్వం, శిష్యత్వం శిష్యతత్వం, అన్నిటికీ మించి మూర్తీభవించిన ప్రేమతత్వం, నడిచే నిలువెత్తు ప్రేమతత్వం భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు. అసలు ఆ తత్వరహస్యమే ప్రేమ. సాయి అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే సాయి, సాయి ప్రేమ, ప్రేమ సాయి. అన్ని తత్వాలు తత్వరహస్యాలు సాయిలోనే పుట్టి సాయిలోనే లీనమవుతాయి. సాయి అంటేనే మాయి అనడంలో అంతరార్థమిదే. అన్నిటా తానే, అందరిలో తానే,

అంటారు అన్నమాచార్యుల వారు ఏడుకొండల వారిని ఉద్దేశించి. స్వామి సైతం సానబట్టిన భోగి జ్ఞానయోగి అనడంలో సందేహమే ఉంది. సాయికైనా ప్రేమకైనా అమ్మకైనా అక్షరాలు రెండే రెండు. ఆనందం మాత్రం అనంతానందం, అజరామర ఆనందం, చావు పుట్టుకలు లేని ఆనందం. సాయి తత్వం తెలివిడితో వచ్చిన ఆనందం. అంగట్లో దొరికేది కాదు సాయి ప్రేమ. అది ఉదయాన్నే సకల శుభాలు కోరుతూ మన ఇళ్ల ముందు వేసుకునే చక్కని ముగ్గు. సాయి ప్రేమను గెలవాలంటే భక్తి ఒక్కటే రాచమార్గం. అందుకే చక్కని రాజమార్గముండగా సందుల దూరనేల మనస అంటారు త్యాగరాజస్వామి వారు. హద్దులేని ఆకాశమే సాయి ప్రేమ. కలిమిలేములు చూడదు సాయి ప్రేమ. పేద ధనిక భేదమెరగనిది సాయి ప్రేమ. కులమతాలు తెలియనిది సాయి ప్రేమ. సాయి సాక్షాత్తు ప్రేమస్వరూపం. సాయి అంటే ప్రేమ సాయి అని తెలిపేది సాయి స్వరూపం. అమ్మకు సాయికి కూడా అక్షరాలు రెండే. సాయి ప్రేమ అంటే అమ్మ ప్రేమే. సాయి ప్రేమ అమ్మ ప్రేమ లేని బతుకు దేనికి? ప్రేమ సాయి లేని బతుకు దేనికి?

0: సాయి తత్వం విశ్వవ్యాప్తం, సాయి తత్వం విశ్వజనీనం, సాయి తత్వం ఇహపర సాధనం, సాయి మార్గం ముక్తి మార్గం, సాయి విశ్వజ్యోతి, సకల చరాచర విశ్వాన్ని నడిపే అఖండ జ్యోతి, అజరామర జ్యోతి, ఆ పరంజ్యోతిని ఈ దీపావళికి స్మరించుకునే మహదవకాశాన్ని కల్పించిన ప్రేమమయ సాయికి శతకోటి ప్రణామాలు. రేడియో సాయి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల్లో దీపావళి సందర్భంగా మీరు విన్నారు జీవన జ్యోతి నీవే సాయి. రేడియో సాయి శ్రోతలందరికీ దీపావళి శుభాకాంక్షలతో ధన్యవాదాలు. మీ
1: విశ్వేశ్వర శాస్త్రి పొనుగుపాటి,
0: మీ చల్లా రామఫణి ధన్యవాదాలు.

దీపావళి పర్వదిన సందర్భంగా రేడియో సాయి శ్రోతలందరికీ అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా మొదటి కార్యక్రమంగా జీవనజ్యోతి నీవే సాయి శ్రీ విశ్వేశ్వర శాస్త్రి పొరుగుపాటి మరియు చల్లా రామఫణి గారు అందించిన కార్యక్రమాన్ని విన్నారు. ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాల్లో తదుపరి భరత భూమిలో దీపావళి సంబరాలు అంతరార్థం. రేడియో సాయి శ్రోతలందరికీ సుపరిచితులైనటువంటి శ్రీమతి కల్పనా వల్లూరి గారు అందించే కార్యక్రమం ఇప్పుడు మీకోసం.

వినీల ఆకాశంలో వేల కొలది నక్షత్రాలు, అవి అమావాస్య రాత్రులు. నక్షత్రాలే పుష్పాలైతే మెరుపుతీగలే దారాలైతే అని ఒక కవి రాశారు. అయితే చిట్టి తల్లిని తలలో పెడతాము, చిట్టి తండ్రికి మెడలో వేస్తాం, పిల్లలకే మా పిల్లలకే అన్నది ఆ కవిత. మేమేం తక్కువ అంటూ అన్న చెల్లెళ్ళు, అక్కాదమ్ముళ్ళు, వాళ్ల స్నేహితులు అందరూ పరిగెడుతూ అల్లర్చేస్తున్నారు. భూమి మీద వాళ్లే కాదు, పెద్దలు, పిన్నలు, వ్యాపారస్తులు, ఒకరేమిటి, అందరూ అన్ని చోట్ల హడావుడే. ఎటు చూసినా పెళ్లి సందడే. అవును, పెళ్లి సందడే. ఆకాశమంత పందిరి, భూదేవంత వేదిక, రంగురంగుల పూలతోటల తోరణాలు, ముద్దులొలికే ముత్యాల ముగ్గులు, ఏమిటి చిత్రం? పెళ్ళంటే ఎక్కడో ఒక హాల్లో, ఒక ఊళ్ళో, ఒక ఇంట్లో జరుగుతుంది కాని ఇలా దేశమంతా సందడా? చిత్రంగా లేదు. అవునండి, చిత్రమే. ఆసేతు హిమాచలం వరకు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ జాతి మత అంతస్తుల భేదం లేకుండా కలిసి చేసుకునే పండగ. కలహాలు, కార్పణ్యాలు, విభేదాలు అన్నింటినీ మరిచి ఒకరినొకరు చెలిమితో ఆనందాన్ని పంచుకునే పండుగ. దేశమంతా కలిసి చేసుకునే ఏకైక పండుగ అదే దీపావళి. ఆరావళి అంత ఎత్తు నుంచి ఎటు చూసినా వెలిగే అందమైన దీపాల తోరణాల దీపావళి. ఆశ్వయుజ మాసంలోని ఆఖరి రెండు రోజులు అనగా త్రయోదశి, చతుర్దశి, ఆ తరువాతి రోజు అమావాస్య. అదే దీపావళి అమావాస్య. ఆ మరునాటి నుండి వచ్చిన కార్తీక మాసపు మొదటి రెండు రోజులు పాడ్యమి, విదియ. ఇలా ఈ ఐదు రోజులు దేశమంతటా వారి వారి సంప్రదాయానుసారం ఈ దీపావళిని జరుపుకుంటారు. కొందరు రెండు రోజులు, కొందరు మూడు రోజులు, మరికొందరు ఐదు రోజులు కూడా జరుపుకునే సంప్రదాయం ఉంది. అమావాస్య చీకట్లను చించుకుని ఆ ఛాయలను పారద్రోలి తారామణుల వెలుగు మెరుపుల జిలుగులను పడచూపేదే దీపావళి. చీకటిని పోగొట్టి వెలుగును నింపేదే దీపావళి. ఈ పండుగకి సంబంధించిన కథనాలు అనేకం. అనాది కాలం నుంచి అనేకానేక యోగులు, తపస్సులు బ్రహ్మముహూర్తం అనగా తెల్లవారుగట్ల మూడు గంటల ప్రాంతంలో స్నానం ముగించుకుని అనుష్ఠానానికి ఉద్యమించేవారు. ఎందుకంటే ఆ వేళలోని స్నానం మనకి ఓజస్సును, తేజస్సును కూడా కలుగు చేస్తుంది. ఆ సమయంలో అనుష్ఠించే జప తపముల శక్తి అనూహ్యం. పలికే వేదం హృదయం నుండి దిగంతాలకు తాకి వేదాంతిగా మారేలా చేయగల సమయం అది. ఆనాటి కాలంలో మనుషులతో పాటు దానవులు కూడా వీటన్నిటినీ పాటించి ఎంతో శక్తి సామర్థ్యాలను, జ్ఞానాన్ని సముపార్జించుకున్నారు. అయితే మెదడులో దాగి ఉన్న దానవత్వాన్ని పొంచి ఉన్న కామక్రోధాది అరిషడ్ వర్గాలను అరికట్టడం అందరికీ సాధ్యం కాదు. అటువంటి కోవకు చెందిన వారిలో రావణాసురుడు, నరకాసురుడు ముఖ్యులు. వీరిద్దరి అంతం చేయబడిన రోజే నరక చతుర్దశిగాను, దీపావళి అమావాస్యగాను చెప్పుకుంటారు. అసురత్వాన్ని బాపి అమరత్వానికి దారితీసేది కనుక మానవులు ఇందులో నుంచి తీసుకోవలసిన అతి ముఖ్యమైన నీతి మనలోని అసుర గుణాలు అరికట్ట ప్రయత్నించటం. క్షమాగుణం, స్నేహభావం, ప్రేమ వీటిని పెంపొందించుకుని వాటితో అందరితోనూ పంచుకోగలగాలి. అదే దీపావళి అసలు అంతరార్థం. ఇప్పుడు ఈ దీపావళి పండుగ ఏ ఏ రాష్ట్రాలలో ఏ ఏ విధంగా చేసుకుంటారో చూద్దాము. పరిసర శుభ్రత, ఇంటిని అలంకరించుకోవడం, రంగుల తోరణాలు, పూల పరిమళాలు, తీపి వంటకాల రుచులు, ఇచ్చిపుచ్చుకోటాలు, కొత్త బట్టల కొనుగోలు,
టపాకాయలు కాల్చటాలు, దీపాలను వెలిగించుకోవటాలు ఇవన్నీ అందరూ చేస్తారు. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ఇంటా జరుపుకునే విధానాలే ఇవి. అయితే కొన్ని రాష్ట్రాలలో కొద్దిగా వేరువేరు విధాలుగా ఉంటాయి.

ఉత్తర భారతదేశంలోది. ఈ పైన చెప్పబడిన విధంగానే వాళ్లు అన్ని జరుపుకుంటారు. అయితే వారి పండగ సంతోషానికి వేరే కారణం ఉంది. సిక్కుల 5వ గురువైన శిరోమణి గురు గోవింద్ సింగ్ దాదాపు 12 సంవత్సరాలు కారాగారంలో ఉండి ముస్లిం రాజైన జహంగీర్ నుంచి విడుదలై అమృత్సర్ చేరిన రోజు దీపావళి అట. తనతో పాటు మరో 50 మంది హిందూ రాజులను కూడా కారాగారం నుండి విముక్తి కలిగించాడట. అందువలన ఆనాటి నుండి నేటి వరకు కొన్ని వేల దీపాలంకరణతో అమృత్సర్లోని సిక్కుల దేవాలయం మెరిసి వెలిగిపోతూ ఉంటుంది. సిక్కులు ఎక్కడ ఉన్నా ఈ సంబరాన్ని జరుపుకోవటానికి సమీపంలోనే ఉన్న గురుద్వారాన్ని సందర్శిస్తారు. ఎంత బాగుందో చూశారా ఆ దీపాలంకరణలు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఇంకా కొన్ని చోట్ల దీపావళి ప్రాముఖ్యత మరో విధంగా ఉంటుంది. శ్రీరామచంద్రుల వారు రావణాసురుణ్ణి సంహరించి సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యలో ప్రవేశించిన రోజు దీపావళి అట. అయితే వారు సంధ్యా సమయంలో ప్రవేశించిన కారణాన చీకటిలో కానరాకుండుట వలన ప్రతి ఇంట, ప్రతి గడప, ప్రతి దారి దీపాలతో వెలిగించారట. ఆనందంగా వారి రాకను టపాకాయలను కాల్చి పూలను వెదజల్లి ఆ దీపాల వెలుగులో పండగ చేసుకున్నారట. ఈనాటికి అనేక రాష్ట్రాలలో ఈ విధానమే కొనసాగుతోంది. ఈ సంబరాలు కొన్ని చోట్ల దసరా ఆఖరి రోజు మొదలై దీపావళి నాడు రావణాసురుడి మూర్తిని కాల్చి దహనపరిచే వరకు సాగుతాయి.

యూపీలోనే మథుర. ఈ ప్రాంతాలలో మరో ప్రాముఖ్యతను సంతరించుకున్న కథనం ఉంది. శ్రీకృష్ణుడు నరకాసురుడితో పోరాడుతూ సొమ్మసిల్లగా ఆయన సతీమణి సత్యభామ యుద్ధం చేసి నరకాసురుణ్ణి వధించిందట. సమస్త జీవాధిపతి లోకాధిపతి అయిన శ్రీకృష్ణుడికి ఈ నరకాసుర వధ అసాధ్యమా? కాదు కాదు, నరకాసురుడు కామాంధుడై 16,000 మంది రాజకుమార్తెలను బంధించి వేధించసాగినాడట. ప్రకృతికి మారురూపం శక్తిస్వరూపిణి అయిన స్త్రీమూర్తి ద్వారా అతని మరణం సమంజసం అని ఎంచిన విరాట్ స్వరూపుడు సొమ్మసిల్లినట్లు నటించి సత్యభామ చేత ఆ కార్యక్రమం జరిపించాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలను రక్షించి వారి వారి గృహాలకు సాగనంపి ప్రయత్నించ వాళ్లు కృష్ణుణ్ణి ప్రార్థించారట. ఇన్నాళ్లు చెరసాలలో ఉన్న మాకు మా ఇంట గౌరవం దక్కదు, మాకు విముక్తి కలిగించి మీ సేవానుగ్రహాన్ని ప్రసాదించండి అని. వారిని ఆ విధంగా అనుగ్రహించి మధురకు చేర్చి తనలో ఐక్యం చేసుకున్నాడు కృష్ణుడు. అక్కడ ఉన్న తులసి బృందావనమే ఆ బృందావనం. ఆ బృందావనంలోనే ఆ 16,000 మంది రాకుమార్తెలు తులసి చెట్ల రూపంలో శ్రీకృష్ణుల వారి ప్రేమను ఈనాటికీ పొందుతున్నారు అన్నది ఒక ఉవాచ. అయితే చతుర్దశి నాడు నరకాసుర వధ జరిగినందున నరక చతుర్దశి అని పిలవబడ్డం జరిగింది. ఇందువలనే దీపావళి నాడు పండుగ జరుపుకోవటం ఆనవాయితీగా మారింది.

తమిళనాడు. పాటలకి, సంగీతానికి, నాట్యానికి, సాహిత్యానికి ఒకటేమిటి, అన్ని కళలకు కాణాచి అయినది తమిళనాడు. ఆ తమిళనాడులో నరక చతుర్దశికి ఒకరోజు ముందే ఇల్లంతా శుభ్రపరుచుకుని వంటింటిలో కుప్పట్లు, స్టవ్లు తదితర ప్రాంతం అంతా తుడిచి వాటిపై శుభకరంగా ముగ్గులు పెట్టుకుని దానిమీద నీరు నింపిన పెద్ద పాత్రలు ఉంచుతారట. నరక చతుర్దశి తెల్లవారుగట్ల ఆ నీటిని వేడిచేసి దానితో ఇంటిల్లిపాది తలంటు స్నానాలు చేస్తారు. ఆ తరువాత స్నానం అయ్యాక ప్రతివారు ఎదురు రాగానే గంగా స్నానమాచా అని అడుగుతారట. కొత్త బట్టలు ధరించి ముందుగా తీపి తింటారు. మరునాడు దీపావళి అమావాస్య నాడు దీపాలు వెలిగించి టపాకాయలు కాలుస్తారు. ఆ స్నానం చేసిన గంగ ఆ నీరు పవిత్రమైన గంగతో సమానంగా భావించి వారు పవిత్రులైనట్లుగా భావిస్తారట. కొత్తగా పెళ్లైన దంపతులు మొదటి దీపావళి అమ్మాయి ఇంట గడపటం సాంప్రదాయం. దానిని తల దీపావళి అంటారట. ఇలా ఎంతో సంప్రదాయబద్ధంగా తమిళనాడు వారు దీపావళిని చేసుకుంటారు. ఆంధ్రదేశంలో కూడా నరక చతుర్దశి, దీపావళి అమావాస్య ఈ రెండు రోజులు చాలా ఆర్భాటంగా జరుపుకుంటారు. రకరకాల పిండి వంటలు చేసుకోవటం, ఒకరింటికి ఒకరు వెళ్లి కలిసి పండగ జరుపుకోవటం, దిబ్బూ దిప్పు దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి అంటూ సాయంత్రం సాంబ్రాణి వేసి దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. పిల్లల పట్టుబట్టల రెపరెపలు, పెద్దవాళ్ల నగల గలగలలు, ఇలా ఎంతో సంబరంగా గడిచిపోయే పండగ దీపావళి.

బెంగాల్, అస్సాం, ఒరిస్సా వంటి కొన్ని రాష్ట్రాలలో దీపావళిని పితృపూజ్యంగా భావిస్తారు. కలకత్తా నగరంలో కాళీని అర్చించి రావణాసుర దహనం చేస్తారు. మిగిలిన ప్రాంతాలలో వారి వారి పితృదేవతలను ఆహ్వానించి పూజించి వారికి తగిన నివేదనలు సమర్పించి సాయంత్రం దీపాలు వెలిగించి దివిటీల ద్వారా కూడా కాగడాలను పట్టుకుని ఇలా ప్రార్థిస్తారట: మా వలన ఏదైనా తప్పు ఒప్పులు అయితే క్షమించి దీవించండి. మేమిచ్చిన ఈ ప్రసాదాన్ని స్వీకరించి దివ్యలోకాలకు వెళ్లిపోండి. మీకు దారి చూపే మార్గదర్శ సూచికలుగా మేము దీపాలు వెలిగించాము, గ్రహించండి అని రంగురంగుల రంగవల్లులు, పూల తోరణాలు, తీపితో పలకరింపులు ఇవన్నీ సామాన్యంగానే జరుపుతారు. ఇది ఒక విధమైన సంప్రదాయం.

మహారాష్ట్ర. మహారాష్ట్రలో మొదటి రోజు గోవులను పూజ చేసి హారతులిస్తారు. ఇళ్లను గోమయంతో అలికి ముగ్గులు పెడతారు. రెండో రోజు ధన్తెరాస్ అంటే ధనత్రయోదశి. ఆ రోజు ఏదో ఒక వెండి లేదా బంగారు లేదా కొత్త రూపాయలను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఈ రెండు రోజుల్లో మొదటి రోజు గోవులను అలంకరించి ఊరేగించి పూజించటం ఆనవాయితీ. ఇందుకు కారణం శ్రీకృష్ణుడు గోపాలుడు. గోవుల నుండి పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ గ్రహించి ప్రేమగా స్వీకరిస్తాడు. ఆ గోవులను కాళింది మర్దన సమయంలో రక్షించి తన తల్లి ప్రేమను వాటి పట్ల నిరూపించుకుంటాడు. మహారాష్ట్రలో జన్మించి పేరుగాంచిన శివాజీ చక్రవర్తికి అతని తల్లి జిజియాబాయి బాల్యప్రాయం నుండి ఉగ్గుపాలతో ధైర్య సాహసాలను, పట్టుదలను, స్థైర్యాన్ని నూరిపోసి పెంచిందట. అందుకే మహారాష్ట్రలో ఈ గోపూజ చేసి స్త్రీలంతా తమ బిడ్డలను శివాజీ మార్గంలో నడిపించేలాగా ఆశీర్వదించమని గోవులను ప్రార్థిస్తారట. చతుర్దశి నాడు తలస్నానాలు చేస్తారు. నరకాసుర వధ సమయంలో తన ఒంటిని అంటుకుని ఉన్న మైల రక్తాన్ని పరిశుభ్రపరిచేందుకు శ్రీకృష్ణుడు అభ్యంగన స్నానం ఆచరించారట. అందువల్ల ఈ స్నానం యావత్ భారతదేశంలోనూ తప్పనిసరిగా ఆచరింపబడుతోంది. మనలోని మాలిన్యాలు పారత్రోలి పవిత్రత సంతరించబడేలాగా శరీరాన్ని, మనస్సును దృఢపర్చమని ఆచరించాలి ఈ స్నానాన్ని. స్నానానంతరం కొత్త దుస్తులు ధరించి వారి సంప్రదాయానుసారం తీపిని తింటారు. అమావాస్య రోజున అనేక నూనె దీపాలతో పాటుగా ఒక నేతి దీపం రాత్రంతా వెలిగేలా చూస్తారట. మరునాడు ఆ నేతి దీపం తాలూకు నుసిని తీసి స్త్రీలు కళ్ల కాటుకగా ధరించి మంగళప్రదంగా ఉంచమని దీప దేవతను ప్రార్థిస్తారట. ఆ రోజంతా శ్రీ మహాలక్ష్మిని ఆవాహన చేసి ధూప దీప నైవేద్య దక్షిణ తాంబూల భరితంగా పూజించి అర్చిస్తారు. ఏ ఇంట దీపాలుండవో ఆ ఇంటికి లక్ష్మి ప్రవేశించదు అని విశ్వసిస్తారు. అందుకే అన్ని ఇళ్లను, గుమ్మాలను దీపాలతో, పూలతో, రంగువల్లలతో అలంకరిస్తారు. ఆ మరునాడు అనగా ఐదవ రోజు భాయ్ దూజ్ అంటే అన్నా చెల్లెళ్ల పండగ. ఆ రోజు అన్నా చెల్లెళ్ళు ఒకే ఇంట గడిపి ఒకరినొకరు బహుమతులు ఇచ్చుకుని కలిసి భుజించి వారి ప్రేమ శాశ్వతంగా అలాగే ఉండాలి అని, అన్న చిన్నవాళ్లకు రక్షగా ఉండాలని వాళ్లు

గుజరాత్. ఈ రాష్ట్రంలో కూడా 5 రోజుల పండుగ ఆనవాయితీయే. చాలా వరకు మహారాష్ట్రలో లాగానే అంతా జరుపుకుంటారు. కాని గుజరాత్ మన దేశంలోని అనేక వ్యాపార వ్యవహారాలకు పట్టుకొమ్మ, ముఖ్య కేంద్రం. అదీకాక ఈ వ్యాపారస్తులందరికీ దీపావళి తమ తమ వ్యాపారాలను ప్రారంభించే నూతన సంవత్సరంగా భావిస్తారు. అందుకని దీపావళి నాడు వాళ్లు ఇళ్లనే కాకుండా వ్యాపార సంస్థలు, షాపులు, ఫ్యాక్టరీలు అన్నింటిలోనూ పూలతోనూ, ముగ్గులతోనూ, దీపాలతోనూ అలంకారాలు చేస్తారు. పూజారులను పిలిపించి వారి చేత తమ తమ వ్యాపార సంబంధిత నూతన పుస్తకాలను, తదితర సామగ్రులను పూజలో పెట్టించి పూజ చేయించుకుంటారు. పూజ అనంతరం వాటిపై ఓం ప్రథమంగా దైవనామం రచించి ఉంచుకుంటారు. తెల్లవార్లు తలుపులు తెరిచి ఉంచుతారు. శ్రీ మహాలక్ష్మి ఏదో ఒక సమయాన లోపలికి రాగలదు అని వారి విశ్వాసం. 5వ రోజైన భాయిదూజ్ గుజరాతీయులకు కూడా నిజంగానే వాళ్ల నూతన సంవత్సరం, అంటే తెలుగు వాళ్ల ఉగాది మాదిరిగా అనమాట. అందువల్ల ఆ రోజు మళ్లీ అందరూ కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నిస్తారు. అన్నా చెల్లెళ్ల పరస్పర అనురాగం, కలిసి భోజనాలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోటాలు, ఇలా ముగుస్తాయి వారి దీపావళి సంబరాలు.

కర్ణాటక. ఈ కర్ణాటకలో 2 రోజులు మాత్రమే దీపావళి జరుపుకుంటారు. చతుర్దశి నాడు యముడిని ప్రార్థించి అతన్ని సంతోషపరిచే నిమిత్తం ఏదైనా మెటల్ వస్తువును కొని తెచ్చుకుంటారు. అమావాస్యను పాటించరు. ఆ మరునాడు పాడ్యమిని బలిపాడ్యమిగా భావించి బలిచక్రవర్తిని స్మరించి తమ పూజలు ముగించుకుతారు. పువ్వులు, రంగవల్లులు, దీపాలంకరణ, టపాకాయలు ఇవన్నీ మామూలే. ప్రతి రాష్ట్రంలోనూ సంబరాలు సరిసమానంగా పిల్లల సందడి, టపాకాయల మోతలు, ఈ హడావుడి అంతా దీపావళి పండుగే. సమయలోపం వల్ల కొన్ని ముఖ్య రాష్ట్రాలు, అతి ముఖ్య సాంప్రదాయాలు మాత్రమే ముచ్చటించుకోగలిగాము. అయితే ఎంతసేపు ఇదేనా పండుగంటే? కొత్తవి కొంటున్నాము అంటూ అతిగా ఖర్చు చేయటం, తినడం, తిరగటం ఇదేనా మనిషికి ముఖ్యం? కాదు కాదు, ఈ పండుగ మాత్రమే కాదు, ఏ పండుగ అయినా మనలో కూడా మార్పులొచ్చి అంధకారం వంటి అహంకారం, అధికార బలం, అసూయ వంటి చీకట్లు తొలగించుకుని వెలుగులోకి తెచ్చుకోవటమే అసలైన పండగ. అంత తేలిగ్గా అవుతుందా ఇది? సాధన కావాలి. ముఖ్యంగా మనలోని అవగతాలను మనం గుర్తించుకుని సిగ్గుపడకుండా వాటిని నిర్మూలించుకోవటానికి సాధన చెయ్యాలి. ఒక వ్యక్తి పుట్టుకతోనే ఒక కుటుంబ సభ్యుడుగా పుడతాడు. పెద్దవుతున్న కొద్దీ ముందు కుటుంబం, తర్వాత సంఘం, ఆ తరువాత దేశం, ఇలా అంచెలంచెలుగా వ్యక్తి సమిష్టి రూపంలోకి మారతాడు. అన్నింటికీ ఆధారపడే జీవితం అవుతుంది. ఇచ్చిపుచ్చుకోటాలు, వ్యాపార వ్యవహారాలు, ఇలా ఎడతెగని జీవన స్రవంతిలో పడిపోతాడు. తన అసలు వ్యక్తిత్వాన్ని, విలువల్ని మర్చిపోయి ఎంతసేపు పోటీపడి స్థానం దక్కించుకోవాలన్న ఉరవడి, లంచగొండితనం, అసూయ, ఇలా ఎన్నెన్నో అవగుణాల వలల్లో చిక్కుకుంటాడు. వ్యక్తికి అసలు ఆధారం ధర్మం. ధర్మానికి కట్టుబడి ఉండి సత్యాన్ని మాత్రమే తన ముఖ్య ధర్మంగా, నీతి నియమాలను గోడలుగా తన ఇంటి వంటిని నిర్మించుకుని ఈ సత్యం ధర్మం అతనిలో నిస్వార్థాన్ని మేలుకొలిపి ప్రేమ, తద్వారా త్యాగగుణం ప్రజ్వరిల్లి జ్యోతిలాగా వెలుగుతాయి అతని అంతర్దిశలో. ముందు తనేమిటో, తనలో రావలసిన మార్పులేమిటో గుర్తించి ఆ దశలో వెళ్లేలాగా సాధన చెయ్యాలి. ఇది ఇతరుల కోసం కాదు, తన కోసమే. ముందు మన ఆత్మవిశ్వాసం, మన ఆత్మగౌరవం నెలకొనేలాగా, నిలబెట్టుకునేలాగా మనుగడ సాగిస్తే బయట సంఘం, దేశం, ప్రపంచం అందరూ గుర్తించి మనల్ని గౌరవిస్తారు. మనిషి మొదట తనలోనే ఉన్న సుగుణాలను నడవడికలోనికి ఐక్యపరుచుకుంటే అతనికి అన్నింటా భగవద్దర్శనం కనబడుతుంది, ప్రేమ ఏర్పడుతుంది. సహస్ర శీర్ష పురుష అన్న పురుష సూక్తంలోని వాక్యంతోనే భగవంతుడిది సహస్రత్వం, అంతేకాని ఏకత్వం కాదు అని తెలియజేస్తోంది. రాయిలో, రప్పలో, కొమ్మలో, రెమ్మలో, చీమ నుంచి ఏనుగు వరకు జంతుజాలాలన్నిట్లో అసలు భగవంతుడు లేని స్థలమే లేదు. దుర్లభమైన నరజన్మ ఎంతో అదృష్టం మీద కాని లభ్యం అవ్వదు. నరుడికి ఆలోచన శక్తి, మేధ అనేక గుణాలను ఇమిడ్చి సృష్టించాడు భగవంతుడు. పుట్టుకతో ఎవరు అసురులుగా పుట్టరు. వాళ్లు పెరిగి పెద్దయ్యాక గుణాలు మారతాయి. దీనికి ప్రధానంగా మనిషి యొక్క పంచేంద్రియాలు దోహదం చేస్తాయి. ఎలా? మొట్టమొదట దృష్టిని తీసుకుందాం. తన ఇంటి పరిధి నుండి బయటికి రాగానే కనబడే
ప్రపంచంలోని అందాలను చూసి చలించటం, స్నేహితుల సహవాస దోషం వలన తనకి తెలియకుండానే చెడు మాటలు విని ప్రభావితం అవుతాడు. వీటి వలన అతని చేతులు చెయ్యకూడని తప్పులు చేస్తాయి, కాళ్లు వెళ్లకూడని ప్రదేశాలకు వెళ్తాయి, అతని మెదడు నిండుగా సహవాసుల ప్రేరణలు మారుమోగుతుంటాయి, అవే ఆలోచనలు శరీరంలోకి జీర్ణమైపోతాయి, అసురుడిగా మారతాడు. సంఘంలోని ప్రతి వ్యక్తికి ఇలాంటి వారే ఉండరు. మంచికి మారుపేరుగా ప్రేమను పంచి ఇవ్వగలవారు అనేకులున్నారు. ఒకసారి స్వామి దగ్గర అతి ముఖ్య భక్తులు ఒకరు, "స్వామి, మా ఊర్లో ఉంటున్నప్పుడు అనేకులు స్వామికి కూడా నిందాపూరిత వాక్కులతో పరిహసిస్తుంటున్నారు. అప్పుడు ఏం చెయ్యాలి స్వామి?" అని అడిగారు. వెంటనే స్వామి, "నీకు చెవులున్నాయి, విన్నావు. నీకు కాళ్లు కూడా ఉన్నాయి కదా, అక్కడి నుంచి వెళ్లిపో" అన్నట. అందుకే మనం ఎంచుకునే మన స్నేహ బృందం ఎలా ఉండాలో సూక్ష్మంగా ఎంత బాగా చెప్పారు స్వామి, చూశారా? అందుకే మనం ఎప్పుడూ సత్సంగంలోనే, సమిష్టిలోనే ఉండాలి. దీని గురించి స్వామి ఒక శ్లోకం ద్వారా తన అభిప్రాయాన్ని తెలియపరిచారు. వారిని అనుకరించే సాహసం నాకు లేదు, కవితగా చదువుతాను. "కన్నులనిచ్చినదెందుకో తెలుసా? అన్నీ చూసేటందులక కాదు, కాదు, దేవదేవుడైన కైలాసవాసుని చూసేటందులకు. చెవులను ఇచ్చింది ఎందుకో తెలుసా? శబ్దము వినేటందులక కానే కాదు, భగవానుని కీర్తన వినేటందులకు. నోటిని ఇచ్చిందెందుకో తెలుసా? మాటలు పలికేటందులక. ఆర్తామణుడవు దేవదేవుని కీర్తన పాడేటందులకు. చేతుల్నిచ్చిందెందుకో తెలుసా? మూతికి ముద్దందించుటగా. పతిత పావనుడవు శివుని పూజలు చేతులారా చేసేటందులకురా. పొందుగా పాదములిచ్చిందెందుకు? సందులు గొందులు తిరుగుటక. అందుకు కాదు, నందివాహనుని మందిరమ్మున తిరుగుటకు. తెలివిని ఇచ్చిందెందుకో తెలుసా? కలిమిని సంపాదించుటక కాదు, కాదు, నాలుగు రోజుల నాటకమిది అని నగ్న సత్యమును ఎరుగుటకు. దేహమిచ్చిందెందుకో తెలుసా? దేశములన్నీ చుట్టుటక. పరోపకారార్థమిదం శరీరమను పదమును ఆచరణలో ఉంచుటకు. చూశారా స్వామి ఎంత మృదువుగా, మధురంగా మన గుండెలోకి, మన మనసులోకి, మన శరీరంలోకి అలా సులువుగా వెళ్లిపోయేంత చాలా అందంగా చెప్పారు కదా. కాని మనం దాన్ని ఎంతవరకు పాటించగలుగుతున్నాము అన్నది మనల్ని మనమే విమర్శించుకుని చూసుకోవాలి. ఎక్కువ ఎక్కడ సత్కార్యాలు నిర్వహిస్తున్నారో అక్కడే ఉండాలి. ఎక్కడ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్లగలగాలి. ఎక్కడ భజనలు, పూజలు, సామూహిక సత్సంగాలు, గోష్ఠులు జరుగుతున్నాయో వాటిలో పాలు పంచుకోవాలి. దైవ కార్యాలను తమ జీవనోపాధికి వెచ్చించే సమయం కంటే ఎక్కువ వెచ్చించాలి. ఒకరన్నారు, "నాకు మంచి చెప్పేవారికి ఒక నమస్కారం, నాకు చెడు చెప్పేవారికి కూడా ఒక నమస్కారం" అని. "అదేమిటయ్యా?" అంటే, "అవును, నాకు మంచి సహవాసమిచ్చేవాళ్లకి నాకు ఎన్నడూ దూరం అవ్వద్దని ప్రార్థిస్తూ ఒక నమస్కారం. నాకు చెడు చెప్పాలని చూసేవాళ్లకి ఎప్పుడూ నాకు దూరంగా ఉండండి అని ప్రార్థిస్తూ ఒక నమస్కారం." ఎంత మంచి సంస్కారం! ఇది ఎలా లభ్యమవుతుంది? షాపుల్లో దొరుకుతుందా? ఎవరైనా అద్దెకి ఇవ్వగలరా? ముందు కొంతవరకు స్వతహాగా జన్మ సంస్కారం ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా. దాన్ని అతను జన్మించిన కుటుంబంలోని ఇతర సభ్యులు పాటించే నియమాలు, నడవడికలు, నేర్పిన పలు విధాల సముచిత ఆలోచనా విధానాలు, ఇవన్నీ అతన్ని మెరుగుపెట్టిన వజ్రంలాగా తయారు చేస్తాయి. ఇటువంటి వాళ్లు బాహ్య ప్రపంచంలో కూడా ధర్మం, నీతి,
సత్యం వంటి అతి ముఖ్య నడవడికలను ఆచరించుదారు. ప్రేమను పలువురితో పంచుతారు, పెంచుతారు. ఇంతవరకు ఏం కావాలి? దైవభక్తి, ప్రేమ కావాలి. ఇవి కూడా బాహ్యంలో లభ్యం కావు, మనలోనే ఉన్నాయి. లౌకికమైన వస్తు విషయాలు ఎంతో అశాశ్వతాలు. ఈ శరీరం కూడా అంత అశాశ్వతం. నరజన్మగా పుట్టిన అదృష్టానికి భగవత్ చింతనను ఆశ్రయించి తరించవచ్చు. కాని మానవులు ఏ గుడికెళ్లినా, ఏ గురువు దగ్గరికెళ్లినా ఎదురుచూసేది లాభం, ధనం, ప్రమోషన్లు, ఇంకా పెద్ద పెద్ద లెవెల్లో కాంట్రాక్టులు, టెండర్లు, వీటికోసం ఆశలు, మొక్కులు. ఎంతో లాభం వస్తే తన మొక్కిన మొక్కులు తీరుస్తాడు. కొన్ని గుడి హుండీలలో లక్షల వేల కట్టలు లేదా బంగారు నాణాల మూటలు ఇలా వేస్తాడు. ఇది కోరిన కోరిక తీరితేనేగా చేస్తాడు. అదే నిజంగా గనక ఎవరైనా ఒక క్యాన్సర్ పేషెంట్కి గాని, చాలా బాగా ర్యాంకులు తెచ్చుకున్నా ఇంకా ముందు చదవలేని అతి బీద స్టూడెంట్కి గాని వైద్యానికి, చదువుకి ఇమ్మంటే ఇస్తాడా? హృదయం ఒప్పుతుందా? మరింకెప్పుడు మనలో హృదయ వైశాల్యం ఏర్పడి సంకుచితత్వం, స్వార్థం తొలగుతాయి? ఈ మనోవ్యాధులు పోతే కాని నిస్వార్థం, త్యాగం, ప్రేమ చోటు చేసుకోలేవు. ఇవన్నీ సత్యం, ధర్మం, త్యాగం మీద ఆధారపడి ఉన్నాయి. వీటి మీద మానవుడి ఆధ్యాత్మిక ప్రగతి ఆధారపడి ఉంటుంది. అందుకే చైతన్య ప్రభు మహారాజు ప్రహ్లాదుడు, నారాయణ మాకు నువ్వే కావాలి, నీ ప్రేమ, నిన్ను సర్వదా సర్వత్రా చింతించుకోగా మనశ్శక్తి కావాలి, మాకు మరేదీ వద్దు అని ప్రార్థించి భగవంతుని గుండెలో స్థానం సంపాదించుకున్నారు. నిజానికి చైతన్య ప్రభు ఒకసారి చదువు నిమిత్తం తల్లి అనుజ్ఞ కోరడానికని వెళ్లారు. ఆవిడ మామూలు చదువులు చదివితే ఎన్ని చదివినా అది విత్తము గడించటానికి, అహంకారం, అధికార వ్యామోహాలు ప్రబలగానికి సహాయపడగలవు. అదే కనుక ఆధ్యాత్మిక విద్యను ఆశ్రయిస్తే అంతర్జ్యోతి వెలుగుతుంది, దైవాన్ని చూడగల శక్తి కలుగుతుంది అని సలహా ఇస్తుంది. అది చైతన్యుడి మనస్సుకు హత్తుకుపోయి ఆ క్షణం నుంచి శ్రీకృష్ణ పరమాత్ముని నామస్మరణలో నిమగ్నుడై తుదకు పరమాత్మలో ఐక్యమవుతాడు. పుట్టిన బిడ్డ కో కో కూ అని ఏడిస్తే దాని అర్థం కోహం అనగా నేనెవర్ని, నేనెవర్ని అని. అయితే కళ్ళు విప్పగానే ప్రపంచాన్ని చూస్తూనే మాయ కమ్మి ఆ ప్రశ్న మర్చిపోతాడు. కొండకుచో కొందరికి తత్వం, దైవ జిజ్ఞాస, తామెవరో తెలుసుకోవాలన్న ఆలోచన కలిగినప్పుడు మళ్లీ ఈ కోహం అన్నది గుర్తొస్తుంది. దానికి ఆ క్షణం నుంచి శ్రీకృష్ణ పరమాత్ముని నామస్మరణలో నిమగ్నుడై తుదకు పరమాత్మలో ఐక్యమవుతాడు. పుట్టిన బిడ్డ కో

హంస. మనలోని హంస రూపంలో ఉన్న జ్యోతి స్వరూపమే ఆత్మ. పరమాత్మ, ఆత్మ ఇవి రెండూ వేరు కావు అని గ్రహించటానికి ప్రయత్నం చేసేదే సాధన. బుద్ధుడు భార్యాబిడ్డలను, రాజ్యాన్ని విస్మరించి ఎన్నెన్నో యాత్రలు చేస్తాడు. ఎందరో గురువులను సందర్శిస్తాడు. ఆఖరికి గ్రహిస్తాడు, వీరందరిలో కాదు, ఈ యాత్రల్లోనూ కాదు, నాకు కావలసిన దైవ జ్ఞానాన్ని నేనే దర్శించగలగాలి అని తలంచి తానొక్కడే ఏకాంతంలో ధ్యానం చేసి జపతప సాధనల ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అయితే మళ్లీ తాను ఒక్కడే తన స్వార్థానికి దీన్ని ఉపయోగించుకోలేదు. కొన్ని లక్షల వేల బౌద్ధులను తయారు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల బౌద్ధ ఆరామాలు నెలకొన్నాయి. ఇక్కడ బుద్ధుడు ఏకత్వం అయితే బౌద్ధమత విస్తరణ అనేకత్వం అవుతుంది. మనం ఎవరినైనా ఇష్టపడితే వాళ్లని మెప్పించాలని ఎంతో మంచిగా మాట్లాడతాము, ప్రేమ కురిపిస్తాము. మనిషి కోసం మనిషే ఇంత ప్రయత్నం చేస్తే మనిషిని సృష్టించిన దేవుణ్ణి ప్రేమించాలన్నా, ఆయన మెప్పు సంపాదించాలన్నా ఇంకెంత ప్రయత్నం చెయ్యాలి? మొండి పట్టుదల, అంతులేని ప్రేమ, దైవం తప్ప అసలు మనకింకేదీ వద్దు అనే అంత తపన, ఆరాటం, ఇవన్నీ తారస్థాయిలో మనిషిలో పాతుకుపోవాలి. అప్పుడే దైవం కరుణ, అనుగ్రహం, ప్రేమ, ఆశీస్సులు అందుకోగలుగుతాము. మనిషిలోని ఈ గుణాలన్నీ అతనిలోని ఆత్మవిశ్వాసాన్ని, ధైర్య స్థైర్యాలను పెంచుతాయి. ఇవి పెరిగితే మనిషి తాను నమ్మిన ధర్మాన్ని, నీతి తప్పని నైజాన్ని, సత్యాన్నే పలుకగల నిబ్బరాన్ని అన్నింటినీ పొందగలుగుతాడు. ఇన్ని సుగుణాలను సంతరించుకున్న మానవుడు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ మరోపక్క తన విద్యుక్త ధర్మాన్ని కూడా పాటించాలి. కుటుంబ పోషణ, తల్లిదండ్రుల బాధ్యత, భార్యాబిడ్డలను అన్యోన్యంగా చూసుకోవటం, సంఘం పట్ల కూడా తనకి బాధ్యత ఉంది అని గ్రహించటం. ఈ ప్రస్తుత కాలంలో మానవుడు కాలం కంటే వేగంగా పరుగులు తీస్తున్నాడు. ఉద్యోగంలో పోటీలు, ఖర్చులు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటున్నాయి. నైతిక విలువలు పడిపోయాయి. ఒకరితో ఒకరు సమయం గడపలేకపోతున్నారు. ఇది చాలా తప్పు. ఎంత పెద్ద పదవులు నిర్వహిస్తున్నా నిరాడంబరమైన జీవితాన్ని ఉండాలి. మొట్టమొదటిది తన కుటుంబం అని గ్రహించాలి. పార్టీలు, సినిమాలు వంటి వ్యర్థమైన వాటి కోసం సమయాన్ని వృధా చేసుకోవద్దు. జరిగిన క్షణం తిరిగి రాదు. చిన్నప్పటి నుంచి మనిషి స్థిరపడేదాకా అతనికి వెన్నెముకలాగా ఉంటారు అతని తల్లిదండ్రులు. వాళ్లు వెళ్లిపోతే తిరిగి రాలేరు, కనబడరు. అప్పుడు మీరు చింతించిగాని ఏడ్చిగాని ఏం ప్రయోజనం? అందుకే మీ ఇంటి పెద్దలతో రోజు కొంత సమయం కేటాయించి వారితో గడపాలి. మీ పిల్లలతో కూడా సమయం గడపాలి. అలా గడిపితేనే తప్ప వాళ్లు సరి అయిన మార్గంలో ఉన్నారా లేదా అన్నది మీకు తెలీదు. మీరు వారితో ఉంటున్నప్పుడే పిల్లలు కూడా మీతో తమ ఇష్టాయిష్టాలను పంచుకుని మీరు మీ తల్లిదండ్రులను ఎలా చూస్తున్నారో గ్రహిస్తారు. రేపు వాళ్లు కూడా మీ పద్ధతికి నేర్చుకుని అదే మార్గంలో పయనించి మీ బాధ్యత స్వీకరిస్తారు. బా, ఈ గోలంతా ఎందుకు? బ్రహ్మచర్యం తీసుకుంటే పోలా అనుకోవచ్చు. బ్రహ్మకు చేరువ కాగల చర్యలు చెయ్యడమే బ్రహ్మచర్యం. అంతేగాని పెళ్లి చేసుకోకుండా ఉండటం కాదు అని మన స్వామి అన్నారు. కనుక వ్యక్తి తన జీవితంలో బ్రహ్మను చేరుకోగల చర్యలను నిర్వహిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. స్వామికి తమ జీవిత ఫలాన్ని ప్రసాదంగా అర్పించగలగాలి. ఆ రోజే అసలైన పండగ. గుండెలను నింపే వెలుగే అసలైన దీపావళి పండగ.

ఇంతవరకు మీరు భరత భూమిలో దీపావళి సంబరాలు అంతరార్థం శ్రీమతి కల్పనా వల్లూరి గారు అందించిన కార్యక్రమాన్ని విన్నారు. ఇంతటితో ఈనాటి దీపావళి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు ముగిస్తూ రేడియో సాయి తెలుగు బృందం నుండి గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ చక్కని పాటల అనంతరం తదుపరి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అంతవరకు సెలవు. సాయిరాం.

0: Dear listeners, let us light the lamp of Sai love in as many hearts as possible, creating smiles and joy all around. Wishing you a bright, beautiful and exciting Diwali.
1: ఇంతవరకు మీరు 19 అక్టోబర్ 2017 జరిగిన దీపావళి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: ಶ್ರೀ ಸತ್ಯ ಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಚರಿ ಸಾಯೀಶ್ವರಿ ದಿವ್ಯ ಪ್ರಬೋಧಾಧಾರಂಗా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రణామ సహస్రములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రశాంతిరళయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో ఒక విశేషమైన అంశాన్ని మీకందిస్తున్నాం. మే 10వ తేదీ 2013న ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎంసెట్ పరీక్షలు పలు కేంద్రాలలో నిర్వహించబడ్డాయి. ఈ వేసవి కాలంలో ఎంతో కష్టం మీద విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వీరందరికీ ఏ విధంగా మన శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు అనుకోని విధంగా సేవలందించి ఉపశమనాన్ని కలిగించారో ఈనాటి అంశమైన సేవా కుసుమం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అయితే ఇక ఆలస్యమెందుకు, వినండి సేవా కుసుమం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఈ నెల మే 10వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లోని 23 జిల్లాల్లో ఎంసెట్ పరీక్ష కోసం హాజరు అయిన విద్యార్థిని విద్యార్థుల సౌలభ్యం కొరకు, అలాగే వారితో పాటు వివిధ పరీక్షా కేంద్రాలకు వద్దకొచ్చిన వారి తల్లిదండ్రుల కొరకు చక్కటి వినూత్నమైన సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది. భగభగమండే ఆ సూర్యభగవాన్ని వేడిని తట్టుకునేందుకు పరీక్షలు రాయడానికి వెళ్లిన విద్యార్థులు తిరిగి వారు పరీక్ష ముగించుకుని బయటకు వచ్చే వరకు మండు టెండలో నిలువ నీడలేక విలవెల్లాడుతున్న తల్లిదండ్రుల కోసం శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు విశాలమైన మనస్సుతో ఎవరికి ఎప్పుడు ఎటువంటి సేవ అవసరం ఉంటుందో అటువంటి సేవ చేయాలన్న భగవాన్ వారి దివ్య సందేశం ఆశయాల మేరకు రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని 144 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 2 లక్షల మంది పైగా విద్యార్థిని విద్యార్థులు వారితో వచ్చిన తల్లిదండ్రులకు గణనీయమైన అద్భుతమైన సేవనందించారు. ఈ సేవలో భాగంగా ఎండ నుంచి తట్టుకునేందుకు వీలుగా పెద్ద పెద్ద షామియానాలు, చల్లటి మంచినీరు, అలాగే రుచికరమైన చిక్కటి మజ్జిగను కూడా మన సాయి సోదర సోదరీమణులు అత్యంత ప్రేమతో వారికి అందించడం జరిగింది. ఇంత మహోన్నతమైన వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం వెనకాతల భగవాన్ వారి దివ్య ఆశీస్సులు మెండుగా నిండుగా ఉండడంతో పాటు మానవ ప్రయత్నంగా అతి చక్కటి ఒక ప్రణాళికను తయారు చేసిన మన సత్యసాయి సేవా సంస్థల రాష్ట అధ్యకులు శ్రీ ఎస్జీచలం గారు, రాష్ట సేవాదల్ సమన్వయకర్త శ్రీ ఆర్ లక్ష్మణరావు గారితో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, సేవాదల్ సమన్వయకర్తలు, అనేక మంది యువకులు, మహిళలు, బాల వికాస్ గురువులు వీరందరి యొక్క సమిష్టి కృషితో ఈ అద్భుతమైన సేవా కార్యక్రమం అందరి మన్ననలను విశేషంగా చూరగొంది. సేవ అంటే మనకి నచ్చిన సేవ మనకి ఇష్టమైనప్పుడు చేయడం కాకుండా అవసరమైన వారికి అవసరమైన సమయంలో తగిన సేవ చేయడమే నిజమైన సేవని భగవాన్ బాబావారు చెప్పినట్లు ఆ ఆశయాల మేరకు ఇటువంటి చక్కటి కార్యక్రమం చేపట్టి ఎంతగానో అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం యొక్క వివరాలను రాష్ట అధ్యకులు శ్రీ ఎస్జీచలం గారు, రాష్ట సేవాదళ సమన్వయకర్త శ్రీ లక్ష్మణరావు గారు, కొంతమంది జిల్లా అధ్యక్షులు, అలాగే మహిళా విభాగం వారితో అలక మనస్పందనని వారి గళ్ళలో మనం విందాం. సాయిరాం.
2: ఈ కార్యక్రమం గురించి మన రేడియో సాయి శ్రోతలకు వివరాలు అందించడానికి ఈరోజు రేడియో సాయి స్టూడియోకి శ్రీ సత్సాయి సేవా సంస్థల రాష్ట అధ్యకులు శ్రీ ఎస్జి చలగారు వచ్చి ఉన్నారు. వారిని అడిగి ఈ కార్యక్రమం అసలు ఎలా జరిగింది, దీని సంకల్పం ఏమిటి అన్న విషయాలు మనం తెలుసుకుందాం. సాయిరాం సార్.
3: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి దివ్య పాదపద్మాలు పెలమిలుతూ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో చక్కగా సేవా కార్యక్రమాలు చేసుకునే భాగ్యం స్వామి కలిగించారు. రాష్ట్రంలో అందరూ కూడా చక్కటి ఐకమత్యంతో ఒక ప్రణాళికాబద్ధంగా అందరూ కలిసి యువత, బాల వికాస్ మరి సత్యసాయి సేవా సంస్థలున్న పెద్దలు కలిసి చక్కగా కార్యక్రమాలు కొత్తవి వినూత్నమైనవి కూడా చేయగలిగే భాగ్యం స్వామి కలిగించారు. ఇందులో మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఈ ఐఐటి ఎగ్జామినేషన్ అయినప్పుడు 5 సెంటర్లో రాష్ట్రంలో జరిగింది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్. అప్పుడు చాలామంది ఆ ఒక్క ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వసతులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారని ముందు న్యూస్ పేపర్లో రావడం చూసి అప్పుడే చాలా మందికి స్టూడెంట్స్కి కొంత స్నానాలు చేసుకోవడానికి కొంత మందిరాల్లోనూ కొంతమంది ఇళ్లలోనూ సహాయం చేసే భాగ్యం స్వామి కలిగించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నీట్ ఎగ్జామ్ అయినప్పుడు రాష్ట్రంలో 5 సెంటర్లో జరిగిన నీట్ ఎగ్జామినేషన్ కూడా ఆ సెంటర్లో మన యొక్క సత్యసాయి సేవా సంస్థలు గుంటూరు, విశాఖపట్నం, వరంగల్, నెల్లూరులో జరిగిన ఈ సెంటర్లో మంచినీళ్లు మరియు మజ్జిగ సేవ అందించే భాగ్యము స్వామి కలిగించారు. దీన్ని ఎంసెట్ కూడా పొడిగించాలని, ఎందుకంటే ఎంసెట్ మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వస్తారు, గ్రామంలో ఉండే వాళ్ళు స్టూడెంట్స్ కూడా వస్తారని దీని మొదటి నుంచే ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకుని దానిని ఆచరించడానికి ప్రతి జిల్లా అధ్యక్షులు, ప్రతి జిల్లా సేవాదల కోఆర్డినేటరు మరియు జిల్లా యూత్ కోఆర్డినేటర్ యొక్క సహకారంతో సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర టీం, సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర సేవాదల కోఆర్డినేటర్ లక్ష్మణరావు గారు మరియు స్టేట్ యూత్ కోఆర్డినేటర్ అయిన రమణారెడ్డి అందరం కలిసి ఈ యొక్క బాల వికాస్ పిల్లలను, గ్రూప్ త్రీ పిల్లలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ అన్ని సెంటర్లో మజ్జిగ, మంచినీళ్లు మరియు ఎగ్జామినేషన్కి వెళ్లిపోయిన తర్వాత పిల్లలు ఉన్న పేరెంట్స్కి, వారి బంధువులకి కూర్చోవడానికి టెంట్లు, కుర్చీలు కూడా వేసే సౌకర్యం మన సత్యసాయి సేవా సంస్థ కలిగించాయి. మొత్తం రాష్ట్రంలో 144 సెంటర్లో దరిదాపుగా 200,000 మందికి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, వాళ్ళ బంధువులకి కలిసి సేవ చేసే భాగ్యము మనకి సత్యసాయి సేవా సంస్థల కలిగించే అవకాశం స్వామి కలిగించారు. దీనిని చాలా మంది పేరెంట్స్, చాలా మంది బంధువులు దీన్ని చాలా అప్రిషియేట్ చేసి మీరు చక్కటి సేవ చేస్తున్నారండి, ఇటువంటి సేవలు సత్యసాయి సేవా సంస్థ తప్ప ఎవరూ చెయ్యలేరు, చెయ్యరు కూడా, ప్రయత్నించరు కూడా అని చెప్పి కూడా అన్నారు. సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ ఇంకేదన్నా, ఇంకేమన్నా ఎక్కడ అవసరం ఉందో సమాజానికి, గ్రామాల్లోనే కాకుండా పట్టణాలు లో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు అవసరమైనప్పుడు ముందుకు ఉండి సేవ చేసే భాగ్యం కలిగించమని స్వామిని కోరుకుంటున్నాము.
0: సాయిరాం లక్ష్మణరావు గారు, మా రేడియో సాయి స్టూడియోకి స్వాగతం సార్. సాయిరాం, ఈనాటి మా ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉందండి మా అందరికీ. సార్, ఈ 10వ తారీఖుని యావత్ ఆంధ్రప్రదేశ్ జిల్లాలో జరిగిన ఎంసెట్ మెడికల్ పరీక్షల సందర్భంగా మన సాయి సేవా సమితి వాళ్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జరిపిన ఒక వినూత్నమైన సేవా కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా మీరు ఆ ప్రణాళికలు ఎట్లా మీరు రూపొందించుకున్నారు? అసలు ఈ మహత్తరమైన కార్యక్రమం చేపట్టాలనే ఆలోచన మీకు అందరికీ ఎలా కలిగిందో మాకు కొంచెం చెప్తారా? అయితే ఈ సేవా కార్యక్రమం ఇప్పుడు నాకు తోస్తున్నది ఏంటంటే పరీక్షలకు వెళ్లేటప్పుడు ఎవరి గొడవలో వాళ్ళుంటారు, ఎవరి టెన్షన్లో వాళ్ళుంటారు, ఆ క్లిష్ట పరిస్థితుల్లో మీరందరూ వెళ్లి చాలా చక్కని సేవ చేసి వాళ్ళందరికీ ఉపశమనం కలిగించారు. అసలు దీని గురించిన కొన్ని విశేషాలు కొంచెం వివరంగా చెప్తారా? సార్, ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఈ విద్యార్థుల్లో వాళ్ల తల్లిదండ్రుల్లో కలిగిన ఒక ప్రత్యేకమైన మార్పు ఏమైనా మీరు గమనించారా? అంటే ఇప్పుడు ఇది ఒక యాన్యువల్ ప్రోగ్రామ్ లాగా మనకు అయిపోయింది అన్నమాట. అవునండి. అవును, ఎంతమంది?
1: ఓం శ్రీ సాయిరామ్
4: కేటాయించారు. మేము జిల్లాలో తప్పకుండా అండి, ఎప్పుడైతే ఈ సేవ చేయాలని అనుకున్నామో మేము ఈ ఎంసెట్ కేంద్రాల పాలకు చీఫ్ ఉంటారండి ప్రతి జిల్లాకి, వాళ్ళతో మేము ప్రతినిధులు వెళ్లి మాట్లాడాము. మాట్లాడి ఎట్లా మేము సేవ చేస్తాం అనుకుంటే వాళ్ళు చాలా ఆనందించారు. ఆనందించి మాకు ఆ ఎంసెట్ కేంద్రాల్లో అఫీషియల్ గా మాకు స్థలాన్ని వారు కేటాయించారు. మేము జిల్లాలో ఎన్ని సెంటర్స్, ఏ సెంటర్ కి ఎన్ని పూట వాళ్ళ టైమింగ్స్, అంటే మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్ కూడా కొన్ని సెంటర్స్ లో ఉన్నాయి. సో ఎంతమంది పిల్లలు వస్తారు అనేది వాళ్ళ దగ్గర మేము స్టాటిస్టికల్ డేటా ముందు మేము తీసుకున్నాము. తీసుకుని ఉదాహరణకి ఒక సెంటర్ కి 2000 మంది పిల్లలు వస్తే 2000 మంది పేరెంట్స్ కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేసి మేము 4000 మందికి సరిపడే మజ్జిగ, వాటర్, కొన్ని సెంటర్స్ లో మధ్యాహ్నం కూడా పెరుగన్నం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మాకు ఇచ్చిన జనరల్ గా ఆల్ సెంటర్స్ లో మాకు ఎంట్రన్స్ లో ఇచ్చారు స్వామిదయతో. సో మేము అక్కడ ఒక షామియాన వేసి, చైర్స్ వేసి ఎంట్రన్స్ లో ఈ మా తాలూకా శిబిరం పక్క నుంచే వీళ్ళు వెళ్లి ఆ శిబిరానికి వచ్చి కొద్దిసేపు కూర్చొని అక్కడ వాటర్ తాగి చక్కగా అక్కడ స్వామి ఫోటో కూడా మంచి బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా పెట్టాము. ఇంకా ఒక చక్కనైన ఒక ప్రశాంత వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేశామండి. అది స్వామిదయతో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా పేరెంట్స్, పిల్లలు కూడా వాళ్ళు వచ్చి కొంతవరకు వాళ్ళ థాట్ లెంగ్త్ కూడా కట్ అయింది. ఇంకా వాళ్ళు టెన్షన్ లేకుండా రావడం, అవన్నీ చూడడం, వాటర్ తాగడం, తర్వాత మజ్జిగ తాగడం, ఇట్లాగా వాళ్ళలో కూడా ఆ టెన్షన్ లేకుండా కూడా ఒక మంచి చక్కనైన అట్మాస్ఫియర్ కూడా స్వామిదయతో క్రియేట్ చేయడం జరిగిందండి.
0: అవునండి. సార్, ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఈ విద్యార్థుల్లో వాళ్ల తల్లిదండ్రుల్లో కలిగిన ఒక ప్రత్యేకమైన మార్పు ఏమైనా మీరు గమనించారా?
4: మేము జనరల్ గా మేము చూసినప్పుడు మేము ఆనందించేది ఏంటంటే పేరెంట్స్ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే పిల్లవాడు ఎలా రాస్తాడు, ఎలా వస్తాడని టెన్షన్ లో ఏ చెట్టు కిందో ఎక్కడో ఉండేవారు, వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు సత్యసాయి ఆర్గనైజేషన్ ద్వారా అరేంజ్మెంట్ చేయడం వల్ల వారు వచ్చి చక్కగా చైర్స్ లో కూర్చున్నారు. తర్వాత వాళ్ళు ఈ వాటర్, మధ్యాహ్నం ఫుడ్ కూడా కొన్ని సెంటర్స్ లో పెట్టాము, మధ్యాహ్నం ఫుడ్ తీసుకున్నారు. ముఖ్యంగా ఈ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ కొంత టెన్షన్ లేకుండా ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనివల్ల చాలా మంది పేరెంట్స్ ఇది చాలా బాగుందండి, ఎవ్రీ ఇయర్ కూడా మీరు పెట్టండి అని చాలా మంది ముందుకి వచ్చి వాళ్ళు మాకు వాళ్ళ తాలూకా హ్యాపీనెస్ మాకు తెలియజేశారండి.
0: అంటే ఇప్పుడు ఇది ఒక యాన్యువల్ ప్రోగ్రామ్ లాగా మనకు అయిపోయింది అన్నమాట.
4: అవునండి, ఇది వాటర్ స్పాట్స్ జనరల్ గా బస్ స్టాండ్లలో, అదే విధంగా మనము యాత్రల్లో పెట్టేవాళ్ళం వాటర్ స్పాట్స్. ఎక్కడెక్కడైతే జనబాహుళ్యం ఉందో అక్కడ వాటర్ స్పాట్స్ నీడి ప్లేస్ లో పెట్టేవాళ్ళము. ఇప్పుడు ఏమైందంటే ఆల్ ఎంసెట్ కేంద్రాల్లో మనం ఇక్కడ పెట్టవచ్చు, ఇది అవసరము అన్న కాన్సెప్ట్ మనకు వచ్చిందండి. అన్నిటికంటే చాలా ముఖ్యం ఏంటంటే ఈ ఎంసెట్ కేంద్రాలు నిర్వహించే వాళ్ళు కూడా బాగా సహకరించారండి మాకు. వాళ్ళు బాగా సహకరించి మాకు కావాల్సిన స్టాటిస్టికల్ డేటా ఇచ్చారు. ముఖ్యంగా మనకు డేటా చాలా అవసరం అండి.
5: అవును, ఎంతమంది
4: సెంటర్ కి ఎంతమంది పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళతో పేరెంట్స్ ఎంతమంది వస్తారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. దానికి తగిన మజ్జిగ వాటర్ అంతా మనం రెడీ పెట్టుకోవాలి. కాబట్టి ఈ ప్లానింగ్ కి మేము ఏం చేసామంటే ప్రతి డిస్టిక్ కూడా ఎడ్యుకేషనల్ మన ఎడ్యుకేషన్ లో ఉండి రిటైర్ అయిన ఆఫీసర్స్ ని మేము తీసుకున్నామండి. సచ్ ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళని వాళ్ళనే కోఆర్డినేట్స్ గా పెట్టాము. ఉదాహరణకి శ్రీకాకుళంకి వచ్చేసరికి ఇక్కడ డాక్టర్ నిక్క అప్పన్న ఎంఎస్సీ పిహెచ్డి రిటైర్డ్ ప్రొఫెసర్ ని పెట్టామండి. అతను టోటల్ గా ఈ ఆల్ కాలేజెస్ కి పర్సనల్ గా వెళ్లి ఇంటరాక్ట్ అయ్యి ఆల్ ప్లానింగ్ వెరీ సక్సెస్ఫుల్ గా చేశాడండి అతను.
5: సుమారు ఎన్ని రోజులు పట్టిందండి మీకు ఈ ప్లానింగ్ అవన్నీ చేసుకోవడానికి?
4: ఇదంతా కలిపి ఒక 4-5 డేస్ అండి స్వామి దయతో. అంతకంటే ఎక్కువ కాలేదు సార్, 4-5 డేస్, మాక్సిమం 1 వీక్ అండి, మాక్సిమం 1 వీక్.
5: చాలా వింత అయిన విశేషం ఇది. ఎందుకంటే
4: అది స్వామి దయ అండి, స్వామి వారి తాలూకా అద్భుతమైన స్వామి తాలూకా డివైన్ ప్లాన్ అండి. ఇది వారి ప్లాన్ సార్, ఇది డివైన్ భగవాన్ సత్యసాయిబాబా వారి తాలూకా డివైన్ ప్లాన్ సార్ ఇది.
5: అంటే ఒక
4: ఇన్స్ట్రుమెంట్స్ గా మనం చేశాము గానీ సార్,
5: అంటే ఎంసెట్ రాసిన ఒక విద్యార్థిగా నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చిగానే చల్లగా ఏదో ఒకటి నా గొంతు ద్వారా వెళ్తూ ఆ టెన్షన్ అంతా పోయిన తర్వాత పేరెంట్స్ తో హాయిగా ఇంటికి వెళ్లి ఆ టెన్షన్ ఎగ్జామినేషన్ టెన్షన్ అనేది మనసులో ఉండదన్నమాట.
4: అవునండి, వెళ్ళినప్పుడు కూడా ఉండదు సార్. ఇంకో విషయం ఏంటంటే
5: ప్రశాంతంగా రాసి
4: వెళ్ళినప్పుడు కూడా, అవునండి అవునండి, ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు కూడా మనం శిబిరానికి వచ్చి అదేంటి అంటే ముఖ్యంగా మన బ్యానర్ కూడా సేవా శిబిరము అని ఉంటుంది. అక్కడ లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే బోర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూడడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఎగ్జామినేషన్ ఫియర్ తగ్గుతుంది.
5: ఎస్పెషల్లీ
4: వచ్చి వాళ్ళు ఈ మధ్య మన ట్రీట్మెంట్, మన సాయి సోదరులు సోదరీమణులంతా కూడా ప్రేమతో వాళ్ళని పలకరించడం, విషెస్ చెప్పడం, ఏమో సార్, ఇదంతా కూడా ఒక చక్కనైన అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది సార్.
5: చాలా చాలా చాలా సంతోషం లక్ష్మణ్ రావు గారు. ఇలాగా మన స్వామి ప్రేమతత్వాన్ని మనం యావత్ ప్రపంచంలో పంచిపెట్టాలనే సదుద్దేశం మనందరికీ కలిగి స్వామి మనలో ఆ ప్రేరణ కలిగించడం చాలా సంతోషకరమైన విషయం.
4: అవునండి,
5: ఇలాగే ఇంకా ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేపట్టాలని స్వామికి ప్రార్థిస్తూ చాలా సంతోషం సార్. చాలా ధన్యవాదాలు సార్.
4: ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.
5: సాయిరామ్,
4: ధన్యవాదాలు సార, ధన్యవాదాలు. సాయిరామ్
5: సాయిరామ్ సార్.
6: సాయిరామ్ అండి, నేను సుమన్ బాబునే.
5: సాయిరామ్ సార్, మా రేడియో సాయి స్టూడియోకి స్వాగతం సార్ మీకు.
6: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
5: ఇప్పుడు మొన్న మే 10వ తారీఖున ఎంసెట్ పరీక్ష అయింది కదా యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో?
6: అవునండి.
5: ఆ రోజు మన సత్యసాయి సేవా సంస్థల వాళ్ళు చేపట్టిన ఒక వినూత్నమైన సేవా కార్యక్రమం, అంటే పిల్లలకి వాళ్ల తల్లిదండ్రులకి ఎగ్జామినేషన్ సెంటర్ల వద్దకు వెళ్లి వాళ్ళకి ఏ విధంగా మీరు సేవలు చేపట్టారో మా శ్రోతలందరికీ కొంచెం తెలిపి ఆనందాన్ని అందజేస్తారా?
6: అలాగేనండి, తప్పకుండా. భగవాన్ బాబా వారి దయతోటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చాలా అందంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ మాకు చెప్పారు, 1-2 చోట్ల చేయటం కాదండి, సాధ్యమైనంత వరకు ఎక్కువ చోట్ల చేయండి అని చెప్పి చెప్పారు. మేము వెంటనే యుద్ద ప్రాతిపదిక మీద ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం మన కాకినాడలో జరిగినాయండి, మొత్తం సెంటర్ అంతా కాకినాడే, కాకినాడ చుట్టుపక్కల గ్రామాల్లోనూ మేము 18 సెంటర్లు కవర్ చేశామండి. తూర్పు గోదావరి జిల్లాలో 18 సెంటర్లు, ఎంసెట్, 6 సెంటర్లు మెడిసిన్ మొత్తం జరిపాము. ప్రతి చోట కూడా షామియానా వేసి 50 కుర్చీలు వేసి, తర్వాత ఏమో స్వామి ఫ్లెక్సీస్ చాలా అందంగా అమర్చి, స్వామి సూక్తులు ఫ్లెక్సీలు పెట్టి, స్వామి ఎంబ్లెమ్స్ అవి పెట్టి, తర్వాత 1-2 టేబుల్స్ పెట్టుకుని, 1-2 డ్రమ్స్ లో ఐస్ పెట్టుకుని, దాంట్లో వాటర్ ప్యాకెట్స్ ఫిల్అప్ చేసుకుని, ఆ మండు టెండల్లో ఆ వడగాడుపులు వీస్తున్నటువంటి టైంలో ఈ వాటర్ ప్యాకెట్స్ అందించామండి. ముఖ్యంగా పరీక్ష రాసే పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి, ఆ సమయంలో దగ్గరికి వచ్చినటువంటి బాటసారులకి, మొత్తం ఒక 20,000 మందికి మనం ఈ మంచినీళ్లు అందించడం జరిగిందండి. అంటే 20,000ని మనకు ఖచ్చితంగా ఎలా తెలిసిందంటే మన ప్యాకెట్స్ కొన్నాం కాబట్టి, బస్తాలు ప్యాకెట్స్ కొన్నాము, అందువల్ల 20,000 ప్యాకెట్స్ మనం ఈ దాహార తిని తీర్చడానికి ఉపయోగించడం జరిగింది సార్.
5: చాలా సంతోషం.
6: తర్వాతనేమో ఈ ప్రతి సెంటర్ లోనూ మేము ఇక్కడ పైన బయట ఈ సామ్యానాలు వేసి ఇట్లా చేశాము. చూసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆనందించారండి. ఎందుకంటే మరి ఎవరూ కూడా తల్లిదండ్రులు పెట్టలేదండి. ఒక్క సత్యసాయి సేవా సమితి వాళ్లే ఇలా పెట్టారు అని చెప్పి చాలా ఆనందించారు వాళ్ళు. ముఖ్యంగా ఆ మండుటెండల్లో వాళ్ళకి ఈ చల్లటి మంచినీళ్లు ప్యాకెట్లు ఇవ్వటం, తర్వాతనేమో స్వామి ఫొటోస్ చూసి వాళ్ళు చాలా ఆనందించటం, ఫ్లెక్సీలు అవి చూసి పెద్ద పెద్దవి, తర్వాత ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళు అంగీకరించినట్టయితే ప్రతి వాళ్ళకి కూడా స్వామి ఫొటోస్ ఇచ్చామండి. చిన్న చిన్న ఫొటోస్ దాదాపు ఒక 6,000 ఫొటోలు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి.
5: చాలా బాగుంది, చాలా మంచిది.
6: తర్వాత వడ్లమూరు, రాయభూపాలపట్నం, తర్వాతనేమో మన కాకినాడ రూరల్ పరిధిలో ఉన్నటువంటి 5 సమితులు, ఈ పెద్దాడ, సంపర, తదపూడి, వేట్లపాలెం, పిఠాపురం నుంచి మన సేవాదళం మొత్తం వచ్చారు సార్. మొత్తం 60 పాల్గొన్నాము దీంట్లో ఈ కార్యక్రమంలో. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు నండి. అంటే మధ్యాహ్న పూట మెడిసిన్ ఎగ్జామ్ మాత్రమే ఉంది, ఉదయం ఏమో ఎంసెట్ అన్నమాట. తర్వాతనేమో ఈ ఒక 2 శిబిరాలు అచ్చగా లేడీస్ నిర్వహించడం జరిగింది సార్. లేడీస్ నిర్వహించారు, 15 లేడీస్, ఒక చోట 7 ఒక చోట 7 అట్లా 15 అచ్చగా లేడీస్ శిబిరాలు 2 నిర్వహించామండి. అక్కడ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక కాలేజీలో అయితే ఆశ్రమ పబ్లిక్ స్కూల్ అనే ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో అయితే వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి, మీరు వాకిట్ లో కాదమ్మా లోపలికి వచ్చేయండి పర్వాలేదు, మామూలుగా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయరు, అటువంటిది లోపల కూడా పెట్టుకోండి, మీరు శిబిరం లోపల పెట్టుకోండి పర్వాలేదు అని చెప్పేసి లోపల కూడా అలౌ చేశారు మన్ని. సరే బయట లోపల కూడా మనం కండక్ట్ చేశాము, బయట ఏమో బాటసారులకు ఇవ్వడానికి అని చెప్పేసి, లోపలేమో అచ్చగా స్టూడెంట్స్ కని చెప్పి వాళ్ళు అంత ముగ్ధులయ్యారు అన్నమాట అండి.
5: చాలా సంతోషం.
6: తర్వాత పోలీస్ పీపుల్ కూడా చాలా ఆనందించారు, ఎవరు చేయరు సార్ ఇలాంటి పనులు, మీరు చాలా చక్కగా చేశారు, ఒక్క సత్యసాయి సేవా సమితి వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు వస్తాయండి, ఈ మండు టెండల్లో మీరు చాలా మంచి పని చేశారు సార్, చాలా మంచి పని చేశారు అని చెప్పి వాళ్ళందరూ కూడా అభిమానంగా చెప్పారు సార్.
5: చాలా సంతోషం. సుమన్ బాబు గారు, అంటే ఇప్పుడు మన వేరు వేరు జిల్లాల నుంచి కాకినాడకి వచ్చిన వాళ్ళు రైల్వే స్టేషన్ లో దిగినప్పుడు ఒక సూచనా కేంద్రంగా ఏదో పెట్టారని మేము విన్నాము, దాని గురించి కొంచెం చెప్తారా?
6: అంటేనండి, ఏ స్టూడెంట్స్ ఏ సెంటర్కి వెళ్ళాలి
5: అవును
6: అనేటువంటిది కొత్త వాళ్ళకి తెలియదు. అసలు ఊళ్ళోనే కొంతమంది ఊళ్ళోనే ఫస్ట్ టైం దిగటం అవుతుంది.
5: అవును.
6: అటువంటి వాళ్ళు ఆ సెంటర్స్ కి వాళ్ళు అడిగేవాళ్ళు, మా ఫలానా సెంటర్ కి ఎలా వెళ్ళాలండి దారి ఏంటో అని చెప్పేసి, వాళ్ళందరికీ దారి చూపడానికి మన సేవాదళ రెడీగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎటు పక్క వెళ్ళాలి, ఎక్కడ మా ఆటో ఎక్కాలి, ఎక్కడ దిగాలి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా చక్కచక్క అలా వెళ్ళిపోవటం జరుగుతోంది. అట్లాగూ మనం ఒక శిబిరం అట్లా ఏర్పాటు చేయడం జరిగింది సార్. తర్వాత ప్రతి చోట కూడానండి ఈ మంచినీళ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు వాటర్ తాగేసి ఆ ప్యాకెట్స్ అక్కడ పారేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు రోడ్డు
5: మీద.
6: అవన్నీ కూడా మన సేవాదళ్ళే మళ్ళీ ఎక్కడికక్కడ క్లీనింగ్ గా అది అవన్నీ తీసేసి పరిశుభ్రంగా ఉంచడం జరిగిందండి.
5: చాలా చాలా బాగుందండి.
6: ఆ పద్ధతి చూసి వాళ్ళందరూ కూడా చాలా ముగ్ధులయ్యారండి. అంతా కూడా బాబా గారు మీకు బాగా చక్కని మంచి పద్ధతులు నేర్పారండి, చాలా బాగుంది, చూడండి మా వాళ్ళు ఏం చేస్తున్నారో, తాగేసి అక్కడ పారేసి వెళ్ళిపోతున్నారు, అక్కడే నేల మీద పడేసి వెళ్ళిపోతున్నారు, అవన్నీ కూడా మీరు క్లీన్ చేస్తున్నారు, చాలా బాగుందండి, బాబా గారు ఇచ్చేసినా కూడా చాలా గొప్పగా చేస్తారు అని చెప్పేసి చాలా ఆనందించారు. తర్వాత ఏమో ఇక్కడ కాకినాడ బస్టాండ్ లో కూడా ఒక శిబిరం జరుగుతోందండి, అది మామూలుగా 2 కార్యక్రమం, వేసవి శిబిరం అది కూడా జరుగుతోందండి. అక్కడ కూడా స్వామి ఫొటోస్ ఇవ్వటం ప్రతి వాళ్ళకి అడిగిన వాళ్ళకి, బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు వాళ్ళందరూ కూడా ఆ వేళ విపరీతమైన రద్దీ అండి, బస్సులన్నీ కూడా రద్దీ అనమాట ఆ వేళ. వాళ్ళందరూ కూడా ఆ బయట నీళ్లు ఎక్కడా కూడా దొరకట్లేదు, అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలా బాగుంటుందండి అని చెప్పేసి మనం నిర్వహించే తీరు అవన్నీ కూడా చూసి వాళ్ళు వచ్చి చక్కగా మంచినీళ్ళు తాగి చాలా సంతృప్తిని తెలియజేశారు సార్.
5: చాలా చాలా సంతోషం సోహన్ బాబు గారు. ఇలాగా స్వామి చెప్పినట్టుగా ఇంచి ఇంచిన సాయి నామం అలాగా విస్తరించుకుంటూ పోతుంది.
6: మరేనండి,
5: ఈ చక్కని కార్యక్రమాన్ని చేసిన మన సాయి సోదర సోదరి మనందరికీ స్వామి
6: చేయగలగడానికి కారణం స్వామి దయ సార్.
5: అంతేనండి, అంతే స్వామి దయ,
6: సందేహం లేదు.
5: చాలా చాలా సంతోషం సార్ మాతో ఈ విషయాలన్నీ పంచుకున్నందుకు.
6: కృతజ్ఞతలండి, మీరు ఇలా అడిగారు.
5: సాయిరామ్
6: సాయిరామ్ జిల్లా అధ్యక్షులు సీతారాం బాబు గారు మాకు ఎంతో సహకారం ఇచ్చారు సార్.
5: సార్ అవన్నీ ఓకే సార్,
6: అందరికి కూడా కృతజ్ఞతలు సార్.
5: సాయిరామ్ సార్, సాయిరామ్
6: సాయిరామ్ సాయిరామ్. హలో
7: హలో సాయిరామ్,
6: సాయిరామ్
7: మా రేడియో సాయి గురువారం ప్రత్యక్ష ప్రసారానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్. మీరు మన ఎంసెట్ పరీక్షలకి తక్కిన మన పరీక్షలకిను మన సత్యసాయి ఆర్గనైజేషన్ తరపుని అక్కడ వచ్చే విద్యార్థులకి వాళ్ల తల్లిదండ్రులకి అందరికీ కూడాను ఎన్నో సౌకర్యాలు కల్పించారని తెలుసుకున్నాం. ఈ విషయాలు మీ దగ్గర నుంచి విజయవాడలో ఏంటేం జరిగాయో కొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నాం, కొంచెం వివరంగా చెప్తారా?
8: ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరిగిందండి. అందులో కృష్ణా జిల్లాలో ఒక్క విజయవాడలోనే అనేక కాలేజీలు హై స్కూల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ గా గవర్నమెంట్ వాళ్లు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఎండలు చాలా ఎక్కువగా, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది విజయవాడలో. అందుకని మేము సత్సాయి సంస్థలు కృష్ణా జిల్లా తరఫున 6 కాలేజీ సెంటర్స్ ని మేము ముందే సెలెక్ట్ చేసుకుని ఒక 7వ సెంటర్ గా రైల్వే స్టేషన్ లో హెల్ప్ డెస్క్ కూడా ఒకటి పెట్టడం జరిగిందండి.
7: బాగుంది.
8: అక్కడ 6 సభ్యుల్ని అక్కడ డ్యూటీ వేసుకున్నాము. వివిధ ప్రదేశాల నుంచి రైళ్లలో వచ్చి ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్లాలంటే ఏ బస్సు ఎక్కాలి, ఎటు కన్వీనియన్స్ ఎలా, ఎంత దూరం, అవన్నీ కూడా వాళ్ళకి, పిల్లలు వారి తల్లిదండ్రులు కూడా కొద్దిగా యాంగ్జైటీగా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కొంత సేవ చేద్దామనే ఉద్దేశంతో, సహాయ సహకారాలు అందుతామనే ఉద్దేశంతో హెల్ప్ డెస్క్ పెట్టుకోవడం జరిగిందండి.
7: చాలా బాగుంది.
8: విజయవాడలో 7 సెంటర్స్ అండి. 1 కేబిఎన్ కాలేజీ సెంటర్, 2 సిద్ధార్థ మహిళా కాలేజీ మహిళా కళాశాల, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, నలంద పబ్లిక్ స్కూల్, భాష్యం పబ్లిక్ స్కూల్, ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్, ఇలా ఈ 7 సెంటర్స్ లో కూడా ఉదయం 7:30 నుంచి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసే వాళ్ళకి అక్కడ పోలీస్ వారి పర్మిషన్ తీసుకుని ఈ పరీక్ష సెంటర్స్ లో ఎక్కడైతే తల్లిదండ్రులని ఎలా చేస్తారో అక్కడ వారందరికీ కూడా ఒక పెద్దది వీలైనంత మాక్సిమం సైజ్ ఉన్న షామియానా ఒకటి ఏర్పాటు చేసి స్వామివారి ఫోటో ఒకటి పెట్టి అక్కడ కొద్దిగా వృద్ధులు ఎక్కువసేపు నిలవలేని వాళ్ళకి కూర్చోడానికి కుర్చీలు కూడా సదుపాయం ఏర్పాటు చేశామండి.
7: చాలా బాగుంది.
8: వారందరికీ కూడా డ్రమ్ములో ఐస్ పెట్టి ఈ వాటర్ ప్యాకెట్స్ అంతా కూడా పంపడం జరిగిందండి. ఈ కార్యక్రమం అంతా కూడా సుమారు సాయంకాలం 5:30 దాకా జరిగిందండి. మధ్యాహ్నం మెడికల్ ఎంట్రన్స్ 2:30 నుంచి 5:30 దాకా ఎగ్జామినేషన్ అండి. అందుకని 5:30 దాకా ఈ అన్ని సెంటర్స్ లో కూడా సుమారు 30,000 ప్యాకెట్లు మేము ఇలా
7: మంచినీళ్ళ ప్యాకెట్లు,
8: అవునండి మంచినీళ్ళ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది సార్. వీళ్ళందరికీ కూడా ఐస్ వేసి చల్లటి వాటర్ ప్యాకెట్ ఇచ్చినప్పుడు ఆ పిల్లలు పేరెంట్స్ పొందిన ఆనందం అంతా ఇంత కాదండి. ఇప్పుడు చాలా మంది అయితే వాళ్ళ చేతులు దండంలోకి అద్భుతమైన సేవా కార్యక్రమం మీరు చేస్తున్నారండి. అందరికీ చేద్దామనే తపన ఉంటుంది కానీ ఇలా మీరు కార్యాచరణలో పెట్టి మా అందరికి కూడా ఈ విధంగా సదుపాయం ఇచ్చారు. ఆ శక్తిని మంచి పని చేద్దామని చెప్పి మా అందరికీ ఉంటుంది కానీ మీరు చేయటానికి ఆ శక్తిని కూడా ఆ బాబావారిని అందరికీ ఇచ్చారని చెప్పి పబ్లిక్ లో కూడా చాలా మంది చెప్పడం జరిగిందండి.
7: నిజమే.
8: విజయవాడ ఎండలు ఒక విధంగా చెప్పాలంటే ఎండ ఎక్కువగా ఉండటమే కాకుండా ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉండటం వలన ప్రజలు చాలా ఇబ్బందులుగా ఫీల్ అవుతారండి. ఈ ఏడాది అసలు పిల్లల తల్లిదండ్రులు పిల్లల కన్నా ఎక్కువగా టెన్షన్ పడుతుంటారు. వారి వారి పిల్లలు ఎలా రాస్తున్నారు పరీక్షలకి బయట పరిగాపులు రాస్తుంటారు ఎలాలో. వారందరికీ కూడా కొంతవరకు మనం భక్తిగా సహాయం చేద్దాం సేవా కార్యక్రమం కానీ ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగిందండి. పబ్లిక్ లో ప్రియాబాహుళ్యంలో 7 సెంటర్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. బస్ స్టాండ్ లో ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ లో గత 30 రోజులుగా చలివేంద్రం రన్ అవుతాందండి. అక్కడ కూడా ఇలా హెల్ప్ డెస్క్ కూడా పెట్టుకోవడం కూడా జరిగిందండి. బస్సుల్లో దిగి వచ్చే వాళ్ళకి ఈ 7 సెంటర్స్ లో అండి సుమారుగా 110-120 మంది దాకా సేవా సభ్యులు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా, కొంతమంది ఉత్సాహంగా పొద్దున్న సాయంకాలం దాకా వాళ్లే ఉన్నారండి. కొన్ని చోట్ల 2 షిఫ్ట్లుగా కూడా సేవలని మేము డ్యూటీస్ వేసుకుని విధంగా సహాయ కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఇటువంటి మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి మేము సంస్థ తరఫున మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం అండి.
7: చాలా సంతోషం అండి, చాలా సంతోషం. సాయిరాం సార్.
9: సాయిరాం సార్, విజయనగరం పాపినాయుడు.
7: పాపినాయుడు గారు, ఇప్పుడు ఈ నెల 10వ తారీఖుని కావాలి మన ఆంధ్రదేశం మొత్తం మీద విద్యార్థులకి ఎంసెట్ తక్కిన పరీక్షలు కూడా జరిగాయి. అయితే అందులో ఈ ఎండాకాలంలో ఈ పరీక్షలు పెట్టడం వల్ల పరీక్షలు ఎలాగ జరుగుతుంటాయి టైంలోని, అంచేత విద్యార్థులకి వాళ్ళ పేరెంట్స్ కి కూడాను ఇవి ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర పడేవాడడం, పిల్లలు లోపలికి వెళ్లడం, వాళ్ళకి టెన్షన్, ఇలాంటి వాటిల్లోని మన సత్యసాయి సేవా దళ సభ్యులు గాని ఏ విధమైన సహాయం చేయగలిగారు, అందులో ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని ఆ చుట్టుపక్క ప్రాంతాల్లోని మీరు ఆ సభ్యులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందజేశారు మాకు చెప్తారా?
9: సాయిరాం సార్, అసలు విజయనగరంలో చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయి సార్ సహజంగాను. 10వ తేదీ ఈ ఎంసెట్ విద్యార్థుల కోసం 3 సెంటర్స్ మేము ఎన్నుకున్నాం. 3 సెంటర్లో ఒకటి జేఎన్టీయు సెంటర్, అక్కడ ఉడా కాలనీ సమితి వాళ్ళు, అలాగే సీతం అని చెప్పే యూనివర్సిటీ ఉంది, అక్కడేమో ఓం మందిరం సమితి వాళ్ళు, అలాగే చింతల వలసలో విజయరామ గజపతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, దాంట్లోనేమో ప్రదీప్ నగర్ అని చెప్పి 3 సమితులు మాకు లోకల్ లో ఉన్నాయి. 3 సమితులు కూడా తెలివేంద్రాలు ఏర్పాటు చేశామండి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ తెలివేంద్రాలు నిర్వహించడం జరిగింది. మొత్తం తెలివేంద్రంలో మంత్రులకు బదులుగా మధ్యగా ఇవ్వడం జరిగింది సార్. 3 కేంద్రాల్లో కూడా చక్కగా పిల్లలు 4,380 అండ్ పిల్లలు, అలాగే 10,000 మంది పేరెంట్స్ అండ్ దారిని పోయేవాళ్ళు కూడా, చింతల వలసలు అయితే దామిదే అది, ఆ 5,000లో దారిని పోయేవాళ్ళు కూడా చాలా మంది దీన్ని వినియోగించుకున్నారు. అలాగే స్వామివారి ఫోటో పెట్టి స్వామివారి బ్యానర్ పెట్టి చక్కగా మా సేవాదళ సభ్యులందరూ నిర్వహించారండి. దాదాపు 50 మంది పురుషులు, 30 మంది స్త్రీలు, ఈ 3 సెంటర్లో కూడా 80-90 మంది చక్కగా సేవలు నిర్వహించడం జరిగింది సార్. చాలా ఆనందంగా పిల్లలు చాలా ఆనందపడ్డారు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేయలేదండి, ఎప్పుడు ఎంసెట్ జరిగినప్పుడు ఈ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా చక్కగా చేశారని చెప్పి పిల్లలు అలాగే తల్లిదండ్రులు చాలా సంతృప్తి వెదుర్చారు సార్.
7: ఈ మధ్యగా మీరు ఇంతమందికి అందజేశారంటే మధ్య పైనుంచి తెప్పించుకున్నారా లేదంటే ఎవరైనా?
9: లేదు, సాయంత్రం ముందుగా సాయంత్రం పాలని సేకరించి పాలు మరిగించి కేంద్రాల్లో ఆ పెరుగును అక్కడ తీసుకెళ్లడం జరిగిందండి. అక్కడ నీళ్లు సేకరించి మన వాళ్ళు కలపడం జరిగింది.
7: సొంతంగా మన భక్తులు, స్వామి భక్తులే సేవలు
9: సేవాదళ్ళంతా కలిపి అది సరఫరా చేయడం జరిగిందండి. మనం మధ్య గాని పెరుగు గాని కొనలేదు, పాలు కొని మధ్యగా చేసామండి మొత్తం.
7: దాంట్లో కూడా సేవ ఇవ్వాలి.
9: బాగుంది సార్, చాలా బాగుంది.
7: అయితే అభిమానులు, మన మీ ఈ చేసిన సేవా కార్యక్రమాలకి తక్కిన వాళ్ళు ఎవరైనాను ఏ విధంగానూ దానికి రియాక్ట్ అయ్యారు?
9: చాలా బాగా రియాక్ట్ అయ్యారు సార్. ఇప్పుడు తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు సత్యసాయి యువతీసే కాదు, బయట నుంచి చాలా మంది ఉన్నారు అందులో, 6 క్యాస్ట్ ఆల్ రిలీజియన్స్ కూడా ఉన్నారు అందులో. వాళ్ళందరూ కూడా నిజంగా ఈ స్వామివారి దైవాల ఈ రోజు ఇంత ఎండలో కూడా మీరు ఇంత కష్టపడి చెమటోడ్చి కూడా లేడీస్ జెంట్స్ ఇంత చక్కగా చేశారండి, స్వామికి అసలు మేము రుణపడి ఉన్నాం అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వెలిపొచ్చడం జరిగింది సార్.
7: చాలా బాగుంది,
9: ఈ సేవా కార్యక్రమాలు ఎలా జరిగాయి అన్న విషయాలు, వారి అనుభూతిని వారి గళ్ళలోనే మనం తెలుసుకుందాం. ఈరోజు మన రేడియో సాయి స్టూడియోకి విశాఖ జిల్లా మహిళా సేవాదల్ ఇన్ఛార్జ్ అయిన శ్రీమతి అమ్మాజీ గారు వచ్చి ఉన్నారు. వారిని అడిగి ఈ కార్యక్రమంలో మహిళలు ఎలాగా పాల్గొన్నారు, వారికి ఎటువంటి స్ఫూర్తినిచ్చింది అనే విషయాలు తెలుసుకుందాం.
10: ఈ సర్వీసు చేయడం వల్ల మాకు ఇంకా ఎందుకంటే అక్కడ వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ బట్టి ఇంకా మనం ఇంకా ఇలా చేస్తే ఇంకా కూడా బాగుంటుందన్నమాట అనే ఫీలింగ్ వచ్చింది మాకు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడానండి. కొంతమంది అయితే అమ్మాయిలు ఎగ్జామ్కి వెళ్ళిపోతూ అబ్బాయిలు కూడా, ఆంటీ ఈ చైర్స్ అవి ఉంచుతారా, ఇలా ఉంటుందా ఇక్కడ, ఇప్పుడు తీసేస్తారా అని అడిగారు వాళ్ళు. అడిగితే లేదమ్మా, పేరెంట్స్ కోసమే ఇప్పుడు ఇంతా చేసింది కూడా, అందుకే ఎండలో అట్లా ఉంటున్నారనే ఉద్దేశంతో, ఎంత టెన్షన్ గా ఉంటున్నారో ఎగ్జామ్ గురించి పేరెంట్స్, అందుకని వారి గురించే మెయిన్ ఈ సర్వీస్ చేయడం జరిగింది. అందుచేత మీ ఎగ్జామ్ అయ్యి వెళ్లే వరకు కూడా ఇవి ఇలాగే ఉంటాయి అని చెప్పడంతో థ్యాంక్స్ చెప్పి స్వామికి నమస్కారం చేసుకుని బొట్టు పెట్టుకుని వాళ్ళు వెళ్లడం జరిగింది అన్నమాట. చాలా ఇంకా కొంతమంది అయితే పేరెంట్స్ పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి ఫోన్ చేసుకుంటున్నారు. ఇద్దరు ముగ్గురు దగ్గర నేను విన్నది ఏంటి అంటే, ఎక్కడున్నావు ఏంటి అని వాళ్ళు అడుగుతా ఉంటే వీళ్ళు అన్నది ఏంటంటే, సత్యసాయి వాళ్ళు చక్కటి టెంట్ వేశారు, చైర్స్ వేశారు, చాలా హ్యాపీగా ఉంది అని వాళ్ళు చెప్తా ఉంటే మాకు నిజంగా స్వామి ఇంత అవకాశం మా చేత, అంటే ఇంత గొప్ప సేవ చేయించుకునే అవకాశం మాకు ఇచ్చారు అని స్వామికి నిజంగా మేము కృతజ్ఞతలు చూపించుకున్నాము.
0: ఇంతవరకు వివిధ జిల్లాలకు చెందిన సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తలు తమ అనుభవాల్ని తెలుపుగా మనం విన్నాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఒక 5 నిమిషాల పాటు ఆడియోలో అంతరాయం కలిగింది. ఈ అంతరాయాన్ని మన్నించవలసిందిగా శ్రోతలందరికీ ప్రార్థన. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఇంటర్వ్యూలన్నీ ఫోన్ ద్వారా చేయడం జరిగింది. ఇప్పుడు మనం రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ మహానగరంలో మన సాయి సేవకులు ఏ విధంగా సేవలను అందించారో, సేవను అందుకున్నవారు ఏ విధంగా స్పందించారో ఈ చక్కని పాట తరువాత తెలుసుకుందాం.

0: ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್. ಆಂಧ್ರ ರಾಷ್ಟ್ರಮಂತ ಮೇ 10వ తారీఖు శుక్రవారం నాడు ఎంసెట్ పరీక్షల నిర్వహణ జరిగింది. హైదరాబాద్లో సుమారు 80,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడికల్ మరియు అగ్రికల్చరల్కు సంబంధించిన ప్రవేశ పరీక్షలు రాశారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల హైదరాబాద్ జిల్లా సభ్యులు హైదరాబాద్ నగరంలో కొన్ని కొన్ని ప్రాంతాలలో ఈ పరీక్షలు రాసే విద్యార్థులతో పాటుగా వచ్చే వారి కుటుంబ సభ్యులకు తగిన ఏర్పాట్లు పరీక్షా కేంద్రాల దగ్గర ఏర్పాటు చేశారు. షామియానాలు వేసి వేచి ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు మంచినీళ్లిచ్చి, వారు దాహం తీర్చుకోవడానికి చల్లని మజ్జిగ ఇచ్చి తమ చేతనైన రీతిలో సేవ చేశారు. ఈ సందర్భంగా రేడియో సాయి శివం కేంద్రం సభ్యులు ఆయా పరీక్షా కేంద్రాల వద్దకి వెళ్లి ఆ కుటుంబ సభ్యుల అభిప్రాయాలని, సంస్థ సభ్యుల అభిప్రాయాలని సేకరించారు. వారి అభిప్రాయాలను ఇప్పుడు విందాం. సాయిరామ్.
1: నా పేరు జ్యోతి అండి. నేను పక్కన ఆఫీస్ లో జాబ్ చేస్తుంటాను. ఇక్కడ విద్యానగర్లో అయితే పక్కన ఎంసెట్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చే పిల్లలకి, ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకి ఎండలో వస్తున్నారు కాబట్టి చేతిచ్చడానికి వాటర్ ఇంకా మజ్జిగ లాంటి ఇస్తున్నారు. ఇంకా దాదాపు ఒక 500 మందికి ఇస్తున్నారు. ఇంకా బయట తాగిన వాళ్ళు కూడా మాకు దాహం తీర్చి మాకు కొంచెం సహాయం చేశారు అన్నట్టు అంటున్నారు. నేను కూడా బాబా భక్తురాల్ని సహాయం చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేద్దామని వచ్చాను. లేదండి, స్వయంగా చూసి వచ్చాను.
2: సమిత్ తరఫు నుంచి వాలంటీర్గా వచ్చినాడు కదా, ఇక్కడ చూసి చెప్పిన
1: బాబాకి సేవ చేద్దామనేసి వచ్చాను.
2: సుమారు ఎంతమంది చేస్తుంటారు?
1: దగ్గర దగ్గర ఒక 200-300 మంది.
2: మీకు సేవ చేయడం కలిగిన అనుభూతి తెలుసు?
1: అంటే 10 మందికి దాహం తీరుస్తున్నామన్న మంచి అభిప్రాయంతో.
3: నా పేరు ఉషారాణి అండి. ఇక్కడ ఫెసిలిటీస్ బాగా చేస్తారు బాబా తరఫు నుంచి. మా అమ్మాయి పేరు వాసంతి. కేశవ్ మెమోరియల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ లో ఇంజనీరింగ్ టెస్ట్ రాసింది. అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు కనీసం. అట్లీస్ట్ ఇక్కడ నల్లకొండ ఎక్స్ రోడ్ అయింది హిందీ మహావిద్యాలయ దగ్గర మాత్రం మజ్జిగ బటర్ మిల్క్ వాటర్ ఫెసిలిటీస్ బాగా ఇచ్చారు. చాలా ధన్యవాదాలండి మీకు. శ్రీ సత్యసాయిబాబా ట్రస్ట్ వారికి చాలా ధన్యవాదాలు. మాకు
4: పేరు సార్. నా పేరు వెంకట సుబ్బారెడ్డి సార్.
5: ఇక్కడ ఏరి
4: ఇక్కడ పని నుంచి వచ్చాను నేను. పాప ఇక్కడ కోచింగ్ తీసుకుంటాను శ్రీ చైతన్య నాగోల్ బ్రాంచ్ లో.
5: ఇక్కడ సెంటర్
4: ఇక్కడ డేవిడ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నంబర్1 లో ఈరోజు ఎగ్జామ్ ఉన్నది 2:30 మెడికల్ స్ట్రీమ్. అంటే ట్రాఫిక్ దృష్ట్యా మేము 12:45 కల్లా వచ్చేస్తాం సార్. ఇక్కడికి వచ్చినప్పటికీ బాగా ఎండ తీవ్రత ఉన్నది, బాగా జనాలు కూడా బాగా అప్లై చేస్తున్నది, కొంచెం నీటి ఎద్దడిగా ఉన్నది. ఆ టైంలో ఇక్కడ సత్యసాయిబాబా అన్న ట్రస్ట్ సంబంధించిన వాళ్ళు వాటర్ అని మజ్జిగ బటర్ మిల్క్ బాగా సప్లై చేశారు. చాలా సంతోషం. ఎండకు బాగా ఉపశమనం, షామియానా కూడా బాగుంది, బాగా షెల్టర్ నీడ కూడా కల్పించారు. చాలా సంతోషం, మంచి సేవా కార్యక్రమం.
6: నా పేరు సుజాత అండి. నేను మా పాప ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఇక్కడ దిల్సుఖ్నగర్ నుంచి వచ్చామండి. ఫస్ట్ మేము మొన్న 5th నీట్కి వెళ్ళాము. అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవండి, చాలా ఇబ్బందులు పడ్డాము. ఇక్కడ అసలు సత్యసాయిబాబా వాళ్ళు చేసే సేవను చూసి నాకు చాలా ఆనందం వేసిందండి.
5: ఎందుకంటే
6: మజ్జిగ ఇచ్చారండి, మంచినీళ్ళు ఇచ్చారు. మళ్ళీ టెంట్ కొంచెం అంటే మనం కూర్చోవడానికి నీడ గురించే ఎక్కువ ఆలోచిస్తాం కదా, అది కూడా ఏర్పాటు చేశారు. చాలా బాగా అనిపించింది. అసలు ఏమీ మాకు టెన్షన్ అనిపించలేదు. అక్కడ మేము 2 గంటలు ఉన్నాము నీట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు. చాలా టెన్షన్ అయింది. అసలు ఎక్కడ ప్లేస్ లేదు కూర్చోవడానికి, ఏ వాటర్ కూడా ఫెసిలిటీ లేదు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ, మజ్జిగ ఇవన్నీ ఇచ్చేవరకు ఎంతో హ్యాపీగా ఉందండి. మేము ఇబ్బంది పడడం అనేది ఏమీ లేకుండా ఉంది. 2 గంటలు కూర్చున్నా కూడా ఏమి అనిపించట్లేదు. 2 గంటలు కూర్చున్నామనే ఇబ్బంది అనిపించట్లేదు. చాలా బాగుందండి, వాళ్ళ సేవ కూడా చాలా బాగుంది.
7: ఫహమీదా బేగం. వై హమ్ లోగ్ చంపాపట్ సే ఆయే హే, 1:30 బజే ఆయే. ఆనే కే బాద్ సమ్జో యహాన్ పే ఇంతజామ్ బహుత్ అచ్చా రహా. పానీ కే లియే మత్లబ్ బటర్ మిల్క్ రఖే లోగ్. పేరెంట్స్ కా భీ థోడా తౌన్ కరే ఉస్కే బెటర్ హే. వే మౌసమ్ కే హిసాబ్ సే జో గర్మా హే ఉస్కే హిసాబ్ సే పానీ కా ఇంతజామ్ రహా, కూల్ డ్రింక్స్ కా ఇంతజామ్ రహా, వో బెహతర్ హే. బహుత్ అచ్చా కరే సమ్జో ఎగ్జామ్ కే లియే.
8: నా పేరు బి రమణి అండి.
7: మేము చేసే డాక్టర్ పిఏఎంఎస్ మేము చేసింది మా క్వాలిఫికేషన్. మరి మేము ఇక్కడ ఐదునవర్ మండలం నుంచి దుర్గం జిల్లా గ్రామం నుంచి వచ్చామండి. మరి అక్కడ నుంచి వచ్చినప్పుడు మేము మా పాప ఎంసెట్ రాస్తుంది కాబట్టి వచ్చాము. ఎంసెట్ విషయంలో వస్తే ఇక్కడ చాలా ఇక్కడ టెంట్లు వేసి మేమైతే మటుకు ఇలాంటి వాతావరణం ఉంటుంది అని అనుకోలేదు. ఎందుకంటే ఇంత ముందు కూడా ఇంకో పాపను కూడా రాపించాం కాబట్టి వెళ్ళాము. అక్కడ చాలా సఫర్ అయ్యాము. సమ్మర్లో వాటర్ లేక ఎండలకి చెట్ల కింద పడిగాపులు కాసి, కానీ ఇక్కడైతే టెంట్లు వేస్తారు బా, చెట్ల కింద వాటర్ కానీ మజ్జిగ కానీ చాలా బాగా ఇచ్చేస్తారు. తార్నాక అండి, తార్నాక స్కూల్ దగ్గర మరి సత్యసాయి వాళ్ళ మరి గ్రూప్ వాళ్ళు అలా బాగా చేస్తారండి. దాని గురించి మరి చాలా మేము ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా మేము ఇక్కడ మేము ఇళ్లలో ఎలా ఉన్నామో ఇక్కడ కూడా ఆ విధంగా ఉండడానికి ఏర్పాటు చేశారు. ఆ విధంగా మరి వాటర్ కూల్ గా ఉన్నాయి, బాగా మజ్జిగ ఇచ్చారు, బాగా చాలా ఇదిగా ఎండలకి ద్రాహం అనే వాళ్ళకి. మరి ఇక్కడ సత్యసాయిబాబా మరి గ్రూప్ వాళ్ళంతా కూడా మరి ఇక్కడ అంకుళ్ళు ఆంటీలు పెద్ద పెద్ద వాళ్ళు. మేము అనుకుంటున్నాము మేమే చేయలేం పని, మరి వీళ్ళు ఆంటీలు అంకుళ్ళు చేస్తున్నారు అంటే చాలా మేము ఆనందంగా ఉత్సాహంగా ఇక్కడ మేము పాల్గొనగా అనుకున్నాం. కానీ మరి ఆంటీ వాళ్ళ అంకుల్ వాళ్ళు కాబట్టి మేము పాల్గొంటే ఎలా ఉంటుందా అని కూడా మా ఉత్సాహంలో మేము కూడా అనుకున్నాం. కానీ వెళ్ళాపోయాం ముందుకి ధైర్యంతో. కానీ వాళ్ళు చాలా మేము ఇక్కడ మేము ఇళ్లలో ఎలా ఉన్నామో ఇక్కడ కూడా ఆ విధంగా ఉండడానికి ఏర్పాటు చేశారు. ఆ విధంగా మరి వాటర్ కూల్ గా ఉన్నాయి, బాగా మజ్జిగ ఇచ్చారు, బాగా

0: వరకు కూడా 3 నుంచి 3:30 వరకు కూడా బాగానే ఇచ్చారండి. ఉదయం నుంచి కూడా ఎంసెట్ వాళ్ళకి మరి ఎంతో పిల్లలకు కూడా అడిగడిగి మరి మరి వాళ్ళు వెళ్లేటప్పుడు కూడా వాళ్ళకి తాపిచ్చి వెళ్లటం అలా చేశారు. చాలా కృతజ్ఞతగా సత్య సాయిబాబా వాళ్ళ అంకుల్ వాళ్లకు కానీ ఆంటీ వాళ్లకు కానీ మా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ముందు దేవుడు చెప్పుకుంటున్నామండి, మేము సత్య సాయిబాబు గారి చెప్పుకుంటున్నాము.
1: పేరు పద్మావతి అండి, నిజామాబాద్ మాది. మా బాబు ఇక్కడ ఎంసెట్ రాయడానికి వచ్చాడు, తార్నాక ఇది. ఈ తార్నాకలో పెద్ద ప్లేస్ లేకపోయినా రోడ్డు దగ్గరైనా కానీ మీరు సత్య సాయిబాబా బృందం వాళ్ళు, మీరు మీ ఏజ్ ఈ ఇంత ఎండ అని కూడా చూడకుండా అసలు ఈ కాలంలో మెయిన్ ఫస్ట్ మంచినీళ్ళు ఇవ్వడం చాలా గొప్ప అన్నం పెట్టింది. దానికన్నా చల్లటి మంచినీళ్ళు ఇచ్చారు, అది మంచి ప్యాకెట్ ఇచ్చారు, మంచి కంపెనీది. ఇంకొకటి మజ్జిగ ఇవ్వడం కూడా అసలు చెప్తున్న పెద్ద పెద్ద భోజనాలు పెట్టిన దానికన్నా మజ్జిగ ఇవ్వడం వేసవకాలం చాలా అంటే చాలా అది కృతజ్ఞతలు. నేనైతే ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను, ఈ మా బాబు ఎంసెట్ అనగానే ఇది గుర్తు పెట్టుకుంటాను. మీరు చేసింది మీ ఏజ్ కి ఈ వేసవికాలంకి ఇంత ఎండకి మీరు మార్నింగ్ నుంచి, నేను అనుకున్న మార్నింగ్ ఇంజనీరింగ్ ఎంసెట్ గానీ ఇప్పుడు బైపీసీ గానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మీరు చేయడం నిజంగా మీరు చాలా పుణ్యం అని నేను అనుకుంటున్నాను. నేను చేయలేకపోయాను ఇలాంటి సేవ అని నాకు అనిపించింది. ఇక్కడ అడిగాను నేను ఏమైనా హెల్ప్ చేయనండి అంటే అవసరం లేదండి అన్నారు వారు. నేను డెఫినెట్ గా చేస్తానండి. నాకు ఒకవేళ అలాంటి అవకాశం వస్తే, నేను జాబ్ చేస్తున్నా, నాకు ఒకవేళ అవకాశం వస్తే నేను ఇలాంటివి నేను ఖచ్చితంగా నాకు చేయాలని ఉంది, చేస్తాను కూడా. థ్యాంక్ యూ అండి.
2: నా పేరు బాలయ్యంగారు అండి. ఇక్కడ డేవిడ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సెంటర్ ఎంసెట్ లో మా పాప పరీక్ష రాయడానికి వచ్చింది. ఇక్కడ తర్నాక ఇక్కడ ఏర్పాట్లన్నీ గవర్నమెంట్ ఏం ఏర్పాటు చేయలేదు. వాటర్ సంబంధించి దేనికి కానీ జనం అంత ఇబ్బంది పడుతుండే. ఇక్కడ బయట టెంట్ లేదు, ఏం లేదు. సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ముందుకొచ్చి సేవా దృక్పథం తోటి ముందుకొచ్చి వాళ్ళు మంచినీళ్లు అంటే టాటా గోల్డ్ వాటర్ ప్లస్ మినరల్ వాటర్ తర్వాత మజ్జిగ ఇవన్నీ వచ్చినటువంటి జనానికి అందరికీ ప్రొవైడ్ చేసుకుంటూ మానవ సేవలో ముందంజలో ఉంటూ తర్వాత మరి అందరినీ కూడా ఈ సత్యసాయి బాబా అందరినీ కూడా మంచిగా కరుణించాలి. తర్వాత ఈ సేవాభావంతో ముందు మేము కూడా ఏదైనా చేద్దామనేటువంటి భావన మాకు కూడా కలుగుతుంది. ఈ ఇలాంటి సేవ మానవ సేవే మాధవ సేవ కాబట్టి మరి అందరు కూడా ఇలాంటి పనికి సహకరించాలి అని అందరికి బాబా యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను.
3: సాయిరామండి సుబ్రహ్మణ్యం గారు, తార్నాక సమితి తరఫున మీరు ఇక్కడ ఈ తార్నాక స్కూల్ దగ్గర ఎంసెట్ స్టూడెంట్స్ కోసం వాళ్ళ తల్లిదండ్రుల కోసం సేవా కేంద్రం ఏర్పాటు చేసేది చాలా సంతోషం అండి. మీకు ఇక్కడ ఈ కేంద్రం ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఎలా కలిగింది?
4: డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా మాకు ఇస్తుంటారు. ఇస్తున్నప్పుడు మేము వాటిని ఫాలో అవుతూ మా సొంతంగా మేము కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటాము. ఇదేంటంటే ఎంసెట్ కోసం అని చెప్పి డేవిడ్ మెమోరియల్ స్కూల్ అని చెప్పి తార్నాక ఇన్ని డిగ్రీ ఇన్ని కాలేజీ. ఈ కాలేజీకి ఉన్నటువంటి విద్యార్థులు ఇవాళ ఎంసెట్ రాసినటువంటి విద్యార్థులు 1380 మంది అండి. దీనికి తల్లిదండ్రులు కానీ వారి యొక్క బంధువులు కానీ దాదాపుగా 5000 మంది ఇక్కడికి వచ్చారండి. ఇక్కడికి వచ్చేస్తే ఇప్పుడు మనకేంటంటే ఈ 5000 మందికి మనం వాటర్ సప్లై చేయాలి అనే మాకు యాక్చువల్గా ఇది కొత్త. మాకు ఫస్ట్గా ఎంతమంది వస్తారు ఎంతమంది అనేది మాకు ఐడియా లేదు. కానీ మా శక్తి గలది స్వామి దయ వల్ల ఏ ఆటంకం లేకుండా ఎప్పటికప్పుడు వాటర్ కూడా తీసుకుని వచ్చి మేము వీళ్ళందరికీ తృప్తికరంగా మాకు తృప్తికరంగా మేము మా సేవను మేము కొనసాగించాం. తర్వాత వాటర్తో పాటు క్వాలిటీ వాటర్ తీసుకున్నామండి మేము కూడా. ఇది కాకుండా మా ఇంట్ల దగ్గర మా సేవాదారులు ఇళ్ల దగ్గరే మజ్జిగ పాలు తోడుబెట్టి మజ్జిగ చేసి దాంట్లో అల్లం తర్వాత కరివేపాకు ఇలాంటి అన్ని వేసి మంచిగా తయారు చేసి తీసుకొచ్చి మా సేవాదళ్ళు మనం కొంటవద్దు మనమే తయారు చేసి తీసుకెళ్లి వాళ్ళకి ఇద్దాము మన చేతులతో అని చెప్పి వాళ్ళ సేవగా మేము భావించి మేము తీసుకొచ్చి సేవ చేస్తాము అని మా సేవాదళ సభ్యులందరూ కూడా ఎవరికి తోచినట్టుగా ఒక్కొక్కళ్ళు 5 లీటర్లు ఒక్కొక్కళ్ళు 10 లీటర్లు 15 లీటర్లు అలా తెచ్చి అందరికీ మజ్జిగ సప్లై చేయడం జరుగుతుందండి.

0: ಇಲ್ಲಿ ಮಾ ಸೇವಾದಳ ಸಭ್ಯಲೋಕ ಸ್ಫೂರ್ತಿ ಮಾ ಈ 30 ಮಂದಿ ಸೇವಾದಳ ಲೇಡೀಸ್ ಉನ್ನಾರಂಡಿ ವಾಳಲ್ಲೋ ಇವಾಳ 15 ಮಂದಿ ವಚ್ಚಾರು ಸೇವಕಿ 15 ಮಂದಿ ಸೇವ ಚೇಸಾರು ಜೆಂಟ್ಸ್ ಒಕ 15 ಮಂದಿ ವಚ್ಚಾರು ಸರ್ ವಾಳ್ಳು ಕೂಡ ಈ ಪೊದ್ದುನ 9 ಗಂಟಲಕ ಸ್ಟಾರ್ಟ್ ಚೇಸಾಮಂಡಿ ಸ್ಟಾರ್ಟ್ ಚೇಸೇ 1 ಗಂಟ 1:30 ವರಕು ವಿಪರೀತಮೈನ ರಶ್ ಉಂದಂಡಿ ಬಾಗಾ చాలా ఎత్తిన చేయి దించకుండా ఉన్నట్టుగా అయిపోయింది అట్టా చేశారు అదే దాదాపు ఇదంతా బ్లాక్ అయిపోయింది 5-6 వేల మంది బాగా వచ్చారండి ఇక్కడికి
1: సుబ్రహ్మణ్య గారు ఇక్కడ పబ్లిక్ ప్లేస్ లో మనం ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు తగిన అనుమతులు అవి ఉంటే అవసరం అవుతుంటాయి కదా మీరు ఆ విషయంలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి బాగా జరిగిపోయిందా
0: ఏం లేదు సార్ మేము ఆల్రెడీ పోలీస్ పర్మిషన్ తీసుకున్నాము ఈ డేవిడ్ మెమోరియల్ కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి వారి దగ్గర ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకున్నాము తర్వాత ఈ పబ్లిక్ విపరీతంగా ఈ ట్రాఫిక్ అండి ఇది ఇది చాలా మెయిన్ రోడ్ ఇది ఇది ట్రాఫిక్ బాగా కంట్రోల్ అవ్వటం మనకు కష్టం అవుతుంది అందుకని చెప్పి పోలీస్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నాం కానీ మా పోలీస్ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు సార్ చాలా ఇక్కడ చాలా రద్దీ ప్లేస్ ఇది దానివల్ల పోలీస్ వాళ్ళు కూడా మాకు బాగా హెల్ప్ చేశారు సార్ చాలా కంట్రోల్ చేశారు మా బాగా చేశారు సార్ మాకు హెల్ప్ చేశారు
2: ఓం శ్రీ సాయిరామ్ నా పేరు హేమలత అండి తార్నాక సమితి ఇక్కడ డేవిడ్ మెమోరియల్ స్కూల్ దగ్గర ఎంసెట్ వాళ్ల కోసము విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రుల కోసం పెట్టిన వాటర్ క్యాంప్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాము సో మార్నింగ్ నుంచి కూడా మేము సేవలో ఉన్నాం ఇక్కడ 9 నుంచి కూడా ఇప్పుడు 3 అవుతుంది ఇప్పటి వరకు కూడా సేవలో ఉన్నాం ఇక్కడ 2:30 వరకు కూడా పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా చాలా అంటే చాలా రష్ ఉందండి పిల్లల్ని ఎగ్జామ్ కి పంపించి పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేసి మళ్లీ వాళ్ళు 1:00 బయటకు వచ్చి 2:00 వాళ్ళని పంపించే వరకు కూడా పెద్దవాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఎంతో ఆదుర్దాగా ఉన్నారు పిల్లలు అందరూ కూడా ఇక్కడ అందరూ చాలా మంది దగ్గర చల్లటి నీళ్లు తాగటం జరిగింది మధ్యలో కూడా మనం నాన్ స్టాప్ గా 2:30 వరకు ఇస్తూ ఉన్నాం మనము 10:30 నుంచి 2:30 వరకు నాన్ స్టాప్ గా మధ్యగా మనం అందరికి సప్లై చేశాము కానీ వాళ్ళందరూ చాలా సంతోషపడుతూ చాలా మంచి పని చేస్తున్నారమ్మా చాలా వాళ్ళు తాగి వాళ్ళ ఆనందం మేము అనుభవించాము ఈ రోజు స్వామి సేవ ఇచ్చినందుకు మేము కూడా చాలా సంతోషపడుతున్నాము వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మనం ఫ్రీగా మనం ఇంత వాటర్ మనం మినరల్ వాటర్ ప్యాకెట్స్ మనం సప్లై చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా మినరల్ వాటర్ బాటిల్స్ లోనే మనం వాటర్ కూడా వాళ్ళకి ఇచ్చాము కానీ యూనిక్ అనే యూసెఫ్ అనే అతను మనకి 2 రూపీస్ ఉన్న వాటర్ ప్యాకెట్ ని మనకి ఆయన సేవా తత్పరత 125 కి అతను మనకి సప్లై చేశారు ఆయన కూడా కొంచెం సేపు సేవ చేసి నేను ఇంకా కూడా మీకు ఎన్ని కావాలన్నా ప్యాకెట్స్ ఇస్తానని చెప్పి మళ్లీ కూడా తీసుకుని రావడానికి ఆయన వెళ్లారు ఆయన అంత ఇంప్రెస్ అయిపోయారు ఇంత రెస్పాన్స్ ఉంటుందని నేను అనుకోలేదమ్మా ఇది నాకు కూడా అదృష్టమేను అని చెప్పని అతను చాలా ఇంప్రెస్ అయిపోయినారు అది ఒక పెద్ద మిరాకిల్ ఇక్కడ సో ఇదంతా కూడా స్వామి అనుగ్రహంతో జరుగుతున్నదని మనం అనుకుంటున్నాం మనంతా ఇన్స్ట్రుమెంట్సే కానీ చేయిస్తున్నది స్వామిను తల్లిదండ్రులు స్టూడెంట్సే కాకుండా జనరల్ పబ్లిక్ కూడా అందరూ కూడా ఇక్కడ ఎండాకాలం ఎలా ఉంది మనకి ఇప్పుడు 42 ఇలా ఎండ నడుస్తుంది సో అందరూ కూడా చాలా మంది జనరల్ పబ్లిక్ కూడా అందరూ తాగుతున్నారు స్వామి మనకి ఇచ్చిన అదృష్టం ఇది అనుగ్రహం మనకి స్వామి ఈ సేవ మనం చాలా చేయిస్తున్నారు పొద్దున్న నుంచి కూడా మనం ఇప్పటి వరకు 2:30 వరకు 45 లీటర్స్ పెరుగుని మనం మజ్జిగ్గా చేసి అందరికీ కూడా 800 మందికి మనం సప్లై చేయడం జరిగింది ఇప్పుడు కూడా మళ్లీ 3:30 నుంచి మళ్లీ మనం పిల్లలు బయటకు వచ్చేటప్పటికే మళ్లీ మనం మజ్జిగ అరేంజ్మెంట్ చేస్తున్నాం వాళ్ల కోసం అని పిల్లలు బయటకు వచ్చేటప్పటికే పిల్లలందరినీ కూడా తాగాలమ్మా ఎగ్జామ్ కి వెళ్తున్నారని అందరూ కూడా మజ్జిగ తాగి లోపలికి వెళ్లారు చాలా సంతృప్తిగా
3: సేవ అనేది చాలా చిన్న పదం కానీ దీని అర్థం అమోఘం దైవ సన్నిధికి చేర్చే రాజమార్గం ఇది సేవ చేయడం వల్ల మానవుడు తన జీవిత రహస్యమును గుర్తించుకొనగలడు స్వామి ఒకసారి తమ ఉపన్యాసంలో ఇలా అన్నారు ప్రతి సేవకుడు అవకాశమును తమ వరకు వచ్చే వరకు వేచి ఉండరాదు తానే అవకాశమును కల్పించుకుని సంఘ సేవకై ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండవలెను అప్పుడు అవకాశములు తమంతట తామే అతనిని సమీపించును అని అన్నారు ఈ విధంగా మన సత్యసాయి భక్తులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఎంతో మందికి సేవనందించి స్వామిని ఆనందపరిచారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే మహద్భాగ్యాన్ని స్వామి మరింకి మరెన్నో ప్రసాదించారని మనసారా ప్రార్థిద్దాం ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యండి

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల 4వ భాగం యొక్క పునఃప్రసారాన్ని వింటారు.
1: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. మానవుడి మనస్సే బంధానికి బంధ విముక్తికి మూల కారణం. స్వామి చెప్పిన బాటలో నడవాలి అని మనం దృఢనిశ్చయం చేసుకుంటే తప్పకుండా మనం అలా చేయగలం. ఆ శక్తిని ఆ భక్తిని స్వామి మనకు ప్రసాదిస్తారు. స్వామి మాకు ఇది చేయలేదు, స్వామి మాకు అది చేయలేదు అని మనం అనవచ్చు. కాని మనం స్వామి అది ఇది చేయడానికి వారికి సమయాన్ని ఇస్తున్నామా? ఆ సహనం మన దగ్గర ఉందా? స్వామి అందించే సందేశాన్ని మనం ఆచరించడానికి సిద్ధంగా ఉన్నామా అనేది ఆలోచించాలి. మనం సిద్ధమైతే ఆ అనుభవాన్ని ఆ ఆనందాన్ని ప్రసాదించడానికి స్వామి కూడా సిద్ధమే. మీరు ప్రస్తుతం రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రశాంతి నిలయం రేడియో సాయి డిజిటల్ స్టూడియో నుండి తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఇంతవరకు స్వామి వేద పురుష సప్తాహ యజ్ఞంలో భాగంగా అందించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ ఎంఎల్ఎన్ స్వామి గారు సమర్పిస్తున్న అంతరంగం కార్యక్రమాన్ని మీరు వింటారు. ఇందులో వారు స్వామి కళాశాల పూర్వ విద్యార్థి అయిన శ్రీ ఎంఆర్కే ప్రసాద్ గారితో సంభాషిస్తూ స్వామితో వారికి ఉన్న అనుబంధాన్ని, స్వామి వారికి ప్రసాదించిన అపూర్వమైన అనుభవాలను మీకు ప్రస్తుతిస్తారు. ఓవర్ టు ఎంఎల్ఎన్ స్వామి సార్. సాయిరాం.

0: స్వామి పాదపద్మములకు నమస్సుమాంజలి అర్పిస్తూ, ఎల్లలు లేని ఆనందోత్సాహాల జలులో రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ హరివిలిలో విహరిస్తూ నిరంతర తెలుగు ప్రసారాలను ప్రత్యక్షంగా వింటున్న శ్రోతలందరికీ సాయిరాం. ప్రశాంతి నిలయానికి పాలమూరు జిల్లా పత్రియాత్రకి వచ్చిన భక్తుల గురించి విశేషాలు చెప్పుకుందామని, వారు నిన్న సత్యసాయి ఎడ్యుకేషన్ సర్వీస్ SES ఉద్ఘాటన చేసుకుని సాయంత్రం సాయి కుల్వంత్ సభామంటపంలో స్వామి విద్యార్థులు ప్రదర్శించిన సంభవామి యుగే యుగే అనే బుర్రకథను విని, ఆ తర్వాత సాయంత్రం శ్రీ సత్యసాయి శ్రీనివాసులకి పల్లకీ సేవ చేసుకున్నారు. నేటి ఉదయం స్వామి దర్శనం చేసుకుని సాయంత్రం స్వామికి సాయి కుల్వంత్ సభామంటపంలో తాము సమర్పించుకునే సాయి సంగీత విభావరి మరియు భజన ప్రాక్టీసులలో మునిగి ఉన్నారు. ఈలోగా మనం పూర్వజన్మ కృతం పుణ్యం సత్యసాయి క్షాత్ర రూపేణ లబ్ధితం, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం సాయి విద్యార్థిగా స్వామి కళాశాలలో చదువుకునే భాగ్యాన్ని పొందడం. 18/6/1979 సంవత్సరంలో పుట్టపర్తిలో ప్రారంభమైన శ్రీ సత్యసాయి కళాశాల మొదటి బ్యాచ్ విద్యార్థిగా, హైదరాబాద్లోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఖైరతాబాద్ కన్వీనర్గా మరియు శ్రీ సత్యసాయి విద్యావాహినికి ఆంధ్రప్రదేశ్ రాష్ట సమన్వయకర్తగా సేవ చేసుకుంటూ, ఇక్ఫై యూనివర్సిటీలో మార్కెటింగ్ హెడ్గా తన ఉద్యోగ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్న శ్రీ ఎంఆర్కే ప్రసాద్కు స్వామి అనుగ్రహించిన అంతరంగ మధురానుభూతులను ఇప్పుడు వారినే అడిగి తెలుసుకుందాం. సాయిరాం ఎంఆర్కే ప్రసాద్.
1: సాయిరాం అండి.
0: మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి సన్నిధికి ఎప్పుడు వచ్చారు?
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ, స్వామి మాట సాయి విద్యార్థుల పాట కావాలని, స్వామి ఆశీస్సులు భక్తజన కోటి మీద ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించుకుంటున్నాను. స్వామిగారు, మీరు అడిగినట్లు స్వామి దగ్గరికి మేము ఎప్పుడు వచ్చాము, ఎలా వచ్చాం అనే ప్రశ్నకి చాలా పెద్ద వృత్తాంతమే ఉంది.
0: చెప్పండి.
1: స్వామి దయ వలన 5 తరాలు స్వామి పాదపద్మం దగ్గర ఉండే భాగ్యం పొందగలిగాం. మా తాతగారు తండ్రి గారు కూడా స్వామి ఎడల భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నారు. మా తాతగారు దావులూరి సుబ్బారావు గారు, లక్ష్మీకాంతమ్మ మా అమ్మమ్మ, మా అమ్మ నాన్నలు ఎంబీఎం ప్రసాద్ మా నాన్నగారి పేరు, మా అమ్మ అనంతలక్ష్మి, మేము మీ నలుగురు బ్రదర్స్మి. నా పేరు ఎంఆర్కే ప్రసాద్, రామకృష్ణ ప్రసాద్ అంటారు. మా తర్వాత సునీల్, అనిల్, ప్రవీణ్ మీ నలుగురం కూడా స్వామి ఆడల భక్తి ప్రపదలతోనే స్వామి విద్యార్థులుగా మేము అదృష్టం పొందగలిగాము. ఇప్పుడు మా పిల్లలు కూడా స్వామి విద్యా సంస్థల్లో, అనంతపురం కాలేజీలో మా పాప బీబీఎం చదువుతా ఉంది. 5 తరాలు ఈ విధంగా స్వామి దగ్గర ఉండగలిగే భాగ్యం పొందగలిగామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.
0: ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఇటువంటి భాగ్యాన్ని పొందడం అనేది దుర్లభం అండి. ప్రసాద్ గారు, ఆ సమయంలో ఏవైనా అనుభూతులు, మీ కుటుంబ సభ్యులతో స్వామి అనుగ్రహించిన అనుభూతులని మా రేడియో సాయి శ్రోతలతో పంచుకుంటారా?
1: తప్పకుండా స్వామి గారు. 1950 సంవత్సరంలో మా తాతగారు అమ్మమ్మ వారు స్వామి దగ్గర రావడం జరిగింది. అది ఎలా జరిగింది అంటే చాలా పెద్ద కథే. మా అమ్మకు తన 8వ ఏట అంటే 1948 గోర్లు, చేతికున్న గోర్లు పుచ్చిపోవడం జరిగింది. ఇలాగా ఎందుకు జరుగుతుంది అని చాలా మంది డాక్టర్లను కలిసినప్పుడు కూడా ఎవరు దాన్ని ఏం చేయలేకపోయినారు. అయితే ఎవరో చెప్తే మెడ్రాస్లో మంచి డాక్టర్స్ ఉన్నారు, అక్కడ తీసుకెళ్లమని చెప్తే మెడ్రాస్ తీసుకొచ్చి మా మదర్ వాళ్ళ కజిన్స్ ఇంట్లో ఉంటే అక్కడ లక్ష్మీదేవమ్మ గారని స్వామి డివోటి, అప్పటికే స్వామి డివోటి, వారింటికి వెళ్ళినప్పుడు వారేమన్నారంటే, మేము ఒక సాయిబాబా గారిని ఒక ఆయన చూసి వచ్చాము, చాలా చాలా వింతగా జరిగింది మా అక్కడ ప్రదర్శన.
0: అంటే వారి అనుభూతులు మీ అమ్మగారితో?
1: మా అమ్మగారు చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే మెడ్రాస్ బీచ్ లో వారికి పర్సు పోయిందంట.
0: ఓకే.
1: అయితే ఆ పర్సుని పుట్టపర్తిలో సాయిబాబా అని ఒక ఆయన దాన్ని తీసిచ్చారట. ఎక్కడి నుంచి పోయింది, ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది అనేది అర్థం కాలేదు. అలాంటిది అలాంటి పర్సు, డబ్బులున్న పర్సు అక్కడ స్వామి తీసిచ్చారు. ఇలాంటి చాలా మహత్తరమైన వ్యక్తి, మనం వెళ్లి ఆయన దర్శనం చేసుకుంటే ఈ అమ్మాయి గోర్లు ఎలా పుచ్చిపోతున్నాయో, ఆయన ఏమన్నా మనకు వందివ్వగలరేమో చూద్దాము అని 1948 లో బయలుదేరారు. అయితే వాళ్ళు పుట్టపర్తి అక్కడి నుంచి, మెడ్రాస్ నుంచి పుట్టపర్తి రావడం జరిగింది. స్వామి ఆ టైంకి పుట్టపర్తులు లేరు.
0: 1948 సంవత్సరం అంటే ఒక కుగ్రామంలా ఉండేది పుట్టపర్తి.
1: అవునండి.
0: అమ్మగారు ఏమన్నా మీకు ఆ విషయాలు ఎలా వచ్చారు అనేది చెప్పారా?
1: వాళ్ళు అక్కడి నుంచి పెనుగొండ రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ దిగి అక్కడి నుంచి బండి కట్టించుకుని ఒక చాలా కుగ్రామైనటువంటి పుట్టపర్తికి రావడం చాలా కష్టతరమైన పని. రాళ్లు రప్పలు ఉన్న రోడ్డు మీద ఒక బండి కట్టించుకుని ఆ బండి కింద మీద పడిపోతున్న టైంలో అట్లాంటి కష్టమైన బాటలో ఒక ఎద్దు బండిని తీసుకుని అక్కడి నుంచి వాళ్ళు సామాన్యంతో పైన బండి పైన పెట్టుకుని వీళ్లు పక్కన నడిసి వచ్చే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో పుట్టపర్తి గ్రామం చేరుకోవడానికి కొన్ని గంటలు పట్టేది పెనుగొండ నుంచి. వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత చూస్తే స్వామి లేరని తెలిసింది. అయితే సరే, ఎలాగైన దూరం వచ్చాం కదా, రేపో ఎల్లుండో వచ్చేస్తారంటున్నారు, వెయిట్ చేస్తామని చెప్పి అనుకుంటే స్వామి మరో రోజే వచ్చేశారు. వచ్చి నా భక్తులు వచ్చారు వెస్ట్ గోదావరి జిల్లా నుంచి అని వారికి అక్కడ ఎక్కడైతే బయలుదేరారో వాళ్ళకి చెప్పి గబగబా ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన వెంటనే స్వామి మా అమ్మను చూసి, ఈ అమ్మాయికి ఇలాంటి వ్యాధి రావడం నేను కల్పించిందే, వీళ్లు ఇప్పటి వాళ్లు కాదు ఎప్పటి వాళ్ళు అని చెప్పి వెంటనే విభూతి తీసి మొత్తం అంతా పూసిన తర్వాత రెండో రోజో మూడో రోజో గోరు, కొత్త గోరు చిగురించి మరి నార్మల్ గా వచ్చేయడం జరిగింది. ఇది వాళ్ళ ఫస్ట్ చూసిన వింత.
0: స్వామి కూడా చాలాసార్లు తన భక్తులందరికీ కూడా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కాపాడతానని తమ దివ్యోపన్యాసాల్లో సెలవిచ్చారు. తర్వాత చాలా మంది భక్తులతో పంచుకున్నారు. ఆ విధంగానేమో అమ్మగారిని అలా రప్పించుకున్నారని అనిపిస్తోంది.
1: మా అమ్మగారిని రప్పించుకోవడం, వారి తల్లిదండ్రులను రప్పించుకోవడం, వారి తల్లిదండ్రులను రప్పించుకోవడం, ఆ కింద మళ్లీ ఇంకో మూడు తరాలు నడిపించుకోవడం ఒక స్వామికే చెందింది. ఈ విధంగా కొన్ని ఊర్లు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో మా భక్త కోట్ మా బంధుజనం మొత్తం స్వామి భక్తులైపోయినారు. అయితే ప్రతి సంవత్సరం అప్పటి నుంచి పుట్టపర్తి రావడం జరుగుతుండేది. ప్రశాంత నిలయం బిల్డింగ్ కట్టిన తర్వాత, మందిరం కట్టిన తర్వాత స్వామి శుభలేఖ పంపించారు చేబ్రోల్కి, పంపించి మీరు తప్పక రావాలి,
0: ప్రశాంత నిలయ మందిర ఆహ్వాన పత్రిక
1: శుభలేఖ పంపించి మీరు తప్పక రావాలని చెప్పి స్వామి స్వయంగా రాసి ఉత్తరం రాసి పంపిస్తే వీడు అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఆ మహత్తరమైన ప్రశాంత నిలయం, ఈరోజు చూసే ప్రశాంత నిలయం, అప్పట్లో చిన్న బిల్డింగ్ మాత్రమే ఉండేది, ఇదే నమూనా. కానీ తర్వాత దానికి హంగులు ఏర్పాట్లు జరిగినాయి. అప్పట్లో పాత మందిరం నుంచి కొత్త మందిరంకి ఊరేగింపుగా వచ్చి స్వామిని దర్శించుకుని స్వామి పైన నుంచి జెండా వందనం చేసిన తర్వాత అక్కడ అందరు భక్తులందరూ పాటలు పాడి భజనలు పాడుకుంటూ ఆ రోజు ఉంటే స్వామి పైన నుంచి పూలు వేస్తే కిందకి లాకెట్లలాగా అందరి మీద పడేయ అన్నమాట. అట్లాంటి వింతలు, మహత్తరమైన వింతలు చూశారు వీడందరూ కూడా. అప్పట్లో స్వామి పాత మందిరం నుంచి ఊరేగింపుగా కొత్త మందిరానికి వచ్చిన, లేదంటే దసరా పండుగల్లో ఏమైనా ఊరేగింపు వెళ్ళినా స్వామి మొహం మీద విభూతి రేఖలు కనిపించాయి. స్వామి మొహం మీద నుంచి విభూతి ఇలా జల రాలిపోతూ ఉండేది. స్వామి అట్లాంటి వింతలు, అద్భుతాలు చాలా చేసేవారు అప్పట్లో. అయితే స్వామిని పల్లకీ మీద ఎక్కించుకుని తీసుకెళ్తుంటే ముందుండే జనం అంతా వెనక్కి నడుస్తూ స్వామిని ఒక దేవుడిగా చూసుకుంటూ భజనలు చేసుకుంటూ వెనక్కి నడుస్తూ వస్తుంటే ఆ చూడడమే మహద్భాగ్యం, అటువంటి భాగ్యం మా తల్లిదండ్రులకి కలిగిందని చెప్పుకోవడానికి కూడా చాలా అదృష్టమే అనిపిస్తుంది. ఇంకొకసారి మా తాతగారు దావులూరు సుబ్బారావు గారు అంటారు, ఆయనకి ఆస్మా ఉండేది. అయితే ఆయన చాలా అవస్థపడేవారు ఆస్మాతోటి. స్వామి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి ఈశ్వరమ్మ గారు అడిగారట, మీ భక్తుడు కదా స్వామి, అంత అవస్థపడుతున్నాడు, నేను చేయొచ్చు కదా స్వామి అని ఈశ్వరమ్మ గారు అడిగితే స్వామి అన్నారట, చిటికలో తీసేస్తాను కాని వచ్చే జన్మకైనా అనుభవించాలి కదా అని అన్నారట. అప్పుడు మా తాతగారు ఉన్నట్టుండి లేదు స్వామి మీ సమక్షంలో అనుభవించడే నాకు తొందరగా నయం అయిపోతుంది, ఇంకా వచ్చే జన్మ వద్దు నాకు అని చెప్పి ఆ జన్మలోనే నేను ఈ జన్మలోనే అనుభవించేస్తాను అని స్వామి దగ్గర ఉంటే ఆ అనుభవించడం కూడా చాలా తేలిగ్గా అవుతుంది స్వామి అనే జ్ఞానం ఉన్న మా తాతగారు అక్కడే ఉండి స్వామి మందు అంటే మాత్రలు తీసిచ్చి అది చిన్నగా నయం చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పి చెప్పుకునేవారు.
0: భవరోగ వైద్యుడు కదా, అపర ధన్వంతరి మన స్వామి, ఆ విధంగా తాతగారికి వచ్చినటువంటి ఆస్తమాన్ని నయం చేశారు. ఇంకా ఏమైనా అనుభూతులు చెప్తారా?
1: ఇలాగే ఒకసారి మా అమ్మగారు ఇక్కడ ఉన్నప్పుడు వీరు ప్రతి సంవత్సరం వచ్చేవారు. ఇంక వాళ్ళకి సెలవులు వచ్చినాయంటే ఇక్కడే ఇక్కడ ఉండమే పుట్టపర్తి రావడమే. ఒకసారి మా అమ్మగారు కుంకుమ పూజలు చేస్తున్నప్పుడు వాలంటీర్ గా చేసేవారు. అక్కడ కుంకుమ డబ్బాలో ఫుల్ కుంకుమ ఉందా లేదా చూసుకోకుండా అక్కడ జనం స్వామి కుంకుమ పూజ మొదలెట్టేటప్పుడు చూస్తే డబ్బాలో కుంకుమ నిండుకుంది. అయితే స్వామి దగ్గర మెట్ల దగ్గర కూర్చుని ఏమైంది అని అడిగితే స్వామి కుంకుమ స్వామి అంటే ముందు చూసుకోవద్దా అని డబ్బాను తీసుకురామని చెప్పి పైనుంచి ఒక టప్పను కొడితే మొత్తం నిండిపోయింది కుంకుమంతా. ఇది వీళ్ళ అప్పట్లో అప్పటి రోజుల్లో వీళ్ళు చూసే వింతల్లో ఇది ఒకటి. అయితే ఆ విధంగా కుంకుమ నిండిపోవడం,
0: గిన్నె
1: భరిణంతా నిండిపోవడం, దాంతో మళ్ళీ వాళ్ళు కుంకుమ పూజ చేయడం జరిగేది. సాయంత్రం టైంలో భజనలు అయిపోయిన తర్వాత స్వామి పక్కన చైర్ పైన స్వామి కుర్చీ పైన ఒక పూలమాల పూల చెండు అక్కడ పెట్టుంటే దాన్ని తీసుకుని స్వామి ఈ చిత్రం ఆ చేతులకు ఆ చేతుల చిత్రం వార్చుకుంటూ భజనలు వింటున్న తర్వాత భజన అయిపోయిన తర్వాత ఆ పూల చెండు ఒక లడ్డూలాగా మారిపోయింది. ఒక మూడు లడ్డూలు అయింది. అయితే ఒక ప్లేట్లో ఒక స్పూన్ తీసుకుని ఆ లడ్డూల్ని ఆ మూడు లడ్డూల్ని 50 మందికి పంచేవారు. ఒక లడ్డు తీసిస్తే ఇంకో లడ్డు ఉండేది అక్కడ లోపల, మళ్ళీ ఇంకో లడ్డు తీసిస్తే ఇంకో లడ్డు ఉండేది, అలా అక్షయం. ఆ విధంగా అక్కడున్న 56 మంది డివోటీస్ కి ఈ లడ్డు పంచే కార్యక్రమం జరుగుతుండేది. ఇలాంటివి చాలా చాలా వింతలు మా తల్లిదండ్రులు చూడగలిగారు. ఇంకొకటి ఏంటంటే చిత్రావతి నదికి తీసుకెళ్లేవారు వీళ్ళని. తీసుకెళ్లి అక్కడ స్వామి అమృతం తీసిచ్చేవారు. తీసి అక్కడ అదే టైంలో అమృతం తీసిన టైంలోనే స్వామి ఒక ఇసుకలో నుంచి ఒక రామ లక్ష్మణ సీత విగ్రహాలను తీసి రాముడు బ్లూ కలర్ లో ఉన్నాడు నీలం రంగులో, లక్ష్మణుడు సీత దగదగ మెరిసిపోయి ఎల్లో స్ఫటికంలాగా కనిపిస్తున్నారు, వాళ్ళకి గోల్డ్ కిరీటాలున్నాయి. అట్లాంటి విగ్రహాలు కింద మన ఇసుకలో తీసి చూపించడం జరిగింది. అప్పుడు తీసిన అమృతం మళ్ళీ ప్రశాంతర్యం తీసుకొచ్చిన తర్వాత అందరు భక్తులకి నోట్లో ఒక్కొక్క డ్రాప్ వేస్తే అది ఆ రోజు రాత్రి నెక్స్ట్ రోజు కూడా అంత తీయదనం ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు.
0: ఆ రుచి
1: రుచి అట్లాంటి రుచి చూశారట వారందరూ.
0: ఆ రుచిని మరువలేని రుచి
1: రుచి చూశారని చెప్పి చెప్పుకునేవారు.
0: ఇది ఏదైనా పండగ సందర్భంగా జరిగిందండి?
1: స్వామి వీళ్ళని చిత్రావతి నదికి అప్పుడప్పుడు తీసుకెళ్లేవాళ్ళు. ఆ టైం అటువంటి టైంలో ఇటువంటి రకరకాలుగా స్వామి వారికి అనుగ్రహించేవారు. ఇటువంటి
0: 5 తరాలుగా స్వామి అనుగ్రహ ఆశీస్సులు పొందుతున్న మీరు మొదటి బ్యాచ్ విద్యార్థిగా సాయి కళాశాలలో స్వామి కళాశాలలో చదువుకున్నారు, దాని గురించి మీ అనుభూతులు. స్వామి కళాశాలలో అడ్మిషన్ ఏ విధంగా లభించిందో మా శ్రోతలతో పంచుకోండి.
1: ఇది నాకు చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చండి. ఇది నా అదృష్టం కూడా కాదు, మా తల్లిదండ్రులు చేసుకున్న తప ఫలమమ్మో అనిపిస్తుంది. మా అమ్మగారు దీంట్లో చాలా చాలా కష్టపడ్డారు. మా అమ్మ పేరు అనంతలక్ష్మి. ఆవిడ తెల్లారుజాము 2 గంటలకు లేచి స్వామికి విన్నవించుకోవాలి, పిల్లలకి సీటు కావాలని 2 గంటలు లేచి లైన్లో నిల్చుకుని కూర్చుని తెల్లారి 4 గంటలకు లైన్ వదిలిపెడితే ఆ రోజుల్లో ఉన్న భక్తులు చాలా ఎక్కువగానే ఉండేవారు అప్పుడు కూడా. ఇది 1979 అది ప్రశాంత నిలయం కాలేజ్ ఫస్ట్ ఇయర్ అప్పుడే ఓపెన్ చేస్తున్నారు. ఆ టైంలో స్వామి కళాశాలలో చదువుకోవాలని కోరిక చాలా బలంగా ఉండేది. ఎందుకంటే స్వామి 1979 ఫిబ్రవరి ఆ టైంలో మా ఫాదర్ వచ్చి ఇక్కడ స్వామి దర్శనం కోసం వస్తే శివరాత్రి టైంలో స్వామి మా ఫాదర్ని చూసి మీ పిల్లలందరినీ తీసుకొచ్చేసే, స్వామి కాలేజ్ కట్టిస్తున్నారు మీకోసమే మీ పిల్లల కోసమే తీసుకురండి, 4 పిల్లల్ని తీసుకొచ్చేసే ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయించేసే అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు నెల్లూరులో ఉండేవాళ్ళం మేము. నెల్లూరులో ప్రతి వీధికి ఒక సందుకి ఒక మాంసం కొట్టు ఒక సారాయి దుకాణం, అట్లాంటి కలుషిత వాతావరణంలో మీ పిల్లల్ని పెంచొద్దు తీసుకురా ఇక్కడ తీసుకొచ్చే అని చెప్పి చెప్పడం వల్ల మేమందరం మొత్తం 4 స్వామి దగ్గరికి వచ్చేసాం. 1979లో వచ్చే ముందు ఒక చిన్న ఒక విషయం చెప్పాలి.
0: చెప్పండి.
1: 1978లోనే నా 10th క్లాస్ అయిపోయింది. అయిపోవడం అంటే ఎగ్జామ్ రాసొచ్చాను. రాసొస్తే అప్పుడు మేము బృందావనం కాలేజీ చేర్పించాలి అని చెప్పిన ఉత్సాహం ఉండేది మా తల్లిదండ్రులకి. తీసుకొచ్చి బృందావనంకి వెళ్ళాం. ఆ రోజు మహాచలీన ప్రదేశం అప్పట్లో బెంగళూరు. వచ్చి సాయంత్రం దర్శనం కూర్చుంటే స్వామి 7:30కు మళ్లీ ఒకసారి వచ్చారు. సాయంత్రం వచ్చి చూసి మమ్మల్ని అందరం చూసి ఎప్పుడు వచ్చారు అని అడిగితే, స్వామి ఎప్పుడు వచ్చాము స్వామి చెప్పండి అంటే, అబ్బాయిని తీసుకొచ్చాము 10th అయిపోయింది కాలేజీలో సీట్ కోసం వచ్చాం స్వామి అంటే, నన్ను చూసి స్వామి అన్నారు రిజల్ట్ వచ్చిందా అని అడిగారు. అప్పుడు అనే వెళ్ళిపోయినారు స్వామి. అంతే, ఆ రోజు రాత్రి అంతా నిద్రపట్టలేదు. ఎందుకంటే రిజల్ట్ వచ్చిందా అంటే ఏదో అయి ఉంటుంది అని. నెక్స్ట్ రోజే రిజల్ట్స్. ఆ రోజు పొద్దున్నే ఇంటికి ఫోన్ చేస్తే మా బ్రదర్స్ వాళ్ళు చెప్పారు అన్నయ్య మార్కులు, అన్నయ్యకి నెంబర్ లేదు పేపర్లో అని. ఇంకంతే కుప్పకూలిపోయినాం అందరం. మళ్లీ 6 నెలలు చదివి మళ్ళీ పాస్ అయ్యి ఎగ్జామ్ పాస్ అయ్యి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే ఇది కంపార్ట్మెంటల్ పాస్ అని తెలిసింది. అంటే మళ్లీ మళ్లీ ఫుల్ గా ఒకేసారి చదివి పాస్ అయింది కాదు, కంపార్ట్మెంటల్ పాస్ అని తెలిసింది. ఆ కంపార్ట్మెంటల్ పాస్ అయిన వాళ్ళని ఎవరిని తీసుకోరు అని తెలిసింది. అయితే ఇంకా స్వామి ఒక్కరే దిక్కు, స్వామి చెప్తే ఇది నడుస్తుంది.
0: అన్యథా శరణం నాస్తి.
1: అంతే, ఇంకా స్వామి దగ్గర స్వామి రోజు స్వామి ప్రే చేసుకోవడమే. అయితే స్వామి ఒక రోజు పొద్దున్నే వచ్చి మా ఫాదర్ని చూసి, ఏమైంది అబ్బాయిని చేర్పించినావా అని అడిగారు. అంటే రే స్వామి, స్వామి చెప్పాలట అని. నేను చెప్తానులే అనేవారు. అక్కడ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి స్వామి చెప్పారట, స్వామి చెప్పారా మీకు మేము అబ్బాయిని చేర్పించాలంటే, స్వామి మాకు చెప్పలేదే అని.
0: అప్పుడు అనుకోండి, నేను అనుకోవడం అమరేంద్ర గారు అనేది.
1: అమరేంద్ర గారు,
0: అమరేంద్ర గారు,
1: నిత్యానంద్ మీనన్ వార్డెన్. అయితే ఇక్కడికి వెళ్ళి స్వామినేమో వెళ్ళి చేర్పించమంటారు, అక్కడికి వెళ్తే మాకు చెప్పలేదంట. ఈ విధంగా నడుస్తూ ఉండేది. ఇంకా విసిగిపోయినారు. అయితే ఇంకా స్వామి అని ఆర్తి పెరిగిపోయింది. ఇంకా అందరికీ 5 లిస్టులు పెట్టారు. ఫస్ట్ లిస్ట్ రాలేదు, సెకండ్ లిస్ట్ రాలేదు, థర్డ్ లిస్ట్ ఫోర్త్ లిస్ట్ ఫిఫ్త్ లిస్ట్ కూడా లేదు పేరు. ఇంకా స్వామి తప్పించి ఇంక వేరే గత్యంతరం లేదని నేను ఒక్కడనే కంపార్ట్మెంటల్ పాస్ లో స్వామి చెప్తే నాకు సీట్ వచ్చింది. అప్పుడు స్వామి అమరేంద్రని పిలిచి, అమరేంద్ర గారిని, అమరేంద్ర ఈ అబ్బాయికి సీట్ ఇవ్వు అని చెప్పి చెప్తే నన్ను చూపించి, అప్పుడు నేను స్వామికి నమస్కారం చేసుకుంటే ఆ విధంగా సీట్ దొరకడం జరిగింది.
0: విద్యలకు నాథుడు, విద్యానాథుడే మీకు అనుగ్రహించాడు సీటు స్వామి కళాశాలలో. ఆ రోజుల్లో నేను కూడా స్వామి కళాశాలలో బృందావనంలో చదువుకున్నాను. నాకు తెలుసు ఇక్కడ కాలేజీ ఓపెనింగ్ అవన్నీ విషయాలు అవన్నీ కూడా తెలుసు. హాస్టల్ మనకి స్వామి మందిరం దగ్గరే ఉండేది. ఆ హాస్టల్లో స్వామితో మీకు కలిగినటువంటి అనుభవాలు అవన్నీ కూడా మా శ్రోతలందరితో కలిసి పంచుకోవలసిందిగా కోరుతున్నాను.
1: చాలా ఉన్నాయండి, చాలా రకాలుగా. ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఇక్కడ పుట్టపర్తి కాలేజీలో ఫస్ట్ ఇయర్ అయినప్పుడు స్వామి ఎంత బాగా దగ్గర తీశారు. అందరూ పిల్లలందరూ కూడా ఇక్కడ చేరిన తర్వాత హోమ్ సిక్ అయిపోయారు. అప్పుడు స్వామి వారిని తల్లి తండ్రిగా చూసుకుంటూ వాళ్ళకి ఎక్కడ ఇంటి ధ్యాస లేకుండా ఎంతో బాగా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా
0: వాళ్ళని
1: మరిపించి దగ్గర తీసి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఎంతో బాగా చూసుకునేవారు. అయితే ఆ టైంలో ఎంత బాగా చూసుకున్నా కొంతమంది విద్యార్థులకి ఈ వెలితి కనిపిస్తుంది. నేను స్వామి నన్ను చూస్తున్నారా, నేను చూస్తున్నాను సరే కానీ స్వామి నన్ను చూస్తున్నారా అని ఒక వెలితి ఎప్పుడు ఉండేది. అలాగే నాకు అనిపించింది. ఒకరోజు స్వామి హాస్టల్కి వచ్చారు. ఇలాగ జరుగుతుంది ఎప్పటించో, కానీ నాకు ఆ బెంగ ఎక్కువైపోయింది. స్వామి నన్ను చూసుకోవట్లేదేమో, నన్ను చూడట్లేదేమో, స్వామి నాకు సీట్ ఇచ్చారు కానీ నన్ను చూసుకుంటున్నారు లేదా నాకు తెలియదు. అటువంటప్పుడు ఒకసారి స్వామి హాస్టల్కి వచ్చారు. వచ్చేటప్పుడు స్వామి కూడా కారులో, నెల్లూరు నుంచి దీపాల పిచ్చి శాస్త్రి గారిని, ఒక కవి, చాలా పెద్ద కవి అప్పటి రోజుల్లో, ఆయన పేరు తెలియని వాళ్ళు లేరు నెల్లూరులో, ఆయన నన్ను స్వామి వెంట పెట్టుకొచ్చారు. అయితే స్వామి వచ్చి హాస్టల్లో కూర్చున్నప్పుడు నేను స్వామి ముందే కూర్చున్నాను దగ్గరలో. స్వామి నన్ను చూశారు, అందరం చూశారు. అప్పుడు కూడా నాకు మైండ్ లో అనిపించేది, అసలు మనం గుర్తుపడతారా స్వామి, మనం ఎవరో, ఇంతమంది విద్యార్థులు 400 మంది ఎంతమంది ఉంటారు, వీళ్ళందరి ముందు మనం ఎంత అనుకునేవాళ్ళం. అయితే స్వామి అట్లా చూస్తే దీపాల పిచ్చి శాస్త్రి గారి వైపు చూసి, పిచ్చి శాస్త్రి నీకు నెల్లూరు బాబు నాయుడు తెలుసా అని అడిగారు. అప్పుడు స్వామి ఏంటి మా తాతగారి పేరు చెప్తున్నారే అని కొంచెం ఉత్సాహంగా ఎక్కువ విన్నాను. ఆయన, నాకేం తెలియదు స్వామి, బాబు నాయుడు బాగా తెలుసు స్వామి నాకు అని చెప్పాడు. అదిగో మనం అని నా ముందు నన్ను చూపిస్తూ, ఇడుగో బాబు నాయుడు మనవడు, రాంబాబు కొడుకు అని చెప్పడం జరిగింది. అప్పటికి నాకు మొత్తం అంత డౌట్స్ అని క్లియర్ అయిపోయింది. స్వామికి అందరూ తెలుసు, మనం తెలుసు, మనం స్వామి తెలుసు అనుకుంటాం, కానీ స్వామికి మనం అంతకన్నా ముందు తెలుసు.
0: సర్వజ్ఞుడు, విశ్వవ్యాపి, అన్ని విషయాలు తెలిసినటువంటి మన స్వామి
1: అని అప్పుడు రూఢి అయిపోయింది. ఆ విధంగా స్వామి కళ్ళల్లో, స్వామి మదిలో మనం ఉన్నామని క్లియర్ గా అర్థమైన తర్వాత చాలా ఎక్కువగా నేను భక్తి ప్రపత్తులతో ఉండేవాడిని. అయితే హాస్టల్లో ఉన్నప్పుడు ఇక్కడ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సమయస్ఫూర్తిగా ఏ పని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు మిగతా కార్యక్రమాలు చేయాలి, ఇది ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్. అంటే అన్ని రకాలుగా ఓవరాల్ పర్సనల్ డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది
0: అన్ని డిపార్ట్మెంట్స్ లో.
1: అన్ని డిపార్ట్మెంట్స్, మన చదువు ఒకటే కాదు, అకాడమిక్స్ ఒకటే కాదు, అన్ని రకాలుగా అంటే మనం మన వ్యక్తిగా సమిష్టిగా మనం ఎన్ని రకాలు చేయొచ్చో అన్ని రకాలుగా ఇక్కడ వృద్ధి పొందుతుంటాం మనం. ఆ టైంలో నేను ఈ పిఏ సిస్టమ్ అంటే మైక్స్ స్వామికి అమర్చడం, అన్ని కార్యక్రమాలకి నేను ముందుండి చూసుకోవడం, అటువంటి జ్ఞానం ఎక్కువ ఉండేది నాకు, అది చేసేవాడిని.
0: మన విద్యార్థులందరూ కూడా ఇలాంటి ఒక్కొక్క విషయంలో అందరూ తర్ఫీదు పొందుతుండేవారు.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఇలాంటి వాటిల్లో ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళని దాంట్లో వాళ్ళు చేస్తుండేవారు. నాకు ఎలక్ట్రిసిటీ తర్వాత ఇటువంటి ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. అయితే దానికి నాకు అవకాశం ఉండింది కాబట్టి రేడియో షాక్ అనే ఒక డిపార్ట్మెంట్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ నా చదువు అభ్యాసం కూడా చేస్తుండేవాడిని. అయితే ఈ మైక్స్ చేస్తున్నప్పుడు, మైక్ సిస్టమ్ చేస్తున్నప్పుడు ఒకసారి మాకు తెలియకుండానే ఈ మైక్లు, యాంప్లిఫైర్లు అన్ని షాక్ కొట్టడం మొదలెట్టి
0: మొత్తం.
1: ఆ రోజు స్వామి రావాలి, స్వామి వచ్చి మన కాలేజ్ ఆడిటోరియంలో స్పీచ్ చెప్పాలి,
0: ఆడిటోరియంలో.
1: అటువంటప్పుడు కాలేజ్ ఆడిటోరియంలో ఉన్న మైక్లన్నీ, స్పీకర్లన్నీ అన్ని అర్థింగ్ ప్రాబ్లం వల్ల షాక్ కొట్టడం మొదలెట్టి నేను హ్యాండ్ కచ్ పెట్టుకుని నాబ్స్ తిప్పడం మొదలెట్టాను. అంత షాక్ కొట్టుతోంది. అప్పుడు స్వామి వచ్చేసారు. ఇంకా మేము ఎలాగ దాన్ని సరి చేయాలనుకునే లోపలే స్వామి వచ్చి గబగబ స్టేజ్ మీద వచ్చేసి మాట్లాడడానికి రెడీ అవుతున్నారు. స్వామికి అప్పట్లో మైక్ దగ్గరకు, పెదాల దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశం అప్పుడు అటు తీసుకునేవారు. స్వామి బాగా దగ్గరకు వచ్చి మాట్లాడేవారు. స్వామికి ఎక్కడ షాక్ కొడుతుందో అని చాలా భయపడిపోయాను. అయితే స్వామి నన్ను చూశారు. అప్పుడు ఎప్పుడైతే అనుకుంటున్నానో అప్పుడే నేను స్వామి చూసి, అప్పుడు స్వామి షాక్ అని అనిపిస్తుంది మనసులో అనుకుంటున్నాను, అది స్వామికి అర్థమైపోయింది. స్వామి ఆ మైక్ స్టాండ్ ని గట్టిగా పట్టుకున్నారు. అదే ఇంకొకరైతే షాక్ కి ఎగిరి దూరం పడి ఉండాలి. అటువంటి ఆ వెంటనే నాకు కూడా షాక్ తగలడం మానేసింది. మొత్తం అర్థింగ్ అంతా స్వామిలోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్వామి దగ్గర చూశాను. కంప్లీట్ గా ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటిది ఆ పవర్ హౌసే స్వామి అయినప్పుడు ఈ చిన్న ఎలక్ట్రిసిటీ షాక్ అటువంటిది ఏముంది? స్వామి కంప్లీట్ గా క్లియర్ అయిపోయింది,
0: పూర్తిగా ఆయనలోనే విద్యుశక్తి ఉంది.
1: అది సో ఆ విధంగా నాకు ఫస్ట్ అనుభవం ఈ విధంగా అయిందనమాట. ఇదే కాకుండా నేను
0: ఇంకా విద్యార్థిగా ఉన్నప్పుడు
1: ఈ మందిరంకి మన కులం, అప్పట్లో కులవంతాలు లేదు స్వామి మందిరం, ఈ మందిరానికి బల్బులు, ఎలక్ట్రిసిటీ బల్బులు పెట్టి చాలా రమణీయంగా చేసేవాళ్ళం. అయితే ప్రతి చిన్న చిన్న సిరీస్ బల్బ్స్ అన్ని వరుసగా చేసుకుంటూ వచ్చి స్వామికి చూపించేవాళ్ళం. స్వామి చాలా ఆనందపడేవారు. ఆయన చూసి తర్వాత మళ్ళీ మాకు డబ్బులు ఇచ్చి పంపించేవారు. మేము వద్దు స్వామి, నాకు డబ్బులు వద్దు అని చెప్పడానికి కూడా ముందుకు రాకపోతే జేబులో పెట్టేసి మరీ పంపించేవారు. అలాగే మమ్మల్ని అందరినీ ఆనందపరిచేవారు. ఒకసారి షర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, చొక్కాలు చేస్తున్నప్పుడు అందరికి రకరకాల షర్ట్స్ వచ్చినాయి. ఒక అతనికి లావుగుండే అతనికి చిన్న షర్ట్ వచ్చింది, అంటే చిన్న సైజ్ షర్ట్ వచ్చింది. ఆ స్వామి నాకు పట్టదు స్వామి అంటే పైకి కిందకి ఒక లాగు లాగితే ఆ అబ్బాయికి పట్టేంత షర్ట్ అయిపోయింది. అది అట్లాంటి వింతలు చూసేవాళ్ళం. ఒకసారి స్వామి స్పీచ్ చెప్తున్నప్పుడు ఇట్లాగే ఎవరో అడిగారు స్వామి, స్వామి వచ్చి అడిగారు ఏం కావాలి నీకు అంటే, స్వామి లాకెట్ కావాలి స్వామి అని. ఎందుకంటే అప్పట్లో స్వామి లాకెట్లు తీసిచ్చేవారు. ఈ లాకెట్ కావాలంటే స్వామి అన్నారు సరే తీసుకొని ఒక చిన్న పువ్వు తీసి పువ్వు రెక్కని ఒక ఊది ఊతే అది లాకెట్ అయిపోయింది. ఆ లాకెట్ ఇంకో పక్కన ఇంకో అతను చూసి ఏ నీకేం కావాలా అంటే వాళ్ళు కూడా లాకెట్ కావాలని అడిగారు. అది ఇంకో లాకెట్ తీసిచ్చారు. కానీ ఈ రెండు లాకెట్లకి బయట దర్శనం అయిపోయిన బయట వచ్చి చూస్తే ఒక లాకెట్ కేమో వెనకాల ఓం లో చుక్క ఉంది, ఇంకో లాకెట్ ఓం లో చుక్క లేదు. ఈ చుక్క లేని వాడు చాలా దిగులు పడిపోయాడు. ఏంటి స్వామి నాకు లాకెట్ ఇచ్చారు దాని చుక్క లేదే అని. నెక్స్ట్ రోజు మళ్ళీ స్వామి దర్శనంకి వెళ్ళినప్పుడు స్వామి ముందు కూర్చొని స్వామి దీని చొక్కలేదు స్వామి అని చెప్పాడు. అంటే ఏంటి చొక్క మాట్లాడుతున్నాడు అని, ఏంటి అంటే స్వామి చొక్కలేదు స్వామి దీనికి ఓంకి పైన అంటే అప్పుడు స్వామి ఒకసారి ఊదిస్తే మళ్ళీ చొక్క పెట్టినట్టు కనిపించింది. ఇదే ఈ విధంగా ఎన్నో వింతలు చూసేవాళ్ళం. అప్పట్లో మా మొత్తం కజిన్ బ్రదర్ స్వామి అందరినీ తీసుకున్నారు, మా చుట్టుపక్కల బంధువర్గంలో ఉన్న అందరు పిల్లలందరినీ తీసుకున్నారు. 26 మంది చదువుకునేవాళ్ళం మా ఫ్యామిలీ సర్కిల్లోనే.
0: అంటే స్వామి మీ తల్లిదండ్రులకు చెప్పినటువంటిది, అది ప్రామిస్ చేసినటువంటిది, మీ తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని పూర్తి చేశారన్నమాట.
1: అవునండి.
0: 26 మంది.
1: అవునండి, 26 మంది ఒకేసారి చదువుకునేవాళ్ళం.
0: చాలా
1: అప్పట్లో డిగ్రీ అయిపోయి బయట చేస్తున్నప్పుడు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు చెప్పారు స్వామిని అడిగితే ఇంకా చాలా మంది జనాలు పెరిగిపోతారు అంటే, స్వామి మేము వెనక్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండాలంటే ఎట్లా స్వామి అంటే, అప్పుడు ఏం చేశారంటే మా అందరికి విజిటింగ్ కార్డు ఇచ్చారు. సృష్టించి ఇచ్చిన విజిటింగ్ కార్డు, అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఆ విజిటింగ్ కార్డులో స్వామి అడ్రస్, స్వామి ఫోటో ఉంటుంది. ఈ ఫోటో, ఈ విజిటింగ్ కార్డు చూపించండి, ఎప్పుడైనా సరే మీ ప్రశాంతంగా అనుమతి లభిస్తుంది అని చెప్పి మా అందరికి ఇచ్చారు.
0: చిరకాలం స్వామి సన్నిధిలో మీకు ఎప్పటికీ ప్రవేశానికి స్వామి చేతులతోటే స్వామి అనుగ్రహంతో ఇచ్చినటువంటి విజిటింగ్ కార్డు మీ చేతిలో ఉండగా స్వామి మీ ఆ అనుభూతులన్నీ కూడా, ఎన్నో అనుభూతులు ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయాభావం వల్ల ఎన్నో అనుభూతులు ఉన్నా కూడా మాతో పంచుకున్నందుకు రేడియో సాయి బృందం తరపున మీకు సాయిరాం తెలుపుకుంటూ, ఇంతవరకు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలలో అంతరంగం అనే కార్యక్రమంలో శ్రీ ఎంఆర్కే ప్రసాద్ గారి అనుభవాలను విన్నాం. ఇప్పుడు రేడియో సాయిలో ఈనాటి ప్రత్యక్ష ప్రసారాలలో శ్రీ సాయి మధుర వాహిని విశాఖపట్నం బృందం వారిచే సంగీత విభావరి వింటారు. సాయిరాం.

స్వామి, మీ దివ్య శ్రీ చెన్నారవిందములకు అనంతకోటి ప్రణామములు అర్పిస్తూ రేడియో సాయి ప్రథమ వార్షికోత్సవంలో ఇంతవరకు తమ అంతరంగాన్ని మృదుమధురంగా ఆవిష్కరించిన శ్రీ ఎంఎల్ఎన్ స్వామిగారికి, శ్రీ ఎంఆర్కే ప్రసాద్ గారికి ధన్యవాదములు. స్వామి అనుగ్రహంతో ఆవిష్కరింపబడిన శ్రీ సాయి మధుర వాహిని రేడియో సాయి శ్రోతలందరికీ మరియు రేడియో సాయి టీం అందరికీ కూడా ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, స్వామి పాదాల చెంత సవినయంగా శ్రీమతి వేదవతి గణేష్, శ్రీ పి దుర్గారావు, శ్రీ ఎం రవిప్రకాష్, శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి, శ్రీ భూషణం భక్తితో సమర్పిస్తున్న సుస్వరామృత వర్షిని శ్రీ సాయి మధుర వాహిని.

ఇంతవరకు శ్రీ సాయి మధుర వాహిని సంగీత విభాగాన్ని ఆలకించిన రేడియో సాయి శ్రోతలందరికీ రేడియో సాయి తెలుగు ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ రేడియో సాయి టీం అందరికీ కూడా సాయి మధుర వాహిని తరపున శుభాకాంక్షలు తెలియపరుస్తూ తర్వాత కార్యక్రమం శ్రీమతి సాయి ప్రసన్న గారిని నవవిధ భక్తి మార్గాలు కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. సాయిరాం.

విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం.

0: భక్త పరాధీనుడు, భక్త సులభుడు, భక్త బాంధవుడు, భక్త హృదయాలయ నిలయుడు, భక్త హృదయాంతర్వర్తి అయిన సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి పద సరోజాలకు అనంతకోటి ప్రణామాలు. తెలుగు మాధ్యమంలో రేడియో సాయి ప్రసారాలు విజయవంతంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న ఈ శుభ తరుణంలో అరుణోదయ కాంతుల సోయగంతో మరిన్ని ప్రతిష్టాత్మకమైన ప్రభాసమానమైన కార్యక్రమాలు అందించేందుకు నవ్యోత్సాహం నింపాలని భగవాన్ బాబావారిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. కలడందురూ దీనులయ్యడ, కలడందురూ పరమయోగి గణముల పాలన్, కలడందురన్ని దిశలను కలడు కలండనడివాడు కలడో లేడో అని నిత్యం సందేహించే నిత్య శంకితులకు, విచల మనస్కులకు, అవిశ్వాసపరులకు, సందేహాస్పదులకు సమాధానం చెప్పి ఒప్పించి దుర్మార్గబద్ధులై కృంగి దీనతనున్నవారిని నయమార్గానికి తిప్పి నడపడానికి, సాధుజన సంరక్షణ చేయడానికి, నిష్కల్మషం చేసి చూపడానికి, క్షమాభరము బాపి భూదేవిని రక్షించడానికి, భాష్యార్థ గోప్యాలు తెలుపడానికి అచ్యుతుడు సత్యరూపుడై పర్తిలో అవతరించాడు. దీనుల కుయ్యాలింపను, దీనుల రక్షింప మేలు దీవెన పొందన్, దీనావన నీకొప్పును దీన పరాధీన దేవదేవ మహేష, దీనుల పాలిటి దీనానాథుడు, భక్తులకు పరాధీనుడు, భక్త సులభుడు, కలియుగావతారి సర్వదేవతాతీత స్వరూపుడు కనుకనే భగవంతుణ్ణి చేరేందుకు భక్తుడు అవలంబించాల్సిన నవవిధ భక్తి మార్గాలను నవవిధ సాయి మార్గాలుగా మలుచుకుని మనల్ని తమచెంతకు పిలుచుకున్నారు. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవ లక్షణ అని వ్యాసభాగవతంలో భగవానుని అనుగ్రహ ప్రాప్తి కోసం ఎన్నుకోవలసిన 9 మార్గాలు తెలియపరిచారు. దానినే పోతనగారు ఈ విధంగా పేర్కొన్నారు. తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు ఆత్మలో ఎరుకయున్, సంకీర్తనల్, చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమ. ఇవి ఆంధ్ర మహాభాగవతం 7 స్కంధంలో చెప్పినవి. అయితే అవి ఆయా యుగాల్లో చెల్లాయి. కృత త్రేతా ద్వాపర యుగాల్లో ధర్మం పాలు ఎక్కువ కాబట్టి పాలముంచినా నీటముంచినా నీదే భారం అనే భక్తులే ఎక్కువ కాబట్టి ఆ భక్తులే నవవిధ భక్తి మార్గాలు అనుసరించారు. కాని యుగ ధర్మ పద్ధతుల్ విగళితమయ్యున్న కలియుగం ఇది. ఈ యుగంలో ధర్మం కన్నా అధర్మం, ఆచారం కన్నా దురాచారం, ఆస్తికత్వం కన్నా నాస్తికత్వం, మిత్రుత్వం కన్నా శత్రుత్వం, ఇలా అంతటా ధర్మ వ్యతిరేకతే, అన్నిటా ధర్మగ్లానే. అందుకే ఈ యుగానికి తగిన వేషభాషలతో, లౌక్యంతో, చతురతతో విలక్షణమైన, విభిన్నమైన, వైవిధ్యభరితమైన అవతారం వచ్చింది. భగవల్లీలా కేళీ వినోదం ఒక్కొక్కసారి విస్మయాన్ని, ఒక్కొక్కసారి సంశయాన్ని కలిగిస్తాయి. కనుకనే ఈ యుగ ధర్మాన్ని అనుసరించి సాక్షాత్తు భగవానుడే ఈ నవవిధ మార్గాలను తాను ప్రయోగించి భక్తి పెంపొందించి చివరకు సామాన్యుణ్ణి శోధకుడిగా, శోధకుణ్ణి సాధకుడిగా, సాధకుణ్ణి ముముక్షువుగా మార్చారు, మారుస్తున్నారు. కనుకనే ఇవి నవవిధ సాయి మార్గాలు. నవ అంటే 9 మాత్రమే కాదు, కొత్త అని కూడా అర్థం. వినూత్న రీతిలో సాయి భగవానుడు భక్త బాంధవుడు అనుసరించిన 9 సరికొత్త దారులు. వాటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. స్వామి ఒక్కొక్క మార్గం గురించి ఏం ప్రవచించారో విని ఆ తరువాతే స్వామి అనుసరణని తెలుసుకుందాం. ముందుగా శ్రవణం.
1: పరీక్షిత్ మహారాజు క్షణమైనా కూడా నువ్వు కాలమును వ్యర్థం చేయక దైవ చింతను శ్రవణము చేసి గానమును ఆనందముగా అనుభవించి హృదయగృహమునందు చేర్చుకున్నాడు. కనుక శ్రవణము చేతనే దివ్యత్వాన్ని అనుభవించినటువంటి వాడు ఈ చక్రవర్తి పరీక్షిత్ మహారాజు.
0: భక్తుని మాటలు భగవంతుడు వింటాడా? తన పిలుపు అందుకుంటాడా? త్వరితగతిన సమాధానం ఇస్తాడా అనే ప్రశ్నలు మనల్ని మనం వేసుకునే ముందు నిత్యం ప్రార్థనతో మొదలయ్యే మన దినచర్యను గుర్తు చేసుకోవాలి. వినేవాడు ఒకడున్నాడు అనే ధైర్యమే లేకపోతే, అటువంటి ప్రజ్ఞే లేకపోతే ఏ ధైర్యంతో ప్రార్థన చేస్తున్నాం? మతాతీతంగా అందరూ అనుసరించే ప్రక్రియే ప్రార్థన. వినునట జీవుల మాటలు, చనునట చనరాని చోట్ల శరణార్థులకు ఓయనునట పిలిచిన సర్వము కనుదట సందేహమయ్యే కరుణావార్థి అని గజేంద్రుడు ఆనాడు గ్రహించాడు. కాబట్టే మకరి బారిన పడ్డా కరి, ఓ కమలాక్ష, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ, యో శరణాగతామరానోకః, ఓ మునీశ్వర మనోరః, ఓ విపుల ప్రభావ రావే, కరుణింపవే, తలంపవే శరణార్థిని, నన్ను కావవే అని శరణాగత తత్పరుడై ప్రార్థించాడు. వెంటనే అలా వైకుంఠపురంలో ఉన్న శ్రీహరి సిరికి చెప్పక, అభ్రక పతిని అధిష్ఠింపక, పరుగు పరుగున గజ ప్రాణావనోత్సాహి అయి వెళ్లాడు. ఈశ్వరాంబగారి దేహత్యాగ సమయంలో కూడా సరిగ్గా ఇలాగే వేసవి శిక్షణా తరగతులు జరుగుతున్న వైట్ఫీల్డ్ బృందావన ఆశ్రమంలో అప్పుడే కాఫీ తాగి విశ్రాంతి తీసుకుంటున్న ఈశ్వరాంబగారు స్వామి స్వామి అని పిలవడం, ఎక్కడో మేడమీద గదిలో స్నానానికి సిద్ధమవుతున్న స్వామి వస్తున్నా వస్తున్నా అనడం ఏకకాలంలో జరిగాయి. భక్తురాలు పిలవడం, భగవంతుడు శ్రవణం చెయ్యడం, ముక్తి ప్రదానం చేయడం ఒకేసారి జరిగాయి. భక్తునిలో విశ్వాస బీజాలు శ్రవణ మార్గాన శక్తివంతం చేయడానికి స్వామి ఎన్నో నిదర్శనాలు చూపించారు. తాను నామసంకీర్తన చేసే స్థలంలో అదృశ్య రూపంలో ఉండి వింటున్నాను అని తెలియజేస్తూ ఎన్నో సూచనలు అందించారు. ఫలానా వారు అందరితో కాకుండా వేరే శృతిలో అరుస్తున్నట్లు పాడుతున్నారని, ఆ మధ్య భజనలో నీవు పాడిన కృష్ణ భజన చాలా బావుందని, నువ్వు చెప్పిన స్వామి విశేషాలు బాగున్నాయని, ఇలా ఎన్నో దృష్టాంతాలు భగవాన్ శ్రవణం చేస్తున్నారు అనడానికి నిదర్శనాలు. అయితే మనం చెప్పేది స్వామి వినాలి అంటే మనం చెప్పేదానిలో ఉండాల్సినవి వినసొంపైన పదాలు, తీయని కంఠం, చక్కని ఉచ్చారణ, స్వరయుక్తమైన అనుసరణ ఎంత మాత్రం కావు. భగవంతుడు భావప్రియుడు, భాషాప్రియుడూ కాడు, బాహ్యప్రియుడూ కాడు. మన ప్రార్థనలు భగవాన్ని కదిలించే ఆర్ద్రత, నిస్వార్థత, నిబద్ధత, నిష్కాపట్యం ఉంటే తృటిలో భగవాన్ మన వింత వింత విన్నపాలు వింటారు.
1: కీర్తనం చేత భగవంతుని నిరంతరము కీర్తించుచు, భజించుచు, స్మరించుచు, తరించడానికి తగినటువంటి మార్గంను ప్రజలకు బోధిస్తూ వచ్చాడు సుఖ మహర్షి. ఈ విధమైనటువంటి రీతిగా తాను కీర్తన సల్పచు జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడే ఈ సుఖ మహర్షి.
0: కీర్తికి ఆలవాలమైన భగవాను కీర్తించడం కంటే భక్తునికి ఆనందం ఆహ్లాదం ఏముంటాయి? ఆ మార్గంలో తాను తరిస్తూ మిగిలిన వారిని తరింపజేయడం కన్నా మహద్భాగ్యం ఏముంటుంది? నాడు సుఖమహర్షి, నేడు మీరాబాయ్, త్యాగయ్య, రామదాసు, అన్నమయ్య, చైతన్య మహాప్రభువు, జయదేవుడు, ఇలా ఎందరో మహానుభావులు. వారంతా అదృష్టవంతులు. భగవానుణ్ణి కీర్తించి తాము కూడా కీర్తిని ఆర్జించి తరించిన భక్త శిఖామణులు. కాని మనం ఎంతో భాగ్యవంతులం. సాక్షాత్తు భగవంతుడే దిగివచ్చి కీర్తించి అక్కున చేర్చుకుని మార్గదర్శి అయి నడిపిస్తున్న భాగ్యానికి నోచుకున్న సౌభాగ్యవంతులం. ఒకసారి స్వామి ఒక కుటుంబాన్ని వ్యక్తిగత ఇంటర్వ్యూకి పిలిచారు. తల్లి, తండ్రి, వారి సుపుత్రుడు. స్వామి వారితో మాట్లాడుతూ ఆ అబ్బాయిని ఉద్దేశించి ఎన్నో ప్రశంసలు గుప్పించారు. చాలా వినయం కలవాడని, క్రమశిక్షణ కలవాడని, చురుకైన వాడని, పెద్దలంటే గౌరవమని, ఇలా చాలా చాలా. మొత్తానికి ఇంటర్వ్యూ పూర్తయి వారు గది విడిచి వెళ్లే సమయం వచ్చింది. తల్లిదండ్రులు వెళ్లిపోయాక ఆ అబ్బాయి స్వామితో మెల్లగా ఇలా అన్నాడు, స్వామి, మీరు చెప్పిన సుగుణాలేవీ నాలో లేవు, నేను వాటికి తగను, మరి మీరెందుకలా చెప్పారు అని. అందుకు స్వామి తన సమ్మోహిత మందహాసంతో, ఆ గుణాలన్నీ నీలో ఉన్నాయని కాదు బంగారు, అవి నా నోటి నుండి వినడం ద్వారా అయినా నువ్వు అలవరుచుకుంటావని అలా చెప్పాను అన్నారట. ఆ అబ్బాయిలో వచ్చిన అద్భుతమైన పరివర్తన గురించి శ్రోతలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. కనీసం మట్టి విలువ కూడా చేయని మనల్ని పట్టుకుని ఎంతో ప్రేమను రంగరించి బంగారు అని సంబోధిస్తారు. అది మనల్ని కీర్తించడమే కదా. కేవలం ఆకార మానవులమైన మనల్ని చూస్తూ మనలోని లోపాల్ని తెలిసి కూడా దివ్యాత్మస్వరూపులారా అని కీర్తిస్తారు స్వామి. ప్రేమ అన్న పదానికి స్వార్థం అనే సరికొత్త అర్థాన్ని సృష్టించుకుని వర్తిస్తున్న మనల్ని ప్రేమాత్మస్వరూపులారా అని కీర్తిస్తూ తమ దివ్యోపన్యాసాన్ని ప్రారంభిస్తారు బాబా. తమ ప్రత్యక్ష సన్నిధిలో ఎన్నో కార్యక్రమాలకు అవకాశమిచ్చి అనేక రీతులు మన కీర్తిని పెంచిన స్వామి ఎన్నో బహుమతులతో సత్కరించి వేనోళ్ల మెచ్చుకోళ్ల శాలువాలు కప్పిన స్వామి భక్తులను కీర్తించడం ద్వారా వారిని తనకు దగ్గర చేసుకోవడానికి ఎన్నుకున్న విశేషమైన మార్గం.
1: విష్ణు స్మరణం నిరంతరము కూడాను హరినామ కీర్తనియందు తన హృదయమును హరింప చేసుకున్నాడు. కష్టములయందు దుఃఖములయందు బాధలయందు కూడాను నమో నారాయణ నిరంతరము కూడాను హరినామంని చింతిస్తూ వచ్చాడు ఈ ప్రహ్లాదుడు. రాక్షసులు ఎన్ని విధములకు బాధించినప్పటికీ ఏమాత్రం కూడాను దుఃఖమునకు కాని విచారమునకు కాని తన హృదయమును చోటివ్వక నిరంతరము కూడా ఆనందముతోనే తన హృదయాన్ని నింపుకున్నాడు. తన్ను నిశాచరుల్ పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగసాయి ఓ ధనుజభంజన ఓ మహాప్రసన్న శరణ్య అంచు నుపించి కాని తా కన్నుల నీరు తేరు భయకంప సమేతుడు కాడు. కనుక ఈ శరీరం పైన ప్రజ్ఞ ఏమాత్రం కూడా లేక నిరంతరం కూడాను హరిచింతనే గావిస్తూ జన్మను సార్థకం గావించుకున్న చక్రవర్తి ఈ ప్రహ్లాదుడు.
0: నిత్య స్మరణకు ప్రతీక అయిన ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసం శ్రీహరి నరహరి అయి అవతరించాడు. ప్రహ్లాదుడు శ్రీహరిని ఎంతగా స్మరించాడంటే, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగని చింతామృతస్వాద సంధానుండై మరిచెన్ సురారి సుతుడై విశ్వమున్ భూవర సర్వదా సర్వకాలీషు సర్వత్రా హరిచింతనం. అలా స్మరించడం భాగవతులకే సాధ్యం. కాని కలి ప్రభావంచేత ఆహార పానీయాల సమయంలో సైతం స్మరణ అటుంచి భగవంతుని ప్రత్యక్ష సన్నిధిలో కూడా మనం ఆహార పానీయాల గురించే స్మరిస్తున్నాం, స్వామిని విస్మరిస్తున్నాం. కాని స్వామి మనల్ని నిత్యం స్మరిస్తూనే ఉంటారు. నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడువను బంగారు అంటారు. మీ అనుగ్రహం కోసం ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను స్వామి అని ఒక భక్తుడంటే, నువ్వు నా దగ్గరకు ఎప్పుడు వస్తావా అని నేను ఎన్నో జన్మల నుండి వెయిట్ చేస్తున్నాను బంగారు అన్నారు స్వామి. ఇది స్మరణ కాక మరేమిటి? ఒక భక్తుడు కారులో ప్రయాణం చేస్తూ పెను ప్రమాదం నుండి చాలా అద్భుత రీతిలో బయటపడ్డాడు. మర్నాడు ఎంతో ఆదుర్దాగా దర్శనానికి కూర్చుంటే స్వామి అతని దగ్గరకు వచ్చి, నిన్న రాత్రి అంత ప్రమాదంలో కూడా నన్ను తలుచుకోవడం మర్చిపోయావు బంగారు అని, భక్తుడు తనను విస్మరించినా తాను భక్తుణ్ణి స్మరిస్తూనే ఉంటానని అన్యాపదేశంగా చెప్పారు స్వామి.
1: పాదసేవనం ఇది అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు. లభ్యమైనప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి దృష్టితో పాదసేవలు చేస్తూ రావచ్చును. కానీ ఈ సేవ యందు తన యొక్క మనస్సును అంకితం గావించి సమస్త సృష్టికి కూడాను ఈ పాదములే ప్రమాణము ప్రధానమనేటువంటి రీతిగా భావించి, ఇది కేవలము బ్రహ్మ కడిగిన పాదముగా భావించి, సమస్త జగత్తును కూడాను ఆక్రమించినటువంటి పాదముగా విశ్వసించి, సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క చరణములే ఈ యొక్క చరణములని విశ్వసించి, అదే సేవయే నా సాధనమని భావించినటువంటిది లక్ష్మి. పాదసేవ యందు లక్ష్మి తన యొక్క జన్మమును సార్థకంగా గావించుకున్నది.
0: శ్రీహరి పదకమలాల్ని సేవించి తరించింది లక్ష్మి. శ్రీరామ పాదుకల్ని భక్తి శ్రద్ధలతో సేవించి తరించినవాడు భరతుడు. శ్రీకృష్ణుని పాదముద్రలు తన తలదాల్చి తాండవ లీలా కేళి వినోదానికి తెరతీసి అనుగ్రహింపబడ్డవాడు కాళీయుడు. భగవాన్ అడుగులకి సర్వాన్నీ అర్పించినవాడు బలిచక్రవర్తి. ఇలా ఎంతోమంది ఆ బ్రహ్మకడిగిన పాదాన్ని, పరమ యోగులకు పరిపరి విధాల వరమొసగిన శ్రీపాదాన్ని కొలిచి తరించినవారు. ద్వాపర కలి సంధియుగంలో జరిగిన కృష్ణావతారంలో సైతం భగవంతుడు రాజసూయయాగ సమయంలో విచ్చేసిన మహర్షుల పండిత శ్రేష్ఠుల పాదాలు కడిగి వారి జన్మలు చరితార్థం గావించాడు. మరి సాయికృష్ణుడు తన భక్తుల చరిత్రకు ఎలా అర్థం కల్పించారో చూద్దామా. మధురమైన భాషలు మంజుల గళములు భక్తకోటి హృదిని భర్తీ చేయు, సూటి మాట పలికి సూక్ష్మధర్మంగులే చెప్పుచుండు సాయి ఒప్పుమీరా. ఎంత మధురమైన పద్యం, ఎంత నిగూఢత కలిగిన పద్యం, ఎంతటి సూక్ష్మాన్ని ఎంత గంభీరంగా వెలువరించిన పద్యం. అవును, ఇది సాయి పద్యం. వృత్తం ఏదైనా మనల్ని జనన మరణ వృత్తం నుండి తప్పించేందుకు చెప్పే పద్యం. ఛందస్సు ఏమైనా మనలో వేళ్లూనుకున్న ఛాందస భావాలను పెకిలించేసే పద్యం సత్యసాయి పద్యం. యతి ప్రాసలు ఏవైనా మతిలేని మనల్ని యతులుగా మార్చగలిగే పద్యం స్వామి పద్యం. అటువంటి ఎన్నో ఆడిముచ్చాల్లాంటి పద్య పాదాలతో మనల్ని సేవించి ఆదర్శాన్ని అందించడమే సాయి చేసిన నవీన పాదసేవనం.
1: అర్చనము, ఈ అర్చనమనగా పృథు చక్రవర్తి సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను అరే అర్చన తప్ప అన్ని అర్చనలు తనకేమాత్రం కూడా తెలియదు. విశ్వం విష్ణు స్వరూపం, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్, అనేక శిరస్సులతో అనేక నేత్రములచే అనేక పాదములచే ఉండినటువంటి వాడు అతనే. ప్రపంచములోని ప్రాణులన్నీ కూడాను పరమాత్మని అంశములే. ఇట్టి భావం చేత తాను నిరంతరం కూడాను ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలిచినా దైవ పూజకుగానే భావించాడు. ఈ విధమైనటువంటి అర్చన చేత జన్మను సార్థకం గావించుకున్నటువంటి వాడు పృథు చక్రవర్తి.
0: పుష్ప జాతులు వేరు పూజ ఒక్కటే అని ప్రబోధించి పువ్వులెన్ని తెచ్చి పూజలు చేసినా మెచ్చబోడు తాను పుచ్చుకొనడు, హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు అని దిశానిర్దేశం చేసిన స్వామి తన భక్తుల్ని సంతుష్టుల్ని చేయడానికి షోడస ఉపచారాలతో పూజావిధిని నిర్వహించారు. అందులో మచ్చుకు కొన్ని. మనందరినీ తన మాటలనే మంత్రాలతో ఆవాహన చేసుకుని ప్రేమ సింహాసనం అధిష్ఠింపజేసి శ్రీ సత్యసాయి సుజల శ్రవంతితో అర్ఘ్యపాద్యాలు సమర్పించారు. ఎంతో మందికి విలువలతో కూడిన విద్యా వలువలు కట్టబెడుతున్నారు. అనేక గ్రామీణ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలని నానావిధ పరిమళ పుష్పాలను సమర్పించారు. శ్రీ సత్యసాయి దీనజనోద్ధరణ కార్యక్రమం అనే ఘంటానాదంతో మనలో మానవతా విలువల్ని మేల్కొల్పారు. శ్రీ సత్యసాయి నిత్య నారాయణ సేవా మహానైవేద్యాన్ని సమర్పించారు. సత్యసాయి జనని తన వేయి తల్లుల ప్రేమ బంధాన్ని యజ్ఞోపవీతంగా మలిచి అర్పించారు. ఔషధీకృత వైద్యాలయాన్ని నెలకొల్పి మనలోని సర్వ రుగ్మతలని రూపుమాపుతూ నీరాజనాలు అందిస్తున్నారు. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అనే పంచామృతాన్ని అందించారు. ఈ అర్చననంతటికీ భగవాన్ చెప్పే సంకల్పం, దైవ సంకల్పం, వజ్ర సంకల్పం ఏమిటి అంటే మీ జీవితమే నా సందేశం.
1: ఒక్క వందనము చేతనే తన జన్మను సార్థకం గావించుకున్నటువంటి వాడు అక్రూరుడు. కేవలం వందనమనగా రెండు హస్తములు చేర్చడం మాత్రమే కాదు, ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు రెండింటి యొక్క చేరిక అయినటువంటి దశేంద్రియములు పరమాత్మనికి అర్పితం గావించటమే. దీనినే శరణాగతి అని కూడా విశ్వసించాడు. కనుక ఈ అక్రూరుడు సర్వత్రా కృష్ణ స్వరూపాన్ని దర్శించగలిగాడు.
0: వందనం అంటే కేవలం రెండు చేతులు జోడించి నమస్కరించడం కాదని, సర్వ ఇంద్రియాలతో తనను తాను అర్పించుకోవడమేనని స్వామి విశదీకరించారు. ఇంద్రియాతీతులైన స్వామి ఉపాధిరీత్యా అమరిన తన సర్వేంద్రియాలను నిత్యం భక్తుల్ని సన్మార్గబద్ధుల్ని చేయడం కోసం, ఆచార మానవులుగా తీర్చిదిద్దడం కోసం నిత్యం అనేక చింతలతో సతమతమయ్యే మనల్ని చింతనాబద్ధులుగా మార్చడం కోసం, సిరిదాసుల్ని హరిదాసులుగా పరివర్తనం చెందించడం కోసం ఒక శిల్పిగా, ఒక తోటమాలిగా, ఒక శిక్షకుడిగా, ఒక బోధకుడిగా శ్రమిస్తూనే ఉన్నారు. ప్రభాపూరితమైన తమ పద్మనేత్రాలకి ఎంత శిక్షణనిచ్చారు స్వామి! అవి ప్రేమపూరిత కరుణాకటాక్ష వీక్షణాలు కొందరికి, చూపులతోనే హెచ్చరికలు మరికొందరికి, ఆగ్రహ వీక్షణాలు కొద్దిమందికి, అభయదృక్కులు ఇంకొందరికీ ప్రసాదిస్తూ తమ పని తాము చేసుకుపోతాయి. ఇక తమ కర్ణాలతో నిందాస్తుతులను సమానంగా స్వీకరించి ఇద్దరికీ సమాన ప్రాప్తిని కలిగించడంలో దిట్ట. ఇక నాసిక మన విషయ వాసనలను, జన్మ జన్మాంతర వాసనలను పసిగట్టి వాటిని వదలగొట్టి మనల్ని సువాసనాభరితుల్ని చేయడంలో, అపవిత్రులను పవిత్రుల్ని చేయడంలో నాసిక్ పాత్ర పోషిస్తాయి. ఇక జిహ్వ మృదు మధుర సరళ లలిత పదాలను ఉచ్చరించి భక్తుల్ని అలరించడంలో తన పాత్ర సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. సామాన్య రుచులు తెలుపగలిగే ఈ నాలుకకు స్వామి భక్తుల అభిరుచులను అనుసరించి మాట్లాడగల నేర్పు ఓర్పు నేర్పారు. అందుకే సాయితో సంభాషణకి భక్తులు తపస్సు చేస్తారు. ఇక స్పర్శేంద్రియం తమ చల్లని స్పర్శతో మనల్ని పులకాంకితుల్ని చేసే మహత్తు మాటలకందని భావన. ఒకసారి సభలో హరిదాసు హరికథ చెప్తున్నాడు. కృష్ణుని కరస్పర్శకి మోడు సైతం మొలకెత్తుతుంది, అంతటి మహత్తు ఆ స్పర్శలో దాగుంది అని చెప్పాడు. వెంటనే ఒక వ్యక్తి ప్రశ్నించాడు, మరి కృష్ణుని చేతిలో మురళి ఉంది కదా, అది వెదురే కదా, అదెందుకు మొలకెత్తలేదు అని. కృష్ణుడిచ్చిన స్ఫురణతో హరిదాసు ఇలా అన్నాడు, దానికి ఏనాడో మోక్షం వచ్చేసింది, ఇక మళ్లీ మొలకెత్తడం ఏమిటి అని. సాయి మాట సకల సౌభాగ్యాల మూట, సాయి దృష్టి పారిజాత వృష్టి, సాయి చేయి తల్లి ప్రేమలోని హాయి. ఇలా తమ సర్వేంద్రియాలను భక్తుల్ని కార్యోన్ముఖుల్ని చేయడానికి వినియోగించిన భగవాందే అసలైన వందన సమర్పణ.
1: ఇది హనుమంతుడు. ఇతను నిరంతరము కూడాను వినయ విధేయతల చేత రామచింతనతో కాలమును గడుపుతూ వచ్చేటువంటి వాడు. కనుకనే ఇతనికి గొప్ప టైటిల్గా ఇస్తూ వచ్చాడు రాముడు, శాంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు అన్నాడు. దుఃఖ దుఃఖ సమయములందు రెండింటి ఎందుకులను సమత్వాన్ని వహించినటువంటి మహాబలవంతుడు ఈ హనుమంతుడు. అహంకార మమకారమును త్యజించినటువంటి మహనీయుడు. లంకలో స్వేచ్ఛా విహారము సల్పుతున్న సమయమునందు రాక్షసును ప్రశ్నించగా, ఎవరయ్యా నీవని, దాసోహం కుశలేంద్రస్య. అట్టి ఆపత్ సమయమునందు కూడాను నేను రామచంద్రుని దాసుడను అని వర్ణించినటువంటి వాడు. ఎట్టి పరిస్థితులు ఎందు కూడాను ద్వేషము యొక్క ముందు కూడాను నేను రామదాసుడని గట్టిగా నిర్వచించేటువంటి యొక్క శక్తి, ఈ విధమైనటువంటి యొక్క ధీరత్వంతో కూడినటువంటి వాడు హనుమంతుడు. కనుకనే తాను సేవలను ఆచరిస్తూ తన జన్మను సార్థకం గావించుకుని చిరంజీవిగా నిలిచిపోయాడు.
0: ఎప్పుడో కురుక్షేత్ర సంగ్రామ సమయంలో భీష్ముని ఆశీర్వాదం కోసం వెళ్లిన ద్రౌపది పాదరక్షలు తన ఉత్తరీయంలో మూసి తన భక్తులకు తాను దాసుండని నిరూపించాడు కృష్ణుడు. సత్యసాయి సేవాదళ్లో ప్రప్రథమ సేవకుణ్ణి నేనే అన్నారు స్వామి. ఈనాడు సత్యసాయి సేవా విభాగం ప్రపంచ వ్యాప్తంగా ఇంత ఉత్సాహంగా, జనరంజకంగా, సమయాసమయ విచక్షణతో, క్రమశిక్షణతో, బాధ్యతతో తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది అంటే ఆ ఖ్యాతి అంతా తమ ముందుండి నడిపించే నాయకుడిదే. ఆ నాయకుడే సత్యసాయి భగవానుడు. ఒకసారి ఒక విదేశీ మహిళ స్వామిని, స్వామి అసలు మీ తత్వం ఏమిటి, నాకు అంతు చిక్కడం లేదు అని అడిగింది. అందుకు సమాధానంగా, ఏ ఉన్నదమ్మా, నేను అందరికీ సేవకుణ్ణి, అందరూ నాకే పనులు చెప్తారు, నేను చేసి పెడతాను అన్నారు. తనను అర్థించే భక్తులకి, తనను నమ్ముకున్న వారికి, తానంటే లక్ష్య పెట్టని వారికి, తననే లక్ష్యంగా చేసుకున్నవారికి అందరికీ సాయి సేవలు అందాయి, అందుతూనే ఉన్నాయి.
1: మైత్రి ఇతనే అర్జునుడు. ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను కృష్ణుని ఎడబాయక తాను నిరంతరం కూడా వెంట జంటగా ఉండేటువంటి ఒక ఈడల వలె జీవిస్తూ వచ్చారు. ఎన్నియో బాధలను అనుభవించారు, ఎన్నియో నిందలను నిష్ఠూరములు కూడా అనుభవించారు. కడకు తాము ఒక విధమైనటువంటి యొక్క అపకీర్తుల పాలు కూడాను అయ్యారు. ఎట్టి సమయమునందు కూడాను కృష్ణ కృష్ణ నీవు తప్ప అన్యము నాకు లేరు అని కేవలము ప్రార్థనతో కృష్ణుణ్ణి అన్ని విధములుగా అండచేరేటువంటి వాడు. నీవే తప్ప తప్పరం లేరు, నీవు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించేటువంటి వాడు. ఇలాంటి నీడగా మిత్రునిగా భావించి బంధువుగా విశ్వసించి అన్నింటి ఎందుకును అర్జునుడు కృష్ణుని ఉపయోగపెట్టుకునేటువంటి వాడు. కనుకనే అతనికి రససారథిగా కూడా నిలిచి అనేక విధములైన విజయాలను అందిస్తూ వచ్చాడు. భగవంతుణ్ణి జీవిత రససారథిగా నిర్మించుకున్నాడు.
0: కృష్ణార్జున మైత్రి ఆదర్శవంతమైనది. అది నర నారాయణుల స్నేహబంధం, భగవంతునికి భక్తునికి ఉన్న సహజ సంబంధం. కాని మన సాయికృష్ణుని విషయంలో స్నేహహస్తాన్ని అందించి తనతో మైత్రీ బంధానికి ఆహ్వానించే ప్రతి వారి విషయంలోనూ స్వామే ముందుండి స్నేహహస్తాన్ని అందిస్తారు. గమనించుకోండి, అది ఏ రూపంలోనైనా కావచ్చు. మనల్ని ఆపద నుండి గట్టెక్కించడం ద్వారానూ, నామ సంకీర్తనకి మనం హాజరు కావడం ద్వారానూ, ఒక పుస్తక రూపంలోనూ, చిత్రపటం ద్వారానూ, మన అంతర్వాణి ద్వారానూ, ఇలా ఏదో ఒక రూపంలో స్వామి తన స్నేహ సందేశాన్ని పంపిస్తూనే ఉంటారు. మనం లక్ష్య పెట్టినా పెట్టకపోయినా, తాను మాత్రం మనం ఎంత దూరంలో ఉన్నా మన నెయ్యం కోసం అహర్నిశలు తప్పిస్తూనే ఉంటారు. మీ ఇంట వెంట జంట కంట ఉంటాననడంలో అంతరార్థం ఇదే. కేవలం స్నేహితులు మాత్రమే మన స్థితిగతులకు అతీతంగా నిరంతరం మనతో కలిసి ఉంటారు. ఒకసారి స్వామి ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థిని అడిగారు, నీకెంతమంది బ్రదర్స్ బంగారు అని. ఓన్లీ వన్ బ్రదర్ స్వామి అన్నాడు. కాదు కాదు, అందరూ నీ బ్రదర్సే అని నవ్వుతూ మరో పిల్లాడిని అడిగారు, నీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని. స్వామి అందరూ నా స్నేహితులే అన్నాడు. దానికి స్వామి లాలనగా చెంపమీద తట్టి, కాదు కాదు, భగవంతుడు మాత్రమే నీకు స్నేహితుడు అని సరిదిద్దారు. ఎంతో మందికి హితుడై సన్నిహితుడై స్నేహితుడై మెలుగుతున్న స్వామితో సఖ్యం జన్మ జన్మాంతర సుకృతం.
1: ఇంకా కడపటిది తొమ్మిదవటి వాడు ఆత్మార్పణం. ఈ విధంగా ఆత్మార్పణ గావించి అడిగినటువంటి దానిని అందించి తాను జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడు ఇతనే బలిచక్రవర్తి. ఇతను ప్రహ్లాదుని యొక్క మనుమడు. ఇతను కూడాను భగవంతుని యొక్క భక్తి ప్రపత్తులతో లీలమైనటువంటి వాడు. తన శిరస్సునే తనకు అర్పితం గావించి పాతాళ లోకమునకు ప్రవేశించినటువంటి వాడు. ఏ విధంగానైనప్పటికీ తన యొక్క అనుగ్రహమే నాకు ప్రధానమని విశ్వసించినటువంటి వాడు. తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు దానమునకు అడ్డు తగిలినప్పటికీ, లేదు లేదు, నా దేహము నా కాయము నా కర్మము నా కర్తవ్యము సర్వం కూడా భగవత్ అర్పితమే అని భావించాడు. ప్రాచీన కాలం నుండి కూడా నవ్వు విధమైనటువంటి భక్తులను అనుభవిస్తూ నవ్వు విధమైనటువంటి మార్గములను ఆదర్శంగా నిరూపించినటువంటి చక్రవర్తుడు మహాభక్తుడు.
0: స్వామి తనని తాను తనవారి కోసం ఎలా అర్పించుకున్నారో మీకు వివరించడం ప్రారంభిస్తే, పరీక్షత్కి శ్రవణం గురించి, ప్రహ్లాదుడికి స్మరణం గురించి, హనుమకు దాస్యం గురించి, అర్జునుడికి సఖ్యం గురించి చెప్పినట్లుంటుంది. తన సర్వస్వాన్ని స్వామి తన భక్తుల కోసమే వినియోగించారు. మీరు కోరినవన్నీ నేనెందుకిస్తానో తెలుసా బంగారు? నేను ఇవ్వబోయేది మీరు కోరుకునే స్థాయికి మిమ్మల్ని తీసుకురావడం కోసమే అన్నారు స్వామి. అల్పమైన ప్రాపంచికమైన వస్తువుల్ని నా నుండి కోరుకోకండి, అందుకు బదులుగా నన్నే కోరుకోండి అంటారు స్వామి. కాని అందుకు భిన్నంగా మనం అశాశ్వతమైన అనిచ్చనమైన కోరికలతో చెలుస్తూ ఉంటాం. తనను తాను అర్పించుకుని మన హృదయాలయాలలో కొలువై ఉంటాను అంటారు స్వామి. ఒకసారి భక్తుడు అడిగాడు, స్వామి, మిమ్మల్ని నేనెందుకు మరిచిపోలేకపోతున్నాను అని. దానికి సమాధానంగా, ఎందుకంటే నేను నీలోనే ఉన్నాను కాబట్టి అని బదులిచ్చారు. ఇన్ని మార్గాల ద్వారా సాయి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నా మనలో స్పందన కలగడం లేదు అంటే స్వామి చింతలేని జన్మంబు జన్మమే, తరళ సలిల బుద్బుదంబు కాక, సాయి భక్తిలేని విబుధుండు విబుధుడే, పాదయుగముతోడి పశువుగాక. జై సాయిరాం.
2: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 4వ భాగం యొక్క పురప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతయు కూడాను త్రిగుణముల యొక్క ప్రభావమే. ప్రతి మానవుడు త్రిగుణ స్వరూపుడే. ఇట్టి త్రిగుణములు యందు నిత్య జీవితమును గడుపుతున్నటువంటి మానవుడు త్రిగుణారహితుడు ఏ రీతిగా కాగలడు? కాని త్రిగుణత్వంలో ఉండినటువంటి యొక్క మంచి చెట్లను గుర్తించినప్పుడే మానవుడు త్రిగుణాతీతుడు కాగలడు. సామాన్యమైన మానవులకు తామసికము, రాజసికము, సాత్వికము ఈ మూడు కూడాను అవసరమే. నిద్ర లేక మానవుడు జీవించలేడు. విచారం చేయక మానవుడు ఏ క్రియలోనూ కాలువెడడు. ఆలోచించక ఏ మానవుడు కూడాను ఏ కార్యంలోనూ ప్రవేశించడు. కనుక ఈ నిద్ర, విచారము, ఈ సంప్రదింపులు ఇవన్నీ కూడాను తామసిక సంబంధమైనటువంటి యొక్క గుణములే. ఇంకా నిత్య జీవితంలో రాజసికము లేక క్షణమైన మానవుడు జీవించలేడు. కోరికలన్నీ కూడాను రాజసికమే. దైవం కావాలని ఆశించడం కూడాను రాజసికమే. కామిగాక మోక్ష కామిగాడు. లోక సంబంధమైన వాంఛలు లేక దైవ సంబంధమైన వాంఛలు మానవుని యందు ఆవిర్భవించవు. వాంఛలు వివిధమైనటువంటి వాంఛలుగా ఉండవచ్చును, కాని వాంఛల యొక్క స్వభావం ఒక్కటియే. కనుక క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది గుణములన్నీ కూడాను రాజసిక సంబంధమైనటువంటి గుణములే. ఈ రాజసికమునందు కూడాను సాత్వికము అంతర్భూతమై ఉంటున్నది. గంగా యమునుల మధ్య సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించినట్టుగా తమోగుణ రజోజుగుణముల మధ్య ఈ సాత్వికం కూడాను అంతర్వాహినిగా ఉంటుంటాది. క్రమక్రమేణా ఒక్కొక్క గుణమును ఒక్కొక్క రీతిగా విసర్జించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో ప్రవేశించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో దీన్ని నడుచుకున్నప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి సాత్వికము మనలో ఆవిర్భవిస్తుంది. సాత్వికం రావాలనుకుంటే తామసికం కూడాను ఒక ఉపాధియే, రాజసికం కూడాను ఒక సోపానమే. ఈ రెండింటినీ దాటినప్పుడే సాత్వికం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది. తామసికము మొట్టమొట రత్నకారుడు దారులు కొట్టే దొంగగా తయారయ్యి తన స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై దయా దాక్షిణ్యము లేక బాటసారులను హింసిస్తూ బాధిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి ధనమును అపహరించి జీవితమును గడుపుతూ వచ్చాడు. దయాదాక్షిణ్య రహితమే తామసికం. అట్టి స్థితిలో ఉండేటువంటి యొక్క ఈ రత్నకారుడు సప్తఋషుల యొక్క దర్శనం చేత, వారి స్పర్శనం చేత, వారి సంభాషణం చేత మహా తపస్విగా మారిపోయాడు. కేవలం తపస్వి మాత్రమే కాక గొప్ప కవిగా కూడాను రూపొందాడు. ఈ కవిత్వం అనేటువంటిది దైవములకు సంబంధించినటువంటి కవిత్వంగా రూపొందింపజేసుకున్నాడు. కవి అనగా ఎవరు? కవి కాంతదర్శన. త్రికాలము యందు కూడాను తన యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడు నిజమైన కవి. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటిని కూడాను గుర్తించినటువంటి వాడే కవి. కాని ఈనాటి కలి ప్రభావం చేత, కొన్ని పదములు పొందించినంత మాత్రం చేత కవిగా రూపొందుతున్నాడు. వీరందరూ కూడాను కవులు కాదు. వాల్మీకి, వ్యాసుడు వీరందరూ కూడాను తపశ్శక్తి చేతనే త్రికాలమును దర్శించి త్రిగుణాత్మకమైనటువంటి దైవత్వాన్ని దర్శించి వారు త్రికాల బాధ్యులుగా మారిపోయాడు. కనుక పరిపూర్ణ తామసంతో ఉండినటువంటి యొక్క వాల్మీకి పరిపూర్ణ సాత్వికుడుగా మారిపోవటానికి కారణము సత్సంగమే ప్రధానము. కనుక తామసికం అనేటువంటిది మార్చుకోవటానికి వీలు కాదని మనం బలహీనుడు కాకూడదు. అన్నిటికీ దైవానుగ్రహము మూల కారణము. ఎప్పుడు, ఎక్కడ, ఏ విషయము లోపల దైవానుగ్రహం మనకు ప్రాప్తిస్తున్నో. కనుక ఈ తామసికము తామసికంగానే ఎప్పటికీ ఉండదు. తామసికము డైరెక్ట్ గా సాత్వికంలో కూడా ప్రవేశిస్తుంది. తామసికం రాజసికంలో, రాజసికం తామసికం సాత్వికంలో ఈ విధంగా ఒక్కొక్క క్లాసు మారనక్కర్లేదు. ఇది తామసికం కూడాను దైవానుగ్రహం చేత, పెద్దల యొక్క ప్రబోధన చేత డైరెక్ట్ గా సీదా సాత్వికంలో ప్రవేశించవచ్చు. కనుక తామసకుడైనటువంటి యొక్క రత్నకారుడు తపస్సును ఆచరించి మహర్షుల యొక్క ప్రబోధన చేత శుద్ధ సాత్వికుడిగా మారిపోయాడు. రెండవది రాజసికము, ఇది క్షాత్రము, ద్వేషము, అసూయ, ఆడంబరము, అహంకారము, క్రోధము ఇత్యాది గుణములతో కూడినటువంటిది ఈ రాజసికము. దీనికంతా సరి అయినటువంటి యొక్క ఋషి ఎవరు? విశ్వామిత్రుడు. ఇంత రాజసికంతో జీవించినటువంటి యొక్క విశ్వామిత్రుడు, తన జీవితమంతకును రాజసికంతోనే గడిపినటువంటి విశ్వామిత్రుడు గొప్ప మహర్షిగా మారిపోయాడు. కారణమేమిటి? వశిష్ఠుల వారిపైన ద్వేషం పూని, వశిష్ఠుల వారిని అనేక విధములుగా విమర్శించి, అతను బ్రహ్మసూత్రంగా భావించి, అతను కేవలం బ్రహ్మయోగిగా విశ్వసించి, తాను రాజయోగిగా ఉంటున్నాననేటువంటి అసూయ దీనికి మూల కారణం ఏర్పడింది. ఈ ద్వేషం ఎంతవరకు కలిగింది? బ్రహ్మ ఋషి అయినటువంటి యొక్క వశిష్ఠుల్ని నిర్మూలనం చేసేంత వరకును తన యొక్క దీక్ష మానకూడదు అనేటువంటి యొక్క దీంట్లో ప్రవేశించాడు. ఒకనొక దినము వశిష్ఠుల వారు తన ధర్మపత్ని అయిన అరుంధతి పూర్ణ వెన్నెలలో కూర్చొని అనేక విధములుగా కూడా చంద్రుని యొక్క కళలను మాట్లాడుకుని చుండున్నప్పుడు ఈ అరుంధతి ప్రశ్నించింది, ఈనాడు పూర్ణ చంద్రుడిగా ఉంటున్నాడు, పూర్ణ చంద్రుడు ఏ కించిత్ మచ్చయిన కూడా కనిపించటం లేదు, అనగా దోషములు లేవు అని ముచ్చటించిన సమయంలో వశిష్ఠుల వారు చెప్తున్నాడు, అవునవును, ఈనాటి చంద్రుడు విశ్వామిత్రుని తపస్సు వలే ఏ విధమైనటువంటి దోషరహితమైనటువంటి యొక్క మచ్చ లేకుండా ప్రకాశిస్తున్నాడు అని చెప్పాడు. పొదలో దాచుకొని వశిష్ఠుల వారిని కడతీర్చాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఈ విషయాన్ని విన్నాడు. చేతిలో ఉన్నటువంటి కత్తిని పారవేశాడు. తన ధర్మపత్ని దగ్గర తన యొక్క తపస్సు యొక్క పవిత్రమైనటువంటి శక్తిని ఇన్ని గాఢంగా విచారించి ఇంత నా యొక్క తపశ్శక్తిని వర్ణిస్తూ ఉన్నాడు. ఇలాంటిపై వానిపైన నేను ద్వేషం పూరటము, ఇది నా యొక్క దోషము, ఇది రజోగుణం యొక్క ప్రభావము, చీ, ఈ రజోగుణం ఎంత కార్యమైనా చేయిస్తుంది అని పరిగెత్తిపోయి వశిష్ఠుల వారి పాదాలపైన పడ్డాడు. ఎప్పుడు వశిష్ఠుల వారి పాదము పైన పడినాడో వశిష్ఠుల వారు తన ముఖమైనా చూడకుండా ఆశీర్వదించి విశ్వామిత్ర బ్రహ్మఋషి లెమ్ము అన్నాడు. ఇంతకాలము రాజఋషి అని పిలుస్తున్నటువంటి యొక్క వశిష్ఠుల వారు సహజంగా ఏ విధమైన విచారము లేకుండా బ్రహ్మఋషి అనేటువంటి పదము తన నోటి నుంచి వచ్చింది. ఈ ఆనందమును భరించుకోలేక విశ్వామిత్రుడు, నేను బ్రహ్మఋషి కావడానికి కారణమేమిటి, మీరెందువల్ల నన్ను బ్రహ్మఋషి అని ఉచ్చరిస్తున్నారు అని ప్రశ్నించాడు. విశ్వామిత్ర, ఇంతకాలము నీవు అహంకారంగా మునిగావు, అహంకారంలో పుట్టావు, అహంకారంతో పెరిగావు, అహంకారంతో జీవించావు, నీ జీవితమంతా కొన్న అహంకారంలోనే గడిపావు, ఎవ్వరికి నీవు శిరస్సు ఉంచినటువంటి వాడు కాదు, కాని ఈనాడు నీ అహంకారం నిర్మూలగామించి నా పాదాలపైన పడ్డావు, ఇది ఏ నిరహంకారమునకు సరైన చిహ్నం, కనుకనే నీవిప్పుడు బ్రహ్మఋషి అయినావు అన్న. బ్రహ్మఋషి అనగా ఏమిటి? అహంకార నిర్మూలమే బ్రహ్మఋషి. అహంకారము, అభిమానము, మమకారము, ఆడంబరము ఇత్యాది దుర్గుణములకు దూరమైనటువంటి వాడే బ్రహ్మఋషి. ఎట్టి విద్యలను కాని, ఎట్టి పదవులను కాని, ఎట్టి పాండిత్యమును కాని మనసు నందు తలంచక, నేను కేవలం భగవంతుని యొక్క చేతిలోని బొమ్మను, ప్రతి ఒక్కటి భగవంతుని యొక్క లీలని, అతని చేతిలోని ఉన్నటువంటి బొమ్మను నేను ఏ విధంగా ఆడించవచ్చునా ఆడించవచ్చు, ఇత్యాది భావములు ఏనాడు మానవుని యందు ఆవిర్భవించునో అది ఏ నిజమైన బ్రహ్మఋషికి సరి అయినటువంటి ఒక గుర్తు. నేను చేస్తున్నాను, ఇది నాది, ఇది నీది అనేటువంటి అభిమాన మమకారములైనటువంటివి మానవుని అమితంగా అహంకారంలో ముంచిపోయి తదువార్త ఇతను కేవలము ఒక రాజఋషిగా మారుతూ ఉంటాడు. నేను అహంకారము, నాది మమకారము. కాబట్టి ఈ మమకార అభిమాన అహంకారములను మానవుని ఎందు నిర్మూలమవును అతనప్పుడు తాను బ్రహ్మఋషిగా మారుతాడు. ఋషి అనగా అనేక విద్యలు నేర్చడం కాదు ఋషితత్వానికి, అనేక విధమైనటువంటి తపస్సులు ఆచరించడం కాదు ఋషితత్వానికి, కాని మనలో ఉన్నటువంటి యొక్క గుణములను మనం మార్చుకోవటమే ఋషితత్వమునకు దివ్యత్వమునకు తగినటువంటి గుర్తుడు. మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు పూర్తిగా ఉండాలి. అది ఏ? దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి. ఈ మూడింటి యొక్క గుణములు మానవత్వానికి చక్కని విలువలు అందిస్తాయి. సత్యమును ఏనాడు మానవుడు మరచుతున్నాడో, ధర్మమును ఏనాడు మానవుడు నడుచుకోలేకపోతున్నాడో, ఆనాడే మానవుని యొక్క విలువ దిగజారిపోతుండాలి. ప్రపంచంలో సహజమైనటువంటి సర్వ పదార్థముల యొక్క విలువలను తన విలువలు తన అట్టనే పెరుగుతూ ఉంటున్నాయి.
1: All over the world we find the material maintaining its own value.
0: కారణమేమిటి? తన సహజ గుణాన్ని తాను అనుసరిస్తూ వస్తున్నాయి. మానవుని యొక్క సహజ గుణములను నిర్మూలం గావించుకుని కల్పితమైన గుణములను అనుభవిస్తూ వస్తున్నాడు. విద్యార్థి చెప్పాడు, స్వధర్మం పరధర్మం అన్నారు. స్వధర్మం అనగా ఆత్మధర్మము, పరధర్మం అనగా దేహధర్మము. దేహం యొక్క సంబంధమైనటువంటి ధర్మములన్నీ కూడాను ప్రవృత్తి మార్గములు, ఆత్మధర్మం అంతా కూడాను నివృత్తి ధర్మములు. కనుక ఇప్పుడు ఈనాటి మానవుడు స్వధర్మమును కాని పరధర్మమును కాని రెండింటినీ విస్మరించి కల్పిత ధర్మాన్ని అనుభవిస్తున్నాడు. కనుకనే ఈనాడు వంకాయ బెండకాయ మొదలుకొని విలువలు అధికమైపోతూ వచ్చింది, కానీ మానవుని విలువ తగ్గిపోతూ వచ్చింది. కారణం ఏమిటి మానవుని విలువ తగ్గడానికి? సత్యాన్ని విస్మరించాడు, ధర్మాన్ని విస్మరించాడు. ఈ రెండింటినీ విస్మరించడం చేతనే ఈ యొక్క ధర్మం కూడాను అతన్ని విస్మరించింది. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతే రక్షిత. ధర్మాన్ని రక్షించినటువంటి వాడిని ధర్మమే తనను రక్షిస్తుంది. ధర్మాన్ని హింసించినటువంటి వాడిని ధర్మమే అతన్ని హింసిస్తుంది. తరువాత ఈనాటి మానవుని యొక్క విలువ తరిగిపోవడానికి మూల కారణం ఇదియే. మానవుడు సత్యాన్ని అనుసరించటం లేదు. సత్యమును పలకాలి, ధర్మమును ఆచరించాలి. ఈనాడు ధర్మాన్ని పలుకుతున్నాడు, నడుచుకోవటం లేదు. ఈ నడుచుకోకుండా పలికినటువంటి పలుకుడు ఎంతవరకు దీనికి ఒక లైఫ్ ఉంటుండాలి? ఎంతో మనం ధర్మాన్ని గురించి ఉచ్చరిస్తున్నాము, కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి కిందికి దిగేంత వరకు ఆ ధర్మం ఉండదు. అలాంటి వాడిని ధర్మం ఏ రీతిగా రక్షిస్తుంది? కనుక ఈనాటి ధర్మములు ప్రబోధిస్తున్నారే కాని, ప్రచారం చేస్తున్నారే కాని ఆచరణం చేయటం లేదు. ప్రచార ప్రబోధములు ప్రధానమైనటువంటివి కాదు, ఆచార ప్రధానము. బుక్కులో ఉండినటువంటి యొక్క తీపు యొక్క పదార్థములు ఎన్ని చదివితే గాని మనకు కడుపు
1: నిండుతుందా?
0: ఎన్నో చదువుతుంటాం పుస్తకం లోపల, కానీ ఒక్కతూరి నీవు దాని నోట్లో పెట్టుకుని రుచి చూచినప్పుడే దాని యొక్క తీపి నీకు అర్థమవుతుంది. అదే విధంగానే ఈనాడు బుకిష్ నాలెడ్జీ, గ్రంథ పరిచయం చే మాత్రమే మానవుడు సత్యము ధర్మము అని ఉచ్చరిస్తున్నాడు. శారీరకంగా దానిని ఆచరణలో పెట్టాలి. కనుక తామసికమనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క స్మరణ చేతను, బోధనల చేతను, ఆచరణ చేతను తాను గొప్ప ఋషిగా మారిపోయాడు రత్నకారుడు. ఆచరించాడు. కేవలం సప్త ఋషులు చెప్పినంత మాత్రమే శ్రవణం మాత్రమే చేయలేదు, ఆచరణ చేశాడు. కడపటికి తన దేహంనే తాను మర్చిపోయాడు. ఆ దేహం మర్చిపోయి పుట్ట కూడా పెరిగిపోయింది. పుట్ట నుండి కూడాను రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నాడు. అనగా ఈ యొక్క అహంకారంతో పాటు దేహ అభిమానాన్ని కూడాను మర్చిపోయాడు. దేహాభిమానము, విద్యాభిమానము, కులాభిమానము, ధనాభిమానము, గుణాభిమానము, ఇలాంటి అభిమానములన్నీ కూడాను ఈ మానవుని కట్టివేస్తున్నాయి. అన్నింటినీ ఏనాడు వదిలినాడో ఆనాడే తన మహర్షిగా మారిపోయాడు. మహర్షి మాత్రమే మార్చడం కార్యం, శ్రీరామచంద్రుని యొక్క చరిత్రను రాసేటువంటి అధికారాన్ని కూడా సంపాదించాడు. కాబట్టి తమోగుణంతో జీవిస్తున్నటువంటి యొక్క వాల్మీకి ఇంతటి గొప్ప మహర్షిగా మారిపోవటానికి పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణం లేదు. వారు సంఘం చేతనే తన యొక్క దుర్గుణములన్నీ కూడాను పవిత్రమైపోయినాయి. విశ్వామిత్రుడు కూడా అంతనే ఎన్నో విధములైనటువంటి తపస్సులు ఆచరిస్తూ వచ్చాడు. అతను మొట్టమొదట మహారాజు కౌశికుడు, కౌశిక మహారాజు. ఆ మహారాజు అనేటువంటి వాడు రాజశిఖంలో ఉండినటువంటి వాడు. అలాంటి వాడు ఈ విధమైనటువంటి యొక్క త్యాగములు చేసి రాజ్యమును కూడాను త్యజించి సుఖశాంతులు కూడాను విమర్శించి అన్నింటి ఎందుకు కూడాను తాను త్యాగం చేసుకుని తపస్సు ఆచరించాడు. కట్టగలిపటికీ వశిష్ఠ వారి యొక్క ప్రబోధ చేతనే తాను మహర్షిగా మారిపోయాడు. ఆ మహర్షి కూడాను బ్రహ్మర్షిగా మారిపోయాడు. ఇది రాజశిఖము నుంచి ప్రారంభమైనటువంటిది ఈ బ్రహ్మర్షి. ఇంకా సాత్వికం అంటే ఏమిటి? నిరంతరము శాంతము, సహనము, సానుభూతి, సత్యము, ఇలాంటివన్నీ కూడాను ఈ యొక్క సత్యమునకు మార్గము.
1: ఫర్బేరెన్స్
0: కామక్రోధ లోపమోహము వాత్సల్యములకు అవకాశమని అందించేటువంటిది కాదు. ఎలాంటి ద్వేషం వచ్చినప్పటికీ దానిని ప్రేమగా మార్చుకుంటూ వచ్చాడు. ఈ ప్రేమను మార్చుకోలేనిటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు ఎటువంటి తపస్సు చేసి ప్రయోజనం ఏమిటి? ఈనాడు ఒక చిన్న ఉదాహరణ, మీరెవరు ఏమి అంతరించకూడదు. స్వామి నిరంతరం కూడాను ప్రేమతత్వాన్ని ఎక్కువ ప్రచారం చేస్తుంటాడు. ప్రతి ఉపన్యాసం నందు కూడాను ప్రేమ ప్రేమ ప్రేమ అని ఉచ్చరిస్తుంటాడు. ఈ ప్రేమను మీరు ఎంతమంది అనుభవిస్తున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు? ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పకూడదా? ప్రేమతో జవాబు చెప్పేటువంటి వ్యక్తి నాకు కనిపించడం లేదు. మందిరంలో కానీ, క్యాంటీన్ లో కానీ, బుక్ స్టాల్లో కానీ, ఇంకా అకామిడేషన్ లో కానీ, ఆసుపత్రుల్లో కానీ, ఇంకే విధమైనటువంటి దాంట్లో కానీ, ఎక్కడికి పోయినప్పటికీ ప్రేమ అనే పలుకే లేదు. ఇంక ఎందుకు మీరు ఈ ఉపన్యాసాలు వినాలి? ఒక్కరైనా ప్రేమతో జవాబిచ్చేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడా? ఎవరైనా కొత్త వారు వచ్చేసేసి అయ్యా స్వామి దర్శనం పో నాకు తెలియదు పో, తెలిసినటువంటి విషయాన్ని చక్కగా నెమ్మదిగా శాంతంగా చెప్పకూడదా? ఇంకా విద్యావంతులను పోయి అడిగిస్తే వాళ్ళు అంటారు, దిస్ నాట్ మై డ్యూటీ గో అంటారు. మీకు ఒక డ్యూటీ కావాలన్నా అడిగిన దానికి తెలిసినటువంటి జవాబు నెమ్మదిగా ప్రేమతో చెప్పడానికి ఏమి నీకు నష్టమైంది? ఆడవారు ఎందుకు కాని, మగవారు ఎందుకు కాని 20 సంవత్సరము 30 సంవత్సరము 40 సంవత్సరము ఆశ్రమంలో జీవిస్తున్నారు, ఒక్కడైనా ప్రేమమయమైన హృదయం లేదు. సాధనలు చేస్తుంటారు, జపాలు చేస్తుంటారు, తపాలు చేస్తుంటారు, ధ్యానంలో కూర్చుంటుంటారు, దేనికోసం వీళ్ళు కూర్చుంటున్నారు? ఈ ప్రేమ వీళ్ళలో ఏమైపోయింది? ప్రేమను చంపుకుంటున్నారు వీళ్ళు, కేని ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. నిజంగా స్వామి యొక్క ప్రబోధనలు మీరు చక్కగా హృదయపూర్వకంగా వినాలని సంకల్పించుకుంటే ఎందుకు మీరు దీన్ని ఆచరణలో పెట్టకూడదు? నివాసం ఆశ్రమము, కానీ వాడి చర్యలు చూస్తే దుర్మార్గాలు. ఏ పని అయినా కూడా ఒక శ్రద్ధతో చేస్తున్నారా? ఎక్కడైనా సత్యాన్ని ఉచ్చరిస్తున్నారా? ఏ పలుకైనా ప్రేమతో వాడికి అందిస్తున్నారా? ఇక్కడే గాని నాకు కనిపించడం లేదు, వినిపించడం లేదు. ప్రేమతో జవాబు చెప్పు. ఎవరైనా నిన్ను మాట్లాడడానికి వస్తుంటారు, ఏంటయ్యా సమాచారం ఏంటంటారు. అలాంటి సమయంలో నీకు మాట్లాడటానికి ఇష్టం లేదు, దయచేసి నాకు మాట్లాడటానికి ఇష్టం లేదండి, స్వామికి అధికంగా మాట్లాడటం ఇష్టం లేదు, కనుక నేను స్వామి యొక్క ఆజ్ఞ నేను పాటిస్తున్నానని మంచిగా ప్రేమతో నమస్కరించి చెప్పు. తప్పేముంది? స్టూడెంట్ అయినా, ఒక టీచర్స్ అయినా, ఒక డాక్టర్స్ అయినా, ఒక నర్సెస్ అయినా, ఒక వర్కర్స్, ఎవరు కూడాను ఒక ప్రేమతో జవాబిచ్చేటువంటి వ్యక్తి నాకు కనిపించడం లేదు. ఇంకా ఎందుకు ఈ ఉపన్యాసాలు మీరు వినాలి? ఈ విన్నందుకు ఏదైనా ఒక గుర్తు ఉండాలి కదా? కుంభవర్షం కూర్చుందంటే కింద తేమ ఉండాలి కదా? కానీ ఉపన్యాసాలకు భజనకు ఫ్రంట్ సీట్ లో వచ్చి కూర్చుంటారు. ఇక్కడంతా భజన లోపల చూస్తే ఈ ఆడవాళ్ళంతా జగడము, ఫ్రంట్ సీట్ నాది, ఫ్రంట్ సీట్ నాది. ఎందుకు వీడికి ఈ అహంకారం? ఎక్కడైతే నాకే భగవంతుని నామస్మరణ వింటున్నాను అదే చాలు అని ఆనందపరచుకోండు. కావలసినంత దయ ఉంటుండాది, కావలసినంత ప్రేమ ఉంటుండాది, కానీ మీరు నింపుకోవటం లేదు హృదయాల్లో. కుంభవర్షం కురుస్తుండాది, కుండని మీకు ఆ వర్షానికి ఎదురుగా మూతి పెట్టేస్తే దాంట్లో ఏ కొంచెమైనా కూడా అందులో నీరు నిలుస్తుంది. కానీ ఆ కుండను బోల్డిచ్చి పెట్టేస్తే ఎంత కుంభవర్షం వచ్చినా ఒక చుక్కైన లోపల నిలిచదు. కనుక ఈనాటి ఉపన్యాసాలు వినేటువంటి వారంతా కూడా హృదయం అనే కుండను బోల్డిచ్చి పెడుతున్నారు. అందువల్లనే కించిత్తైనా ప్రేమ మీ హృదయంలో పడిపోవటం లేదు. ఎందుకోసం మీరు రావాలి ఇక్కడ? ఎందుకోసం ఇక్కడ జీవించాలి? ఇంకెక్కడ స్థలం లేదా? వచ్చినందుకు మీరు ఏం ప్రయోజనం? ఏమి సాధించారు? ఏమి సాధిస్తున్నారు? ఏమి అనుభవిస్తున్నారు? ఏమి ఆనందిస్తున్నారు? ఏమిటి లేదు. ఊరికే కాలం వ్యర్థమైపోతుంటుండాలి. కనుకనే మీరు నేటికైనా కూడా ఒక విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకుని ఎవరైనా ఏదైనా అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పండి. పబ్లిక్ మీటింగ్స్ అంతా ఉంటుంటాయి, పబ్లిక్ కనెక్షన్లు అంతా ఉంటుంటాయి. తెలుసును, అకామిడేషన్ ఆఫీస్ ఉంటుంటుంది, ఇన్ఫర్మేషన్ ఆఫీస్ ఉంటుంటుంది, క్యాంటీన్ ఉంటుంటుంది, బుక్ స్టాల్ ఉంటుంటుంది, ఇంకా ఎన్నెన్నో స్టాల్స్ అంతా ఉన్నాయి. కానీ ఎక్కడికి పోయినప్పటికీ వీళ్ళందరూ కూడా ఏ బుల్ డాగ్స్ ఏ అల్సేషన్ డాగ్స్ గానో తయారవుతున్నారే కానీ ఒక సరి అయినటువంటి ఒక మంచి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా కనిపించడం లేదు. ఎందుకోసం మనం ఈ జీవితం చేయాలి? ఇంకేమైనా హాస్పిటల్ దగ్గర పోతే కోట్లకు కోట్లకు ఖర్చు పెట్టి పెట్టించాము. ఎందుకు వీళ్ళని ప్రేమతో మీరు చూడకూడదు? కొంతమంది ఉన్నారు చూస్తారు, కానీ వారు ఎంతో బాధతో వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మాట, ఒక తీయని మాటను ఒకటి మాట్లాడిస్తే వాళ్ళ రోగం నివారణ అయిపోతుంది. వారినందరూ ఇక్కడ యుద్ధం చేసి పది తరం కొట్టినట్టుగా వాళ్ళని తరం కొట్టేస్తుంటారు. అంటారు గెట్ అవుట్ అంటే పర్వాలేదు, ఇంకా దానికంటే ఇంకా అధికంగా అంటారు. ఇలాంటి వాళ్ళు డాక్టర్సే కాదు, ఇలాంటి వాళ్ళు వ్యక్తులే కాదు, ఇలాంటి వాళ్ళు భక్తులే కాదు. నిజముగా స్వామి కోసం వచ్చినటువంటి వారైతే ఈనాటి నుండి ప్రేమను పెంచుకోవాలి. స్వామి దగ్గర ఉండేటువంటిది కాళ్ళ నుంచి తల వరకు ప్రేమ ఒక్కటే. నేను ఇచ్చేది ప్రేమ, మీరు పుచ్చుకుంటున్నారు కానీ దానిని వాడుకోవటం లేదు. ఎవ్వరు కూడా ఒక శాంతంగా ప్రేమతో ఉచ్చరించి జవాబు చెప్పేటువంటి వారే లేదు. కనుక ప్రేమస్వరూపులారా, మీరు ప్రేమ లేకపోయినా నేను ప్రేమస్వరూపులంటాను, కానీ మీరు దేనిని పెంచుకోనక్కర్లేదు. ఒక యుద్ధం చేసి పది తరం కొట్టినట్టుగా వాళ్ళని తరం కొట్టేస్తుంటారు. అంటారు పర్వాలేదు, ఇంకా దానికంటే ఇంకా అధికంగా అంటారు. ఇలాంటి వాళ్ళు డాక్టర్సే కాదు, ఇలాంటి వాళ్ళు భక్తులే కాదు. నిజముగా స్వామి కోసం వచ్చినటువంటి వారైతే ఈనాటి నుండి స్వామి దగ్గర ఉండేటువంటిది కాళ్ళ నుంచి తల వరకు ప్రేమ.

ఆ ప్రేమనేగిని మీరు పెంచుకుంటే మీరు ఎంతో తపశక్తిని సాధించినటువంటి వారు అవుతారు. వశిష్ఠులు వారు ఏం చెప్పారు? అనుందంతో చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడు, ఎట్టి దోషము ఎట్టి మచ్చను లేనటువంటి ఒక పవిత్ర నిర్మలమైనటువంటి ఒక చంద్రుడుగా ఉంటున్నాడు. అది ఎట్టముంది? విశ్వామిత్రుని యొక్క తపశక్తి వలె ఉంది. విశ్వామిత్రుడు ఎదురుగా లేకపోయినప్పటికీ విశ్వామిత్రుని వర్ణించినాడు ఈ వశిష్ఠుడు. ఆ ప్రేమను శ్రవణం చేసినంత మాత్రమే విశ్వామిత్రుని మనసు కరిగిపోయింది. ఎవరైనా కొత్త భక్తులు ఎవరైనా ఇక్కడ ప్రవేశించినప్పుడు ఆశ్రమంలో ఉండేటువంటి వారు వీళ్ళందరూ ఎయిర్ హోస్టర్స్ మాదిరి, ఒక హాస్టల్ హోస్టర్స్ మాదిరి వాళ్ళు ఎంతో వెల్కమ్ చేసి వాళ్ళని ఎంతో మర్యాదగా మనకు స్వాగతం చేయాలి. ఇన్స్టిట్యూట్ లో కూడా అంతనే, కొత్త పిల్లలు వచ్చి దాంట్లో చేరినప్పుడు వాళ్ళంతా మన బ్రదర్స్ మాదిరి ఇచ్చి భుజము చెట్టి తల వినిపి వాళ్ళని ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చినటువంటి బాధలు కూడా మరిపింపజేయాలి. కానీ బయట తట్టి కాలేజీల్లో ఉంటుండాలి. కొత్తగా పోయినటువంటి పిల్లల్ని చూస్తే ర్యాగింగ్ అనేటువంటిది ఒకటి మొదలుపెట్టి వాళ్ళని ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళు రాక్షసులే. నిజంగా వాళ్ళ సోదరులైతే అట్లా చేస్తారా? కొత్తగా ప్రవేశించినటువంటి పిల్లలకు ఈ భయం పోగొట్టి ధైర్యమును ఆనందాన్ని అందించవలసినటువంటి ఈ విద్యార్థులు ఈ వీరికి భయము ఒక విధమైన ఆందోళన అభివృద్ధి పరుస్తున్నారు. విద్య కాదు అవిద్య, ఇది వివేకం కాదు అవివేకము, ఇది దయతత్వం కాదు క్రూరత్వము. కనుకనే కొత్తగా వచ్చినటువంటి వారిని ఎంతో మనము ప్రేమతో చూడాలి వారిని. అదే విధంగా ఆశ్రమంలో ప్రవేశించినటువంటి వారిని కూడాను కొత్త వారిని చూస్తే ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేసి తన ప్రక్కలో కూర్చోబెట్టుకోవాలి. కాదు కాదు రిజర్వేషన్లు, ఇదొక పీఠం అదొక పీఠం అదొక పీఠం ప్రక్కన కూడా కూర్చోని వారు, ఇది మంచిది కాదు. ఒకరికొకరు కలిసి మెలిసి ఉంటుండాలి. స్వామి ప్రేమతత్వాన్ని ఆనాడు మీరు అర్థం చేసుకున్న వారు అవుతారు. కనుకనే ఏ మాట మాట్లాడినప్పటికీ ఓ ప్రేమతో మీరు మాట్లాడండి. తెలియకపోతే నాకు తెలియదండి, దయచేసి మన్నించండి అని చెప్పండి అని ఏదో ఒక అనిమల్స్ కదా తరిమినట్టు తరుముతారు, అది మంచిది కాదు. అందరూ మానవులమే, అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ విశ్వసించాలి. సర్వభూతాత్మ అయినటువంటి పరమాత్మతో ప్రేమకు నీవు పాత్రుడవుతావు. జీవులను చూస్తే బాధించటము, దేవుణ్ణి చూస్తే పూజించటము, ఏమి పూజ ఇది? కానీ పనిచేసేటువంటి ఎద్దులు రాత్రింపగులు కూడా శ్రమించి పనిచేస్తుంటాయి. వాటిని చేరుకోలు తీసుకుని కొట్టేస్తారు. రాతి నందిని చూస్తే ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తారు. స్టోను భక్తి కానీ హృదయ భక్తి కాదు. ఈ విధమైనటువంటి హృదయాలు ఉంటుంటే వీళ్ళు భక్తులు ఎత్తవుతారు. కనుక నేటి నుంచి అయినా కూడా మీరు హృదయాన్ని పవిత్రమైనటువంటి యొక్క, అందరూ కంపాషన్ కంపాషన్ కంపాషన్ అంటారు, ఎక్కడుంది అది కంపాషన్? ఫ్యాషన్ గా ఉంటుండాలి. ఎప్పుడూ ఒకరిని బాధించడమే ఇది మంచిది కాదు. ఎన్ని దినముల నుంచి ఆశ్రమంలో ఉంటున్నారు, ఇది నిజమైన ఆశ్రమం అని కానీ శ్రమ లేకుండా ఉండేటువంటిది ఆశ్రమం. అందరూ అయ్యో స్వామి మాకు ఇంటర్వ్యూకైనా పిలువడే, ఆ ఇంటర్వ్యూ రూమ్ లో అయినా కొంతసేపు ఆనందంగా ఉండవచ్చును, మాకు బయట తట్ట అంతా ఎక్కడ పోయినా కానీ తరం కొడుతుంటుంటారు, కుక్కల వరే తరుముతుంటారు మమ్మల్ని, చాలా బాధపడుతుంటారు భక్తులు. ఎంతమందికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అవుతుంది? అందరికీ ఒక తూరి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వీలు కాదే. ఇదిగో ఇదే పెద్ద ఇంటర్వ్యూ, అందరికీ సమానమైనటువంటి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ప్రేమను పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి. ప్రతి ఒక్కరు కూడాను ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో జవాబు ఇవ్వాలి. తెలిసింది తెలిసినట్టుగా చెప్పు, లేకపోతే నాకు తెలియదండి క్షమించండి అని మంచిగా చెప్పు. దీనికి అనేక పర్యాయం చెప్పాను. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. కనుక మాటలు తగ్గించుకోండి, అప్పుడే మీలో ఉన్నటువంటి అనిమల్ క్వాలిటీస్ అంతా కూడా దూరం అయిపోతాయి. ఈ అనిమల్ క్వాలిటీస్ మనలో నింపుకొని హ్యూమన్ వలే మనం ప్రవర్తించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? దానిని మొట్టమొదటి తరం వేయాలి. ప్రేమించు ప్రేమించు ప్రేమించు, అందరికీ ప్రేమను పంచు. ఇది ఏ నిజమైనటువంటి సాత్వికము. కనుక మనంలో నిరంతరం కూడా జీవితం అంతా కూడా రాజసికం రాజసికం రాజసికం. ఈ రాజసికం అనేటువంటిది రాక్షస రాజసికము, ఇది మంచిది కాదు. మనం మానవులము. ఐఎమ్ నాట్ ఎనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్. ఈ రకమైనటువంటి యొక్క క్వశ్చన్ నీకు వేసుకుని ఆన్సర్ నీవే తెచ్చుకోవాలి. నేను పశువుని కాదు, నేను రాక్షసుని కాదు, నేను ఇక ఏ విధమైనటువంటి దుర్మార్గుడు కాదు, నేను మానవుడను, నేను మానవుడను. కనుక నీ మానవుడే దేవుడిగా మారుతాడు. ఆ విధంగా క్వశ్చన్ వేసుకుంటే తక్షణమే నీ నుంచి జవాబు వస్తుంది. కానీ నిర్దయగా ఉంటున్నారు, ఏమాత్రం కూడా దయా ప్రేమలు లేకుండా ఉంటున్నారు. ఎవరికెవరు ఏ విధమైనటువంటి జవాబులు కూడా సరైనటువంటివి లేవు. కనుక నేటి నుంచి చక్కని జవాబు ఇవ్వండి. వచ్చినటువంటి పేషెంట్స్ ను ప్రేమతో చూడండి. వాళ్ళ స్థితిగతి ఏమిటో వాళ్ళు చక్కగా విచారించి మందులు ఇవ్వండి. అందులో ఏమిటో గాని ఈ కలి ప్రభావము, ఈ చదువుకు

ఉన్నటువంటి వాళ్లకు మరింత క్రూరత్వం ఎక్కువైపోతుండాలి. దీనికి కారణం ఏమిటి? ఎడ్యుకేషన్ అనేటువంటి అహంకారం ఇవ్వడిన అంత అనిమల్ గా మార్చేసేస్తుంది. చదువు అంతో ఇంతో చదువు లేనటువంటి పల్లెటూరు వాళ్ళే ఎంతో వినయ విధేయతతో ఉంటున్నారు. కనుకనే మనము ఈ విలేజెస్ వరకంటే అక్కడే కొంత సంస్కారం కూడా నిలిచి ఉంటుండాలి. ఈనాడు చదువుకున్న వాటిలో ఏమి కల్చర్ అనేదే లేదు, కల్తలు ఉంటున్నాయి వాళ్ళలో. కనుక అలాంటివి మనం దూరం చేయాలి. భక్తి భక్తి అంటే పూజించటము భజించటము కాదు, భగవత్ ప్రేమను మనం పెంచుకోవాలి. ఆ ప్రేమ మీలో ప్రవేశించినా తప్పక మీ మానవత్వమే మారిపోతుంది. కనుక స్వామి దయను కాబట్టి పెంచుకోవడానికి ఈ ప్రేమ ఒక్కటే రాజమార్గము. ప్రేమ ముదిత మనసే కో.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఒక్కొక్క మానవునియందు స్థూలము, సూక్ష్మము, కారణము అనే మూడు దేహములున్నవి. పవిత్రమైన ఆహారముతో స్థూలదేహమును, పవిత్రమైన కోరికల చేత సూక్ష్మ శరీరమైన మనస్సును, పవిత్రమైన తలంపుల చేత కారణదేహమైన అంతఃకరణమును పవిత్రముగావించినప్పుడు అంతరాత్మ అనిడి దైవత్వమును వ్యక్తం చేసుకోవడము సాధ్యమవుతుంది. అప్పుడే మానవుడు పరిపూర్ణుడు కాగలడు. ప్రతి యువతి యువకుడు వ్యక్తిత్వం కోసమని నైతిక విద్యను తప్పనిసరిగా అభ్యసించవలెను. మానవత్వమునందు ఉన్న దివ్యత్వమును గుర్తించడము మానవుని ప్రధాన ధర్మము. వ్యక్తిత్వమును ప్రకటన చేయటము ప్రధానమైన విధి. ప్రాచీన కాలమునందు విద్యార్థులు విద్యాదేవత అయిన సరస్వతిని సత్ప్రవర్తన, సత్యము మరియు సౌందర్యమును అనుగ్రహించమని ప్రార్థించెడివారు. సత్యము సత్ప్రవర్తన ఎచ్చట ఉండునో అక్కడే సహజమైన సౌందర్యం ఉట్టిపడుతుంది. వివేకము, ఇంద్రియ నిగ్రహము, ఒక నియమితమైన శిక్షణ మానవుని ప్రధానమైన లక్షణములు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామికి చిరకాల భక్తులైన శ్రీ చక్రవర్తి గారి జీవితంలోని మరిన్ని అనుభవాలను ఇప్పుడు విందాం. శ్రీ చక్రవర్తి గారు 1976 సంవత్సరంలో అనంతపూర్ నుంచి హైదరాబాద్కు రాష్ట్రమంతా విస్తరింపబడిన పదవీ బాధ్యతలతో డైరెక్టర్ ఆఫ్ టెక్స్టైల్స్గా ట్రాన్స్ఫర్ అయినప్పుడు వారం వారం ప్రశాంతి నిలయం వెళ్లి స్వామి దర్శనం చేసుకునే అవకాశం ఇంకా లభ్యం కాదేమో అని చాలా బాధపడ్డారట. ఆశ్రమానికి దగ్గర్లోనే మరేదైనా స్థలానికి అంటే పోస్టుకి ట్రాన్స్ఫర్ చేసుకుందామా అనుకుంటే, అలాంటి ఆలోచన మనసులో ఒక్క క్షణం పాటు మెదిలినా ఆయన ఆ ఆలోచనను పక్కకి నెట్టి హైదరాబాద్ వెళ్లడానికే నిశ్చయించుకున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం ఎక్కడ ఏ పదవిలో చేయమని ఆదేశించినా అక్కడ పనిచేయడమే తప్ప నాకు ఫలానా చోటు లేదా పదవీ కావాలని కోరుకునే అధికారం వారికి లేదు అని ఆయన మనస్ఫూర్తిగా నమ్ముతారు. శ్రీ చక్రవర్తి గారు హైదరాబాద్ వెళ్లే ముందు ఆయనకు ఆయన భార్యకు ప్రశాంతి నిలయంలోనో బృందావన్లోనో తనకు అత్యంత సన్నిహితంగా ఉండే అవకాశం స్వామి కల్పించారు. అంతేకాకుండా నాతో సన్నిహితంగా ఉండే అవకాశం తప్పిపోయిందని మీరు బాధపడవద్దు, ఇంతకు 10 రెట్లు సన్నిహితంగా ఉండే అవకాశం నేను మీకు కల్పిస్తాను అని భగవాన్ బాబావారు వారికి అభయమిచ్చారు. అనతి కాలంలోనే అది నిజమైంది కూడా. హైదరాబాద్లోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు నెలకొల్పిన శ్రీ సత్యసాయి విద్యావిహార్ అనే స్కూలుంది. చుట్టూ కనుచూపు మేర దూరం వరకు అద్భుతమైన దృశ్యం కనపడే ఒక ఎత్తైన కొండమీద నిర్మింపబడ్డ విశాలమైన భవనంలో కింది అంతస్తులో అప్పట్లో ఆ స్కూల్ నడపబడుతూ ఉండేది. ఈ భవనంలో మొదటి అంతస్తులో ఎవ్వరూ నివసించకపోవడం చేత ఖాళీగా ఉంది. ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ తీసుకుని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సోషల్ సర్వీస్ చేసిన శ్రీ చక్రవర్తి గారి భార్య శ్రీమతి సుధను ఆ స్కూల్కు డైరెక్టర్ మరియు కరెస్పాండెంట్గా నియమించి స్వామి ఆ దంపతులకు తమ అవతార కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించి ఆశీర్వదించారు. అంతేకాకుండా శ్రీ చక్రవర్తి గారిని తన కుటుంబంతో సహా ఆ భవనం మొదటి అంతస్తులో నివాసం ఉండమని స్వామే చెప్పారు. భగవాన్ బాబా ఆ దంపతులను పిలిచి, ఇన్ని సంవత్సరాలు మీరు అద్దీంట్లో ఉన్నారు, ఇప్పటినుంచి మీ సొంత భవనంలో మీరు ఉండొచ్చు అని చెప్పినప్పుడు వారి హృదయాలు ఆర్ద్రమయ్యాయి. ఆ సంవత్సరం స్వామి 2 సార్లు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ భవనంలో వాళ్లతో కలిసి ఉన్నారు. శ్రీ చక్రవర్తి గారి దంపతులు హైదరాబాద్లో నివసించే సమయంలో స్వామి సర్వకాల సర్వావస్థల్లోనూ తమ ఇంట వెంట జంట కంట ఉండి తమను రక్షించి కాపాడుతున్నారనే అనుభూతికి నిదర్శనంగా ఎన్నెన్నో అద్భుతమైన అనుభవాలు కలిగాయి వాళ్లకి. శ్రీ చక్రవర్తి గారు వాటన్నింటినీ భగవంతుని యొక్క సహజమైన దివ్యత్వాన్ని ప్రస్ఫుటింపచేసే లీలలుగా భావిస్తారు. అయితే ఆ దంపతులు నెలకొకసారి తప్పకుండా బృందావనమో ప్రశాంతి నిలయమో వచ్చి స్వామి దర్శనం చేసుకోవటం మాత్రం మానలేదు. 1977 సంవత్సరంలో శ్రీ చక్రవర్తి గారికి కొన్ని ఓరియంటేషన్ కోర్సెస్ కి హాజరయ్యేందుకు ముస్సూరి వెళ్లాల్సి వచ్చింది. ఒకరోజు రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఆయన బాత్రూంలో స్పృహ తప్పి కింద పడిపోయారు ముస్సూరిలో. ఆ సమయంలో ఆయన కోర్సు ముగింపు సందర్భంగా ఒక విందుకి వెళ్లాల్సింది. ఆయనకు స్పృహ వచ్చేసరికి గడ్డం కింద కొంచెం నొప్పిగా అనిపిస్తోంది. ఎదురుకుండా ఉన్న అద్దంలో చూసుకునేసరికి గడ్డం నిలువున చీరి ఎముక బయటికి పొడుచుకొచ్చినట్టుగా కనపడుతోంది. అప్పుడు ఆయన్ని డెహ్రాడూన్లోని హాస్పిటల్కి తీసుకుని వెళ్లి గడ్డం పగిలిన చోట కుట్లు వేసి తల చుట్టూ వరకు బ్యాండేజ్తో చుట్టపెట్టారు. తనకు దెబ్బ తగిలిన విషయం తన భార్యకు తెలిస్తే ఆవిడ ఆందోళన చెందుతారని ఆమెకు విషయం కూడా తెలపలేదు.
సరిగ్గా ఇక్కడ శ్రీ చక్రవర్తి గారికి దెబ్బ తగిలిన సమయంలోనే ఆవిడ హైదరాబాద్ లో తన ఇంట్లో కుక్క పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ఆవిడ మెడలోని మంగళసూత్రం తెగి కింద పడిపోయింది. దాంతో ఆవిడకి వెంటనే తన భర్తకేదైనా ఆపద సంభవించిందా అని భయమేసింది. వెంటనే శ్రీమతి సుధగారికి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తనకు తన భర్తకు కలిపి ఇచ్చిన మొట్టమొదటి ఇంటర్వ్యూలో అభయమిచ్చిన సంగతి జ్ఞాపకం వచ్చింది. తన మనసులోని ఆందోళనను స్వామికి తెలియచేయమని, శ్రీ కుటుంబరావు గారిని కోరదామని ప్రశాంతి నిలయానికి ట్రంకాల్ బుక్ చేసుకున్నారు. ఆ రోజుల్లో నేరుగా ప్రశాంతి నిలయానికి టెలిఫోన్లో మాట్లాడడానికి ఎస్టీడీ సౌకర్యం కూడా లేదు. తక్షణమే ఆవిడికి టెలిఫోన్ కనెక్షన్ దొరికింది. శ్రీ కుటుంబరావు గారు అప్పుడే ఆ రోజుకి ఆఖరిసారిగా స్వామితో మాట్లాడటానికి బయలుదేరబోతున్నారు. ఆ సమయంలో ఆవిడ శ్రీ కుటుంబరావు గారితో మాట్లాడి తన మనసులో చెలరేగిన భయాందోళనలు ఆయనకి చెప్పుకోగలిగారు. శ్రీ కుటుంబరావు గారు ఆవిడ చెప్పిన విషయాలన్నీ స్వామికి నివేదించారు. ఇది జరిగిన ఒక గంటలోపుగా స్వామి ఆవిడికి అభయమిస్తూ, నీవు కంగారు పడవద్దు, స్వామి ఎల్లప్పుడూ చక్రవర్తితో ఉన్నారు, ఆయన ఇంట జంట వెంట ఉన్నారు, ఆయనకి ఎటువంటి ఆపద సంభవించదు, నీవు ఎటువంటి నిద్రమాత్రలు మింగవలసిన అవసరం లేదు అనే సందేశము స్వామి పంపించారు. శ్రీ చక్రవర్తి గారు 2 రోజుల తర్వాత హైదరాబాద్కు తిరిగి వచ్చిన వెంటనే ఆయనకు తగిలిన దెబ్బ సంగతి ఆవిడకి చెప్పారు. వెంటనే వాళ్ళిద్దరూ తమ రక్షకుడైన స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకోటానికి బయలుదేరారు. శ్రీ చక్రవర్తి గారికి ముస్సోరిలో ప్రమాదం జరిగిన మర్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్త శ్రీ సత్యమూర్తి గారు హైదరాబాద్ నుంచి ప్రశాంత నిలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని శ్రీమతి సుధగారి మనసులో ఉన్న భయాందోళనను స్వామికి తెలియచేశారు. అప్పుడు స్వామి ఆయనతోటి ఆమె మంగళసూత్రం తెగి పడిపోయినప్పుడు ఆమె చక్రవర్తిని కాని తన తల్లిని కాని లేక ఏ ఇతర బంధువులని కాని పిలవలేదు. ఆ సమయంలో ఆమె కేవలం స్వామిని మాత్రమే జ్ఞాపకం చేసుకుని ఆయనను ప్రార్థించింది. నిజమైన భక్తురాలు అంటే అలా ఉండాలి అని స్వామి చెప్పారు. నిజమైన భక్తి అంటే అదే కదండి. ఆపదలో ఉన్నా ఆనందంలో ఉన్నా తల్లి తండ్రి గురువు దైవం సర్వం అయిన స్వామికే మనం భక్తితో మన బాధను వెల్లడించుకుంటే స్వామి తప్పక కాపాడతారు.

1978 అక్టోబర్ నెలలో ఒకరోజు సాయంత్రం 4 గంటలకి బృందావనంలో శ్రీ చక్రవర్తి గారు భగవాన్ని కలిసి హైదరాబాద్కు విమానంలో తిరిగి వెళ్లడానికని అనుమతి కోరారు. అప్పుడు స్వామి, నీ ఫ్లైట్ 8 గంటలకు అని అడిగారు. స్వామి 4:15 అని ఆయన సమాధానం చెప్పారు. స్వామి ఒక్క క్షణం పాటు ఆలోచించి, నీ కారు ఇక్కడికి తీసుకునిరా అని చెప్పారు. శ్రీ చక్రవర్తి గారు తన కారుని మందిరం పోర్టికో దగ్గరకు తీసుకురాగానే స్వామి కారు ఎక్కి కాలేజ్ ఆడిటోరియం వద్దకు పోనివ్వమని ఆదేశించారు. అక్కడ స్వామి శ్రీ చక్రవర్తి గారితో కలిసి విద్యార్థులు చేస్తున్న ఒక నాటకం యొక్క రిహార్సల్స్ ని చూశారు. వారు మందిరానికి తిరిగి వచ్చేటప్పటికి 6 గంటలైపోయింది. ఇంకా ఆ రోజు ఫ్లైట్ ఎలాగూ అందదు కాబట్టి రేపటికి తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుందామని శ్రీ చక్రవర్తి గారు అనుకుంటున్న సమయంలో స్వామి ఆయనతో, ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వెళ్లవచ్చు అని చెప్పారు. తాను ఎయిర్పోర్ట్కి వెళ్లే సమయానికి విమానం బయలుదేరిపోతుందని స్వామితో చెప్పటం శ్రీ చక్రవర్తి గారికి ఇష్టం లేదు. అందువల్ల ఆయన స్వామి ఆదేశాన్ని అనుసరించి ఎయిర్పోర్ట్కి వెళ్లారు. ఆయన అక్కడ చేరుకునేటప్పటికి టైం 7 గంటలైంది. అక్కడ ప్రయాణికులంతా వేచి ఉండే లాంచ్లో ఈయన అడుగు పెట్టగానే, కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ వెళ్లే ఫ్లైట్ ఆలస్యమైందని, ఇప్పుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని, ప్రయాణికులు విమానంలోకి ఎక్కి కూర్చోవచ్చని ప్రకటన వినపడింది. మరొకసారి 1979 ఇటువంటి సంఘటనే జరిగింది. ఆ రోజున శ్రీ చక్రవర్తి గారు స్వామి వద్ద సెలవు తీసుకోవటానికి వెళ్లినప్పుడు స్వామి క్షేమంగా వెళ్లి ఆనందంగా తిరిగిరా అని ఆశీర్వదించారు. శ్రీ చక్రవర్తి గారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కారు. విమానం సరిగ్గా సమయానికే బయలుదేరింది. అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి విమానం చేరుకునేటప్పటికీ చక్రాల వద్ద ఏదో సాంకేతిక లోపం వల్ల విమానం కిందకి దిగలేక గాల్లో చక్రలు కొట్టడం మొదలుపెట్టింది. 45 నిమిషాల తర్వాత కూడా విమానం చక్రాల్లో లోపం సరిదిద్దడానికి వీలు పడక విమానాన్ని బలవంతంగా ఢిల్లీ ల్యాండింగ్ చేయించారు. అంటే చక్రాల అవసరం లేకుండానే విమానం యొక్క మధ్యభాగం నేలపై ఆనేటట్లుగా దింపడం. ఇంకా విమానంలోని ప్రయాణికులందరూ భయాందోళనలో నిండిపోయారు. కానీ శ్రీ చక్రవర్తి గారు మాత్రం తనకేమీ పట్టనట్టు ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. ఆ సమయంలో ఆయన తన ప్రభువు సంరక్షకుడు అయిన స్వామివారు తాను బృందావనం నుంచి బయలుదేరేటప్పుడు చెప్పిన అభయపూర్వకమైన మాటలను గుర్తు చేసుకుంటున్నారు. చివరకు విమానాన్ని బలవంతంగా కిందకు దింపించే ఆఖరి క్షణంలో ఉన్నట్టుండి విమానం యొక్క చక్రాలు వాటంతట అవే బయటకు వచ్చి విమానం మామూలు పద్ధతిలో సురక్షితంగా కిందకి దిగింది. శ్రీ చక్రవర్తి గారు స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ విమానం దిగి బయటకు వచ్చేసరికి చుట్టూ ఏదైనా ప్రమాదం సంభవిస్తే దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్లు బారులు తీరి కనపడ్డాయి. 1980 శ్రీ చక్రవర్తి గారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో 20 సంవత్సరాలు పూర్తి చేసే నాటికి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఫైనాన్స్ సెక్రటరీ పదవిని నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆయన మనస్సులో భగవంతుని ప్రభుత్వ సర్వీసు ద్వారా సేవించుకోవటం కంటే పదవి విరమణ చేసి నేరుగా సేవించుకుంటే బావుంటుంది అనే తీవ్రమైన కోరిక కలిగింది. స్వామివారికి ఆ ఆకాంక్షను తెలియచేసుకోగా స్వామి, నీవు ఐఏఎస్ నుంచి ఇంత తొందరగా రిటైర్ అవ్వాలని ఎందుకనుకుంటున్నావు? నీవు ప్రభుత్వ సర్వీసులో కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కూడా కాగలవు. అంతగా కావాలనుకుంటే రిటైర్ అయిన తర్వాత నువ్వు ఇక్కడికి రావచ్చు అని చెప్పారు. అప్పుడు శ్రీ చక్రవర్తి గారు, స్వామి, నా ఒంట్లో ఆరోగ్యం, శక్తి, ఉత్సాహం ఇంకా మిగిలి ఉండగానే నేను పరమాత్మని సేవించుకోవాలనుకుంటున్నాను. రిటైర్ అయిన తర్వాత నేను ఎంతవరకు స్వామి సేవ చేసుకోగలనో నాకు తెలియదు అని వినయపూర్వకంగా స్వామికి నివేదించుకున్నారు. అయినప్పటికీ ఆ ధన్యజీవి యొక్క ఆర్తితో కూడిన ప్రార్థనను
స్వామి వెంటనే అంగీకరించలేదు. బహుశా ఆ మానవ హృదయంలోని పవిత్ర స్వప్నము సఫలమై సాకారం దాల్చటానికి ఇంకా సమయం అవసరముందేమో.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 17వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

పుట్టపర్తికి నేను మొదటిసారి వెళ్లటానికి కొద్ది నెలల ముందు బాబా పెద్ద సోదరుడైన శేషమరాజు బాబా గురించి జరుగుతున్న దుష్ప్రచారాన్ని గురించి రాస్తూ బాబా చేస్తున్న కొత్త కొత్త ప్రకటనలు, వింత పనులు, వాటి గురించి ప్రజలు రకరకాలుగా అనుకోవటం గురించి, అలా వారు అనుకోవటం తనకు ఎంతటి బాధ కలిగిస్తున్నదో రాశారు. దానికి జవాబుగా బాబా, వారెవరికీ నేనెవరినో ఎందుకు వచ్చానో తెలియదు. దోషపూరితమైన కళ్లతో వారు తాము ఊహించుకుంటున్నదాన్నే చూస్తారు, కాని నిజానికి నా అసలు నిజతత్వాన్ని వారు ఎంత ప్రయత్నించినా తేరిపారా చూడలేరు. ఏ విధంగా ప్రయత్నించినా వారికి నా నిజతత్వం బోధపడదు అని జవాబు రాశారు. అందుచేత సమయాన్ని, ప్రదేశాన్ని బాబా ఎలా అధిగమించగలరో తెలుసుకోవాలనుకోవటం వ్యర్థ ప్రయత్నం. ఆయన కలిగించిన అనుభూతుల్లోని ఆనందం మనకి చాలు. అందుకే ఆయనను అంచనా వేయటం మానేసి హృదయంలో భద్రపరుచుకోవాలి అని నిర్ణయించుకున్నాను. ఇక్కడ మీకు మరొక చక్కని అనుభవాన్ని గురించి తెలియజేయాలి. ఒకరోజు బృందావనం వరుసలోని ఇళ్ల ముందు నుండి బాబా వెళ్తూండగా అమ్మ స్వామి లోనికి రండి హారతిస్తాను అని ఆహ్వానిస్తూ అర్థించింది. ఒక్క హారతి సరిపోదు, రెండు హారతులిస్తావా అని అడిగారు బాబా. ఇస్తాను స్వామి, కర్పూరం, దీపం రెండింటితోటి హారతిస్తాను అని అమ్మ చెప్పింది. స్వామి లోపలికి వచ్చి రెండు హారతులు పుచ్చుకుని మామూలు కంటే ఎక్కువసేపు మా ఇంట్లో గడిపి మమ్మల్ని ఆనందింపచేసి మా పొరుగింటి వారికి కూడా సంతోషాన్ని పంచివ్వటానికి వెళ్లిపోయారు. చక్కగా చెలోక్తులు విసురుతూ, నవ్వులు కురిపిస్తూ, ఒక పాట పాడుతూనూ, కథ చెబుతూనూ, లేక సామెతలు, పొడుపు కథలు చెప్తూనూ స్వామి ప్రతి ఇంట్లోనూ ఆనందాన్ని నింపి ప్రకాశింపజేస్తూ ఉండేవారు. తీరుబడిగా ఒకసారి ఇళ్లన్నీ చుట్టి వస్తూ ఇంట్లో అలమారులో ఏవైనా కొత్త పాత్రలు కనిపిస్తే వాటి అవసరం ఏమిటో అడిగేవారు. వండుతున్న పదార్థాల మూతలు తీసి చూసి ఆ వంటకాల్లోని పోషక పదార్థాల విలువల గురించి, వండే విధానాల్లో పోషక విలువలు ఎలా తగ్గిపోతాయో వివరిస్తూ ఉండేవారు. స్వామి మాటలు చేతలే అక్కడ మాకు చర్చనీయాంశంగా ఉండేవి. ఆనందాన్ని పంచుకుంటూ, ఆత్మీయతను పెంచుకుంటూ అన్ని కుటుంబాల వారు కలిసి ఒకే కుటుంబంలాగా ఐకమత్యంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్లం. మందిరానికి ముందు భాగాన స్వామి కొన్ని కొబ్బరి మొక్కల్ని నాటారు. అక్కడ ఉన్న మిగతా పూల మొక్కలతో పాటు ఈ కొబ్బరి మొక్కలకు కూడా రోజు విడిచి రోజు నీళ్లు పోయాల్సి వచ్చేది. మందిరానికి తూర్పు వైపున సుమారు 100 గజాల దూరంలో ఉన్న ఒక లోతైన బావి నుండి కడవలతో నీళ్లు తోడి తేవలసి వచ్చేది. కాస్త కష్టమైన భాగమైన నీళ్లు బావి నుండి తెచ్చే పనిని పురుషులు, వీరి చేతుల నుండి ఆ అల్యూమినియం పాత్రల్లో నీటిని మొక్కల దగ్గర స్త్రీలు ఒకరి నుండి ఒకరు అందుకుని మొక్కలకు పోస్తూ ఉండేవారు. మరొక వరుసలో కాస్త పెద్ద వయసు వాళ్లు నిలబడి ఖాళీ పాత్రలను పురుషులకు అందిస్తూ ఉండేవాళ్లు. ఈ విధంగా బావి నుండి నీటితో నిండిన కడవలు మొక్కల దగ్గరికి, అక్కడ నుండి ఖాళీ పాత్రలు బావి దగ్గరికి ఒకరి నుండి మరొకరికి చేతులు మారుతూ చేరుకునేవి. ఒక్కొక్కరోజు పని కాస్త మెల్లగా జరుగుతున్నది అనిపిస్తే బాబా చకచకా పనిచేసి గెలిచిన వారికి బహుమతుల్ని ప్రకటించేవారు. నీళ్ల కడవ నింపి ఇచ్చేలోగానే ముందు నింపి ఇచ్చిన నీళ్ల కడవ ఖాళీ చేసి తిరిగి ఇవ్వబడితే ఆడవాళ్లు గెలిచినట్లు, నిండిన కడవ చేతికి అందేటప్పటికీ తీసుకునే స్త్రీలు సిద్ధంగా లేకపోతే మగవాళ్లు గెలిచినట్లు, అలా గెలిచిన వారికి బాబాదిగాని, షిరిడీ బాబాదిగాని, లేక ఓంకారంగాని ఉన్న లాకెట్టు బహుమతిగా ఇవ్వబడేది. ఒక్కొక్కసారి ఎంతమంది విజేతలకో అన్నట్లు బాబా బోలెడు వెండి లాకెట్లు సృష్టించి సిద్ధంగా ఉంచేవారు. ఇలా ఈ సేవ ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా, సరదాగా చేస్తూ ఉండేవాళ్లం. ఒకరోజు సాయంకాలం ఆడవారు, మగవారు ఇరు బృందాలు కూడా ఒక్కొక్క కడవ చేతిలో ఉంచుకుని మధ్యలో ఒక బోర్లించిన కడవపై బాబా కూర్చుని ఉండగా ఆయనకు ఇరువైపులా చిన్న చిన్న పాత్రల్లో చిన్నపిల్లలు ఇలా ఒక ఫోటో తీయించుకోవడానికి సిద్ధం చేశారు బాబా. నేను కాశీ నుండి తెచ్చిన రాగి చెంబుతో నా మనవడు స్వామి ఒడిలో కూర్చున్నాడు.
వాడు కూడా ఆ కాశీ చెంబుతో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండేవాడు. బాబా వాడిని చూసి ఈ ఉడత సేవకు మెచ్చి, "భేష్, చాలా బాగుంది. కాశీ చెంబులో పుట్టపర్తి నీళ్లు" అన్నారు నవ్వుతూ. బాబా కూడా గ్రూపు ఫోటోలో ఉండాలి కాబట్టి ఎలా ఫోటో తీయాలో వివరంగా చెప్పి కెమెరా నా చేతికిచ్చారు. వారు చెప్పిన ప్రకారంగా కెమెరా క్లిక్ మనిపించాను. భక్తులంతా సరదాపడి ఫోటోల కోసం అడిగినప్పుడు బాబా వారి ముందు నన్ను దోషిని చేసి నిలబెట్టారు. నేను తెలియక తప్పుడు బటన్ నొక్కటం వల్ల ఫోటో రాలేదు. కాని బాబా గ్రూప్ ఫోటో కోసం అందరినీ వరుసల్లో నించోబెట్టడం, స్వయంగా సూచనలు ఇవ్వటం ఆ ఆనందం చాలు అనిపించింది. బహుశా స్వామి అంతవరకే అనుగ్రహించారేమో. ఫలితం కంటే పనిలోనే ఆనందం ఎక్కువ అని అంటూ బాబా, ఫలితం కంటే కర్మ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అంటారు. బాబా ఎవరితోనైనా వ్యక్తిగత సంభాషణ జరపడానికి పిలిపించేందుకు ఒక నిర్ణీత సమయం అంటూ ఏదీ ఉండేది కాదు. ఆ రోజుల్లో స్వామి ప్రతి కుటుంబానికి వెళ్లబోయే ముందు పాదపూజ చేసుకోవడానికి అనుమతి ఇచ్చేవారు. ఆ పాదపూజ సమయంలో భక్తులు వాళ్ల కష్టాలను సమస్యలను చెప్పుకుని సమాధానాలను ధైర్యాన్ని పొందేవారు. అక్షరాభ్యాసం, అన్నప్రాశన, నామకరణం, పుట్టు వెంట్రుకలు తీయించటం ఇటువంటివన్నీ స్వామి సన్నిధిలో స్వామి చేత చేయించుకుంటూ ఉండేవారు. అందరూ భోజనం చేస్తున్నప్పుడు ఏ పాపకు అన్నప్రాశన చెయ్యాలో ఆ పాపకు పొంగలి తినిపించేవారు. తనకి నచ్చిన పేరుతో పిలిచి నామకరణం చెయ్యటం, బంగారు నగనో ఉంగరాన్నో తేనెలో ముంచి నాలుకపై ఓంకారం రాసి అక్షరాభ్యాసం చేసేవారు. లేదా ఆ పసిబిడ్డ చెయ్యి పట్టుకుని పలకపై ఎరుపు రంగుతోనూ పసుపు రంగుతోనూ ఓం అని రాయించి దిద్దించేవారు. మానవ స్వరపేటిక నుండి వెలువడే అన్ని శబ్దాలకు మూలం ఓంకారం. అటువంటి సందర్భాల్లో ఆ పిల్లల మెడలో లాకెట్టు వేసి ఉంచేవారు. ఎవరైనా కుటుంబం వాళ్లు జబ్బు పడ్డ వ్యక్తితో వస్తే బాబా వారింటికి తరచుగా వెళ్లేవారు. పవిత్రమైన విభూతితో పాటు మాత్రలు, క్యాప్సూల్స్, ఫార్మసిటికల్స్ కు అందని మందులు ఆ హస్తంలోకి అలా వచ్చేవి. వాటితో వ్యాధిని నయం చేస్తూ ఉండేవారు. మనిషి మనస్సే రోగాన్నిగాని స్వస్థతను గాని కలిగించేది. కాబట్టి అస్వస్థత కలిగినప్పుడు వ్యాధి నిర్మూలనకు మందుతో పాటు విశ్వాసం అనేది కూడా ఉండాలి. నేను చేసేదల్లా ఆ వ్యక్తిలోని సంకల్పశక్తిని అధికం చెయ్యటం, ఆత్మవిశ్వాసం కలిగించటం. భక్తుని యొక్క విశ్వాసాన్ని బట్టి స్పందించే నా ప్రేమ సరైన ఫలితాలనిచ్చి వ్యాధిని పూర్తిగా నయం చేస్తుంది అంటారు బాబా. కాని స్వతసిద్ధమైన బాబా అవ్యాజమైన ప్రేమ ఎంత అప్రయత్నంగా వర్షించబడుతుంది అంటే అది భక్తుని మనసులో విశ్వాసం మొలకెత్తి వృద్ధి అయ్యేదాకా ఆలోచించదు, ఆగదు. బాధపడుతున్న వ్యక్తి తెలిసి ఒక అడుగు బాబావైపు వేసేలోగానే ఆయన మూడడుగులు ముందుకు వేసి వ్యాధి నివారణ చేస్తారు. అప్పటికింకా అక్కడ ఆసుపత్రి ఏదీ లేనందువల్ల చాలామంది రోగులు వారివారి నివాసాల్లోనే చికిత్స పొందుతూ ఉండేవారు. ఒకరోజున అమ్మ వరండాలో కూర్చుని ఉండగా మధ్యప్రదేశ్ నుండి వచ్చిన ఒక బృందం వారు అమ్మని, "ఎన్నాళ్ల నుండి ఇక్కడ ఉంటున్నారు మీరు?" అని అడిగారు. 4 ఏళ్ల నుండి ఉంటున్నామని అమ్మ సమాధానం చెప్పింది. 4 ఏళ్ల నుండి ఉంటున్నా మీ వ్యాధి ఇంకా నయం కాలేదా?" అన్నారు వాళ్లు ఆశ్చర్యంగా. వాళ్లు తమతో ఒక జబ్బుబడ్డ పిల్లను తీసుకువచ్చారు. అందుచేత మేము 4 ఏళ్ల నుండి అక్కడ ఉంటున్నామంటే చికిత్స కోసం అనుకుని ఇంకా వ్యాధి నయం కాలేదా అని ఆశ్చర్యపడ్డారు. కాని నేను వాళ్లకు మేమంతా బాబా వల్ల పూర్వపు స్థితిని పొందటానికి కావలసిన చికిత్స పొందుతున్నాము అని చెప్పలేదు. సంకల్పబలం లేకపోవటమనే రక్తహీనత, గర్వం, అహంకారం అనబడే మయోపియా, దృష్టిలోపం అనే పచ్చకామెర్ల వ్యాధి, హృదయ దౌర్బల్యం అనే గుండె జబ్బు మొదలైన వ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడే వైద్యం చేస్తున్నాను అని బాబా ఒకసారి అన్నారు. స్వామి వ్యాధులకు చికిత్స చేసే విధానాల గురించి చెప్పే ముందు నేను చూసిన ఒక నూతన వింత చికిత్సా విధానాన్ని ఇక్కడ మీకు తప్పక తెలియజేయాలి. ఒకరోజు ఉదయం మరచిపోలేనటువంటి ఒక దృశ్యాన్ని చూశాను. ఒక ఆర్తుడు సింధ్ ప్రాంతాల నుండి
మానసిక వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తెను తీసుకువచ్చాడు నిలయానికి. ఆమె పిచ్చిగా ఏడవటం, నవ్వడం, అకారణంగా అటూ ఇటూ పరిగెత్తడం వంటి ఎన్నో పిచ్చి చేష్టల్ని చేస్తోంది. ఒకే మాటను పదే పదే అంటూ ఉంది. కొద్ది వారాలు బాబా ఆమెను అలా పిచ్చి చేష్టలు చేస్తూ ఉండనిచ్చారు. వాళ్లు అక్కడి నుండి వెళ్లిపోయేలోగా ఆమె వ్యాధిని నయం చేస్తానని బాబా ఆమె తండ్రికి మాట ఇచ్చారు. ఇంకా ఆ సమయం రానే వచ్చింది. బాబా వారింటిలోకి ప్రవేశించారు. ఆమె నుదుటను విభూతి పెట్టారు. ఆమె బాబా కుర్చీ వద్ద పడిపోయింది. బాబా తన అరచేతులను ఆమె తల వెంట్రుకల్లోనికి పోనిచ్చి గట్టిగా నొక్కడం మొదలుపెట్టారు. బాబా అలా రెండు చేతులతో ఆమె తలను గట్టిగా నొక్కుతున్న కొద్దీ ఆమె తల వెంట్రుకల కుదుళ్ల నుండి ముదుర గోధుమ రంగు, అంటే డార్క్ బ్రౌన్ కలర్లో ఒక విధమైన ద్రవం కారడం మొదలుపెట్టింది. అది ఒక పళ్లెల్లోకి తీసినప్పుడు 10 ounces పరిమాణంలో ఉంది. బాగా దుర్వాసన కలిగి ఉంది. ఆ ద్రవం అంతా అలా కారిపోవటం ఆగిపోయాక బాబా లేచి వెళ్లి సబ్బుతో చేతుల్ని కడుక్కున్నారు. ఆ పిల్ల తాలూకా వాళ్లు అంతా ఆమెను తీసుకుని బుక్కపట్నం వరకు బండిలో వెళ్లి అక్కడి నుండి ధర్మవరం రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. 3 ఏళ్లు గడిచిపోయాయి. బాబా అప్పుడు బొంబాయి నగరంలో ఉన్నారు. ఆయన ఆ సింధ్ శరణార్థి ఇంటికి వెళ్లి ఆమెను తండ్రిని అనుగ్రహించాలని నిశ్చయించుకున్నారు. ఆ వ్యాధి నయం చేయబడిన అమ్మాయి బాబా కోసం వచ్చిన అతిథులకు కావలసిన ఏర్పాట్ల కోసం హడావిడిగా తిరుగుతున్నది. అంతేకాక ఎంతో చక్కగా భజన పాటలు పాడి తాను బాబా చేతిలో పునర్జన్మను ఎత్తానని చెప్పింది. తరువాత కూడా నేను మరో 2 తల గట్టిగా ఒత్తి ద్రవం తీసే చికిత్సా విధానాలను చూశాను. మా పొరుగు నుండే ఒక ఆయన భార్యకు మూర్ఛవ్యాధి తీవ్రంగా ఉండటం వల్ల చాలా బలహీనంగా, నీరసంగా, చంచలంగా ఉండేది. ఆమెకు కూడా పైన చెప్పిన విధంగానే వైద్యం చేసి నయం చేశారు. బెంగుళూరు నుండి హిస్టీరియా వ్యాధితో బాధపడుతున్న కుమార్తెను తీసుకువచ్చాడు ఒక భక్తుడు. ఆమెకు కూడా ఇలాగే తలను గట్టిగా ఒత్తి వెంట్రుక కుదుళ్ల నుండి ద్రవం కారిపోయేలా చేసి నయం చేశారు. ఈ సంఘటనలను గురించి నా స్నేహితులతో ఎప్పుడు చెప్పినా వారు నమ్మేవారు కాదు. కాని నా ముఖం మీద ఆ సంగతి చెప్పలేకపోయేవారు. ఫకీరులను, సన్యాసులను ఎగతాళి చేసే వీడేమిటి, ఇలా తన వయసులో సగమైన బాబాకు వశమైపోయాడు అనుకునేవారు. ఒక వ్యక్తిని అతనికున్న స్నేహితులను బట్టి అతని స్వభావాన్ని నిర్ణయించవచ్చుననే నానుడి వీళ్లందర్నీ వదిలిపెట్టి బాబా సాంగత్యం పొందాక నాకు చక్కగా అన్వయించబడింది. నేను నా స్నేహితుల్ని వదిలిపెట్టేసి బాబా సన్నిధి చేరుకున్నాక వాళ్లంతా నాకన్నా ఎంతో తెలివిగలవాళ్లమని భావిస్తూ తాము నమ్ముకున్న పాత చింతకాయ పచ్చడి వంటి గ్రంథాలకే ప్రాముఖ్యతనిచ్చేవారు. బాబా ప్రేమ, తెలివి, అద్భుతమైన శక్తి, వారి దివ్యమైన మహిమ నా సందేహాలను పటాపంచలు చేసి వారి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఏర్పడేలా చేసింది. నన్ను చూసి జాలిపడ్డ నా స్నేహితులను చూసి ఇప్పుడు నేను జాలిపడుతున్నాను. ఎందుకంటే బాబా సన్నిధిలో నేను పొందిన అసాధారణమైన అనుభవాలు అనుమానపు పొరలచే కప్పబడిన కళ్లతో, అహంభావంతో నిండి ఉన్నవాళ్లు చూడడానికి నోచుకోలేదే అని నాకు వారి పట్ల జాలి కలుగుతూ ఉండేది. బాబా సన్నిధిలో నేను చూసిన అసాధారణమైన అద్భుత సంఘటనలు చూసి అబ్బురపడగలనే కాని వాటిని వివరించి చెప్పగల శక్తి నాకు లేదు. భగవంతుని దయవల్ల నన్ను ఆవరించి ఉన్న అజ్ఞానం, సందేహం పటాపంచలైపోయాయి. నా నిర్ణయం సరైనదా కాదా అని తెలుసుకోవడానికి కొద్దిమంది స్నేహితులు పుట్టపర్తి వచ్చారు. కాని జీసస్ చెప్పిన విధంగా వాళ్లు కళ్లుండీ చూడలేని గుడ్డివాళ్లు, చెవులుండీ వినలేని చెవిటివాళ్లు. వాళ్ల హృదయం కరుడుగట్టిపోయి ఉండటంతో విషయాన్ని అర్థం చేసుకోలేని అజ్ఞానులు. అందుచేత మూసిన కళ్లను తెరచి వాళ్ల కళ్లతో వాళ్లు సత్యాన్ని చూసి, వారి చెవులతో వారు స్వయంగా విని, మెత్తనైన హృదయంతో అర్థం చేసుకుని వారంతట వారుగా మారగలగాలి గాని చెప్పి మార్చటం ఎవరితరం? ప్రార్థనా మందిరంలో
పూర్వ శరీరమైన షిరిడీబాబా చిత్రపటంతో పాటు ప్రస్తుతం బాబా చిత్రపటం, మరికొన్ని సాధువుల సన్యాసుల పటాలు కూడా గోడలకు వేళ్లాడుతూ ఉండేవి. ఒకసారి బాబా జొరాస్టర్, బుద్ధ, మహావీర్, జీసస్, శంకర, రామానుజ, మధ్వ, నానక్, మీర, సూర్దాస్ ఇంకా బసవల యొక్క పెద్ద సైజు పటాలు తెమ్మని ఆదేశించారు. శాంతి పవిత్రతలనుద్దేశించి అనేక పాటలు ఏకకంఠంతో పాడుతూ అంతా కలిసి బాబా పటం ముందు నిలబడి భజన చేసేవాళ్లం. చిత్రావతి నది ఒడ్డున కూచోబెట్టుకునో లేక మందిరం ఆరుబయట పచ్చికలోనో మాకు బాబా నేర్పిన పాటలే అవి. ఈ పాటలన్నీ ఆధ్యాత్మిక పురోగతిని సూచించే సోపానాల వంటివిగా మాకు ఉపయోగపడేవి. సత్యము, సత్ప్రవర్తన, అంతర్గత శాంతి, ప్రేమలు అనే గట్టి కాంక్రీటు స్తంభాలతో జీవిత సౌధాన్ని ఎలా కట్టుకోవాలో ఒక గీతం తెలియజేస్తే, మరొక పాట సత్యం, శివం, సుందరమైన భగవంతుని స్వరూపాన్ని తెలియజేసేదిగా ఉండేది. ఈ పాటలు అన్ని దేవతలకు సంబంధించి ఉండేవి. గొప్ప గొప్ప సాధువులు, మహాపురుషులు తమ అంతర్నేత్రాలతో దర్శించిన దివ్యమూర్తుల పేర్లన్నీ ఈ పాటల్లో ఉండేవి. ప్రతి పదము ఒక మంత్రంగా ఉండేది. ప్రతి పదము ఒక దివ్యానుభూతిని కలిగిస్తూ ఉండేది. కొత్త ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో చాలా సంవత్సరాలు గాయకులుగా ఉన్న రామలక్ష్మణ్ అనే కవలలు నిలయంలో ఉన్నప్పుడు వారిని 18వ శతాబ్దికి చెందిన మధుర గాయకుడు, పరమ భక్తుడు అయిన త్యాగరాజ కృతులను పాడమని ప్రోత్సహించేవారు బాబా. ఒకసారి తిరుపతిలో ఒక సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ బాబా ఇలా అన్నారు, త్యాగరాజు పట్ల నాకున్న అభిమానం, ఆప్యాయత శతాబ్దాల నాటిది. నైతిక విలువల స్థాయి బాగా తగ్గిపోతున్న దశలో త్యాగరాజు రామనామమనే అమృతతుల్యమైన ఔషధాన్ని పానయోగ్యమగు పాత్రల్లో అందించాడు. భావావేశానికి తగిన రాగం, తాళంతో కూడిన పాటలు భావయుక్తంగా, సుస్వరంతో, సుమధురంగా ఆలపిస్తూ ఉంటే పాడేవారిలో, వినేవారిలో కూడా ఆ రాగ తంత్రులు యోగశక్తిని ప్రేరేపిస్తాయి. ఒక ముదుసలి అయిన సంగీత విమర్శకుడు బాబా త్యాగరాజకృతిని పాడి వినిపిస్తే ఆనందం, ఉద్వేగం పట్టలేక, స్వామి, త్యాగరాజే స్వయంగా దిగివచ్చి మళ్లీ పాడుతున్నట్లు అనిపించింది నాకు అన్నాడు. బాబా అతని వైపు తిరిగి, త్యాగరాజుకు పాడటానికి కావలసిన ఉత్తేజాన్ని కలిగించింది ఎవరని అనుకుంటున్నావు అన్న పాత్రల్లో అందించాడు. భావావేశానికి తగిన రాగం, తాళంతో కూడిన పాటలు భావయుక్తంగా, సుస్వరంతో, సుమధురంగా ఆలపిస్తూ ఉంటే

దివ్య శిశువుకు త్యాగరాజ కీర్తనలు, భద్రాచల రామదాస కీర్తనలు, కర్ణాటకకు చెందిన పురందర్దాసు కీర్తనలు పాడటం చాలా ఇష్టంగా ఉండేది. ఒక్కోసారి మధ్యాహ్నం వేళ భక్తుల వద్దకు వచ్చినప్పుడు, ఈరోజు సాయంకాలం భజన సమయంలో నేను పాడబోతున్నాను అని ప్రకటించేవారు. కవలల పాటను పక్కకు నెట్టేస్తూ స్వామి సంగీతసుధ మమ్మల్ని ముగ్ధుల్ని చేసేది. ఒక గంటసేపు, అంతకంటే ఎక్కువసేపు కూడా ఒక్కొక్కసారి పాడి స్వామి తమ సంగీతసుధలో మమ్మల్ని ఓలలాడించేవారు. ఆయన తనకిష్టమైన కొన్ని కీర్తనలను తరచుగా పాడేవారు. అందులో బ్రోచేవారెవరురా అన్న కీర్తన ఒకటి. భగవంతుడు తన అపారమైన కరుణను రాగాలతో తన అనంతమైన శక్తిని ప్రకటిస్తాడనే భావం తెలియజేస్తుంది ఆ కీర్తన. రామా నన్ను బ్రోవరా అనే మరో కీర్తనలో చీమ నుండి బ్రహ్మ వరకు వ్యాపించి చైతన్యాన్ని ప్రసాదించే పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేసే కీర్తన అది. అనోరణీయాన్ మహతోర్మహీయాన్ అని కదా శృతి. పరబ్రహ్మము అణువులో అణువువలి, మహత్తులో మహత్తువలి ప్రకాశిస్తూ ఉంటుంది అని శృతి చెబుతోంది. ఎందరో మహానుభావులు అన్న మరొక కీర్తన బాబా ఎంతో ప్రేమతో అందజేసే సందేశాన్ని తెలియజేస్తుంది. భగవత్ సాక్షాత్కారాన్ని పొంది భగవంతునికే అంకితమైన ఎందరో మహానుభావులకు వందనం. ఎవరైతే ఆర్తులను, దీనులను దయతో ఆదుకుంటారు, భగవంతునియందు వాద ప్రతివాదాలకు తావియ్యక ఎవరైతే నిస్సందేహంగా పరిపూర్ణంగా నమ్ముతారు, వేదాల్లో చెప్పబడి ఉన్న సనాతన దివ్య తత్వాన్ని ఎవరైతే గుర్తించి వ్యాపింపజేస్తారో అటువంటి మహానుభావులందరికీ వందనం చెయ్యాలి అనే ఉదాత్తమైన భావాన్ని చాటే గొప్ప కీర్తన. బాబా ఎంతో ఆనందంగా పాడే మరొక కీర్తన ముందు వెనుక అనేటటువంటి త్యాగరాజు కీర్తన. ఈ ప్రార్థనకు జవాబు కూడా బాబాయే. ఈ పాటలో త్యాగరాజు రాముని గురించి ఇలా ప్రార్థిస్తున్నాడు. ఓ ప్రభు, నన్ను త్వరగా కాపాడు. ముందు భాగాన, వెనుక భాగాన, లోపలి వైపున, బయట వైపున అంతటా ఉండి నన్ను శత్రువుల బారి నుండి కాపాడు. ఓ ప్రభు, తిరుగులేని నీ రామబాణంతో వచ్చి నన్ను త్వరగా కాపాడు అంటూ రాముణ్ణి త్యాగరాజు ప్రార్థించాడు. ఈ విధంగా ఎవరైతే ఆర్తితో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తారో వారిని నేను కంటికి రెప్పవలే కాపాడుతాను. వారి ముందు వెనుక, లోపల బయట, కింద పైన, చుట్టూ వ్యాపించి కాపాడుతూ ఉంటాను అని అభయమిచ్చారు బాబా. ఈ పాటను పాడుతూ స్వామి మనకి భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలో, ఏమని కోరుకోవాలో తెలియజెపుతారు. ఉపనిషత్తుల్లో చెప్పబడిన తన సర్వ వ్యాపకత్వాన్ని గురించి ఆయన మనకి గుర్తు చేస్తున్నారు. అంతే, మానవులు మూర్ఖత్వంతో అసలు సత్యాన్ని మరిచిపోయారు. పురస్తాత్ బ్రహ్మ, పశ్చాత్ బ్రహ్మ, దక్షిణాతాత్ బ్రహ్మ, ఉత్తరేణ బ్రహ్మ, అధః బ్రహ్మ, ఊర్ధ్వం బ్రహ్మ. బ్రహ్మ ఏవా, అంతా బ్రహ్మము మాత్రమే. ఇదం విశ్వం, ఇదే ఈ విశ్వస్వరూపం. మన హృదయాల్లో నిద్రిస్తూ ఉన్న నిస్సహాయత అనే బీజాన్ని మేల్కొలిపి బోధివృక్షంగా విస్తరించేలా మొలకెత్తింపచేస్తారు. నిను వినా అనేది మరొక చక్కని కీర్తన. రాముని సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు తనకు కలిగే ఆనందాన్ని ఈ కీర్తనలో త్యాగయ్య చిత్రీకరించాడు. ఆ గీత మాధుర్యాన్ని మా హృదయాల్లో నింపుతూ మా భావాతీతమైన అద్భుత స్థితిని తనవైపు ఆకర్షింపజేసేవారు. త్యాగరాజును ఆకర్షించిన రాముణ్ణి ప్రతి అంగము బాబా తన ప్రతి కదలికలో, ప్రతి అవయవంలో మాకు దర్శింపజేసేవారు. ఆ చిరునవ్వు, ఆ దివ్య తేజస్సు, ఆ నాజూకైన ముగ్ధ మోహన సుకుమార సౌందర్యము మాకు బాబాలు రాముణ్ణి దర్శింపజేసేవి. సమయం దొరికినప్పుడల్లా ఆకాశవాణి నిలయ విద్వాంసులైన కవలలు పుట్టపర్తికి వచ్చి బాబా వద్ద సంగీతంలో కొన్ని పాఠాలు మెళ

తక్కువలో నేర్చుకుంటూ ఉండేవారు. తమిళ యాస వల్ల వారి భాషలో కొన్ని తెలుగు పదాలు రూపాలు మారి అర్థాలు మారటం బాబా గమనించారు. అలా వారి తప్పుల్ని బాబా చాలా వరకు సరిదిద్దుతూ ఉండేవారు. వారు పాడిన కొన్ని పదాలు యాస వల్ల అసలు అర్థం బదులు విపరీతార్థాన్ని తెలియజేసేవి. ఉదాహరణకు, ఒక కీర్తనలో పొగడకుంటే అన్న పదాన్ని పకోడా తింటే అన్న విధంగా పాడి ఆ పాటను ఖూనీ చేసేవారు. అర్థం తెలియక అమాయకంగా అలా పాడేవారు. నిజానికి ఆ కీర్తన అసలు భావం, ఓ ప్రభు, నీ కీర్తి సాధువులచే ఋషులచే కీర్తించబడింది. ఈ చిన్న నిరుపేదవాని మౌనంతో అది ఏమాత్రం తరుగబడదు అని ఉండగా, పొగడకుంటే అన్న పదాన్ని కాస్తా మార్చేసి పకోడా తింటే అని పాడేసరికల్లా ఆ పదం అర్థం కాస్తా మారిపోయి శ్రోతలకు నవ్వు పుట్టించేది. బాబా నవ్వుతూ వారి తప్పుల్ని సరిదిద్దేవారు. ఆ రోజుల్లో నిజంగా బాబా కదిలే ఒక గీతం, స్పందించే సంగీతం. కన్నడ భాష మాట్లాడే భక్తుల సమూహంలో ఉన్నప్పుడు తళ్లని సిదురు కండ్యా తాళు మనవే అనే కనకదాస కీర్తన లేదా కల్లనాగర కండరే అనే బసవని వచనమో లేక కుంభారగుండన్నపై రాగాలే అన్న హరిహరుని కీర్తనో ఆలపిస్తూ ఉండేవారు. తమిళ భక్తులు తన చుట్టూ కూర్చుని ఉన్నప్పుడు నందనార్, అరుణగిరినాథ, మురుగన్, ఆండాళ్ లేక విష్ణువులపై గోపాలకృష్ణ భారతి రాసిన పాటలో పాడుతూ ఉండేవారు. స్వామికి మన మనసు చేరువ అవుతున్న కొద్దీ ఆ పల్లవి ఎప్పటికప్పుడు సరికొత్తగా అనిపిస్తూ ఉండేది. ప్రతి పదము హృదయ వేగాన్ని క్రమబద్ధన చేసే పేస్ మేకర్, అవయవాలకు బలాన్ని చేకూర్చే ఔషధంలా మెదడుకు మేతలా మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉండేది. బాబా ఎక్కువసేపు మా ఇళ్లల్లో గడిపే అవకాశం ఉన్నప్పుడు మేము కూడా ఎవరికి వచ్చిన పాటలు వాళ్లు ఒకటో రెండో అందరం పాడుతూ ఉండేవాళ్లం. ఒకసారి తాను కష్టపడి రెండు మూడు రోజులు సాధన చేసి నేర్చుకున్న కన్నడ గీతం ఒకటి నా శ్రీమతి బాబా సమక్షంలో పాడింది. నిన్ను నంబి బందే ఎన్నకై బిదదిరు ఘన మహిమానే సాయినాథా, ఓ అద్భుతమూర్తి సాయినాథా, నీపై పరిపూర్ణమైన విశ్వాసంతో నీ చెంతకు చేరాను, నా చెయ్యి విడిచిపెట్టకు అని ఆ పాటభావం. చేతులు కట్టుకుని మౌనంగా కూచుని మమ్మల్ని గమనిస్తూ ఆ పాటంతా నిశ్శబ్దంగా విన్నారు. నా శ్రీమతి పాడటం అయిపోగానే ఆయన ఆమె మాతృభాష అయిన తమిళంలో ఒక కీర్తన అందుకున్నారు. విరుంబము మున్నె తరువారే సాయిబాబా, వేండం మున్నె తరువారే అని ఆ పాట మొదటి చరణాలు. భయం ఎందుకు? మీరు కోరకముందే సాయిబాబా వరాలు ప్రసాదిస్తారు. మీరు ప్రార్థించటానికి ముందే మీ రక్షణకై ఆయన పరుగున వస్తారు అని ఆ పాటభావం. కొన్నిసార్లు భక్తులు తమ తమ ఇళ్లలో బాబాకు స్వాగతం చెప్పేటప్పుడు పాడటం కోసం సాధన చేస్తున్న గీతాల మొదటి పదాలను లోపలికి వస్తూనే పాడుతూ బాబా ఆశ్చర్యచకితుల్ని చేస్తూ ఉండేవారు. ఒకసారి బెంగుళూరులో విల్సన్ గార్డెన్స్లో ఉన్న మా ఇల్లు అశోకాకు బాబా వస్తానని వాగ్దానం చేశారు. మా సంతోషానికి అవధుల్లేవు. మా ఆవిడ స్వామి వచ్చేటప్పటికి పాడటం కోసం ఒక పాటను నేర్చుకుంది. మా అమ్మ కూడా స్వామి అవతారం యొక్క ప్రత్యేకతను తెలియజేసే పాటను రాసి పాడటం నేర్చుకుంది. అయితే మమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ కారులో నుండి దిగి మా చిన్న ఇంట్లోని మందిరంలోకి ప్రవేశిస్తూ బాబా మా ఆవిడ పాడదలుచుకున్న పాటని రాగం తీస్తూ వచ్చారు. బాబా పరమ కృపానిధియే అన్నది ఆ పాట పల్లవి. మిగిలిన పాటను పాడమని నా శ్రీమతిని అడిగారు. అమ్మను ఆమె రాసిన పాటను పాడమని ఆమెకి అంతులేని ఆనందాన్ని కలుగుజేశారు. నాన్ కాందా మణిగెలిలే, నేను చూసి ప్రేమించిన ఏ రత్నమూ ఎంత విలువైనదైనా సాయిరాము అనబడే అనర్ఘరత్నానికి సాటిరాదు అని ఆ పాటభావం. అమ్మ స్వామి పాదాలంటి నమస్కరించినప్పుడు చాలా బాగుంది అంటూ అభినందించారు. కర్పూరం వెలిగించి హారతి ఇమ్మని నాకు చెప్పారు. సదా ఎన్న హృదయదల్లి అనే హారతిపాట పాడమన్నారు. అది
నేను స్వయంగా రచించి బెంగుళూరులోని మా ఇంట్లో భజన అయ్యాక పాడే హారతి పాట. అంటే మనం భజన సమయంలో పాడే పాటలన్నీ స్వామి వింటున్నారన్నమాట అని మాలో మేము అనుకున్నాం. ప్రతిరోజు ప్రార్థనా మందిరంలో ఒక గంటసేపు భజన కార్యక్రమం నిర్వహించబడుతూ ఉండేది. ఆ రోజుల్లో ప్రార్థనా మందిరం ముఖద్వారం వద్ద బాబా ప్రతి ఒక్కరికీ పాద నమస్కారం చేసుకునే అవకాశం ఇచ్చేవారు. ప్రశాంతి నిలయం ప్రారంభోత్సవమైన కొద్ది నెలలకి శేషగిరిరావుకు హారతి ఇచ్చే కార్యక్రమం అప్పజెప్పబడింది. రజత సింహాసనం నుండి లేచి హారతి స్వీకరించి అక్కడ ఉంచబడిన ఆహార పదార్థాలను కొద్ది కొద్దిగా స్వీకరించేవారు. అప్పుడు ఉత్తరం వైపున ఉన్న ద్వారం వద్ద నిలబడి పురుషులంతా పాదనమస్కారం చేసుకున్న తరువాత దక్షిణం వైపు ద్వారం వద్ద నిలబడి స్త్రీలందరికీ కూడా అదే వరాన్ని అనుగ్రహించేవారు.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 17వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: అజ్ఞానం అంతర్ధానం. ఒక ఇంటిలోపల ఒక గదిలో ఒక పెద్ద అద్దం ఉంది. దానిని బయటకు తేవాలని అనుకున్నారు ఆ ఇంటివారు. కాని ద్వారం ఇరుకుగా, ఎత్తు తక్కువగా ఉంది. ఆలోచించడం మొదలుపెట్టారు అందరూ. కొందరు గోడలు పగలగొట్టాలి అన్నారు. మరికొందరు అద్దమును జాగ్రత్తగా రెండు ముక్కలుగా కోయవచ్చును అన్నారు. ఈ విధంగా రకరకాల సలహాలు ఇస్తున్నారు. ఇంతలో అక్కడికి ఒక తెలివిగల గ్రామస్తుడు వచ్చాడు. అంతా విన్నాడు. అసలు ఆ అద్దం ఆ గదిలోపలికి ఎలా వెళ్ళింది అని ప్రశ్నించాడు. అది తెలిస్తే చాలు కదా. ఇంటివారికి తెలుసు. ఇల్లు తయారవుతున్న సమయంలోనే ఆ అద్దమును గదిలోపల ఇమిడ్చారు, అమర్చారు అని. అదేవిధంగా ఈ దేహమనే ఇల్లు తయారవుతున్న దశలోనే అజ్ఞానం లోపల జరబడుతుంది. కాని దేహమనే ఇంటిని గురించి చింతించక, అనగా నేను దేహము అనే భావమును వదిలేస్తే అజ్ఞానము అంతర్ధానం అవుతుంది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 నవంబర్ 23వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 93వ జన్మదినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం స్వామి దివ్య సందేశ సౌందర్యం లోని మొదటి భాగం సత్యసాయి పద్యమకరందం పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. మకర సంపీడిత మత్తేభమును నాడు వీక్షించి బ్రోచు నా ప్రేమ ఫలము. వలువలూడ్చెడు నాడు వైదర్భివదినను వడిగాచినట్టి అవ్యాజకరుణ. ప్రహ్లాద ముప్పు ఆ ప్రహ్లాదు సరగునన్ పాలించినట్టి అపార కృపయు. దుష్టులన్ దెగటార్చి శిష్టులన్ దరిచేర్చి పలుమార్లు పుట్టు నా చలువయెల్లా. తెలుసు కొమ్ము భక్తులారా నా తేనె మనసు జన్మదినమున దీవెనలందుకొమ్ము. రేడియో సాయి శ్రోతలందరికీ భగవాన్ శ్రీ సత్యసాయినాథుని 93వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. స్వామి అందించిన ఈ దివ్యానుగ్రహ ఆశీస్సులతో స్వామి దివ్య సందేశ సౌందర్యం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. వచనం మధురం, హసితం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. ద్వాపరలో ద్వారకానాథుడైన నవనీత చోరుడే, కలిలో పుట్టపర్తి వాసుడై తేనెలొలుకు పలుకులతో మందహాస చంద్రికలు చిందిస్తూ భక్తుల చిత్తచోరుడయ్యాడు. హృదయ వాసియై భక్తుల జీవన రథసారథి అయి ముక్తి పథమున నడిపించు జగద్గురువై నిలిచాడు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 6 దశాబ్దాల పాటు స్వామి కంఠం నుండి అనర్గళంగా జాలువారిన అనుగ్రహ భాషణలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. వారిలో ఆర్తితో స్వామి పలుకులను జురుకున్నవారున్నారు, అర్థాత్తులై చెవి ఒగ్గి విన్నవారున్నారు, జిజ్ఞాసువులై ప్రతి పలుకు వంట పట్టించుకున్నవారున్నారు. స్వామి ప్రబోధనలు తూచా తప్పకుండా పాటించి సాధకులై తరించిన ముముక్షువులున్నారు. అందరి మనస్తత్వాలకి అనుగుణంగా, అందరికీ అర్థమయ్యే విధంగా తరతరాలకి మార్గనిర్దేశం చేస్తూ సాగిన స్వామి ప్రవచనాలక సమ్మోహన శక్తి ఎక్కడిది? ఒక వేమన పద్యం, ఒక సుమతి శతక సుభాషితం నేటికి ప్రజల నాలుకలపై నర్తిస్తూనే ఉన్నాయి. వచనం కన్నా లయబద్ధంగా సాగే పదబంధాలు కలకాలం గుర్తుండిపోతాయి. పద్యానికున్న ఆ శక్తి సర్వజ్ఞునికి తెలియనిది కాదు కదా. అందుకే తమ మేలిమి బంగారు ప్రవచనాలకు పద్యరత్నాలు పొదిగి అందించారు మన భగవాన్ బాబావారు. ఒక్కొక్క పద్యం ఒక్క రసగులిక, సులభగ్రాహ్యమైన పదాలతో ఆశువుగా చెప్పిన పద్యాలు సుశ్రావ్యమైన స్వామి గళంతో కొత్త సొబగులు దిద్దుకున్నాయి. ఆ పద్య మకరందాల మందారాలను ఇప్పుడు ఆస్వాదిస్తూ ముందుకు సాగుదాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి దివ్య పాద పద్మాలకి ప్రణమిల్లుతూ స్వామివారి 93వ జన్మదినోత్సవం నాడు ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవకాశమిచ్చినటువంటి స్వామికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకు కార్యక్రమాన్ని అందించబోతున్నది రంగనాథరాజు, మీ గణేష్. సాయిరాం రాజు,
1: సాయిరాం గణేష్.
0: మొట్టమొదట జగత్తుకి సందేశమై సుగతికి సంకేతమై అన్న చిన్న పద్యంతో ఈ పాటతో ప్రారంభించాము. స్వామి ఇచ్చినటువంటి వేలాది ఉపన్యాసాలు మనకి తెలిసి ఒక చిన్న పద్యంతో ప్రారంభమవుతాయి. మరి ఆ పద్యాల్లో స్వామి ఆ డిస్కోర్స్ లో చెప్పవలసినటువంటి సారమంతా దాంట్లో ఇమిడి ఉంటుందని ఎన్నిసార్లు మనందరికీ మనవి చేశారు. మరి ఆ పద్యాల గురించి, వాటిలో ఉన్న అందం గురించి, మరి అదిచ్చే సందేశం గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడం ఈనాడు ఎంతైనా అదృష్టకరం.
1: అవును గణేష్, స్వామి చెబుతూ ఉంటారు కదా, స్వామి ఇచ్చేటువంటి ఉపన్యాసం ఒక పంచభక్ష పరవాన్నం అయితే దానికి ముందు కొంచెం ఆకలి అలా రుచి తెలియడానికి, ఆకలి కడుపులో పుట్టడానికి కుతూహల మనసు కుతూహలంగా ఏమొస్తుందో అనేటువంటి ఆ ఉత్తేజ మనసులో పొంగడానికి స్వామి ఇచ్చేటువంటి మధురమైనటువంటి మొదటి అంశం పద్యం. ఆ పద్యాన్ని స్వామివారి జన్మదినం రోజు ఆ పద్యాల గురించి మనం మాట్లాడుకోవడం అది స్వామివారి ఆశీర్వాదం. అది బహుశా ఈ జన్మదిన యొక్క గిఫ్ట్ గా మనం చెప్పుకోవచ్చు.
0: మరి మొట్టమొదటి పద్యంతో ఇప్పుడు ప్రారంభిద్దాం. అసలు మనం ఈ పద్యాల కార్యక్రమానికి అంశం ఏమిటి అనుకుంటే, ఈరోజు స్వామికి అందరూ హ్యాపీ బర్త్డే స్వామి, హ్యాపీ బర్త్డే స్వామి అంటారు. మరి స్వామి ఎప్పుడు అంటారు అది మనం పద్యం తర్వాత మనం చెప్పుకుందాం.
2: మంచి మనసు నడత మంచిగా లేకున్నా మంచి మనసు నడత మంచిగా లేకున్నా సాయి ఎట్లు మంచి సాయి ఎట్లు మిమ్ము మెచ్చుకొను శాంతి ప్రేమదాయి సంతోష సుఖదాయి ప్రేమ సాయి నిన్ను ఎట్లు పెంచుకొను ప్రేమ సాయి ఎట్లు పెంచుకొను.
0: మరి స్వామి పుట్టినరోజు నాడు అందరం హ్యాపీ బర్త్డే చెప్తాము.
1: అవును గణేష్.
0: కానీ స్వామి ఏమంటారు, మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటానంటారు. మరి స్వామిని ఆనందపరచడం ఎట్లాగా అనేది మనం ఈనాడు ఈ పద్యాల్లో తీసుకున్నటువంటి అంశం. రాజు, సో మనం హ్యాపీగా ఉండాలి, స్వామిని హ్యాపీ పరచాలి అంటే స్వామికి మనం ఏమి చేయవని అవసరం లేదు, కానీ స్వామికి కొన్ని చేస్తే అది ఆనందాన్ని కలిగిస్తుంది స్వామికి. ఒకసారి విద్యార్థులతో స్వామి కొంచెం కోపగించుకున్నారు, మన భాషలో అలిగారనుకున్నాం, మన తల్లి కాబట్టి. అలిగినప్పుడు విద్యార్థులు కూర్చున్న ప్లేస్ మన థర్డ్ బ్లాక్, అటువైపు నుండి స్వామి రాకుండా స్క్వేర్ కట్ కొట్టి అలాగ డైరెక్ట్ గా లేడీస్ సైడ్ దర్శనం ఇచ్చి అలాగే ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా రోజులు కొనసాగింది. ఇంకా విద్యార్థులు తట్టుకోలేక హాస్టల్లో ఒక ప్రబంధనం మొదలైంది, స్వామిని ఎలాగైనా సరే హ్యాపీ చేయాలి, స్వామిని ఎలాగైనా సరే మాట్లాడించాలి. ఒకటే, అది ఒక యజ్ఞంలాగా అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత స్వామి అనుకోకుండా ఇటువైపు వస్తున్నప్పుడు పిల్లలందరూ లేచి స్వామిని పట్టుకుని, స్వామి ప్లీజ్ స్వామి ప్లీజ్ స్వామి ప్లీజ్ స్వామి అని. అప్పుడు స్వామి ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి ప్లీజ్ స్వామి అని అన్నారు.
1: వావ్.
0: అంటే స్వామిని ఆనందపరిస్తే అది స్వామికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మరి
1: బ్యూటిఫుల్ గణేష్. ఈ సంఘటన చెప్తుంటే ఇంతకుముందు స్వామి చెప్పినట్టు మంచి మనసు, నడత మంచి, ఇవి మంచిగా లేకుంటే సాయి మేము ఎలా మెచ్చుకుంటారు? స్వామి భక్తుల నుంచి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారనేటువంటి ఒక సంఘటన గుర్తుకొస్తుంది.
0: చెప్పరాజు,
1: దానికి మనం ఒక విధంగా చెప్పుకుంటే ప్రాబబ్లీ స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు కావచ్చు. ఒకసారి స్వామి విద్యార్థులతో ఒక నాటకం వేస్తున్నారు. వారు కేవలం ఈ మెసేజ్ అందడానికి ఒక మాధ్యమాలు మాత్రమే. డ్రామా జరుగుతుంది, దాంట్లో రిహార్సల్ జరుగుతున్నాయి. ఇంకా డ్రామా ఇంకొక 2-3 రోజుల్లో డ్రామా వేయబడుతుంది. స్వామి ఆ డ్రామా చూడడానికి వచ్చారు. చూడడానికి వచ్చినప్పుడు ఆ డ్రామాలో ఒక పాత్రధారి, ఆయన ఒక ఊరి పెద్దగా, తన పెద్దరికం చెల్లించుకోవడానికి తనే చెడు పనులు చేస్తుంటారు. తనే వాటికి సొల్యూషన్స్, తనే వాటికి ఏ విధంగా వాటిని
0: సాల్వ్
1: చేయాలి అనేటువంటి సొల్యూషన్ సృష్టించి తాను మంచిగా మంచి వ్యక్తిగా చలామణి అవుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక షేడీ క్యారెక్టర్, నెగటివ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వేసేటువంటి విద్యార్థి స్టేజ్ మీదకి వచ్చి డైలాగులు చెడు పని చేయడానికి డైలాగ్ చెప్తున్నారు. స్వామి అప్పటివరకు ఎంతో సంతోషంగా ఉన్న స్వామి ఆపండి ఆపండి అని సైగ చేసి ఆపేశారు డ్రామాని. అప్పటివరకు నవ్వుతున్నటువంటి స్వామి ముఖం ముఖ కవళికలు ఒకసారి
0: మారిపోయాయి.
1: పక్కనటువంటి పెద్దని పిలిచారు, వార్డెన్ గారిని, తర్వాత వైస్ ఛాన్సలర్ గారిని. చాలా కోపంతో స్వామిన్నారు, ఇది స్వామికి ఇష్టం కాలేదు, డ్రామా మార్చేయండి. ఇంకా 3-4 రోజులు డ్రామా, ఎట్లా చేసేది ఏం చేసేది స్వామి? వారు పాదాలు పట్టుకుని, స్వామి కథ ఏంటంటే ఈయన ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక స్వామి స్టూడెంట్ వచ్చిన తర్వాత తన జీవితంలో ఏ విధంగా మారిపోతాడు అనేటువంటి అంశాన్నే ఈ డ్రామా చెప్తుంది స్వామి. ఈ స్వామి యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క గొప్పదాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఒక ప్రయత్నం స్వామి అని అంటే స్వామి అన్నారు, అక్కర్లేదు స్వామి కదా అనవసరం. నాకు ఆ క్యారెక్టర్, నెగటివ్ క్యారెక్టర్ నాకు ఇష్టం కాలేదు. ఇలాంటి స్వామి డ్రామా స్వామి అని స్వామి అప్పుడు అన్నారు. అందరినీ ఒకసారి ఒక కోపంగా చూస్తున్నారు. డ్రామా అయినా సరే, ఆలోచనలో అయినా సరే, నెగటివిటీ అనేది స్వామికి ఇష్టం లేదు. స్వామి అన్నారు, మీరు చెప్తున్నప్పుడు స్వామి పిల్లలు చెప్తుంటారు స్వామికి, స్వామి నేను అనారోగ్యంగా ఉన్నాను స్వామి, స్వామి ఐఆమ్ సిక్, స్వామి ఐఆమ్ సాడ్, అది కూడా స్వామికి ఇష్టం లేదు. ఎలా చెప్పాలంటే, స్వామి ఐఆమ్ నాట్ హెల్దీ పాజిటివ్, స్వామి ఐఆమ్ నాట్ హ్యాపీ, అది స్వామికి కావాల్సింది. ఆలోచనలో కూడా చెడు అనేటువంటిది ప్రవేశించినప్పుడు అప్పుడు స్వామి మిమ్మల్ని మెచ్చుకుంటారు అని చెప్పి లేచి వెళ్లిపోయారు. అంతే ఇక్కడ స్వామి చెప్తుంటారు, మనసు మంచి, నడత మంచిగా లేకుంటే ఎట్లా స్వామి మనల్ని మెచ్చుకుంటారని. దానికి ఈ సంఘటన చాలా అద్దె పొందినట్టుగా ఉందని నాకు అనిపిస్తుంది.
0: రాజు, నువ్వు ఈ నడత గురించి నువ్వు చెప్తుంటే, ఈ మనసు, మనసులో మెదిరేటటువంటి ఆలోచనలు బాగుండకపోతే స్వామి దానికి ఎట్లాగా స్పందిస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది మన సీనియర్ బ్రదర్ అరవింద్ బ్రదర్ ఎక్స్పీరియన్స్ నుంచి మనం తెలుసుకోవచ్చు. అంటే స్వామి, మనం కరెక్ట్ గా ఇన్ ట్యూన్ విత్ ఇన్ సింక్ విత్ స్వామి ఎప్పుడైతే ఉన్నామో, స్వామి మన వైపు చూడటం గానీ, స్వామి ఏం చేసినా మన కోసమే చేస్తున్నారన్న భావన మనకు కలుగుతుంది, కలిగిస్తారు స్వామి. సో మరి ఈ అరవింద్ బ్రదర్ మన సీనియర్, ఆయనతో స్వామి చాలా ప్రతిరోజు మాట్లాడే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. పాపం ఈయన ఆటోమేటిక్ గా ఆ ఉత్సాహంలో ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఒకరోజు స్వామి ఆయన్ని మాట్లాడమని చెప్పారు. ఒక 2 డేస్ తర్వాత తిరిగి ఆయన హాస్టల్ కి వచ్చి తన ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనమాట. ఆయన హాస్టల్లో మరొక బ్రదర్ దగ్గర కావలసిన ఇన్ఫర్మేషన్ ఉన్నదని తెలుసుకుని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి, ఈ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పగలవా, ఇది నాకు కావాలి అని అడిగితే ఆ అబ్బాయి ఎందుకో రిఫ్యూజ్ చేశాడు ఇవ్వటానికి. సో అరవింద్ బ్రదర్ కి చాలా కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి సరే అప్పటికప్పుడు ఆ థాట్ వదిలేసి నెక్స్ట్ రోజు ఆయన స్నానం చేస్తున్నాడు. ప్రిపరేషన్ ఆయనంతటా ఆయన చేసుకుంటున్నాడు. స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ లో బట్టలు తుకుతూ ఈయన గుర్తు తెచ్చుకున్నాడు. గుర్తు తెచ్చుకుని, వీడు ఇవ్వలేదు, నాకు కావాల్సిన కంటెంట్ ఇవ్వలేదు అని తిట్టుకుంటూ బట్టలు తూతున్నాడు అన్నమాట. సరే అప్పటిదాకా బాగా ప్రతిరోజు మాట్లాడుతున్న స్వామి ఆ రోజు సాయంకాలం దర్శనానికి వచ్చినప్పుడు ఈయన్ని చూసి చూడనట్టు అలాగ మొహం తిప్పుకొని స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళిపోతారు. ఒకరోజు అయిపోయింది, 2వ రోజు కూడా అదే కొనసాగింది. మూడో రోజు కూడా అదే కొనసాగింది. ఇన్ని రోజుల్లో మాట్లాడి ఉన్నట్టుండి స్వామి ఎందుకు ఇలాగా నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారన్న భావన ఆయనలో ఇంట్రాస్పెక్షన్ స్టార్ట్ అవుతుంది కదా. స్వామి ఎప్పుడైతే ఆ రోడ్ రిపేర్ అయినప్పుడు డైవర్షన్ తీసుకుంటారు స్వామి, సో దెన్ ద ఇంట్రాస్పెక్షన్ స్టార్ట్స్. సో ఈ అబ్బాయి ఆలోచించడం మొదలుపెట్టాడు, నేను ఏదైనా తప్పు చేశానా, ఆ తప్పు వల్ల స్వామి నాతో మాట్లాడటలేదు అన్న ఒక ఆలోచన కలిగి హీ స్టార్టెడ్ గోయింగ్ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్. ఈ వారం రోజుల్లో నేను ఎవరినైనా ఏమైనా అన్నానా గుర్తు తెచ్చుకుని స్లోగా ఎవరెవరికైతే హార్ష్ గా మాట్లాడాడో వీళ్ళందరికీ సారీ చెప్పాడు. వన్ మోర్ డే పాస్ట్ అవే మళ్ళీ మందిరానికి వచ్చాడు, అయినా స్వామి చూడటం లేదు. ఇంకా ఏంటి స్వామి, ఇంకా ఏంటి స్వామి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు తనకి స్ట్రైక్ అయింది, నేను బాత్రూంలో బట్టలు ఉతుకుతున్నప్పుడు ఈ అబ్బాయిని ఇలా తిట్టుకున్నాను కదా, నాకు కంటెంట్ ఇవ్వలేదని అన్న థాట్ స్ట్రైక్ అయినప్పుడు వెళ్లి ఆ అబ్బాయికి క్షమాపణ కోరుకుని నెక్స్ట్ రోజు దర్శనానికి కూర్చోగానే స్వామి దర్శన లైన్లో వస్తూ వస్తూ ఈయన దగ్గర ఆగి ఈయన నమస్కారం చేసుకోవడానికి ఇలా లేస్తే స్వామి ఇలాగా బ్లెస్ చేసి సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి అని స్వామి తన వైపు తాను చూపించుకున్నారు.
1: బ్యూటిఫుల్.
0: అంటే స్వామి ఎందుకు అన్హాపీగా ఉన్నారు అంటే ఆలోచనలో కూడా ఇంకొకరిపై మనం అలా దురుసుగా ప్రవర్తించకూడదు, దురుసైన థాట్స్ రాకూడదు, హర్టింగ్ థాట్స్ రాకూడదు అన్న ప్రస్తావన స్వామి అక్కడ తీసుకొచ్చి ఆ లెసన్ ను ఈ బ్రదర్ కి నేర్పించారు.
1: చాలా బాగుంది గణేష్. అయితే ఈ స్వామి చెప్పినటువంటి ఈ పద్యంలో స్వామి చెప్తారు, శాంతి ప్రేమదాయి సంతోష సుఖదాయి, అంటే మనస్సులో మంచి
0: ఇలా లేస్తే స్వామి ఇలాగా బ్లెస్ చేసి సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.

0: అంటే అది ఫలితం అంటే సఫలీకృతం కాకుండా మనం చేయాల్సినటువంటి పని సఫలీకృతం కాకుండా స్వామికి పర్వాలేదు, కానీ మనసులో ఆ ఆలోచన సరిగా ఉండి మన నడతలో సరిగా ఉండి మన ప్రయత్నం సరిగా ఉంటే దానికి తగినటువంటి ఫలితాన్ని స్వామి తనదైన రీతిలో అందిస్తారు. ఒకసారి మన ఇన్స్టిట్యూట్ డ్రామా జరుగుతుంది, చాలా చాలా సంవత్సరాల క్రితం, అప్పుడు ఇలాంటి రికార్డింగ్స్ లేవు అనే లైవ్ డ్రామాస్ మనకు తెలిసినటువంటి విషయం. ఆ లైవ్ డ్రామాస్ లో ప్రతి మైక్ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్, ఆ మైక్ కి కనెక్టింగ్ వైర్స్ కూడా చాలా చూసి చాలా ఆరితి అయినటువంటి మన స్టూడెంట్స్ పెట్టేవారు. ఒక్క పర్టికులర్ డ్రామాలో స్వామి దాంట్లో ఎంతో ఇన్వాల్వ్ అయ్యారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు ఆ డ్రామాని, స్వామి చాలా దాంట్లో మునిగిపోయి చూస్తున్నారు. అయితే ఈ మైక్ సెట్టింగ్ అప్పుడు కొంతమంది విద్యార్థులు కొన్ని తప్పిదాల వల్ల అవి వైర్ కనెక్షన్స్ కొంచెం లూజ్ కనెక్షన్స్ వల్ల డ్రామా మధ్యలో ఆ మైక్స్ పనిచేయడం ఆగిపోయాయి. వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా పనిచేయట్లేదు. అవి ఎన్నోసార్లు ప్రయత్నించారు, పాపం స్వామి కూడా కళ్ళతో ఇండికేట్ చేస్తున్నారు, ఆయన ఆయన మైక్లు పనిచేయట్లేదు. డ్రామా ఇంకా సగం నుంచి ఇంకా ఆ పీక్ స్టేజ్ లోకి వెళ్తోంది, ఎంత ప్రయత్నం చేసినా డైలాగ్స్ వినబడట్లేదు. స్వామి అప్పటి వరకు స్వామి నవ్వుతున్నటువంటి స్వామి అందరి ఒకసారి చూశారు, స్వామికి ఫిజికల్ గా భౌతికంగా స్వామికి తెలిసింది మైక్స్ పనిచేయట్లేదని. వెంటనే స్వామి లేచి పక్కన ఉన్నటువంటి ఈ పెద్దలందరికీ స్వయంగా తానే ఈ చూడండి, ఈ సీన్ చూడండి, ఇక్కడిక్కడ ఆ వ్యక్తి చూడండి, ఇప్పుడు ఇదంటాడు, చాలా జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఆ హీరో ఈ డైలాగ్ చెప్తారు, పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ డైలాగ్ చెప్తాడు, వినండి వినండి అంటూ స్వామి పర్సనల్ గా అందరికీ డైలాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. దాంతో స్వామి ఆ విధంగా అంత పర్సనల్ గా వీళ్ళందరితో మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళందరూ ఎంతో ఆనందానికి లోనవుతూ స్వామి ఆ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి దాంట్లో మునిగిపోయారు. ఈ మొత్తం డిస్కషన్ చూస్తున్నటువంటి ఆడియన్స్ కూడా స్వామి ఆ విధంగా అంత ఆనిమేటెడ్ గా స్వామి చెప్తూ ఉంటే, స్వామిని చూస్తూ స్వామి యొక్క ఆ హావభావాలను చూస్తూ ఆ ఆనందంలో ఆ సంతోషంలో వాళ్ళు మునిగిపోయారు. సంతోష సుఖదాయి మొత్తం అందరూ హాల్ మొత్తం డ్రామా చూస్తున్నట్టు, ఇంకో కొత్త డ్రామా భగవంతుడు ఆడుతున్నటువంటి ఈ డ్రామాను చూస్తూ అందరు మునిగిపోయారు. ఇంతలో డ్రామా అయిపోయింది. ఈ స్వామి చాలా సంతోషంగా అందరిని ఆశీర్దిస్తున్నారు. మైక్ సెట్ చేసినటువంటి మన ప్రొఫెసర్ గారు ఆయన తన తప్పిదాన్ని తెలియజేయడానికి స్వామికి రెండు చేతులు కళ్ళల్లో నీళ్లు నించుకుని, స్వామి మా ప్రయత్నం మేము చేశాను స్వామి, కానీ ఇది ఫలించలేదు స్వామి అనేటువంటి భావంతో రెండు చేతులు జోడించి స్వామి దగ్గరకు వచ్చి సారీ స్వామి అని క్షమాపణ కోరడానికి నోరు తెరి సా అని అనబోయారు. అంతే స్వామి వెంటనే ఆపి ఆగాకు, డ్రామా చాలా బాగా జరిగింది, స్వామి ఇస్ వెరీ హ్యాపీ, చూడు అందరు ఎవ్రీబడి హ్యాపీ, ఎంటైర్ ఆడియన్స్ అందరు హ్యాపీ, స్వామి ఇస్ వెరీ వెరీ హ్యాపీ, డ్రామా చాలా బాగా జరిగింది, ఏమి అక్కర్లేదు, స్వామి ఇస్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆశీర్వదించి ఆయన అందరి ముందు పొగిడారు, చూడు ఎంత బాగా అరేంజ్మెంట్ చేశారని. ఒక ఫలితం ఫలించకున్నా కూడా మనసులో మంచితనం నిండినప్పుడు, మన ప్రయత్నంలో మంచితనం నిండినప్పుడు స్వామి ఆ విధంగా ఆశీర్వదిస్తారని స్వామి చాలా బ్యూటిఫుల్ గా శాంతి ప్రేమదాయి సంతోష సుఖదాయి ప్రేమ సాయి మిమ్మల్ని తప్పకుండా పెంచుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు.
1: సో ఈ ప్రయత్నం అనగానే నాకు ఒక అనుభవం గుర్తొస్తుంది రాజు. ఇది మా ప్రశాంతి డాన్స్ గ్రూప్ కి జరిగిన ఒక సంఘటన. ప్రతి ప్రోగ్రామ్ తర్వాత స్వామి మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ చేయండి అనేవారు. అంటే కంటిన్యూ అంటే ప్రోగ్రామ్ బాగుంది అనటం ఒక ఎత్తు అయితే నెక్స్ట్ ప్రోగ్రామ్ కి రెడీ అవ్వండి అన్న సూచన, అది ప్రాక్టీస్ చేయండి అంటే దెర్ ఇస్ సమ్ మోర్ కమింగ్ అప్ ఫర్ యూ. సో అలాగే మేము ప్రాక్టీస్ చేస్తూ వచ్చాము, కానీ మన స్పోర్ట్స్ మీట్ అయిన తర్వాత కొంచెం స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవటం వల్ల డాన్స్ మీద ఫోకస్ తగ్గిపోయింది అనమాట. ప్రాక్టీస్ కూడా ఎవరు రావటం లేదు. ఒకరిద్దరు అబ్బాయిలు వస్తున్నారు 1900లో. అనుకోకుండా మార్చిలో, ఇక్కడ జనవరి ఫిబ్రవరి అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది, స్వామి కూడా ఏమీ ప్రోగ్రామ్ గురించి అడగలేదు. మార్చిలో ఒకరోజు సడన్ గా స్వామి నన్ను పిలిచి డాన్స్ బాయ్స్ అందరూ ఏరి డాన్స్ చేయండి ఇప్పుడు అన్నారు. అంటే అందరూ చాలా స్టన్ అయిపోయారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో ఉంటే అందరినీ పిలుచుకున్నాము. 1900 స్వామికి ఒక స్ట్రెయిట్ లైన్ లో నించుని పాద నమస్కారం తీసుకుని స్వామి మేము రెడీ లేం స్వామి అన్నారు. స్వామి ఎప్పుడు చెప్పినప్పటికీ కూడా స్వామి అన్నారు అదేం లేదు, ఎలాగైనా సరే మీకు సీడీ లేకపోయినా లేకపోతే కాస్ట్యూమ్ లేకపోయినా అన్నిటి కోసం నేను వెయిట్ చేస్తాను, మీరు ఇప్పుడు చెయ్యండి. ఇన్సిస్టెంట్ యా స్వామి 45 నిమిషాల పాటు వేచి ఉన్నారు. ఉండి మొత్తం పిల్లలందరూ భజన్ హాల్లో డ్రెస్అప్ అయి రెడీ అవగానే
0: నాకు ఇంకా గుర్తుంది గణేష్, ఇప్పుడు
1: మేకప్ వేసుకుంటున్నాం, ఆ గాబరాలో మేమున్నాం, ఏం చేస్తాం అని ఇలాగా ఎంటర్ అవుతూనే నేను ఫణీంద్ర మా క్లాస్మేట్ ఇద్దరం స్వామి దగ్గరికి ఇంక చాలా తప్పు

0: చెప్పుకోవాలి కదా మన స్వామి దగ్గర. అది చాలా గ్రేటెస్ట్ లెసన్ ఫ్రమ్ స్వామి. ఇద్దరు రెండు చేతులు పట్టుకున్నాం స్వామికి. స్వామి, మా వల్ల తప్పైంది, మేము ప్రాక్టీస్ చేయలేదు స్వామి, మీరే మా ద్వారా డాన్స్ చేయాలి స్వామి అన్న ఒక ప్రార్థన ఇద్దరం మేము స్వామికి విన్నవించుకున్నాం. ఇద్దరు చేతులు స్వామి అటు ఇటు గట్టిగా పట్టుకుని స్వామి అన్నారు, ఇది కూడా నా లీలేనరా, వెళ్లి చేయండి అన్నారు స్వామి. బ్యూటిఫుల్. అందరం బయటకు వచ్చాము. మేము అప్పటిదాకా ప్రాక్టీస్ చేయలేదు. బయటకు వచ్చే ప్రోగ్రామ్ చేసిన తర్వాత స్వామి ఆనందించారు. స్వామి ఆనందించడం ఒక ఎత్తు అయితే, ఎందుకంటే స్వామి ఆ కరుణ వల్ల అందరికీ ఆనందం కలిగించారు స్వామి. బయటకు రాగానే డివోటీస్ అంతా మా చుట్టూ చేరి, ఎన్నాళ్ళ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారండి, ప్రోగ్రామ్ ఇంత బాగా వచ్చిందన్నారు. అంటే ఇంతమందికి ఆనందం కలిగించడానికి స్వామి మమ్మల్ని ప్రాక్టీస్ చేయండి అన్న మాటను మేము మర్చిపోయి, ఆ చేయకపోయినా సరే స్వామి అందరికీ ఆనందాన్ని అందించారు. సో స్వామి చెప్పినట్లు మనం నడుచుకుంటే అది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, మనకే కాదు మన చుట్టూ ఉన్న వారికి కూడా,
1: ప్రతి ఒక్కరికి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గణేష్. ఇది నువ్వు ఈ ఆనందము ప్రాక్టీస్ అంటే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ఇంతవరకు నేను ఇది బయట ఎక్కడ చెప్పలేదు, కానీ మనసులో స్ఫురిస్తుంది. ఇది స్వామి అక్టోబర్ 20th రోజు నన్ను స్పీచ్ దసరాలో భాగంగా స్పీచ్ ఇమ్మన్నారు. దానికి ముందే స్వామి చెప్పారు. దానికి నేను ఎంతో చాలా కష్టమైనటువంటి పద్యాలతో పెట్టి ముందు ప్రిపరేషన్ చేసుకున్నాను. ప్రిపరేషన్ చాలా కష్టపడి ప్రిపరేషన్ చేసుకున్నాను. స్పీచ్ అంతా రెడీగా ఉంది, కానీ ఆ రోజు జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల, హాస్టల్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మనసంతా బాగాలేదు. ఆ రోజు సాయంత్రం నాకు మాట్లాడేటువంటి అవకాశం. మందిరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత స్వామి రమ్మన్నారు. స్వామి అక్కడ కూర్చున్నారు డిస్కోర్స్ టేబుల్ ముందు కూర్చుని స్వామి రమ్మన్నారు. మేము వెళ్ళాము, నేను ఇంకొక నెక్స్ట్ స్పీకర్ వెళ్లి స్వామి పాదాలు చెంత నమస్కారం చేస్తూ, నా మనసులో ఏం మాట్లాడుతూ నాకు అప్పటివరకు గుర్తుంది. స్వామి వైపు చూసి నేను చాలా కష్టపడి ప్రయత్నం చేసుకున్నా దానికి. స్వామిని చూసి స్వామిని నమస్కారం చేసుకుని స్వామి నవ్వారు. నాకు అర్థం కాదు ఎందుకు నవ్వారు, నాకు అనిపి ఏదో ఉందేమో అన్నటువంటి భయం అయింది. వెళ్లి ఆయన ఇంకో స్పీకర్ కూర్చున్నా, నేను లేచి మాట్లాడాలి. లేచి నేను మైక్ ముందు నా మొదటి పద్యం చెప్పాను. చెప్పిన తర్వాత మైండ్ వాజ్ బ్లాంక్. వారం రోజుల నుంచి ప్రిపేర్ చేసుకున్నటువంటి ఒక్క పాట గుర్తు రావట్లేదు, పద్యం గుర్తు రావట్లేదు. నాకేం చేయాలో అర్థం కాదు. నా కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అయ్యాయి. హాల్ మొత్తం నిండిపోయింది. ఇంకా తెలుగులో బాగా మాట్లాడతాడు స్వామి పిలిచే పిల్లవాడని చెప్పి ఇంకా అదొక
0: రెస్పాన్సిబిలిటీ
1: ఇంకా ఎక్స్ట్రా. పక్కన అందరు చూస్తున్నారు. పద్యం అయిపోయింది. మొదటి పద్యం స్వామి దిక్కు చూసి నాకు ఇంకా ఆ స్పీచ్ నేను విన్నప్పుడల్లా నాకు అది గుర్తుకొస్తుంది. నాకు ఏం చెప్పాలో తెలియక శుభ్రమైనటువంటి వస్త్రాలతో భగవంతుడు అని స్టార్ట్ చేశాను. మనసులో పీక్తోంది. పక్కన ఉన్నటువంటి స్వామిని నా నోట్లోంచి మాట వస్తుంది, కానీ మనసు మాత్రం స్వామితో, స్వామి నేను చేయాల్సినటువంటి ప్రయత్నం అంతా చేశాను స్వామి, ఇది ఏ విధంగా వస్తుందో నాకు తెలీదు, కానీ ఐఎమ్ గివింగ్ అప్. ఇంకా నేను చెప్పలేను స్వామి, ఈ యొక్క మాట చెప్పి ముగిస్తాను స్వామి అనేటువంటి ఆలోచన వచ్చింది. వచ్చి ఇంకా శుభ్రమైన వస్త్రాలతో వస్తున్నటువంటి భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని నేను ముగించేంత లోపల ఇంకా గుర్తుంది స్వామి ఎడమ చేత్తో మంచినీళ్ళు తాగారు. ఇట్లా తాగి ఇట్లా మింగుతున్నది ఇట్లా చూశారు. అంతే, మనసు లోపల ఎవరు మాట్లాడుతున్నట్టు పదం పదం లోపల మాట్లాడుతున్నా నా నోట్ నుంచి బయటకు వస్తుంది. మొత్తం స్పీచ్ అయిపోయింది. ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. స్వామి చాలా నేనేదో గొప్ప విషయం చేసినట్టు స్వామి చేయదీప ఒక బంగారు గొలు సృష్టించారు, మెడలో వేశారు, బాగా మాట్లాడేవరా అన్నారు. నేను స్వామి దగ్గరికి వెళ్ళి మీరే మాట్లాడారు స్వామి అంటే నీకు తెలుసు అన్నారు స్వామి నవ్వుతూ. బయటకు వచ్చిన తర్వాత అందరూ ఇంత బాగా మాట్లాడు, ఎన్నిసార్లు ప్రిపేర్ అయ్యావు నువ్వు, ఎప్పటి నుంచి ఇది ఆశగా మాట్లాడేవా అని ఎంతో మంది భక్తులు అడుగుతున్నారు. స్వామి కూడా బాగా మాట్లాడని చెప్పారు, కానీ నా ఒక్కనికే తెలుసు. వెళ్తూ స్వామి పాదాలు పట్టుకుని, స్వామి మీరే మాట్లాడారు స్వామి అంటే, స్వామి భుజం దట్టు స్వామి అన్నారు, కష్టపడ్డావు కదా అన్నారు. దానికి అంటే మన ప్రయత్నం, మన మనసులో ఉద్దేశం బాగుండి కష్టం మన దానికి సరిగ్గా ప్రయత్నం మనం చేస్తే మిగిలిన రెస్పాన్సిబిలిటీ స్వామిది, ఆయనే చూసుకుంటారు.
0: మరి స్వామిని సంతోషపరచడం ఎట్లాగా, స్వామి మమ్మల్ని ఎట్లాగా పెంచుతారు అనే విషయాన్ని ఇప్పటిదాకా ఈ పద్యంలో విన్నాం. తర్వాత పద్యానికి ఇప్పుడు వెళ్తాం.
2: సర్వమానవ సోదర సఖ్య బుద్ధి. స్వార్థ త్యాగంబు పరిశుద్ధ సంఘ సేవ స్వార్థ త్యాగంబు పరిశుద్ధి సంఘ సేవ సాయికి చెడి ధనమిదే సత్యముగను మీరు సాయికి చెడి ధనమిదే సత్యముగను మీరు సాయికి చెడి ధనమిదే సత్యముగను.
0: రాజు, ఇది చాలా అద్భుతమైనటువంటి పద్యము. సాయి అర్ధించు మీ నుండి సద్గుణములు, సర్వమానవ సోదర సఖ్యబుద్ధి, స్వార్థ త్యాగంబు పరిశుద్ధ సంఘసేవ, సాయికిచ్చడి ధనమిదే సత్యముగను. అంటే స్వామి డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్, కానీ మనం స్వామి దగ్గర ఉన్నప్పుడు యాజ్ అ సాయి డివోటీ గాని లేకపోతే యాజ్ అ సాయి స్టూడెంట్ గాని స్వామికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ రోల్ కున్నటువంటి రెస్పాన్సిబిలిటీ కంపల్సరీగా ఫుల్ఫిల్ చేయాలని స్వామి చెప్తారు.
1: అక్కడ కూడా స్వామి చెప్తారు, సాయి అడుగు అనలేదు స్వామి, సాయి అర్థించు. ఆయన అడుక్కుంటారు మన దగ్గర నుంచి. అప్పుడు సిడిలో అడుక్కున్నట్టు ఇప్పుడు ఆయన ఇప్పుడు అడిగేటువంటి ఆయన అర్థించేది మన సద్గుణములు సద్బుద్ధి.
0: ఇది చెప్తున్నప్పుడు నాకు ఒక అనుభవం గుర్తొస్తుంది. ప్రొఫెసర్ హేమలత మేడం గారిని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది అనంతపురం కాలేజ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి. ఆమె తమ ఆవిడ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ది అనంతపూర్ క్యాంపస్. సో స్వామి ఆవిడకి చాలా రెగ్యులర్ గా లెటర్స్ రాసేవారు. లెటర్స్ రాసి దాంట్లో పిల్లలు ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ డ్రెస్ కోడ్ ఎట్లా ఉండాలి.
1: అప్పుడప్పుడే కాలేజ్ స్టార్ట్ అయింది కల్చర్ స్వామి సెట్ చేస్తూ వచ్చి
0: ఎలా ఉండాలి. అంటే స్వామి కాలేజ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు పునాది రాయి వేస్తున్నప్పుడు స్వామి అక్కడ ఆ సెంటర్ లో కూర్చుని ఒక కుర్చీ వేసుకుని కూర్చుని, ఇది ఎంతో మంది బ్రహ్మస్థానం, అది ఎంతో మంది తల్లులు ఇక్కడి నుంచి తీర్చిదిద్దబడతారు. సో ఆ ప్రదేశానికి అంత పవిత్రతను ఇచ్చారు స్వామి, ప్రసాదించారు. అలాంటప్పుడు మరి అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఏ విధంగా మొసలుకోవాలి అనేది స్వామి హేమలత గారికి ఉత్తరాల ద్వారా రాస్తున్నారన్నమాట. ఆ రాసే క్రమంలో ఒకసారి ఇద్దరు విద్యార్థినులు జుత్తు విరబోసుకుని హాస్టల్లో వెళ్తూ ఉంటే హేమలత గారు ఇలాగ చూసి, ఇది మంచిది కాదమ్మా, ఇలా చేయకూడదు అని నచ్చ చెప్పారు. వాళ్ళు వినకపోవడంతో ఈమె స్వామికి చాలా క్లోజ్ కాబట్టి స్వామికి ఒక ఉత్తరం రాశారు, ఇలాగైంది స్వామి, ఇలాగైంది స్వామి. స్వామి తిరిగి జవాబు రాస్తూ, ఎంతో ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వినటానికి, కానీ స్వామి ఎంత పర్టికులర్ గా ఉంటారు అనేది కూడా మనకి తెలుస్తుంది. స్వామి అంటారు, వాళ్ళు దెయ్యాల్లాగా జుత్తు విరబోసుకుని తిరగటం స్వామికి నచ్చదు అని చెప్తూ, ఒకవేళ వాళ్ళకి అలా ఉండి హాస్టల్ యొక్క క్రమశిక్షణ పాటించడం నచ్చకపోతే వాళ్ళు హాస్టల్ నుంచి తక్షణమే వెళ్లిపోవచ్చు అన్న స్థాయికి స్వామి తీసుకొచ్చారు. హేమలత గారు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నప్పుడు ఇది విద్యార్థులకి ఇచ్చినటువంటి ఒక సూచన. ఈ సూచన ఈ విధంగా ఉంటే మరి ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నటువంటి హేమలత మేడం గారికి ఏం సూచన ఇచ్చారో ఒకసారి చూద్దాం. అడ్మిషన్స్ టైంలో స్వామి ఎంత పర్టికులర్ గా ఉంటారంటే, మీ అడ్మిషన్స్ కి నాకు ఏ సంబంధం లేదు, లెటర్లో స్వామి రాస్తున్నారు, ఈ అడ్మిషన్స్ ప్యూర్ గా మెరిట్ మీద జరగాలి. అప్పట్లో 60s ఆ టైంలో అంటే ఇంకా ప్రాసెస్ చాలా కష్టతరంగా ఉండే ఉంటుంది. ఈవిడ చాలా స్ట్రిక్ట్ గా స్వామి ఇచ్చినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అడ్హేర్ అయ్యి ఆ ప్రాసెస్ ని కొనసాగిస్తున్నారు. ఒకసారి ఒక మినిస్టర్ గారి దగ్గర నుంచి అక్కడి నుంచి ఒక రికమెండేషన్ వచ్చింది, ఇలాగా ఈ విద్యార్థికి సీట్ కావాలి అనుకుంటూ. ఈమె యథావిధిగా స్వామి చెప్పినటువంటి ఆ పాయింట్స్ దృష్టిలో పెట్టుకుని, ఇది కుదరదు, ఇది ప్రాసెస్ అని చెప్పగానే వాళ్ళు చాలా కోపం తెచ్చుకుని హైయర్ అథారిటీస్ ద్వారా స్వామిని అప్రోచ్ అయ్యి, స్వామి ఇది సంగతి, ఈవిడ ఇలా చేస్తున్నారు అని కంప్లైంట్ చేయగానే స్వామి ఉన్నారంటే ఒక పెద్ద ఆయన్ని పిలిచి, సాయి భక్తుల్ని పిలిచి, మీరు వెళ్లి చూడండి అక్కడ సంగతి ఏమిటో, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు తెలియజేయండి, మీరు సరిదిద్దండి అక్కడ. తిరిగి వెళ్లారు ఈ పెద్ద ఆయన. ఎగ్జామినేషన్ ఈ ప్రాసెస్ అంతా ఇంటర్వ్యూస్ అన్ని జరుగుతున్నాయి. ఈ పెద్ద మనిషి ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆయన అక్కడే కూర్చుని ఉన్నారు. ఏదైనా తప్పు అయితే స్వామికి కంప్లైంట్ చేయడానికి ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ అడ్మిషన్ స్పిక్ అండ్ స్పాన్ గా టు ది పాయింట్ గా టు ద రూల్ టు ద వర్డ్ ఫాలో చేస్తూ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత హేమలత గారు ఈయన దగ్గరికి వచ్చి, సార్ ఏమైనా ప్రాబ్లం ఉందా ఈ అడ్మిషన్ ప్రాసెస్ లో, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా అంటే, ఈయన చాలా గిల్టీగా ఫీల్ అయ్యి, లేదమ్మా తప్పైంది అని చెప్పి, మీ ప్రాసెస్ అంతా చాలా కరెక్ట్ గా నడుస్తుంది. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెళ్తున్నప్పుడు హేమలత మేడం ఆయన వెనక్కి పిలిచి, ఇంత మంచిగా జరుగుతున్నప్పుడు ఎందుకు సార్ స్వామిని ఇలాంటి కంప్లైంట్స్ తో డిస్టర్బ్ చేస్తారు, ఎందుకు స్వామికి ఈ ట్రబుల్, మీన్స్ షీ వాజ్ అడ్హేరింగ్ టు ద రూల్ దట్ స్వామి హ్యాస్ కెప్ట్ ఫర్ హర్.
1: అప్పుడు ఎనిమీస్ కూడా అంటే ఒక విధంగా చెడుగా భావించినటువంటి వాళ్ళు కూడా
0: మారుతారు
1: వాడు కింది స్థాయికి దిగొచ్చి క్షమాపణ చెప్పుకుంటారు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే సాయి అర్థించు అనేటువంటి ఆ విషయం నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. మన సీనియర్ చాలా సీనియర్ బ్రదర్స్ వారికి 1992లో స్వామి ఆ పాస్అవుట్ బ్యాచ్ కి స్వామి అప్పుడు వెళ్లిపోయేటువంటి విద్యార్థులందరికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చేవారు. అప్పుడు ఆ పర్టికులర్ బ్యాచ్ కూడా స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ అందరు ఇంటర్వ్యూలో సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయినప్పుడు కూర్చున్నారు అందరు ఆ ఇంటర్వ్యూ లో కూర్చున్నారు. స్వామి కూడా వచ్చి కూర్చుని మొదటి 2-3 క్వశ్చన్ల ప్రశ్న అడిగిన తర్వాత స్వామి ఆ రోజు అన్యూజువల్ గా ఒక ప్రశ్న అడిగారు, మీ అందరి చదువులు ఇప్పుడు అయిపోతున్నాయి, మీరు వెళ్లిపోతారు, ఇప్పుడు మీరు బయటకు వెళ్లిన తర్వాత స్వామికి ఏమిస్తారు మీరు అని అడిగారు. అడిగి అప్పుడు స్వామి అందరు చెప్తుంటే స్వామి అన్నారు అట్లా కాదు ఒక్కొక్కరిని చెప్పమన్నారు. ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి 54 మందిలో ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు ఒక ఆన్సర్, ఒక అతను లేదు స్వామి మీకోసం మేము బిల్డింగ్స్ కట్టిస్తాం, స్వామి రాంగ్ ఆన్సర్, స్వామి హాస్పిటల్ కడతాం రాంగ్ ఆన్సర్, స్వామి కోసం స్వామి పేరు మీద మందిరాలు కడతాం రాంగ్ ఆన్సర్, స్వామి పేరు మీద సేవ చేస్తాం రాంగ్ ఆన్సర్, స్వామి పేరు మీద రోడ్లు సిటీలలో రోడ్లు పేరు పెడతాం రాంగ్ ఆన్సర్, ఏ చెప్పినా రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అంటున్నారు. అర్థం కావట్లేదు. ఇంతలో 19వ వ్యక్తి ఒక మన సీనియర్ బ్రదర్ చెప్పాలి, వారికి స్ఫురించింది. స్వామి అడగగానే నువ్వు చెప్పు అన్నారు స్వామి. ఆ సోదరుడు చెప్పకుండా స్వామి పాదాలు పట్టుకుని, స్వామి మీరే చెప్పండి స్వామి, మాకు 18 రాంగ్ ఆన్సర్ వరుసగా, ఏం చెప్పేది ఆప్షన్స్ మిగలేదు, స్వామి మీరే చెప్పండి స్వామి అంటే, అప్పుడు స్వామి నవ్వుతూ, స్వామి కావాల్సింది ఒక్కటే, మీలో మార్పు. మీలో మార్పు ఉంటే స్వామికి అదే, అండ్ స్వామికి అదే స్వామికి సంతోషం, మంచి పేరు అదే స్వామికి సంతోషం, అదే స్వామి యొక్క ఆహారం, నాకు కావాల్సింది అదే, అంతకన్నా ఇంకా ఏమి ఎక్కర్లేదు. ఆ సద్గుణాలు, ఆ సద్గుణాలతో మీరు బయట నడవడిక మీరు ప్రదర్శించగలిగితే అదే స్వామికి మనం ఇచ్చేటువంటి గొప్ప ఆఫరింగ్ అంతే. ఏ విధంగానైతే మనసులో కూడా చెడు ఆలోచన లేకుండా, మన నడవడికలో కూడా చెడు అనేటువంటి విషయం లేకుండా ఉన్నప్పుడు అప్పుడు స్వామి సంతోషిస్తారు. దాంతోపాటు స్వామి ఒక చక్కని దీంట్లో వాక్యం వాడతారు, స్వార్థ త్యాగంబు పరిశుద్ధ సంఘ సేవ. స్వార్థ త్యాగంబు,
0: ఈ స్వార్థ త్యాగంబు తన గురించి తాను ఆలోచించుకోకుండా మిగిలిన వారు బాగోగులు కూడా ఆలోచిస్తూ ఉండేవాడు అసైన త్యాగి అంటారు స్వామి. అంటే తనకి అది చాలా ప్రియమైంది, కానీ అది కూడా వదిలిపెట్టి ఆ అవకాశాన్ని మరొకరికి ఇచ్చారు అంటే అది త్యాగం అంటారు. మన సీనియర్ బ్రదర్ విష్ణు ప్రసాద్ అని ఆ అబ్బాయి అనుభవం ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. ఈ అబ్బాయి యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి చదువుకున్నాడు స్వామి దగ్గర. వీళ్ళ ఫ్యామిలీ గ్రాండ్ మదర్ నుంచి మంచి భక్తులు అనమాట. ఆ విలువలన్నీ తనలో ఇమిడిపోయిన తర్వాత జాయిన్ అయ్యాడు. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ అబ్బాయి వేదం నేర్చుకోవడం మొదలుపెట్టాడు.
1: విష్ణుప్రసాద్ వేదం యొక్క అధికారి.
0: సో ఇంత అథారిటీ అన్న వేదము ఎలాగా స్వామిని మెప్పించారు అనేది ఇప్పుడు చూద్దాము. గురు పూర్ణిమ సెలబ్రేషన్, ఈ అబ్బాయి 3rd ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ కు వచ్చాడు. అవుట్ గోయింగ్ బ్యాచ్, ఎవరైతే అవుట్ గోయింగ్ బ్యాచ్ లో ఉన్నారో వాళ్ళకి చాలా ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి స్వామి ముందర ఏ ప్రోగ్రామ్ చేయటానికన్నా. ఈ అబ్బాయి వేదం గ్రూప్ లో ఉన్నాడు కాబట్టి స్వామి డిస్కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు, స్వామి హాస్టల్ కు వచ్చినప్పుడు, అన్ని సందర్భాల్లో కూడా ఈ అబ్బాయి వేదంలో పార్టిసిపేట్ చేశాడు. చాలా ఛాన్సెస్ వచ్చాయి ఫస్ట్ 2 ఇయర్స్. 3వ సంవత్సరం గురు పూర్ణిమ టైంకి ఫెస్టివల్ కి ఎవరు ఛాన్స్ చేస్తారు అని సెలక్షన్ జరుగుతోంది. ఈ అబ్బాయి కూడా ఆ గ్రూప్ లో వెళ్లాడు. న్యాచురల్ గా చెప్పాలంటే ఈ అబ్బాయి సెలెక్ట్ అయిపోయినట్టే, కానీ కొంతమందిని అబ్జర్వ్ చేశాడు. ఎవరికైతే ఇప్పటిదాకా ఛాన్స్ రాలేదో అనుకున్నాడు. వీళ్ళకి ఛాన్స్ వస్తే బాగుంటుంది కదా, స్వామి విల్ బి దే విల్ ఫీల్ హ్యాపీ అని ఒక నిస్వార్థమైనటువంటి ఒక భావంతో వార్డెన్ సార్ దగ్గరికి వెళ్లి 9 మంది సెలెక్ట్ చేస్తుంటే ఆ 9వ వాడిగా ఈ అబ్బాయి సెలెక్ట్ అవ్వాలి. ఈ అబ్బాయి వెళ్లి, సార్ నా తర్వాత ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి నాకన్నా బాగా చాంట్ చేస్తాడు, నేను ఈ మంత్రంతో కాన్ఫిడెంట్ లేను సార్, సో నేను డ్రాప్ అవుట్ అవుతాను అని తనంతట తానే డ్రాప్ అవుట్ అవడానికి వార్డెన్ సార్ ని అప్రోచ్ అయ్యాడు. ఇది ఎంతో అరుదైనటువంటి ఒక మూవ్,
1: అంటే స్వామి ముందు వచ్చేటువంటి అవకాశాన్ని
0: వదులుకోవడం. సో ఆ వార్డెన్ సార్ కి ఎందుకో చాలా వింతగా అనిపించింది అనమాట, నువ్వు ఇలాంటి వాడివి కాదు, నువ్వు వేదంలో చాలా బాగా చెప్తావు. కానీ వార్డెన్ సార్ కి సంగతి అర్థమైంది
1: ఆయన ఎక్స్పీరియన్స్
0: ఎక్స్పీరియన్స్ తో విడిచిపెట్టి, సరే ఈ అబ్బాయికి ఛాన్స్ ఇస్తామని చెప్పి ఆ అబ్బాయికి తీసుకుని, గురు పూర్ణిమ సెలబ్రేషన్ అయిపోయింది, ఆ అబ్బాయికి వేదం ఛాన్స్ వచ్చింది, స్వామి బ్లెస్సింగ్స్ వచ్చాయి. కొన్నాళ్ల తర్వాత గురు పూర్ణిమ నుంచి స్పోర్ట్స్ మీట్ అంటే ఇది ఎన్ని ఆల్మోస్ట్ జూలై నుంచి జాన్యువరి దాకా స్టేజ్ గెస్ట్ సర్వింగ్ ఉంటుంది కదా స్టేజ్ మీద, ఆ గెస్ట్ సర్వింగ్ కి చాలా మంది స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయమని స్వామి వార్డెన్ సార్ కి కబురు పంపించారు. సో కబురు పంపించినప్పుడు వార్డెన్ సార్ లిస్ట్ తయారు చేసే క్రమంలో ఆలోచించిన మొట్టమొదటి పేరు విష్ణుప్రసాద్. అది ఎప్పుడు? జూలైలో గురు పూర్ణిమ, ఇది జనవరిలో స్పోర్ట్స్ మీట్. ఈ టైంలో సో ఏం జరిగిందంటే ఆ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు,
1: ఒక 15
0: దగ్గరగా ఉంటారు. కానీ గెస్ట్ సర్వింగ్ లో కూడా కొన్ని లేయర్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ లైన్ లో స్వామి పక్కన కూర్చునే వారు అట్మోస్ట్ విఐపీస్ అయితే, వివిఐపీస్ అయితే, అలా లైన్ వెనక్కి వెళ్తున్న కొద్దీ కొంచెం ఆ
1: స్వామి యొక్క ప్రాక్సిమిటీ
0: కొంచెం తగ్గుతుంది. విష్ణుప్రసాద్ కి లాస్ట్ లైన్ లో సర్వ్ చేసే ఆపర్చునిటీ దొరికింది. సో స్వామిని ఆ లాస్ట్ లైన్ లో నించుని గెస్ట్ సర్వ్ చేస్తూ అలా అలా ఎగిరెగిరి చూస్తున్నాడు అనమాట. కానీ ఎనీవే ఒక ఛాన్స్ చూస్తూ సడన్ గా ఏమైంది, స్వామి ఫస్ట్ లైన్ లో ఉన్న వాళ్ళకి అన్ని ఐటమ్స్ వచ్చాయా లేదా అని ఇలా చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఆ విఐపీకి కావలసినటువంటి ఒక ఫుడ్ ఐటమ్ ఆ ఫస్ట్ లైన్ లో సర్వ్ చేస్తున్న వాళ్ళ దగ్గర లేదు, అదే ఐటమ్ విష్ణుప్రసాద్ దగ్గర ఉన్నది. సో స్వామి దేనికోసమైతే సర్చ్ చేస్తున్నారో ఇతనికి కొంచెం
1: తట్టి
0: వెళ్ళాడు ముందుకి, వెళ్ళి ఆ ట్రే పట్టుకుని ఆ విఐపీకి ఏం కావాలో అది అందించి, స్వామి కూడా వాళ్ళిద్దరినే చూస్తున్నారు అనమాట. స్వామి వాజ్ వెరీ హ్యాపీ, వీళ్ళకి ఏమి ఇబ్బంది కలగకుండా
1: సూక్ష్మ బుద్ధి
0: కరెక్ట్ గా టైంకి తీసుకొని వచ్చాడు. కానీ విష్ణుప్రసాద్ కి ఒక చిన్న ప్రాబ్లం ఉండింది అక్కడ. అప్పుడు ఆ రోజు స్వామి ఎక్స్పెక్ట్స్ ఆల్ ఆఫ్ అస్ టు క్లీన్ షేవ్, ఇలాంటి ఎవ్రీడే మనం క్లీన్ షేవ్ చేయాలి, ఇలాంటి ఈవెంట్స్ వస్తే ఇంకా ట్రిమ్ అండ్ స్పాట్ ఆన్ గా ఉండాలన్నమాట. మరి స్వామి ఇలా చూస్తున్నప్పుడు ఈ విఐపి ఆ అబ్బాయి కేసు చూసి చిన్న మీసం ఉన్నదని గుర్తించాడు. ఎందుకు ఈ అబ్బాయి షేవ్ చేయలేదు అన్న ఆలోచన ఆయనలో వెళ్ళుంటుందేమో.
1: విష్ణుప్రసాద్ మనసు
0: చాలా
1: భయపడి,
0: హీ అండర్స్టూడ్, ఇతను నా మీసం వైపే చూస్తున్నాడు, నేను తప్పు చేసేసాను అన్న ఆలోచన. స్వామి అటువైపు నుంచి ఇద్దరు వైపు చూస్తున్నారు. ఏం చేయాలో తెలియక విష్ణుప్రసాద్ పాపం సర్వ్ చేసి వెనక్కి వెళ్ళిపోయాడు. అలా కంటిన్యూస్ గా ఆ అబ్బాయి మైండ్ లో అదే వెళ్తోంది అనమాట, అయ్యో నేను షేవ్ చేయలేదు, ఏమంటారు అని. వాళ్ళు వెళ్లి స్వామి కంప్లైంట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? స్వామి ప్రోగ్రామ్ అయిపోయింది, స్వామి లేచారు సింహాసనం నుంచి, వెళ్తూ వెళ్తూ ఆ విఐపీని చూశారు. దగ్గరికి ఎగ్జిట్ స్టెప్స్ నుంచి వెళ్తూ విష్ణుప్రసాద్ దగ్గరికి వచ్చి స్వామి ఇలాగా ఒక చిరునవ్వు నవ్వి ఆ విఐపీ వైపు చూసి, మీసం ఇంకా మలవలేదులే, ఇంకా రాలేదులే,
1: బ్యూటిఫుల్
0: అని హీ జస్ట్ వాక్డ్ అవుట్.
1: బ్యూటిఫుల్,
0: తనకి ఎంత రిలీఫ్ వచ్చిందంటే, అంటే స్వామితో ఒకసారి మాట్లాడేస్తే ఇంకా ప్రపంచం అంతా నిన్ను ఆంధ్రానికి ఎక్కిస్తుంది అనమాట. సో ఈయన కూడా ఏం ఆలోచించాడో కూడా మర్చిపోయి ఉంటారు ఆయన.
1: బ్యూటిఫుల్.
0: ఇది అయిన తర్వాత దెన్ వార్డెన్ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత, సార్ నాకు ఈ ఛాన్స్ ఎందుకు ఇచ్చారు సార్ అంటే, నాకు అదేమీ తెలియదు, స్వామినితో ఇలా ఇంటరాక్ట్ అవడానికి చాలా మంచి కారణం ఉంది, నువ్వు ఆ రోజు నిస్వార్థంగా ఇంకొక అబ్బాయికి నువ్వు ఛాన్స్ ఇవ్వాలన్న మంచి ఆలోచనతో నీ వేదం ఛాన్స్ నువ్వు ఇచ్చేవు కాబట్టి స్వామి నీకు ఇంత ప్రాక్సిమిటీని ఈరోజు ఇచ్చారు, ఫస్ట్ నాకు గుర్తొచ్చింది నీ పేరే అని చెప్పి ఆ అనుభవాన్ని కంప్లీట్ చేశాను.
1: చెప్తుంటే ఆ మొదటి పద్యంలో మనం అనుకున్నాం మనసులో ఆలోచన కూడా బాగుండాలి, పవిత్రంగా నడతలో కూడా పవిత్రత. విష్ణుప్రసాద్ దాంట్లో మనసులో ఆలోచన పవిత్రం, నడతలో పవిత్రం. అప్పుడు వార్డెన్ గారికి ఆలోచన స్వామి స్ఫురింపజేయడం, అక్కడ సూక్ష్మ బుద్ధిని విష్ణుప్రసాద్ కి ప్రసాదించడం, తర్వాత ఆయన ఆలోచన విష్ణుప్రసాద్ ఆలోచన కూడా స్వామి కామ్ చేయడం, ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు స్వామి. ఎందుకంటే ఆ సద్గుణాలు ఆయన మనసులో నింపుకున్నారు కాబట్టి. స్వామి ఇంకొక పదం వాడతారు ఇక్కడ, పరిశుద్ధ సంఘసేవ. ఇది మన సోదరునికి ఒక 2 సంవత్సరాల సీనియర్, ఆయన వారికి జరిగినటువంటి ప్రదీప్ అయితే జరిగినటువంటి అనుభవం ఇది. చాలా ఆ ప్రదీప్ గారితో, ఆ ప్రదీప్ మన సోదరునితో స్వామి అంత ఎక్కువగా మాట్లాడేవారు కాదు, అప్పుడప్పుడు మాట్లాడేవారు. కానీ ఇంకా మిగిలిన పిల్లల్ని కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగా, అంత అప్రాక్సిమేటీ స్వామి ప్రసాదించలేదు.
0: మన స్టూడెంట్స్ భాషలో నాట్ సో హైలీ ఫామ్
1: అది స్వామి సరేలేదు ఇంకా స్వామి మాట్లాడతారు ఎప్పుడో అని అనేటువంటి ఆ భావం ఆయనకు ఉండేది. కానీ గొప్ప భక్తుడు, మంచి భక్తుడు. సెలవుల్లో ఇంటికి వెళ్ళాడు, తిరిగి వస్తున్నాడు, చెన్నై నుంచి వస్తున్నప్పుడు ఆయన ఇంకా సతీష్ అని కూడా పిలిచేవారు కొన్ని కారణాల వల్ల. సో తిరిగి వస్తున్నప్పుడు బస్సులో బస్ ఎక్కారు, చెన్నై నుంచి మన పర్తికి నైట్ బస్సు ఉంది అది. ఆ బస్ ఎక్కి బస్సులో కూర్చుని ఆయన ఇంకా నెక్స్ట్ డే నుంచి స్వామి వస్తారు, స్వామి దర్శనము, స్వామి అందరితో మాట్లాడు, అట్లా ఆలోచన మనసులో తిరుగుతున్నాయి. అదే ఆలోచన పడుకున్నాడు ఆయన. రాత్రి 12:30 ఆ ప్రాంతంలో బస్సు మదనపల్లి అక్కడ బస్టాండ్ లో ఆగింది. కళ్ళు తెరిచినప్పుడు మదనపల్లి బస్టాండ్ లో ఏదో బయట గొడవ జరుగుతుంది. ఏం గొడవ జరుగుతుంది అబ్బా అని చూస్తే డ్రైవర్ ఎవరితో కొట్లాడుతున్నాడు, ఆ డిపో వాళ్ళతో కొట్లాడుతున్నాడు. ఈ బస్సులో అంత దుర్గంధం, ఏంటి ఇంత వాసన వస్తుంది, ఇక్కడ నుంచి వస్తే ఈయన వెనక సీట్ లో, వెనక నుంచి 2వ సీట్ లో కూర్చున్నారు, ఏంటి ఈ వాసన వస్తుంది అని చెప్పి అట్లా లేచి చూశాడు. అయితే ఆయన చెన్నైలో బస్ ఎక్కినప్పుడు ఈయనతో పాటు ఒక ముసలమ్మ, చాలా ముసలమ్మ, 85 నుంచి 90 సంవత్సరాల మధ్య ఉంటుంది, నడవడానికి కష్టపడుతున్నారు. ఆవిడ కూడా ఎక్కి ముందు నుంచి 2వ సీట్ లో కూర్చున్నారు. ఈయన చూసేటప్పటికి ఆయనకి ఏమర్థమైందంటే ఈ ముసలమ్మ పాపం లేచేటువంటి ఆ శక్తి కూడా లేక ఆమె మలమూత్రాలు అదే బస్ లో పాస్ చేశారు. దాంతో బస్ అంతా దుర్గంధం, పక్కన కూర్చున్నటువంటి లేడీస్ అందరూ ఆమెను అసహించుకుంటున్నారు. బయట డ్రైవర్ గొడవ ఏంటంటే బస్సు యాజమాన్యంది, మేనేజ్మెంట్ కాబట్టి మేనేజ్మెంట్ క్లీన్ చేయాలి. వాళ్ళు డిపోలు ఏమంటున్నారు, బస్సు నడిపే డ్రైవర్ నువ్వు కాబట్టి
0: రెస్పాన్సిబిలిటీ,
1: అది ఆ యొక్క బాధ్యత, నువ్వే దాన్ని క్లీన్ చేయాలి. ఎవరు దాన్ని ఆమెను ముట్టడానికి గానీ ఆ మలమూత్రాలు ముట్టడానికి సిద్ధంగా లేరు. ఈ మన సోదరునికి, మన సతీష్ సోదరునికి ఒక్కసారి చాలా బాధ అనిపించింది. చాచా ఇంత బాధపడుతున్నటువంటి ముస్లింకి హెల్ప్ చేయడానికి ఎవరు రెడీగా లేరు. కానీ నేను హెల్ప్ చేద్దాం అని అనుకున్నాక మనసులో ఒక ఆలోచన వచ్చింది, అయ్యో కానీ నేను మగవాణ్ణి కదా, ఆ స్త్రీ తన యొక్క అలాంటి దానికి ఇష్టపడతారో లేదో అనేటువంటి భావంతో స్వామి మీరే నన్ను కాపాడాలి, స్వామి మీరే దాన్ని దారి చూపించాలి, స్వామి నేను ప్రయత్నం నేను చేస్తానని చెప్పి లేచి తన బ్యాగ్ను పక్కన పెట్టి సరాసరి వచ్చి ఆ ముసలమ్మని 2 చేతులు పెట్టి ఎత్తుకున్నాడు. అందరు ఆశ్చర్యంగా చూశారు, అమ్మా నేను కడుగుతాను పామ్మ, శుభ్రం చేస్తాను పామ్మ, నువ్వు నాకు జ్ఞానం అలాంటి దాన్ని అని చెప్పి కిందికి దిగుతూ లోపల తీసుకు. అప్పుడు కొట్లాడుతున్న డ్రైవర్ యాజమాన్ నిశ్శబ్దంగా ఆయన దిగి చూస్తున్నారు. బస్ లో అసహించుకున్నటువంటి ఆ స్త్రీలు కూడా ఆయన అట్టే చూస్తున్నారు అందరు. ఆయన సరాసరి దిగి మందరపల్లి ఆ బస్టాండ్ లో టాయిలెట్, లేడీస్ టాయిలెట్ కూడా వెళ్లబోతున్నాడు. లోపల నుంచి ఒక లేడీ వచ్చారు, చూస్తే ఆయాలాగుంది. రాత్రి 12:30 ఆమె చూస్తే అప్పుడే ఆ బాత్రూమ్ అంతా క్లీన్ చేసినట్టు కనబడుతుంది. అట్లా చేతిలో ఒక చీపురు ఉంది, ఒక మగ్గు ఉంది, లోపల ట్యాప్ ఇప్పినటువంటి శబ్దం కూడా వస్తుంది. ఆవిడ వీళ్ళ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఆ దాబాబు దాదా అంటూ ఆ ముసలమ్మను తన చేతిలోకి ఎత్తుకుంటూ నేను శుభ్రం చేస్తాలే నువ్వు ఉండు అని చెప్పింది. ఈయనకు చాలా రిలీఫ్ గా అనిపించింది, ఆ స్వామి పంపించినట్టు వచ్చింది, ఎట్లా వచ్చిందో ఏదో ఆయాలే అంతా కలిసి వచ్చింది అనుకున్నాడు. ఆమెను శుభ్రపరిచేంతలో పడిన బస్సు శుభ్రం చేశాడు, అంత తన చేతులకు శుభ్రపరుచుకున్నాడు. ముసలమ్మ శుభ్రం తీసుకొచ్చి శుభ్రం చేసి తీసుకొచ్చి సీట్ లో కూర్చోబెట్టారు. ఈయన ఎవరితో మాట్లాడి వెళ్లి పడుకున్నాడు, కళ్ళు ముసుకు మళ్ళీ స్వామి అని చెప్పి పడుకున్నారు. మళ్ళీ కర్రీ తెరిచేటప్పటికీ పుట్టపర్తకు బస్సు ఎంటర్ అయింది. హాస్టల్ దగ్గరకు వస్తూనే డ్రైవర్ అడగకుండా బస్సు ఆపాడు. అందరు లేచేటప్పటికి అందరు సాయిరాం సాయిరాం అన్నారు, నమస్కారం చేస్తున్నారు. చాలా వింతగా అనిపించింది. సరే దిగి హాస్టల్లో సిద్ధమై ఇంకా దర్శనం టైం అవుతుంది పొద్దున, స్వామి వచ్చేస్తారని చెప్పి త్వర త్వరగా రెడీ అయిపోయి వెళ్లి దర్శనం కూర్చున్నాడు. ఆ రోజు ఫస్ట్ లైన్ కూర్చున్నాడు. అప్పటి వరకు స్వామి చాలా తక్కువగా మాట్లాడినటువంటి స్వామి దర్శనంకి వస్తూ సరాసరి దగ్గరకు వచ్చారు. వచ్చి చేయి తిప్పి విభూ సృష్టించి చేతిలో వేస్తున్నారు. ఈయన చేయి చాచి విభూ అర్థం కావట్లేదు, ఎందుకు స్వామి విభూతిస్తున్నారు ఏమైంది అని. అప్పటి వరకు మాట్లాడినటువంటి స్వామి చేతిలో విభూతిస్తూ ప్రేమగా స్వామి అన్నారు, రాత్రి మదనపల్లిలో బస్సు ఎందుకు దిగావు అని అన్నారు స్వామి. అట్టే చూస్తూ అప్పుడు ఆయనకు అర్థమైంది, కళ్ళలోంచి నీ కళ్ళు నీళ్లు నిండుకున్నాయి. పక్కన విభూతి వేసి రెండు అడుగులు వేసి స్వామి పక్కన ఉన్న ప్రొఫెసర్ గారి దగ్గర చూసి, స్వామి అంటున్నారు, రాత్రి నేను మదనపల్లి బస్టాండ్ లో టాయిలెట్ లో కలుసుకున్నా అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు అర్థమైంది నాకు
0: ఆ లేడీ ఎవరో,
1: టాయిలెట్ నుంచి వచ్చినటువంటి లేడీ స్వామి. అంటే భక్తుని యొక్క ఆ ఆర్తిని, ఆ సద్గుణాల్ని తను ఆశీర్వదించడానికి ఎలాంటి హీనమైనటువంటి పని కూడా, అంటే ఒక మలమూత్రాలు శుభ్రం చేసేటువంటి స్థితికి కూడా భగవంతుడు చేయడానికి సిద్ధమవుతారు. అది స్వామి ప్రేమ. ఆ అర్థ అంటే ఆ
0: సాయించు
1: ఆయన ఒక ఆర్తి, అంటే స్వామి భగవంతుని అడిగేటువంటి ఆ సద్గుణాలు మనం ఇస్తే మన కోసం భగవంతుడు ఏదైనా చేస్తారు.
0: సో సాయికిచ్చడి ధనం ఇదే సత్యముగా,
1: ఇదే మనం స్వామికి ఇచ్చేటువంటి తనం.
0: మరి మనం మూడో పద్యంలోకి వెళ్దాం రాజు.

మంచి తలకులు మాటలు మంచి చేత మంచి వినికిడి చూపులు మంచి

మంచి తలపులు మాటలు మంచి చేత మంచి వినికిడి చూపులు మంచితనము మంచి ఆరోగ్యమును ఇచ్చు మంచి నడక సత్యము.

0: స్వామి ఎంతో చక్కగా ఈ పద్యం చెప్పారు. పంచి తలుపులు అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం తలుపులు బాగుండాలి, నడత బాగుండాలి. అదే స్వామి అని అడిగేది. ఎందుకు అడుగుతారంటే చాలా బ్యూటిఫుల్ గా స్వామి చెప్తున్నారు, తలుపులు బాగుంటే నీ నడత బాగుంటే నీకే మంచి జరుగుద్ది. ఏ విధంగా? మంచి ఆరోగ్యం, మంచి మనస్సు, మంచి ఆరోగ్యం, ఉల్లాసంగా ఉంటాం. దీనికి ఒక మన సోదరుడు చెప్పినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆయన చాలా బాగా చెప్పారు. వారికి ఆయన వారిది రాజా సంస్థానం, ఇంద్రేశ్వర్ ఆయన అందరికి తెలిసినటువంటి వ్యక్తి, వారిది రాజా సంస్థానం. వారు చిన్నప్పటి నుంచి ఎంతో నమ్మకంగా పెట్టుకున్నట్టు, ఈయన చిన్నప్పటి నుంచి పెరిగి ఎంతో నమ్మకంగా వారి అకౌంట్స్, రాజుల సంస్థానం యొక్క ఎంతో విలువైనటువంటి అకౌంట్ చూసుకోవడానికి ఒక అకౌంటెంట్ పెడితే, ఆయన ఏదో దుర్బుద్ధి వల్ల, ఆయనకున్నటువంటి సంస్కారం వల్ల, సంస్కారాలు లేమి వల్ల ఒక వీళ్ళని మోసం చేశారు. ఆ మోసం
1: తట్టుకోలేక
0: ఆయన చాలా బాధపడుతూ, ఆయన ఆ వ్యక్తి గుర్తుకొచ్చినప్పుడల్లా, ఆయన వ్యక్తిని చూస్తూ పెరిగాడు. ఎంతో మొత్తం కుటుంబం అంత నమ్మినటువంటి వ్యక్తి, వాళ్ళని ఎన్నో ఎంతో విలువ అయినటువంటి అకౌంట్స్ ని మోసం చేశాడనేటువంటి ఆ భావంతో గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా కోపంగా ఆయనని ఆలోచనలో హింసించినట్టు ఈయన ఆలోచించుకునేవాడు. ఆయన కొట్టినట్టు, తన్నినట్టు, ఆయన గాయపరిచినట్టు అట్లా ఆలోచించుకునేటప్పుడు అదే విధంగా ఒకసారి దర్శన లైన్లో కూర్చుని అట్టే ఆలోచిస్తున్నాడు. స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చిన ముందు నడుస్తూ స్వామి ఒకసారి అట్లా చూసి, ఇప్పటికే ఇవన్నీ ఆలోచనలు 6 సార్లు చంపేస్తాయి, ఇంకా ఎన్నిసార్లు చంపుతారు అన్నారు. స్వామి ఆ విధంగా చెప్పేటప్పటికీ స్వామిని చూస్తూ మాట రాలేదు, అట్లా చూస్తున్నారు. స్వామి నా లోపలికి రా అని చెప్పి ఇంటర్ రూమ్ లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్లి స్వామి అన్నారు, ఆలోచనలు కూడా చేస్తున్నావు కదా, అది స్వామికి ఇష్టం ఉండదు అని చెప్పి, సరే ఇప్పుడు నువ్వు ఆలోచించు అన్నారు. కళ్ళు మూసుకుని ఒకసారి ఊహించుకో, ఇప్పుడు ఏం చేయాలనుకున్నావు చేసి అని అన్నారు. ఆయన కళ్ళు మూసుకొని ఆయన ఆలోచించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆయన మళ్ళీ గుర్తుకొచ్చాడు, ఆయన్ని తంతు, ఆయన్ని గాయపరుస్తూ ఒక కొండ మీదకి, ఆయన ఆలోచన ఏ విధంగా సాగుతుందంటే కొండ మీదకి తీసుకెళ్లి ఆ కొండ మీద నుంచి కింద పడేయాలి. ఆయన చేసినట్టు మోసానికి ఆ నమ్మక ద్రోహం చేశాడు కదా, ఆ కొండ మీదకి తీసుకెళ్ళి అతని పడేయాలి అనేటువంటి ఆ సమయంలో ఆయన ఆలోచన ఇంకా ఆ స్ఫురణ అట్లా ఆ మానసిక దృశ్యం కనబడుతుంది. ఆయన అట్లా వదిలేశాడు. ఆ అకౌంటెంట్ ఆయన జారిపడుతూ రెండు చేతులతో ఒక ఇంకా చివరిగా ఆ చివరి ఆసరాగా ఒక రాయిని పట్టుకున్నాడు. ఈయన ఒక తన్నుతో ఆయన కింద పడిపోతాడు. ఇంకా తన్నేద్దాం అనేటువంటి ఆ టైంలో ఆ అకౌంటెంట్ మెడ చుట్టూ ఒక చిన్న పాప వచ్చి పట్టుకున్నాడు. ఒక చిన్న పాప ప్రత్యక్ష పట్టుకుంది, అరే ఈ పాప ఎక్కడిది, అయ్యో ఈయన పడిపోతే ఆ పాప కూడా పడిపోద్ది అనేటువంటి ఆ ఆలోచన రావడంతో ఈయన కోపం అంతా పోయింది. ఇప్పుడు ఆతృత ఆ పాపను ఏ విధంగా కాపాడాలి, అంత లోతులో ఉన్నారని ఈయన కష్టపడుతూ చాలా చాలా కష్టపడి ఆ పాపను బయటకు తీశారు. బయటకు తీసిన తర్వాత చాలా రిలీఫ్ గా అనిపించింది, ఆయన మీద కోపం పోయింది. స్వామి తట్టారు ఇంత లోపల, కళ్ళు తెరిస్తే ఆవిడ ఏం జరిగింది అంటే ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్న, స్వామి అనూహ్యంగా ఒక పాప ప్రత్యక్షమైంది స్వామి, మెడ చుట్టూ పట్టుకుని అంటే. అప్పుడు స్వామి నవ్వి, ఆ పాప ఎవరు అనుకున్నావు, ప్రతి మనిషి లోపల ఉండేటువంటి ప్రేమ అది. ఆయన ద్వేషాన్ని నువ్వు, ఆ ద్వేషం వల్ల ఆయన ద్వేషాన్ని నువ్వు ద్వేషిస్తూ వచ్చావు, కానీ ఆ పాపకు ఉన్నటువంటి ఆ ప్రేమను గుర్తిస్తే అందరి లోపల ఉన్నటువంటి ఆ పాప కనబడుతుంది, ఆ ప్రేమ నీకు తెలుస్తుంది అని స్వామి చెప్పడంతో అప్పటి వరకు ఈయనకు ఆ వ్యక్తి ఉన్నటువంటి ద్వేషం అట్లా పటాపంచలైపోయి ఆ రోజు నుంచి ఒక విధమైనటువంటి క్షమాపణ ప్రేమభావం ఇంట్లో మనసు లోపల నెరవేరసాగాయి. ఆ రోజు నుంచి మనసు ఎంతో ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటూ ఈయన ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు మన సోదరులు.
1: సో నువ్వు ఇది ఆలోచనల గురించి చెప్తున్నావు, మాటల గురించి హార్ష్ గా మాట్లాడకూడదు అన్న దాని గురించి ఒక అనుభవం ఉంది. ఇది మన రివ్యర్డ్ రమణ్ రావు గారికి జరిగినటువంటి అనుభవం. ఆయన స్వామి వెనకాల నడిచేవారు చార్నాళ్లు. దర్శన సమయంలో ఒకసారి పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఏదో ఫంక్షన్ అవుతూ ఉంటే భక్తులందరూ లైన్ లో టోకెన్స్ తీసుకుని ముందు రావటం ఫంక్షన్ కన్నా ముందర ఆనవాయితీ ఉంది. అలాగా ఒక భక్తుడు టోకెన్ లైన్ లో కూర్చుని ముందుకొచ్చి ఫస్ట్ లైన్ లో కూర్చున్నాడు. ఆ ఛాన్స్ దొరికింది అతనికి. సో రమణ్ రావు గారు ఒకసారి చెక్ చేయడానికి ఇటు అటు వెళ్తూ ఎందుకో ఈయన్ని స్పాట్ చేసి, నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు అని కామెంట్ చేసి, నువ్వు టోకెన్ లైన్ లో కూర్చోలేదు, నువ్వు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో అని ఆయన్ని ఫోర్స్ చేయడం మొదలుపెట్టారు, చాలా హార్ష్ గా, కటుగా. సో ఈయన ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే రమణ్ రావు గారు పాపం ఒప్పుకోలేదు. చివరికి అతను వెళ్లి వెనకాల లైన్ లో ఎక్కడో కూర్చోవలసి వచ్చిందనమాట. స్వామి ఛాన్స్ పోయింది, ఆయన స్వామి దగ్గర నుండి చూసే ఛాన్స్ మిస్ చేసుకున్నారు. రమణ్ రావు గారు స్టేజ్ వెనకాతలకి వెళ్లారు, స్వామి దర్శనానికి స్టార్ట్ అయ్యారు. ఆ రోజు అనూహ్యంగా చాలా మంది జనం ఉండటం వల్ల స్వామిలా నడుస్తూ వెళ్తుంటే రమణ్ రావు గారు వెనకాల నడుస్తున్నారు. ఎంతో మంది జనం ఉండటం వల్ల ఆ క్రిక్కిరిసిపోయినటువంటి ఆ ప్యాక్డ్ ఆడిటోరియంలో రమణ్ రావు గారు ఇరుక్కుండిపోయారు.
0: అయ్యో
1: మీరు కొండపై ఎంతకీ బయటికి రావడానికి కుదరటం లేదు ఆయనకి. చివరికి బయటకు వచ్చే సమయానికి ఆయన నుజ్జునుజ్జైపోయారు సార్.
0: అయ్యో
1: అంత తొక్కేసలాట్లోని పాపం నలిగిపోయి ఈయన. చివరికి ఆయన పరిస్థితి ఎలాగైపోయిందంటే, నలుగురు సేవాదళ మెంబర్స్ వచ్చి ఈయన్ని ఫ్లాట్ గా పడుకోబెట్టి ఎత్తి పూర్ణచంద్ర ఆడిటోరియం కి వెనకాలన్న ఒక టేబుల్ మీద పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత అసలైన విషయం ఇక్కడ వస్తుంది. స్వామి దర్శనం పూర్తి చేసుకుని బ్యాక్ స్టేజ్ వస్తూ ఈయన వైపు చూసి, ఎందుకు ఇలాగ ఎందుకు తెలుసా రమ్మంటావు అని చెప్పి, అతను ఎన్నిసార్లు చెప్పాడు నీకు టోకెన్ నేను తీసుకుని అప్పుడు వచ్చి కూర్చున్నాను, మొదట అతనికి ఉన్న అవకాశాన్ని నీ దురుసు మాటల వల్ల ఆయనకు దూరం చేశావు, అందుకే నీకు ఇలాగైంది.
0: ఓ బ్యూటిఫుల్,
1: ఎప్పుడు అలా కటువుగా మాట్లాడకు అని చెప్పి స్వామి వాగ్దావి.
0: బ్యూటిఫుల్
1: అంటే ఆ ఆలోచనలకి ఆ మాటలకి ఎంత ఆ మృదు మధురంగా మాట్లాడాలి అని ఒక ఉపన్యాసంలో కూడా స్వామి చెప్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆల్సేషియన్ డాగ్స్ లాగా అరుస్తున్నారు అన్న స్థాయికి స్వామి వెళ్ళిపోయారు అంటే, మనం మన మాటలు ఎంత మృదు మధురంగా పెట్టుకోవాలి అనేది మనకి అర్థమవుతుంది.
0: ఈ విషయాన్ని చెప్తుంటే మన ఈ మధ్య మన షదిబాబు గారు చెప్పినటువంటి మన వార్డెన్ స్కూల్ వార్డెన్ గారు చెప్పినటువంటి చక్కని విషయం గుర్తుకొస్తుంది. వారు స్వామిని ప్లీజ్ చేయడానికి ఆలోచనలు బాగుండాలి, నడత బాగుండాలి, మాటలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశం సదుద్దేశంతో స్వామిని ఏ విధంగా ప్లీజ్ చేయాలని చెప్పి ఒక అందరు స్టూడెంట్స్ అందరు కలిపి సంకల్పం చేసుకున్నారు. ఏం చేసుకున్నారంటే క్లాస్ వైజ్ అందరూ గాయత్రి మంత్రం చాంట్ చేస్తారు క్లాస్ క్లాస్. ఒక పర్టిక్యులర్ క్లాస్ 10th క్లాస్ పిల్లలు మాత్రం అందరికన్నా ఎక్కువ, అంటే మనం 11th క్లాస్ 10 అయితే 12th క్లాస్ 12 అయితే 12th క్లాస్ 15 అయితే వీళ్ళు 25-30 ఆ విధంగా, అంటే 2x టైం విధంగా వాళ్ళు గాయత్రి మంత్రం అన్ని రెట్లు ఎక్కువగా గాయత్రి మంత్రం జపిస్తూ రావడం, సైలెంట్ గా జపించేవారు. ఈయన వార్డెన్ గారు కాబట్టి ఈ విద్యార్థుల యొక్క వాళ్ళ బిహేవియర్ ని గమనిస్తూ వచ్చారు. అయితే ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు వీళ్ళు 10th క్లాస్ పిల్లలు, వీళ్ళకన్నా పెద్ద పిల్లలు 11th, అంతకన్నా పెద్ద పిల్లలు 12th. సాధారణంగా ఈ పోటీలలో 12th క్లాస్ పిల్లలు అన్నింటిలో గెలుస్తారు దేంట్లో అయినా కూడా. కానీ ఈ సంవత్సరం మాత్రం అనూహ్యంగా, అసలు ఊహించిన విధంగా అన్నిట్లలో ఈ 10th క్లాస్ పిల్లలే ఫస్ట్ ప్రైజ్ అయినా సెకండ్ ప్రైజ్ అయినా. ఈయన కొంచెం ఇంతగా అనిపిస్తుంది, మేబీ 11th పిల్లలు 12th పిల్లలు అంత గొప్ప స్పోర్ట్స్ మెన్ లేరేమో అని అనుకుని ఆయన వదిలేశారు. ఆయన సాధారణంగా వార్డెన్ కు ఉండేటువంటి ఇబ్బందులు ఆయనకుంటాయి, రూమ్ లో పిల్లలు అలా చేస్తుంటారు, అందరి వింగ్ టీచర్లు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే 10th క్లాస్ వింగ్ టీచర్ మాత్రం హాయిగా ఉండేవారు. ఆయన వెళ్ళి, నీకేమి నువ్వు ఇక్కడే ఉన్నావు నీకు పని లేదంటే, లేస్తారు మా పిల్లలు చాలా కామ్ గా ఉన్నారు అన్నారు. ఆయన కొంచెం వింతగా అనిపించింది, సరే లేదు ఏదో జరుగుతుందని. ఈయన చూస్తే మాత్రం ఈ గాయత్రి మంత్రం వాళ్ళు చాలా ఎక్కువగా జపిస్తూ వచ్చారు. చివరికి ఒకసారి వ్యాస యూనివర్సిటీ నుంచి ఆయన రీసెర్చర్స్ వాళ్ళు కొంతమంది గురుకులంలో ఉండేటువంటి హాస్టల్ ఉండేటువంటి పిల్లల మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందని రీసెర్చ్ చేయడానికి వచ్చారు. వారు ఎన్నో ఒక 2-3 సంవత్సరాల ముందు కూడా వచ్చారు. వారు అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు ఏం తెలియదంటే, మన పిల్లలు అంటే మన స్వామి యొక్క ఇన్స్టిట్యూషన్ లో చదివేటువంటి పిల్లలకు స్ట్రెస్ లెవెల్స్, బయట పిల్లలకి అదే ఏజ్ గ్రూప్ పిల్లలకి స్ట్రెస్ లెవెల్ 75-80% ఉంటే, ఇక్కడ చదివేటువంటి పిల్లలు సాధారణంగా 25-30% ఉంటాయి, అంత తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఉండేటువంటి ఆధ్యాత్మిక ఎన్విరాన్మెంట్. ఈ వ్యాస యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేశారు ఈ సంవత్సరం కూడా. వారు అన్ని క్లాస్ కి వార్డెన్ గారు కాబట్టి చెప్తున్నారు సార్, 11th క్లాస్ కింద, 12th క్లాస్ కింద, 8th కింద, 9th కింద, అండ్ 10th చెప్పలేదు. కొంచెం కుతూహలం అనిపించి 10th కి ఎంత అండి అని అడిగారు. అంటే అది సార్ కొంచెం ఇక్కడ ప్రాబ్లం వచ్చినట్టుంది మా ఇన్స్ట్రుమెంట్స్ లో, మేము మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తాం సార్ అన్నారు. ఈయన సరేలే ఇబ్బంది ఎందుకు పెట్టాము కానీ సరే చేయండి సార్ అన్నారు. వాళ్ళు మళ్ళీ చేశారు, చేసింది మళ్ళీ ఈయన కుతూహలం ఎంత వచ్చింది 10th కి అన్నారు. లేదని ఎక్కడో తప్పు జరుగుతుంది మాకు అర్థం కావట్లేదు అంటే, ఎందుకు ఏం జరుగుతుంది అంటే అని ఆయన అడిగితే, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు సార్ సాధారణంగా మీ పిల్లలు 25-30% ఉంటుంది స్ట్రెస్ లెవెల్స్, 11th 12th 8th 9th అట్నే ఉంది, కానీ ఈ 10th క్లాస్ పిల్లలకి ఎందుకో స్ట్రెస్ లెవెల్ 0-2% వస్తుందండి ఎన్నిసార్లు ప్రయత్నించినా అని. అప్పుడు ఆయనకు ఆయన నవ్వుతూ ఆయన చెప్పారు, అయ్యో ఇది అన్యూజువల్ కాదండి, ఎందుకంటే ఈ పిల్లలు గాయత్రి మంత్రం చెప్పిస్తున్నారు చాలా కంటిన్యూస్ గా సైలెంట్ గా చెప్పిస్తున్నారు, అందుకనే ఇది వాళ్ళ మెంటల్ అండ్ ఫిజికల్ లెవెల్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పారు. ఇంకా ఆయనకు అప్పుడే నమ్మకం కుదురుతుంది, సరే ఇది ఇంకా పరిపూర్ణంగా నమ్మాలని ఆయన అనుకుంటున్న సమయంలో ఇంతలో బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి పోయిన సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వారికి వచ్చినటువంటి మార్క్స్ ఏ విధంగా ఉన్నాయంటే, స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బ్యాచ్ కు వచ్చినటువంటి మార్క్స్ ఎవరికి రాలేదు, యావరేజ్ 98% వచ్చింది అందరికి. అంత గొప్ప మార్క్స్ అంటే అటు మానసికంగా ఇటు శారీరకంగా, ఇటు ఈవెన్ ఇంటెలెక్చువల్ గా కూడా అన్ని విధాలుగా మంచి ఆలోచన, మంచి నడత వారికి ఆ బెనిఫిట్ అందజేసింది.
1: చాలా బాగుంది రాజు. రాజు మనం ఈ ప్రోగ్రామ్ కంక్లూడ్ చేయడానికి చాలా తక్కువ సమయం ఉంది మనకి. చివరిగా ఒక చిన్న రెండు అనుభవాలు మనం చెప్పుకుందాము. ఒకసారి అంటే స్వామి మన నుంచి ఏం కోరుతారు అని అనుకుంటున్నాం కదా మనం, స్వామిని హ్యాపీ చేయడం ఎలాగా అని. ఒకసారి మన డాన్స్ గ్రూప్ పిల్లలు ఒక డాన్స్ ప్రోగ్రామ్ తో రెడీ అయ్యి భజన్ హాల్లో కూర్చున్నాం, అంతా మేకప్ వేసుకుని. స్వామి సరాసరి దర్శనం అయిన తర్వాత లోపలికి వచ్చి మమ్మల్ని పిలిచి ఏం చేస్తున్నారు అని అడిగారు. అంటే స్వామి అడిగే ప్రతి ప్రశ్నలో చాలా అంతరార్థం ఉంటుంది. స్వామి ఇలాగా డాన్స్ చేస్తున్నాం స్వామి, పాటలు అండ్ డాన్స్, సరే టైటిల్ ఏంటి అని అడిగారు స్వామి. అడిగితే కీర్తనం నర్తనం స్వామి అన్నారు. స్వామి ఎంతో అలాగా ఒకసారి చాలా చిలిపిగా నవ్వుతూ కీర్తనం బానే ఉంది గాని నర్తనం అని అలా ఎలాంగేట్ చేశారు స్వామి. అంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తే అంటే మనం మాట్లాడడం బానే మాట్లాడుతున్నాం గానీ దాన్ని ఆచరణలో పెడుతున్నామా లేదా అన్న ఒక థాట్ ఆ టైంలో వచ్చింది రాజు. అంటే అలాంటి సిచ్యువేషన్ లో కూడా స్వామి ట్రైస్ టు టీచర్స్ అ లెసన్. మీరు ఈ డాన్స్ చేయడం అంటే నేను చెప్పినట్టు మీరు నడుచుకోవటమే నాకు కావాల్సింది, అది నాకు ఆనందాన్ని ఇస్తుంది అని ఆ రోజు మాకు అనిపించింది. చివరిగా మనం క్లోజ్ చేసే ముందు మిసెస్ రాజారెడ్డి గారు, అంటే మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి క్రియ కూడా భగవంతుడికి అందుతాయి, భగవంతుడికి తెలుసు, ఎందుకంటే మన అంతర్యామి. సో ఈ దీంతో మనం ముగిద్దాము. జ్యోత్స్నారెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు స్వామితో ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నారు. చాలా సంపన్నులైనటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ని, కొంతమందిని స్వామి ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ ని పిలిచి సేమ్ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టారు. ఒక స్వామికి రైట్ సైడ్ ఈమె కూర్చున్నారు, స్వామి వీళ్లతోనే మాట్లాడుతున్నారు లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ డివోటీస్ తో. 45 మినిట్స్ అయిపోయినా సరే స్వామి ఇంకా ఈమె వంక తిరగకుండా ఇగ్నోర్ చేస్తున్నట్టు అనిపించింది ఆవిడికి. స్వామి ఎందుకు స్వామి మీరు ఇలాగా సంపన్నులైన వాళ్ళతోనే ఎప్పుడూ మాట్లాడతారు అనే ఆలోచన అక్కడి వరకు మాట్లాడతారు అని ఆగింది. స్వామి అనుకోకుండా ఇలా తిరిగి ఆవిడ వైపు చూస్తూ ఎక్కడైతే స్టాప్ చేశారో ఆలోచన అక్కడి నుంచి కంటిన్యూ చేశారు స్వామి. ఎందుకంటే
0: ఓహో,
1: వీళ్ల కింద ఎంతో మంది పనిచేస్తారు, వీళ్లు బాగుంటే వాళ్ల నడత కూడా చాలా బాగుంటుంది అని స్వామి ఆమెకి సంజాయిషి చెప్పారు. ఇది ఈ అనుభవం ఇక్కడితో ఆగిపోలేదు. తిరిగి ఇంటర్వ్యూ అయిన తర్వాత అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బయటకు వచ్చారు. ఈమె చాలా హ్యాపీగా ఉన్నారు స్వామి ఆమెతో మాట్లాడారు కదా అని. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈవిడ వెళ్లి చెప్పారు, స్వామి నాతో మాట్లాడారు కదా. అంటే ఎక్కడ మాట్లాడారు స్వామి నీతో, మొత్తం ఉన్న గంటసేపు కూడా మన పక్కనున్న డివోటీస్ తోనే మాట్లాడారు, అసలు నీవేపు తిరగనే లేదు స్వామి. అంటే స్వామికి 1-to-1 కనెక్షన్ అని చెప్తాం కదా మనం, ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ 1-to-1 కనెక్షన్. అందరిలో కూడా స్వామి నీతోనే మాట్లాడుతున్నారు అన్న ఒక భావన మనకి కలిగేటట్టు స్వామి ఆ రోజు చేశారు. మరి స్వామి మనకిచ్చేటువంటి, మనం స్వామికి ఇచ్చేటటువంటి ఈ బర్త్డే గిఫ్ట్ లో ఈ 3 పద్యాలు కూడా మనం స్వామి ఏం చెప్పారో అనేది మనం ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే మనకి తెలుస్తుంది రాజు.
0: అసలు ఆలోచన బాగుండాలి, నడత బాగుండాలి, దాంతో మన జీవితం బాగుంటుంది. ఆ ఆలోచన స్వామికి తెలియనే కావు అనేటువంటి అంశం మీద స్వామి దయతో ఈ మన చర్చాగోష్ఠి,
1: ఈ పద్యాల మీద చర్చాగోష్ఠిని స్వామి చెప్పినటువంటి ఒక చక్కని పాటతో మనం ముగిద్దాము,
0: స్వామికి అర్పిద్దాం.
2: మాట ఒకటి వినరే.

మీరు ఆశలు అరమర చేసి తినేమి వాసము క్లేశము ద్వేషము వదలి వాసము క్లేశము ద్వేషము వదలి నాసు

ఇంతవరకు మీరు 2018 నవంబర్ 23వ తేదీ భగవాన్ శ్రీ సత్యాయిబాబా వారి 93వ జన్మదినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం స్వామి దివ్య సందేశ సౌందర్యంలోని మొదటి భాగం సత్యసాయి పద్యమ గ్రంథం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల 4వ భాగం యొక్క పునఃప్రసారాన్ని వింటారు.
1: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహ అన్నారు. మానవుడి మనస్సే బంధానికి బంధ విముక్తికి మూల కారణం. స్వామి చెప్పిన బాటలో నడవాలి అని మనం దృఢ నిశ్చయం చేసుకుంటే తప్పకుండా మనం అలా చేయగలం. ఆ శక్తిని ఆ భక్తిని స్వామి మనకు ప్రసాదిస్తారు. స్వామి మాకు ఇది చేయలేదు, స్వామి మాకు అది చేయలేదు అని మనం అనవచ్చు. కాని మనం స్వామి అది ఇది చేయడానికి వారికి సమయాన్ని ఇస్తున్నామా? ఆ సహనం మన దగ్గర ఉందా? స్వామి అందించే సందేశాన్ని మనం ఆచరించడానికి సిద్ధంగా ఉన్నామా అనేది ఆలోచించాలి. మనం సిద్ధమైతే ఆ అనుభవాన్ని ఆ ఆనందాన్ని ప్రసాదించడానికి స్వామి కూడా సిద్ధమే. మీరు ప్రస్తుతం రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రశాంతి నిలయం రేడియో సాయి డిజిటల్ స్టూడియో నుండి తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఇంతవరకు స్వామి వేద పురుష సప్తాహ యజ్ఞంలో భాగంగా అందించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ ఎంఎల్ఎన్ స్వామి గారు సమర్పిస్తున్న అంతరంగం కార్యక్రమాన్ని మీరు వింటారు. ఇందులో వారు స్వామి కళాశాల పూర్వ విద్యార్థి అయిన శ్రీ ఎంఆర్కే ప్రసాద్ గారితో సంభాషిస్తూ స్వామితో వారికి ఉన్న అనుబంధాన్ని, స్వామి వారికి ప్రసాదించిన అపూర్వమైన అనుభవాలను మీకు ప్రస్తుతిస్తారు. ఓవర్ టు ఎంఎల్ఎన్ స్వామి సార్. సాయిరాం.

0: స్వామి పాదపద్మములకు నమస్సుమాంజలి అర్పిస్తూ, ఎల్లలు లేని ఆనందోత్సాహాల జలులో రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ హరివిల్లులో విహరిస్తూ నిరంతర తెలుగు ప్రసారాలను ప్రత్యక్షంగా వింటున్న శ్రోతలందరికీ సాయిరాం. ప్రశాంతి నిలయానికి పాలమూరు జిల్లా పత్రియాత్రకి వచ్చిన భక్తుల గురించి విశేషాలు చెప్పుకుందామని, వారు నిన్న సత్యసాయి ఎడ్యుకేషన్ సర్వీస్ SES ఉద్ఘాటన చేసుకుని సాయంత్రం సాయి కుల్వంత్ సభామంటపంలో స్వామి విద్యార్థులు ప్రదర్శించిన సంభవామి యుగే యుగే అనే బుర్రకథను విని, ఆ తర్వాత సాయంత్రం శ్రీ సత్యసాయి శ్రీనివాసులకి పల్లకీ సేవ చేసుకున్నారు. నేటి ఉదయం స్వామి దర్శనం చేసుకుని సాయంత్రం స్వామికి సాయి కుల్వంత్ సభామంటపంలో తాము సమర్పించుకునే సాయి సంగీత విభావరి మరియు భజన ప్రాక్టీసులలో మునిగి ఉన్నారు. ఈలోగా మనం పూర్వజన్మ కృతం పుణ్యం సత్యసాయి క్షాత్రరూపేణ లబ్ధితం, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం సాయి విద్యార్థిగా స్వామి కళాశాలలో చదువుకునే భాగ్యాన్ని పొందడం. 1876-1979 పుట్టపర్తిలో ప్రారంభమైన శ్రీ సత్యసాయి కళాశాల మొదటి బ్యాచ్ విద్యార్థిగా హైదరాబాద్లోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఖైరతాబాద్ కన్వీనర్గా మరియు శ్రీ సత్యసాయి విద్యావాహినికి ఆంధ్రప్రదేశ్ రాష్ట సమన్వయకర్తగా సేవ చేసుకుంటూ ఇక్ఫై యూనివర్సిటీలో మార్కెటింగ్ హెడ్గా తన ఉద్యోగ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్న శ్రీ ఎంఆర్కే ప్రసాద్కు స్వామి అనుగ్రహించిన అంతరంగ మధురానుభూతులను ఇప్పుడు వారినే అడిగి తెలుసుకుందాం. సాయిరాం ఎంఆర్కే ప్రసాద్.
1: సాయిరాం అండి.
0: మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి సన్నిధికి ఎప్పుడు వచ్చారు?
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ స్వామి మాట సాయి విద్యార్థుల పాట కావాలని, స్వామి ఆశీస్సులు భక్తజన కోటి మీద ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించుకుంటున్నాను. స్వామిగారు, మీరు అడిగినట్లుగా స్వామి దగ్గరికి మేము ఎప్పుడు వచ్చాము, ఎలా వచ్చాము అనే ప్రశ్నకి చాలా పెద్ద వృత్తాంతమే ఉంది.
0: చెప్పండి.
1: స్వామి దయ వలన 5 తరాలు స్వామి పాదపద్మం దగ్గర ఉండే భాగ్యం పొందగలిగాం. మా తాతగారు తండ్రి గారు కూడా స్వామి ఎడల భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నారు. మా తాతగారు దావులూరి సుబ్బారావు గారు, లక్ష్మీకాంతమ్మ మా అమ్మమ్మ, మా అమ్మ నాన్నలు ఎంవిఎం ప్రసాద్ మా నాన్నగారి పేరు, మా అమ్మ అనంతలక్ష్మి, మేము మీ నలుగురు బ్రదర్స్. నా పేరు ఎంఆర్కే ప్రసాద్, రామకృష్ణ ప్రసాద్ అంటారు. మా తర్వాత సునీల్, అనిల్, ప్రవీణ్ మీ నలుగురం కూడా స్వామి ఆడల భక్తి పద్ధతులతోనే స్వామి విద్యార్థులుగా మేము అదృష్టం పొందగలిగాం. ఇప్పుడు మా పిల్లలు కూడా స్వామి విద్యా సంస్థల్లో, అనంతపుర్ కాలేజీలో మా పాప బీబీఎం చదువుతా ఉంది. 5 తరాలు ఈ విధంగా స్వామి దగ్గర ఉండగలిగే భాగ్యం పొందగలిగామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.
0: ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఇటువంటి భాగ్యాన్ని పొందడం అనేది దుర్లభం అండి. ప్రసాద్ గారు, ఆ సమయంలో ఏమైనా అనుభూతులు, మీ కుటుంబ సభ్యులతో స్వామి అనుగ్రహించిన అనుభూతులని మా రేడియో సాయి శ్రోతలతో పంచుకుంటారా?
1: తప్పకుండా స్వామి గారు. 1950 మా తాతగారు అమ్మమ్మ వారు స్వామి దగ్గర రావడం జరిగింది. అది ఎలా జరిగింది అంటే చాలా పెద్ద కథే. మా అమ్మకు తన 8వ ఏట అంటే 1948 గోర్లు, చేతికున్న గోర్లు పుచ్చిపోవడం జరిగింది. ఇలాగా ఎందుకు జరుగుతుంది అని చాలా మంది డాక్టర్లను కలిసినప్పుడు కూడా ఎవరు దాన్ని ఏం చేయలేకపోయినారు. అయితే ఎవరో చెప్తే మెడ్రాస్లో మంచి డాక్టర్స్ ఉన్నారు, అక్కడ తీసుకెళ్లమని చెప్తే మెడ్రాస్ తీసుకొచ్చి మా మదర్ వాళ్ళ కజిన్స్ ఇంట్లో ఉంటే అక్కడ లక్ష్మీదేవమ్మ గారని స్వామి డివోటి, అప్పటికే స్వామి డివోటి, వారింటికి వెళ్ళినప్పుడు వారు ఏమన్నారంటే, మేము ఒక సాయిబాబా గారిని ఒక ఆయన చూసి వచ్చాము, చాలా చాలా వింతగా జరిగింది మా అక్కడ ప్రదర్శన.
0: అంటే వారి అనుభూతులు మీ అమ్మగారితో?
1: మా అమ్మగారు చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే మెడ్రాస్ బీచ్ లో వారికి పర్సు పోయిందంట.
0: ఓకే.
1: అయితే ఆ పర్సుని పుట్టపర్తిలో సాయిబాబా అని ఒక ఆయన దాన్ని తీసిచ్చారట. ఎక్కడి నుంచి పోయింది, ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది అనేది అర్థం కాలేదు. అలాంటిది, అలాంటి పర్సు, డబ్బులున్న పర్సు అక్కడ స్వామి తీసిచ్చారు. ఇలాంటి చాలా మహత్తరమైన వ్యక్తి, మనం వెళ్లి ఆయన దర్శనం చేసుకుంటే ఈ అమ్మాయి గోర్లు ఎలా పుచ్చిపోతున్నాయో, ఆయన ఏమన్నా మనకు మంది ఇవ్వగలరేమో చూద్దాము అని 1948 లో బయలుదేరారు. అయితే వాళ్ళు పుట్టపర్తి అక్కడి నుంచి, మెడ్రాస్ నుంచి పుట్టపర్తి రావడం జరిగింది. స్వామి ఆ టైంకి పుట్టపర్తిలో లేరు.
0: 1948 అంటే ఒక కుగ్రామంలా ఉండేది పుట్టపర్తి.
1: అవునండి.
0: అమ్మగారు ఏమన్నా మీకు ఆ విషయాలు ఎలా వచ్చారు అనేది చెప్పారా?
1: వాళ్ళు అక్కడి నుంచి పెనుగొండ రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ దిగి అక్కడి నుంచి బండి కట్టించుకుని ఒక చాలా కుగ్రామం పుట్టపర్తికి రావడం చాలా కష్టతరమైన పని. రాళ్లు రప్పలు ఉన్న రోడ్డు మీద ఒక బండి కట్టించుకుని ఆ బండి కింద మీద పడిపోతున్న టైంలో అట్లాంటి కష్టమైన బాటలో ఒక ఎద్దు బండిని తీసుకుని అక్కడి నుంచి వాళ్ళు సామానంతో పైన బండి పైన పెట్టుకుని వీళ్లు పక్కన నడిసి వచ్చే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో పుట్టపర్తి గ్రామం చేరుకోవడానికి కొన్ని గంటలు పట్టేది పెనుగొండ నుంచి. వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత చూస్తే స్వామి లేరని తెలిసింది. అయితే సరే, ఎలాగని దూరం వచ్చాం కదా, రేపో ఎల్లుండో వచ్చేస్తారంటున్నారు, వెయిట్ చేస్తామని చెప్పి అనుకుంటే స్వామి మరో రోజే వచ్చేశారు. వచ్చి, నా భక్తులు వచ్చారు వెస్ట్ గోదావరి జిల్లా నుంచి అని వాళ్ళకి అక్కడ ఎక్కడైతే బయలుదేరారో వాళ్ళకి చెప్పి గబగబా ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన వెంటనే స్వామి మా అమ్మను చూసి, ఈ అమ్మాయికి ఇలాంటి వ్యాధి రావడం నేను కల్పించిందే, వీళ్లు ఇప్పటి వాళ్లు కాదు ఎప్పటి వాళ్ళో అని చెప్పి వెంటనే విభూతి తీసి మొత్తం అంతా పూసిన తర్వాత రెండో రోజో మూడో రోజో గోరు, కొత్త గోరు చిగురించి మరి నార్మల్ గా వచ్చేయడం జరిగింది. ఇది వాళ్ళ ఫస్ట్ చూసిన వింత.
0: స్వామి కూడా చాలాసార్లు తన భక్తులందరికీ కూడా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కాపాడతానని తమ దివ్యోపన్యాసాల్లో సెలవిచ్చారు. తర్వాత చాలా మంది భక్తులతో పంచుకున్నారు. ఆ విధంగానేమో అమ్మగారిని అలా రప్పించుకున్నారని అనిపిస్తోంది.
1: మా అమ్మగారిని రప్పించుకోవడం, వారి తల్లిదండ్రులను రప్పించుకోవడం, వారి తల్లిదండ్రులను రప్పించుకోవడం, ఆ కింద మళ్లీ ఇంకో మూడు తరాలను రప్పించుకోవడం ఒక స్వామికే చెందింది. ఈ విధంగా కొన్ని ఊర్లు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో మా బంధుజనం మొత్తం స్వామి భక్తులైపోయినారు. అయితే ప్రతి సంవత్సరం అప్పటి నుంచి పుట్టపర్తి రావడం జరుగుతుండేది. ప్రశాంతి నిలయం బిల్డింగ్ కట్టిన తర్వాత, మందిరం కట్టిన తర్వాత స్వామి శుభలేఖ పంపించారు చేబ్రోల్కి, పంపించి మీరు తప్పక రావాలి.
0: ప్రశాంతి నిలయం మందిర ఆహ్వాన పత్రిక
1: శుభలేఖ పంపించి మీరు తప్పక రావాలని చెప్పి స్వామి స్వయంగా రాసి ఉత్తరం రాసి పంపిస్తే వీడు అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఆ మహత్తరమైన ప్రశాంతి నిలయం, ఈరోజు చూసే ప్రశాంతి నిలయం, అప్పట్లో చిన్న బిల్డింగ్ మాత్రమే ఉండేది, ఇదే నమూనా. కానీ తర్వాత దానికి హంగులు ఏర్పాట్లు జరిగినాయి. అప్పట్లో పాత మందిరం నుంచి కొత్త మందిరానికి ఊరేగింపుగా వచ్చి స్వామిని దర్శించుకుని స్వామి పైన నుంచి జెండా వందనం చేసిన తర్వాత అక్కడ అందరు భక్తులందరూ పాటలు పాడి భజనలు పాడుకుంటూ ఆ రోజు ఉంటే స్వామి పైనుంచి పూలు వేస్తే కిందకి లాకెట్లలాగా అందరి మీద పడేయ అన్నమాట. అట్లాంటి వింతలు, మహత్తరమైన వింతలు చూశారు వీడందరూ కూడా. అప్పట్లో స్వామి పాత మందిరం నుంచి ఊరేగింపుగా కొత్త మందిరానికి వచ్చిన, లేదంటే ఈ దసరా పండుగల్లో ఏమైనా ఊరేగింపు, చిన్న బిల్డింగ్ మాత్రమే ఉండేది, ఇదే నమూనా. కానీ తర్వాత దానికి హంగులు ఏర్పాట్లు జరిగినాయి. అప్పట్లో పాత మందిరం నుంచి కొత్త మందిరానికి ఊరేగింపుగా వచ్చి

0: వచ్చాయి. స్వామి మొహమ్మద్ నుంచి విభూతి ఇలా జల జల జల రాలిపోతూ ఉండేది. స్వామి అట్లాంటి వింతలు అద్భుతాలు చాలా చేసేవారు అప్పట్లో. అయితే స్వామిని పల్లకి మీద ఎక్కించుకుని తీసుకెళ్తుంటే ముందుండే జనం అంతా వెనక్కి నడుస్తూ స్వామిని ఒక దేవుడిగా చూసుకుంటూ భజనలు చేసుకుంటూ వెనక్కి నడుస్తూ వస్తుంటే ఆ చూడడమే మహద్భాగ్యం. అటువంటి భాగ్యం మా తల్లిదండ్రులకి కలిగిందని చెప్పుకోవడానికి కూడా చాలా అదృష్టమే అనిపిస్తుంది. ఇంకొకసారి మా తాతగారు దావులూరు సుబ్బారావు గారు అంటారు, ఆయనకి ఆస్మా ఉండేది. అయితే ఆయన చాలా అవస్థపడేవారు ఆస్మాతోటి. స్వామి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి ఈశ్వరమ్మ గారు అడిగారట, మీ భక్తుడు కదా స్వామి, అంత అవస్థపడుతున్నాడు, నయం చేయొచ్చు కదా స్వామి అని ఈశ్వరమ్మ గారు అడిగితే స్వామి అన్నారట, చిటికలో తీసేస్తాను కానీ వచ్చే జన్మకైనా అనుభవించాలి కదా అని అన్నారట. అప్పుడు మా తాతగారు ఉన్నట్టుండి, లేదు స్వామి, మీ సమక్షంలో అనుభవించడే నాకు తొందరగా నయం అయిపోతుంది, ఇంకా వచ్చే జన్మ వద్దు నాకు అని చెప్పి ఆ జన్మలోనే నేను ఈ జన్మలోనే అనుభవించేస్తాను అని స్వామి దగ్గర ఉంటే అనుభవించడం కూడా చాలా తేలిగ్గా అవుతుంది స్వామి అనే జ్ఞానం ఉన్న మా తాతగారు అక్కడే ఉండి స్వామి మందు అంటే మాత్రలు తీసిచ్చి అది చిన్నగా నయం చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పుకునేవారు.
1: భవరోగ వైద్యుడు కదా, అపర ధన్వంతరి మన స్వామి, ఆ విధంగా తాతగారికి వచ్చినటువంటి ఆస్తమాన్ని నయం చేశారు. ఇంకా ఏమైనా అనుభూతులు చెప్తారా?
0: ఇలాగే ఒకసారి మా అమ్మగారు ఇక్కడ ఉన్నప్పుడు వీరు ప్రతి సంవత్సరం వచ్చేవారు. ఇంకోటికి సెలవులు వచ్చినాయంటే ఇక్కడే ఇక్కడ ఉండమే, పుట్టపర్తి రావడమే. ఒకసారి మా అమ్మగారు కుంకుమ పూజలు చేస్తున్నప్పుడు వాలంటీర్ గా చేసేవారు. అక్కడ కుంకుమ డబ్బాలో ఫుల్ కుంకుమ ఉందా లేదా చూసుకోకుండా అక్కడ జనం స్వామి కుంకుమ పూజ మొదలెట్టేటప్పుడు చూస్తే డబ్బాలో కుంకుమ నిండుకుంది. అయితే స్వామి దగ్గర మెట్ల దగ్గర కూర్చుని ఏమైంది అని అడిగితే స్వామి కుంకుమ స్వామి అంటే ముందు చూసుకోవద్దా అని డబ్బాను తీసుకురామని చెప్పి పైనుంచి ఒక టప్పను కొట్టితే మొత్తం నిండిపోయింది కుంకుమ అంతా. ఇది వీళ్ళ అప్పట్లో రోజుల్లో వీళ్ళు చూసే వింతల్లో ఇది ఒకటి. అయితే ఆ విధంగా కుంకుమ నిండిపోవడం, భరిణంతా నిండిపోవడం, ఆ దాంతో మళ్ళీ వాళ్ళు కుంకుమ పూజ చేయడం జరిగేది. సాయంత్రం టైంలో భజనలు అయిపోయిన తర్వాత స్వామి పక్కన చైర్ పైన స్వామి కుర్చీ పైన ఒక పూలమాల పూలమాల దండి పూలచెండు అక్కడ పెట్టుంటే దాన్ని తీసుకుని స్వామి ఈ చిత్రం ఆ చేతులకు ఆ చిత్రం చేతులకు మార్చుకుంటూ భజన వింటున్న తర్వాత భజన అయిపోయిన తర్వాత ఆ పూల చెండు ఒక లడ్డూలాగా మారిపోయింది. ఒక మూడు లడ్డూలైంది. అయితే ఒక ప్లేట్లో ఒక స్పూన్ తీసుకుని ఆ లడ్డూల్ని ఆ మూడు లడ్డూల్నే 50 మందికి పంచేవారు. ఒక లడ్డు తీసిస్తే ఇంకో లడ్డు ఉండేది అక్కడ లోపల, మళ్ళీ ఇంకో లడ్డు తీసిస్తే ఇంకో లడ్డు ఉండేది, అలా అక్షయం. ఆ విధంగా అక్కడ ఉన్న 56 మంది డివోటీస్ కి ఈ లడ్డు పంచే కార్యక్రమం జరుగుతుండేది. ఇలాంటివి చాలా చాలా వింతలు మా తల్లిదండ్రులు చూడగలిగారు. ఇంకొకటి ఏంటంటే చిత్రావతి నదికి తీసుకెళ్లేవారు వీళ్ళని. తీసుకెళ్లి అక్కడ స్వామి అమృతం తీసిచ్చేవారు. తీసి అక్కడ అదే టైంలో అమృతం తీసిన టైంలోనే స్వామి ఒక ఇసుకలో నుంచి ఒక రామ లక్ష్మణ సీత విగ్రహాలను తీసి రాముడు బ్లూ కలర్ లో ఉన్నాడు నీలం రంగులో, లక్ష్మణుడు సీత దగ్గర మెరిసిపోయే ఎల్లో స్ఫటికంలా కనిపిస్తున్నారు, వాళ్ళకి గోల్డ్ కిరీటాలున్నాయి. అట్లాంటి విగ్రహాలు కింద మన ఇసుకలో తీసి చూపించడం జరిగింది. అప్పుడు తీసిన అమృతం మళ్ళీ ప్రశాంతర్యం తీసుకొచ్చిన తర్వాత అందరు భక్తులకి నోట్లో ఒక్కొక్క డ్రాప్ వేస్తే అది ఆ రోజు రాత్రి నెక్స్ట్ రోజు కూడా అంత తీయదనం ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు.
1: ఆ రుచి
0: రుచి అట్లాంటి రుచి చూశారట వారందరూ.
1: ఆ రుచిని మరువలేని రుచి
0: రుచి చూశారని చెప్పుకునేవారు.
1: ఇది ఏదైనా పండగ సందర్భంగా జరిగిందండి?
0: స్వామి వీళ్ళని చిత్రావతి నదికి అప్పుడప్పుడు తీసుకెళ్లేవాళ్ళు. ఆ టైం అటువంటి టైంలో ఇటువంటి రకరకాలుగా స్వామి వారికి అనుగ్రహించేవారు. ఇటువంటి
1: 5 తరాలుగా స్వామి అనుగ్రహ ఆశీస్సులు పొందుతున్న మీరు మొదటి బ్యాచ్ విద్యార్థిగా సాయి కళాశాలలో స్వామి కళాశాలలో చదువుకున్నారు, దాని గురించి మీ అనుభూతులు. స్వామి కళాశాలలో అడ్మిషన్ ఏ విధంగా లభించిందో మా శ్రోతలతో పంచుకోండి.
0: ఇది నాకు చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చండి. ఇది నా అదృష్టం కూడా కాదు, మా తల్లిదండ్రులు చేసుకున్న తప ఫలమేమో అనిపిస్తుంది. మా అమ్మగారు దీంట్లో చాలా చాలా కష్టపడ్డారు. మా అమ్మ పేరు అనంతలక్ష్మి. ఆవిడ తెల్లారుజామున 2 గంటలకు లేచి స్వామికి విన్నవించుకోవాలి, పిల్లలకి సీటు కావాలని 2 గంటలు

0: చేసి లైన్ లో నించుకుని కూర్చుని తెల్లారి 4 గంటలకు లైన్ వదిలిపెడితే ఆ రోజుల్లో ఉన్న భక్తులు చాలా ఎక్కువగానే ఉండేవారు. అప్పుడు కూడా ఇది 1979 సంవత్సరం, అది ప్రశాంత నిలయం కాలేజ్ ఫస్ట్ ఇయర్ అప్పుడే ఓపెన్ చేస్తున్నారు. ఆ టైంలో స్వామి కళాశాలలో చదువుకోవాలని కోరిక చాలా బలంగా ఉండేది. ఎందుకంటే స్వామి 1979 ఫిబ్రవరి ఆ టైంలో మా ఫాదర్ వచ్చి ఇక్కడ స్వామి దర్శనం కోసం వస్తే శివరాత్రి టైంలో స్వామి మా ఫాదర్ ని చూసి, మీ పిల్లలందరినీ తీసుకొచ్చేసాయి స్వామి, కాలేజీ కట్టిస్తున్నారు మీకోసమే, మీ పిల్లల కోసమే తీసుకురండి, 4 పిల్లల్ని తీసుకొచ్చేసాయి ఇక్కడికే, తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయించేసాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు నెల్లూరులో ఉండేవాళ్ళం మేము. నెల్లూరులో ప్రతి వీధికి ఒక సందుకి ఒక మాంసం కొట్టు, ఒక సారాయ దుకాణం, అట్లాంటి కలుషిత వాతావరణంలో మీ పిల్లల్ని పెంచొద్దు, తీసుకురా ఇక్కడ తీసుకొచ్చే అని చెప్పి చెప్పడం వల్ల మేమందరం మొత్తం 4 స్వామి దగ్గరికి వచ్చేసాం. 1979లో వచ్చే ముందు ఒక చిన్న ఒక విషయం చెప్పాలి.
1: చెప్పండి.
0: 1978లోనే నా 10th క్లాస్ అయిపోయింది. అయిపోవడం అంటే ఎగ్జామ్ రాసొచ్చాను. రాసొస్తే అప్పుడు మేము బృందావనం కాలేజీ చేర్పించాలి అని చెప్పిన ఉత్సాహంగా ఉండేది మా తల్లిదండ్రులకి. తీసుకొచ్చి బృందావనంకి వెళ్ళాం. ఆ రోజు మహా చలిన ప్రదేశం అప్పట్లో బెంగళూరు. వచ్చి అది సాయంత్రం దర్శనం కూర్చుంటే స్వామి 7:30కి మళ్లీ ఒకసారి వచ్చారు. సాయంత్రం వచ్చి చూసి మమ్మల్ని అందరం చూసి, ఎప్పుడు వచ్చారు అని అడిగితే, స్వామి ఎప్పుడు వచ్చాము స్వామి, చెప్పండి అంటే, అబ్బాయిని తీసుకొచ్చాము 10th అయిపోయింది, కాలేజీలో సీట్ కోసం వచ్చాం స్వామి అంటే, నన్ను చూసి స్వామి అన్నారు రిజల్ట్ వచ్చిందా అని అడిగారు. అప్పుడు అనే వెళ్ళిపోయినారు స్వామి. అంతే, ఆ రోజు రాత్రి అంతా నిద్రపట్టలేదు. ఎందుకంటే రిజల్ట్ వచ్చిందా అంటే ఏదో అయి ఉంటుంది అని. నెక్స్ట్ రోజే రిజల్ట్స్. ఆ రోజు పొద్దున్నే ఇంటికి ఫోన్ చేస్తే మా బ్రదర్స్ వాళ్ళు చెప్పారు, అన్నయ్య మార్కులు, అన్నయ్యకి నెంబర్ లేదు పేపర్లో అని. అంతే, కుప్పకూలిపోయినాం అందరం. మళ్లీ 6 నెలలు చదివి మళ్లీ పాస్ అయ్యి ఎగ్జామ్ పాస్ అయ్యి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే ఇది కంపార్ట్మెంటల్ పాస్ అని తెలిసింది. అంటే మళ్లీ ఫుల్ గా ఒకేసారి చదివి పాస్ అయింది కాదు, కంపార్ట్మెంటల్ పాస్ అని తెలిసింది. ఆ కంపార్ట్మెంటల్ పాస్ అయిన వాళ్ళని ఎవరిని తీసుకోరు అని తెలిసింది. అయితే ఇంకా స్వామి ఒక్కరే దిక్కు, స్వామి చెప్తే ఇది నడుస్తుంది,
1: అన్యథా శరణం నాస్తి.
0: అంతే, ఇంకా స్వామి దగ్గర స్వామి రోజు స్వామి ప్రే చేసుకోవడమే. అయితే స్వామి ఒక రోజు పొద్దున్నే వచ్చి మా ఫాదర్ ను చూసి, ఏమైంది అబ్బాయిని చేర్పించినావా అని అడిగారు. అంటే రే స్వామి, స్వామి చెప్పాలట అని. నేను చెప్తానులే అనేవారు. అక్కడ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి, స్వామి చెప్పారట, స్వామి చెప్పారా మీకు మేము అబ్బాయిని చేర్పించాలంటే, స్వామి మాకు చెప్పలేదే అని.
1: అప్పుడు నేను అనుకోవడం అమరేంద్ర గారు అనేది.
0: అమరేంద్ర గారు నిత్యానంద్ మీనన్ వార్డెన్. అయితే ఇక్కడికి వెళ్ళి స్వామేమో వెళ్ళి చేర్పించమంటారు, అక్కడికి వెళ్తే మా చెప్పలేదంట. ఈ విధంగా నడుస్తూ ఉండేది. ఇంకా విసిగిపోయినారు. అయితే ఇంకా స్వామి అని ఆర్తి పెరిగిపోయింది. ఇంకా అందరికి 5 లిస్టులు పెట్టారు. ఫస్ట్ లిస్ట్ రాలేదు, సెకండ్ లిస్ట్ రాలేదు, థర్డ్ లిస్ట్ రాలేదు, ఫోర్త్ లిస్ట్, ఫిఫ్త్ లిస్ట్ కూడా లేదు పేరు. ఇంకా స్వామి తప్పించి ఇంక వేరే గత్యంతరం లేదని నేను ఒక్కడనే కంపార్ట్మెంటల్ పాస్ లో స్వామి చెప్తే నాకు సీట్ వచ్చింది. అప్పుడు స్వామి అమరేంద్రని పిలిచి, అమరేంద్ర గారిని, అమరేంద్ర ఈ అబ్బాయికి సీట్ ఇవ్వు అని చెప్పి చెప్తే నన్ను చూపించి, అప్పుడు నేను స్వామికి నమస్కారం చేసుకుంటే ఆ విధంగా సీట్ దొరకడం జరిగింది.
1: విద్యలకు నాథుడు, విద్యానాథుడే మీకు అనుగ్రహించాడు సీటు స్వామి కళాశాలలో. ఆ రోజుల్లో నేను కూడా స్వామి కళాశాలలో బృందావనంలో చదువుకున్నాను. నాకు తెలుసు ఇక్కడ కాలేజీ ఓపెనింగ్ అవన్నీ విషయాలు అవన్నీ కూడా తెలుసు. హాస్టల్ మనకి స్వామి మందిరానికి దగ్గరే ఉండేది. ఆ హాస్టల్లో స్వామితో మీకు కలిగినటువంటి అనుభవాలు అవన్నీ కూడా మా శ్రోతలందరితో కలిసి పంచుకోవలసిందిగా కోరుతున్నాను.
0: చాలా ఉన్నాయండి, చాలా రకాలుగా. ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఇక్కడ పుట్టపర్తి కాలేజీలో ఫస్ట్ ఇయర్ అయినప్పుడు స్వామి ఎంత బాగా దగ్గర తీశారు. అందరూ పిల్లలందరూ కూడా ఇక్కడ చేరిన తర్వాత హోమ్ సిక్ అయిపోయారు. అప్పుడు స్వామి వారిని తల్లి తండ్రిగా చూసుకుంటూ వాళ్ళకి ఎక్కడ ఇంటి ధ్యాస లేకుండా ఎంతో బాగా తల్లిదండ్రులకన్నా ఎక్కువగా
1: వాళ్ళని మరిపించి
0: దగ్గర తీసి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఎంతో బాగా చూసుకునేవారు. అయితే ఆ టైంలో ఎంత బాగా చూసుకున్నా కొంతమంది విద్యార్థులకి ఈ వెలితి కనిపిస్తుంది. నేను స్వామి నన్ను చూస్తున్నారా, నేను చూస్తున్నాను సరే, కానీ స్వామి నన్ను చూస్తున్నారా అని ఒక వెలితి ఎప్పుడు ఉండేది. అలాగే నాకు అనిపించింది. ఒకరోజు స్వామి హాస్టల్కి వచ్చారు. ఇలాగ జరుగుతుంది ఎప్పటించో, కానీ నాకు ఆ బెంగ ఎక్కువైపోయింది. స్వామి నన్ను చూసుకోవట్లేదేమో, నన్ను చూడట్లేదేమో, స్వామి నాకు సీట్ ఇచ్చారు కానీ నన్ను చూసుకుంటున్నారు లేదా నాకు తెలియదు. అటువంటిప్పుడు ఒకసారి స్వామి హాస్టల్కి వచ్చారు. వచ్చేటప్పుడు స్వామి కూడా కారులో నెల్లూరు నుంచి దీపాల బెచ్చి శాస్త్రి గారిని ఒక కవి, చాలా పెద్ద కవి అప్పటి రోజుల్లో, ఆయన పేరు తిరిగినవాళ్ళు నెల్లూరులో, ఆయన నన్ను స్వామి వెంట పెట్టుకొచ్చారు. అయితే స్వామి వచ్చి హాస్టల్లో కూర్చున్నప్పుడు నేను స్వామి ముందే కూర్చున్నాను దగ్గరలో. స్వామి నన్ను చూశారు, అందరం చూశారు. అప్పుడు కూడా నాకు మైండ్ లో అనిపించేది, అసలు మనం గుర్తుపడతారా స్వామి, మనం ఎవరు, ఇంతమంది విద్యార్థులు 400 మంది ఎంతమంది ఉంటారు, వీళ్ళందరి ముందు మనం ఎంత అనుకునేవాళ్ళు. అయితే స్వామి అట్లా చూస్తే దీపాల పిచ్చి శాస్త్రి గారి వైపు చూసి, పిచ్చి శాస్త్రి నీకు నెల్లూరు బాబు నాయుడు తెలుసా అని అడిగారు. అప్పుడు స్వామి ఏంటి మా తాతగారి పేరు చెప్తున్నారే అని కొంచెం ఉత్సాహంగా ఎక్కువ విన్నాను. ఆయన, నాకేం తెలియదు స్వామి, బాబు నాయుడు బాగా తెలుసు స్వామి నాకు అని చెప్పాడు. అదిగో మనం అని నా ముందు నన్ను చూపిస్తూ, ఇడుగో బాబు నాయుడు మనవడు, రాంబాబు ఉన్నే రాంబాబు కొడుకు అని చెప్పడం జరిగింది. అప్పటికి నాకు మొత్తం అంత డౌట్స్ అని క్లియర్ అయిపోయింది. స్వామికి అందరూ తెలుసు, మనం తెలుసు, మనం స్వామి తెలుసు అనుకుంటాం, కానీ స్వామికి మనం అంతకన్నా ముందే తెలుసు.
1: సర్వజ్ఞుడు, విశ్వవ్యాపి, అన్ని విషయాలు తెలిసినటువంటి మన స్వామి
0: అని అప్పుడు రూఢి అయిపోయింది. ఆ విధంగా స్వామి కళ్ళల్లో, స్వామి మదిలో మనం ఉన్నామని క్లియర్ గా అర్థమైన తర్వాత చాలా ఎక్కువగా నేను భక్తి ప్రపత్తులతో ఉండేవాడిని. అయితే హాస్టల్లో ఉన్నప్పుడు ఇక్కడ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సమయ స్ఫూర్తిగా ఏ పని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు మిగతా కార్యక్రమాలు చేయాలి, ఇది ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్. అంటే అన్ని రకాలుగా ఓవరాల్ పర్సనల్ డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది
1: అన్ని డిపార్ట్మెంట్స్ లో.
0: అన్ని డిపార్ట్మెంట్స్ మన చదువు ఒకటే కాదు, అకాడమిక్స్ ఒకటే కాదు, అన్ని రకాలుగా అంటే మనం మన వ్యక్తిగా సమిష్టిగా మనం ఎన్ని రకాలు చేయొచ్చో అన్ని రకాలుగా ఇక్కడ వృద్ధి పొందుతుంటాం మనం. ఆ టైంలో నేను ఈ పీఏ సిస్టమ్ అంటే మైక్స్ స్వామికి అమర్చడం, అన్ని కార్యక్రమాలకి నేను ముందుండి చూసుకోవడం, అటువంటి జ్ఞానం ఎక్కువ ఉండేది నాకు, అది చేసేవాడిని.
1: మన విద్యార్థులందరూ కూడా ఇలాంటి ఒక్కొక్క విషయంలో అందరూ తర్ఫీదు పొందుతుండేవారు.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఇలాంటి వాటిల్లో ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళు చేస్తుండేవారు. నాకు ఎలక్ట్రిసిటీ తర్వాత ఇటువంటి ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. అయితే దానికి నాకు అవకాశం ఉండింది కాబట్టి రేడియో షాక్ అనే ఒక డిపార్ట్మెంట్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ నా చదువు అభ్యాసం కూడా చేస్తుండేవాడిని. అయితే ఈ మైక్స్ చేస్తున్నప్పుడు, మైక్ సిస్టమ్ చేస్తున్నప్పుడు ఒకసారి మా తెలియకుండానే ఈ మైక్లు, యాంప్లిఫైర్లు అన్ని షాక్ కొట్టడం మొదలెట్ని
1: మొత్తం.
0: ఆ రోజు స్వామి రావాలి, స్వామి వచ్చి మన కాలేజ్ ఆడిటోరియంలో స్పీచ్ చెప్పాలి.
1: ఆడిటోరియంలో
0: అటు ఉంటప్పుడు కాలేజ్ ఆడిటోరియంలో ఉన్న మైక్లన్నీ, స్పీకర్లన్నీ అన్ని అర్థింగ్ ప్రాబ్లం వల్ల షాక్ కొట్టడం మొదలెట్ని. నేను హ్యాండ్ కచీఫ్ పెట్టుకుని నాప్స్ తిప్పడం మొదలెట్టాను, అంత షాక్ కొట్టుతోంది. అప్పుడు స్వామి వచ్చేసారు. ఇంకా మేము ఎలాగా దాన్ని సరి చేయాలనుకునే లోపలే స్వామి వచ్చి గబగబా స్టేజ్ మీద వచ్చేసి మాట్లాడడానికి రెడీ అవుతున్నారు. స్వామికి అప్పట్లో మైక్ దగ్గరకు, పెదాల దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశం అప్పుడు అటు తీసుకునేవారు. స్వామి బాగా దగ్గరకు వచ్చి మాట్లాడేవారు. స్వామికి ఎక్కడ షాక్ కొడుతుందో అని చాలా భయపడిపోయాను. అయితే స్వామి నన్ను చూశారు. అప్పుడు ఎప్పుడైతే అనుకుంటున్నానో అప్పుడే నేను స్వామి చూసి, అప్పుడు స్వామి షాక్ అని అనిపిస్తుంది మనసులో అనుకుంటున్నాను, అది స్వామికి అర్థమైపోయింది. స్వామి ఆ మైక్ స్టాండ్ ని గట్టిగా పట్టుకున్నారు. అదే ఇంకొకరైతే షాక్కి ఎగిరి దూరం పడి ఉండాలి అటువంటి, ఆ వెంటనే నాకు కూడా షాక్ తగలడం మానేసింది. మొత్తం అర్థం అంతా స్వామిలోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్వామి దగ్గర చూశాను. కంప్లీట్ గా ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటిది, ఆ పవర్ హౌసే స్వామి అయినప్పుడు ఈ చిన్న ఎలక్ట్రిసిటీ షాక్ అటువంటిది ఏముంది? స్వామి కంప్లీట్ గా క్లియర్ అయిపోయింది,
1: పూర్తిగా ఆయనలోనే విద్యుశక్తి ఉంది.
0: అది సో ఆ విధంగా నాకు ఫస్ట్ అనుభవం ఈ విధంగా అయిందనమాట. ఇదే కాకుండా నేను
1: ఇంకా విద్యార్థిగా ఉన్నప్పుడు
0: ఈ మందిరంకి, మన అప్పట్లో కులవంతాలు లేదు స్వామి మందిరం, ఈ మందిరానికి బల్బులు, ఎలక్ట్రిసిటీ బల్బులు పెట్టి చాలా రమణీయంగా చేసేవాళ్ళం. అయితే ప్రతి చిన్న చిన్న సిరీస్ బల్బ్స్ అన్ని వరుసగా చేసుకుంటూ వచ్చి స్వామికి చూపించేవాళ్ళం. స్వామి చాలా ఆనందపడేవారు. ఆయన చూసి తర్వాత మళ్ళీ మాకు డబ్బులు ఇచ్చి పంపించేవారు. మేము వద్దు స్వామి, నాకు డబ్బులు వద్దు అని చెప్పడానికి కూడా ముందుకు రాబోతే జేబులో పెట్టేసి మరీ పంపించేవారు. అలాగ మమ్మల్ని అందరినీ ఆనందపరిచేవారు. ఒకసారి షర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, చొక్కాలు చేస్తున్నప్పుడు అందరికి రకరకాల షర్ట్స్ వచ్చినాయి. ఒక అతనికి లావు ఉండే అతనికి చిన్న షర్ట్ వచ్చింది, అంటే చిన్న సైజ్ షర్ట్ వచ్చింది. ఆ స్వామి నాకు పట్టదు స్వామి అంటే పైకి కిందకి ఒక లాగు లాగితే ఆ అబ్బాయికి పట్టేంత షర్ట్ అయిపోయింది అది. అట్లాంటి వింతలు చూసేవాళ్ళం. ఒకసారి స్వామి స్పీచ్ చెప్తున్నప్పుడు ఇట్లాగే ఎవరో అడిగారు స్వామి, స్వామి వచ్చి అడిగారు ఏం కావాలి నీకు అంటే, స్వామి లాకెట్ కావాలి స్వామి అని. ఎందుకంటే అప్పట్లో స్వామి లాకెట్లు తీసి ఇచ్చేవారు. ఈ లాకెట్ కావాలంటే స్వామి అన్నారు సరే తీసుకొని ఒక చిన్న పువ్వు రెక్క, పువ్వు తీసి పువ్వు రెక్కని ఒక ఊదు ఊతే అది లాకెట్ అయిపోయింది. ఆ లాకెట్ ఇంకో పక్కన ఇంకో అతను చూసి ఏ నీకేం కావాలా అంటే వాళ్ళు కూడా లాకెట్ కావాలని అడిగారు. అది ఇంకో లాకెట్ తీసిచ్చారు. కానీ ఈ రెండు లాకెట్లకి బయట దర్శనం అయిపోయిందా బయట వచ్చి చూస్తే ఒక లాకెట్ కేమో వెనకాల ఓంలో చుక్క ఉంది, ఇంకో లాకెట్ ఓంలో చుక్క లేదు. ఈ చుక్క లేని వాడు చాలా దిగులు పడిపోయాడు. ఏంటి స్వామి నాకు లాకెట్ ఇచ్చారు దాని చుక్క లేదే చుక్క లేదే అని. నెక్స్ట్ రోజు మళ్ళీ స్వామి దర్శనంకి వెళ్ళినప్పుడు స్వామి ముందు కూర్చుని స్వామి దీని చుక్కలేదు స్వామి అని చెప్పాడు. అంటే ఏంటి చుక్క మాట్లాడుతున్నాడు అని, ఏంటి అంటే స్వామి చుక్కలేదు స్వామి దీనికి ఓంకి పైన అంటే అప్పుడు స్వామి ఒకసారి ఊదిస్తే మళ్ళీ చుక్క పెట్టినట్టుగా కనిపించింది. ఈ విధంగా ఎన్నో వింతలు చూసేవాళ్ళం. అప్పట్లో మా మొత్తం కజిన్ బ్రదర్స్ స్వామి అందరినీ తీసుకున్నారు. మా చుట్టుపక్కల బంధువర్గంలో ఉన్న అందరు పిల్లలందరినీ తీసుకున్నారు. 26 మంది చదువుకునేవాళ్ళం మా ఫ్యామిలీ సర్కిల్లోనే.
1: అంటే స్వామి మీ తల్లిదండ్రులకు చెప్పినటువంటిది, అది ప్రామిస్ చేసినటువంటిది, మీ తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని పూర్తి చేశారన్నమాట.
0: అవునండి.
1: 26 మంది.
0: అవునండి, 26 మంది ఒకేసారి చదువుకునేవాళ్ళం.
1: చాలా
0: అప్పట్లో డిగ్రీ అయిపోయి బయట చేస్తున్నప్పుడు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు చెప్పారు స్వామిని అడిగితే ఇంకా చాలా మంది జనాలు పెరిగిపోతారు అంటే, స్వామి మేము వెనక్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండాలంటే ఎట్లా స్వామి అంటే, అప్పుడు ఏం చేశారంటే మా అందరికి విజిటింగ్ కార్డు ఇచ్చారు. సృష్టించి ఇచ్చిన విజిటింగ్ కార్డు, అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఆ విజిటింగ్ కార్డులో స్వామి అడ్రస్, స్వామి ఫోటో ఉంటుంది. ఈ ఫోటో, ఈ విజిటింగ్ కార్డు చూపించండి, ఎప్పుడైనా సరే మీ ప్రశాంతం అనుమతి లభిస్తుంది అని చెప్పి మా అందరికి ఇచ్చారు.
1: చిరకాలం స్వామి సన్నిధిలో మీకు ఎప్పటికీ ప్రవేశానికి స్వామి చేతులతోటే స్వామి అనుగ్రహంతో ఇచ్చినటువంటి విజిటింగ్ కార్డు మీ చేతిలో ఉండగా స్వామి మీ ఆ అనుభూతులన్నీ కూడా, ఎన్నో అనుభూతులు ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయాభావం వల్ల ఎన్నో అనుభూతులు ఉన్నా కూడా మాతో పంచుకున్నందుకు రేడియో సాయి బృందం తరపున మీకు సాయిరాం తెలుపుకుంటూ, ఇంతవరకు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలలో అంతరంగం అనే కార్యక్రమంలో శ్రీ ఎంఆర్కే ప్రసాద్ గారి అనుభవాలను విన్నాం. ఇప్పుడు రేడియో సాయిలో ఈనాటి ప్రత్యక్ష ప్రసారాలలో శ్రీ సాయి మధుర వాహిని విశాఖపట్నం బృందం వారిచే సంగీత విభావరి వింటారు. సాయిరాం.

స్వామి, మీ దివ్య శ్రీ చెన్నారందములకు అనంత కోటి ప్రణామములు అర్పిస్తూ రేడియో సాయి ప్రథమ వార్షికోత్సవంలో ఇంతవరకు తమ అంతరంగాన్ని మృదుమధురంగా ఆవిష్కరించిన శ్రీ ఎంఎల్ఎన్ స్వామిగారికి, శ్రీ ఎంఆర్కే ప్రసాద్ గారికి ధన్యవాదములు. స్వామి అనుగ్రహంతో ఆవిష్కరింపబడిన శ్రీ సాయి మధుర వాహిని రేడియో సాయి శ్రోతలందరికీ మరియు రేడియో సాయి టీం అందరికీ కూడా ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వామి పాదాల చెంత సవినయంగా శ్రీమతి వేదవతి గణేష్, శ్రీ పి దుర్గారావు, శ్రీ ఎం రవిప్రకాష్, శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి, శ్రీ భూషణం భక్తితో సమర్పిస్తున్న సుస్వరామృత వర్షిణి శ్రీ సాయి మధుర వాహిని.

ఇంతవరకు శ్రీ సాయి మధుర వాహిని సంగీత విభాగాన్ని ఆలకించిన రేడియో సాయి శ్రోతలందరికీ రేడియో సాయి తెలుగు ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మరొక సాయి శుభాకాంక్షలు తెలియపరుస్తూ రేడియో సాయి టీం అందరికీ కూడా సాయి మధుర వాహిని తరపున శుభాకాంక్షలు తెలియపరుస్తూ తర్వాత కార్యక్రమం శ్రీమతి సాయి ప్రసన్న గారిని నవవిధ భక్తి మార్గాలు కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. సాయిరామ్.

భక్త పరాధీనుడు, భక్త సులభుడు, భక్త బాంధవుడు, భక్త హృదయాలయ నిలయుడు, భక్త హృదయాంతర్వర్తి అయిన సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి పద సరోజాలకు అనంతకోటి ప్రణామాలు. తెలుగు మాధ్యమంలో రేడియో సాయి ప్రసారాలు విజయవంతంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న ఈ శుభ తరుణంలో అరుణోదయ కాంతుల సోయగంతో మరిన్ని ప్రతిష్టాత్మకమైన ప్రభాసమానమైన కార్యక్రమాలు అందించేందుకు నవ్యోత్సాహం నింపాలని భగవాన్ బాబావారిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. కలడందురు దీనులయ్యడ, కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడందురన్ని దిశలను కలడు కలండనడివాడు కలడో లేడో అని నిత్యం సందేహించే నిత్య శంకితులకు, విచల మనస్కులకు, అవిశ్వాసపరులకు, సందేహాస్పదులకు సమాధానం చెప్పి ఒప్పించి దుర్మార్గబద్ధులై కృంగి దీనతనున్నవారిని నయమార్గానికి తిప్పి నడపడానికి, సాధుజన సంరక్షణ చేయడానికి, నిష్కల్మషం చేసి చూపడానికి, క్షమాభరము బాపి భూదేవిని రక్షించడానికి, భాష్యార్థ గోప్యాలు తెలపడానికి అచ్యుతుడు సత్యరూపుడై పర్తిలో అవతరించాడు. దీనులకు యాలింపను, దీనుల రక్షింప మేలు దీవెన పొందన్, దీనావన నీకొప్పును దీన పరాధీన దేవదేవ మహేశ, దీనుల పాలిటి దీనానాథుడు, భక్తులకు పరాధీనుడు, భక్త సులభుడు, కలియుగావతారి సర్వదేవతాతీత స్వరూపుడు కనుకనే భగవంతుణ్ణి చేరేందుకు భక్తుడు అవలంబించాల్సిన నవవిధ భక్తి మార్గాలను నవవిధ సాయి మార్గాలుగా మలుచుకుని మనల్ని తమచెంతకు పిలుచుకున్నారు. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇతి పుంసార్పితా విష్ణో భక్తిశ్చేన్నవలక్షణ అని వ్యాసభాగవతంలో భగవానుని అనుగ్రహ ప్రాప్తి కోసం ఎన్నుకోవలసిన 9 మార్గాలు తెలియపరిచారు. దానినే పోతనగారు ఈ విధంగా పేర్కొన్నారు. తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు ఆత్మలో ఎరుకయున్, సంకీర్తనల్, చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్, హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలతున్, సత్యంబు దైత్యోత్తమ. ఇవి ఆంధ్ర మహాభాగవతం 7 స్కంధంలో చెప్పినవి. అయితే అవి ఆయా యుగాల్లో చెల్లాయి. కృత త్రేతా ద్వాపర యుగాల్లో ధర్మం పాలు ఎక్కువ కాబట్టి, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అనే భక్తులే ఎక్కువ కాబట్టి ఆ భక్తులే నవవిధ భక్తి మార్గాలు అనుసరించారు. కాని యుగ ధర్మ పద్ధతుల్ విగళితమయ్యున్న కలియుగం ఇది. ఈ యుగంలో ధర్మం కన్నా అధర్మం, ఆచారం కన్నా దురాచారం, ఆస్తికత్వం కన్నా నాస్తికత్వం, మిత్రత్వం కన్నా శత్రుత్వం, ఇలా అంతటా ధర్మ వ్యతిరేకతే, అన్నిటా ధర్మగ్లాని. అందుకే ఈ యుగానికి తగిన వేషభాషలతో, లౌక్యంతో, చతురతతో విలక్షణమైన కృత త్రేతా ద్వాపర యుగాల్లో ధర్మం పాలు ఎక్కువ కాబట్టి, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అనే భక్తులే ఎక్కువ కాబట్టి ఆ భక్తులే నవవిధ భక్తి మార్గాలు

0: భగవల్లీలా కేళీ వినోదం ఒక్కొక్కసారి విస్మయాన్ని, ఒక్కొక్కసారి సంశయాన్ని కలిగిస్తాయి. కనుకనే ఈ యుగ ధర్మాన్ని అనుసరించి సాక్షాత్తు భగవానుడే ఈ నవవిధ మార్గాలను తాను ప్రయోగించి భక్తి పెంపొందించి చివరకు సామాన్యుణ్ణి శోధకుడిగా, శోధకుణ్ణి సాధకుడిగా, సాధకుణ్ణి ముముక్షువుగా మార్చారు, మారుస్తున్నారు. కనుకనే ఇవి నవవిధ సాయి మార్గాలు. నవ అంటే తొమ్మిది మాత్రమే కాదు, కొత్త అని కూడా అర్థం. వినూత్న రీతిలో సాయి భగవానుడు భక్త బాంధవుడు అనుసరించిన తొమ్మిది సరికొత్త దారులు. వాటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. స్వామి ఒక్కొక్క మార్గం గురించి ఏం ప్రవచించారో విని ఆ తరువాతే స్వామి అనుసరణని తెలుసుకుందాం. ముందుగా శ్రవణం.
1: పరీక్షిత్ మహారాజు క్షణమైనా కూడా నువ్వు కాలమును వ్యర్థం చేయక దైవ చింతను శ్రవణము చేసి గానమును ఆనందముగా అనుభవించి హృదయగృహమునందు చేర్చుకున్నాడు. కనుక శ్రవణము చేతనే దివ్యత్వాన్ని అనుభవించినటువంటి వాడు ఈ చక్రవర్తి పరీక్షిత్ మహారాజు.
0: భక్తుని మాటలు భగవంతుడు వింటాడా? తన పిలుపు అందుకుంటాడా? త్వరితగతిన సమాధానం ఇస్తాడా అనే ప్రశ్నలు మనల్ని మనం వేసుకునే ముందు నిత్యం ప్రార్థనతో మొదలయ్యే మన దినచర్యను గుర్తు చేసుకోవాలి. వినేవాడు ఒకడున్నాడు అనే ధైర్యమే లేకపోతే, అటువంటి ప్రజ్ఞే లేకపోతే ఏ ధైర్యంతో ప్రార్థన చేస్తున్నాం? మతాతీతంగా అందరూ అనుసరించే ప్రక్రియే ప్రార్థన. వినునట జీవుల మాటలు, చనునట చనరాని చోట్ల శరణార్థులకు ఓయనునట పిలిచిన సర్వము కనుదట సందేహమయ్యే కరుణావార్థి అని గజేంద్రుడు ఆనాడు గ్రహించాడు. కాబట్టే మకరి బారిన పడ్డా కరి ఓ కమలాక్ష, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ, యో శరణాగతామరానోకః, ఓ మునీశ్వర మనోరహ, ఓ విపుల ప్రభావ రావే, కరుణింపవే, తలంపవే శరణార్థిని, నన్ను కావవే అని శరణాగత తత్పరుడై ప్రార్థించాడు. వెంటనే అలా వైకుంఠపురంలో ఉన్న శ్రీహరి సిరికి చెప్పక, అభ్రక పతిని అధిష్ఠింపక, పరుగు పరుగున గజ ప్రాణావనోత్సాహి అయి వెళ్లాడు. ఈశ్వరాంబగారి దేహత్యాగ సమయంలో కూడా సరిగ్గా ఇలాగే వేసవి శిక్షణా తరగతులు జరుగుతున్న వైట్ఫీల్డ్ బృందావన ఆశ్రమంలో అప్పుడే కాఫీ తాగి విశ్రాంతి తీసుకుంటున్న ఈశ్వరాంబగారు స్వామి స్వామి అని పిలవడం, ఎక్కడో మేడమీద గదిలో స్నానానికి సిద్దమవుతున్న స్వామి వస్తున్నా వస్తున్నా అనడం ఏకకాలంలో జరిగాయి. భక్తురాలు పిలవడం, భగవంతుడు శ్రవణం చెయ్యడం, ముక్తి ప్రదానం చేయడం ఒకేసారి జరిగాయి. భక్తునిలో విశ్వాస బీజాలు శ్రవణ మార్గాన శక్తివంతం చేయడానికి స్వామి ఎన్నో నిదర్శనాలు చూపించారు. తాను నామసంకీర్తన చేసే స్థలంలో అదృశ్య రూపంలో ఉండి వింటున్నాను అని తెలియజేస్తూ ఎన్నో సూచనలు అందించారు. ఫలానా వారు అందరితో కాకుండా వేరే శృతిలో అరుస్తున్నట్లు పాడుతున్నారని, ఆ మధ్య భజనలో నీవు పాడిన కృష్ణ భజన చాలా బావుందని, నువ్వు చెప్పిన స్వామి విశేషాలు బాగున్నాయని, ఇలా ఎన్నో దృష్టాంతాలు భగవాన్ శ్రవణం చేస్తున్నారు అనడానికి నిదర్శనాలు. అయితే మనం చెప్పేది స్వామి వినాలి అంటే మనం చెప్పేదానిలో ఉండాల్సినవి వినసొంపైన పదాలు, తీయని కంఠం, చక్కని ఉచ్చారణ, స్వరయుక్తమైన అనుసరణ ఎంత మాత్రం కావు. భగవంతుడు భావప్రియుడు, భాషాప్రియుడూ కాడు, బాహ్యప్రియుడూ కాడు. మన ప్రార్థనలు భగవాన్ని కదిలించే ఆర్ద్రత, నిస్వార్థత, నిబద్ధత, నిష్కాపట్యం ఉంటే తృటిలో భగవాన్ మన వింత వింత విన్నపాలు వింటారు.
1: కీర్తనం చేత భగవంతుని నిరంతరము కీర్తించుచు, భజించుచు, స్మరించుచు, తరించడానికి తగినటువంటి మార్గంలో ప్రజలకు బోధిస్తూ వచ్చాడు సుఖ మహర్షి. ఈ విధమైనటువంటి రీతిగా తాను కీర్తన సల్పచు జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడే ఈ సుఖ మహర్షి.

0: కీర్తికి ఆలవాలమైన భగవానుణ్ణి కీర్తించడం కంటే భక్తునికి ఆనందం, ఆహ్లాదం ఏముంటాయి? ఆ మార్గంలో తాను తరిస్తూ మిగిలిన వారిని తరింపజేయడం కన్నా మహద్భాగ్యమేముంటుంది? నాడు సుఖమహర్షి, నేడు మీరాబాయ్, త్యాగయ్య, రామదాసు, అన్నమయ్య, చైతన్య మహాప్రభువు, జయదేవుడు, ఇలా ఎందరో మహానుభావులు. వారంతా అదృష్టవంతులు. భగవానుణ్ణి కీర్తించి తాము కూడా కీర్తిని ఆర్జించి తరించిన భక్త శిఖామణులు. కాని మనం ఎంతో భాగ్యవంతులం. సాక్షాత్తు భగవంతుడే దిగివచ్చి కీర్తించి అక్కున చేర్చుకుని మార్గదర్శి అయి నడిపిస్తున్న భాగ్యానికి నోచుకున్న సౌభాగ్యవంతులం. ఒకసారి స్వామి ఒక కుటుంబాన్ని వ్యక్తిగత ఇంటర్వ్యూకి పిలిచారు. తల్లి, తండ్రి, వారి సుపుత్రుడు. స్వామి వారితో మాట్లాడుతూ ఆ అబ్బాయిని ఉద్దేశించి ఎన్నో ప్రశంసలు గుప్పించారు. చాలా వినయం కలవాడని, క్రమశిక్షణ కలవాడని, చురుకైన వాడని, పెద్దలంటే గౌరవమని, ఇలా చాలా చాలా. మొత్తానికి ఇంటర్వ్యూ పూర్తయి వారు గది విడిచి వెళ్లే సమయం వచ్చింది. తల్లిదండ్రులు వెళ్లిపోయాక ఆ అబ్బాయి స్వామితో మెల్లగా ఇలా అన్నాడు, "స్వామి, మీరు చెప్పిన సుగుణాలేవీ నాలో లేవు. నేను వాటికి తగను. మరి మీరెందుకలా చెప్పారు?" అని. అందుకు స్వామి తన సమ్మోహిత మందహాసంతో, "ఆ గుణాలన్నీ నీలో ఉన్నాయని కాదు బంగారు. అవి నా నోటి నుండి వినడం ద్వారా అయినా నువ్వు అలవరుచుకుంటావని అలా చెప్పాను" అన్నారట. ఆ అబ్బాయిలో వచ్చిన అద్భుతమైన పరివర్తన గురించి శ్రోతలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. కనీసం మట్టి విలువ కూడా చేయని మనల్ని పట్టుకుని ఎంతో ప్రేమను రంగరించి బంగారు అని సంబోధిస్తారు. అది మనల్ని కీర్తించడమే కదా. కేవలం ఆకార మానవులమైన మనల్ని చూస్తూ మనలోని లోపాల్ని తెలిసి కూడా దివ్యాత్మస్వరూపులారా అని కీర్తిస్తారు స్వామి. ప్రేమ అన్న పదానికి స్వార్థం అనే సరికొత్త అర్థాన్ని సృష్టించుకుని వర్తిస్తున్న మనల్ని ప్రేమాత్మస్వరూపులారా అని కీర్తిస్తూ తమ దివ్యోపన్యాసాన్ని ప్రారంభిస్తారు బాబా. తమ ప్రత్యక్ష సన్నిధిలో ఎన్నో కార్యక్రమాలకు అవకాశమిచ్చి అనేక రీతులు మన కీర్తిని పెంచిన స్వామి ఎన్నో బహుమతులతో సత్కరించి వేనోళ్ల మెచ్చుకోళ్ల శాలువాలు కప్పిన స్వామి భక్తులను కీర్తించడం ద్వారా వారిని తనకు దగ్గర చేసుకోవడానికి ఎన్నుకున్న విశేషమైన మార్గం.
1: విష్ణుస్మరణం నిరంతరము కూడాను హరినామ కీర్తనియందు తన హృదయమును హరింప చేసుకున్నాడు. కష్టములియందు, దుఃఖములియందు, బాధలియందు కూడాను నమో నారాయణ నిరంతరము కూడాను హరినామంని చింతిస్తూ వచ్చాడు ఈ ప్రహ్లాదుడు. రాక్షసులు ఎన్ని విధములకు బాధించినప్పటికీ ఏమాత్రం కూడాను దుఃఖమునకు కాని విచారమునకు కాని తన హృదయమును చోటివ్వక నిరంతరము కూడా ఆనందముతోనే తన హృదయాన్ని నింపుకున్నాడు. తన్ను నిశాచరుల్ పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నక సాయి, ఓ ధనుజభంజన, ఓ మహాపసన్న శరణ్య అంచు నుపించి కాని తా కన్నుల నీరు తేరు, భయకంప సమేతుడు కాడు. కనుక ఈ శరీరం పైన ప్రజ్ఞ ఏమాత్రం కూడా లేక నిరంతరం కూడాను హరిచింతనే భావిస్తూ జన్మను సార్థకం గావించుకున్న చక్రవర్తి ఈ ప్రహ్లాదుడు.
0: నిత్య స్మరణకు ప్రతీక అయిన ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసం శ్రీహరి నరహరి అయి అవతరించాడు. ప్రహ్లాదుడు శ్రీహరిని ఎంతగా స్మరించాడంటే, "పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు సేయుచున్, తిరుగుచున్, లక్షింపుచున్, సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగని చింతామృతస్వాద సంధానుండై మరిచెన్ సురారిసుతుడై విశ్వమున్ భూవర సర్వదా సర్వకాలీషు సర్వత్రా హరిచింతనం." అలా స్మరించడం భాగవతులకే సాధ్యం. కాని కలి ప్రభావంచేత ఆహార పానీయాల సమయంలో సైతం స్మరణ అటుంచి భగవంతుని ప్రత్యక్ష సన్నిధిలో కూడా మనం ఆహార పానీయాల గురించే స్మరిస్తున్నాం, స్వామిని విస్మరిస్తున్నాం. కాని స్వామి మనల్ని నిత్యం స్మరిస్తూనే ఉంటారు. "నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడువను బంగారు" అంటారు. "మీ అనుగ్రహం కోసం ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను స్వామి" అని ఒక భక్తుడంటే, నువ్వు నా దగ్గరకు ఎప్పుడు వస్తావా అని నేను ఎన్నో జన్మల నుండి వెయిట్ చేస్తున్నాను బంగారు అన్నారు స్వామి. ఇది స్మరణ కాక మరేమిటి? ఒక భక్తుడు కారులో ప్రయాణం చేస్తూ పెను ప్రమాదం నుండి చాలా అద్భుత రీతిలో బయటపడ్డాడు. మర్నాడు ఎంతో ఆదుర్దాగా దర్శనానికి కూర్చుంటే స్వామి అతని దగ్గరకు వచ్చి, నిన్న రాత్రి అంత ప్రమాదంలో కూడా నన్ను తలుచుకోవడం మర్చిపోయావు బంగారు అని, భక్తుడు తనను విస్మరించినా తాను భక్తుణ్ణి స్మరిస్తూనే ఉంటానని అన్యాపదేశంగా చెప్పారు స్వామి.
1: పాదసేవనం ఇది అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు. లభ్యమైనప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి దృష్టితో పాదసేవలు చేస్తూ రావచ్చును. కానీ ఈ సేవ యందు తన యొక్క మనస్సును అంకితం గావించి సమస్త సృష్టికి కూడా ఈ పాదములే ప్రమాణము ప్రధానమనేటువంటి రీతిగా భావించి, ఇది కేవలము బ్రహ్మ కడిగిన పాదముగా భావించి, సమస్త జగత్తును కూడాను ఆక్రమించినటువంటి పాదముగా విశ్వసించి, సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క చరణములే ఈ యొక్క చరణములని విశ్వసించి, అదే సేవయే నా సాధనమని భావించినటువంటిది లక్ష్మి. పాద సేవయందు లక్ష్మి తన యొక్క జన్మమును సార్థకంగా గావించుకున్నది.
0: శ్రీహరి పద కమలాల్ని సేవించి తరించింది లక్ష్మి. శ్రీరామ పాదుకల్ని భక్తి శ్రద్ధలతో సేవించి తరించినవాడు భరతుడు. శ్రీకృష్ణుని పాదముద్రలు తన తలదాల్చి తాండవ లీలా కేళీ వినోదానికి తెరతీసి అనుగ్రహింపబడ్డవాడు కాళీయుడు. భగవాన్ అడుగులకి సర్వాన్నీ అర్పించినవాడు బలిచక్రవర్తి. ఇలా ఎంతోమంది ఆ బ్రహ్మ కడిగిన పాదాన్ని, పరమ యోగులకు పరిపరి విధాల వరమొసగిన శ్రీపాదాన్ని కొలిచి తరించినవారు. ద్వాపర కలి సంధియుగంలో జరిగిన కృష్ణావతారంలో సైతం భగవంతుడు రాజసూయయాగ సమయంలో విచ్చేసిన మహర్షుల పండిత శ్రేష్ఠుల పాదాలు కడిగి వారి జన్మలు చరితార్థం గావించాడు. మరి సాయికృష్ణుడు తన భక్తుల చరిత్రకు ఎలా అర్థం కల్పించారో చూద్దామా. మధురమైన భాషలు మంజుల గళములు భక్త కోటి హృదిని భర్తీ చేయు, సూటి మాట పలికి సూక్ష్మ ధర్మంబులే చెప్పుచుండు సాయి ఒప్పుమీరా. ఎంత మధురమైన పద్యం, ఎంత నిగూఢత కలిగిన పద్యం, ఎంతటి సూక్ష్మాన్ని ఎంత గంభీరంగా వెలువరించిన పద్యం. అవును, ఇది సాయి పద్యం. వృత్తం ఏదైనా మనల్ని జనన మరణ వృత్తం నుండి తప్పించేందుకు చెప్పే పద్యం. ఛందస్సు ఏమైనా మనలో వేళ్లూనుకున్న ఛాందస భావాలను పెకిలించేసే పద్యం సత్యసాయి పద్యం. యతి ప్రాసలు ఏవైనా మతిలేని మనల్ని యతులుగా మార్చగలిగే పద్యం స్వామి పద్యం. అటువంటి ఎన్నో ఆడిముచ్చాల్లాంటి పద్య పాదాలతో మనల్ని సేవించి ఆదర్శాన్ని అందించడమే సాయి చేసిన నవీన పాదసేవనం.
1: అర్చనము, ఈ అర్చనమనగా పృథు చక్రవర్తి సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను అరి అర్చన తప్ప అన్ని అర్చన తనకేమాత్రం కూడా తెలియదు. విశ్వం విష్ణుస్వరూపం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనేక శిరస్సులతో అనేక నేత్రములచే అనేక పాదములచే ఉండినటువంటి వాడు అతని. ప్రపంచములోని ప్రాణులన్నీ కూడాను పరమాత్మని అంశములే. ఇట్టి భావం చేత తాను నిరంతరం కూడాను ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా దైవ పూజకుగానే భావించాడు. ఈ విధమైనటువంటి అర్చన చేత జన్మను సార్థకం గావించుకున్నటువంటి వాడు పృథు చక్రవర్తి.
0: పుష్ప జాతులు వేరు పూజ ఒక్కటే అని ప్రబోధించి పువ్వులెన్ని తెచ్చి పూజలు చేసినా మెచ్చబోడు తాను పుచ్చుకొనడు, హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు అని దిశానిర్దేశం చేసిన స్వామి తన భక్తుల్ని సంతుష్టుల్ని చేయడానికి షోడస ఉపచారాలతో పూజావిధిని నిర్వహించారు. అందులో మచ్చుకు కొన్ని. మనందరినీ తన మాటలనే మంత్రాలతో ఆవాహన చేసుకుని ప్రేమ సింహాసనం అధిష్ఠింపజేసి శ్రీ సత్యసాయి సుజల శ్రవంతితో అర్ఘ్యపాద్యాలు సమర్పించారు. ఎంతో మందికి విలువలతో కూడిన విద్యా వలువలు కట్టబెడుతున్నారు. అనేక గ్రామీణ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలని నానావిధ పరిమళ పుష్పాలను సమర్పించారు. శ్రీ సత్యసాయి దీనజనోద్ధరణ కార్యక్రమం అనే ఘంటానాదంతో మనలో మానవతా విలువల్ని మేల్కొల్పారు. శ్రీ సత్యసాయి నిత్య నారాయణ సేవా మహానైవేద్యాన్ని సమర్పించారు. సత్యసాయి జనని తన వేయి తల్లుల ప్రేమ బంధాన్ని యజ్ఞోపవీతంగా మలిచి అర్పించారు. ఔషధీకృత వైద్యాలయాన్ని నెలకొల్పి మనలోని సర్వ రుగ్మతలని రూపుమాపుతూ నీరాజనాలు అందిస్తున్నారు. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అనే పంచామృతాన్ని అందించారు. ఈ అర్చననంతటికీ భగవాన్ చెప్పే సంకల్పం, దైవ సంకల్పం, వజ్ర సంకల్పం ఏమిటి అంటే, మీ జీవితమే నా సందేశం.
1: ఒక్క వందనము చేతనే తన జన్మను సార్థకం గావించుకున్నటువంటి వాడు అక్రూరుడు. కేవలం వందనమనగా రెండు హస్తములు చేర్చటం మాత్రమే కాదు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, రెండింటి యొక్క చేరిక అయినటువంటి దశేంద్రియములు పరమాత్మనికి అర్పితం గావించటమే. దీనినే శరణాగతి అని కూడా విశ్వసించాడు. కనుక ఈ అక్రూరుడు సర్వత్రా కృష్ణ స్వరూపాన్ని దర్శించగలిగాడు.
0: వందనం అంటే కేవలం రెండు చేతులు జోడించి నమస్కరించడం కాదని, సర్వ ఇంద్రియాలతో తనను తాను అర్పించుకోవడమేనని స్వామి విశదీకరించారు. ఇంద్రియాతీతులైన స్వామి ఉపాధిరీత్యా అమరిన తన సర్వేంద్రియాలను నిత్యం భక్తుల్ని సన్మార్గబద్ధుల్ని చేయడం కోసం, ఆచార మానవులుగా తీర్చిదిద్దడం కోసం నిత్యం అనేక చింతలతో సతమతమయ్యే మనల్ని చింతనాబద్ధులుగా మార్చడం కోసం, సిరిదాసుల్ని హరిదాసులుగా పరివర్తనం చెందించడం కోసం ఒక శిల్పిగా, ఒక తోటమాలిగా, ఒక శిక్షకుడిగా, ఒక బోధకుడిగా శ్రమిస్తూనే ఉన్నారు. ప్రభాపూరితమైన తమ పద్మనేత్రాలకి ఎంత శిక్షణనిచ్చారో స్వామి. అవి ప్రేమపూరిత కరుణా కటాక్ష వీక్షణాలు కొందరికి, చూపులతోనే హెచ్చరికలు మరికొందరికి, ఆగ్రహ వీక్షణాలు కొద్దిమందికి, అభయదృక్కులు ఇంకొందరికీ ప్రసాదిస్తూ తమ పని తాము చేసుకుపోతాయి. ఇక తమ కర్ణాలతో నిందాస్తుతులను సమానంగా స్వీకరించి ఇద్దరికీ సమాన ప్రాప్తిని కలిగించడంలో దిట్ట. ఇక నాసిక మన విషయ వాసనలను, జన్మ జన్మాంతర వాసనలను పసిగట్టి వాటిని వదలగొట్టి మనల్ని సువాసనాభరితుల్ని చేయడంలో, అపవిత్రులను పవిత్రుల్ని చేయడంలో నాసిక్ పాత్ర పోషిస్తాయి. ఇక జిహ్వ మృదు మధుర సరళ లలిత పదాలను ఉచ్చరించి భక్తుల్ని అలరించడంలో తన పాత్ర సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. సామాన్య రుచులు తెలుపగలిగే ఈ నాలుకకు స్వామి భక్తుల అభిరుచులను అనుసరించి మాట్లాడగల నేర్పు ఓర్పు నేర్పారు. అందుకే సాయితో సంభాషణకి భక్తులు తపస్సు చేస్తారు. ఇక స్పర్శేంద్రియం తమ చల్లని స్పర్శతో మనల్ని పులకాంకితుల్ని చేసే మహత్తు మాటలకందని భావన. ఒకసారి సభలో హరిదాసు హరికథ చెప్తున్నాడు. కృష్ణుని కరస్పర్శకి మోడు సైతం మొలకెత్తుతుంది, అంతటి మహత్తు ఆ స్పర్శలో దాగుంది అని చెప్పాడు. వెంటనే ఒక వ్యక్తి ప్రశ్నించాడు, మరి కృష్ణుని చేతిలో మొరలి ఉంది కదా, అది వెదురే కదా, అదెందుకు మొలకెత్తలేదు అని. కృష్ణుడిచ్చిన స్ఫురణతో హరిదాసు ఇలా అన్నాడు, దానికి ఏనాడో మోక్షం వచ్చేసింది, ఇక మళ్లీ మొలకెత్తడం ఏమిటి అని. సాయి మాట సకల సౌభాగ్యాల మూట, సాయి దృష్టి పారిజాత వృష్టి, సాయి చేయి తల్లి ప్రేమలోని హాయి. ఇలా తమ సర్వేంద్రియాలను భక్తుల్ని కార్యోన్ముఖుల్ని చేయడానికి వినియోగించిన భగవాందే అసలైన వందన సమర్పణ.
1: ఇది హనుమంతుడు. ఇతను నిరంతరము కూడాను వినయ విధేయతల చేత రామచింతనతో కాలమును గడుపుతూ వచ్చేటువంటి వాడు. కనుకనే ఇతనికి గొప్ప టైటిల్ గా ఇస్తూ వచ్చాడు రాముడు, శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అన్నాడు. ఒక దుఃఖ సమయంలో రెండింటి ఎందుకులను సమత్వాన్ని వహించినటువంటి మహాబలవంతుడు ఈ హనుమంతుడు. అహంకార మమకారాన్ని త్యజించినటువంటి మహనీయుడు. లంకలో స్వేచ్ఛా విహారం సల్పుతున్న సమయంలో రాక్షసులు ప్రశ్నించగా, ఎవరయ్యా నీవని, దాసోహం కుశలేంద్రస్య. అట్టి ఆపత్ సమయంలో కూడాను నేను రామచంద్రుని దాసుడను అని వర్ణించినటువంటి వాడు. ఎట్టి పరిస్థితులు ఎందు కూడాను ద్వేషం యొక్క ముందు కూడాను నేను రామదాసుడని గట్టిగా నిర్వచించేటువంటి యొక్క శక్తి, ఈ విధమైనటువంటి యొక్క ధీరత్వంతో కూడినటువంటి వాడు హనుమంతుడు. కనుకనే తాను సేవలను ఆచరిస్తూ తన జన్మను సార్థకం గావించుకుని చిరంజీవిగా నిలిచిపోయాడు.
0: ఎప్పుడో కురుక్షేత్ర సంగ్రామ సమయంలో భీష్ముని ఆశీర్వాదం కోసం వెళ్లిన ద్రౌపది పాదరక్షలు తన ఉత్తరీయంలో మూసి తన భక్తులకు తాను దాసుణ్ణని నిరూపించాడు కృష్ణుడు. సత్యసాయి సేవాదళ్లో ప్రప్రథమ సేవకుణ్ణి నేనే అన్నారు స్వామి. ఈనాడు సత్యసాయి సేవా విభాగం ప్రపంచవ్యాప్తంగా ఇంత ఉత్సాహంగా జనరంజకంగా సమయాసమయ విచక్షణతో క్రమశిక్షణతో బాధ్యతతో తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది అంటే ఆ ఖ్యాతి అంతా తమ ముందుండి నడిపించే నాయకుడిదే. ఆ నాయకుడే సత్యసాయి భగవానుడు. ఒకసారి ఒక విదేశీ మహిళ స్వామిని, స్వామి అసలు మీ తత్వం ఏమిటి, నాకు అంతు చిక్కడం లేదు అని అడిగింది. అందుకు సమాధానంగా, ఏవున్నదమ్మా, నేను అందరికీ సేవకుణ్ణి, అందరూ నాకే పనులు చెప్తారు, నేను చేసి పెడతాను అన్నారు. తనను అర్థించే భక్తులకి, తనను నమ్ముకున్న వారికి, తానంటే లక్ష్య పెట్టని వారికి, తననే లక్ష్యంగా చేసుకున్నవారికి అందరికీ సాయి సేవలు అందాయి, అందుతూనే ఉన్నాయి.
1: మైత్రి ఇతనే అర్జునుడు. ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను కృష్ణుని ఎడబాయక తాను నిరంతరం కూడా వెంట జంటగా ఉండేటువంటి ఒక నీడల వలె జీవిస్తూ వచ్చారు. ఎన్నియో బాధలను అనుభవించారు, ఎన్నియో నిందలను నిష్ఠూరములు కూడా అనుభవించారు. కడకు తాము ఒక విధమైనటువంటి యొక్క అపకీర్తుల పాలు కూడాను అయ్యారు. ఎట్టి సమయమునందు కూడాను కృష్ణ కృష్ణ నీవు తప్ప అన్యము నాకు లేరు అని కేవలము ప్రార్థనతో కృష్ణుణ్ణి అన్ని విధములుగా అండచేరేటువంటి వాడు. నీవే తప్ప ఇతరంబెరు, నీవు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించేటువంటి వాడు. ఇలాంటి నీడగా మిత్రుడిగా భావించి బంధువుగా విశ్వసించి అన్నింటి ఎందుకును అర్జునుడు కృష్ణుని ఉపయోగపెట్టుకున్నటువంటి వాడు. కనుకనే అతనికి రసచారథిగా కూడా నిలిచి అనేక విధములైన విజయాలను అందిస్తూ వచ్చాడు. భగవంతుణ్ణి జీవిత రసచారథిగా నిర్మించుకున్నాడు.
0: కృష్ణార్జున మైత్రి ఆదర్శవంతమైనది. అది నరనారాయణుల స్నేహబంధం, భగవంతునికి భక్తునికి ఉన్న సహజ సంబంధం. కాని మన సాయికృష్ణుని విషయంలో స్నేహహస్తాన్ని అందించి తనతో మైత్రీబంధానికి ఆహ్వానించే ప్రతి వారి విషయంలోనూ స్వామే ముందుండి స్నేహహస్తాన్ని అందిస్తారు. గమనించుకోండి, అది ఏ రూపంలోనైనా కావచ్చు. మనల్ని ఆపద నుండి గట్టెక్కించడం ద్వారానూ, నామ సంకీర్తనకి మనం హాజరు కావడం ద్వారానూ, ఒక పుస్తక రూపంలోనూ, చిత్రపటం ద్వారానూ, మన అంతర్వాణి ద్వారానూ, ఇలా ఏదో ఒక రూపంలో స్వామి తన స్నేహ సందేశాన్ని పంపిస్తూనే ఉంటారు. మనం లక్ష్య పెట్టినా పెట్టకపోయినా, తాను మాత్రం మనం ఎంత దూరంలో ఉన్నా మన నెయ్యం కోసం అహర్నిశలు తప్పిస్తూనే ఉంటారు. మీ ఇంట వెంట జంట కంట ఉంటాననడంలో అంతరార్థం ఇదే. కేవలం స్నేహితులు మాత్రమే మన స్థితిగతులకు అతీతంగా నిరంతరం మనతో కలిసి ఉంటారు. ఒకసారి స్వామి ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థిని అడిగారు, నీకెంతమంది బ్రదర్స్ బంగారు అని. ఓన్లీ వన్ బ్రదర్ స్వామి అన్నాడు. కాదు కాదు, అందరూ నీ బ్రదర్సే అని నవ్వుతూ మరో పిల్లాడిని అడిగారు, నీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని. స్వామి, అందరూ నా స్నేహితులే అన్నాడు. దానికి స్వామి లాలనగా చెంపమీద తట్టి, కాదు కాదు, భగవంతుడు మాత్రమే నీకు స్నేహితుడు అని సరిదిద్దారు. ఎంతో మందికి హితుడై సన్నిహితుడై స్నేహితుడై మెలుగుతున్న స్వామితో సఖ్యం జన్మ జన్మాంతర సుకృతం.
1: ఇంకా కడపటి 9వ వాడు ఆత్మార్పణం. ఈ విధముగా ఆత్మార్పణ గావించి అడిగినటువంటి దానిని అందించి తాను జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడు ఇతనే బలిచక్రవర్తి. ఇతను ప్రహ్లాదుని యొక్క మనుమడు. ఇతను కూడా భగవంతుని యొక్క భక్తి ప్రపత్తులతో లీనమైనటువంటి వాడు. తన శిరస్సునే తనకు అర్పితం గావించి పాతాళ లోకములకు ప్రవేశించినటువంటి వాడు. ఏ విధముగానైనప్పటికీ తన యొక్క అనుగ్రహమే నాకు ప్రధానమని విశ్వసించినటువంటి వాడు. తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు దానమునకు అడ్డు తగిలినప్పటికీ లేదు లేదు, నా దేహము నా కాయము నా కర్మము నా కర్తవ్యము సర్వం కూడా భగవత్ అర్పితమేనని భావించాడు. ప్రాచీన కాలం నుండి కూడా నవ్వు విధమైనటువంటి భక్తులను అనుభవిస్తూ నవ్వు విధమైనటువంటి మార్గములను ఆదర్శంగా నిరూపించినటువంటి చక్రవర్తులు మహాభక్తులు.
0: స్వామి తనని తాను తనవారి కోసం ఎలా అర్పించుకున్నారో మీకు వివరించడం ప్రారంభిస్తే పరీక్షత్కి శ్రవణం గురించి, ప్రహ్లాదుడికి స్మరణం గురించి, హనుమకు దాస్యం గురించి, అర్జునుడికి సఖ్యం గురించి చెప్పినట్లుంటుంది. తన సర్వస్వాన్ని స్వామి తన భక్తుల కోసమే వినియోగించారు. మీరు కోరినవన్నీ నేనెందుకిస్తానో తెలుసా బంగారు? నేను ఇవ్వబోయేది మీరు కోరుకునే స్థాయికి మిమ్మల్ని తీసుకురావడం కోసమే అన్నారు స్వామి. అల్పమైన ప్రాపంచికమైన వస్తువుల్ని నా నుండి కోరుకోకండి, అందుకు బదులుగా నన్నే కోరుకోండి అంటారు స్వామి. కాని అందుకు భిన్నంగా మనం అశాశ్వతమైన అనిచ్చనమైన కోరికలతో చెలుస్తూ ఉంటాం. తనను తాను అర్పించుకుని మన హృదయాలయాలలో కొలువై ఉంటాను అంటారు స్వామి. ఒకసారి భక్తుడడిగాడు, స్వామి మిమ్మల్ని నేనెందుకు మరిచిపోలేకపోతున్నాను అని. దానికి సమాధానంగా, ఎందుకంటే నేను నీలోనే ఉన్నాను కాబట్టి అని బదులిచ్చారు. ఇన్ని మార్గాల ద్వారా సాయి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నా మనలో స్పందన కలగడం లేదు అంటే స్వామి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబు కాక, సాయి భక్తిలేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. జై సాయిరాం.
2: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 4వ భాగం యొక్క పురప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 19 అక్టోబర్ 2017 జరిగిన దీపావళి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

0: Let us light the lamp of Sai love in as many hearts as possible, creating smiles and joy all around. Wishing you a bright, beautiful and exciting Diwali.
1: Om Shri Sai Ram. Shubham Karoti Kalyanam Arogyam Dhanasampada Shatru Buddhi Vinashaya Deepa Jyotir Namostute. Deepa Jyoti Parabrahma Deepa Jyotir Janardhanaha Deepo Haratu Me Papam Deepa Jyotir Namostute. రేడియో సాయి శ్రోతలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహ ఆశీర్వాదములతో ఈనాటి దీపావళి ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమానికి శ్రోతలందరినీ సవినయంగా సప్రేమకంగా ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటిగా జీవన జ్యోతి నీవే సాయి కార్యక్రమాన్ని ఈనాడు మనందరికీ అందించడానికి హైదరాబాద్ కోటి సమితి నుంచి శ్రీ విశ్వేశ్వర శాస్త్రి మునుగుపాటి శ్రీ చల్లా రమాఫణి గారు విచ్చేశారు. వారు అందించే జీవన జ్యోతి నీవే సాయి కార్యక్రమాన్ని ఇప్పుడు విందామా.
2: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ స్వామివారి దివ్య ఆశీస్సులతో ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన ప్రశాంతి నిలయం నుండి ఈ దీపావళి రోజు విశ్వవ్యాప్తంగా ఉన్న రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన దీపావళి శుభాకాంక్షలు. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో ఈరోజు ప్రజలందరూ దీపావళి సంబరాలను ఆనందంగా జరుపుకుంటున్నారు. మన దేశంలో జరుపుకునే ప్రతి పండగకి ఎంతో చరిత్ర, దానిలో ఒక సందేశం, ఎన్నో అంతరార్థాలు ఉన్నాయి. ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య నాడు జరుపుకునే ఈ దీపావళి పండగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ దీపావళి సందర్భంగా జీవన జ్యోతి నీవే సాయి అనే ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో భాగంగా దీపావళి పండగ అంతరార్థాన్ని, మానవ జీవితంలో జ్యోతి పరమార్థాన్ని, దారిచూపే గురుజ్యోతిని, ఇంకా అనేక విశేష అంశాలతో సాయి బాట, సాయి మాట, సాయి పాటలతో మీకు సవినయంగా సమర్పిస్తున్నది మీ విశ్వేశ్వర శాస్త్రి పొనుగుపాటి,
3: మీ చల్లా రామఫణి.

ఓం శ్రీ సాయిరాం. సాయి నామం ఒక్కటే, రూపాలు అనేకం. ఆదిగురువు దత్తాత్రేయులైతే అందరికీ తెలిసిన ఆధునిక గురువు, విశ్వవ్యాప్తమైన గురువు. గురుతత్వం సాయితత్వం. గురుతత్వం అవిజ్ఞాయ మూఢాస్తే చరతేజన అంటారు గురుగీతలో సాక్షాత్తు పరమశివుడు పార్వతితో. గురుతత్వం తెలుసుకోలేక మూఢులై జనులు సంచరిస్తూ ఉంటారని భావం.

అని శృతి వాక్యం కూడా. గురువు సాక్షాత్తు గణపతి స్వరూపం. న గురోరధికం, న గురోరధికం, న గురోరధికం, న గురోరధికం. ఇదమేవ శివం, ఇదమేవ శివం, ఇదమేవ శివం, ఇదమేవ శివం అంటారు గురుగీతలో పరమశివుడు. పార్వతి, గురువును మించి అధికులెవ్వరూ లేరు. ఇదే శివం అంటే మంగళకరం, ఆనందకరం. గురుస్మరణే సకల పాపహరణం. నేనే గురువునని భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు ఎక్కడా చెప్పలేదు. కృష్ణం వందే జగద్గురుం అని మనం స్తుతించే జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ కూడా తాను గురువునని ఎక్కడా చెప్పుకోలేదు. గురుతత్వం తెలుసుకోవాలంటే గురువే దారిచూపే జ్యోతి అని త్రికరణశుద్ధిగా నమ్మాలి.

0: అంటారు పదకవిత పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. గురువు పరంజ్యోతి, సాక్షాత్తు పరమాత్మ స్వరూపం, నడిచే దైవం.
1: అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. అనాది కాలం నుండి మానవుడు చీకటిలోంచి వెలుగులోకి పయనించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అజ్ఞానాంధకారంలోంచి జ్ఞానజ్యోతి వైపు పరుగులు తీయాలని నిరంతరం పలవరిస్తూనే ఉన్నాడు. ఎందరో గురువులను ఆశ్రయించాడు మానవుడు. ఎందరెందరో గురువులకు శిష్యులయ్యారు, అవుతూనే ఉన్నారు. శ్రద్ధ, సహనం ఆభరణాలుగా గల సమర్థ సద్గురువును చేరుకుని తరిస్తున్నారు. జీవనజ్యోతిలా జీవితానికి దారి చూపే దారి దివ్యల్లాంటి గురువు లభించడం ఈ కలియుగంలో అరుదు. అటువంటి గురువుల్లో అరుదైన గురువు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబావారు. లక్షలాది జీవితాలలో వెలుగులు నింపారు. ఈ నేల మీద 8 దశాబ్దాలకు పైగా నడయాడినప్పుడు ఇప్పుడు కూడా స్వామి ఎందరో అభాగ్యులకు భక్తులకు దారి చూపిస్తూనే ఉన్నారు. స్వామిని తలపులలో దాచుకొని ఈ దీపావళి పండగ రోజు 4 మాటలు మాట్లాడుకోవడం మన అదృష్టం. పూర్వజన్మ సుకృతం. స్వామి నడిచే జ్యోతి, యుగ యుగాల వెలుగు ఈ కలియుగంలో తెలుగు జాతి పుణ్యాల పంటగా పర్తిలో వెలిశారు. కోరి వచ్చిన వారికి కొంగు బంగారమయ్యారు. దారి తప్పిన వారిని, తప్పుతున్న వారిని తన వైపు తిప్పుకొని గాడిలో పెట్టారు. తన దారికి తెచ్చుకొని ఎన్నో జీవితాలలో అఖండమైన వెలుగులు నింపారు. సాయి గాయత్రిని అనుగ్రహించి స్వామి ప్రతిరోజు మన జీవితాల్లో దీపావళి నింపుతూనే ఉన్నారు. అఖండ ధార్మిక ఆధ్యాత్మిక శక్తిని అనుక్షణం అందించే జనరేటర్ లాంటి వారు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబావారు. స్వామి ఒకసారి త్రై బృందావనంలో విద్యార్థులనుద్దేశించి మౌనం గురించి మాట్లాడుతూ, మీరంతా 1 గంట మౌనంగా వినాలి అన్నారు. మీలో కొంతమంది మౌనం గురించి 1 గంట ఎందుకు మాట్లాడడం అనుకుంటున్నారేమో. మీరంతా చిన్న చిన్న బ్యాటరీ లాంటి వారు, స్వామి అందరికీ శక్తినిచ్చే పెద్ద జనరేటర్ లాంటి వారు అని సెలవిచ్చారు. మీ శక్తి త్వరగా అయిపోతుంది. స్వామి మాట్లాడుతూ కూడా మౌనంగా ఉండగలరు, మౌనంగా ఉండి కూడా మీతో సంభాషించగలరు అని వివరించారు.

0: ధాత్రిని వెలిగించే జీవన జ్యోతి సాయి గాయత్రి. గాయత్రి మంత్రం మనలోని జ్ఞాన జ్యోతిని వెలిగించి పరిసరాలను కూడా తేజోమయం చేస్తుంది అంటారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. పాశ్చాత్యులు ఈ మంత్ర జపం వలన జనించే ధ్వని తరంగాలను పరిశోధించారు. వేదాల్లో చెప్పిన విధంగా సరైన ఉచ్చారణతో ఈ మంత్రాన్ని జపిస్తే ఆ తరంగాలు అద్భుత ఫలితాలనిస్తాయని తేల్చారు. పరిసరాలు కూడా ఎంతో తేజోమయమవుతాయి. బ్రహ్మ ప్రకాశం అంటే దివ్య జ్యోతి మనలోని జ్ఞానాన్ని వెలికి తీసుకువచ్చి ఆధ్యాత్మిక మార్గాన్ని ఈ మంత్రం ప్రకాశవంతం చేస్తుంది అంటారు బాబా. చివరలో శాంతి అని 3 సార్లు జపించాలి. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తత్వాలకు శాంతినిచ్చేందుకు 3 సార్లు శాంతి శాంతి శాంతి అని జపించాలి. దీని వలన మనలోని 3 అస్తిత్వాలు అంటే దేహము, బుద్ధి, ఆత్మ ప్రశాంతి భరితమవుతాయి అని బాబా వివరించారు. విశ్వవ్యాప్తంగా ఉన్న లక్షలాది సాధకులు ఈ సాయి గాయత్రిని జపిస్తున్నట్టు ఊహించుకోండి. వారు ఈ యావత్ ప్రపంచాన్ని పరిరక్షించే ఒక అఖండ జ్యోతిర్వలయాన్ని చలనశీలం చేస్తారు. దీని వలన ప్రపంచంలోని ప్రతి ప్రాణి ప్రయోజనం పొందడమే కాదు, భూమాతకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ అఖిల జగత్తును జ్యోతిర్మయం చేసి ప్రేమను ప్రవహింపచేస్తుంది. ఈ సాధన వలన మానవాళి అనునిత్యం ఎదుర్కొనే సవాళ్లకు సమాధానం లభిస్తుంది. వాతావరణంలో మార్పులు, ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, కరవులు, హింస, భయం, మానవుల స్వార్థం తదితర జాడ్యాలను ఎంతో ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ప్రతి దేశం కూడా ఈ విపత్తులను ఏదో ఒక రూపంలో అనుభవిస్తోంది. ఈ విపత్తులకు విరుగుడుగా మానవాళి మనశ్శాంతికి, భూమాతకు సేవగా గాయత్రి మంత్రాన్ని నిరంతరం జపించాలి.
1: అఖండ అంటే దివ్యమైనది, అంతులేనిది, అంతరాయం లేనిది అని అర్థం. ఈ సాధన ముఖ్యోద్దేశం మన నిత్య జీవితాలను అనుక్షణం గాయత్రి మంత్ర పవిత్ర ధ్వని తరంగాలతో పరిపూర్ణం చేసుకోవడమే. ఈ మంత్ర జపం వలన సాధకులు తామే జ్యోతిస్వరూపులై వెలుగొందుతూ అఖిల ప్రపంచానికి వెలుగునిస్తారు.
0: ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్లే ముందు దీపావళిని ఆహ్వానిస్తూ ఈ మధుర గీతాన్ని విందాం.

0: దైవానికి రాక్షసులకు జరిగిన సమరంలో రాక్షసు శక్తి మీద దైవశక్తి గెలిచిన సమరమే దీపావళి. లోక కళ్యాణం, మానవ ధర్మరక్షణకే పరమావధిగా భగవంతుడు యుగ యుగాలలో అనేక అవతారాలెత్తాడు. ద్వాపర యుగంలో కృష్ణుడిగా, సోదరుడు బలరాముడిగా ఈ భూమిపై అవతరించి ఎందరో దుర్మార్గులను, దుష్టులను, క్రూరులైన రాక్షసులను అంతమొందించి లోకంలో శాంతిని, ధర్మాన్ని స్థాపించాడు. మేనమామయ్య అయిన కంసుణ్ణి సంహరించి తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల చెరను విడిపించాడు. తాతగారైన ఉగ్రసేనుడికి రాజ్య పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి శమంతకమణిని సాధించి తనపై వచ్చిన అపనిందను తొలగించుకున్నాడు. అంతలో నరకాసురుడనే రాక్షసుని అగడాలకు అంతులేకుండా పోయింది. వాని బారి నుండి సమాజాన్ని రక్షించాలి, ప్రజల ప్రాణమానాలను కాపాడాలి. ఎందుకంటే తాను శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న రాజు, ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత తనపై ఉన్నది. అయితే నిజానికి నరకాసురుడు శ్రీ మహావిష్ణువు భూదేవికి జన్మించిన కుమారుడు. ఆ భూదేవియే ఇప్పుడు సత్యభామగా శ్రీకృష్ణుని భార్య అయింది. నరకాసురుని దుర్మార్గాలకు అంతులేకుండా పోయింది. వాడి వల్ల వేల మంది స్త్రీలు ఎంతో కాలంగా నరకమనుభవిస్తున్నారు. వారిని బంధించి చెరలో ఉంచాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వీరనారి అయిన తన భార్య సత్యభామాదేవితో కలిసి ఆ నరకాసురునిపై యుద్దానికి వెళ్లాడు. తల్లిదండ్రుల చేతుల్లో వాడికి మరణం రాసిపెట్టి ఉంది. సత్యకృష్ణుల చేతిలో నరకాసురుడు హతమైనాడు. లోకానికి మేలు జరిగింది. నరకాసురుని చేతిలో ఉన్న 16,000 మంది స్త్రీలను శ్రీకృష్ణుడు రక్షించాడు. వారిని బంధ విముక్తులను చేశాడు. ప్రజలంతా ఆనందంగా విజయోత్సాహాలను జరుపుకున్నారు. ఆనాడు చీకట్లు కమ్మి ఉన్న ప్రతి ఇంట వెలుగులు విరజిమ్మాయి. కష్టాలనే చీకట్లు తొలగి అంతటా ఆనంద జ్యోతులు వెలిగాయి. ఆనందంతో ప్రజలు దీపావళి పండుగను జరుపుకున్నారు. శ్రీకృష్ణుడు ధర్మరక్షకుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. రాక్షసత్వం మనిషిని అధోగతికి దిగజారుస్తుంది. దైవీ గుణం మానవుని ఉన్నతునిగా, ఉత్తమునిగా తీర్చిదిద్దుతుంది. పణిగారు, ఈ మధ్య మీరు ఈ మన కార్యక్రమాని కోసం సాయి సన్నిధిలో అనుక్షణం దీపావళి అనే పాట రాశారు కదా, మన రేడియో సాయి శ్రోతల కోసం ఆ పాట వినిపిస్తారా?
1: తప్పకుండా శాస్త్రి గారు. పాట వినిపించే ముందు రెండు మాటలు ఈ పాటకు స్వామి అనుగ్రహించిన స్ఫూర్తిని గురించి చెప్పుకుందాం. చిత్తశుద్ది కలిగిన సాధకులకు స్వామి సన్నిధిలో అనుక్షణము దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస, మనలోని పాపాలు పటాపంచలు చేసే దీపాల వరుస. స్వామి బోధలే దీపాల వరుస. ఆ జ్ఞానజ్యోతిలో జీవితాలను ధన్యం చేసుకుని తరించడమే ఇహపరాలకు ముక్తి మార్గం. స్వామి బోధలు మనలోని అంతర్జ్యోతిని వెలిగించి బతుకంటే భయాన్ని పోగొడతాయి. స్వామి ప్రతి మాటలో లోకరీతి వినిపిస్తుంది. అదే ప్రపంచానికి కొత్త వెలుగునిస్తుంది. సాయి అంటేనే మూర్తీభవించిన జ్యోతి స్వరూపం. నడయాడే జ్యోతి సాయి. సాయి చూపు హాయినిచ్చి సకల జగాలను రక్షిస్తుంది. భక్తి ఒక్కటే సాయి వద్దకు మనలను చేరుస్తుంది. భక్తి ఒక్కటే ముక్తిదోవ. నిర్మల హృదయ భావమొక్కటే సాయితో మన బంధాన్ని దృఢతరం చేస్తుంది.

0: దీపావళి సందర్భంగా రేడియో సాయి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల్లో భాగంగా మీరు వింటున్నారు జీవన జ్యోతి నీవే సాయి.
1: ప్రపంచమే లేకపోతే ఏ విద్యలు లేవు. పూర్వము ఈ ప్రపంచమంతయు అంధకారంతో ఉండేదని, కొన్ని కోట్ల సంవత్సరాలు మేఘాలతో కప్పి ఉండేదని, క్రమక్రమేణా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చిందని, ఈ వర్షం కొన్ని లక్షల సంవత్సరాలు కురిసిందని, అప్పుడు ఈ వర్షం చేత పర్వతాలు, సముద్రాలు, నదులు ఏర్పడుతూ వచ్చినవని, ఈ విధంగా వర్షం కురిసి ప్రపంచంలో పర్వతాలు, సముద్రాలు, నదులు ఏర్పడటం చేత క్రమంగా మేఘాలు చీకటి తగ్గిపోతూ వచ్చిందని, కొంత వెలుతురు రావడం చేతనే ఇప్పుడు సూర్యుడు, నక్షత్రాలు కనిపించుతూ వచ్చినవని, తమహా అంటే చీకటి నుండి వెలుతురు ప్రారంభమవుతుందని, కనుకనే ఈ చీకటి నుండి ఆ వెలుగు ప్రకాశం జగత్తునకు చూపింపజేస్తుందని, కనుక మానవుని బుద్ధిగతులను చక్కగా నిరూపించే నిమిత్తమై మనము ఈ ప్రపంచాన్ని ఒక గ్రంథంగా తీసుకోవాలనని, ప్రపంచము నేర్పని పాఠాలే లేవని స్వామివారు తెలియజేశారు.
0: చీకటి వెలుగులు మన జీవితాల్లో ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నాయో స్వామి విపులంగా వివరించారు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. నువ్వు కన్నులు తెరచి చక్కగా చూసినప్పుడు ఏ జ్యోతిని ఏ రకంగా జగత్తులో చూస్తావో దానిని క్రమక్రమేణా కన్నులు మూసుకొని నీలో ప్రవేశించున్నట్లుగా ఊహించుకో. కేవలం అక్కడ కూడా మనస్సుకు ఒక తీవ్రమైన పని పెట్టాలి. ఓ మైండ్, ఆ జ్యోతిని నా హృదయంలోనికి తీసుకొనిరా అని ఆ జ్యోతిని హృదయంలోనికి తీసుకుని పోవాలి. అక్కడ హృదయ కమలం లోపల జ్యోతి వెలుగుతున్నట్టుగా భావించాలి. అక్కడ నుండి ఆ జ్యోతిని సర్వాంగములలోనికి ప్రయాణం చేయించాలి. ఈ చేతిలో, ఆ చేతిలో, కడుపులో, కళ్లలో, చెవులలో, నాలుకలో, సర్వాంగములలోకి ప్రయాణం సలుపుతూ రావాలి. ఈ దేహం అంతా సంచారం చేసిన తరువాత ఆ దేహం నుంచి బయటకు తెప్పించాలి. ఆ జ్యోతి నీ కుటుంబంలో అందరిలోనూ ఉందని భావించాలి. అక్కడ నుండి పక్కింటివారు, నీ మిత్రులు, మీ బజారులో వారు, వారిలో అందరి యందు ఈ జ్యోతి ఉన్నట్లు భావించాలి. అంతేకాదు, తదుపరి నీ శత్రువుల యందు కూడా ఈ జ్యోతియే ఉందని నిరూపించాలి. అప్పుడు ఈశావాస్యమిదం సర్వం. కనుక నీ యొక్క జ్యోతి నీ కనుల్లో చేరి ఉంది కనుక బ్యాడ్ దృష్టి అంటే చెడు దృష్టి ఉండకూడదు. ఎందుకంటే తమసోమా జ్యోతిగ్గమయ, కనుక ఎక్కడ జ్యోతి ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. కనుక నీవు చెడ్డ దృష్టికి ఏమాత్రము అవకాశాన్ని అందించవు. నీ యొక్క చెవులకు ఈ జ్యోతి చేరడం వలన చెడ్డ విషయాలను వినడానికి వీల్లేదు. ఆ జ్యోతి నీ నాలుకపై చేరడం వలన చెడ్డ మాటలు మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఈ జ్యోతి పాదములలో చేరడం చేత అది చెడ్డ ప్రదేశాల్లోనికి ప్రయాణం చేయడానికి ఏమాత్రమూ అంగీకరించదు. ఆ జ్యోతి నీ చేతుల్లో చేరడం చేత చెడ్డ పని చేయడానికి ముందంజ వేయవు చేతులు. కనుక ఈ జ్యోతి అనేక విధాలైన ప్రయాణాలు సలిపి సర్వత్రా ఉన్న పరమాత్మా జ్యోతి, పరబ్రహ్మ జ్యోతి ఒక్కటే అనేటటువంటి సత్యాన్ని గుర్తించడంలో ఈ జ్యోతి ధ్యానము సహాయకారిగా ఉంటుంది. ఇప్పుడు ఆ పరంజ్యోతి పరమాత్మ స్వరూపాన్ని వర్ణించే చక్కని పాటను విందాం.

మనలోని అజ్ఞానాన్ని ఏ విధంగా తొలగించుకోవాలో స్వామి వివరించిన విశేషాలు తెలుసుకుందాం. స్వామి దీపానికున్న విశిష్టతను తెలియజేస్తూ ఇలా చెప్పారు. దీపమునకున్న విశిష్టత ప్రపంచంలో మరొకదానికి లేదు. దీపమునకు రెండు విశిష్టమైన లక్షణాలున్నాయి. ఒకటి అంధకారమును దూరం చేయడం, రెండవది ఊర్ధ్వగతిని నిరూపించడం. గుంతలో పెట్టినప్పుడు దీపజ్వాలలు ఊర్ధ్వగతికే ప్రయాణిస్తాయి. ఈ ఊర్ధ్వగతియే దివ్యమైన జ్ఞాన మార్గమని, దైవ మార్గమని ప్రాచీనులు బోధిస్తూ వచ్చారు. అయితే దీపము బాహ్యమైన చీకటిని దూరం గావిస్తుందే గాని అంతర్జ్యోతిని వెలిగించే శక్తి దానికి లేదు. హనుమంతుడు అర్ధరాత్రి వేళ లంకకు నిప్పు పెట్టినప్పుడు లంకంతా పట్టపగలుగా కనిపించింది గాని రావణుని మనస్సులోని చీకటి ఏమాత్రమూ దూరము కాలేదు. దీపమును వెలిగించాలంటే ప్రమిద, తైలము, వత్తి, నిప్పు పెట్టె ఈ నాలుగు అవసరం. అదేవిధంగా మానవునిలో జ్ఞానజ్యోతి వెలగాలంటే వైరాగ్యమనే ప్రమిద కావాలి. అందులో ప్రేమ అనే తైలం పోయాలి. చిత్తైకాగ్రత అనే వత్తి వేయాలి. దానికి తత్వజ్ఞానం అనే నిప్పు పెట్టాలి. వైరాగ్యము, ప్రేమ, చిత్తైకాగ్రత, తత్వజ్ఞానం ఈ నాలుగు చేరినప్పుడే మానవునిలో జ్ఞానజ్యోతి వెలుగుతుంది. జ్ఞానజ్యోతి వెలిగించుకున్న వానికి పునర్జన్మ లేదు. వైరాగ్యమనగా ఆలుబిడ్డలను వీడి అడవికేగుట కాదు, దుష్టభావములను వీడుటే వైరాగ్యము. భావములు పరిశుద్ధమైనప్పుడే చిత్తశుద్ధి చేకూరుతుంది. చిత్తశుద్ధి ఉన్నప్పుడే జ్ఞానసిద్ధి కలుగుతుంది. వైరాగ్యము పేరుతో సర్వమును త్యజించి ఈ జగత్తులో నివసి

0: తెచ్చుటకు వీలు కాదు. మితిమీరిన వైరాగ్యము ప్రమాదమును తెప్పిస్తుంది. కనుక ఎంతవరకు అవసరమో అంతవరకు ఈ జగత్తులో సంబంధం కల్పించుకోవాలి. సమత్వంతో జీవించడానికి ప్రయత్నించాలి. ఒకానొక సమయంలో గోపికలు కృష్ణుణ్ణి ఈ విధంగా ప్రార్థించారట. కృష్ణ, నీవు అనేక అల్లరి పనులు చేస్తున్నావని, నీ తల్లి నిన్ను కొట్టడానికి ప్రయత్నించినప్పుడల్లా నీవు ఎక్కడికో పరుగెత్తి దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు. నీవు తల్లితో దెబ్బలు తినకుండా దాక్కోవడానికి సరియైన ప్రదేశం ఒకటున్నది. అదే మా హృదయం. అది అజ్ఞానాంధకారంతో నిండిపోయింది. నీవు అందులోకి ప్రవేశించి దానిని ప్రజ్ఞానంతో ప్రకాశింపజేసి మాకు సహాయం చేయండి అని స్వామి గోపికలు కృష్ణుణ్ణి ప్రార్థించారట. దీపావళి అంతరార్థాన్ని గురించి స్వామి చెప్పిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1: ఈ దీపావళి రోజున ఒక్క జ్యోతితో అనేక జ్యోతులను వెలిగిస్తున్నాం. దీనిలోని అంతరార్థాన్ని గమనించాలి. వెలిగించే జ్యోతి పరంజ్యోతి, వెలిగింపబడే జ్యోతులు జీవన జ్యోతులు. అనగా ఒక్క పరంజ్యోతియే అనేక జీవన జ్యోతులను వెలిగిస్తున్నదనే సత్యాన్ని ఈ దీపావళి పర్వదినం ప్రబోధిస్తోంది. పండుగ రోజుల్లో తెల్లవారి లేచిన తక్షణమే శిరస్నానం చేయడం, అంటే తలార స్నానం చేయడం, నూతన వస్త్రాల్ని ధరించడం, కొత్త బట్టలు వేసుకోవడం, ఇల్లు వాకిళ్లు పరిశుభ్రం చేసుకుని పచ్చని తోరణాలు కట్టడం మన భారతీయ సంప్రదాయం. దీని అంతరార్థం ఏమిటి? పాత రోత భావాలను వీడి నిత్య నూతనమైన జీవితాన్ని గడపాలి, అంతర్బహిశుద్ధిని పోషించుకోవాలి. అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అంటుంది వేదం. కనుక లోపల వెలుపల పరిశుద్ధంగా ఉండాలి. బాహ్యశుద్ధికి నీరు అవసరం, అంతఃశుద్ధికి ప్రేమ అవసరం. అంతర్ముఖమైన హృదయాన్ని ప్రేమయే పరిశుద్ధం గావిస్తుంది. మానవుని కష్టనష్టాలకు మూల కారణం మనోమాలిన్యమే. ఈ ప్రపంచమే మానవునికి కష్టనష్టాలను అందిస్తున్నదని దీనిపై నెపం వేయకూడదు. మానవుడే ప్రపంచాన్ని బాధ పెడుతున్నాడు. మానవుని హృదయం పరిశుద్ధంగా లేకపోవడం చేతనే ప్రపంచం అశాంతికి గురవుతున్నది. యద్భావం తద్భవతి. ఇక్కడ నాకు ఒక కథ గుర్తొస్తోంది. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి ధర్మరాజు దుర్యోధనుడు వెళ్లారట. వాళ్ళిద్దరికీ కృష్ణ పరమాత్మ ఒక పని చెప్పారు. ఏంటంటే అది, దుర్యోధనుణ్ణి హస్తినాపురంలోకి వెళ్లి ఎవరు మంచివాడు అని తెలుసుకుని రమ్మన్నారు. అలాగే ధర్మరాజుని హస్తినాపురంలోకి వెళ్లి ఎవరు చెడ్డవాడో తెలుసుకుని రమ్మన్నారు. ఎంతమంది చెడ్డవాళ్లున్నారో హస్తినాపురంలో తెలుసుకుని రమ్మన్నారు. దుర్యోధనుడు అలా ఒకసారి హస్తినాపురానికి వెళ్లి మొత్తం అంతా పరిశీలించి, బావా నాకెవ్వరూ అసలు మంచివాళ్లే ఈ హస్తినాపురంలో కనిపించలేదు, బాగా తరచి చూస్తే నేనొక్కడే ధర్మవర్తనుణ్ణి అని అనిపిస్తోంది, నేనొక్కడే మంచివాణ్ణి అనిపిస్తోంది అని దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో అంటాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు. ఆ విధంగా దుర్యోధనుడు తన మనసులో మాట చెప్పి వెళ్లిపోగానే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజును అడుగుతాడు, ధర్మరాజా నీ అభిప్రాయం ఏమిటి, నీకెవరైనా ఈ హస్తినాపురంలో చెడ్డవాళ్లు కనిపించారా? బావా నువ్వు ఈ హస్తినాపురంలో చెడ్డవాళ్లని వెతికి పట్టుకోమన్నావు గాని నాకైతే ఒక్కడు కూడా ఈ హస్తినాపురంలో చెడ్డవాడు కనిపించలేదు. నిజానికి నేనే చెడ్డవాణ్ణి. నువ్వు ఎన్నో రోజుల తర్వాత నాకు ఒక పని చెప్పావు, ఆ ఒక్క పని కూడా నేను చేయలేకపోయాను. చెడ్డవాళ్లు ఎవరైనా ఉన్నారేమో కనుక్కుని రమ్మన్నావు, నేనే ఆ చెడ్డవాణ్ణి, ఎందుకంటే నువ్వు చెప్పిన పని నేను చేయలేకపోయాను. అప్పుడు కూడా కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ధర్మరాజా యథా దృష్టి తథా సృష్టి, ఈ సృష్టిలో ఏమి లోపం లేదు, మన దృష్టిలోనే లోపం ఉంటుంది, యద్భావం తద్భవతి అని ధర్మరాజును ఓదారుస్తాడు. హృదయం పరిశుద్ధంగా ఉంటే ప్రపంచమంతా పరిశుద్ధంగానే ఉంటుంది. చిత్తశుద్ధి ఉన్నప్పుడే జ్ఞానసిద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి లేకపోతే అజ్ఞానాంధకారం ఆవరించి అశాంతికి గురిచేస్తుంది.
0: దీపావళి మన తెలుగువారికి, తక్కిన దక్షిణ భారతీయులకి 3 రోజుల పండుగ. ఆశ్వయుజ మాసంలో వస్తుంది. మొదటి రోజు నరక చతుర్దశి, 2వ రోజు దీపావళి, 3వ రోజు బలిపాడ్యమి. జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపావళిని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళి రోజున లక్ష్మీదేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. నరకాసుర సంహారం జరిగినందుకు ఆనంద సూచకంగా జరుపుకునే ఈ పండగ. మార్వాడీలు కూడా ఈరోజు లక్ష్మీ పూజ ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండగ గురించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంకా దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట మహాలక్ష్మి ప్రవేశిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. అటువంటి పుణ్యదిన సాయం సంధ్యాకాలమందు లక్ష్మీస్వరూపమైన తులసికోట ముందు మహిళలు తొలత పూజలు వెలిగించి, దీపాలు వెలిగించి, శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళతో తులసి పూజానంతరం గృహమందు దీపాలంకృతం చేయడం వల్ల మహాలక్ష్మి కాళి అందలు ఘల్లు ఘల్లుమని ఆ గృహంలో నివాసముంటుందని విశ్వాసం. స్వామి దేహానికి ఆత్మజ్యోతికి ఉన్న అనుబంధం గురించి అద్భుతంగా వివరించారు. దేహమే ఉన్నదనుకో, ఈ దేహమే క్రమక్రమేణా మార్పు చెందుతూ ఉంటుంది. కనుక ఆ జ్యోతి మార్పునకు చెందటానికి ఏమాత్రము అవకాశం లేదు. ఎట్లా అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఒక చిన్న తొట్టిలో నీరు పోసి పెట్టాం. ఒక్కొక్కరు టంబులలో ఆ టబ్బులో నీరు తీసుకొని పోతూ ఉంటే టబ్బు నీరు తగ్గిపోతూ ఉంటుంది. ఒక ప్రదేశంలో ఒక లారీ ఇసుక తీసుకుని వచ్చి పోసామనుకోండి, ఒక్కొక్కరు ఒక బుట్ట ఇసుక తీసుకుని పోతే అక్కడ ఆ ఇసుక కూడా క్షీణించిపోతుంది. కానీ ఒక్కచోట ఒక్క జ్యోతి వెలిగించామంటే అక్కడ నుండి 100,000 జ్యోతులు వెలిగించుకుని పోయినా ఆ జ్యోతి ప్రకాశం తగ్గిపోదు. కనుకనే ఈ జ్యోతికి క్షీణే పుణ్యే మధ్యలోక విశంతి అనే దశ ఉండదు. కనుక ఈ జ్యోతిని మెడిటేషన్ ధ్యానంలో ఉంచుకొని తదుపరి నీకు ఏదైనా ఆరాధనా రూపముండినా ఆ ఆరాధనా రూపంలో స్థాపించుకోమని లేక నిలబెట్టుకోమని స్వామివారు తెలియజేస్తున్నారు. ఆరాధనా దైవము జ్యోతిలోనే ఉన్నాడు. పరబ్రహ్మ జ్యోతి, అన్ని జ్యోతులు వచ్చి ఉన్నాయి అనే ఏకాత్మ భావాన్ని అభివృద్ది చేసుకోవాలని, ఇది చాలా సార్థకమైన ధ్యానమని స్వామివారికి తెలియజేస్తున్నారు. పణిగారు, ఈ మధ్య మీరు ఈ కార్యక్రమం కోసం సాయి ప్రేమతత్వాన్ని తెలిపే పాట రాశారు కదా, మన రేడియో సాయి శ్రోతల కోసం వినిపిస్తారా?
1: తప్పకుండా. స్వామి ఆశీస్సులు లేనిదే మాట పలకదు, పాట అసలే పలకదు. ఈ పాటకు ముందు స్వామి అనుగ్రహించిన స్ఫూర్తిని చెప్పుకుందాం. ఒకసారి షిరిడీ సాయిబాబాను ఒక భక్తుడు, మీరు అమ్మ కాదుగా అన్నట్ట. పిచ్చివాడ, సాయి అంటేనే మాయి, ఈ ద్వారకామాయిలో ఉన్నది అమ్మే, సాక్షాత్తు జగన్మాతే అన్నారట సాయి. సాయి అంటేనే మాయి అంటే అమ్మ. సాయి మూర్తీభవించిన మాతృతత్వం. మాతృత్వం మాతృతత్వం, పితృత్వం పితృతత్వం, గురుత్వం గురుతత్వం, శిష్యత్వం శిష్యతత్వం, అన్నిటికీ మించి మూర్తీభవించిన ప్రేమతత్వం, నడిచే నిలువెత్తు ప్రేమతత్వం భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు. అసలు ఆ తత్వరహస్యమే ప్రేమ. సాయి అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే సాయి, సాయి ప్రేమ, ప్రేమ సాయి. అన్ని తత్వాలు తత్వరహస్యాలు సాయిలోనే పుట్టి సాయిలోనే లీనమవుతాయి. సాయి అంటేనే మాయ అనడంలో అంతరార్థమిదే. అన్నిటా తానే, అందరిలో తానే,

అంటారు అన్నమాచార్యుల వారు ఏడుకొండల వారిని ఉద్దేశించి. స్వామి సైతం సానబట్టిన భోగి జ్ఞానయోగి అనడంలో సందేహమేముంది? సాయికైనా ప్రేమకైనా అమ్మకైనా అక్షరాలు రెండే రెండు. ఆనందం మాత్రం అనంతానందం, అజరామర ఆనందం, సావు పుట్టుకలు లేని ఆనందం, సాయి తత్వం తెలివిడితో వచ్చిన ఆనందం. అంగట్లో దొరికేది కాదు సాయి ప్రేమ. అది ఉదయాన్నే సకల శుభాలు కోరుతూ మన ఇళ్ల ముందు వేసుకుని చక్కని ముగ్గు. సాయి ప్రేమను గెలవాలంటే భక్తి ఒక్కటే రాచమార్గం. అందుకే చక్కని రాజమార్గముండగా సందుల దూరనేల మనస అంటారు త్యాగరాజస్వామి వారు. హద్దులేని ఆకాశమే సాయి ప్రేమ. కలిమిలేములు చూడదు సాయి ప్రేమ. పేద ధనిక భేదమెరగనిది సాయి ప్రేమ. కులమతాలు తెలియనిది సాయి ప్రేమ. సాయి సాక్షాత్తు ప్రేమస్వరూపం. సాయి అంటే ప్రేమ సాయి అని తెలిపేది సాయి స్వరూపం. అమ్మకు సాయికి కూడా అక్షరాలు రెండే. సాయి ప్రేమ అంటే అమ్మ ప్రేమే. సాయి ప్రేమ అమ్మ ప్రేమ లేని బతుకు దేనికి? ప్రేమ సాయి లేని బతుకు దేనికి?

0: సాయి తత్వం విశ్వవ్యాప్తం, సాయి తత్వం విశ్వజనీనం, సాయి తత్వం ఇహపర సాధనం, సాయి మార్గం ముక్తి మార్గం, సాయి విశ్వజ్యోతి, సకల చరాచర విశ్వాన్ని నడిపే అఖండ జ్యోతి, అజరామర జ్యోతి, ఆ పరంజ్యోతిని ఈ దీపావళికి స్మరించుకునే మహదవకాశాన్ని కల్పించిన ప్రేమమయ సాయికి శతకోటి ప్రణామాలు. రేడియో సాయి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల్లో దీపావళి సందర్భంగా మీరు విన్నారు జీవన జ్యోతి నీవే సాయి. రేడియో సాయి శ్రోతలందరికీ దీపావళి శుభాకాంక్షలతో ధన్యవాదాలు. మీ
1: విశ్వేశ్వర శాస్త్రి పొనుగుపాటి,
0: మీ చల్లా రామఫణి ధన్యవాదాలు.

దీపావళి పర్వదిన సందర్భంగా రేడియో సాయి శ్రోతలందరికీ అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా మొదటి కార్యక్రమంగా జీవనజ్యోతి నీవే సాయి శ్రీ విశ్వేశ్వర శాస్త్రి పొనుగుపాటి మరియు చల్లా రామఫణి గారు అందించిన కార్యక్రమాన్ని విన్నారు. ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాల్లో తదుపరి భరత భూమిలో దీపావళి సంబరాలు అంతరార్థం. రేడియో సాయి శ్రోతలందరికీ సుపరిచితులైనటువంటి శ్రీమతి కల్పనా వల్లూరి గారు అందించే కార్యక్రమం ఇప్పుడు మీకోసం.

వినీల ఆకాశంలో వేల కొలది నక్షత్రాలు. అవి అమావాస్య రాత్రులు. నక్షత్రాలే పుష్పాలైతే, మెరుపుతీగలే దారాలైతే అని ఒక కవి రాశారు. అయితే చిట్టితల్లిని తలలో పెడతాము, చిట్టితండ్రికి మెడలో వేస్తాం, పిల్లలకే మా పిల్లలకే అన్నది ఆ కవిత. మేమేం తక్కువ అంటూ అన్నా చెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు, వాళ్ల స్నేహితులు అందరూ పరిగెడుతూ అల్లర్చేస్తున్నారు. భూమి మీద వాళ్లే కాదు, పెద్దలు, పిన్నలు, వ్యాపారస్తులు, ఒకరియుటి అందరూ అన్ని చోట్ల హడావుడే. ఎటు చూసినా పెళ్లి సందడే. అవును, పెళ్లి సందడే. ఆకాశమంత పందిరి, భూదేవంత వేదిక, రంగురంగుల పూలతోటల తోరణాలు, ముద్దులొలికే ముత్యాల ముగ్గులు, ఏమిటి చిత్రం? పెళ్ళంటే ఎక్కడో ఒక హాల్లో, ఒక ఊళ్ళో, ఒక ఇంట్లో జరుగుతుంది కాని ఇలా దేశమంతా సందడా? చిత్రంగా లేదు. అవునండి, చిత్రమే. ఆసేతు హిమాచలం వరకు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ జాతి మత అంతస్తుల భేదం లేకుండా కలిసి చేసుకునే పండగ. కలహాలు, కార్పణ్యాలు, విభేదాలు అన్నింటినీ మరిచి ఒకరినొకరు చెలిమితో ఆనందాన్ని పంచుకునే పండుగ. దేశమంతా కలిసి చేసుకునే ఏకైక పండుగ అదే దీపావళి. ఆరావళి అంత ఎత్తునుంచి ఎటు చూసినా వెలిగే అందమైన దీపాల తోరణాల దీపావళి. ఆశ్వయుజ మాసంలోని ఆఖరి రెండు రోజులు అనగా త్రయోదశి, చతుర్దశి, ఆ తరువాతి రోజు అమావాస్య, అదే దీపావళి అమావాస్య. ఆ మరునాటి నుండి వచ్చిన కార్తీక మాసపు మొదటి రెండు రోజులు పాడ్యమి, విదియ. ఇలా ఈ ఐదు రోజులు దేశమంతటా వారి వారి సంప్రదాయానుసారం ఈ దీపావళిని జరుపుకుంటారు. కొందరు రెండు రోజులు, కొందరు మూడు రోజులు, మరికొందరు ఐదు రోజులు కూడా జరుపుకునే సంప్రదాయం ఉంది. అమావాస్య చీకట్లను చించుకుని ఆ ఛాయలను పారద్రోలి తారామణుల వెలుగు మెరుపుల జిలుగులను పడచూపేదే దీపావళి. చీకటిని పోగొట్టి వెలుగును నింపేదే దీపావళి. ఈ పండక్కి సంబంధించిన కథనాలు అనేకం. అనాది కాలం నుంచి అనేకానేక యోగులు, తపస్సులు బ్రహ్మముహూర్తం అనగా తెల్లవారుగట్ల మూడు గంటల ప్రాంతంలో స్నానం ముగించుకుని అనుష్ఠానానికి ఉద్యమించేవారు. ఎందుకంటే ఆ వేళలోని స్నానం మనకి ఓజస్సును, తేజస్సును కూడా కలుగు చేస్తుంది. ఆ సమయంలో అనుష్ఠించే జప తపముల శక్తి అనూహ్యం. పలికే వేదం హృదయం నుండి దిగంతాలకు తాకి వేదాంతిగా మారేలా చేయగల సమయం అది. ఆనాటి కాలంలో మనుషులతో పాటు దానవులు కూడా వీటన్నిటినీ పాటించి ఎంతో శక్తి సామర్థ్యాలను, జ్ఞానాన్ని సముపార్జించుకున్నారు. అయితే మెదడులో దాగి ఉన్న దానవత్వాన్ని పొంచి ఉన్న కామక్రోధాది అరిషడ్వర్గాలను అరికట్టడం అందరికీ సాధ్యం కాదు. అటువంటి కోవకు చెందిన వారిలో రావణాసురుడు, నరకాసురుడు ముఖ్యులు. వీరిద్దరి అంతం చేయబడిన రోజే నరక చతుర్దశిగాను, దీపావళి అమావాస్యగాను చెప్పుకుంటారు. అసురత్వాన్ని బాపి అమరత్వానికి దారితీసేది కనుక మానవులు ఇందులో నుంచి తీసుకోవలసిన అతి ముఖ్యమైన నీతి మనలోని అసుర గుణాలు అరికట్ట ప్రయత్నించటం. క్షమాగుణం, స్నేహభావం, ప్రేమ వీటిని పెంపొందించుకుని వాటితో అందరితోనూ పంచుకోగలగాలి. అదే దీపావళి అసలు అంతరార్థం. ఇప్పుడు ఈ దీపావళి పండుగ ఏ ఏ రాష్ట్రాలలో ఏ ఏ విధంగా చేసుకుంటారో చూద్దాము. పరిసర శుభ్రత, ఇంటిని అలంకరించుకోవడం, రంగుల తోరణాలు, పూల పరిమళాలు, తీపి వంటకాల రుచులు, ఇచ్చిపుచ్చుకోటాలు, కొత్త బట్టల కొనుగోలు,
టపాకాయలు కాల్చటాలు, దీపాలను వెలిగించుకోవటాలు ఇవన్నీ అందరూ చేస్తారు. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ఇంటా జరుపుకునే విధానాలే ఇవి. అయితే కొన్ని రాష్ట్రాలలో కొద్దిగా వేరువేరు విధాలుగా ఉంటాయి.

ఉత్తర భారతదేశంలోది. ఈ పైన చెప్పబడిన విధంగానే వాళ్లు అన్ని జరుపుకుంటారు. అయితే వారి పండగ సంతోషానికి వేరే కారణం ఉంది. సిక్కుల 5వ గురువైన శిరోమణి గురు గోవింద్ సింగ్ దాదాపు 12 సంవత్సరాలు కారాగారంలో ఉండి ముస్లిం రాజైన జహంగీర్ నుంచి విడుదలై అమృత్సర్ చేరిన రోజు దీపావళి అట. తనతో పాటు మరో 50 మంది హిందూ రాజులను కూడా కారాగారం నుండి విముక్తి కలిగించాడట. అందువలన ఆనాటి నుండి నేటి వరకు కొన్ని వేల దీపాలంకరణతో అమృత్సర్లోని సిక్కుల దేవాలయం మెరిసి వెలిగిపోతూ ఉంటుంది. సిక్కులు ఎక్కడ ఉన్నా ఈ సంబరాన్ని జరుపుకోవటానికి సమీపంలోనే ఉన్న గురుద్వారాన్ని సందర్శిస్తారు. ఎంత బాగుందో చూశారా ఆ దీపాలంకరణలు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఇంకా కొన్ని చోట్ల దీపావళి ప్రాముఖ్యత మరో విధంగా ఉంటుంది. శ్రీరామచంద్రుల వారు రావణాసురుణ్ణి సంహరించి సీతా లక్ష్మణ సమేతంగా అయోధ్యలో ప్రవేశించిన రోజు దీపావళి అట. అయితే వారు సంధ్యా సమయంలో ప్రవేశించిన కారణాన చీకటిలో కానరాకుండట వలన ప్రతి ఇంట, ప్రతి గడప, ప్రతి దారి దీపాలతో వెలిగించారట. ఆనందంగా వారి రాకను టపాకాయలను కాల్చి పూలను వెదచల్లి ఆ దీపాల వెలుగులో పండగ చేసుకున్నారట. ఈనాటికి అనేక రాష్ట్రాలలో ఈ విధానమే కొనసాగుతోంది. ఈ సంబరాలు కొన్ని చోట్ల దసరా ఆఖరి రోజు మొదలై దీపావళి నాడు రావణాసురుడి మూర్తిని కాల్చి దహనపరిచే వరకు సాగుతాయి.

యూపీలోనే మథుర. ఈ ప్రాంతాలలో మరో ప్రాముఖ్యతను సంతరించుకున్న కథనముంది. శ్రీకృష్ణుడు నరకాసురుడితో పోరాడుతూ సొమ్మసిల్లగా ఆయన సతీమణి సత్యభామ యుద్ధం చేసి నరకాసురుణ్ణి వధించిందట. సమస్త జీవాధిపతి లోకాధిపతి అయిన శ్రీకృష్ణుడికి ఈ నరకాసుర వధ అసాధ్యమా? కాదు కాదు, నరకాసురుడు కామాంధుడై 16,000 మంది రాజకుమార్తెలను బంధించి వేధించసాగినాడట. ప్రకృతికి మారురూపం శక్తిస్వరూపిణి అయిన స్త్రీమూర్తి ద్వారా అతని మరణం సమంజసం అని ఎంచిన విరాట్ స్వరూపుడు సొమ్మసిల్లినట్లు నటించి సత్యభామ చేత ఆ కార్యక్రమం జరిపించాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలను రక్షించి వారి వారి గృహాలకు సాగనంపి ప్రయత్నించ వాళ్లు కృష్ణుణ్ణి ప్రార్థించారట. ఇన్నాళ్లు చెరసాలలో ఉన్న మాకు మా ఇంట గౌరవం దక్కదు, మాకు విముక్తి కలిగించి మీ సేవానుగ్రహాన్ని ప్రసాదించండి అని. వారిని ఆ విధంగా అనుగ్రహించి మధురకు చేర్చి తనలో ఐక్యం చేసుకున్నాడు కృష్ణుడు. అక్కడ ఉన్న తులసి బృందావనమే ఆ బృందావనం. ఆ బృందావనంలోనే ఆ 16,000 మంది రాకుమార్తెలు తులసి చెట్ల రూపంలో శ్రీకృష్ణుల వారి ప్రేమను ఈనాటికీ పొందుతున్నారు అన్నది ఒక ఉవాచ. అయితే చతుర్దశి నాడు నరకాసుర వధ జరిగినందున నరక చతుర్దశి అని పిలవబడ్డం జరిగింది. ఇందువలనే దీపావళి నాడు పండుగ జరుపుకోవటం ఆనవాయితీగా మారింది.

తమిళనాడు. పాటలకి, సంగీతానికి, నాట్యానికి, సాహిత్యానికి ఒకటేమిటి, అన్ని కళలకు కాణాచి అయినది తమిళనాడు. ఆ తమిళనాడులో నరక చతుర్దశికి ఒకరోజు ముందే ఇల్లంతా శుభ్రపరుచుకుని వంటింటిలో కుప్పట్లు, స్టవ్లు తదితర ప్రాంతం అంతా తుడిచి వాటిపై శుభకరంగా ముగ్గులు పెట్టుకుని దానిమీద నీరు నింపిన పెద్ద పాత్రలు ఉంచుతారట. నరక చతుర్దశి తెల్లవారుగట్ల ఆ నీటిని వేడిచేసి దానితో ఇంటిల్లిపాది తలంటు స్నానాలు చేస్తారు. ఆ తరువాత స్నానం అయ్యాక ప్రతివారు ఎదురు రాగానే గంగా స్నానం ఆచా అని అడుగుతారట. కొత్త బట్టలు ధరించి ముందుగా తీపి తింటారు. మరునాడు దీపావళి అమావాస్య నాడు దీపాలు వెలిగించి టపాకాయలు కాలుస్తారు. ఆ స్నానం చేసిన గంగ ఆ నీరు పవిత్రమైన గంగతో సమానంగా భావించి వారు పవిత్రులైనట్లుగా భావిస్తారట. కొత్తగా పెళ్లైన దంపతులు మొదటి దీపావళి అమ్మాయి ఇంట గడపటం సాంప్రదాయం. దానిని తల దీపావళి అంటారట. ఇలా ఎంతో సంప్రదాయబద్ధంగా తమిళనాడు వారు దీపావళిని చేసుకుంటారు. ఆంధ్రదేశంలో కూడా నరక చతుర్దశి, దీపావళి అమావాస్య ఈ రెండు రోజులు చాలా ఆర్భాటంగా జరుపుకుంటారు. రకరకాల పిండి వంటలు చేసుకోవటం, ఒకరింటికి ఒకరు వెళ్లి కలిసి పండగ జరుపుకోవటం, దిబ్బూ తిప్పు దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి అంటూ సాయంత్రం సాంబ్రాణి వేసి దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. పిల్లల పట్టుబట్టల రెపరెపలు, పెద్దవాళ్ల నగల గలగలలు, ఇలా ఎంతో సంబరంగా గడిచిపోయే పండగ దీపావళి.

బెంగాల్, అస్సాం, ఒరిస్సా వంటి కొన్ని రాష్ట్రాలలో దీపావళిని పితృపూజ్యంగా భావిస్తారు. కలకత్తా నగరంలో కాళీని అర్చించి రావణాసుర దహనం చేస్తారు. మిగిలిన ప్రాంతాలలో వారి వారి పితృదేవతలను ఆహ్వానించి పూజించి వారికి తగిన నివేదనలు సమర్పించి సాయంత్రం దీపాలు వెలిగించి దివిటీల ద్వారా కూడా కాగడాలను పట్టుకుని ఇలా ప్రార్థిస్తారట: మా వలన ఏదైనా తప్పు ఒప్పులు అయితే క్షమించి దీవించండి. మేమిచ్చిన ఈ ప్రసాదాన్ని స్వీకరించి దివ్యలోకాలకు వెళ్లిపోండి. మీకు దారి చూపే మార్గదర్శ సూచికలుగా మేము దీపాలు వెలిగించాము, గ్రహించండి అని రంగురంగుల రంగవల్లులు, పూల తోరణాలు, తీపితో పలకరింపులు ఇవన్నీ సామాన్యంగానే జరుపుతారు. ఇది ఒక విధమైన సంప్రదాయం.

మహారాష్ట్ర. మహారాష్ట్రలో మొదటి రోజు గోవులను పూజ చేసి హారతులిస్తారు. ఇళ్లను గోమయంతో అలికి ముగ్గులు పెడతారు. రెండో రోజు ధన్తెరాస్ అంటే ధనత్రయోదశి. ఆ రోజు ఏదో ఒక వెండి లేదా బంగారు లేదా కొత్త రూపాయలను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఈ రెండు రోజుల్లో మొదటి రోజు గోవులను అలంకరించి ఊరేగించి పూజించటం ఆనవాయితీ. ఇందుకు కారణం శ్రీకృష్ణుడు గోపాలుడు. గోవుల నుండి పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ గ్రహించి ప్రేమగా స్వీకరిస్తాడు. ఆ గోవులను కాళింది మర్దన సమయంలో రక్షించి తన తల్లి ప్రేమను వాటి పట్ల నిరూపించుకుంటాడు. మహారాష్ట్రలో జన్మించి పేరుగాంచిన శివాజీ చక్రవర్తికి అతని తల్లి జిజియాబాయి బాల్యప్రాయం నుండి ఉగ్గుపాలతో ధైర్య సాహసాలను, పట్టుదలను, స్థైర్యాన్ని నూరిపోసి పెంచిందట. అందుకే మహారాష్ట్రలో ఈ గోపూజ చేసి స్త్రీలంతా తమ బిడ్డలను శివాజీ మార్గంలో నడిపించేలాగా ఆశీర్వదించమని గోవులను ప్రార్థిస్తారట. చతుర్దశి నాడు తలస్నానాలు చేస్తారు. నరకాసుర వధ సమయంలో తన ఒంటిని అంటుకుని ఉన్న మైల రక్తాన్ని పరిశుభ్రపరిచేందుకు శ్రీకృష్ణుడు అభ్యంగన స్నానం ఆచరించారట. అందువల్ల ఈ స్నానం యావత్ భారతదేశంలోనూ తప్పనిసరిగా ఆచరింపబడుతోంది. మనలోని మాలిన్యాలు పారత్రోలి పవిత్రత సంతరించబడేలాగా శరీరాన్ని మనస్సును దృఢపర్చమని ఆచరించాలి ఈ స్నానాన్ని. స్నానానంతరం కొత్త దుస్తులు ధరించి వారి సంప్రదాయానుసారం తీపిని తింటారు. అమావాస్య రోజున అనేక నూనె దీపాలతో పాటుగా ఒక నేతి దీపం రాత్రంతా వెలిగేలా చూస్తారట. మరునాడు ఆ నేతి దీపం తాలూకు నుసిని తీసి స్త్రీలు కళ్ల కాటుకగా ధరించి మంగళప్రదంగా ఉంచమని దీప దేవతను ప్రార్థిస్తారట. ఆ రోజంతా శ్రీ మహాలక్ష్మిని ఆవాహన చేసి ధూప దీప నైవేద్య దక్షిణ తాంబూల భరితంగా పూజించి అర్చిస్తారు. ఏ ఇంట దీపాలుండవో ఆ ఇంటికి లక్ష్మి ప్రవేశించదు అని విశ్వసిస్తారు. అందుకే అన్ని ఇళ్లను గుమ్మాలను దీపాలతో, పూలతో, రంగువల్లలతో అలంకరిస్తారు. ఆ మరునాడు అనగా ఐదవ రోజు భాయిదూజ్ అంటే అన్నా చెల్లెళ్ల పండగ. ఆ రోజు అన్నా చెల్లెళ్ళు ఒకే ఇంట గడిపి ఒకరినొకరు బహుమతులు ఇచ్చుకుని కలిసి భుజించి వారి ప్రేమ శాశ్వతంగా అలాగే ఉండాలి అని, అన్న చిన్నవాళ్లకు రక్షగా ఉండాలని వాళ్లు ప్రార్థన

గుజరాత్ ఈ రాష్ట్రంలో కూడా 5 రోజుల పండుగ ఆనవాయితీయే. చాలా వరకు మహారాష్ట్రలో లాగానే అంతా జరుపుకుంటారు. కాని గుజరాత్ మన దేశంలోని అనేక వ్యాపార వ్యవహారాలకు పట్టుకొమ్మ, ముఖ్య కేంద్రం. అదీకాక ఈ వ్యాపారస్తులందరికీ దీపావళి తమ తమ వ్యాపారాలను ప్రారంభించే నూతన సంవత్సరంగా భావిస్తారు. అందుకని దీపావళి నాడు వాళ్లు ఇళ్లనే కాకుండా వ్యాపార సంస్థలు, షాపులు, ఫ్యాక్టరీలు అన్నింటిలోనూ పూలతోనూ, ముగ్గులతోనూ, దీపాలతోనూ అలంకారాలు చేస్తారు. పూజారులను పిలిపించి వారి చేత తమ తమ వ్యాపార సంబంధిత నూతన పుస్తకాలను, తదితర సామగ్రులను పూజలో పెట్టించి పూజ చేయించుకుంటారు. పూజ అనంతరం వాటిపై ఓం ప్రథమంగా దైవనామం రచించి ఉంచుకుంటారు. తెల్లవార్లు తలుపులు తెరిచి ఉంచుతారు. శ్రీ మహాలక్ష్మి ఏదో ఒక సమయాన లోపలికి రాగలదు అని వారి విశ్వాసం. 5వ రోజైన భాయిదూజ్ గుజరాతీయులకు కూడా నిజంగానే వాళ్ల నూతన సంవత్సరం, అంటే తెలుగు వాళ్ల ఉగాది మాదిరిగా అనమాట. అందువల్ల ఆ రోజు మళ్లీ అందరూ కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నిస్తారు. అన్నా చెల్లెళ్ల పరస్పర అనురాగం, కలిసి భోజనాలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోటాలు, ఇలా ముగుస్తాయి వారి దీపావళి సంబరాలు.

కర్ణాటక. ఈ కర్ణాటకలో 2 రోజులు మాత్రమే దీపావళి జరుపుకుంటారు. చతుర్దశి నాడు యముడిని ప్రార్థించి అతన్ని సంతోషపరిచే నిమిత్తం ఏదైనా మెటల్ వస్తువును కొని తెచ్చుకుంటారు. అమావాస్యను పాటించరు. ఆ మరునాడు పాడ్యమిని బలిపాడ్యమిగా భావించి బలిచక్రవర్తిని స్మరించి తమ పూజలు ముగించుకుతారు. పువ్వులు, రంగవల్లులు, దీపాలంకరణ, టపాకాయలు ఇవన్నీ మామూలే. ప్రతి రాష్ట్రంలోనూ సంబరాలు సరిసమానంగా పిల్లల సందడి, టపాకాయల మోతలు, ఈ హడావుడి అంతా దీపావళి పండుగే. సమయలోపం వల్ల కొన్ని ముఖ్య రాష్ట్రాలు, అతి ముఖ్య సాంప్రదాయాలు మాత్రమే ముచ్చటించుకోగలిగాము. అయితే ఎంతసేపు ఇదేనా పండుగంటే, కొత్తవి కొంటున్నాము అంటూ అతిగా ఖర్చు చేయటం, తినడం, తిరగటం ఇదేనా మనిషికి ముఖ్యం? కాదు కాదు. ఈ పండుగ మాత్రమే కాదు, ఏ పండుగ అయినా మనలో కూడా మార్పులొచ్చి అంధకారం వంటి అహంకారం, అధికార బలం, అసూయ వంటి చీకట్లు తొలగించుకుని వెలుగులోకి తెచ్చుకోవటమే అసలైన పండగ. అంత తేలిగ్గా అవుతుందా ఇది? సాధన కావాలి. ముఖ్యంగా మనలోని అవగతాలను మనం గుర్తించుకుని సిగ్గుపడకుండా వాటిని నిర్మూలించుకోవటానికి సాధన చెయ్యాలి. ఒక వ్యక్తి పుట్టుకతోనే ఒక కుటుంబ సభ్యుడుగా పుడతాడు. పెద్దవుతున్న కొద్దీ ముందు కుటుంబం, తర్వాత సంఘం, ఆ తరువాత దేశం, ఇలా అంచెలంచెలుగా వ్యక్తి సమిష్టి రూపంలోకి మారతాడు. అన్నింటికీ ఆధారపడే జీవితం అవుతుంది. ఇచ్చిపుచ్చుకోటాలు, వ్యాపార వ్యవహారాలు, ఇలా ఎడతెగని జీవన స్రవంతిలో పడిపోతాడు. తన అసలు వ్యక్తిత్వాన్ని, విలువల్ని మర్చిపోయి ఎంతసేపు పోటీపడి స్థానం దక్కించుకోవాలన్న ఉరవడి, లంచగొండితనం, అసూయ ఇలా ఎన్నెన్నో అవగుణాల వలల్లో చిక్కుకుంటాడు. వ్యక్తికి అసలు ఆధారం ధర్మం. ధర్మానికి కట్టుబడి ఉండి సత్యాన్ని మాత్రమే తన ముఖ్య ధర్మంగా, నీతి నియమాలను గోడలుగా తన ఇంటి వంటిని నిర్మించుకుని ఈ సత్యం ధర్మం అతనిలో నిస్వార్థాన్ని మేలుకొలిపి ప్రేమ, తద్వారా త్యాగగుణం ప్రజ్వరిల్లి జ్యోతిలాగా వెలుగుతాయి అతని అంతర్దిశలో. ముందు తనేమిటో, తనలో రావలసిన మార్పులేమిటో గుర్తించి ఆ దశలో వెళ్లేలాగా సాధన చెయ్యాలి. ఇది ఇతరుల కోసం కాదు, తన కోసమే. ముందు మన ఆత్మవిశ్వాసం, మన ఆత్మగౌరవం నెలకొనేలాగా, నిలబెట్టుకునేలాగా మనుగడ సాగిస్తే బయట సంఘం, దేశం, ప్రపంచం అందరూ గుర్తించి మనల్ని గౌరవిస్తారు. మనిషి మొదట తనలోనే ఉన్న సుగుణాలను నడవడికలోనికి ఐక్యపరుచుకుంటే అతనికి అన్నింటా భగవద్దర్శనం కనబడుతుంది, ప్రేమ ఏర్పడుతుంది. సహస్ర శీర్ష పురుష అన్న పురుష సూక్తంలోని వాక్యంతోనే భగవంతుడిది సహస్రత్వం, అంతేకాని ఏకత్వం కాదు అని తెలియజేస్తోంది. రాయిలో, రప్పలో, కొమ్మలో, రెమ్మలో, చీమ నుంచి ఏనుగు వరకు జంతుజాలాలన్నిట్లో అసలు భగవంతుడు లేని స్థలమే లేదు. దుర్లభమైన నరజన్మ ఎంతో అదృష్టం మీద కాని లభ్యం అవ్వదు. నరుడికి ఆలోచనా శక్తి, మేధ అనేక గుణాలను ఇమిడ్చి సృష్టించాడు భగవంతుడు. పుట్టుకతో ఎవరు అసురులుగా పుట్టరు. వాళ్లు పెరిగి పెద్దయ్యాక గుణాలు మారతాయి. దీనికి ప్రధానంగా మనిషి యొక్క పంచేంద్రియాలు దోహదం చేస్తాయి. ఎలా? మొట్టమొదట దృష్టిని తీసుకుందాం. తన ఇంటి పరిధి నుండి బయటికి రాగానే కనబడే
ప్రపంచంలోని అందాలను చూసి చలించటం స్నేహితుల సహవాస దోషం వలన తనకి తెలియకుండానే చెడు మాటలు విని ప్రభావితం అవుతాడు. వీటి వలన అతని చేతులు చెయ్యకూడని తప్పులు చేస్తాయి, కాళ్లు వెళ్లకూడని ప్రదేశాలకు వెళ్తాయి, అతని మెదడు నిండుగా సహవాసుల ప్రేరణలు మారుమోగుతుంటాయి, అవే ఆలోచనలు శరీరంలోకి జీర్ణమైపోతాయి, అసురుడిగా మారతాడు. సంఘంలోని ప్రతి వ్యక్తికి ఇలాంటి వారే ఉండరు. మంచికి మారుపేరుగా ప్రేమను పంచి ఇవ్వగలవారు అనేకులున్నారు. ఒకసారి స్వామి దగ్గర అతి ముఖ్య భక్తులు ఒకరు, "స్వామి, మా ఊర్లో ఉంటున్నప్పుడు అనేకులు స్వామికి కూడా నిందాపూరిత వాక్కులతో పరిహసిస్తుంటున్నారు. అప్పుడు ఏం చెయ్యాలి స్వామి?" అని అడిగారు. వెంటనే స్వామి, "నీకు చెవులున్నాయి, విన్నావు. నీకు కాళ్ళు కూడా ఉన్నాయి కదా, అక్కడి నుంచి వెళ్లిపో" అన్నట. అందుకే మనం ఎంచుకునే మన స్నేహ బృందం ఎలా ఉండాలో సూక్ష్మంగా ఎంత బాగా చెప్పారు స్వామి, చూశారా? అందుకే మనం ఎప్పుడూ సత్సంగంలోనే, సమిష్టిలోనే ఉండాలి. దీని గురించి స్వామి ఒక శ్లోకం ద్వారా తన అభిప్రాయాన్ని తెలియపరిచారు. వారిని అనుకరించే సాహసం నాకు లేదు, కవితగా చదువుతాను. "కన్నులనిచ్చినదెందుకో తెలుసా? అన్నీ చూసేటందులక కాదు, కాదు, దేవదేవుడైన కైలాసవాసుని చూసేటందులకు. చెవులను ఇచ్చింది ఎందుకో తెలుసా? శబ్దము వినేటందులక కానే కాదు, భగవానుని కీర్తన వినేటందులకు. నోటిని ఇచ్చిందెందుకో తెలుసా? మాటలు పలికేటందులక. ఆర్తామనుడు దేవదేవుని కీర్తన పాడేటందులకు. చేతుల్నిచ్చిందెందుకో తెలుసా? మూతికి ముద్దందించుటగా. పతిత పావనుడవు శివుని పూజలు చేతులారా చేసేటందులకురా. పొందుగా పాదములిచ్చిందెందుకు? సందులు గొందులు తిరుగుటక. అందుకు కాదు, నందివాహనుని మందిరమ్మున తిరుగుటకు. తెలివిని ఇచ్చిందెందుకో తెలుసా? కలిమిని సంపాదించుటక కాదు, కాదు, నాలుగు రోజుల నాటకమిది అని నగ్న సత్యమును ఎరుగటకు. దేహమిచ్చిందెందుకో తెలుసా? దేశములన్నీ చుట్టుటక. పరోపకారార్థమిదం శరీరమను పదమును ఆచరణలో ఉంచుటకు. చూశారా స్వామి ఎంత మృదువుగా, మధురంగా మన గుండెలోకి, మన మనసులోకి, మన శరీరంలోకి అలా సులువుగా వెళ్లిపోయేంత చాలా అందంగా చెప్పారు కదా. కాని మనం దాన్ని ఎంతవరకు పాటించగలుగుతున్నాము అన్నది మనల్ని మనమే విమర్శించుకుని చూసుకోవాలి. ఎక్కువ ఎక్కడ సత్కార్యాలు నిర్వహిస్తున్నారో అక్కడే ఉండాలి. ఎక్కడ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్లగలగాలి. ఎక్కడ భజనలు, పూజలు, సామూహిక సత్సంగాలు, గోష్ఠులు జరుగుతున్నాయో వాటిలో పాలు పంచుకోవాలి. దైవ కార్యాలను తమ జీవనోపాధికి వెచ్చించే సమయం కంటే ఎక్కువ వెచ్చించాలి. ఒకరన్నారు, "నాకు మంచి చెప్పేవారికి ఒక నమస్కారం, నాకు చెడు చెప్పేవారికి కూడా ఒక నమస్కారం" అని. "అదేమిటయ్యా?" అంటే, "అవును, నాకు మంచి సహవాసమిచ్చేవాళ్లకి నాకు ఎన్నడూ దూరం అవ్వద్దని ప్రార్థిస్తూ ఒక నమస్కారం, నాకు చెడు చెప్పాలని చూసేవాళ్లకి ఎప్పుడూ నాకు దూరంగా ఉండండి అని ప్రార్థిస్తూ ఒక నమస్కారం." ఎంత మంచి సంస్కారం! ఇది ఎలా లభ్యమవుతుంది? షాపుల్లో దొరుకుతుందా? ఎవరైనా అద్దెకి ఇవ్వగలరా? ముందు కొంతవరకు స్వతహాగా జన్మ సంస్కారం ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా. దాన్ని అతను జన్మించిన కుటుంబంలోని ఇతర సభ్యులు పాటించే నియమాలు, నడవడికలు, నేర్పిన పలు విధాల సముచిత ఆలోచనా విధానాలు, ఇవన్నీ అతన్ని మెరుగుపెట్టిన వజ్రంలాగా తయారు చేస్తాయి. ఇటువంటి వాళ్లు బాహ్య ప్రపంచంలో కూడా ధర్మం, నీతి,
సత్యం వంటి అతి ముఖ్య నడవడికలను ఆచరించుదాం. ప్రేమను పలువురితో పంచుతారు, పెంచుతారు. ఇంతవరకు ఏం కావాలి? దైవభక్తి, ప్రేమ కావాలి. ఇవి కూడా బాహ్యంలో లభ్యం కావు, మనలోనే ఉన్నాయి. లౌకికమైన వస్తు విషయాలు ఎంతో అశాశ్వతాలు. ఈ శరీరం కూడా అంత అశాశ్వతం. నరజన్మగా పుట్టిన అదృష్టానికి భగవత్ చింతనను ఆశ్రయించి తరించవచ్చు. కాని మానవులు ఏ గుడికెళ్లినా, ఏ గురువు దగ్గరికెళ్లినా ఎదురుచూసేది లాభం, ధనం, ప్రమోషన్లు, ఇంకా పెద్ద పెద్ద లెవెల్లో కాంట్రాక్టులు, టెండర్లు, వీటికోసం ఆశలు, మొక్కులు. ఎంతో లాభం వస్తే తన మొక్కిన మొక్కులు తీరుస్తాడు. కొన్ని గుడి హుండీలలో లక్షల వేల కట్టలు లేదా బంగారు నాణాల మూటలు ఇలా వేస్తాడు. ఇది కోరిన కోరిక తీరితేనేగా చేస్తాడు. అదే నిజంగా గనక ఎవరైనా ఒక క్యాన్సర్ పేషెంట్కి గాని, చాలా బాగా ర్యాంకులు తెచ్చుకున్నా, ఇంకా ముందు చదవలేని అత్తె గుడికెళ్లినా, ఏ గురువు దగ్గరికెళ్లినా ఎదురుచూసేది లాభం, ధనం, ప్రమోషన్లు, ఇంకా పెద్ద పెద్ద లెవెల్లో కాంట్రాక్టులు,

స్టూడెంట్ గాని వైద్యానికి చదువుకి ఇమ్మంటే ఇస్తాడా? హృదయం ఒప్పుతుందా? మరింకెప్పుడు మనలో హృదయ వైశాల్యం ఏర్పడి సంకుచితత్వం స్వార్థం తొలుగుతాయి? ఈ మనోవ్యాధులు పోతే కాని నిస్వార్థం త్యాగం ప్రేమ చోటు చేసుకోలేవు. ఇవన్నీ సత్యం ధర్మం త్యాగం మీద ఆధారపడి ఉన్నాయి. వీటి మీద మానవుడి ఆధ్యాత్మిక ప్రగతి ఆధారపడి ఉంటుంది. అందుకే చైతన్య ప్రభు మహారాజు ప్రహ్లాదుడు, నారాయణ మాకు నువ్వే కావాలి, నీ ప్రేమ, నిన్ను సర్వదా సర్వత్రా చింతించుకోగా మనశ్శక్తి కావాలి, మాకు మరేది వద్దు అని ప్రార్థించి భగవంతుని గుండెలో స్థానం సంపాదించుకున్నారు. నిజానికి చైతన్య ప్రభు ఒకసారి చదువు నిమిత్తం తల్లి అనుజ్ఞ కోరడానికని వెళ్లారు. ఆవిడ మామూలు చదువులు చదివితే ఎన్ని చదివినా అది విత్తము గడించటానికి, అహంకారం అధికార వ్యామోహాలు ప్రబలగానికి సహాయపడగలవు. అదే కనుక ఆధ్యాత్మిక విద్యను ఆశ్రయిస్తే అంతర్జ్యోతి వెలుగుతుంది, దైవాన్ని చూడగల శక్తి కలుగుతుంది అని సలహా ఇస్తుంది. అది చైతన్యుడి మనస్సుకు హత్తుకుపోయి ఆ క్షణం నుంచే శ్రీకృష్ణ పరమాత్ముని నామస్మరణలో నిమగ్నుడై తుదకు పరమాత్మలో ఐక్యమవుతాడు. పుట్టిన బిడ్డ కో కో కూ అని ఏడిస్తే దాని అర్థం కోహం అనగా నేనెవర్ని నేనెవర్ని అని. అయితే కళ్ళు విప్పగానే ప్రపంచాన్ని చూస్తూనే మాయ కమ్మి ఆ ప్రశ్న మర్చిపోతాడు. కొండకుచో కొందరికి తత్వం దైవ జిజ్ఞాస తామెవరో తెలుసుకోవాలన్న ఆలోచన కలిగినప్పుడు మళ్లీ ఈ కోహం అన్నది గుర్తొస్తుంది. దానికి జవాబే సోహం. హంస మనలోనే హంసరూపంలో ఉన్న జ్యోతిస్వరూపమే ఆత్మ. పరమాత్మ ఆత్మ ఇవి రెండూ వేరు కావు అని గ్రహించటానికి ప్రయత్నం చేసేదే సాధన. బుద్ధుడు భార్యాబిడ్డలను రాజ్యాన్ని విస్మరించి ఎన్నెన్నో యాత్రలు చేస్తాడు, ఎందరో గురువులను సందర్శిస్తాడు, ఆఖరికి గ్రహిస్తాడు వీరందరిలో కాదు, ఈ యాత్రల్లోనూ కాదు, నాకు కావలసిన దైవ జ్ఞానాన్ని నేనే దర్శించగలగాలి అని తలంచి తానొక్కడే ఏకాంతంలో ధ్యానం చేసి జప తప సాధనల ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అయితే మళ్లీ తాను ఒక్కడే తన స్వార్థానికి దీన్ని ఉపయోగించుకోలేదు, కొన్ని లక్షల వేల బౌద్ధులను తయారు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల బౌద్ధ ఆరామాలు నెలకొన్నాయి. ఇక్కడ బుద్ధుడు ఏకత్వం అయితే బౌద్ధమత విస్తరణ అనేకత్వం అవుతుంది. మనం ఎవరినైనా ఇష్టపడితే వాళ్లని మెప్పించాలని ఎంతో మంచిగా మాట్లాడతాము, ప్రేమ కురిపిస్తాము. మనిషి కోసం మనిషే ఇంత ప్రయత్నం చేస్తే మనిషిని సృష్టించిన దేవుణ్ణి ప్రేమించాలన్నా ఆయన మెప్పు సంపాదించాలన్నా ఇంకెంత ప్రయత్నం చెయ్యాలి? మొండి పట్టుదల, అంతులేని ప్రేమ, దైవం తప్ప అసలు మనకింకేదీ వద్దు అనే అంత తపన, ఆరాటం, ఇవన్నీ తారస్థాయిలో మనిషిలో పాతుకుపోవాలి. అప్పుడే దైవం కరుణ అనుగ్రహం ప్రేమ ఆశీస్సులు అందుకోగలుగుతాము. మనిషిలోని ఈ గుణాలన్నీ అతనిలోని ఆత్మవిశ్వాసాన్ని ధైర్య స్థైర్యాలను పెంచుతాయి. ఇవి పెరిగితే మనిషి తాను నమ్మిన ధర్మాన్ని నీతి తప్పని నైజాన్ని సత్యాన్నే పలుకగల నిబ్బరాన్ని అన్నింటినీ పొందగలుగుతాడు. ఇన్ని సుగుణాలను సంతరించుకున్న మానవుడు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ మరోపక్క తన విద్యుక్త ధర్మాన్ని కూడా పాటించాలి. కుటుంబ పోషణ, తల్లిదండ్రుల బాధ్యత, భార్యాబిడ్డలను అన్యోన్యంగా చూసుకోవటం, సంఘం పట్ల కూడా తనకి బాధ్యత ఉంది అని గ్రహించటం. ఈ ప్రస్తుత కాలంలో మానవుడు కాలం కంటే వేగంగా పరుగులు తీస్తున్నాడు.

ఉద్యోగంలో పోటీలు, ఖర్చులు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటున్నాయి. నైతిక విలువలు పడిపోయాయి. ఒకరితో ఒకరు సమయం గడపలేకపోతున్నారు. ఇది చాలా తప్పు. ఎంత పెద్ద పదవులు నిర్వహిస్తున్నా నిరాడంబరమైన జీవితాన్ని ఉండాలి. మొట్టమొదటిది తన కుటుంబం అని గ్రహించాలి. పార్టీలు, సినిమాలు వంటి వ్యర్థమైన వాటి కోసం సమయాన్ని వృధా చేసుకోవద్దు. జరిగిన క్షణం తిరిగి రాదు. చిన్నప్పటి నుంచి మనిషి స్థిరపడేదాకా అతనికి వెన్నెముకలాగా ఉంటారు అతని తల్లిదండ్రులు. వాళ్లు వెళ్లిపోతే తిరిగి రాలేరు, కనబడరు. అప్పుడు మీరు చింతించిగాని ఏడ్చిగాని ఏం ప్రయోజనం? అందుకే మీ ఇంటి పెద్దలతో రోజు కొంత సమయం కేటాయించి వారితో గడపాలి. మీ పిల్లలతో కూడా సమయం గడపాలి. అలా గడిపితేనే తప్ప వాళ్లు సరియైన మార్గంలో ఉన్నారా లేదా అన్నది మీకు తెలీదు. మీరు వారితో ఉంటున్నప్పుడే పిల్లలు కూడా మీతో తమ ఇష్టాయిష్టాలను పంచుకుని మీరు మీ తల్లిదండ్రులను ఎలా చూస్తున్నారో గ్రహిస్తారు. రేపు వాళ్లు కూడా మీ పద్ధతికి నేర్చుకుని అదే మార్గంలో పయనించి మీ బాధ్యత స్వీకరిస్తారు. బా, ఈ గోలంతా ఎందుకు? బ్రహ్మచర్యం తీసుకుంటే పోలా అనుకోవచ్చు. బ్రహ్మకు చేరువ కాగల చర్యలు చెయ్యడమే బ్రహ్మచర్యం. అంతేగాని పెళ్లి చేసుకోకుండా ఉండటం కాదు అని మన స్వామి అన్నారు. కనుక వ్యక్తి తన జీవితంలో బ్రహ్మను చేరుకోగల చర్యలను నిర్వహిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. స్వామికి తమ జీవిత ఫలాన్ని ప్రసాదంగా అర్పించగలగాలి. ఆ రోజే అసలైన పండగ. గుండెలను నింపే వెలుగే అసలైన దీపావళి పండగ.

ఇంతవరకు మీరు భరత భూమిలో దీపావళి సంబరాలు అంతరార్థం శ్రీమతి కల్పనా వల్లూరి గారు అందించిన కార్యక్రమాన్ని విన్నారు. ఇంతటితో ఈనాటి దీపావళి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు ముగిస్తూ రేడియో సాయి తెలుగు బృందం నుండి గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ చక్కని పాటల అనంతరం తదుపరి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అంతవరకు సెలవు. సాయిరాం.

0: Dear listeners, let us light the lamp of Sai love in as many hearts as possible, creating smiles and joy all around. Wishing you a bright, beautiful and exciting Diwali.
1: ఇంతవరకు మీరు 19 అక్టోబర్ 2017 జరిగిన దీపావళి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. యువత సనాతన భావం సనూతన రూపం కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో మానవతా విలువలపై శ్రీ సత్యసాయి విద్యా సంస్థల రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ స్వామి చిరకాల భక్తులు అయిన శ్రీ గంగాధర శాస్త్రి గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో మొదటి భాగాన్ని మీరు వింటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీ గణేష్, శ్రీ సాయి ప్రసాద్.

0: ఓం శ్రీ సాయిరాం. జంతునాం నరజన్మ దుర్లభం. ఈ సకల చరాచర సృష్టిలో మానవ జన్మ ఎంతో పవిత్రమైనది, ఉత్తమమైనది, అసాధారణమైనది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. భగవంతుని యావత్ సృష్టిలో మానవునికి మొదటి స్థానం ఇవ్వబడింది. ఎవడు మానవుడు, ఎందుకీ ప్రథమ స్థానం అంటే మంచి చెడ్డలను గుర్తించగల విచక్షణ జ్ఞానం మనిషికి మాత్రమే ఉంది. దైవత్వాన్ని చేరగల అవకాశం, అర్హత మానవత్వానికి మాత్రమే ఉంది. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు గారు చెప్పిన దానిని మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో అదేవిధంగా మనిషి అంటే కనిపించే ఆకారం కాదు, ఆ జీవిని మనిషిగా వ్యక్తం చేసే మానవత్వం, దానికి ఉండే లక్షణాలు అనే విషయాన్ని మనం గుర్తించాలి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఎన్నోసార్లు వారి ఉపన్యాసాలలో మానవ జన్మకుండవలసిన లక్షణాలను, మానవతా విలువలను గురించి బోధించారు. అదే సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస. ఈ ఐదు గుణాలను కలిగి ఉన్నప్పుడే ఆ జీవి సంపూర్ణమైన మానవునిగా రూపుదిద్దుకుంటాడు. ఈ విలువలను పాటించలేని మానవుడు మానవాకారంలో ఉన్నా జంతువుతో సమానమే. కనుక నేటి యువత ఆచరణా మార్గంలో పెట్టవలసిన వాటిలో మానవతా విలువలు ముఖ్యమైనవి. యువత సనాతన భావం, సనూతన రూపం కార్యక్రమంలో ఈ అంశంపై జరిగే చర్చా కార్యక్రమంలో మన అతిథిగా స్వామి చరికాల భక్తులు శ్రీ గంగాధర శాస్త్రి గారు మనతో ఉండటం విశేషం. సాయిరాం శాస్త్రి గారు, అదేవిధంగా మన రేడియో సాయి సోదరుడు శ్రీ గణేష్ కూడా మనతో ఉన్నారు. మానవ అన్న పదానికి అర్థాన్ని వివరిస్తూ స్వామివారు ఇలా అన్నారు, మా అంటే అజ్ఞానము, నా అంటే లేకుండా, వా అంటే వర్తించేవాడు. కనుక మానవ అంటే అజ్ఞానం లేకుండా వర్తించేవాడు అని అర్థం. నేటి మనిషిని కాని యువతని కాని చూస్తే ఈ దైనందిన జీవితంలో విజ్ఞానం కొరకు బయట వెతుకుతూ తనలోని సుజ్ఞానాన్ని మరచి మానవతా విలువలను కూడా మరిచిపోతున్నాడు. శాస్త్రిగారు, ముందుగా ఈ మానవతా విలువలు అంటే ఏమిటో కాస్త వివరిస్తారా?
1: ఓం శ్రీ సాయిరాం. గణేష్, సాయి ప్రసాద్, మీకు కూడా మనఃపూర్వకంగా సాయిరాం తెలియజేసుకుంటున్నాను. శ్రోతలకు కూడా మనఃపూర్వకంగా సాయిరాం తెలియజేసుకుంటూ ఈ మానవతా విలువలు అనేటటువంటి వాటి గురించి మనం అర్థం చేసుకోవటం, ఇది ఒక మహోన్నతమైనటువంటి యజ్ఞంతో సమానం. ఇది అంత సులభ సాధ్యంగా అర్థమయ్యేటటువంటి విషయాలేమీ కాదు. ఎందుకంటే మనకు అర్థమైనట్టుగానే తోస్తుంది కానీ మనకు అర్థం కావు. దీనిలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ఇప్పుడు నేను తెలియపరచబోయేటటువంటి విషయములు కానీ మనం అనేక గ్రంథముల ద్వారా తెలుసుకున్నటువంటి విషయములు కానీ మనకి బోధపడినట్లుగానే కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడూను. కానీ దురదృష్టం ఏమిటంటే మానవుని యొక్క నేచర్లో, మానవుని యొక్క ప్రకృతిలో, మానవుని యొక్క స్వభావంలో ఒక మహోన్నతమైనటువంటి క్లిష్టమైనటువంటి వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణం ఒకటి ఎప్పుడూ గోచరిస్తూ ఉంటుంది. దాని గురించి చాలామంది మహానుభావులు చాలా రకాలుగా వివరించారు. కాకపోతే మనం దాని యందు ఎక్కువగా శ్రద్ధ వహించాం అర్థం చేసుకోవటానికి. అదేమిటంటే మానవునిలో ఉన్నటువంటి ఒక క్లిష్టమైనటువంటి అంశం ఏమిటంటే మరుపు అనేటటువంటి అంశం. ఆ మరుపు అనేటటువంటిది ఎటువంటిది అంటే, విన్నంతసేపు మనకి అవన్నీ తెలుస్తూనే ఉంటాయి, అర్థమవుతూనే ఉంటాయి. విన్న తరువాత కూడా ఏమనుకుంటామంటే మనం వీటన్నింటినీ తప్పనిసరిగా పాటించాలి, నిజమే మానవుని యొక్క జీవితం మహోన్నతమైనటువంటి జీవితం, జంతునాం నరజన్మ దుర్లభం, మనం అన్ని జంతువుల కంటే కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి జంతువుగా వర్ణించబడింది, ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం. కానీ విన్నంత మాత్రం చేత ఏమైనా ప్రయోజనం కలుగుతోందా? దిస్ ఫండమెంటల్ క్వశ్చన్ అనమాట. దాన్ని ఆన్సర్ చేసిన తరువాతే అసలు మానవతా విలువలు, వీటి గురించి మనం వినడానికి ప్రయత్నం చేయటం, వాటిని అర్థం చేసుకోవటం, ఇవన్నీ కూడా ఆ సందర్భంలో అమలులోకి వస్తాయి. అవి ఊరికే మనం వింటున్నాం కదా అని వింటే ప్రయోజనం ఏం లేదు. ఎందుచేత ప్రయోజనం లేదంటే, మనందరం కూడా ఎంతో అదృష్టవంతులం. ప్రథమంగా ఎందుకు అదృష్టవంతులు అంటే, భగవాన్ బాబా గారు భూమి మీద అవతరించి క్లిష్టమైనటువంటి సందర్భంలో మనందరినీ వారి హక్కును చేర్చుకుని వారి దగ్గరికి తీసుకొచ్చి మనం వచ్చామంటే నమ్మదగ్గ విషయం కాదు. అది భగవంతుడు తాను ప్రపంచానికి ప్రకటించి ఉన్న విషయం ఏమిటంటే, నా సంకల్పం లేనిది ఎవరూ ఇక్కడికి రాలేరు అని అది చాలాసార్లు చెప్పారు స్వామి. వారు ఇక్కడికి రాలేరు. అదేవిధంగా స్వామి ఇంకొకటి కూడా చెప్పారు, బయట ప్రపంచంలో తిరుగుతున్నటువంటి మానవులు కూడా దేవాలయాలకు వెళ్లటం కానీ, వారి వారి మతములకు సంబంధించినటువంటి ఆలయాలను వాళ్ళు దర్శించటం కానీ, అక్కడ ప్రార్థించటం కానీ భగవంతుని కృపచేత మాత్రమే సాధ్యమవుతుంది. అది అంతేకాని వాళ్ళందరూ వీళ్ళేం ప్రార్థించరు. వాళ్ళు ఈ ప్రార్థించడం అనేటటువంటిది దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించటం, వారిని దర్శించటం, వారి మాటలు వినటం, తద్వారా మన యొక్క ప్రవర్తనను మనం మార్పు చేసుకోవటం, ఇవన్నీ దేనికి ఏర్పడ్డాయి అంటే, మానవ జన్మ లభించిన తరువాత దాన్ని సఫలీకృతం చేసుకోవలసినటువంటి అవకాశం మనకివ్వబడింది. అవసరం, చాలా ముఖ్యమైన అవసరం అది. దీన్ని ఏమంటామంటే శాంక్టిఫైయింగ్ యువర్ లైఫ్ అంటాం. జీవితాన్ని నువ్వు శాంక్టిఫై చేసుకోవాలంటాం. ఎలా జరుగుతుంది అది? శాంక్టిఫై చేసుకోవడం అంటే ఏమిటి? అసలు శాంక్టిఫై చేసుకోవటం అంటే ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ మనకు అనాదిగా ఇవ్వబడుతూ వచ్చినటువంటి ఉన్నతమైనటువంటి విలువలను మన జీవితంలో పాటిస్తూ, ఎక్కడి నుంచైతే జీవితం అసలు మనకి ప్రసాదించబడిందో మళ్లీ అక్కడికి చేరుకోవటాన్నే, ఈ పథాన్నే ఆధ్యాత్మికం అంటారు. దీనికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలను కూడా వివరించారు స్వామివారు. ఎప్పుడో చెప్పారు దానికి కావలసినటువంటిది ఏమిటి అని. ప్రథమంగా మనకి కావలసినటువంటిది ఏంటంటే, మనకి ముఖ్యంగా ఉండవలసినటువంటి లక్షణం ఏమిటంటే, విశ్వాసం అనేటువంటిది ఒకటి ఉండాలి. స్వామి అస్తమాన్ చెప్పేవారు ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేవారు. నువ్వు నీకు ఫెయిత్ లేదనుకో, నేను ఏం చెప్పి ప్రయోజనం లేదు. నువ్వు ఏదైనా ఒక విషయం చేస్తే దాన్ని నమ్మాలి, దాన్ని విశ్వసించాలి. కొన్ని ఉదాహరణకి స్వామి సరదాగా చెప్తూ ఉండేవారు, నువ్వు విశ్వసించు దీన్ని అని వారు చెప్పేవారు. విశ్వసించినా విశ్వసించకపోయినా దానివల్ల కలిగేటటువంటి లాభం కానీ నష్టం కానీ నీకు సంబంధించిన విషయం అది. ఫర్ ఎగ్జాంపుల్, జాతశ్యహి మరణం ధ్రువం అంటారు, పుట్టినవాడు గిట్టగ తప్పడు. నేను నమ్మను అంటే నమ్మకపోతే మానేయి, నమ్మకపోతే ఎవడికి నష్టం లేదు. నువ్వు నమ్మేవు అనుకో, అప్పుడు ఓహో, అయితే ఎప్పుడో ఒకప్పుడు మానవ జీవితంలో ఈ దేహం విడిచిపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఆ దేహాన్ని ఎలా విడిచిపెట్టాలి, ఏ రకంగా మనం ప్రవర్తిస్తే ఏ పద్ధతిలో మనం విడిచిపెట్టగలుగుతాం అన్నటువంటిది కూడా మనకి తెలియచేయబడింది. ఉన్నతమైన మార్గంలో జీవితాన్ని గడిపి సత్యం, ధర్మం, శాంతి, అహింస ఇటువంటి విలువలన్నింటినీ పోషించుకుంటూ జీవితాన్ని గడిపితే సహజంగా, సాధారణంగా, అనాయాసంగా శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి అవకాశం మనకి లభిస్తుంది. అలా కాకుండా మనం విలువలను వేటిని కూడా పోషించకుండా పశుమార్గంలో ప్రవేశించి మిగతా పశువులకి మనకి భేదం లేకుండా మనం ప్రవర్తిస్తూ కనుక జీవితాన్ని మనం గడుపుకుంటే అనాయాసంగా మరణం లభించకపోవచ్చు. వీటన్నింటినీ మనకి అనేక ఆధ్యాత్మిక గ్రంథముల ద్వారా మనకి తెలియచేయబడ్డాయి. ఇవన్నింటినీ కూడా ప్రపంచంలో స్వామి మొట్టమొదటి నుంచి అవతారం ప్రకటించినప్పటి నుంచి చెప్తూ వచ్చిన ఒక మహోన్నతమైన విషయం ఏమిటి అంటే, అసలు ఈ దేశంలో పుట్టడమే చాలా అదృష్టం అని. భారతదేశం ఈ భూమికి ఉన్నటువంటి ప్రత్యేకత అటువంటిది. అది ఈ భూమి మాత్రమే ప్రపంచానికి వేదాలనిచ్చింది, ఉపనిషత్తులనిచ్చింది, ఇతిహాసములనిచ్చింది, అనేకానేక ఆధ్యాత్మిక గ్రంథాలనిచ్చింది, అనేకానేక అవతారములను ప్రసాదించింది. అవతారముల ద్వారా మానవుల యొక్క జీవితాలను సఫలీకృతం చేసుకోవటానికి ప్రయత్నం చేయడానికి అనువైనటువంటి పరిస్థితులను కూడా కల్పిస్తూనే వచ్చింది. ఎలా కల్పిస్తూ వచ్చింది, ఏం చేసింది? మన మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే, మనం ఏది చెప్పినా వినం. ది ఫండమెంటల్ మిస్టేక్ ఎక్కడుంది అంటే యూ లవ్ టు క్వశ్చన్ అనమాట. ప్రతిదాన్ని ప్రశ్నించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటావు తప్ప వాడు ఏ విషయం చెబుతున్నాడు ఆ విషయంలో ఏమైనా కాస్త సత్యం ఉందా, ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం, ఆ రకంగా మనం ప్రవర్తిద్దాం అన్నటువంటి భావన మనకి కనిపించటం లేదు. ఎందుకు కనిపించట్లేదంటే మానవుడు తనలో ఉన్నటువంటి పశు లక్షణాలని జయించలేకపోతున్నాడు. ఫండమెంటల్ గా స్వామి అస్తమానం అంటూ ఉండేవారు, నీ బేసిక్ ప్రాబ్లం ఏంటో తెలుసా అనేవారు. అంటే అన్నీ చెప్పేవారు వారు. ప్రథమంగా ఏం చెప్పారంటే యువర్ ఈగో ఇస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం అనేవారు. నీకు ఈగో అస్తమానం అడ్డం పడేది ఏంటంటే ఈగో. నేను ఏదైనా చెప్పి నీకు తెలుసా, నాకు తెలుసు అంటాడు. తెలియకపోయినా తెలుసు అంటాడు. తెలియకపోయినప్పటికీ కూడా నాకు నాకు తెలియంది ఏదీ లేదు అంటాడు. అసలు నాకు తెలియంది ఏదీ లేదండి అంటాడు. అంతేకాని నిన్ను ఒక్కసారి ఎప్పుడైనా నువ్వు చదువుకున్నావు, పిహెచ్డి చేశావు, పెద్ద ప్రొఫెసర్గా చేశావు, ఎన్నో పుస్తకాలు రాసావు, అన్నీ చేశావు, డిడ్ యూ ఎవర్ ఆస్క్ ఏ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, అసలు నిన్ను నువ్వు ఎప్పుడైనా ఒక ప్రశ్న వేసుకున్నావు? నువ్వు పిహెచ్డి చేసినంత మాత్రము చేత నీకు ఈ విశ్వములో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా ఆకళింపు అయ్యింది అని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. నువ్వు పెద్ద డాక్టర్ అయితే నీకు ఆ ఫీల్డ్లో కొంచెం జ్ఞానం ఉంది, నువ్వు ఎస్ట్రానమర్ అయితే ఆ ఫీల్డ్లో నీకు జ్ఞానం, మ్యాథమెటిషియన్ అయితే ఆ ఫీల్డ్లో ఉండొచ్చుగాక, నువ్వేదో ప్రొఫెసర్ ఒక సబ్జెక్ట్లో అయితే ఆ సబ్జెక్ట్లో నీకు కొంత నాలెడ్జ్ ఉంది అని. నీకు నీలాగే ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో చాలా. అంత మాత్రం చేత సర్వము తెలుసు అని అనుకోవటానికి అవకాశం లేదు, సర్వం తెలియడానికి అవకాశం లేదు. ఇక్కడ దిస్ ఈజ్ ది ఫండమెంటల్ బేసిక్ పాయింట్. నువ్వు తెలుసుకోవాల్సింది బేసిక్ గా ప్రపంచంలో ఏమవుతోందంటే, మేము చదువుకుంటున్నాం చదువుకుంటున్నాం అంటున్నారు, కానీ స్వామి ఎప్పుడు ఏం చెప్పారంటే చదువు ద్వారా నువ్వు పోషించుకోవలసినటువంటి విలువలను నువ్వు పోషించుకుంటున్నావా? ఏ చదువు అయితే నీకు విలువలను ఇవ్వదో దానిని చదువు అని అనరు అసలు. ఎడ్యుకేషన్ విచ్ డస్ నాట్ కన్ఫర్ వాల్యూస్ ఆన్ యూ ఈజ్ నాట్ టు బి ట్రీటెడ్ ఎస్ ఎడ్యుకేషన్ ఎట్ ఆల్. స్వామి విద్యా విధానంలో చక్కగా రెండు రకాల విద్యల గురించి చెప్పేశారు. పైగా స్వామిలో ఉన్న అద్భుతమైన లక్షణం ఏంటంటే నేను ఏది కొత్తది నీకు చెప్పటం లేదు అంటారు. హీ సచ్ ఏ వెరీ గ్రేట్ డెమోక్రాట్ అనమాట. ఆయన ఎంత గ్రేట్ డెమోక్రాట్ అంటే ఆయన్ని నువ్వు పొద్దున్నుంచి సాయంత్రం దాకా విమర్శించినప్పటికీ కూడా వారు కించిత్ బాధ కూడా పడరు. వారు ఏమంటారంటే నాకు చాలా సంతోషం అంటారు. ఎందుకు స్వామి, నన్ను తలుచుకున్నావు కదా, నువ్వు విమర్శించినా నన్ను తలుచుకున్నావు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అంటారు. అది జ్ఞానానికి పరాకాష్ట. అది అజ్ఞానం ఏమిటి అంటే ప్రతిదాన్ని చూసి ప్రతిదాని కూడా విమర్శిస్తూ దేనిని అంగీకరించకుండా నేను అనేటటువంటి భావనలో, నేనే సర్వము అనే భావనలో ఎప్పుడూ బతుకుతూ ఉండడం పశుత్వంతో సమానం అన్నమాట. అది భగవంతుడు ఒక డైరెక్షన్ లో ఆలోచిస్తుంటే మానవుడు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్ లో ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడూ. అది విచిత్రం సృష్టిలో. స్వామి మనకు అనేక అనేక మార్లు చెప్పారు. ఏంటంటే నువ్వు ఈ చూస్తున్నటువంటి విశ్వాన్ని నమ్ముతావు, కానీ అది విశ్వం కాదు. అది చూస్తున్నటువంటిదంతా మాయా, ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. ఎగ్జిస్టెన్స్ లో ఉన్నదానిని నువ్వు నమ్ముతున్నావు, నీకు కనిపించినటువంటి దాన్ని నువ్వు నమ్మట్లేదు. కానీ నిజానికి విశ్వంలో ఉన్న విచిత్రం ఏమిటంటే నీకు కనిపించనది ఉంది, నీ కళ్ళకు కనిపించేది లేదు. ఈ సత్యాన్ని స్వామి అనేక అనేక ఉపన్యాసముల ద్వారా అవతారం యొక్క ప్రత్యేకత ఈ విషయాన్ని తెలపటమే అన్న రీతిలో తెలుపుతూ వచ్చారు. యాక్చువల్ గా మొదటి నుంచి కూడా మిమ్మల్ని అందరినీ నేను ఏం గ్రహించమని చెప్తున్నానంటే ఇది అంతా నిజం కాదు, ఇదంతా సత్యం కాదు. ఏది సత్యమో అది మీ కళ్ళకు కనిపించటం లేదు. మీరు చదువుకుని ఆ విషయాన్ని గుర్తించి ఏది కళ్ళకి కనిపించట్లో దాన్ని విశ్వసించి ఏది కనిపిస్తోందో అది సత్యం కాదని గుర్తించి చక్కగా ఈ ప్రపంచంలో మీకు ఇవ్వబడినటువంటి కాలాన్ని ఆధ్యాత్మికతతో నడుపుకుంటూ మీ జీవితాలని సఫలీకృతం చేసుకోండి. ఇంతే, ఇదే విలువలు పాటించటం అంటే. ఎందుచేతంటే నీకు ఎప్పుడైతే ఇది సత్యం కాదు అని తెలిసిపోయిందో, వినటం కాదు, విన్నావు ఇది సత్యం కాదు అని విన్నావు, లేచావు సత్యం నమ్మావు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయావు అందులోకి. ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి విచిత్రమైనటువంటి లక్షణం మానవుడికి ఏంటంటే మానవుడు మూడు లక్షణాలతో ఉంటాడు ఎప్పుడూనూ. సత్వగుణము, రజోగుణము, తమోగుణంలో ఉంటాడు.
2: ఈ మూడు గుణాల్లోనూ ఎలా ఉంటాడంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాడు. ఎంత ఆశ్చర్యం అంటే ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్వామి ఎంత చక్కగా చెప్పేశారు ఈ సత్యాన్ని. నువ్వు ఎవరినో అడుక్కునేవాడిని చూశావు, బాధపడుతున్నటువంటి వాడిని చూశావు, వెంటనే నీ మనసు జాలితో నిండిపోయింది, వెంటనే ఓ రెండు అరటి పళ్ళు కొన్నావు, పట్టుకెళ్ళి వాడికి ఇచ్చావు, అమ్మయ్యా చాలా బాగుంది, హాయిగా ఉంది అని సత్వంలోకి వచ్చేశావు. వెంటనే అటు తిరిగి అలా వెళ్ళగానే ఎవరో ఏదో మాట అన్నారు, ఆ మాట నీకు నచ్చలేదు, నువ్వు వెంటనే వాడిని విమర్శించి వాడితో దెబ్బలాట పెట్టుకునే స్థితికి వెళతావు, రజస్సులోకి వెళ్ళిపోయావు. ఇంకా కొంచెం కిందకి వెళ్ళి అవసరమైతే వాడిని కొడతావు, తమస్సులోకి వెళ్ళిపోతావు. ఇప్పుడే సత్వంలో ఉన్నావు, ఇప్పుడే రజస్సులోకి వచ్చావు, ఇప్పుడే తమస్సులోకి వెళ్ళిపోయావు, మళ్లీ సత్వంలోకి వచ్చేస్తావు. లేచింది మొదలు సాయంత్రం దాకా ఈ మూడింటిలోనే తిరుగుతూ ఉంటావు. ఎప్పుడో నువ్వు అసలు నీ జాగ్రత్తావస్థలో ఉన్నంతసేపు కూడా ఈ మూడు, ఎంతటి వారైనప్పటికీ కూడా ఈ మూడు అవస్థల్లో ఉంటారు. ఇప్పుడు ఈ మూడు అవస్థలకి అతీతంగా అంటే రజస్సుని తమస్సుని విడిచిపెట్టి సత్వంలో ప్రవేశించి శుద్ధ సత్వంలోకి వెళ్ళగలగాలి. యాక్చువల్ గాను మానవత విలువలు అంటే సాధారణమైన విలువలు కాదు అవి. ఆ విలువలను పాటించాలి అంటే దానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయాలి అంటే చిన్నప్పటి నుంచి వాడికి ఆ మార్గంలో ప్రవేశపెట్టాలి వాడిని. అందుకని చెప్పి స్వామి విద్యాసంస్థలన్నింటినీ స్థాపించారు ఇక్కడ. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఓంకారము, భజనలు చేయటము, సత్సంగము, సదాలోచనలు, సత్ప్రవర్తన, సీ గుడ్, డూ గుడ్, థింక్ గుడ్, టాక్ గుడ్, ఇవన్నీ ఎందుకు చెప్పాం? ఇది ఈ దేశం అనాదిగా చెబుతోంది, ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏం కాదు. ఇది ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మోడర్న్ వరల్డ్ లో ప్రజలందరూ కూడా కంప్లీట్ గా మెటీరియలిస్టిక్ అయిపోవడం మూలాన్ని ప్రపంచమే ఎప్పుడూ మెటీరియలిజమే 24 గంటలు మన సంపాదన, మన ఆస్తి, మన స్టేటస్, మన ఈగోని సాటిస్ఫై చేసుకుంటూ విలువలన్నింటినీ పక్కన పెట్టేసి విలువలను అసలు విలువలనే ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి ప్రవర్తిస్తున్నాం మనం. మినిమం విలువలను కూడా మనం పాటించటం లేదు. మినిమం విలువ అంటే ఉదాహరణకి పెద్దవారిని చూస్తాం, పెద్దవారిని చూడగానే నమస్కరించటం, గౌరవించటం, వారిని ఆచార్యులకు నమస్కరించటం, తల్లిదండ్రుల్ని గౌరవించటం, స్నేహితులు ఉన్నారు వారిని గౌరవించటం, కుటుంబంలో అన్నదమ్ములు ఉన్నారు అన్నదమ్ములు ఒకరినొకరిని ప్రేమించటం, కుటుంబ పరంగా కొన్ని విలువలను పాటించటం. మినిమం విలువలే మనం పాటించటన్నప్పుడు సత్యం, ధర్మ, శాంతి, అహింస ఇటువంటివన్నీ మహోన్నతమైనటువంటి విలువలు. అసలు వాటిని అర్థం చేసుకునే స్టేటస్ మనం ఎక్కడ వెళ్తున్నా మనం వెళ్ళటం లేదు, వాటి గురించి మర్చిపోయాం. ఎస్పెషల్లీ యువతలో, ఇప్పుడున్నటువంటి యువతలో ఒక రకమైనటువంటి ఈగోయిజం. ఈగోయిజం అంటే మీరేమనుకోవచ్చు అంటే అహంకారం అనొచ్చుదాన్ని, తనకు సంబంధించినటువంటి అహంకారం బాగా విపరీతంగా పెరిగిపోయి వాళ్ళు కూడా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులే అన్నటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి వారు సంఘానికి ఉపకరణములుగా ఉపయోగించాలి అనే విషయాన్ని మరచిపోయి వారి సొంత లాభము కోసమే 24 గంటలు పాటు పడుతూ అవసరమైతే ఇతరులకి అపకారం చేయటానికి కూడా వెనుకాడటం లేదు. ఇప్పుడు వీళ్ళని ఎడ్యుకేటెడ్ అని ఎలా అంటారు? ఎందుచేతంటే ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమిటి అసలు? ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని భగవాన్ బాబా వారు నిర్వచించారు. నువ్వు చదువుకున్నవాడి అంటే నీ క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ ఇన్ కోట్స్, కోట్స్ లో మీరు క్యారెక్టర్ అనేది పెడితే అది జ్ఞానంతో సమానం. జ్ఞానం ఎలా ఉంటుందంటే జ్ఞానం ఎప్పుడు కూడా సౌమ్యంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది, చాలా జెంటిల్గా ఉంటుంది. అది ఎప్పుడూ కూడా అందరినీ గౌరవిస్తూ అందరినీ కూడా ఆనందింపచేసేటటువంటి స్థితిలో మనిషి ఉండేలా చేస్తుంది అనమాట. అది క్యారెక్టర్ అంటే సుప్రీం క్యారెక్టర్, మంచి నడవడిక, ఎక్సలెంట్ నడవడిక. ఆ మనిషి దగ్గరికి మనం వెడితే, వీరి దగ్గరికి వెడితే మనకి చాలా మంచి జరుగుతుంది అన్నటువంటి భావనతో ప్రవర్తించేటటువంటి వాడు రియల్లీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ వాడు. అంతేకాని చదువుకోవడం ఇప్పుడు బాగా చదవాలి. ఎంత బాగా చదవాలంటే ఎటువంటి కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ కైనా సరే ఎంత టెన్షన్ అయినా తెచ్చుకుని చదవాలి, దానిలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఏ ఇంజనీరు అవ్వాలి, ఏ డాక్టర్ అవ్వాలి, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరు అవ్వాలి, పెద్ద పెద్ద శాలరీలు రావాలి, పెద్ద పెద్ద ఏసీ హౌసెస్ లో ఉండాలి, పెద్ద పెద్ద కార్లు ఉండాలి. అసలు ఏమిటి ఆలోచన, ఏమిటి అది? ఏమిటి ఆలోచన? అది అది కరెక్ట్ అయిన ఆలోచన అయినా అసలు నువ్వు ఆలోచిస్త దీనికి స్థితి ఇలా ఉండడం చేత భగవాన్ బాబా వారు కొంచెం ఆవేదనకి గురి అయ్యారు. శరీరంతో భూమి మీద ఉన్నంతసేపు చాలా ఆవేదన పడ్డారు. అందుకే వారు ప్రత్యక్షంగా అనేకానేక ఉపన్యాసాల్లో ఏం చెప్పారంటే, ఒక పిల్లవాడు సరిగా ఆలోచించలేకపోవటానికి కానీ, వాడు జీవితంలో సరి అయిన మార్గంలో ప్రవేశించకపోవటానికి కానీ, వాడి ఆలోచన విధానాలు సరిగా ఉండకుండా స్వార్థంతో కూడి ఉండటానికి కానీ, దుష్ప్రవర్తనలు కలిగి ఉండటానికి కానీ, ఇతరులను ఎవరిని గౌరవించకుండా ఉండటానికి కానీ, అన్ని రకాలైనటువంటి వాడి యందున్న అవలక్షణాలకి కూడా కారణం ఏవి అంటే, సొసైటీలో రెండు సెగ్మెంట్స్ ఉన్నాయన్నారు. ఒకటి ఉపాధ్యాయులు. ఇఫ్ స్టూడెంట్స్ ఆర్ బ్యాడ్ యూ బ్లేమ్ ది టీచర్స్ ఫాస్ట్ అన్నారు. ఎందుచేతంటే అన్ఫార్చునేట్లీ స్వామివారు అంటే మంచి ఉపాధ్యాయులే లేరన్నారు. నిజం కూడా, ఉపాధ్యాయులు క్లాసుల్లో పాఠాలు చెప్పడం మానేసి నేను మీ ఇంటికి రండి నేను ట్యూషన్ చెప్తానని చెప్పి అక్కడ మళ్లీ ఏదో ధనం సంపాదించుకోవాలనేటువంటి యావతోటి 24 గంటలు ధన సముపార్జన మాత్రమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు వాడు ఉపాధ్యాయుడు ఎలా అవుతాడు? అసలు అసలు వారు ఉపాధ్యాయులే కాదు, జరుగుతున్నదే అది. ఇప్పుడు డాక్టర్ గారు హాస్పిటల్లో ఆపరేషన్ చేయకుండా ఇంకో హాస్పిటల్కి రండి నేను అక్కడ ఆపరేషన్ చేస్తాను అని అంటే ధనం కోసం, నీ వృత్తికి నువ్వు నిజంగా చెప్పాలంటే ద్రోహం చేస్తున్నావు. నువ్వు ఉపాధ్యాయుడు ద్రోహం చేసి, లాయర్ కూడా ద్రోహం చేసి, డాక్టర్ కూడా ద్రోహం చేసి, సమాజంలో ఉన్న మానవులందరూ కూడా సమాజానికి ద్రోహం చేసుకుంటూ బతికేస్తూ ఉంటే సమాజంలో విలువలు ఎక్కడ కనిపిస్తాయి? విలువలు మరణించాయి, విలువలు బాధపడుతున్నాయి, సత్యం ఏడుస్తోంది, ధర్మం రోధిస్తోంది, ఇవన్నీ కూడా మొత్తం విలువలన్నీ కూడా, మానవతా విలువలన్నీ కూడా కంప్లీట్ గా నశించిపోయి, బుద్ధి నశించి మానవులు పశువులైనారు. అందుకే స్వామి అన్నారు, మీరు అందరూ ఈ రోజుని నేను ఇలా అంటున్నానని మీరు బాధపడద్దు, ఆలోచించుకోండి నేను అన్నది సత్యమా కాదా అని అని చెబుతూ స్వామి అన్నారు, మీరందరూ కూడా ఆకార మానవులు మాత్రమే కాని ఆచార మానవులు కాదు. ఆచరించు మానవులుగా మీరు ప్రవర్తిస్తున్నారా? ఆచరణలో మీలో మానవత్వం కనిపిస్తోందా? ఏది ఎటువంటి వారినైనా సరే మోసం చేసి వారి దగ్గర ధన సముపార్జన చేయడానికి ప్రయత్నం చేస్తున్న మీరు ఎంతవరకు వెళ్లిపోయిందంటే, ఒకనొక రోజున స్వామి మాట్లాడుతూ అన్నారు, భారతదేశంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేటటువంటి నానుడిని పెట్టుకుని ప్రతి వ్యక్తిని కూడా గౌరవిస్తూ, అవసరమైతే ఎంత శ్రమకైనా ఓర్చి ఇతరులకు ఆతిథ్యాన్ని అందించవలసినటువంటి బాధ్యత, గురుతరమైన బాధ్యత నీ భుజస్కంధాల మీద ఉంది అని చెప్పినప్పటికీ, ఎవడొస్తాడో నా ఇంటికి వాడికి భోజనం పెట్టాలేమో అని బాధపడేటువంటి పరిస్థితి, గురువులను అవమానపరిచేటువంటి పరిస్థితి, తల్లిదండ్రులను తీసుకెళ్లి వృద్ధాశ్రమముల్లో వదిలిపెట్టేసేటటువంటి స్థితి వచ్చింది అంటే, మానవతా విలువల గురించి మాట్లాడటానికి మనకి అసలు హక్కు ఎక్కడుంది? నీకు ఆ నైతిక హక్కే లేదు అసలు. నువ్వు యూ హ్యావ్ లాస్ట్ ది మారల్ రైట్ ఈవెన్ టు మెన్షన్ ది వాల్యూస్ అనమాట. ఒక వాల్యూ గురించి మాట్లాడి నీకు హక్కు లేదు, మాట్లాడక. నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఆచరించటం లేదు, తప్పది. నువ్వు ఆచరించడంలో నువ్వు చేయనేకూడదు. భగవాన్ బాబా వారు ఒకసారి మాతో మాట్లాడుతూ అన్నారు, టీచర్లతో కాలేజీకి వచ్చారు, ఫోయర్లో కూర్చున్నారు, ఫాయర్లో కూర్చుని మాతో మాట్లాడుతున్నారు. మాతో మాట్లాడుతూ, మీతో ప్రత్యేకంగా మాట్లాడటానికి ఇవాళ కాలేజీకి వచ్చానన్నారు. చిన్నప్పటి నుంచి ఏదో కొంచెం ఆధ్యాత్మికత నాలో ఉందేమో, అందుచేత నేను స్వామి అయినా మాట్లాడుతుంటే దాన్ని పురాణాలకి, ఇతిహాసాలకి, వేదాలకి అన్వయించుకుంటూ ఉండేవాడిని. అన్వయించుకోవడంలో ఆ రోజున నాకు అనిపించింది, దిస్ హ్యాపెండ్ అబౌట్ 25 ఇయర్స్ బ్యాక్, ఇది 30 ఇయర్స్ బ్యాక్ జరిగింది. ఏకంగా ఇది 30 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. అది స్వామి కాలేజీకి వచ్చి నేను ఇలా వచ్చానని, మీకు అవసరం ఇలా మీతో మాట్లాడాలి, ఒక ప్రత్యేకమైన విషయం మాట్లాడడానికి ఇంత ఇక్కడికి వచ్చానని అనగానే, అరే త్యాగరాజస్వామి అనే స్వామి నా కోసం నడిచొచ్చావా అని, ఇంత దూరం నడిచొచ్చావా స్వామి నా కోసం, ఇంత కష్టం తీసుకున్నావా అని అన్నారే. అలాగే అనిపించింది, అయ్యో స్వామి ఇంత కష్టం తీసుకుని వచ్చారా అంత దూరం నుంచి మాకు కొన్ని విషయాలు చెప్పడానికి, చెప్పండి స్వామి మేమేం చేయాలి చెప్పండి అన్నటువంటి ఆలోచన ఇట్ క్రాస్డ్ బై మైండ్. అప్పుడు వారు చెప్పినటువంటి విషయం జీవితంలో మర్చిపోలేను అసలు. నేను ప్రతి క్షణం ఏదో సమేటతో కొడుతున్నట్టుగా ఉంటుంది మైండ్ బుర్ర మీద. వారు అన్నారు, మీకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ రోజుని మీకందరికీ కూడా ఈ కాలేజీలో పాఠాలు చెప్పేటటువంటి అవకాశాన్ని నేను మీకు కలిగించాను. భగవంతుడు కలిగించాడు మనకి అవకాశం, లేకపోతే మనకు రోడ్డు మీద ఉంటుంది, మనకు ఉద్యోగమే ఉండదు. అంతే కదా, మనకు అవకాశం ఇచ్చారు స్వామి. స్వామి కాలేజీలో ఉద్యోగం చేయడానికి ఎంతో మంది తపస్సు చేస్తూ ఉంటారు. మీరందరూ ఇక్కడికి వచ్చారు, బాగుంది, చాలా సంతోషం. ఇప్పుడు నేను మీకు ఒక చాలా ప్రధానమైనటువంటి బాధ్యతని అప్పచెప్తున్నాను. అదేమిటంటే అనేక అనేక మంది తల్లిదండ్రులు వారి పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ పుట్టపర్తిలో కాలేజీలో ఎందుకు చేర్పిస్తున్నారు? ఢిల్లీ నుంచి కానీ విదేశాల నుంచి కూడా ఉన్నారు అప్పట్లో విద్యార్థులు. అన్ని దేశాల నుంచి వాళ్ల పిల్లల్ని తీసుకొచ్చి దూర ప్రాంతాల నుంచి, అక్కడ కాలేజీలు ఉన్నాయి, ఎన్నో పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి, ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్ ఉన్నాయి, పాపులర్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళు ధనవంతులు, బోళ్ళంత డబ్బు పెట్టి చదివించుకోగలరు వాళ్ళు. కానీ వాళ్ల పిల్లల్ని వాళ్ళు తీసుకొచ్చి స్వామి దగ్గర ఎందుకు వదిలేసి పుట్టపర్తిలో పెడుతున్నారు ఇక్కడ ఈ కాలేజీలో? అంటే వాళ్ళకి ఒక నమ్మకం, భగవంతుని యొక్క పాద పద్మముల దగ్గర ఉండి చదువుతో పాటుగా ఆధ్యాత్మికతను కూడా వాళ్ళు నేర్చుకుని ఉన్నతమైనటువంటి మానవులుగా తీర్చిదిద్దబడతారు అనేటటువంటి బాగా ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో వారి తల్లిదండ్రులందరూ నా యందు భక్తితో, నా యందు విశ్వాసంతో, నా యందు నమ్మకంతో తీసుకొచ్చి ఆ పిల్లలందరినీ ఇక్కడ అట్టపెట్టి పెడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లలందరినీ నేను మీకు అప్పచెప్తున్నాను. ఇప్పుడు ఈ పిల్లవాడు ఎవడైనా కనుక సక్రమంగా చదువుకోకపోతే, వాడు సక్రమమైన మార్గంలో ప్రవర్తించకపోతే, వాడి తల్లిదండ్రులు నా యందు ఉన్నటువంటి విశ్వాసం కాస్త
1: కోల్పోతారు.
2: పైగా వాళ్ళు నన్ను విమర్శిస్తారు, మేం తీసుకెళ్లి పిల్లల్ని స్వామి దగ్గర పెడితే ఇలా అయిపోయారేంటి అనుకుంటారు. అంటే ఏమిటి, మీరు ఇప్పుడు చేయాల్సింది ఏమిటి అంటే స్వామికి చెడ్డ పేరు రాకుండా స్వామికి చాలా మంచి పేరు వచ్చి స్వామి యందు వాళ్ళు ఉంచినటువంటి విశ్వాసాన్ని మీరు రుజువు చేయాలి. ఎంత పెద్ద బాధ్యత మీ భుజాల మీద పెట్టబడుతుందో ఆలోచించండి అన్నారు.

ఇంతవరకు మీరు ఈనాటి మన యువత కార్యక్రమంలో మానవతా విలువలపై శ్రీ సత్యసాయి విద్యా సంస్థల రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ స్వామి చిరకాల భక్తులు అయిన శ్రీ గంగాధర శాస్త్రి గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో మొదటి భాగాన్ని విన్నారు. వచ్చేవారం తరువాయి భాగాన్ని వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ గణేష్, శ్రీ సాయి ప్రసాద్,

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶಚರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రణామ సహస్రములు సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమంలో ఒక విశేషమైన అంశాన్ని మీకందిస్తున్నాం. మే 10వ తేదీ 2013న ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎంసెట్ పరీక్షలు పలు కేంద్రాలలో నిర్వహించబడ్డాయి. ఈ వేసవి కాలంలో ఎంతో కష్టం మీద విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వీరందరికీ ఏ విధంగా మన శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు అనుకోని విధంగా సేవలందించి ఉపశమనాన్ని కలిగించారో ఈనాటి అంశమైన సేవా కుసుమం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అయితే ఇక ఆలస్యమెందుకు, వినండి సేవా కుసుమం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో ఈ నెల మే 10వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లోని 23 జిల్లాల్లో ఎంసెట్ పరీక్ష కోసం హాజరు అయిన విద్యార్థిని విద్యార్థుల సౌలభ్యం కొరకు, అలాగే వారితో పాటు వివిధ పరీక్షా కేంద్రాలకు వద్దకొచ్చిన వారి తల్లిదండ్రుల కొరకు చక్కటి వినూత్నమైన సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది. భగభగమండే ఆ సూర్య భగవాన్ని వేడిని తట్టుకునేందుకు పరీక్షలు రాయడానికి వెళ్లిన విద్యార్థులు తిరిగి వారు పరీక్ష ముగించుకుని బయటకు వచ్చే వరకు మండు టెండలో నిలువ నీడలేక విలవెల్లాడుతున్న తల్లిదండ్రుల కోసం శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు విశాలమైన మనస్సుతో ఎవరికి ఎప్పుడు ఎటువంటి సేవ అవసరం ఉంటుందో అటువంటి సేవ చేయాలన్న భగవాన్ వారి దివ్య సందేశం ఆశయాల మేరకు రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని 144 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 2 లక్షల మంది పైగా విద్యార్థిని విద్యార్థులు వారితో వచ్చిన తల్లిదండ్రులకు గణనీయమైన అద్భుతమైన సేవను అందించారు. ఈ సేవలో భాగంగా ఎండ నుంచి తట్టుకునేందుకు వీలుగా పెద్ద పెద్ద షామియానాలు, చల్లటి మంచినీరు, అలాగే రుచికరమైన చిక్కటి మజ్జిగను కూడా మన సాయి సోదర సోదరీమణులు అత్యంత ప్రేమతో వారికి అందించడం జరిగింది. ఇంత మహోన్నతమైన వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం వెనకాతల భగవాన్ వారి దివ్య ఆశీస్సులు మెండుగా నిండుగా ఉండడంతో పాటు మానవ ప్రయత్నంగా అతి చక్కటి ఒక ప్రణాళికను తయారు చేసిన మన సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్జీచలం గారు, రాష్ట్ర సేవాదళ్ సమన్వయకర్త శ్రీ ఆర్ లక్ష్మణరావు గారితో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, సేవాదల్ సమన్వయకర్తలు, అనేక మంది యువకులు, మహిళలు, బాల వికాస్ గురువులు వీరందరి యొక్క సమిష్టి కృషితో ఈ అద్భుతమైన సేవా కార్యక్రమం అందరి మన్ననలను విశేషంగా చూరగొంది. సేవ అంటే మనకి నచ్చిన సేవ మనకి ఇష్టమైనప్పుడు చేయడం కాకుండా అవసరమైన వారికి అవసరమైన సమయంలో తగిన సేవ చేయడమే నిజమైన సేవని భగవాన్ బాబావారు చెప్పినట్లు ఆ ఆశయాల మేరకు ఇటువంటి చక్కటి కార్యక్రమం చేపట్టి ఎంతగానో అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం యొక్క వివరాలను రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్జీచలం గారు, రాష్ట సేవాదళ సమన్వయకర్త శ్రీ లక్ష్మణరావు గారు, కొంతమంది జిల్లా అధ్యక్షులు, అలాగే మహిళా విభాగం వారితో అలక మనస్పందనని వారి గళ్ళలో మనం విందాం. సాయిరాం.
2: ఈ కార్యక్రమం గురించి మన రేడియో సాయి శ్రోతలకు వివరాలు అందించడానికి ఈరోజు రేడియో సాయి స్టూడియోకి శ్రీ సత్సాయి సేవా సంస్థల రాష్ట అధ్యకులు శ్రీ ఎస్జి చలగారు వచ్చి ఉన్నారు. వారిని అడిగి ఈ కార్యక్రమం అసలు ఎలా జరిగింది, దీని సంకల్పం ఏమిటి అన్న విషయాలు మనం తెలుసుకుందాం. సాయిరాం సార్.
3: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి దివ్య పాదపద్మాలు పెలమిలుతూ, సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో చక్కగా సేవా కార్యక్రమాలు చేసుకునే భాగ్యం స్వామి కలిగించారు. రాష్ట్రంలో అందరూ కూడా చక్కటి ఐకమత్యంతో ఒక ప్రణాళికాబద్ధంగా అందరూ కలిసి యువత, బాల వికాస్ మరి సత్యసాయి సేవా సంస్థలున్న పెద్దలు కలిసి చక్కగా కార్యక్రమాలు కొత్తవి వినూత్నమైనవి కూడా చేయగలిగే భాగ్యం స్వామి కలిగించారు. ఇందులో మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఈ ఐఐటి ఎగ్జామినేషన్ అయినప్పుడు 5 సెంటర్లో రాష్ట్రంలో జరిగింది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్. అప్పుడు చాలామంది ఆ ఒక్క ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వసతులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారని ముందు న్యూస్ పేపర్లో రావడం చూసి అప్పుడే చాలా మందికి స్టూడెంట్స్ కి కొంత స్నానాలు చేసుకోవడానికి కొంత మందిరాల్లోనూ కొంతమంది ఇళ్లలోనూ సహాయం చేసే భాగ్యం స్వామి కలిగించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నీట్ ఎగ్జామ్ అయినప్పుడు రాష్ట్రంలో 5 సెంటర్లో జరిగిన నీట్ ఎగ్జామినేషన్ కూడా ఆ సెంటర్లో మన యొక్క సత్యసాయి సేవా సంస్థలు గుంటూరు, విశాఖపట్నం, వరంగల్, నెల్లూరులో జరిగిన ఈ సెంటర్లో మంచినీళ్లు మరియు మజ్జిగ సేవ అందించే భాగ్యం స్వామి కలిగించారు. దీన్ని ఎంసెట్ కూడా పొడిగించాలని, ఎందుకంటే ఎంసెట్ మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వస్తారు, గ్రామంలో ఉండే వాళ్ళు స్టూడెంట్స్ కూడా వస్తారని దీని మొదటి నుంచే ప్రణాళికాబద్దంగా ప్లాన్ చేసుకుని దానిని ఆచరించడానికి ప్రతి జిల్లా అధ్యక్షులు, ప్రతి జిల్లా సేవాదళ కోఆర్డినేటరు మరియు జిల్లా యూత్ కోఆర్డినేటర్ యొక్క సహకారంతో సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర టీం, సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర సేవాదళ కోఆర్డినేటర్ లక్ష్మణరావు గారు మరియు స్టేట్ యూత్ కోఆర్డినేటర్ రమణారెడ్డి అందరం కలిసి ఈ యొక్క బాల వికాస్ పిల్లలను, గ్రూప్ త్రీ పిల్లలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ అన్ని సెంటర్లో మజ్జిగ, మంచినీళ్లు మరియు ఎగ్జామినేషన్కి వెళ్లిపోయిన తర్వాత పిల్లలు ఉన్న పేరెంట్స్కి, వారి బంధువులకి కూర్చోవడానికి టెంట్లు, కుర్చీలు కూడా వేసే సౌకర్యం మన సత్యసాయి సేవా సంస్థ కలిగించాయి. మొత్తం రాష్ట్రంలో 144 సెంటర్లో దరిదాపుగా 200,000 మందికి స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి, వాళ్ళ బంధువులకి కలిసి సేవ చేసే భాగ్యము మనకి సత్యసాయి సేవా సంస్థల కలిగించే అవకాశం స్వామి కలిగించారు. దీనిని చాలా మంది పేరెంట్స్, చాలా మంది బంధువులు దీన్ని చాలా అప్రిషియేట్ చేసి మీరు చక్కటి సేవ చేస్తున్నారండి, ఇటువంటి సేవలు సత్యసాయి సేవా సంస్థ తప్ప ఎవరూ చెయ్యలేరు, చెయ్యరు కూడా, ప్రయత్నించరు కూడా అని చెప్పి కూడా అన్నారు. సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ ఇంకేదన్నా, ఇంకేమన్నా ఎక్కడ అవసరం ఉందో సమాజానికి, గ్రామాల్లోనే కాకుండా పట్టణాలలో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు అవసరమైనప్పుడు ముందుకు ఉండి సేవ చేసే భాగ్యం కలిగించమని స్వామిని కోరుకుంటున్నాము.
0: సాయిరాం లక్ష్మణరావు గారు, మా రేడియో సాయి స్టూడియోకి స్వాగతం సార్. సాయిరాం, ఈనాటి మా ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉందండి మా అందరికీ. సార్, ఈ మే 10వ తారీఖుని యావత్ ఆంధ్రప్రదేశ్ జిల్లాలో జరిగిన ఎంసెట్ మెడికల్ పరీక్షల సందర్భంగా మన సాయి సేవా సమితి వాళ్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జరిపిన ఒక వినూత్నమైన సేవా కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా మీరు ఆ ప్రణాళికలు ఎట్లా మీరు రూపొందించుకున్నారు, అసలు ఈ మహత్తరమైన కార్యక్రమం చేపట్టాలనే ఆలోచన మీకు అందరికీ ఎలా కలిగిందో మాకు కొంచెం చెప్తారా? అయితే ఈ సేవా కార్యక్రమం ఇప్పుడు నాకు తోస్తున్నది ఏంటంటే పరీక్షలకు వెళ్లేటప్పుడు ఎవరి గొడవలో వాళ్ళుంటారు, ఎవరి టెన్షన్లో వాళ్ళుంటారు, ఆ క్లిష్ట పరిస్థితుల్లో మీరందరూ వెళ్లి చాలా చక్కని సేవ చేసి వాళ్ళందరికీ ఉపశమనం కలిగించారు. అసలు దీని గురించిన కొన్ని విశేషాలు కొంచెం వివరంగా చెప్తారా? అవునండి. సరే, ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఈ విద్యార్థుల్లో వాళ్ల తల్లిదండ్రుల్లో కలిగిన ఒక ప్రత్యేకమైన మార్పు ఏమైనా మీరు గమనించారా? అంటే ఇప్పుడు ఇది ఒక యాన్యువల్ ప్రోగ్రామ్ లాగా మనకు అయిపోయింది అన్నమాట. అవునండి. అవును, ఎంతమంది?
4: ఓం శ్రీ సాయిరామ్ కేటాయించారు. మేము జిల్లాలో తప్పకుండా అండి, ఎప్పుడైతే ఈ సేవ చేయాలని అనుకున్నామో మేము ఈ ఎంసెట్ కేంద్రాల తాలూకా చీఫ్ ఉంటారండి ప్రతి జిల్లాకి, వాళ్ళతో మేము ప్రతినిధులు వెళ్లి మాట్లాడాము. మాట్లాడి ఎట్లా మేము సేవ చేస్తాం అనుకుంటే వాళ్ళు చాలా ఆనందించారు. ఆనందించి మాకు ఆ ఎంసెట్ కేంద్రాల్లో అఫీషియల్ గా మాకు స్థలాన్ని వారు కేటాయించారు. మేము జిల్లాలో ఎన్ని సెంటర్స్, ఏ సెంటర్ కి ఎన్ని పూట్లు, వాళ్ళ టైమింగ్స్ అంటే మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్ కూడా కొన్ని సెంటర్స్ లో ఉన్నాయి. సో ఎంతమంది పిల్లలు వస్తారు అనేది వాళ్ళ దగ్గర మేము స్టాటిస్టికల్ డేటా ముందు మేము తీసుకున్నాము. తీసుకుని ఉదాహరణకి ఒక సెంటర్ కి 2000 మంది పిల్లలు వస్తే 2000 మంది పేరెంట్స్ కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేసి మేము 4000 మందికి సరిపడే మజ్జిగ, వాటర్, కొన్ని సెంటర్స్ లో మధ్యాహ్నం కూడా పెరుగన్నం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మాకు ఇచ్చిన జనరల్ గా ఆల్ సెంటర్స్ లో మాకు ఎంట్రన్స్ లోనే ఇచ్చారు స్వామిదయ్యతో. సో మేము అక్కడ ఒక షామియాన వేసి, చైర్స్ వేసి ఎంట్రన్స్ లో ఈ మా తాలూకా శిబిరం పక్క నుంచే వీళ్ళు వెళ్లి ఆ శిబిరానికి వచ్చి కొద్దిసేపు కూర్చొని అక్కడ వాటర్ తాగి చక్కగా అక్కడ స్వామి ఫోటో కూడా మంచి బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా పెట్టాము. ఇంకా ఒక చక్కనైన ఒక ప్రశాంత వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేశామండి. అది స్వామిదయ్యతో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా పేరెంట్స్, పిల్లలు కూడా వాళ్ళు వచ్చి కొంతవరకు వాళ్ళ థాట్ లెంగ్త్ కూడా కట్ అయింది. ఇంకా వాళ్ళ టెన్షన్ లేకుండా రావడం, అవన్నీ చూడడం, వాటర్ తాగడం, తర్వాత మజ్జిగ తాగడం, ఇట్లాగా వాళ్ళలో కూడా ఆ టెన్షన్ లేకుండా కూడా ఒక మంచి చక్కనైన అట్మాస్ఫియర్ కూడా స్వామిదయ్యతో క్రియేట్ చేయడం జరిగిందండి.
0: అవునండి. సార్, ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఈ విద్యార్థుల్లో వాళ్ల తల్లిదండ్రుల్లో కలిగిన ఒక ప్రత్యేకమైన మార్పు ఏమైనా మీరు గమనించారా?
4: మేము జనరల్ గా మేము చూసినప్పుడు మేము ఆనందించేది ఏంటంటే పేరెంట్స్ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే పిల్లవాడు ఎలా రాస్తాడు, ఎలా వస్తాడని టెన్షన్ లో ఏ చెట్టు కిందో ఎక్కడో ఉండేవారు, వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు సత్యసాయి ఆర్గనైజేషన్ ద్వారా అరేంజ్మెంట్ చేయడం వల్ల వారు వచ్చి చక్కగా చైర్స్ లో కూర్చున్నారు. తర్వాత వాళ్ళు ఈ వాటర్, మధ్యాహ్నం ఫుడ్ కూడా కొన్ని సెంటర్స్ లో పెట్టాము, మధ్యాహ్నం ఫుడ్ తీసుకున్నారు. ముఖ్యంగా ఈ పిల్లలకు గానీ వాళ్ళకి గానీ కొంత టెన్షన్ లేకుండా ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనివల్ల చాలా మంది పేరెంట్స్ ఇది చాలా బాగుందండి, ఎవ్రీ ఇయర్ కూడా మీరు పెట్టండి అని చాలా మంది ముందుకి వచ్చి వాళ్ళు మాకు వాళ్ళ తాలూకా హ్యాపీనెస్ మాకు తెలియజేశారండి.
0: అంటే ఇప్పుడు ఇది ఒక యాన్యువల్ ప్రోగ్రామ్ లాగా మనకు అయిపోయింది అన్నమాట.
4: అవునండి, ఇది వాటర్ స్పాట్స్ జనరల్ గా బస్ స్టాండ్లలో, అదే విధంగా మనము యాత్రల్లో పెట్టేవాళ్ళం వాటర్ స్పాట్స్. ఎక్కడెక్కడైతే జనబాహుళ్యం ఉందో అక్కడ వాటర్ స్పాట్స్ నీడి ప్లేస్ లో పెట్టేవాళ్ళము. ఇప్పుడు ఏమైందంటే ఆల్ ఎంసెట్ కేంద్రాల్లో మనం ఇక్కడ పెట్టవచ్చు, ఇది అవసరము అన్న కాన్సెప్ట్ మనకు వచ్చిందండి. అన్నిటికంటే చాలా ముఖ్యం ఏంటంటే ఈ ఎంసెట్ కేంద్రాలు నిర్వహించే వాళ్ళు కూడా బాగా సహకరించారండి మాకు. వాళ్ళు బాగా సహకరించి మాకు కావాల్సిన స్టాటిస్టికల్ డేటా ఇచ్చారు. ముఖ్యంగా మనకు డేటా చాలా పెట్టండి అని చాలా మంది ముందుకి వచ్చి వాళ్ళు మాకు వాళ్ళ తాలూకా హ్యాపీనెస్ మాకు తెలియజేశారండి.
0: అంటే ఇప్పుడు ఇది ఒక యాన్యువల్ ప్రోగ్రామ్ లాగా మనకు అయిపోయింది అనమాట.

0: ఎంతమంది
1: సెంటర్కి ఎంతమంది పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళతో పేరెంట్స్ ఎంతమంది వస్తారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. దానికి తగిన మజ్జిగ వాటర్ అంతా మనం రెడీ పెట్టుకోవాలి. కాబట్టి ఈ ప్లానింగ్ మేము ఏం చేసామంటే ప్రతి డిస్టిక్ కూడా ఎడ్యుకేషనల్ మన ఎడ్యుకేషన్ లో ఉండి రిటైర్ అయిన ఆఫీసర్స్ ని మేము తీసుకున్నామండి. సచ్చ ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళని వాళ్ళనే కోఆర్డినేట్స్ గా పెట్టాము. ఉదాహరణకి శ్రీకాకుళంకి వచ్చేసరికి ఇక్కడ డాక్టర్ నిక్క అప్పన్న ఎంఎస్సీ పిహెచ్డి రిటైర్డ్ ప్రొఫెసర్ ని పెట్టామండి. అతను టోటల్ గా ఈ ఆల్ కాలేజ్ కి పర్సనల్ గా వెళ్లి ఇంటరాక్ట్ అయ్యి ఆల్ ప్లానింగ్ వెరీ సక్సెస్ఫుల్ గా చేశాడండి అతను.
0: సుమారు ఎన్ని రోజులు పట్టిందండి మీకు ఈ ప్లానింగ్ అవన్నీ చేసుకోవడానికి?
1: ఇదంతా కలిపి ఒక 4-5 డేస్ అండి స్వామి దయతో. అంతకంటే ఎక్కువ కాలేజ్ సార్ 4-5 డేస్, మాక్సిమం 1 వీక్ అండి, మాక్సిమం 1 వీక్.
0: చాలా వింత అయిన విశేషం ఇది. ఎందుకంటే
1: అది స్వామి దయ అండి, స్వామి వారి తాలూకా అద్భుతమైన స్వామి తాలూకా డివైన్ ప్లాన్ అండి. ఇది వారి ప్లానే సార్, ఇది డివైన్ భగవాన్ సత్యబాబా వారి తాలూకా డివైన్ ప్లాన్ సార్ ఇది.
0: అంటే ఒక
1: ఇన్స్ట్రుమెంట్స్ గా మనం చేశాము గానీ సార్,
0: అంటే ఎంసెట్ రాసిన ఒక విద్యార్థిగా నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఆ పరీక్ష హాల్ లోంచి బయటకు వచ్చిగానే చల్లగా ఏదో ఒకటి నా గొంతు ద్వారా వెళ్తూ ఆ టెన్షన్ అంతా పోయిన తర్వాత పేరెంట్స్ తో హాయిగా ఇంటికి వెళ్లి ఆ టెన్షన్ ఎగ్జామినేషన్ టెన్షన్ అనేది మనసులో ఉండదన్నమాట.
1: అవునండి, వెళ్ళినప్పుడు కూడా ఉండదు సార్. ఇంకో విషయం ఏంటంటే
0: ప్రశాంతంగా
1: వెళ్ళినప్పుడు కూడా, అవునండి అవునండి, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా మనం శిబిరానికి వచ్చి అదేంటి అంటే ముఖ్యంగా మన బ్యానర్ కూడా సేవా శిబిరము అని ఉంటుంది. అక్కడ లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే బోర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూడడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఎగ్జామినేషన్ ఫియర్ తగ్గుతుంది.
0: ఎస్పెషల్లీ
1: వచ్చి వాళ్ళు ఈ మధ్యగా మన ట్రీట్మెంట్, మన సాయి సోదరులు సోదరిమణులంతా కూడా ప్రేమతో వాళ్ళని పలకరించడం, విషెస్ చెప్పడం, ఏమో సార్, ఇదంతా కూడా ఒక చక్కనైన అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది సార్.
0: చాలా చాలా చాలా సంతోషం లక్ష్మణ్ రావు గారు. ఇలాగా మన స్వామి ప్రేమతత్వాన్ని మనం యావత్ ప్రపంచంలో పంచిపెట్టాలనే సదుద్దేశం మనందరికీ కలిగి స్వామి మనలో ఆ ప్రేరణ కలిగించడం చాలా సంతోషకరమైన విషయం.
1: అవునండి,
0: ఇలాగే ఇంకా ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేపట్టాలని స్వామికి ప్రార్థిస్తూ చాలా సంతోషం సార్. చాలా ధన్యవాదాలు సార్.
1: ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.
0: సాయిరామ్,
1: ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సాయిరామ్.
0: సాయిరామ్ సార్?
2: సాయిరామ్ అండి, నేను సుమన్ బాబునే.
0: సాయిరామ్ సార్, మా రేడియో సాయి స్టూడియోకి స్వాగతం సార్ మీకు.
2: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
0: ఇప్పుడు మొన్న May 10 ఎంసెట్ పరీక్ష అయింది కదా యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో?
2: అవునండి.
0: ఆ రోజు మన సత్యసాయి సేవా సంస్థల వాళ్ళు చేపట్టిన ఒక వినూత్నమైన సేవా కార్యక్రమం, అంటే పిల్లలకి వాళ్ల తల్లిదండ్రులకి ఎగ్జామినేషన్ సెంటర్ల వద్దకు వెళ్లి వాళ్ళకి ఏ విధంగా మీరు సేవలు చేపట్టారో మా శ్రోతలందరికీ కొంచెం తెలిపి ఆనందాన్ని అందజేస్తారా?
2: అలాగేనండి, తప్పకుండా. భగవాన్ బాబా వారి దయతోటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చాలా అందంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ మాకు చెప్పారు, 1-2 చోట్ల చేయటం కాదండి, సాధ్యమైనంత వరకు ఎక్కువ చోట్ల చేయండి అని చెప్పి చెప్పారు. మేము వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం మన కాకినాడలో జరిగినాయండి, మొత్తం సెంటర్ అంతా కాకినాడే, కాకినాడ చుట్టుపక్కల గ్రామాల్లోనూ మేము 18 సెంటర్లు కవర్ చేశామండి. తూర్పు గోదావరి జిల్లాలో 18 సెంటర్లు, ఎంసెట్, 6 సెంటర్లు మెడిసిన్ మొత్తం జరిపాము. ప్రతి చోట కూడా షామియానా వేసి 50 కుర్చీలు వేసి, తర్వాత ఏమో స్వామి ఫ్లెక్సీస్ చాలా అందంగా అమర్చి, స్వామి సూక్తులు ఫ్లెక్సీలు పెట్టి, స్వామి ఎంబ్లెమ్స్ అవి పెట్టి, తర్వాత 1-2 టేబుల్స్ పెట్టుకుని, 1-2 డ్రమ్స్ లో ఐస్ పెట్టుకుని, దాంట్లో వాటర్ ప్యాకెట్స్ ఫిలప్ చేసుకుని, ఆ మండు టెండల్లో ఆ వడగాడుపులు వీస్తున్నటువంటి టైంలో ఈ వాటర్ ప్యాకెట్స్ అందించామండి. ముఖ్యంగా పరీక్ష రాసే పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి, ఆ సమయంలో దగ్గరికి వచ్చినటువంటి బాటసారులకి మొత్తం 20,000 మందికి మనం ఈ మంచినీళ్లు అందించడం జరిగిందండి. అంటే 20,000ని మనకు ఖచ్చితంగా ఎలా తెలిసిందంటే మన ప్యాకెట్స్ కొన్నాం కాబట్టి, బస్తాలు ప్యాకెట్స్ కొన్నాము, అందువల్ల 20,000 ప్యాకెట్స్ మనం ఈ దాహార్తిని తీర్చడానికి ఉపయోగించడం జరిగింది సార్.
0: చాలా సంతోషం.
2: తర్వాతనేమో ఈ ప్రతి సెంటర్ లోనూ మేము ఇక్కడ పైన బయట ఈ షామియానాలు వేసి ఇట్లా చేశాము. చూసినటువంటి వాళ్ళ

0: కూడా చాలా ఆనందించారండి. ఎందుకంటే మరి ఎవరు కూడా తల్లిదండ్రులు పెట్టలేదండి, ఒక్క సత్యసాయి సేవా సమితి వాళ్లే ఇలా పెట్టారు అని చెప్పి చాలా ఆనందించారు వాళ్ళు. ముఖ్యంగా ఆ మండుటెండల్లో వాళ్ళకి ఈ చల్లటి మంచినీళ్లు ప్యాకెట్లు ఇవ్వటం, తర్వాతనేమో స్వామి ఫొటోస్ చూసి వాళ్ళు చాలా ఆనందించటం, ఆ ఫ్లెక్సీలవి చూసి పెద్ద పెద్దవి, తర్వాత ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళు అంగీకరించినట్టయితే ప్రతి వాళ్ళకి కూడా స్వామి ఫొటోస్ ఇచ్చామండి, చిన్న చిన్న ఫొటోస్. దాదాపు ఒక 6,000 ఫొటోలు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి.
1: చాలా బాగుంది, చాలా మంచిది.
0: తర్వాత వడ్లమూరు, రాయభూపాలపట్నం, తర్వాతనేమో మన కాకినాడ రూరల్ పరిధిలో ఉన్నటువంటి 5 సమితులు, ఈ పెద్దాడ, సంపర, పెదపూడి, వేట్లపాలెం, పిఠాపురం నుంచి మన సేవాదళం మొత్తం వచ్చారు సార్. మొత్తం 60 మంది పాల్గొన్నాము దీంట్లో ఈ కార్యక్రమంలో. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకునండి. అంటే మధ్యాహ్న పూట మెడిసిన్ ఎగ్జామ్ మాత్రమే ఉంది, ఉదయం ఏమో ఎంసెట్ అన్నమాట. తర్వాతనేమో ఈ ఒక 2 శిబిరాలు అచ్చగా లేడీస్ నిర్వహించడం జరిగింది సార్. లేడీస్ నిర్వహించారు, 15 లేడీస్, ఒక చోట 7 మంది, ఒక చోట 8 మంది, అట్లా 15 అచ్చగా లేడీస్ శిబిరాలు 2 నిర్వహించామండి. అక్కడ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక కాలేజీలో అయితే ఆశ్రమ పబ్లిక్ స్కూల్ అనే ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో అయితే వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి, మీరు వాకిట్ లో కాదమ్మా లోపలికి వచ్చేయండి పర్వాలేదు, మామూలుగా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయరు, అటువంటిది లోపలికి కూడా లోపల కూడా పెట్టుకోండి, మీరు శిబిరం లోపల పెట్టుకోండి పర్వాలేదు అని చెప్పేసి లోపల కూడా అలౌ చేశారు మన్ని. సరే బయట లోపల కూడా మనం కండక్ట్ చేశాము, బయట ఏమో బాటసారులకు ఇవ్వడానికి అని చెప్పేసి, లోపలేమో అచ్చగా స్టూడెంట్స్ కని చెప్పి వాళ్ళు అంతా ముగ్ధులయ్యారన్నమాట అండి. తర్వాత పోలీస్ పీపుల్ కూడా చాలా ఆనందించారు, ఎవరు చేయరు సార్ ఇలాంటి పనులు, మీరు చాలా చక్కగా చేశారు, ఒక్క సత్యసాయి సేవా సమితి వాళ్ళకే ఇటువంటి ఆలోచనలు వస్తాయండి, ఈ మండు టెండల్లో మీరు చాలా మంచి పని చేశారు సార్, చాలా మంచి పని చేశారు అని చెప్పి వాళ్ళందరూ కూడా అభిమానంగా చెప్పారు సార్.
1: చాలా సంతోషం. సుమన్ బాబు గారు, అంటే ఇప్పుడు మన వేరు వేరు జిల్లాల నుంచి కాకినాడకి వచ్చిన వాళ్ళు రైల్వే స్టేషన్ లో దిగినప్పుడు ఒక సూచనా కేంద్రంగా ఏదో పెట్టారని మేము విన్నాము, దాని గురించి కొంచెం చెప్తారా?
0: అంటేనండి, ఏ స్టూడెంట్స్ ఏ సెంటర్ కి వెళ్ళాలి
1: అవును
0: అనేటువంటిది కొత్త వాళ్ళకి తెలియదు అసలు. ఊళ్ళోనే కొంతమంది ఊళ్ళోనే ఫస్ట్ టైం దిగటం అవుతుంది.
1: అవును,
0: అటువంటి వాళ్ళు ఆ సెంటర్స్ కి వాళ్ళు అడిగేవాళ్ళు, మా పలానా సెంటర్ కి ఎలా వెళ్ళాలండి దారి ఏంటో అని చెప్పేసి. వాళ్ళందరికీ దారి చూపడానికి మన సేవాదళ రెడీగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎటు పక్క వెళ్ళాలి, ఎక్కడ మా ఆటో ఎక్కాలి, ఎక్కడ దిగాలి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా చక్కచక్క అలా వెళ్ళిపోవటం జరుగుతోంది. అట్లాగూ మనం ఒక శిబిరం అట్లా ఏర్పాటు చేయడం జరిగింది సార్. తర్వాత ప్రతి చోట కూడానండి ఈ మంచినీళ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు వాటర్ తాగేసి ఆ ప్యాకెట్స్ అక్కడ పారేసి వెళ్ళిపోతుండేవాళ్ళు రోడ్డు మీద.
1: అవును,
0: అవన్నీ కూడా మన సేవాదళ్ళి మళ్ళీ ఎక్కడికక్కడ క్లీనింగ్ గా అది అవన్నీ తీసేసి పరిశుభ్రంగా ఉంచడం జరిగిందండి.
1: చాలా చాలా బాగుందండి.
0: ఆ పద్ధతి చూసి వాళ్ళందరూ కూడా చాలా ముగ్ధులయ్యారండి. అంతా కూడా బాబా గారు మీకు బాగా చక్కని మంచి పద్ధతులు నేర్పారండి, చాలా బాగుంది, చూడండి మా వాళ్ళు ఏం చేస్తున్నారు, తాగేసి అక్కడ బారేసి వెళ్ళిపోతున్నారు, అక్కడే నేల మీద పడేసి వెళ్ళిపోతున్నారు, అవన్నీ కూడా మీరు క్లీన్ చేస్తున్నారు, చాలా బాగుందండి, బాబా గారు ఇచ్చేసినా కూడా చాలా గొప్పగా చేస్తారు అని చెప్పేసి చాలా ఆనందించారు. తర్వాత ఏమో ఇక్కడ కాకినాడ బస్టాండ్ లో కూడా ఒక శిబిరం జరుగుతోందండి, అది మామూలుగా 2 కార్యక్రమం, దాసరి శిబిరం అది, అది కూడా జరుగుతోందండి. అక్కడ కూడా స్వామి ఫొటోస్ ఇవ్వటం ప్రతి వాళ్ళకి, అడిగిన వాళ్ళకి, బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు వాళ్ళందరూ కూడా ఆ వేళ విపరీతమైన రద్దీ అండి, బస్సులన్నీ కూడా రద్దీ అనమాట ఆ వేళ. వాళ్ళందరూ కూడా ఆ బయట నీళ్లు ఎక్కడా కూడా దొరకట్లేదు, అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలా బాగుంటుందండి అని చెప్పేసి మనం నిర్వహించే తీరు అవన్నీ కూడా చూసి వాళ్ళు వచ్చి చక్కగా మంచినీళ్ళు తాగి చాలా సంతృప్తిని తెలియజేశారు సార్.
1: చాలా చాలా సంతోషం సుమన్ బాబు గారు. ఇలాగా స్వామి చెప్పినట్టుగా ఇంచి ఇంచిన సాయి నామం అలాగా విస్తరించుకుంటూ పోతుంది. ఈ చక్కని కార్యక్రమాన్ని చేసిన మన సాయి సోదర సోదరీమణులందరికీ స్వామి
0: మండుటెండల్లో చేయగలగడానికి కారణం స్వామి దయ సార్.
1: అంతేనండి, అంతే, స్వామి దయ,
0: సందేహం లేదు.
1: చాలా చాలా సంతోషం సార్ మాతో ఈ విషయాలన్నీ పంచుకున్నందుకు.
0: కృతజ్ఞతలండి, మీరు ఇలా అడిగారు.
1: సాయిరామ్
0: జిల్లా అధ్యక్షులు సీతారాం బాబు గారు మాకు ఎంతో సహకారం ఇచ్చారు సార్.
1: అవన్నీ ఓకే సార్,
0: అందరికీ కూడా కృతజ్ఞతలు సార్.
1: సాయిరాం సార, సాయిరాం.
0: సాయిరాం, సాయిరాం. హలో.
2: హలో సాయిరాం.
0: సాయిరాం,
2: మా రేడియో సాయి గురువారం ప్రత్యక్ష ప్రసారానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్. మీరు మన ఎంసెట్ పరీక్షలకి తక్కిన మన పరీక్షలకిను మన సత్యసాయి ఆర్గనైజేషన్ తరపుని అక్కడ వచ్చే విద్యార్థులకి వాళ్ల తల్లిదండ్రులకి అందరికీ కూడాను ఎన్నో సౌకర్యాలు కల్పించారని తెలుసుకున్నాం. ఈ విషయాలు మీ దగ్గర నుంచి విజయవాడలో ఏంటేం జరిగాయో కొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నా, కొంచెం వివరంగా చెప్తారా?
0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరిగిందండి. అందులో కృష్ణా జిల్లాలో ఒక్క విజయవాడలోనే అనేక కాలేజీలు, హై స్కూల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ గా గవర్నమెంట్ వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఎండలు చాలా ఎక్కువగా, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది విజయవాడలో. అందుకని మేము సత్య సంస్థలు కృష్ణా జిల్లా తరఫున 6 కాలేజీ సెంటర్స్ ని మేము ముందే సెలెక్ట్ చేసుకుని ఒక 7వ సెంటర్ గా రైల్వే స్టేషన్ లో హెల్ప్ డెస్క్ కూడా ఒకటి పెట్టడం జరిగిందండి.
2: బాగుంది.
0: అక్కడ 6 సభ్యుల్ని అక్కడ డ్యూటీ వేసుకున్నాము. వివిధ ప్రదేశాల నుంచి రైళ్లలో వచ్చి ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్లాలంటే ఏ బస్సు ఎక్కాలి, ఎటు కన్వీనియన్స్ ఎలా, ఎంత దూరం, అవన్నీ కూడా వాళ్ళకి, పిల్లలు వారి తల్లిదండ్రులు కూడా కొద్దిగా యాంగ్జైటీగా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కొంత సేవ చేద్దామనే ఉద్దేశంతో, సహాయ సహకారాలు అందుతామనే ఉద్దేశంతో హెల్ప్ డెస్క్ పెట్టుకోవడం జరిగిందండి.
2: చాలా బాగుంది.
0: విజయవాడలో 7 సెంటర్స్ అండి. 1 కేబిఎన్ కాలేజీ సెంటర్, 2 సిద్ధార్థ మహిళా కాలేజీ మహిళా కళాశాల, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, నలంద పబ్లిక్ స్కూల్, భాష్యం పబ్లిక్ స్కూల్, ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్, ఇలా ఈ 7 సెంటర్స్ లో కూడా ఉదయం 7:30 నుంచి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసే వాళ్ళకి అక్కడ పోలీస్ వారి పర్మిషన్ తీసుకుని ఈ పరీక్ష సెంటర్స్ లో ఎక్కడైతే తల్లిదండ్రులని ఎలా చేస్తారో అక్కడ వారందరికీ కూడా ఒక పెద్దది వీలైనంత మాక్సిమం సైజ్ ఉన్న షామియానా ఒకటి ఏర్పాటు చేసి స్వామివారి ఫోటో ఒకటి పెట్టి అక్కడ కొద్దిగా వృద్ధులు ఎక్కువసేపు నిలవలేని వాళ్ళకి కూర్చోడానికి కుర్చీలు కూడా సదుపాయం ఏర్పాటు చేశామండి.
2: చాలా బాగుంది.
0: వారందరికీ కూడా డ్రమ్ములో ఐస్ పెట్టి ఈ వాటర్ ప్యాకెట్స్ అంతా కూడా పంపడం జరిగిందండి. ఈ కార్యక్రమం అంతా కూడా సుమారు సాయంకాలం 5:30 దాకా జరిగిందండి. మధ్యాహ్నం మెడికల్ ఎంట్రన్స్ 2:30 నుంచి 5:30 దాకా ఎగ్జామినేషన్ అండి. అందుకని 5:30 దాకా ఈ అన్ని సెంటర్స్ లో కూడా సుమారు 30,000 ప్యాకెట్లు మేము ఇలా
2: మంచినీళ్ళ ప్యాకెట్లు,
0: అవునండి మంచినీళ్ళ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది సార్. వీళ్ళందరికీ కూడా ఐస్ వేసి చల్లటి వాటర్ ప్యాకెట్ ఇచ్చినప్పుడు ఆ పిల్లలు పేరెంట్స్ పొందిన ఆనందం అంతా ఇంత కాదండి. ఇప్పుడు చాలా మంది అయితే వాళ్ళు చేతులు జనంలోకి అద్భుతమైన సేవా కార్యక్రమం మీరు చేస్తున్నారండి. అందరికీ చేద్దామని తపన ఉంటుంది కానీ ఇలా మీరు కార్యాచరణలో పెట్టి మా అందరికీ కూడా ఈ విధంగా సదుపాయం ఇచ్చారు. ఆ శక్తిని మంచి పని చేద్దామని చెప్పి మా అందరికీ ఉంటుంది కానీ మీరు చేసి ఆ శక్తిని కూడా ఆ బాబా వారిని అందరికీ ఇచ్చారని చెప్పి పబ్లిక్ లో కూడా చాలా మంది చెప్పడం జరిగిందండి.
2: నిజమే.
0: ఆ విజయవాడ ఎండలు ఒక విధంగా చెప్పాలంటే ఎండ ఎక్కువగా ఉండటమే కాకుండా ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉండటం వలన ప్రజలు చాలా ఇబ్బందులుగా ఫీల్ అవుతారండి. ఈ ఏడాది అసలు పిల్లలు తల్లిదండ్రులు పిల్లల కన్నా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. వారి వారి పిల్లలు ఎలా రాస్తున్నారు పరీక్షలు, బయట పరిగాపులు రాస్తూ ఉంటారు ఎండలో. వారందరికీ కూడా కొంతవరకన్నా మనం భక్తిగా సహాయం చేద్దాం, సేవా కార్యక్రమం అని చెప్పే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగిందండి. పబ్లిక్ లో ప్రజాబాహుళ్యంలో 7 సెంటర్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. బస్ స్టాండ్ లో, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ లో
3: గత 30 రోజులుగా చలివేంద్రం రన్ అవుతానండి. అక్కడ కూడా ఇలా హెల్ప్ డెస్క్ కూడా పెట్టుకోవడం కూడా జరిగిందండి. బస్సులో దిగి వచ్చే వాళ్ళకి ఈ 7 సెంటర్స్ లో అండి సుమారుగా 110-120 మంది దాకా సేవా సభ్యులు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా, కొంతమంది ఉత్సాహం పొద్దున్న సాయంకాలం దాకా వాళ్లే ఉన్నారండి. కొన్ని చోట్ల 2 షిఫ్ట్లుగా కూడా సేవదళం మేము డ్యూటీస్ వేసుకుని విధంగా సహాయ కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఇటువంటి మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి మేము సంస్థ తరఫున మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు జరుపుకుంటున్నామండి.
2: చాలా సంతోషం అండి, చాలా సంతోషం. సాయిరాం సార్.
4: సాయిరాం సార్, విజయనగరం పాపినాయుడు.
2: పాపినాయుడు గారు,
4: ఇప్పుడు
2: ఈ నెల 10వ తారీఖుని కావాలి మన ఆంధ్రదేశం మొత్తం మీద విద్యార్థులకి ఎంసెట్ తక్కిన పరీక్షలు కూడా జరిగాయి. అయితే అందులో ఈ ఎండాకాలంలో ఈ పరీక్షలు పెట్టడం వల్ల పరీక్షలు ఎలాగ జరుగుతుంటాయి టైంలోని, అంచేత విద్యార్థులకి వాళ్ల పేరెంట్స్ కూడాను ఇవి ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర పడడం, పిల్లలు లోపలికి వెళ్లడం, వాళ్ళకి టెన్షన్, ఇలాంటి వాటిల్లోని మన సత్యసాయి సేవా దళ సభ్యులు గాని ఏ విధమైన సహాయం చేయగలిగారు, అందులో ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని మీరు ఆ సభ్యులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందజేశారు మాకు చెప్తారా?
4: సాయిరాం సార్, అసలు విజయనగరంలో చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయి సార్ సహజంగాను. 10వ తేదీ ఈ ఎంసెట్ విద్యార్థుల కోసం 3 సెంటర్స్ మేము ఎన్నుకున్నాం. 3 సెంటర్లో ఒకటి జేఎన్టీయు సెంటర్, అక్కడ ఉడా కాలనీ సమితి వాళ్ళు, అలాగే సీతం అని చెప్పే యూనివర్సిటీ ఉంది, అక్కడేమో ఓం మందిరం సమితి వాళ్ళు, అలాగే చింతల వలసలో విజయరామ గజపతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, దాంట్లోనేమో ప్రదీప్ నగర్ అని చెప్పి 3 సమితులు మాకు లోకల్ లో ఉన్నాయి. 3 సమితులు కూడా తెలివేంద్రాలు ఏర్పాటు చేశామండి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ తెలివేంద్రాలు నిర్వహించడం జరిగింది. మొత్తం తెలివేంద్రంలో మంత్రులకు బదులుగా మధ్యగా ఇవ్వడం జరిగింది సార్. 3 కేంద్రాల్లో కూడా చక్కగా పిల్లలు 4,380 పిల్లలు, అలాగే 10,000 మంది పేరెంట్స్ అండ్ దారిని పోయే వాళ్ళు కూడా, చింతల సంస్థలు అయితే దామిదే అది, ఆ 5,000లో దారిని పోయే వాళ్ళు కూడా చాలా మంది దీన్ని వినియోగించుకున్నారు. అలాగే స్వామివారి ఫోటో పెట్టి, స్వామివారి బ్యానర్ పెట్టి చక్కగా మా సేవాదళ సభ్యులందరూ నిర్వహించారండి. దాదాపు 50 మంది పురుషులు, 30 మంది స్త్రీలు, ఈ 3 సెంటర్లో కూడా 80-90 మంది చక్కగా సేవలు నిర్వహించడం జరిగింది సార్. చాలా ఆనందంగా పిల్లలు చాలా ఆనందపడ్డారు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం ఎవరు చేయలేదండి, ఎప్పుడూ ఎంసెట్ జరిగినప్పుడు ఈ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా చక్కగా చేశారని చెప్పి పిల్లలు అలాగే తల్లిదండ్రులు చాలా సంతృప్తి వెదుకుతారు సార్.
2: ఈ మధ్యగా మీరు ఇంతమందికి అందజేశారంటే మధ్య పైనుంచి తెప్పించుకున్నారా లేదంటే ఎవరైనా?
4: లేదు, సాయంత్రం ముందుగా సాయంత్రం పాలని సేకరించి పాలు మరిగించి కేంద్రాల్లో ఆ పెరుగులు అక్కడ తీసుకెళ్లడం జరిగిందండి. అక్కడ నీళ్లు సేకరించి మన వాళ్ళు కలపడం జరిగింది.
2: సొంతంగా మన భక్తులు, స్వామి భక్తులే
4: సేవాదళ్ళంతా కలిపి అది సరఫరా చేయడం జరిగిందండి. మనం మధ్య గాని పెరుగు గాని కొనలేదు, పాలు కొని మధ్యగా చేసామండి మొత్తం.
2: దాంట్లో కూడా సేవ ఇవ్వాలి.
4: బాగుంది సార్, చాలా బాగుంది.
2: అయితే అభిమానులు, మన మీ ఈ చేసిన సేవా కార్యక్రమాలకి తక్కిన వాళ్ళు ఎవరైనాను ఏ విధంగానూ దానికి రియాక్ట్ అయ్యారు?
4: సరే, చాలా బాగా రియాక్ట్ అయ్యారు సార్. ఇప్పుడు తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు సత్యసాయి డివోటీసే కాదు, బయట నుంచి చాలా మంది ఉన్నారు అందులో, 6 క్యాస్ట్ 6 రిలీజియన్స్ కూడా ఉన్నారు అందులో. వాళ్ళందరూ కూడా నిజంగా ఈ స్వామివారి దైవం, ఈ రోజు ఇంత ఎండలో కూడా మీరు ఇంత కష్టపడి చెమటోడ్చి కూడా లేడీస్ జెంట్స్ ఇంత చక్కగా చేశారండి, స్వామికి అసలు మేము రుణపడి ఉన్నామనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వెలిపుచ్చడం జరిగింది సార్. ఇదంతా
2: చాలా బాగుంది.
5: ఈ సేవా కార్యక్రమాలు ఎలా జరిగాయి అన్న విషయాలు, వారి అనుభూతిని వారి వలలోనే మనం తెలుసుకుందాం. ఈరోజు మన రేడియో సాయి స్టూడియోకి విశాఖ జిల్లా మహిళా సేవాదళ ఇన్ఛార్జ్ అయిన శ్రీమతి అమ్మాజీ గారు వచ్చి ఉన్నారు. వారిని అడిగి ఈ కార్యక్రమంలో మహిళలు ఎలాగా పాల్గొన్నారు, వారికి ఎటువంటి స్ఫూర్తినిచ్చింది అనే విషయాలు తెలుసుకుందాం.
6: ఈ సర్వీసు చేయడం వల్ల మాకు ఇంకా ఇంకా ఇంకా ఎందుకంటే అక్కడ వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ పట్టి ఇంకా మనం ఇంకా ఇలా చేస్తే ఇంకా కూడా బాగుంటుంది అన్నమాట అనే ఫీలింగ్ వచ్చింది మాకు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడానండి. కొంతమంది అయితే అమ్మాయిలు ఎగ్జామ్కి వెళ్ళిపోతూ అబ్బాయిలు కూడా ఆంటీ ఈ చైర్స్ అవి ఉంచుతారా ఇలా ఉంటుందా ఇక్కడ ఇప్పుడు తీసేస్తారా అని అడిగారు వాళ్ళు. అడిగితే లేదమ్మా పేరెంట్స్ కోసమే ఇప్పుడు ఇంతా చేసింది కూడా అందుకే ఎండలో అట్లా ఉంటున్నారనే ఉద్దేశంతో ఎంత టెన్షన్ గా ఉంటున్నారు ఎగ్జామ్ గురించి పేరెంట్స్ అందుకని వారి గురించే మెయిన్ ఈ సర్వీస్ చేయడం జరిగింది. అందుచేత మీ ఎగ్జామ్ అయ్యి వెళ్లే వరకు కూడా ఇవి ఇలాగే ఉంటాయి అని చెప్పడంతో థ్యాంక్స్ చెప్పి స్వామికి నమస్కారం చేసుకుని బొట్టు పెట్టుకుని వాళ్ళు వెళ్ళడం జరిగిందన్నమాట. చాలా ఇంకా కొంతమంది అయితే పేరెంట్స్ పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి ఫోన్ చేసుకుంటున్నారు. ఇద్దరు ముగ్గురు దగ్గర నేను విన్నది ఏంటి అంటే ఎక్కడున్నావు ఏంటి అని వాళ్ళు అడుగుతా ఉంటే వీళ్ళు అన్నది ఏంటంటే సత్యసాయి వాళ్ళు చక్కటి టెంట్ వేశారు చైర్స్ వేశారు చాలా హ్యాపీగా ఉంది అని వాళ్ళు చెప్తా ఉంటే మాకు నిజంగా స్వామి ఇంత అవకాశం మా చేత అంటే ఇంత గొప్ప సేవ చేయించుకునే అవకాశం మాకు ఇచ్చారు అని స్వామికి నిజంగా మేము కృతజ్ఞతలు చూపించుకున్నాము.
1: ఇంతవరకు వివిధ జిల్లాలకు చెందిన సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తలు తమ అనుభవాల్ని తలుపుగా మనం విన్నాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఒక 5 నిమిషాల పాటు ఆడియోలో అంతరాయం కలిగింది. ఈ అంతరాయాన్ని మన్నించవలసిందిగా శ్రోతలందరికీ ప్రార్థన. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఇంటర్వ్యూలన్నీ ఫోన్ ద్వారా చేయడం జరిగింది. ఇప్పుడు మనం రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ మహానగరంలో మన సాయి సేవకులు ఏ విధంగా సేవలందించారో సేవను అందుకున్న వారు ఏ విధంగా స్పందించారో ఈ చక్కని పాట తరువాత తెలుసుకుందాం.

0: ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್. ಆಂಧ್ರ ರಾಷ್ಟ್ರಮಂತ ಮೇ 10వ తారీఖు శుక్రవారం నాడు ఎంసెట్ పరీక్షల నిర్వహణ జరిగింది. హైదరాబాద్లో సుమారు 80,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడికల్ మరియు అగ్రికల్చరల్ కు సంబంధించిన ప్రవేశ పరీక్షలు రాశారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల హైదరాబాద్ జిల్లా సభ్యులు హైదరాబాద్ నగరంలో కొన్ని కొన్ని ప్రాంతాలలో ఈ పరీక్షలు రాసే విద్యార్థులతో పాటుగా వచ్చే వారి కుటుంబ సభ్యులకు తగిన ఏర్పాట్లు పరీక్షా కేంద్రాల దగ్గర ఏర్పాటు చేశారు. షామియానాలు వేసి వేచి ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు మంచినీళ్లిచ్చి, వారు దాహం తీర్చుకోవడానికి చల్లని మజ్జిగ ఇచ్చి తమ చేతనైన రీతిలో సేవ చేశారు. ఈ సందర్భంగా రేడియో సాయి శివం కేంద్రం సభ్యులు ఆయా పరీక్షా కేంద్రాల వద్దకి వెళ్లి ఆ కుటుంబ సభ్యుల అభిప్రాయాలని, సంస్థ సభ్యుల అభిప్రాయాలని సేకరించారు. వారి అభిప్రాయాలను ఇప్పుడు విందాం. సాయిరామ్.
1: నా పేరు జ్యోతి అండి. నేను పక్కన ఆఫీస్ లో జాబ్ చేస్తుంటాను. ఇక్కడ విద్యానగర్లో అయితే పక్కన ఎంసెట్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చే పిల్లలకి, ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకి ఎండలో వస్తున్నారు కాబట్టి చేతి ఇచ్చడానికి వాటర్, ఇంకా మజ్జిగ లాంటివి ఇస్తున్నారు. ఇంకా దాదాపు ఒక 500 మందికి ఇస్తున్నారు. ఇంకా బయట తాగిన వాళ్ళు కూడా మాకు దాహం తీర్చి మాకు కొంచెం సహాయం చేశారు అన్నట్టు అంటున్నారు. నేను కూడా బాబా భక్తురాల్ని సహాయం చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేద్దామని
2: వచ్చాను.
1: లేదండి, స్వయంగా చూసి వచ్చాను.
2: మీరు సమితి తరఫు నుంచి వాలంటీర్గా వచ్చినాడు కదా, ఇక్కడ చూసి చెప్పిన
1: బాబాకి సేవ చేద్దామనేసి వచ్చాను.
2: సుమారు ఎంతమంది చేస్తుంటారు?
1: దగ్గర దగ్గర ఒక 200-300 మంది.
2: మీకు సేవ చేయడం కలిగిన అనుభూతి తెలుసు?
1: అంటే 10 మందికి దాహం తీరుస్తున్నామన్న మంచి అభిప్రాయంతో.
3: నా పేరు ఉషారాణి అండి. ఇక్కడ ఫెసిలిటీస్ బాగా చేస్తారు బాబా తరఫు నుంచి. మా అమ్మాయి పేరు వాసంతి. కేశవ్ మెమోరియల్ టెక్నాలజీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ లో ఇంజనీరింగ్ టెస్ట్ రాసింది. అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు కనీసం, అట్లీస్ట్. ఇక్కడ నల్లకొండ ఎక్స్ రోడ్ అయింది హిందీ మహావిద్యాలయ దగ్గర మాత్రం మజ్జిగ, బటర్ మిల్క్, వాటర్ ఫెసిలిటీస్ బాగా ఇచ్చారు. చాలా ధన్యవాదాలండి మీకు, శ్రీ సత్యసాయిబాబా ట్రస్ట్ వారికి చాలా ధన్యవాదాలు. మాకు
4: పేరు సార్. నా పేరు వెంకట సుబ్బారెడ్డి సార్.
2: ఇక్కడ ఏరియా
4: నుంచి కడప నుంచి వచ్చాను నేను. పాప ఇక్కడ కోచింగ్ తీసుకుంటాను శ్రీ చైతన్య నాగోల్ బ్రాంచ్ లో.
2: ఇక్కడ సెంటర్
4: ఇక్కడ డేవిడ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 1 లో ఈరోజు ఎగ్జామ్ ఉన్నది 2:30 మెడికల్ స్ట్రీమ్. అంటే ట్రాఫిక్ దృష్ట్యా మేము 12:45 వచ్చేస్తాం సార్. ఇక్కడికి వచ్చినప్పటికి బాగా ఎండ తీవ్రత ఉన్నది, బాగా జనాలు కూడా బాగా అప్లై చేసి ఉన్నది, కొంచెం నీటి ఎద్దడిగా ఉన్నది. ఆ టైంలో ఇక్కడ సత్యసాయిబాబా ట్రస్ట్ సంబంధించిన వాళ్ళు వాటర్ అని మజ్జిగ బటర్ మిల్క్ బాగా సప్లై చేశారు. చాలా సంతోషము. ఎండకు బాగా ఉపశమనం, షామియానా కూడా బాగుంది, బాగా షెల్టర్ నీడ కూడా కల్పించారు. చాలా సంతోషము, మంచి సేవా కార్యక్రమం.
5: నా పేరు సుజాత అండి. నేను మా పాప ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. దిల్సుఖ్నగర్ నుంచి వచ్చామండి. ఫస్ట్ మేము మొన్న 5th నీట్కి వెళ్ళాము. అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవండి, చాలా ఇబ్బందులు పడ్డాం. ఇక్కడ అసలు సత్యసాయిబాబా వాళ్ళు చేసే సేవను చూసి నాకు చాలా ఆనందం వేసిందండి.
2: ఎందుకంటే
5: మజ్జిగ ఇచ్చారండి, మంచినీళ్ళు ఇచ్చారు. మళ్ళీ టెంట్ కొంచెం అంటే మనం కూర్చోడానికి నీడ గురించే ఎక్కువ ఆలోచిస్తాం కదా, అది కూడా ఏర్పాటు చేశారు. చాలా బాగా అనిపించింది. అసలు ఏమీ మాకు టెన్షన్ అనిపించలేదు. అక్కడ మేము 2 గంటలు ఉన్నాము నీట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, చాలా టెన్షన్ అయింది. అసలు ఎక్కడ ప్లేస్ లేదు కూర్చోవడానికి, ఏ వాటర్ కూడా ఫెసిలిటీ లేదు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ, మజ్జిగ ఇవన్నీ ఇచ్చేవరకు ఎంతో హ్యాపీగా ఉందండి. మేము ఇబ్బంది పడడం అనేది ఏమీ లేకుండా ఉంది. 2 గంటలు కూర్చున్నా కూడా ఏమీ అనిపించట్లేదు. 2 గంటలు కూర్చున్నామనే ఇబ్బంది అనిపించట్లేదు. చాలా బాగుందండి, వాళ్ళ సేవ కూడా చాలా బాగుంది.
6: ఫైమీదా బేగం. వే హమ్ లోగ్ చంపాపట్ సే ఆయే హే, 1:30 బజే ఆయే. ఆనే కే బాద్ సమ్జో యహాన్ పే ఇంతజామ్ బహుత్ అచ్చా రహా. పానీ కే లియే మత్లబ్ బటర్ మిల్క్ రఖే లోగ్, పేరెంట్స్ కా భీ థోడా తౌన్ కరే ఉస్కే బెటర్ హై. వే మౌసమ్ కే హిసాబ్ సే జో గర్మా హై ఉస్కే హిసాబ్ సే పానీ కా ఇంతజామ్ రహా, కూల్ డ్రింక్స్ కా ఇంతజామ్ రహా, వో బెహతర్ హై. బహుత్ అచ్చా కరే సమ్జో ఎగ్జామ్ కే లియే.
7: నా పేరు వీరమణి అండి.
6: మేము చేసే డాక్టర్ పిఏఎంఎస్ మేము చేసింది మా క్వాలిఫికేషన్. మరి మేము ఇక్కడ ఐతనవర్ మండలం నుంచి దుర్గం జిల్లా గ్రామం నుంచి వచ్చామండి. మరి అక్కడ నుంచి వచ్చినప్పుడు మేము మా పాప ఎంసెట్ రాస్తుంది కాబట్టి వచ్చాము. ఎంసెట్ విషయంలో వస్తే ఇక్కడ చాలా ఇక్కడ టెంట్లు వేసి మేమైతే మటుకు ఇలాంటి వాతావరణం ఉంటుంది అని అనుకోలేదు. ఎందుకంటే ఇంత ముందు కూడా ఇంకో పాపను కూడా రాపించాం కాబట్టి వెళ్ళాము. అక్కడ చాలా సఫర్ అయ్యాము. సమ్మర్లో వాటర్ లేక ఎండలకి చెట్ల కింద పడిగాపులు కాసి, కానీ ఇక్కడైతే టెంట్లు వేస్తారు బా, చెట్ల కింద వాటర్ గాని మజ్జిగ గాని చాలా బాగా ఇచ్చేస్తారు. తార్నాక అండ్ తార్నాక స్కూల్ దగ్గర మరి సత్యసాయి వాళ్ళ మరి గ్రూప్ వాళ్ళు అలా బాగా చేస్తారండి. దాని గురించి మరి చాలా మేము ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా మేము ఇక్కడ మేము ఇళ్లలో ఎలా ఉన్నామో ఇక్కడ కూడా ఆ విధంగా ఉండడానికి ఏర్పాటు చేశారు. ఆ విధంగా మరి వాటర్ కూల్ గా ఉన్నాయి, బాగా మజ్జిగ ఇచ్చారు, బాగా చాలా ఇదిగా ఎండలకి ద్రాహం అనే వాళ్ళకి. మరి ఇక్కడ సత్యసాయిబాబా మరి గ్రూప్ వాళ్ళంతా కూడా మరి ఇక్కడ అంకుల్లు ఆంటీలు పెద్ద పెద్ద వాళ్ళు. మేము అనుకుంటున్నాము మేమే చేయలేం పని, మరి వీళ్ళు ఆంటీలు అంకుల్లు చేస్తున్నారు అంటే చాలా మేము ఆనందంగా ఉత్సాహంగా ఇక్కడ మేము పాల్గొనగా అనుకున్నాం. కానీ మరి ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు కాబట్టి మేము పాల్గొంటే ఎలా ఉంటుందా అని కూడా మా ఉత్సాహంలో మేము కూడా అనుకున్నాం. కానీ వెళ్ళాపోయాం ముందుకి ధైర్యంతో. కానీ వాళ్ళు చాలా బాగా 4 o'clock వరకు కూడా 3 నుంచి 3:30 వరకు కూడా బాగానే ఇచ్చారండి. ఉదయం నుంచి కూడా ఎంసెట్ వాళ్ళకి మరి ఎంతో పిల్లలకు కూడా అడిగి మరి వాళ్ళు వెళ్లేటప్పుడు కూడా వాళ్ళకి తాపిచ్చి వెళ్లటం అలా చేశారు. చాలా కృతజ్ఞతగా సత్యసాయిబాబా వాళ్ళ అంకుల్ వాళ్ళకి కానీ ఆంటీ వాళ్ళకి కానీ మా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ముందు దేవుడు చెప్పుకుంటున్నామండి, మేము సత్యసాయిబాబు గారే చెప్పుకుంటున్నాము.
7: పేరు పద్మావతి అండి, నిజామాబాద్ మాది. మా బాబు ఇక్కడ ఎంసెట్ రాయడానికి వచ్చాడు, తార్నాక ఇది. ఈ తార్నాకలో పెద్ద ప్లేస్ లేకపోయినా రోడ్డు దగ్గరైనా కానీ మీరు సత్యసాయిబాబా బృందం వాళ్ళు, మీరు మీ ఏజ్ ఈ ఇంత ఎండ అని కూడా చూడకుండా అసలు ఈ కాలంలో మెయిన్ ఫస్ట్ మంచినీళ్ళు ఇవ్వడం చాలా గొప్ప అన్నం పెట్టింది. దానికన్నా చల్లటి మంచినీళ్ళు ఇచ్చారు, అది మంచి ప్యాకెట్ ఇచ్చారు, మంచి కంపెనీది. ఇంకొకటి మజ్జిగ ఇవ్వడం కూడా అసలు చెప్తున్న పెద్ద పెద్ద భోజనాలు పెట్టిన దానికన్నా మజ్జిగ ఇవ్వడం వేసవకాలం చాలా అంటే చాలా అది కృతజ్ఞతలు. నేనైతే ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను ఈ మా బాబు ఎంసెట్ అనగానే ఇది గుర్తుపెట్టుకుంటాను. మీరు చేసింది మీ ఏజ్ కి ఈ వేసవికాలంకి ఇంత ఎండకి మీరు మార్నింగ్ నుంచి, నేను అనుకుంటున్నా మార్నింగ్ ఇంజనీరింగ్ ఎంసెట్ గానీ ఇప్పుడు బైపీసీ గానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మీరు చేయడం నిజంగా మీరు చాలా పుణ్యం అని నేను అనుకుంటున్నాను. నేను చేయలేకపోయాను ఇలాంటి సేవ అని నాకు అనిపించింది. ఇక్కడ అడిగాను నేను ఏమైనా హెల్ప్ చేయనండి అంటే అవసరం లేదండి అన్నారు వారు. నేను డెఫినెట్ గా చేస్తానండి. నాకు ఒకవేళ అలాంటి అవకాశం వస్తే నేను జాబ్ చేస్తున్నా, నాకు ఒకవేళ అవకాశం వస్తే నేను ఇలాంటివి నేను ఖచ్చితంగా నాకు చేయాలని ఉంది, చేస్తాను కూడా. థ్యాంక్ యూ అండి.
8: నా పేరు బాలయ్యంగారు అండి. ఇక్కడ డేవిడ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సెంటర్ ఎంసెట్ లో మా పాప పరీక్ష రాయడానికి వచ్చింది ఇక్కడ తర్నాక. ఇక్కడ ఏర్పాట్లన్నీ గవర్నమెంట్ ఏం ఏర్పాటు చేయలేదు వాటర్ సంబంధించి దేనికి కానీ. జనం అంత ఇబ్బంది పడుతుండే, ఇక్కడ బయట టెంట్ లేదు ఏం లేదు. సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ముందుకొచ్చి సేవా దృక్పథంతో ముందుకొచ్చి వాళ్ళు మంచినీళ్లు అంటే టాటా గోల్డ్ వాటర్ ప్లస్ మినరల్ వాటర్ తర్వాత మజ్జిగ ఇవన్నీ వచ్చినటువంటి జనానికి అందరికీ ప్రొవైడ్ చేసుకుంటూ మానవ సేవలో ముందంజలో ఉంటూ తర్వాత మరి అందరినీ కూడా ఈ సత్యసాయి బాబా అందరినీ కూడా మంచిగా కర్ణించాలి. తర్వాత ఈ సేవాభావంతో మున్ముందు మేము కూడా ఏదైనా చేద్దామనేటువంటి భావన మాకు కూడా కలుగుతుంది. ఈ ఇలాంటి సేవ మానవ సేవే మాధవ సేవ కాబట్టి మరి అందరు కూడా ఇలాంటి పనికి సహకరించాలి అని అందరికి బాబా యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను.
9: సాయిరామండి సుబ్రహ్మణ్యం గారు.
10: సాయిరామండి.
9: తార్నాక సమితి తరఫున మీరు ఇక్కడ ఈ తార్నాక స్కూల్ దగ్గర ఎంసెట్ స్టూడెంట్స్ కోసం వాళ్ళ తల్లిదండ్రుల కోసం సేవా కేంద్రం ఏర్పాటు చేసేది చాలా సంతోషం అండి. మీకు ఇక్కడ ఈ కేంద్రం ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఎలా కలిగింది?
10: డిస్టిక్ ప్రెసిడెంట్ గారు తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా మాకు ఇస్తుంటారు. ఇస్తున్నప్పుడు మేము వాటిని ఫాలో అవుతూ మా సొంతంగా మేము కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటాము. ఇదేంటంటే ఎంసెట్ కోసం అని చెప్పి డేవిడ్ మెమోరియల్ స్కూల్ అని చెప్పి తార్నాక ఇన్ డిగ్రీ ఇన్ కాలేజీ. ఈ కాలేజీకి ఉన్నటువంటి విద్యార్థులు, ఇవాళ ఎంసెట్ రాసినటువంటి విద్యార్థులు 1380 మంది అండి. దీనికి తల్లిదండ్రులు కానీ వారి యొక్క బంధువులు కానీ దాదాపుగా 5000 మంది ఇక్కడికి వచ్చారండి. ఇక్కడికి వచ్చేస్తే ఇప్పుడు మనకేంటంటే ఈ 5000 మందికి మనం వాటర్ సప్లై చేయాలి అనే మాకు యాక్చువల్గా ఇది కొత్త. మాకు ఫస్ట్గా ఇంతమంది వస్తారు ఇంతమంది అనేది మాకు ఐడియా లేదు. కానీ మా శక్తి గలది స్వామి దయ వల్ల ఏ ఆటంకం లేకుండా ఎప్పటికప్పుడు వాటర్ కూడా తీసుకుని వచ్చి మేము వీళ్ళందరికీ తృప్తికరంగా మాకు తృప్తికరంగా మేము మా సేవను మేము కొనసాగించాం. తర్వాత వాటర్తో పాటు క్వాలిటీ వాటర్ తీసుకున్నాం అండి మేము కూడా. ఇది కాకుండా మా ఇంట్ల దగ్గర మా సేవాదారులు ఇళ్ల దగ్గరే మజ్జిగ పాలు తోడుబెట్టి మజ్జిగ చేసి దాంట్లో అల్లం తర్వాత కరివేపాకు ఇలాంటివి అన్నీ వేసి మంచిగా తయారు చేసి తీసుకొచ్చి మా సేవాదళ్ళు మనం కొంట వద్దు మనమే తయారు చేసి తీసుకెళ్లి వాళ్ళకి ఇద్దాము మన చేతులతో అని చెప్పి వాళ్ళ సేవగా మేము భావించి మేము తీసుకొచ్చి సేవ చేస్తాము అని మా సేవాదళ సభ్యులందరూ కూడా ఎవరికి తోచినట్టుగా ఒక్కొక్కళ్ళు 5 లీటర్లు ఒక్కొక్కళ్ళు 10 లీటర్లు 15 లీటర్లు అలా తెచ్చి అందరికీ మజ్జిగ సప్లై చేయడం జరుగుతుంది. అది మా సేవాదళ సభ్యుల యొక్క స్ఫూర్తి. మా ఈ 30 మంది సేవాదళ లేడీస్ ఉన్నారండి, వాళ్లలో ఇవాళ 15 మంది వచ్చారు సేవకి, 15 మంది సేవ చేశారు. జెంట్స్ ఒక 15 మంది వచ్చారు సార్. వాళ్ళు కూడా ఈ పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ చేశామండి. స్టార్ట్ చేస్తే 1 గంట 1:30 వరకు విపరీతమైన రెస్ట్ ఉందండి, బాగా చాలా ఎత్తించేది దించకుండా ఉన్నట్టుగా అయిపోయింది. అట్టా చేశారు. అదే దాదాపు ఇదంతా బ్లాక్ అయిపోయింది. 5-6 వేల మంది బాగా వచ్చారండి ఇక్కడికి.
9: సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ పబ్లిక్ ప్లేస్ లో మనం ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు తగిన అనుమతులు అవి ఉంటే అవసరం అవుతుంటాయి కదా, మీరు ఆ విషయంలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి? బాగా జరిగిపోయిందా?
10: ఏం లేదు సార్, మేము ఆల్రెడీ పోలీస్ పర్మిషన్ తీసుకున్నాము. ఈ డేవిడ్ మెమోరియల్ కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకున్నాము. తర్వాత ఈ పబ్లిక్ విపరీతంగా ఈ ట్రాఫిక్ అండి, ఇది చాలా మెయిన్ రోడ్ ఇది, ఇది ట్రాఫిక్ బాగా కంట్రోల్ అవ్వటం మనకు కష్టం అవుతుంది. అందుకని చెప్పి పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నాం. కానీ మా పోలీసు వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు సార్. చాలా ఇక్కడ చాలా రద్దీ ప్లేస్ ఇది, దానివల్ల పోలీసు వాళ్ళు కూడా మాకు బాగా హెల్ప్ చేశారు సార్. చాలా కంట్రోల్ చేశారు, మా బాగా ఇది చేశారు సార్, మాకు హెల్ప్ చేశారు.
11: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు హేమలత అండి, తార్నాక సమితి. ఇక్కడ డేవిడ్ మెమోరియల్ స్కూల్ దగ్గర ఎంసెట్ వాళ్ల కోసము, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల కోసం పెట్టిన వాటర్ క్యాంప్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాము. సో మార్నింగ్ నుంచి కూడా మేము సేవలో ఉన్నాం ఇక్కడ, 9 నుంచి కూడా, ఇప్పుడు 3 అవుతుంది, ఇప్పటి వరకు కూడా సేవలో ఉన్నాం ఇక్కడ. 2:30 వరకు కూడా పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా చాలా అంటే చాలా రష్ ఉందండి. పిల్లల్ని ఎగ్జామ్ కి పంపించి పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేసి మళ్లీ వాళ్ళు 1:00 బయటకు వచ్చి 2:00 వాళ్ళని పంపించే వరకు కూడా పెద్దవాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఎంతో ఆదుర్దాగా ఉన్నారు. పిల్లలు అందరూ కూడా ఇక్కడ అందరూ చాలా మంది దగ్గర చల్లటి నీళ్లు తాగటం జరిగింది. మధ్యలో కూడా మనం నాన్ స్టాప్ గా 2:30 వరకు ఇస్తూ ఉన్నాం. మనము 10:30 నుంచి 2:30 వరకు నాన్ స్టాప్ గా మధ్యగా మనం అందరికి సప్లై చేశాము. కానీ వాళ్ళందరూ చాలా సంతోషపడుతూ చాలా మంచి పని చేస్తున్నారు అమ్మా. చాలా వాళ్ళు తాగి వాళ్ళ ఆనందం మేము అనుభవించాము. ఈ రోజు స్వామి సేవ ఇచ్చినందుకు మేము కూడా చాలా సంతోషపడుతున్నాము. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మనం ఫ్రీగా మనం ఇంత వాటర్ మనం మినరల్ వాటర్ ప్యాకెట్స్ మనం సప్లై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మినరల్ వాటర్ బాటిల్స్ లోనే మనం వాటర్ కూడా వాళ్ళకి ఇచ్చాము. కానీ యూసెఫ్ అనే అతను మనకి 2 రూపీస్ ఉన్న వాటర్ ప్యాకెట్ ని మనకి ఆయన సేవా తత్పరతో 125 అతను మనకి సప్లై చేశారు. ఆయన కూడా కొంచెంసేపు సేవ చేసి నేను ఇంకా కూడా మీకు ఎన్ని కావాలన్నా ప్యాకెట్స్ ఇస్తానని చెప్పి మళ్లీ కూడా తీసుకుని రావడానికి ఆయన వెళ్లారు. ఆయన అంత ఇంప్రెస్ అయిపోయారు. ఇంత రెస్పాన్స్ ఉంటుందని నేను అనుకోలేదమ్మా, ఇది నాకు కూడా అదృష్టమేను అని చెప్పాను. అతను చాలా ఇంప్రెస్ అయిపోయినారు, అది ఒక పెద్ద మిరాకిల్ ఇక్కడ. సో ఇదంతా కూడా స్వామి అనుగ్రహంతో జరుగుతున్నదని మనం అనుకుంటున్నాం. మనంతా ఇన్స్ట్రుమెంట్సే కాని చేయిస్తున్నది స్వామిను. తల్లిదండ్రులు స్టూడెంట్సే కాకుండా జనరల్ పబ్లిక్ కూడా అందరూ కూడా ఇక్కడ ఎండాకాలం ఎలా ఉంది, మనకి ఇప్పుడు 42 ఇలా ఎండ నడుస్తుంది, సో అందరూ కూడా చాలా మంది జనరల్ పబ్లిక్ కూడా అందరూ తాగుతున్నారు. స్వామి మనకి ఇచ్చిన అదృష్టం ఇది, అనుగ్రహం మనకి స్వామి. ఈ సేవ మంచి చేయిస్తున్నారు. పొద్దున్న నుంచి కూడా మనం ఇప్పటి వరకు 2:30 వరకు 45 లీటర్స్ పెరుగుని మనం మజ్జిగ్గా చేసి అందరికీ కూడా 800 మందికి మనం సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్లీ 3:30 నుంచి మళ్లీ మనం పిల్లలు బయటకు వచ్చేటప్పటికే మళ్లీ మనం మజ్జిగ అరేంజ్మెంట్ చేస్తున్నాం వాళ్ల కోసం అని. పిల్లలు బయటకు వచ్చేటప్పటికే పిల్లలందరినీ కూడా తాగాలమ్మ ఎగ్జామ్ కి వెళ్తున్నారని అందరూ కూడా మజ్జిగ తాగి లోపలికి వెళ్లారు చాలా సంతృప్తిగా.
12: సేవ అనేది చాలా చిన్న పదం, కానీ దీని అర్థం అమోఘం. దైవ సన్నిధికి చేర్చే రాజమార్గం ఇది. సేవ చేయడం వల్ల మానవుడు తన జీవిత రహస్యమును గుర్తించుకొనగలడు. స్వామి ఒకసారి తమ ఉపన్యాసంలో ఇలా అన్నారు, ప్రతి సేవకుడు అవకాశమును తమ వరకు వచ్చే వరకు వేచి ఉండరాదు. తానే అవకాశమును కల్పించుకుని సంఘ సేవకై ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండవలెను. అప్పుడు అవకాశములు తమంతట తామే అతనిని సమీపించును అని అన్నారు. ఈ విధంగా మన సత్యసాయి భక్తులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఎంతో మందికి సేవనందించి స్వామిని ఆనందపరిచారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే మహద్భాగ్యాన్ని స్వామి మరింకి మరెన్నో ప్రసారించారని మనసారా ప్రార్థిద్దాం. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

పొందరినతా పాండురంగ విఠల భజో విఠల భజో ప్రతిభ.